మధుమానస పరిశోధకాయ నమః. ఓం శ్రీ సాయి సాధకానుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమః. ఓం శ్రీ సాయి సకల సంశయ హరా

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. మానవుడు ఆధునిక సంస్కృతిని విశ్వసించి మానవత్వాన్ని మరచి దివ్యత్వాన్ని చింతించగా దానవత్వమునందే జీవితాన్ని గడుపుతున్నాడు. తనను తాను తెలుసుకునే నిమిత్తమే దేహము ఏర్పడినది అని విశ్వసించాలి. మానవుడు నైతిక విలువలను పెంచుకుని ఏకాత్మభావాన్ని అభివృద్ధి చేసుకుని త్యాగముతో జీవితాన్ని గడుపుతూ రావాలని చెప్పారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. 1993 అక్టోబర్ 23న దసరా ఉత్సవాలలో ప్రశాంతి నిలయంలో భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసంలో నిస్వార్థ ప్రేమను అభివృద్ధి చేసుకుని దైవాన్ని ప్రేమించాలని ఉద్బోధించారు. ఆ ప్రసంగాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం.

కంటెను మానంబెగనమను మన దేశ నీతిని మంటగల్పి ప్రాణంబు కంటెను మానంబెగనమను

ఘన సత్యశీలమే కఠిన తపము మధుర భావందేది మన దేశమందన్నా.

0: നാഗ, ബിന്ദു, കള. ഈ മൂടിന്റെ യൊക്ക ദിവ്യമേനട്ടുവന്റെ സ്വരൂപമേ മാനവുള്ളൂ. ഈ നാദ ബിന്ദു കളാ സ്വരൂപുടേനటువంటి మానవుడు నాదమ యొక్క తత్వాన్ని, బిందువు యొక్క రహస్యాన్ని, కళల యొక్క దివ్యత్వాన్ని మానవుడు మర్చిపోయాడు. అకారమే నాదము, అకారమే నాదము, ఊకారమే బిందు, మకారమే కళ. నాదు బిందు కళా స్వరూపుడు మానవుడు. దీనిని ఉపనిషత్తుడు పూర్ణమద పూర్ణమిదం అని చెప్పుటే కాక తన యొక్క పూర్ణత్వాన్ని మానవత్వంతో పోల్చుకొని దివ్యత్వమునకు దైవత్వమునకు భేదము లేదని చాటి మానవుడు దైవాత్మకత్వ కలివాడని ప్రబోధిస్తూ వచ్చింది. దీనిని గాయత్రి మంత్రమునందు కూడాను భూర్భువస్వః భూర్భువస్వః భూ భూలోకము, భువః ప్రాణలోకము, స్వః ప్రజ్ఞాలోకము. ఈ మూడు దేవతలు కూడాను ఒక మానవుని యందు ఇమిడి ఉంటుంది. నాద బిందు కళలు కూడాను ఒక మానవ ఆకారం నుండే ఇమిడి ఉంటున్నవి. మానవుడు త్రికాల స్వరూపుడు, త్రిమూర్తి స్వరూపుడు, త్రిప్రజ్ఞతో కూడినటువంటి యొక్క ప్రజ్ఞాస్వరూపుడు. ఇట్టి మానవత్వాన్ని ఈనాడు మనం అర్థం చేసుకోవటానికి తగిన ప్రయత్నం చేయటం లేదు. ప్రాణ, అపాన, ధ్యాన, ఉదాన, సమాన అనేటువంటి పంచభూతముల యొక్క ఘోషణే నాదము. అనగా పంచభూతముల యొక్క ఏకోన్ముఖమైనటువంటి యొక్క శబ్దమే నాదము. దేహ, ప్రాణ, మనస్సునందు స్థిరమైనటువంటి యొక్క బుద్ధియే బిందువు. ఈ బుద్ధి యందు ప్రతిబింబించేటువంటి యొక్క చిత్ చైతన్యమే కళ. ఈ నాద బిందు కళను ఈశావాసికోపనిషత్తు చక్కగా ప్రబోధిస్తూ వచ్చింది. ఉపనిషత్తుల నుండిన్న సమస్త విషయములను క్రోడీకరించి దీనిని ఒక త్రికోణముగా రూపొందింపచేస్తూ వచ్చాయి. శరీరము, మనస్సు, ఆత్మ, ఇది మూడును ఒక కోణం. శరీరము స్థూలము, ఆత్మ సూక్ష్మము. ఈ స్థూల సూక్ష్మములు రెండింటినీ కూడాను మనసు ఏకం చేస్తుంది. ఏ విధంగా నాద బింద కళలు సర్వత్రా వ్యాపించినవై ఉన్నవో అటుననే మనసు కూడాను సర్వత్రా వ్యాపించి ఉంటున్నది. ప్రణవము సర్వత్రా ఉంటున్నది. ఇది ఈశావాస్యం విధం జగత్తు. కనుకనే మనస్సు కూడాను సర్వత్రా వ్యాపించిన దగ్గట చేతనే మనోమూలం విధం జగత్తు అయింది. సమస్తమునకు మనసే కారణము. సుఖ దుఃఖములకు కాని, పాపపుణ్యములకు కాని, ఆనంద ఆహ్లాదములకు కాని మనసే కారణము. అయితే ఈ మనసు స్థూలమైన శరీరమును అదుపులో నుంచుకొని తగినటువంటి యొక్క కర్తవ్య కర్మల లోపల నిర్వర్తించడానికి కృషి చల్పాలి. శరీరము కేవలం జడమైనటువంటిది, కేవలం పదార్థములతో కూడినటువంటిది. దీనికి చైతన్య శక్తి లేదు. దీనికి చైతన్యము ప్రాణమే దీనికి కల్పిస్తుంటుండాలి. ఇది నిజమైనటువంటి యొక్క చైతన్య శక్తి. అయితే ఈ చైతన్య శక్తి ఎక్కడి నుండి దీనికి లభిస్తూ ఉంటుండాలి? ఇది ప్రజ్ఞానం నుండి లభిస్తుంటుండాలి. కనుక ఈ రేడియేషన్ అనేటువంటి ప్రజ్ఞానం నుండి ప్రాణం అనేటువంటి వైబ్రేషన్ లో ప్రవేశించి దేహం అనేటువంటి మెటీరియల్ ఏజెంట్ లోపల జీవిస్తూ ఉంటుండాలి. మెటీరియల్ ఏజెంట్ వైబ్రేషన్ రేడియేషన్, దీన్ని సత్ చిత్ ఆనందం అనేటువంటి కోణంగా రూపొందింపజేశారు. దీనిని జాగ్రత్త స్వప్న సుషుప్తి కెందు కూడాను ఒక కోణంగా రూపొందింపజేసింది ఉపనిషత్తు. జాగ్రత్త స్వప్న సుషుప్తులు కాలములు వ్యత్యాసములే కాని వ్యక్తి ఒక్కడే. జాగ్రత్తలో అనుభూతిని పొందినవాడు ఒకే వ్యక్తి, అతనే స్వప్నంలో కూడా మరొక అనుభూతిని పొందుతున్నాడు కాని సుషుప్తిలో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. సుషుప్తి యొక్క ఆనందము, స్వప్నంలో ఉన్నటువంటి యొక్క సంకల్పము, జాగ్రత్తలో ఉన్నటువంటి యొక్క ప్రత్యక్షము, మూడింటికి ఒకే వ్యక్తి కారణము. కనుక జాగ్రత్త స్వప్న సుషుప్తులు కూడాను ఉపనిషత్తుల యొక్క త్రికోణ స్వరూపములే. అన్నింటి ఎందు కూడా ఏకత్వాన్ని నిరూపింపజేసేటువంటిదే ఈ యొక్క ఉపనిషత్తు. క్షర అక్షర క్షరాక్షర ఈ మూడు కూడాను ఒక కోణం. అయితే క్షరమనగా నశించేటువంటిదని, అక్షరమనగా నిరంతరము ఉండేటువంటిదని ప్రాకృతికంగా మానవులు దీనిని భావిస్తుంటారు. కాదు కాదు, ఉపనిషత్తు యొక్క అర్థం ఈ విధంగా కాదు. ఒక అక్షరమునందే క్షరము కూడా ఉంటుండాలి. క్షరాక్షరములతో కూడినటువంటిదే అక్షరము. ఆ క్షర ఇది అక్షర, ఆ ఆత్మ క్షర నశించిపోయే దేహము. కనుక ఆత్మ స్థిరమైనటువంటిది, దేహము నశించేటువంటిది, రెండింటి యొక్క ఏకత్వమే అక్షర అని అన్నారు. కనుక అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని నిరూపించేటువంటి యొక్క దివ్యతత్వమే ఈ యొక్క ఉపనిషత్తుల యొక్క ప్రభావము. ఇట్టి దివ్యమైనటువంటి యొక్క అంతరార్థాన్ని ఈనాడు మానవుడు విస్మరిస్తున్నాడు. తెలుసుకునే కూడా ప్రయత్నించటం లేదు. కాని తెలుసుకున్నటువంటి వ్యక్తికి ఈ యొక్క ఆనందము మరుపు రాదు. అతివానికి ఈ జగత్తుతో ఏమాత్రము పని లేదు. తనను తాను తెలుసుకునే నిమిత్తమే తనువును ఏర్పరచుకున్నాడనేటువంటి సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి మానవుడు. తనను తాను తెలుసుకున్నట్టుగా ఇచ్చినటువంటి ఈ దేహాన్ని దుర్వినియోగపరచుకుంటూ దుర్వ్యసనముల చేత, దురభ్యాసముల చేత, దుశ్చింతన చేత దీనిని అనేక విధముల అపవిత్రము గావించుకుంటున్నాడు. తన తత్వాన్ని తాను గుర్తించాలి ఈ దేహంతో. అందుకే ఈ దేహం సార్థకం కావాలి. అట్టు సార్థకం కాకుండా ఈ యొక్క మానవత్వమే వ్యర్థమైపోయినట్టు అవుతుంది. బ్రతకటం, కిరటము, తిరగటము, సుఖాలు అనుభవించటము, భోగభాగ్యాల్లో లీనము కావటము, ఇవి పశుపక్షి మృగాదులు కూడా చేస్తూనే ఉంటున్నాయి. మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వం ఏమిటి? ప్రతి వారికి ఇంత చదువులు ఎందుకు? ఈ చదువుల వల్ల వచ్చినటువంటి ఫలితం ఏమిటి? ధనార్జన, బలార్జన, జనార్జన కాదు కాదు, గుణార్జన. గుణమును సంపాదించలేనటువంటి ధనము ఏ విధమైన ధనము? కనుక ధనము ప్రధానము కాదు, గుణమే ప్రధానము. ఒకనొక సమయంలో హనుమంతుడు విభీషణుని కలిచాడు. నాయన, ఏ విధంగా నీవు జీవిస్తున్నావు ఈ రాక్షసుల మధ్య అన్నాడు హనుమంతుడు. భయంకరమైనటువంటి దంతముల మధ్య, సున్నితమైనటువంటి యొక్క నాలుక ఏ విధంగా జీవిస్తున్నదో ఆ విధంగానే నేను జీవిస్తున్నానన్నాడు. నేను అలక్ష్యపరిచినప్పటికీ, అజాగ్రత్త పడినప్పటికీ ఆ యొక్క సున్నితమైన నాలుక మహాప్రమాదం గురి అవుతుంది. ఎంతకాలమని నేను ఈ జీవితం గడపాలి అని బాధపడ్డాడు విభీషణుడు. విభీషణ నీవు బాధపడనక్కర్లేదు. పండ్లు త్వరలో ఊడిపోతాయా లేక నాలుగు త్వరలో ఊడిపోతుందా? పడిపోయేది మొదలు పండ్లే, నాలుక పడిపోదు. కనుక సున్నితమైనటువంటి, ధర్మమైనటువంటి, నీతితో కూడినటువంటి మానవులకు ఎట్టి ప్రమాదము ఉండదు. దుర్మార్గముతో, దుష్టభావములతో, దుశ్చర్యలతో, పరహింసలతో కాలమును గడిపేటువంటి పండ్లు త్వరలోనే రాలిపోతుంటాయి. కాబట్టి ఆ పండ్ల వంటివే ఈ రాక్షసత్వము. కనుక నీవు భయపడనక్కర్లేదన్నాడు. దీనికి ఓపికను సాధించుకోవాలి. ఓపికను సాధించుకున్నటువంటి మానవుడు ఎన్ని కార్యములు ఎందైనప్పుడు విజయాన్ని సాధించగలడు. కనుక మన జీవితంలో అనేక విధములైనటువంటి ఉడిదుడుకులు వెంటాడుతుంటాయి. కానీ అన్నింటికీ ఆధారమైనటువంటి ఒక తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి. కన్ను, ముక్కు, నోరు, చెవి, కాలు, చెయ్యి, ఇవన్నీ కొన్ని కరణములు. జీవయాత్ర లోపల ఇవి మనకు తోడ్పడేటువంటి కరణములు. దీనికంతా కర్త ఒకడున్నాడు. ఈ కర్తకే కారకుడు ఉంటాడు. ఈ కర్త కర్మను ఆచరించాలి. ఈ కర్తకు కారణం కూడా ఒకరు కలగాలి. కనుకనే ఉపనిషత్తు అనేటువంటిది కరణం, కారణం, కర్మ, ఈ మూడింటి యొక్క ఏకత్వమే త్రిగుణముల యొక్క తత్వము. కరణం, కారణం, కర్మ, ఈ మూడింటి యొక్క ఏకత్వం అయినప్పుడే కార్యము విజయాన్ని సాధిస్తుంది. అయితే ఈ కరణములకు స్వతసిద్ధమైనటువంటి శక్తి ఉన్నదా లేక మరే విధమైనటువంటి యొక్క ఇతర శక్తుల చేత ఈ శక్తి లభ్యమవుతున్నదా? కన్ను చూస్తున్నది, చెవి వింటున్నది, నాలుక మాట్లాడుతున్నది. కానీ మాట్లాడేదే నాలుకైతే, చూచేదే కన్నైతే, వినేదే చెవు అయితే, మరణించిన తర్వాత ఇదే చెవు, ఇదే కన్ను, ఇదే నాలుక ఉన్నది, ఎందుకు తాను మాట్లాడలేకపోతున్నాయి? ఎందుకు ఇవి చూడలేకపోతున్నాయి? ఎందుకు ఇవి వినలేకపోతున్నాయి? కానీ చూచేది కన్ను అనుకున్నాము, అదే కన్ను ఇక్కడ ఉన్నది కదా, ఎందుకు చూడటం లేదు? ఎందుకు తన పని తాను విరమించుకుంది? ఇది కన్ను కాదు చూచినటువంటి, చెవు కాదు విన్నటువంటిది, మనకు కాదు మాట్లాడినటువంటిది. దీనిలో ఒక విధమైనటువంటి యొక్క శక్తి చేరి ఈ యొక్క కరణములను పని చేయిస్తూ వచ్చింది. దీనిని ఫోర్స్ అన్నారు. ఇది ఏ విధమైనటువంటి ఫోర్స్తో వచ్చింది? ఇది ప్రాణశక్తితో వచ్చింది. ఈ ప్రాణశక్తిని ఎవరు పంపారు? ఎక్కడి నుంచి వచ్చింది? ఇది చేసే పని ఏమిటి? ఈ ప్రాణశక్తిని ఆత్మ ద్వారా వచ్చింది. ఈ ఆత్మతత్వమే ప్రజ్ఞాతత్వము. అది ఏ రేడియేషన్. ఆ రేడియేషన్ అనేటువంటి ప్రజ్ఞాశక్తి నుంచి ప్రాణము అనేటువంటి వైబ్రేషన్ దీన్ని అనేక రకములుగా పనులు చేస్తూ వచ్చింది. ఈ రేడియేషన్ వైబ్రేషన్ లేకపోతే ఈ యొక్క పదార్థం యొక్క స్వరూపమైనటువంటి యొక్క మానవత్వము ఏమాత్రము పనిచేయలేదు. ఇదంతా ఒక మ్యాటర్, కానీ అదే ఎనర్జీ. కనుకని ఈనాడు వైజ్ఞానికంగా కూడాను ఎనర్జీ లేకపోయినప్పుడు మ్యాటర్ ఏమాత్రం కూడా పనిచేయలేదు. ఈనాటి వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు ఇంత విరివిగా పెరిగినప్పటికీ ఇంకా దీని యొక్క సత్యాన్ని వాడు గుర్తించుకోలేకపోతున్నారు. ప్రాచీన కాలం నుండి కూడాను ఈ విధమైనటువంటి యొక్క దివ్యశక్తిని, వైజ్ఞానికాన్ని వాడు ఎంతనూ చేసి అనుభవించి ఆనందించి అనేక విధముల ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు. అయితే ఈనాడు మానవుని యందు ఏది లోపించింది? నైతిక విలువ నశించింది. మానవుడు నైతిక విలువను పెంచుకున్నప్పుడే న్యాయము, శ్రేష్ట సోదరత్వము పెరుగుతుంది. ఏనాడు మానవుని యందు ఈ ఆత్మానురాగము పెరుగునో, ఆత్మనిగ్రహము కలుగునో, ఆనాడే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక విధమైనటువంటి అల్లర్లు అణిగిపోతాయి. మానవుని యందున్న అనేక విధమైనటువంటి సౌజన్యము, సౌశీల్యము, సౌభాగ్యము, దీనిని మనం పెంచుకోవాలి. సహన సానుభూతులను మనం ఆధారంగా చేసుకున్నప్పుడే మానవుల్లో ఒక ఏకాత్మ భావము అభివృద్ధి పొందుతుంది. ఈ ఏకాత్మభావమే విశ్వప్రేమను చేకూర్చుతుంది. ఈ విశ్వప్రేమని మానవులందరినీ కూడాను ఏకంగా కట్టివేస్తుంది. కనుక ప్రతి మానవుని కూడాను ఏకత్వాన్ని చేయాలనుకుంటే ప్రేమ అత్యవసరము. ప్రేమనే అందరినీ ఏకత్వం గావించేటువంటి ఒక దివ్యమైనటువంటి అస్త్రము. ఇది ఏ దివ్య శక్తి, ఇది ఏ సాత్విక ఆనందము, ఇది ఏ అమృతానందము, ఇది ఏ దివ్యమైనటువంటి లయము, ఇది సర్వ సమగ్రముకు మూల కారణము. ఇట్టి సమగ్రతను సాధించినటువంటి మానవత్వం అందే దివ్యత్వం అనేటువంటిది ప్రకటితమవుతుంది. ఆనాటి మహర్షులు, ఈనాటి దివ్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని ప్రకటితం గావించడం చేతనే వారు లోకము లోపల కీర్తి ప్రతిష్టలను పొందగలుగుతూ వచ్చారు. ప్రతి మానవుని ఎందుకూడను సత్యము, మంచితనము, బ్యూటీ అనగా అందము, ఈ మూడింటి యొక్క ఏకత్వమే భూర్భువస్వ. దీనికి సోక్రటీస్ శిష్యుడైనటువంటి ప్లేటో కూడాను ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ అని చెప్పాడు. దానినే భారతీయులు సత్యం, శివం, సుందరం అన్నారు. సత్యం ఇదే భారతీయుల యొక్క ప్రధాన ప్రమాణం. త్రికాల భాగ్యం సత్యం, దేశకాల అతీతమును దేశకాల పాత్రకు అతీతమైనటువంటిది, ఏ కాలమునందు కూడా ఇది ఉండేటువంటిది. అట్టి సత్యాన్ని ఈనాడు విస్మరించాం. ఈనాడు మానవునికి ఇష్టం లేనటువంటిది ఏమిటంటే సత్యమే. అందులో తన సత్యాన్ని తాను తెలుసుకోవడానికి మరింత వెనుకంజ వేస్తాడు, సత్యం చెప్పాలంటే భయపడతాడు. కారణం ఏమిటి? సత్యమంటే ఏమో గుర్తించలేనటువంటి ఒక అమాయకుడే ఈ భయమును మూల కారణం. అసత్యానికి ముందంజ వేస్తాడు. సత్యం జన విరోధాయ, అసత్యం జనరంజనం, సురా విక్రేయతే స్థానే దధ్యాధికం పీత్వా గృహే గృహే. ఇంటింటికి పెరుగు పాలు తెచ్చి అడిగినప్పుడు ఎవ్వరూ కొనరు. ఊరి బయట చాలా దూరం లోపల మద్యపానం అమ్ముతుంటుంటే అక్కడికి పరిగెత్తిపోయి త్రాగుతారు. సత్యాన్ని సులభంగా నమ్మరు, అసత్యాన్ని సులభంగా నమ్ముతారు. కనుకని ఈ కలి ప్రభావం లోపల అసత్యము నమ్మటం చేతనే అనేక విధమైనటువంటి యొక్క అన్యాయ, అక్రమ, అనాచార అసత్యములకు కారకులైపోతున్నారు. సత్యము తీపిగా ఉండదు, కానీ కొంత కఠినంగా ఉంటుంది. అసత్యం అది తీపిగా ఉంటుంది. ఇది విషముతో కూడినటువంటిది. ఈ విషముతో కూడినటువంటి యొక్క సత్యము పైపైన మాధుర్యంగా ఉంటుంది. దీనినే తేనె పూసిన కత్తి అంటారు. ఇంకా కొన్ని విధములుగా మనం విచారణ చేస్తే స్వీట్ పాయిజన్ అంటారు. దీనినే ఈనాడు మానవుడు చాలా ఇష్టపడుతున్నాడు. సత్యము ఖచ్చితంగా చెప్పడం చేత అది ఎవరికి కూడా నువ్వు రుచించదు. కనుకనే భారతీయ సంస్కృతి సత్యం వద ధర్మం చర. కానీ ఆధునిక యుగము లోపల సత్యం వద సద్ధర్మం చర చెరసాల్లో పెట్టి పెట్టారు. ఇంక ఈ ధర్మమును మనం ఏ రీతిగా పాటించగలము? మన ఆచరణ అన్నీ కూడాను అధర్మానికి కారకులైపోతున్నాయి. పలికే పలుకు అంతా కూడాను అసత్యంలో పడిపోతుండాలి. ఈ విధమైనటువంటి పరిస్థితి లోపల ప్రపంచం ఏ రీతిగా శాంతిని పొందగలదు? చెప్పేది శాంతి, చేసేది అశాంతి. అష్టమున అణుబాంబు ఉంచుక అరస్తుందరు శాంతి శాంతి శాంతి అని. చంద్రుదేడక కలిగి కూడాను చంద్రజారులు శాంతి సుఖముడు. చేతిలో పెద్ద బాంబు పెట్టుకొని శాంతి శాంతి అంటే నిజంగా శాంతికి చిహ్నమేనా ఇది బాంబు? కనుక మాటతో చెప్పేటువంటి శాంతి శాంతి కాదు, మనసుతో అనిపించేటువంటిది శాంతి. ఈ శాంతికి చిహ్నమైనటువంటిదే కేనోపనిషత్తు. అన్నింటికీ దైవత్వమే మూల కారణము. ఆ మూలాధారమైన శక్తిని మనం విశ్వసించినప్పుడే మన జీవితం శాంతి సుఖములతో జీవిస్తామని. ఈ ఉపనిషత్తులన్నీ కూడా కేవలము కాలం చెల్లక ఏదో రాసి జగత్తును అందించి ఏదో కాలమును వ్యక్తం గావించేటువంటి వారు కాదు ఋషులు. లోక కళ్యాణ నిమిత్తమై, లోక కేయస్సు నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క మహాసూత్రములంతా కూడా సాధించి శోధించి లోకానికి అందిస్తూ వచ్చారు. అనేక శాస్త్రములను మదించి అందించిన సుధానిధి ఈ యొక్క వేదము. ఈ వేదము యొక్క సారమే ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తులు అనేటువంటిది జీవితం యొక్క సరి అయినటువంటి ప్రాణములు. అలాంటి ప్రాణ సమానమైనటువంటి ఉపనిషత్తులను ఈనాడు మనము మర్చిపోతున్నాము. కేవలము రామాయణము మహాభారతం అనేటువంటి దాన్ని కూడాను సాధ్యమైనంత వరకును ఈనాటి విద్యార్థులకు తెలియనే తెలియదు. ఈనాటి ఆధునిక విద్య యొక్క ప్రభావమే ఈ యొక్క అనర్థములకు మూల కారణం. గౌరవం అంటే ఏమిటో, మర్యాద అంటే ఏమిటో అని కూడాను ఈనాటి విద్యార్థులకు తెలియదు. గౌరవాన్ని తాను మాత్రం కోరుతున్నాడు కానీ తాను ఇతరులు గౌరవించటం లేదు. అత్యంత స్వార్థ స్వప్రయోజనంతో కూడినటువంటి జీవితము. మా విజయసాయి చెప్పాడు, లోకమంతా స్వార్థము స్వప్రయోజనంతో కూడి ఉంటుండాలి. ఒక చిన్న ఉదాహరణ, అధికారులు వస్తున్నారు, స్వామిని దర్శిస్తున్నారు, తమ తమ అభిష్టాలు తాము కోరుకుంటున్నారు, నమస్కరిస్తున్నారు, వెళుతున్నారు. ఇంకా వ్యాపారులు వస్తున్నారు, తమ తమ వ్యాపారముల యొక్క అభివృద్ధి నిమిత్తమే ఆశీర్వాదములు కావాలని ఆశిస్తున్నారు, ఆశీర్వాదములు అందుకుంటున్నారు, వెళుతున్నారు. ఉద్యోగస్తులు వస్తున్నారు, వారి వారి అభిష్టము నెరవేర్చుకునే నిమిత్తమై ఏ యొక్క ట్రాన్స్ఫర్స్ ఏ యొక్క ప్రమోషన్లో కోరుతున్నారు, ఆశిస్తున్నారు, అందుకొని వెనుకకు వెళ్లిపోతున్నారు. విద్యార్థులు వస్తున్నారు, విద్యను అభ్యసిస్తున్నారు, విద్య పూర్తి కాగానే వెళ్లిపోతున్నారు. ఇంకా అధ్యాపకులు వస్తున్నారు, వారు ఏదో పిల్లలకు టీచ్ చేస్తున్నారు, వారి పని వారు ముగించుకొని రిటైర్ అయిన తర్వాత వెళ్లిపోతున్నారు. ఇంకా ఆస్తికులు వస్తున్నారు, స్వామి సన్నిధికి వచ్చి ఏ జపమో ఏ ధ్యానమో ఏ యోగమో ఏ తపస్సు చేసుకుంటూ వారి వారి జీవితమును సార్థకం గావించుకునే నిమిత్తము మార్గములు వెతుక్కొని వారి పాటికి వారు వెళ్లిపోతున్నారు. ఇంతమంది వస్తున్నారు, ఇన్ని కార్యములు చేసుకుంటున్నారు, కానీ స్వామి విషయం అంటే ఏమి అని ఎవరైనా విచారిస్తున్నారా? స్వామిని చూసుకునే వారు ఎవరు లేరు, అది నాకు తెలుసు. స్వామి నిమిత్తమై పాటుపడేటువంటి వాడు ఒక్కడైనా కనిపిస్తున్నాడా? ఎవరి స్వార్థాన్ని ఎవరి స్వప్రయోజనాన్ని వాడు చూసుకుంటున్నారే కాని ఇది భక్తికి సంబంధించినటువంటి విషయమేనా? కాదు కాదు, నా నిమిత్తమై నేను చెప్పడం కాదు, ఇది మీ నిమిత్తమై మీకు హెచ్చరిస్తున్నాను. మీరు పొందినటువంటి యొక్క ఫలితములకు తగినటువంటి కృతజ్ఞతను మీరు హృదయంలో నింపుకోవాలి. కృతజ్ఞతనైనటువంటి హృదయము క్రూర మృగముల కంటే హీనము. కనుక ఎవరి పాటికి వారు వచ్చి వారి వారి కార్యములు వారు సాధించుకొని పోతున్నారే కానీ ఇక్కడ ఏమి జరుగుతుండాలి, ఎట్లా ఉండి, ఏమి దీనికి ప్రధానమైనటువంటి మార్గము, ఏ ఏర్పాటు కావాలి అని యోచించేటువంటి తలలు ఒక్కటైనా కనిపించడం లేదు. భక్తులమే భక్తులమే భక్తులమే అంటారు. భక్తి అని చెప్పుకోవటం కూడా సిగ్గులు చేయటం అనగా ఏమిటి? మొట్టమొదట భగవత్ తత్వాన్ని మనం హృదయంలో నింపుకోవాలి, దాని తరువాతనే మిగిలినవన్నీ. ఈ విధంగా జగత్తు లోపల ప్రాచీన కాలంలో తమ జీవితాన్ని అంకితం చేసి వారి జీవితాన్ని సార్థకం గావించుకున్నారు. వారు ఈ విధంగా స్వార్థ స్వప్రయోజనాలకు పాటుపడలేదు. కనుకనే ఆనాటి మహర్షులు ఈ ఉపనిషత్తులకు అధికారులుగా నిలిచారు. కనుక అలాంటి దివ్యమైనటువంటి త్యాగం మనలో రావాలి. కనుకనే ఉపనిషత్తులు న కర్మణ న ప్రజాధనేన త్యాగేనేకే అమృతత్వ మానసం అన్నది. త్యాగమునకు మన కించిత్తైనా కూడా నువ్వు పూనుకోవటం లేదు. ఏదైనా జోబులో వేసుకుని బజారులో ఎవరైనా బిచ్చగాడు వచ్చినారంటే వాడికి ఏమైనా ఒక రూపాయి నోటు ఉంటే ఇస్తే ఎక్కువ అవుతుందేమని చిల్లర్ను వేసుకుని పోతుంటారు. ఇంత మాత్రం త్యాగం లేనటువంటి మానవులకు ఇంకా యోగము కాని మోక్షం కాని ఏ రీతిగా లభ్యమవుతుంది? త్యాగం కావాలి. ఏమిటి ఈ త్యాగము? ఏనాడైనా మనకు కూడా నువ్వు కష్టములు లభిస్తాయి. కనుక మనం కొంతమందికి సహాయం చేసినప్పుడే వారు మన సహాయాన్ని పొందగలుగుతారు. మనం సహాయాన్ని ఆశించి మనం సహాయం చేయనక్కర్లేదు. కానీ నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు. దీనులను చూసి దిక్కులేనటువంటి వారిని చూచి ప్రేమతో వారిని ఆదరించు. నిన్నటి దినం చెప్పాను, ప్రేమ ప్రేమ ప్రేమ. ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను మొట్టమొదటి తనను తాను ప్రేమిస్తున్నాడే కానీ ఇతరుని ఎవరిని ప్రేమించటం లేదు. భార్యను ప్రేమించినా తన నిమిత్తమే తాను ప్రేమిస్తున్నాడు. ప్రేమించినా తన నిమిత్తమే తాను ప్రేమిస్తున్నాడు. ఇంత స్వార్థపరమైనటువంటి మానవుడు మహాక్రూరుడు అనే చెప్పవచ్చు. ప్రేమించవలసింది మొట్టమొదటి ప్రజలను. పరులందరినీ ప్రేమించి ఆ మిగిలింది ఏదైనా అంతో ఇంతో ప్రేమ ఉంటే అప్పుడు కట్ట కనపడ నిన్ను నీవు ప్రేమించు. హృదయమంతా ప్రేమతోనే నిండి ఉండినటువంటిది. అంత నిండి ఉండినటువంటి ప్రేమను నీవే స్వార్థంగా నీవు ఉంచుకుంటుంటే ఎంత పిసినారివి, ఎంత లోభివి. ప్రేమను పది మందికి పంచు, ఎక్కడా పంచటం లేదు. దైవానికి ఇవ్వడానికి కూడా కొంత సందేహిస్తాడు. ఏ ఒక్కటి కూడాను తాను తాను తాను. సరి అయిన ప్రేమనే కాదు, సరి అయిన భక్తియే కాదు. అది ఏ ఈశావాస్యం విధం సర్వం. అందరి ఎందు ఉండినటువంటి యొక్క ఈశతత్వాన్ని మనం ప్రేమించాలి. అప్పుడే నిజమైనటువంటి యొక్క ప్రేమ నీలో ఆవిర్భవిస్తుంది. కేవలం నీలో మాత్రం ప్రేమను పెట్టుకుని పైన ప్రేమించినట్టుగా నటిస్తే ఇది కేవలము కూరిన ప్రేమే కాని ఊరిన ప్రేమ కాదు. మొట్టమొట్ట స్వార్థాన్ని త్యాగం చేయాలి. దైవాన్ని ప్రేమించాలి. దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని సర్వులకు పంచిపెట్టాలి. ఇది నిజమైనటువంటి యొక్క ఉపనిషత్తు యొక్క సారం. మానవత్వం లోపల ఉండేటువంటి దివ్యత్వాన్ని ముక్కలు ముక్కలు చేయనక్కర్లేదు. సర్వులు ఎందు ఉండినటువంటి యొక్క తత్వం ఏకత్వమే. ఇప్పుడు ఈ బల్బులో ఉంటుందా వెలుగు, ఆ బల్బులో ఉంటుండాది వెలుగు, ఈ బల్బులో ఉంటుండాది వెలుగు. కానీ ఈ కరెంటును ముక్కలు ముక్కలు చేశారా? బల్బులు వ్యత్యాసమే గాని కరెంటు ఒకటిగానే ఉంటుండాది. అదే రీతిగానే దేహాలు వేరువేరుగా ఉంటున్నాయి కానీ ప్రేమ ఒక్కటే. దేహభ్రాంతిని పురస్కరించుకొని నీవు భిన్నంగా భావిస్తున్నావు. సరి అయిన సాధనే కాదు, కలి ప్రభావం యొక్క కృత్రిమమైనటువంటి సాధనలు. దైవ చింతనలు చేసినప్పటికీ మనలో విశాలమైనటువంటి హృదయం లేకపోతే ఈ చింతనలన్నీ కూడా వ్యర్థమైపోతాయి. తమ తమ వాంఛలు మాత్రమే తమ నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తారే కానీ పరుల వాంఛలు కూడా కొన్ని ఉంటాయి అనేటువంటిది మీరు గుర్తించుకోవటానికి ప్రయత్నించడం లేదు. నీ వాంఛల వంటివే కదా పరుల వాంఛలు కూడాను. దాన్ని మాత్రం నెరవేరి వారి మాత్రం నెరవేరకూడదంటే ఇది ఎంత భేదము. ఇలాంటి భేదాన్ని మనం పూర్తి తుంచి పారవేయాలి. అందరి ఎందు ఉన్నటువంటి ప్రేమతత్వాన్ని మనం పెంచాలి. ప్రేమ కుటుంబీకంగా ఉంటుండాలి. అప్పుడే నిజమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులను సాధించిన వారమవుతాం. భక్తి అంటే ఏదో దేహాను సంబంధంగా వచ్చేటువంటి పోయేటువంటివి కాదు. దేహ సంబంధాలు వస్తుంటాయి పోతుంటాయి. పెళ్లి చేసుకోకపోయినప్పు భార్య ఎవరు, భర్త ఎవరు, పుట్టకపోయినప్పు తల్లెవరు, బిడ్డెవరు, తర్వాతనే తల్లి బిడ్డ, పెళ్లి అయిన తర్వాతనే భార్య భర్త. ఈ మధ్యలో కదిలిపోయేటువంటి మేఘాలే కానీ ఇది శాశ్వతమైనవి కాదు. ఈ మధ్య మార్గంలో వచ్చి కూడినటువంటి దానికి ఈ ముఖ్యమైనటువంటి ప్రేమను పెంచుకొని తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు మానవుడు. సత్యము కాదు, స్వామి ఇంత కఠినంగా చెప్తున్నాడంటే మీరు ఏమాత్రము బాధ పెట్టుకోకూడదు, ఇది సత్యం కాబట్టి కఠినంగా చెప్పవలసి వచ్చింది.
1: ఎవరిని ద్వేషించకండి, వారిని ప్రేమించండి,
0: పిల్లలను ప్రేమించండి, కానీ వీరే మా ప్రాణం అని చెప్పి మాత్రము గట్టిగా దీన్ని అధికంగా దీన్ని ఆశగా అభిమానంగా ఉంచుకోకూడదు. ఇది సరి అయినటువంటి యొక్క మార్గం. అంతేకాని దేనికి పోయినా మితిమీరిపోవటము, ఇది మతిహాని కలుగుతుంది. ఇవియే ఉపనిషత్తులు బోధించినటువంటి వాక్యములు. నాయన, మానవ జీవితము చాలా కొద్దిపాటిది, కష్టములా అనంతము, ఆనందము అల్పము. అల్పమైనటువంటి ఆనందములు ఆత్మానందమును పొంది పొందితే ఆనందం ఎంతైనా పొందుతున్నావు, కానీ పొందే ఆనందము ఆత్మానందాన్ని పొందాలి. ఆత్మానందములోనే అన్యుల ఆనందం కూడా ఏమిటి ఉంటుండాలి. ఎప్పుడు చూసినా నేను నేను నేను, నా పని నా పని నా పని. ఏమిటి నీ పని? కాబట్టి నీ పని నీవు అని అనుకుంటున్నావు. ఏ రాత్రికి నీ ప్రాణం పోతుందో నీ పని ఏమైపోతుంది? ఇదియా దైవ చింతనకు మాత్రం కాలము లేదు, అన్ని చింతనకంతా కాలం ఉంటుండాలి. ఇది కేవలము ఒక విధమైనటువంటి దైవ ద్రోహం కిందనే చేరుతుంది. ఇది మంచిది కాదు. ఆత్మద్రోహం అనేటువంటి దానికి మనం పాల్పడకూడదు. దైవ కార్యమే ముఖ్య కార్యము, అప్పుడే దేశమంతా బాగుపడుతుంది. నీ పనులు కూడా నువ్వు చేసుకో, వదలమని నేను చెప్పను. సర్వకర్మ భగవత్ప్రీత్యార్థమని భావించు. ఏ పని చేసినా కానీ దైవ కార్యంగానే విశ్వసించు. విశాల భావంతో నీవు జీవించినప్పుడే ఈ విశాలత్వం అనేటువంటిది నీలో ప్రాప్తిస్తుంది. మనుషులు మారితే ప్రయోజనం లేదు. ఈనాడు మనసులు మారాలి. మనసులు మారకుండా కేవలం మనుషులు మారినంత మాత్రమున ఏమాత్రం కూడా విజయాన్ని సాధించలేము. మంచి కార్యముల్లో మనము సంసిద్ధులై ఉంటుండాలి. ఎన్ని అడ్డు తగిలినప్పటికీ దాంట్లో మనం ప్రవేశించాలి. అది మన నిజమైనటువంటి సంకల్పము. సాధించేంత వరకు కూడా మన దేహాన్ని అందులో ప్రవేశపెట్టాలి. దేహము పాంచభౌతికము, దేహము కూలక తప్పదెప్పుడు, దేహి నిరామయుండు, కనుతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు. నిజము చూడేహి ఏ దేవదేవుడు మదిని గమనింపగా ఆత్మరూపుడై. ఏమిటి మన దేహం? ఇది మరినపు కొంప, రోగముల ప్రజ్ఞడు సేవక గంప, జాత సంచలనము పొంది దుంప, నవసాగర మీద లేని కంప, నిష్కలమని నమ్మబోకు మనసా, హరిపాదములు ఆశ్రయించవే. ఏమిటి ఈ నీటి బుడగ వంటి ఈ దేహం పైన ఎందుకు ఇంత మనకు అభిమానం? ఏ నాటికైనా పోక తప్పదు. ఉన్న దాంట్లోనే మనం సాధించాలి సత్యాన్ని. అది మన యొక్క జీవితం యొక్క మానవత్వంలో ఉన్నటువంటి నిజతత్వం. జంతువునాం నరజన్మ దుర్లభం. ఏమిటి ఇంకా మన దుర్లభము? ఏమిటి ఇంట్లో ఉన్నటువంటి ఆశ్చర్యము? అవి తింటున్నాయి మనము తింటున్నాము, అవి నిద్రిస్తున్నాయి మనము నిద్రిస్తున్నాము, అవి భోగభాగ్యాలు అనుభవిస్తున్నాయి మనము భోగభాగ్యాలు అనుభవిస్తున్నాము. అది చతుష్పాద పశువు, ఇది ద్విపాద పశువు. దానికి నాలుగు కాళ్ళు, వీళ్ళకి రెండు కాళ్ళు. దానికి తోక ఉంది, వీళ్ళకి తోక లేదు. కనుక దానికి దీనికి ఉండినటువంటి వేషముల్లో మార్పే కానీ గుణముల్లో ఇద్దరిది ఒక్కటే. ఏనాడు విద్యానిత్య విషయ పరిశీలన కలిపి విజ్ఞతతో విచక్షణతో విజ్ఞానమును కోరుతాడో ఇప్పుడే వాడు మానవుడు. ఉపనిషత్తులు చాలా క్షుణ్ణంగా చెప్తూ వచ్చాయి. దయాదాక్షిణ్యాలు ఏమాత్రమూ చూపడం లేదు. దయ చూపే కొరిది కూడా మానవుడు మరింత మోసమైపోతాడు, దిగజారిపోతాడు. ఎందుకంటే ఈ కఠినమైనటువంటి మానవత్వానికి ఈ కఠిన దెబ్బలే చాలా అవసరం. బాగా ఎర్రగా కాగినటువంటి ఇనుమును ఏ చిన్నపిల్లవాడు కొట్టినా సాగిపోతుంది, కానీ నల్లగా మారిపోయినటువంటి ఇనుమును పెద్ద శుద్ధితోనే కొట్టాలి. కనుకనే పదార్థానికి తగినటువంటి ప్రయోగము, దేశానికి తగినటువంటి యొక్క ప్రవర్తన మనం భక్తులము. భక్తులు అనుకున్నప్పుడు భక్తి ప్రవర్తనలు మనలో ఉన్నాయా? భోజనాలు సమయం లోపల ఒక పగటి వేషగాడు సన్యాసి వేషం వేసుకుని వచ్చాడు భోజరాజు ఆస్థానంలో. అతను వచ్చి మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని ఈ హెచ్చరిస్తూ వచ్చాడు. త్యాగిగా ఇందులో ప్రవేశించాడు. భోజరాజు ఆనందించాడు. మహనీయుడు మా యొక్క సభలో ప్రవేశించి దర్శనమిచ్చాడని అతనికి కొన్ని కానుకలు అందిస్తూ వచ్చాడు. తత్తనిందుకు బంగారు నాణ్యములు తీసుకుని వచ్చాడు. ఆ సన్యాసి ముట్టలేదు. రాజా, నేను వేసిన సన్యాసి వేషము, ఇది నాకు అక్కర్లేదు, తీసుకుని పోమన్నాడు. రేపటి దిన తిరిగి నీ యొక్క ఆస్థానములకు వస్తానన్నాడు. ఆస్థానములకు పగటి వేషగాడు నర్తక వేషము ధరించి వచ్చాడు. ఈ డాన్సర్ గా వచ్చేసేసి ఆ యొక్క సభ లోపల చక్కగా నృత్యం చేశాడు. ఈ నృత్యం చేసేటప్పటికి అందరూ తన్మయత్తులైపోయినారు. కొంతమంది ఉన్మత్తులైపోయినారు, కొంతమంది మత్తులైపోయినారు. ఇది వాళ్ళ వాళ్ళ రోగాన్ని బట్టి ఉంటుంటారు. ఇప్పుడు కూడా ఈ డాన్స్ చూస్తే వాళ్ళకు ఒక రోగం వచ్చేసేస్తుంది. మంచి విషయాలు వినడానికి ఏమాత్రం కూడా చెవులు అందించరు. తిరిగి మహారాజు తక్క లోపల బంగారు నాణ్యములు కొంచెం తీసుకుని వచ్చాడు. నీ యొక్క నృత్యము మా సభనంతా మైమరిపించింది, చాలా గొప్పగా ఆడినావు అని ఆమెను వర్ణించి ఈ బంగారు నాణ్యములు ఆయనకు అందించాడు. ఈ కొద్దిపాటి నాణ్యములు నాకు అక్కర్లేదు, నాకు ఇంకా అధికంగా కావాలి అని ఈ మహారాజు చెప్పాడు. నిన్న నాణ్యములు నాకు వద్దన్నావు, ఈనాడు నాకు అధికం కావాలని కోరుతున్నావే, దీని కారణం ఏమిటన్నాడు. రాజా, వేషాలకు తగినటువంటి ప్రవర్తన లేకపోతే మన సంస్కృతి అంతా నాశనం అయిపోతుంది అన్నాడు. వేసుకొచ్చాను కాబట్టి అది నాకు అక్కర్లేదు, నర్తక వేషం వేసుకుని వచ్చాను, నాకు కావాలి. కనుక దీనికి సాంప్రదాయాన్ని మనం కోల్పోయినప్పుడు ఇంకా ఈ సంస్కారం ఎందుకు మనకు? సాంప్రదాయం ఏమిటంటే వేషానికి తగినటువంటి ప్రవర్తన ఉంటుండాలి. విద్యార్థులు విద్యార్థి వేషానికి తగినటువంటి ప్రవర్తన ఉండాలి. గృహస్థులు గృహస్థుల గమ్యానికి తగినటువంటి ప్రవర్తన ఉండాలి. త్యాగి త్యాగి తగినటువంటి ప్రవర్తన ఉంటుండాలి. భక్తునికి భక్తునికి తగిన ప్రవర్తన ఉంటుండాలి. కనుక భక్తుని అనుకున్నప్పుడు ఆ ప్రవర్తనకు తగినట్టుగా ఉండినప్పుడే తాను భక్తుడు. విద్యార్థి విద్యార్థికి తగినటువంటి వినయ విధేయతలు ఉన్నప్పుడే అతను విద్యార్థి. కనుక దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క దీనికి ఒక్కొక్క విధమైన శక్తి సామర్థ్యములు ఉంటున్నాయి. ఈ ఉపనిషత్తులు అన్ని కూడా ఈ స్థానానికి తగినటువంటి విలువను అందిస్తూ వచ్చాయి. ప్రేమ స్వరూపులారా, కఠినంగా చెప్తున్నాడని మీరు బాధపడకూడదు. ఎందుకంటే ఈ మనసులో ముదిరిపోయినటువంటి యొక్క ఈ యొక్క కరుడు కట్టినటువంటి దీనికి కొంతవరకు దానిని ఛేదించాలి. ఎంతకాలమైనా కూడా తీయని మాటలతోనే మనం పోతుంటే మన యొక్క కరుడు మరింత పెరిగిపోతుంటుంటారు. కనుక మనలో ఉండేటువంటి దోషములను మనం దూరం గావించుకొని, మనలో ఉన్నటువంటి స్వార్థ స్వప్రయోజనాన్ని కొంతవరకు నేను తగ్గించుకొని, పరోపకార సంబంధమైనటువంటి వారి కార్యములలో ప్రవేశించి సేవ సేవ సేవ సేవ ఈ యొక్క మానవ సేవ చేసినప్పుడే మాదవ సేవగా ఉంటుంటారు. కనుక సేవలు చేయండి, సత్యాన్ని వదలకండి, ధర్మాన్ని విసర్జించకండి, నిత్యానిత్య విషయం పరిశీలన చేసి జ్ఞానాన్ని మీరు పెంచుకోండి.

ఇంతవరకు మీరు 1993 అక్టోబర్ నెల 23న దసరా సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు అనుగ్రహించిన దివ్యోపన్యాసం విన్నారు. మనలో ఉండినటువంటి దోషములను దూరం చేసుకుని స్వార్థ స్వప్రయోజనాలను విడచి సర్వకర్మ భగవత్ప్రీత్యర్థం అనే భావనను పెంపొందింపచేసుకుని సేవలు చేయవలెను. సత్యధర్మాలను పాటిస్తూ నిత్య అనిత్య విషయములను పరిశీలన చేసుకుని జ్ఞానాన్ని పెంపొందింపచేసుకోవాలని స్వామివారు హితవు పలికారు.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ. ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧನುಂಡಿ ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: మనం తరచూ శాంతి శాంతి అంటుంటాము. అది భగవంతుని యొక్క సృష్టి కాదు. అది ఎక్కడ నుండి వస్తుంది? నీవు చేసే పనుల నుండి, నీ తలంపుల నుండి శాంతి నీకు లభిస్తుంది. మన తలంపులు మంచివైతే మనకు శాంతి సులభంగా లభిస్తుంది. మన నడతలు మంచివైతే మనకు శాంతి సులభంగా లభిస్తుంది. మన నడతలు మన తలంపులు విరుద్ధముగా ఉన్నప్పుడు శాంతికి విరుద్ధమైన అశాంతియే మనం అనుభవిస్తాము. మన శాంతికి అశాంతికి కారణమేమిటి? మన తలంపులు, మన యొక్క పనులు, చేసేది చెడ్డ, కోరేది మంచి, ఇది ఏ రీతిగా వస్తుంది?

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. ఆరంభ దశ నుంచి సాయి విరోధులమంటూ ముద్ర కొట్టుకుని కూర్చున్నవారు ఒకవైపుండగా, భక్తులుగా సాన్నిధ్యాన్ని పొంది అటుపైన బద్ధవైరులుగా మారి స్వామిని దూషించేవారి సంఖ్య మరొకవైపు ప్రబలమైపోతోంది. ఈ తెగకు చెందినవారు మొదట్లో భక్తులమనుకున్నవారు ఏదో తాము స్వామికి అత్యంత భక్తితో నిత్యము క్రమం తప్పక పూజలు ఆరాధనలు సలిపి గంట వాయించి కర్పూరహారతులిచ్చి సేవించుతున్నామని, బోలెడు ధనం వెచ్చించి భజనలు సలుపుతున్నామని, తత్ఫలితంగా స్వామి పూర్వకర్మలన్నీ ఒక్క మాటుగా తుడిచివేసి సుఖజీవనమును ప్రసాదించి కోరిన వరాలన్నీ అనుగ్రహించగలరని ఊహాగానం చేసేవారు. కాని మన స్వామి లక్ష్యం అది కాదు. భక్తులైన వారు తుట్టతుదకు జ్ఞాన వైరాగ్యములనే మహత్తర ప్రసాదాలని పొందవలెనన్నదే. అయితే తన యందు భక్తి విశ్వాసాలు స్థిరపడటానికి, తన వద్దకు ఆకర్షితులు కావటానికి స్వామి మొదట్లో భక్తుల కోరికలను తీర్చటం, అనారోగ్యాలను కుదర్చటం, పేదరికాన్ని నిర్మూలించటం మొదలైన అద్భుతాలను ప్రదర్శించారు. క్రమేపీ వారి భక్తి శ్రద్ధలను అనుసరించో, పూర్వజన్మ సుకృతంచేతనో, కేవలం తన కారుణ్యం వల్లనో ఏదో ఒకటి కారణం కాగా స్వామి వారిపై అనుగ్రహం చూపించి లౌకిక వ్యవహారాలలో సమయం సందర్భాలను అనుసరించి అర్హతానర్హతలను ఎంచి వారి వారి కోరికలను, కుటుంబ సమస్యలను తీర్చిన మాట వాస్తవమే. అంతమాత్రంచేత సాయి భక్తులందరి జీవితాలలో జన్మమృత్యు జరావ్యాధులు తదితర దుఃఖాలు తొలగి కర్మనివృత్తి పూర్తిగా జరుగుతుందని అన్వయించుకోగలమా? అది సాధ్యమా? అదే నిజమైతే ఇక దైవనీతికి స్థానమేది? ఎలాంటి పరిస్థితులలోనూ దైవము తన నీతి నిబంధనలను ఉల్లంఘించడు. స్వామి తమ భక్తుల ఐహిక జీవితాల కన్నా వారి ఆధ్యాత్మికోన్నతికే ప్రాముఖ్యతనిస్తారు. ఇలాంటి అభ్యుదయానికే తమ భక్తులను భక్తి మార్గమునకు కొనిపోవటానికి మొదట్లో స్వామి వారి కర్మలను కొంత తగ్గించి అనుగ్రహం చూపిస్తారు. అట్టి సన్మార్గానికి మార్గదర్శి అయి ఒక నీతిపతిగా, న్యాయమూర్తిగా మార్గమధ్యమున భక్తుల కర్మఫలాలను, పుణ్యాపుణ్య విశేషాలను అనుసరించి వారిచే స్వామి అనుభవింపజేయిస్తారు. ఇటువంటి సందర్భాలలో కష్టనష్టాలకు గురై వ్యాధిగ్రస్తులు కావటమో లేక మృత్యువాత పడటమో జరిగినట్టయితే తత్కారణంగా కొంతమంది స్వామికి దూరమై వారిని వదిలి తమ ఆశయాలు కోరికలు నెరవేరకపోగా ఈయన్ను నమ్మి కష్టాల పాలు కావలసి వచ్చింది అని నిందించేవాళ్లు కూడా ఉన్నారు. ఇక మరొక తరగతికి చెందిన వారేంటంటే, ఎటువంటి కష్టాలకు గురి అయినప్పటికీ, ఎంతటి దుఃఖాలు కలిగినప్పటికీ లౌకిక విషయాలకు ఎంతమాత్రం ప్రాముఖ్యతనివ్వక సదా భగవద్ధ్యాన తత్పరులై భక్తిలో లీనమై ఉండేవారికి ఆధ్యాత్మిక ప్రపంచంలోని పరమ పావనమైన ఆత్మానంద రసానుభూతి అప్పుడప్పుడు చవిచూపించి స్వామి ఈ రకం భక్తులకు అఖండానందాన్ని అనుగ్రహించటమూ కద్దు. ఇటువంటి సద్భక్తులను ఎందరినో ఈ గ్రంథకర్త రాగణపతి గారు కలుసుకున్నారు. లోకరీత్యా వీరిని పరిశీలించినప్పుడు స్వామి భక్తులుగా వీరందరూ ఇంకా ఏ విధంగా ఉండగలుగుతున్నారన్న తలంపు కలగకమానదు. వ్యాధులు, పేదరికము, పుత్రశోకము మొదలగు దుర్భరమైన బాధలెన్నో ఈ రకం భక్తులకు సంభవించి ఉన్నట్టు మనకు అర్థమవుతున్నా, కానీ వీరు వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా తమ హృదయాలలో నింపుకున్న భక్తిరసంతో ఉప్పొంగే ప్రేమ వల్లనే స్వామియందు అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగి ఉంటున్నారు. కొంతమందికి అనారోగ్యమును తీర్చి స్వస్థత చేకూరుస్తారు. అయితే మరికొంతమందికి తమ వ్యాధులు తీరాలన్న తపన కూడా లేని మానసిక స్థితిని కలిగిస్తారు అని పాశ్చాత్య రచయిత శ్రీ హోవర్డ్ మోఫెట్ స్వామి తత్వాన్ని గురించి అతి మనోహరంగా వ్యాఖ్యానించారు. మానసిక పరిపక్వత లేనివారు స్వామి తత్వమును అవగాహన చేసుకోలేక స్వామియందు తమకు కలిగిన ఆశాభంగం వల్ల వారికి దూరమైపోయారు. కాని ఈ విధంగా స్వామిని వీడిన వారిలో కొందరు తమ జీవిత లక్ష్యమంతా కూడా స్వామిని నిందించడమే అన్నట్టు కూడా ఆడిపోసుకున్నారు.
మహామహా శ్రీమంతులు స్వామి దగ్గరకు వచ్చి కొద్ది రోజులు వారి సన్నిధానంలో ఉండి తమ ఐశ్వర్యమునో లేక పలుకుబడినో వినియోగించుకుని స్వామి అనుగ్రహాన్ని సంపాదిద్దామని తలచి తీరని నిరాశకు గురైన వారు ఉన్నారు. వీరి ఎత్తులు స్వామి దగ్గర చెల్లనందువల్ల చివరకు స్వామిని ఎదిరించి ప్రతిపక్షాలుగా తయారైన వారు లేకపోలేదు. ఈ పరిస్థితులలో ఆయన ధనవంతుల స్వాములవారు అని అపోహలు కలిగేటట్టు స్వామి చుట్టూ ఈ ధనవంతుల మూక చేరినప్పుడు స్వామే స్వయంగా చెప్పినటువంటి సమాధానం, నా చుట్టూ ఎల్లప్పుడూ శ్రీమంతులు అధికార పదవిలో ఉన్నవారు గుమిగూడటం వల్ల నేను అటువంటి వారినే కాని సామాన్య ప్రజానీకాన్ని ఆదరించనని ఎవ్వరైనా భావించినట్టయితే అది సత్యదూరమే. నిజానికి సామాన్య ప్రజా సంక్షేమం కొరకే నేను ఈ ధనవంతులనబడే వారిని ఆదరించడం జరుగుతుంది. ప్రజాక్షేమాభ్యుదయ కార్యక్రమాలేవీ తలపెట్టినప్పటికీ వాటికి ధన సహాయం అత్యంత అవసరం కదా. ధనము లేక ఈ కార్యక్రమ నిర్వాహకము ఏ విధంగా జరగగలదు? శ్రీమంతులను, ఉన్నతాధికార పదవులలో ఉన్నవారిని ప్రజాభ్యుదయం కొరకు, సంక్షేమానికి వైద్యాలయాలు, పాఠశాలలు, భజన మందిరాలు మొదలైనవి నిర్మించమని నేను ఆదేశిస్తే ఆ కార్యక్రమాలు వెంటనే నెరవేరగలవు. వారి ధనము అధికారము ఇట్టి సత్కార్యములకై వినియోగించే అవకాశం వాళ్లకి ఏర్పడుతుంది. అంతేకాని నా స్వంత ఆదాయంను పెంచుకోవటానికి నేను వారికి ఆశ్రయం ఇవ్వటం లేదు. పూర్వజన్మ సుకృతం వల్లనే కదా ఈ జన్మలో వారికి లక్ష్మీ కటాక్షము, అధికార పదవీ యోగము పట్టినది. ఆ సుకృతమే వారికి భగవత్ సామీప్యాన్ని కూడా చేకూర్చింది అంటారు స్వామి. బాబా ద్వారా తమ పేరు ప్రతిష్టలను, పదవులను, ఆదాయములను వృద్ధి చేసుకుందామని ఆయన అండచేరి తమ పలుకుబడి వల్లనో పదవుల వల్లనో స్వామి మందిరాలు మొదలైనవి నిర్మించమని నేను ఆదేశిస్తే ఆ కార్యక్రమాలు వెంటనే నెరవేరగలవు. వారి ధనము అధికారము ఇట్టి సత్కార్యములకై వినియోగించే అవకాశం

ఆయన అండ చేరి తమ పలుకుబడి వల్లనో పదవుల వల్లనో స్వామిని తమ దారికి తిప్పుకుందామని పథకం వేసిన భక్తులను ఎందరినో, ధర్మస్వరూపమైన మన సాయి పూర్తిగా తన వద్ద నుంచి తొలగించిన సంగతి ప్రజలు ఎరుగక అనవసరంగా ఆయన ధనవంతుల స్వామి అని ఆయనపై అవాంఢం వేస్తున్నారు. ఒకప్పుడు స్వామి కన్నతల్లి స్థానం కూడా ఒక స్థాయి ఎక్కువగా పరిగణింపబడిన ధనికురాలైన ఒక భక్తురాలు తనకు గిట్టని ఒక పేద భక్తుని ఇంటికి స్వామి పోరాదని ఆయన్ను కట్టడి చేసింది. దానికి స్వామి, ఓహో అదా సంగతి, అలా అయితే ఇక నీ గుమ్మంలో నేను కాలు పెట్టబోయేది లేదు అని ఆ బంధాన్ని

అధిక లాభంతో వడ్డీ పంచుతామని మభ్యపెట్టిన ఒక మోసపు జూదపు కంపెనీ మూలంగా తాను పెట్టుబడి పెట్టిన లక్షలకు లక్షల రూపాయలు నష్టపోయిన ఒక మాజీ భక్తుడు తన దుర్వ్యాపార దురాశలకు స్వామి చోటివ్వక తనకు ధననష్టం కలిగించారన్న దుర్భావంతో స్వామిని వీడి ఆయనను నిందించిన సంఘటన కూడా ఉంది. అహంకార మమకారాలను ఒకింతైనా త్యాగం చేయటానికి సంసిద్ధులుగా ఉంటే తప్ప స్వామి తమ అనుగ్రహానికి ఎవ్వరూ పాత్రులు కాలేరు అంటారు. దీనికి ఒక ఉదాహరణ ఉంది. ఒక ఆగర్భ శ్రీమంతుడు ఒకప్పుడు ఎంతో ఆర్భాటంతో ఆడంబరంతో స్వామిని తన గృహానికి ఆహ్వానించారు. బంగారు వెండి మొదలైన పళ్ళాలలో పంచభక్ష్య పరమానాదులు వడ్డించి స్వామికి నివేదించాడు. అయితే స్వామి వాటిని ఇసుమంతైనా ముట్టలేదు. ఆ ధనవంతుని గృహము పరిసరాలు ఒక్క మాట పరికించి, స్వామి, మీరు నాకు నివేదించగల పంచభక్ష్యాలు మీ పంచేంద్రియములను కట్టుదిట్టం చేయటమే. అదే నేను స్వీకరించే ఆహారం. అది కొంతైనా సాధించటానికి మీరు సంసిద్ధులుగా ఉన్నారా? కనీసం పొగ తాగటం, మధుపానం మొదలైన దురభ్యాసాలను ఇక మీదటైనా వదిలిపెడతానని వాగ్దానం చేస్తే మీరు నివేదించిన ఈ పంచభక్ష్యాలలో కొన్నైనా నన్ను చేరగలవు అన్నారు. అప్పటి మటుకు ఆ భక్తుడు ఆ విధంగా వాగ్దానం చేసి తాను నివేదించిన ఆహారంలో కొంతైనా స్వామి ఆరగించేటట్టుగా చేసుకున్నాడు. కాని కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ భక్తుడు తను చేసిన వాగ్దానాలను ఉల్లంఘించి మళ్లీ యథాప్రకారం దురభ్యాసాలకు లోనయ్యాడు. స్వామి కూడా కొంత గడువిచ్చి చూశారు. లాభం లేకపోయింది. ఆ భక్తునిలో ఎలాంటి పరివర్తన కలగలేదు. చివరకు స్వామి అతనితో అంతవరకు ఉన్న సంబంధమును ఎకాయకన తుంచివేశారు. ఈ విధంగా స్వామిచే తొలగింపబడిన వారు తమకు తాముగా స్వామికి ప్రతిపక్షులమని ప్రకటించుకోనప్పటికీ వారిని ఎవరైనా మీరు పుట్టపర్తి బాబాను వదిలేసినట్టున్నారే అని గనక ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెప్తారో తెలుసా? స్వామే వారిని తొలగించేశారని చెప్పటానికి మానాభిమానాలు అడ్డం వస్తాయి. అందువల్ల నిజము కప్పిపుచ్చి, ఆ ఆయన స్వామా, అబ్బే అంతకన్నా ఒక పెనుభూతం అనవచ్చు అంటూ ఒకప్పుడు తాము ఆరాధించిన దైవాన్నే నిందల పాలు చేసేస్తారు. తాము కోల్పోయిన మానాభిమానాలను ఈ విధంగా నిలబెట్టుకోవాలని చూస్తారు. అంతెందుకు? స్వామి భక్తుల జాబితాలో ఒక్క మాటగా చూస్తే ఎంతమంది ధనికులను తన నుంచి దూరం చేశారో స్వామి స్పష్టంగా బోధపడుతుంది. దీన్ని బట్టే మన స్వామి ధనవంతుల స్వామి ఏమాత్రం కాదని రుజువవుతుంది. ఎన్నెన్ని దుష్టశక్తులు అహర్నిశము తనపై దాడి చేస్తున్నప్పటికీ ఎల్లప్పుడూ సర్వసమభావ చిత్త స్వరూపులే మన స్వామి. ఎంతటి బద్ధవైరులున్నప్పటికీ, ఎన్ని దుష్టశక్తులు ఎదుర్కొన్నప్పటికీ స్వామి భక్తుల సంఖ్య మాత్రం మరొకవైపు ప్రపంచపు నలుదిశలా పెరుగుతూనే ఉంది. వారి కీర్తి ప్రతిష్టలు విశ్వమంతా వ్యాపిస్తూనే ఉన్నాయి. ఈ సందర్భంలోనే 15 సంవత్సరాల బాలసాయి వయోవృద్ధుడైన ఒక సాధు యోగక్షేమాలను వహించిన విధం పరిశీలిద్దాం. బాలసత్యసాయిని ఏ విధంగానైనా సరే అవమానపరచాలని కంకణం కట్టుకున్న పుణ్యాత్ములు ఆ కాలంలో పుట్టపర్తిలో కొంతమంది అలాంటి వాళ్లుండేవారు. వారొక పన్నాగం పన్నారు. దిగంబర స్వామి అని అప్పట్లో కొంత ప్రసిద్ధి చెందిన సాధువు ఒకరు ఆ పరిసరాల్లో ఉండేవారు. వారికి 2 కాళ్లు స్వాధీనం తప్పినందువల్ల శిష్యులు వారిని మోయవలసి వచ్చేది. ఆయన దిగంబరి. వస్త్రములు ధరించేవారు కాదు, మౌనం వహించేవారు. వీరిని ఊరూరా భక్తులు పల్లకీలో మోసి తీసుకువెళ్తూ ఉండేవారు. ఒక మాట వీరు బుక్కపట్నం రావడం తటస్థించింది. ఇది అదనుగా తీసుకుని పుట్టపర్తిలో పుణ్యాత్ములు దిగంబర స్వామిని పుట్టపర్తికి కూడా వేంచేయమని ఆహ్వానించారు. అయితే ఈ ఆహ్వానం ఆ సాధువు మీద భక్తి చేత కాదు, బాలసాయిని కించపరచాలనే. దిగంబర స్వామిని మోసుకుని వచ్చి ఆ పల్లకీని బాలసత్యసాయి నివసిస్తున్న కరణంగారింటి ముందర దింపారు. నిజమైన మహాత్ములంటే వీరే. మౌనం వహించి దిగంబరి అయిన ఈ సాధువు ఐహిక వాంఛలనన్నింటినీ విసర్జించిన పరిపూర్ణ జ్ఞాని. వీరిని చూడండి, తరించండి. గారడీ విద్యలు చేస్తూ ప్రజలతో కూడి ఆటపాటలతో గడుపుతున్న పోలీస్ స్వాములను నమ్మి మోసపోకండి అంటూ పెద్ద పెద్దగా గోల చేస్తూ ఆర్భాటం చేయదొడిగారు. స్వామి అంటే గిట్టని వాళ్లు. ఈ పరిపూర్ణ జ్ఞానిని ఆ మోసపు సన్యాసి ఎదుర్కోగలడా అంటూ సవాల్ చేశారు కూడా.
లోపలి నుంచి సత్యసాయి ప్రసన్న వదనంతో చేతిలో ఒక వస్త్రం పట్టుకుని బయటికొచ్చారు. సరాసరి పల్లకీ వద్దకు నడుచుకుంటూ వచ్చి తన చేతిలో ఉన్న వస్త్రాన్ని దిగంబరస్వామికి అందించారు బాలసాయి. ప్రేమతో కూడిన అధికార స్వరంతో బాలసత్యసాయి ఆ వృద్ధునితో, "నాయన, జీవనోపాధి నిమిత్తం ఈ దిగంబరవేషమెందుకు? ఈ వస్త్రము ధరించు. పూర్తిగా ఐహిక వాంఛలను విసర్జించి దేహభావము పూర్తిగా త్యాగం చేయగలిగినప్పుడే దిగంబరునిగా మారవచ్చును. కాని నీకు నీ దేహమును గురించే కదా విచారము. రెండు కాళ్లు స్వాధీనం తప్పిన నాకు జీవనోపాయం ఏమిటి అని యోచించే కదా ఈ స్వాములారి వేషంలోకి దిగావు. ప్రజలను నీవు మోసపు పోకడలతో ఆకర్షించి మరింత పాపాన్ని మూటకట్టుకున్నావు. నేను చెప్తున్నాను విను. ఇక నుంచి వాస్తవముగానే సాధువుగా మారిపో. ఏ భయం లేకుండా వనాంతరాలకో గుహలకో చేరుకో. అసత్యపు మౌనాన్ని విడిచి సత్యముగా మౌనివిక నీ జన్మ సాఫల్యమవుతుంది. కాళ్లు లేనివాడివి కానులకు పోతే అక్కడి క్రూర మృగాల బారి నుంచి తప్పుకోవడం సాధ్యమా? కూటికి గుడ్డకు తోడెవరు అని భయపడుతున్నావు కదూ నాయన. నేనున్నా భయమేలా? ఆ సత్పదార్థమైన పరమాత్మ వస్తువుపై విశ్వాసాన్ని ఉంచి ఆశ్రయించినట్టయితే నీవు కారడవులలోనో గుట్టలలోనో లేక హిమాచల శిఖరాల మీద ఉన్నా సరే నా రక్ష నీకెప్పుడు ఉంటుంది. నీకు సమయానికి ఆహార వసతులు కల్పించే బాధ్యత నాది. యోగక్షేమం మహామ్యహం అన్నారు స్వామి. ఇక్కడ రెండు మహావాక్యాలను మనం గమనించాలి. మొదటిది ఆనాడు షిరిడీలో చేసిన వాగ్దానం, నేనున్నా భయమేలా? అయితే ఈ అభయవాక్యము ఒక్క షిరిడీకే పరిమితమా? కాదు. ఆదిలో రెండు యుగాలకు పూర్వము రావణాసురుని రాక్షస కృత్యాలకు భరించలేక దేవతలందరూ ఆ నారాయణునితో మొరలిడినప్పుడు "భయం త్యజ" అని అభయమిచ్చారు. "భయపడకండి, భయాన్ని విడవండి" అని ఆ సర్వేశ్వరుడు. రెండవ మహావాక్యము యోగక్షేమం వహామ్యహం, భక్తుల ఐహికావసరములను తీర్చటం, జీవనం సుఖప్రదంగా నుంచటం మొదలైన బాధ్యతలను నేనే వహిస్తానని ఆ కృష్ణ పరమాత్ముడు ప్రతిజ్ఞ చేశాడు. ఈ మహావాక్యములోని అంతరార్థాన్ని గ్రహించి నిజమైన భక్తి కలిగి ఉండేవారు కూడా చాలా అరుదే. మనకు యోగక్షేమాలను సమకూర్చటానికి బదులు కష్టనష్టాలతో కూడిన దుర్భర జీవితమును అనుగ్రహిస్తే ఆ భగవంతుడు తానాడిన మాట తప్పాడని నిర్ధారణ చేసుకుంటాం. కాని ఆ పరమాత్మడు చేసిన శపథం అటువంటిది కాదు. ఒక ఆపత్ సమయంలో మన చేతిలో ఏమీ లేదని గ్రహించి అంతా ఆ భగవంతుని చిత్తమే అని పూర్తి శరణాగతి నుండి "సాయిరామా" అని మనసారా ఒక్క పిలుపు పిలిస్తే చాలు, "నేనున్నా భయమేలా" అన్నట్టు తక్షణం అక్కడికి రెక్కలు కట్టుకుని వాలి మనలను ఆపదల నుంచి రక్షిస్తారు స్వామి అన్న పరమసత్యం మనలో చాలామంది భక్తులకు ప్రత్యక్షానుభవమే. "సిరికించప్పడు" అంటూ పరమ భాగవతోత్తముడైన బమ్మెరపోతనామాచ్యుడు గజేంద్ర మోక్షంలో శ్రీమన్నారాయణమూర్తి ఆర్తరక్షణమును గురించి వర్ణించినట్టు మన స్వామి ఆర్తరక్షణ భక్తులకు అనేకులకు స్వానుభవం. అసలు సాయిరామ అని పిలిస్తేనే చాలునని వచించటం కూడా సమంజసం కాదు. వారి పేరు స్మరించకపోయినా సరే, అసలు వారి పేరు తెలియని వారైనా సరే ఆపద్బాంధవుడై ఆర్తులను రక్షించి కాపాడుతారు స్వామి. ఇటువంటి సంఘటనలు అనేకము. వీరి తాంబూల పూరిత మధురాధరము ఎన్నడూ దర్శించని వారైనప్పటికీ వారందరికీ స్వామి అభయదానముసగిన సన్నివేశాలు కోకొల్లలు. వాటిని వర్ణించతరమా? అభయ వరదాయి అభయముసంగిన సన్నివేశాలు మరిన్ని విందాం.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు లిజనర్ ఎట్ రేడియోసాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల

0: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మీరు తిరుపతి వాస్తవ్యులు స్వామివారి పూర్వ విద్యార్థి శ్రీ భాగవతం శ్రీనివాస సాయి మాధవ్ గారితో ఇంటర్వ్యూ రెండో భాగం వింటారు. యాజ్ అ స్టూడెంట్ అడుగుతున్నాను, ఎందుకంటే చాలా మంది విద్యార్థులు కూడా ఈ ఇంటర్వ్యూని వింటూ ఉంటారు. స్వామి సెలవులకు వెళ్లే ముందు మీకేమన్నా గైడెన్స్ ఇచ్చేవారా? ఇది చేయండి, ఇది చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని ఏమైనా స్టూడెంట్స్ కి స్పెసిఫిక్ గా చెప్పేవారా? ఆ విషయాలు అందరికీ చెప్తే స్వామి ఎట్లాగా గైడ్ చేసేవారు పిల్లల్ని అనేది అందరికీ తెలుస్తుంది.
1: తప్పకుండా స్వామి వెళ్లే ముందు బాగా గుర్తుండే ఇన్స్ట్రక్షన్స్ నాకు, ఇక్కడ మందిరంలో ఉన్నంతసేపు చాలా ఈజీ బంగారం, డిసిప్లైన్ గా ఉండడం. బయట ప్రపంచంలోకి వెళ్ళంగానే చాలా కష్టం, కాబట్టి మొదట ఇక్కడ చేసే రొటీన్ డిసిప్లైన్ అనేది ఫాలో అవ్వమని చెప్పేవారు. ఆ తర్వాత మీరు బయటకు వెళ్లి అక్కడ మందిరంలో కానీ అక్కడ ఎక్కడైనా మిగతా వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు స్వామి విషయాలు వాటితోనే పరిమితంగా ఉంటే మీకు ఈజీగా ఉంటుంది. అట్లాగే స్వామి ఇమేజ్ ని మీరు క్యారీ చేస్తున్నారు, బయట మీరు ఏం చేస్తున్నారో అందరూ చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో మీరు బాగా నడుచుకుంటే స్వామికి మంచి పేరు తెచ్చినట్టు అవుతారు అని చెప్పేవారు. సో దాంతో మేము చాలా కేర్ఫుల్ గా బయటకు వచ్చినప్పుడు ఎక్కడైనా ఇంటరాక్ట్ అయినా కూడా మోర్ దెన్ మిగతా వాళ్ళు వాచ్ చేస్తున్నారు అనే దానికంటే స్వామి వాచ్ చేస్తున్నారు, స్వామి మనం చెప్పిన విషయాలు గుర్తొస్తుండేవి అని అట్లా ఉండాలి అని. అలాగే సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ లైక్ ఈవెన్ ఇట్స్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్, సినిమాలు చూడొద్దు అని చెప్పేవారు. ఎందుకంటే పుట్టపర్తిలో కంప్లీట్ గా రిస్ట్రిక్షన్ ఉండేది, ఏమన్నా చూపిస్తే కూడా పిల్లల సినిమాలు అవి మంచి వాల్యూస్ ఉండే సినిమాలు అవి చూపించేవారు ఇప్పుడు వన్ ఇన్ మంత్. అట్లాగే మెయిన్ రీజన్ ఏంటంటే స్వామి అంటుంటారు కదా, టెల్ మీ యువర్ కంపెనీ అండ్ ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్, నీ సన్నిహిత్యము నీ స్నేహితులను బట్టి నువ్వెవరో నేను చెప్పగలను అని. అట్లా బయటకు వెళ్ళినప్పుడు ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి
0: జాగ్రత్తగా ఉంచుకోవాలి.
1: అది జస్ట్ అన్ ఎగ్జాంపుల్, సినిమా ఇస్ అన్ ఎగ్జాంపుల్. అలాగే కంపెనీ కూడా చాలా కేర్ఫుల్ గా ఉంచుకో బంగారం చెప్తుండేవారు. ఫ్రెండ్స్ అనేది దేవుడు ఒకడే ఫ్రెండ్ నీకు, దేవుడు ఒకడే ఫ్రెండ్ అని ఫస్ట్ నుంచి చెప్తూ ఉండేవాళ్ళు
0: నీకు.
1: అది చాలా చిన్నప్పటి నుంచి కూడా అనిపిస్తుండేది, ఏంటి స్వామి దేవుడు ఒకడే ఫ్రెండ్ అంటాడు, నాకేమో ఎంతమంది ఫ్రెండ్స్ వాళ్ళంతా ఏమో మంచి మంచి మాటలు చెప్తుంటారు, అక్కడికి తీసుకెళ్తారు, ఆటలాడతారు, వీళ్ళంతా మంచి ఫ్రెండ్స్ కదా అని.
0: అయితే మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ లో రాసిన ఎస్ఏ బాగా పనికొచ్చింది లైఫ్ అంతా
1: ఫ్రెండ్. సో స్వామి అలా పుట్టపర్తిలో ఉన్నప్పుడు ఎలా ఉంటారో పుట్టపర్తి బయటికి వెళ్ళినప్పుడు కూడా ఉండడానికని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవారు. పుట్టపర్తిలో మనకేంటంటే అక్కడ కంపెనీ గానీ అంతా స్వామి స్టూడెంట్స్, స్వామి టీచర్స్, స్వామి డివోటీస్. మార్నింగ్ లేవంగానే ఒక రొటీన్, ప్రేయర్స్ ఆర్ ఇంటర్స్పర్స్డ్ ఆల్ త్రూఅవుట్ ద డే, ఎర్లీ మార్నింగ్, ఆఫ్టర్నూన్ లంచ్ ప్రేయర్ అని, మళ్ళీ ఈవినింగ్ ప్రేయర్ అని, నైట్ పడుకునే ముందు ప్రేయర్ అని. సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్స్ ఈజ్ రొటీన్ లో ఏంటంటే స్వామి చెప్తుంటారు డివోషన్ అనేది యూనిఫామ్ లాగా వేసుకుని తీసేసేది కాదు అండి, అది ఏదో ఆదివారం వేసుకున్నామా తీసేసామా అట్లా కాకుండా డివోషన్ అనేది ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్, అదొక మనం విశ్వాస నిశ్వాసాలు ఎట్లా ఉన్నాయో డివోషన్ కూడా అట్లాగే ఉండాలి అనేది, అది కంటిన్యూ చేయమని చెప్పేవారు. బయటికి సెలవులకు వెళ్ళినప్పుడు ట్రై టు మెయింటైన్ దట్, అండ్ అది మెయింటైన్ చేయగలిగితే ఆటోమేటిక్ గా మనకి ఆ ఎన్వైరన్మెంట్ లోనే ఉన్నట్టే ఉంటుంది, ఆ థాట్స్ కానీ మన యాక్షన్స్ కానీ డీడ్స్ వర్డ్స్ అన్ని అలాగే ఉంటాయి. దట్ వాజ్ ద మెయిన్ ఇన్స్ట్రక్షన్స్. స్వామి శంకరాచార్యులు వారు చెప్పినట్టు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిమోహతం. ఆ సత్సంగత్వంలోనే ఉండమని చెప్పేవారు. అఫ్ కోర్స్ మరి స్వామి చెప్తారు కానీ స్టూడెంట్స్ మేము చేసేవాళ్ళం కాదు, ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ ఈజీ, విల్ ట్రై. స్వామి చెప్పారు చేయాలి అని ఉండేది, కానీ బయటకు వచ్చాక ఇట్స్ నాట్ ఈజీ, ద ఫోర్సెస్ అవుట్ సైడ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. సో దే టు పుల్ అటు ఇటు ఇటు అటు. సో అట్లా ఎట్లా అయినా సరే ఏదో విధంగా ఒక సినిమాకి వెళ్ళడం, నథింగ్ బ్యాడ్, బట్ స్వామి ఇన్స్ట్రక్షన్ ఈజ్ సినిమాలు మంచివి కాదు చూడద్దు అనే దానికంటే స్వామి ఫోకస్ ఇస్ మోర్ ఆన్ ట్రై టు మీరు ఎంతవరకు మంచి పనుల్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసుకుని ఉంటారో టైం సద్వినియోగం అవుతుంది. డోంట్ వేస్ట్ టైం, టైం వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్ అని చెప్తూ ఉంటారు. దానివల్ల స్వామి వాజ్ మోర్ పర్టికులర్ అబౌట్ ఇట్. హీ హాస్ నథింగ్ అగైన్స్ట్ మూవీస్, దట్స్ ఇట్. సో యాక్చువల్లీ టైం మీద నాకు స్పెసిఫిక్ గా చాలా సార్లు చెప్పారు. ఐ థింక్ నేను ప్రాబ్లీ లాట్ ఆఫ్ మిస్యూస్ అండ్ ఐ నీడెడ్ ఇట్ ఎ లాట్. సో స్కూల్లో ఉన్నప్పుడే ఐ థింక్ 9th or 10th క్లాస్ లో ఉన్నప్పుడు ఇంటర్వ్యూ ఒకసారి మాటల్లో నన్ను దగ్గర తీసుకుని చేతులు పట్టుకుని సో వాచ్ అంటే ఏంటి అని అడిగారు. సరే అప్పుడు మామూలుగా స్వామి కొటేషన్ చూస్తుంటాం వింటుంటాం, సో చిలక చెప్పినట్టు చెప్పేశాను, వాచ్ యువర్ వర్డ్స్, యాక్షన్స్, థాట్స్, క్యారెక్టర్ అండ్ హార్ట్. స్వామి నవ్వి ఇంప్లిమెంటేషన్ లో ఉండాలి చెప్పడం కాదు అని చెప్పి అప్పుడు ఒక వాచ్ క్రియేట్ చేసి నాకు తొడిగారు, చేతికి వేశారు. అండ్ ఆ వాచ్ మీద ఇట్స్ అ బ్లాక్ డయల్ విత్ 18 చిన్న డైమండ్స్ లాగా రౌండ్ గా ఉండేవి. అది కొంచెం అది వేసుకున్నాను కొన్నాళ్ళు బాగా, అంటే అది ఐ యూస్డ్ ఇట్ మోర్ యాజ్ ఎ ఐటమ్ టు షో ఆఫ్ అనమాట అందరికి. స్టూడెంట్స్ అందరూ స్వామి ఇచ్చారా అని వాళ్ళు దండం పెట్టుకోవడాలు, బయట వాళ్ళు దండం పెట్టుకోవాలి, వీటికి యూజ్ చేశానే గానీ నిజంగా స్వామి మెసేజ్ ఐ థింక్ దట్స్ వాట్ స్వామి వాంట్స్ అస్ టు ఫోకస్ అట్ లేటర్ టైమ్. కొంచెం తర్వాత రియలైజ్ అయ్యింది స్వామి మెసేజ్ ఇస్ ఇంపార్టెంట్. వాచ్ ఇస్ స్వామి అన్నారు ఒకసారి, స్వామి క్రియేట్ చేసిన వస్తువుని పట్టుకుని ఓ విలువల్లాడిపోతూ ఉంటారు, సృష్టిని చూసి ఇదైపోతున్నారు, సృష్టికర్త అక్కడే ఉన్నాడు ఆయన మర్చిపోయారని అట్లా. సో ఆ వాచ్ మీద నాకు 2-3 సార్లు లెక్చర్స్ ఇచ్చారు స్వామి ఇట్లా ఉండాలి, ఇట్లా టైం వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్, టైం వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్. ఎప్పుడు నెవర్ రియలీ అండర్స్టూడ్ ఇట్ అంటిల్ ఈవెన్ మోర్ రీసెంట్లీ, ఇప్పుడే కొంచెం అర్థమవుతుంది. ఇన్ ద లాస్ట్ 10 ఇయర్స్ టైం వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్ అంటే స్వామి వాట్ ఈ రియలీ మీన్స్. ఎవ్రీ మూమెంట్ మస్ట్ బి యూస్డ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ అదర్స్ ఆర్ ఇన్ అ సెల్ఫ్లెస్ యాక్ట్ యాజ్ అపోజ్ టు జస్ట్ అక్యుములేటింగ్ థింగ్స్ ఆర్ వాట్ ఎవర్. అలా ఆ వాచ్ కొన్నాళ్ళు వేసుకున్నాను, కొంచెం ఎందుకు అంతగా నచ్చేది కాదు వాడు వేసుకునేవాడిని. కొన్నాళ్ళు ఫస్ట్ ఇనిషియల్ ఫ్యూ డేస్ బాగుంటుంది, షైనీ, అందరూ వచ్చి దండాలు పెట్టుకోవడం, పలకరిస్తే ఏదో కాన్వర్సేషన్ టాపిక్ ఉండేది. తర్వాత బికేమ్ ఓల్డర్ అండ్ ఐ ఆల్సో ఫెల్ట్ ఇదే కొంచెం అమ్మాయిల వాచ్ లాగా ఉంది, ఏవో డైమండ్స్ గిమెంట్స్ పెట్టి అని అనిపించేది ఎప్పుడన్నా. తర్వాత కొన్నాళ్ళ తర్వాత వాచ్ స్ట్రాప్ ఊడిపోయి ఇదై వేసుకోవడం మానేసి, నేను వేరే స్ట్రాప్ ఏది దానికి వేయాలనుకోలేదు, బ్యాటరీ అయిపోయినా కూడా అట్లాగే వేసుకునేవాడిని చాలా రోజులు. అది వాచ్ ఆడపోయినా సరే స్వామి ఇచ్చారు అది ఎట్లా, స్వామి ఇచ్చింది అట్లా వేసుకోవాలి, జస్ట్ రిమెంబరెన్స్ దట్ స్వామి గేవ్ అండ్ స్వామి చెప్పిన మాటలు అది చూస్తే గుర్తొస్తాయి అని. కొన్నాళ్ళకి అది కూడా మానేశాను, స్ట్రాప్ ఊడిపోయింది, జాగ్రత్తగా కబోర్డ్లో దాచిపెట్టాను. కొన్నాళ్ళ యొక్క ఇంటర్వ్యూలో స్వామి అడిగారు నేను ఇచ్చిన వాచ్ ఏది అని, స్వామి స్టాప్ ఇదైంది అందుకని. అప్పుడు మళ్ళీ అడిగారు వాచ్ అంటే ఏంటి, ఐ నీడెడ్ ఇట్ అనమాట. మల్టిపుల్ టైమ్స్ స్వామి రిమైండెడ్ మీ దట్ టైం వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్. మళ్ళీ అప్పుడు అప్పటికప్పుడు ఇంకో వాచ్ క్రియేట్ చేసి ఇచ్చి మళ్ళీ వేసుకోమన్నారు. దెన్ ఐ రియలైజ్ అగైన్ హీ రియలీ రియలీ వాంట్స్ మీ టు అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ టైమ్ అండ్ హౌ టు మేనేజ్ ఇట్ వెల్. ఊరికే వీటిల్లో వాటిల్లో ఈజీగా అయిపోతుంది టైం, మనకి తెలియకుండానే అయిపోతుంది. స్వామి రిమైండర్ గా నాకు మళ్ళీ ఇచ్చారు అనుకున్నాను. అలా దేర్ వర్ సో మెనీ ఆఫ్ దీస్ ఇన్సిడెంట్స్ యాజ్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్ ఇన్ ద స్కూల్. చిన్న చిన్న ఈ స్వామి లెసన్స్ టైం గురించి కానీ లేకపోతే పర్సిస్టెన్స్, దేవుడైనా సరే భగవంతుడైనా మనము గట్టిగా పట్టుబట్టి, ఇందాక అన్నట్టు నేను స్వామి చెప్తుంటారు కదా పట్టిన పట్టు పట్టనే పట్టితే, అట్లా మన ఎఫర్ట్ బాగా ఉండాలి. స్వామి లవ్ ఇస్ ఆల్వేస్ దేర్,
0: మన సైడ్ ఎఫర్ట్ కూడా ఉండాలి,
1: కంపల్సరీగా ఉండాలి. అది స్వామి ఎంకరేజ్ చేసేవారు బాగా, సో మెనీ ఇన్స్టెన్సెస్ లో అది స్వామి ఎంకరేజ్ చేసేవారు. ఎంత పర్సిస్టెంట్ గా మనము స్వామిని పట్టుకుంటామో అంత దగ్గర అవుతారు స్వామి. ఆ ఒక లెసన్ నాకు చిన్నప్పుడు 9th లోనే స్వామి 60th బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, అప్పుడు స్వామి కొంతమంది స్టూడెంట్స్ ని లోపలికి రమ్మన్నారు ఇంటర్వ్యూలో. చాలా మంది వెళ్ళాం పిల్లలము, వెళ్తే కూర్చున్నాము, టీచర్స్ ఇద్దరు ముగ్గురు పిలిచారు. అప్పుడు స్వామి మాట్లాడుతూ అందరిని పలకరిస్తున్నారు, ఇప్పుడు డ్రామా ఏదైనా చేస్తే బాగుంటుంది 60th బర్త్డేకి అని చెప్పి అప్పుడు దాని గురించి మాట్లాడారు. తర్వాత డ్రామా బాయ్స్ ని సెలెక్ట్ చేస్తున్నారు వరుసగా ఒక్కొక్కరిని. నేను ఇంటర్వ్యూలో ఉన్నాను, పర్సిస్టెన్స్ గురించి అంటే స్వామిని పట్టిన పట్టు మనం వదలకూడదు, స్వామి చెప్పారులే అది జరుగుతుంది అని కూడా అనుకోకూడదు, నిజానికి అది మన ఎఫర్ట్ ఉండాలి అనే దాని మీద నాకు లెసన్ ఈ ఇంటర్వ్యూలో అనిపించింది. స్వామి చూసి నన్ను చూసి తిరుపతి రఘునాచార్య అబ్బాయి కదా అన్నారు. అవును స్వామి, నువ్వు గోపిక ఉండాలి రామాలో. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత ఇంటర్వ్యూలో డ్రామా గురించి మెయిన్ గా మాట్లాడారు, ఎలా ఉండాలి డ్రామా, ఎలా చేయాలి, ఏం చేయాలి, టాపిక్ ఏంటి, సీన్స్ ఏంటి, అవి ఎట్లా మాట్లాడుతూ వచ్చారు. తర్వాత ఇంటర్వ్యూ అయిపోయాక మళ్ళీ ప్రాక్టీస్ సెషన్స్ కు ఒక 20 వెళ్ళాను. ఎందుకో ప్రాక్టీస్ సెషన్స్ లో నేను వాళ్ళు ఇచ్చిన డైలాగ్స్ ప్రాక్టీస్ చేయకపోవడము, నాకే అంత ఇంట్రెస్ట్ కలగకపోవడము, స్వామి చెప్పారు నేను ఉంటాను ఇవన్నీ చేసినా చదిపోయినా లే పర్వాలేదు అనే ధీమాతో రెండు మూడు సార్లు వెళ్ళాను. తర్వాత మానేశాను ప్రాక్టీస్ సెషన్స్.
0: అది ఏ డ్రామా అది?
1: శ్రీకృష్ణ తులాభారం అనుకుంటా, నాకు గుర్తు లేదు ఎందుకంటే నేను ఫైనల్ గా వేయలేదు. 60th బర్త్డే నేను ఫైనల్ గా డ్రామా వేయలేదు కాబట్టి కంప్లీట్ గుర్తులేదు, బట్ ఐ థింక్ ఇట్ ఇస్ శ్రీకృష్ణ తులాభారం. తర్వాత కొన్నాళ్ళక నా డ్రామాలోంచి నన్ను తీసేశారు, ఒక టీమ్ వేరే రిప్లేస్ చేసేసారు, నేను ప్రాక్టీస్ రావట్లేదనో వాటెవర్. నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు దాని గురించి. తర్వాత డ్రామా టైంకి నేను ఉన్నాలి అనుకున్నా వెళ్ళాను కానీ ఐ డెంట్ గెట్ ద రోల్ అనమాట, ఎవరు వేరే వాళ్ళు వేస్తున్నారు. అప్పుడు అనిపించింది స్వామి చెప్పారు, స్వామి మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి, అది దట్ వాజ్ ద లెసన్. స్వామి చెప్పారు జరిగిపోతుంది అని బ్లైండ్ గా ఉండకూడదు. స్వామి చెప్పినా కూడా మనం స్వామి చెప్పిన దాన్ని
0: మనిషి కృషి చేస్తే అనుగ్రహం కూడా
1: అబ్సల్యూట్లీ మన కృషి కంపల్సరీగా ఉండాలి అనేది లెసన్ దట్ ఐ లెర్న్ ఇన్ దట్ డ్రామా సిచ్యువేషన్. తర్వాత అఫ్ కోర్స్ విన్నాను డ్రామా చేసిన వాళ్ళ దగ్గర స్వామి డ్రామాస్ కి ప్రాక్టీస్ సెషన్స్ కి ఇన్స్టిట్యూట్ ఆడిటోరియంలో వచ్చి స్వామి ఎట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవారు, వాళ్ళందరికీ ఎట్లా బట్టలు కట్టడం, ఎట్లా చీర కట్టుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలి, అన్ని స్వామి ఓన్ గా ఉండి కట్టి చేసి ప్రాక్టీస్ చేసి. బట్ అప్పట్లో మైట్ నాట్ హ్యావ్ ఫెల్ట్ దట్, తర్వాత అనిపించింది అరే ఇవన్నీ మిస్ అయ్యామని. సో ఆపర్చునిటీ వెన్ ఇట్ కమ్స్ ఐ షుడ్ గ్రాబ్ ఇట్.
0: మీరు హాస్టల్లో ఉన్నప్పుడు 80s లో 90s లో స్వామి హాస్టల్ కి చాలా తరచూ విజిట్ చేసేవారు కదా, స్వామి చేసిన హాస్టల్ విజిట్స్ ఏమైనా గుర్తు తెచ్చుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలరా?
1: స్వామి చాలాసార్లు హాస్టల్ కి, స్కూల్ కి, ఇన్స్టిట్యూట్ కి రెగ్యులర్ గా వస్తుండేవారు. అంటే మంత్లీ వన్స్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆడిటోరియం లో కానీ ప్రోగ్రామ్, లేకపోతే స్వామి రావడం, ఒకసారి రెండుసార్లు స్వామితో మేము కూర్చుని పిల్లల మూవీస్ చూసాము, స్వామిది కూడా మాతో పాటే ఓ అని నవ్వడము, అది చిన్న పిల్లలాగా స్వామి చైర్లో అటు ఇటు తిరిగి నవ్వి గట్టిగా, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ దట్ యు క్యాంట్ రిలేట్, యు హ్యావ్ టు సీ ఇట్. అలా హాస్టల్కి చాలాసార్లు వచ్చేవారు. ఎప్పుడన్నా స్వామి హాస్టల్కి వస్తే బాగుంటుంది, ఇక్కడ ఏదో కొత్త వింగ్ స్టార్ట్ చేశామనో, లేకపోతే కొత్త లైక్ లైబ్రరీ స్టార్ట్ చేశామనో ఏదో ఒక ఎక్స్క్యూజ్ పెట్టుకుని మేము కూడా స్వామిని ప్రార్థించి రమ్మని పిలిపించేవాళ్ళం. స్వామి ఆఫ్టర్ లాట్ ఆఫ్ ప్రేయర్స్ ఈస్ టు కమ్. సో బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ ద హాస్టల్ ఎక్స్పీరియన్స్ నాకు బాగా గుర్తుండేది ఏంటంటే, స్వామి హాస్టల్కి వస్తే మన కబోర్డ్ చూస్తారేమో అని ఒక ఫీలింగ్ ఉండేది. ఆల్దో హీఈస్ ఆల్వేస్ సీయింగ్ ఇట్, ఈస్ ఆల్వేస్ దేర్ అండ్ న్యూమరస్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి స్టూడెంట్స్ కి, అక్కడ స్వామి ప్రతిక్షణం అక్కడ ఉన్నారు హాస్టల్లో, ఫిజికల్ గా వస్తారు అనే ఒక ఆశ ఇస్ ఆల్వేస్ దేర్ అదర్వైస్. బట్ సో స్వామి వస్తున్నారు అని ముందే కనుక తెలిస్తే ఒక ఆల్మోస్ట్ ఫర్ ద ఫస్ట్ మైన్ ఆల్మోస్ట్ తెలిసిన విషయం వెంటనే ఒక ఫండ్ 10 డేస్ మొత్తం అందరూ రూమ్స్ హాస్టల్ ప్రతి చిన్న కార్నర్ క్లీన్ చేసుకోవడం, కబోర్డ్ అంతా ఎప్పుడు లేని క్లీన్నెస్ అంతా వచ్చేసేది అనమాట లైఫ్ లో. కబోర్డ్ లో బుక్లు, పెన్ను గాని, బట్టలు గాని అన్ని నీట్ గా సర్ది పెట్టేసుకుని స్వామి ఫోటో కొటేషన్స్ ఇది అన్ని, స్వామి వచ్చి అబ్బా ఏం పెట్టారా అని మెచ్చుకుంటారు. ఫీలింగ్ ఉండేది, స్వామి వస్తారు నా కబోర్డ్ చూస్తారు అని అందరికీ ఉండేది. అట్లాగే అందరు అట్లా చేసేవారు, అదొక మంచి ఫీలింగ్ దట్ వీ స్టూడ్ అండ్ స్వామి ఇస్ టు కమ్. స్వామి హాస్టల్కి వస్తే మాకు మళ్ళీ కృష్ణుడు వచ్చినట్టే అనిపించేది. బయట దర్శనం ఇస్తుంటే రాముడు అంటారు, స్వామి నాన్న అంటుండేవారు యాక్చువల్ గా. ఇప్పుడు స్వామిని బయట దర్శనాలు చూస్తే రామావతారం గుర్తొస్తుంది, సీరియస్ గా అనిపిస్తారు, గంభీరంగా ఉండే భయం వేస్తుంది. అమ్మో ఈయనేంటి మనం అసలు మాట్లాడగలమా ఇంత, కొంచెం సీరియస్నెస్ అనిపిస్తుంది. రామావతారం తగ్గ పేరు చేస్తుంటారు నాన్న దాన్ని. అట్లాగే ఇంటర్వ్యూ రూమ్ లో గానీ లేకపోతే హాస్టల్కి వచ్చినప్పుడు కానీ మాకు స్వామి కృష్ణుడి లాగా అనిపిస్తారు, కృష్ణ అవతారం. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎనాలజీ. సో హాస్టల్కి వచ్చినప్పుడు కంప్లీట్లీ అన్ని అటు వెళ్లేవారు, ఇటు వెళ్లే లైబ్రరీ చూసేవారు, స్టోర్స్కి వెళ్లేవారు, స్టోర్స్ లో ఏమేమి ఇస్తున్నారు, పిల్లలకి ఏమేమి పర్చేస్ చేస్తున్నారు. హాస్టల్ సడన్ గా లోపలికి వచ్చి కిచెన్ లోకి వచ్చేసేవాళ్ళు, కంపల్సరీగా కిచెన్ లోకి ఎవ్రీ టైం వస్తారు. ఎందుకో స్వామికి మాకు ఫుడ్ కి చాలా అనుబంధం అది. స్వామి పిల్లలకి ఏం పెడుతున్నారని స్వామి క్యూరియాసిటీ, అంటే లైక్ వార్డెన్ కావాలని అడగడం, ఏం పెడుతున్నారు, ఇడ్లీ ఎప్పుడు ఇడ్లీ సాంబార్ అయినా ఏమన్నా కొంచెం వెరైటీ చేస్తున్నారా మా పిల్లలకి లేదా అని. సో అట్లా కిచెన్ లోకి వస్తే స్వామిని వెనకాల కిచెన్ లో వెళ్ళడం, స్వామి అదేంటి అంటే పెద్ద పెద్ద గిన్నెలు అవి ఉంటాయి కదా అదేంటి అనగానే పెద్ద మూతలు నలుగురు తీసి స్వామికి చూపించడం. ప్రతి చోట ఎక్కడే స్వామికి దగ్గర అయ్యే అవకాశం ఉంటే అవి తీసుకోవడం, అదేంటి అనగానే అక్కడ 10 మంది ఇది స్వామి, ఇది పొటాటో కర్రీ, ఇది ఇది అని. యూ డోంట్ నీడ్ టు, ఒక్కరుంటే చాలా ఎక్సలెంట్. బట్ దట్ ఈస్ ద బ్యూటీ, అవకాశం మనకి ఇస్తారు, మనం అది సద్వినియోగం చేసుకోవడం అట్లా అయ్యేది. అండ్ దెన్ స్వామి మొత్తం డిన్నర్ కి స్వామి టేబుల్ వేసి కూర్చుని స్వామి జస్ట్ ఒక 20-25 ఐటమ్స్ చేసేవారు. స్వామి వస్తున్నారంటే అన్ని రకాల నార్త్ ఇండియన్ డిషెస్, సౌత్ ఇండియన్, అన్ని అన్ని స్టేట్స్ నుంచి. బట్ స్వామి 5-10 మినిట్స్ లో జస్ట్ అట్లా అట్లా టచ్ చేసి బ్లెస్ చేసేసి ఇంకా అందరికి పెట్టమనేవారు. అండ్ దెన్ ఎవ్రీ టైమ్ ఐ ఓన్లీ రికాల్ ఏంటి అంటే స్వామి తినడం అసలు ఏం గుర్తుండేది కాదు. స్వామి జస్ట్ అట్లా టచ్ చేసి మళ్ళీ ఇమీడియట్ గా అందరి దగ్గరికి వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడం, జోక్స్ చేయడం, వేరా ఏంటి పూరి 2 వేసుకున్నావా, ఎందుకు 4 వేసుకోలేదు, ఇలా చిన్న చిన్న యూ కెన్ సే స్మాల్ టాక్. బట్ దట్స్ వాట్ మేక్స్ హిమ్ స్వామి, దట్స్ వాట్ మేక్స్ హిమ్ అవర్ గాడ్. అలా ప్రతి వాళ్ళని పలకరించడం, పిలిచి వీడికి ఇంకో 2 మైసూర్పాక్ అయ్యింది, వీడికి స్వీట్ ఇష్టం బాగా అని. ఇలాంటివి హూ విల్ డూ? లైక్ ఐ కెనాట్ ఇమాజిన్ ఎనీ ఛాన్సలర్ డూయింగ్ దీస్ థింగ్స్. దట్స్ వై హీస్ ద యునిక్ ఛాన్సలర్.
0: కోకోనట్ వాటర్.
1: అండ్ అలాగే ఒకసారి స్కూల్ కి మేము 10th క్లాస్ లో ఉన్నప్పుడు స్వామి ఫొటోస్ తీసేవాళ్ళు మా క్లాస్మేట్స్ 2 ముగ్గురు, సంజయ్ గుప్చందాని అని ఒకతను ఇండోనేషియన్, అట్లాగే ఇంకో 2 మిర్పూరి బ్రదర్స్, వీళ్ళు బాగా ఫొటోస్ తీసేవారు. సో వాళ్ళందరికీ ఒక మంచి ఐడియా వచ్చింది, స్వామి ఫొటోస్ అన్ని కలెక్ట్ చేసి వాటి నీట్ గా ఫ్రేమ్ లైక్ పోస్టర్ బోర్డ్స్ లాగా పెట్టి వాటికి ఈచ్ ఫోటోకి ఒక ఏదైనా క్యాప్షన్ లాగా రాసి పెట్టే బాగుంటుంది, స్వామిని ఇన్వైట్ చేయొచ్చు, ఒక అవకాశం మళ్ళీ స్వామిని స్కూల్కి రప్పించి స్వామితో స్పెండ్ చేసే అవకాశం ఉంటుందని. అంటే మామూలుగా ఊరికే స్వామి స్కూల్కి రండి అంటే రారు కదా, స్వామి అమ్మ రాను నేను రాను మీ టైం వేస్ట్ అవుతుంది మీరు చదువుకోవాలి అనే స్వామి ఎక్స్క్యూజ్లు ఉంటుంటాయి. అందుకని మేము మా ఓన్ ఎక్స్క్యూజ్
0: క్రియేట్ చేసి
1: బాగా వర్క్ చేశాము, అన్ని బ్యూటిఫుల్ పోస్టర్ బోర్డ్స్ అన్ని చేసి స్వామి ఫైనల్ గా వస్తా అన్నారు. ఇంటర్వ్యూ ఐ మీన్ స్కూల్కి వచ్చారు, మొత్తం అంతా ఎగ్జిబిషన్ అంతా చూశారు. అండ్ అన్ని ఫొటోస్ లో వీడేంటి ఇట్లా కళ్ళు మూసుకున్నాడు ఈ ఫోటోలో, ఇక్కడేంటి నేను ఇట్లా సరిగ్గా తీయలేదు నన్ను, అన్ని చిన్న చిన్న సంభాషణలు. బట్ అగైన్ దోస్ ఆర్ ఆల్, ఎందుకంటే ప్రతి వాడికి ఒక అవకాశం ఇచ్చినట్టు, వాళ్లతో స్వామి కనెక్ట్ అయ్యి వాళ్ళకి ఆనందాన్ని కలిగించినట్టు. నువ్వేంటి ఇట్లా ఉన్నావు ఈ ఫోటోలో, స్వామి పక్కన ఎందుకు దండం పెడుతున్నావు, ఫోటోకి కెమెరాకి దండం పెడుతున్నావా, ఇలాంటి చిన్న చిన్న జోక్స్ చేసి తర్వాత అంతా స్వామి స్కూల్లోనే ఆడిటోరియం ఐ మీన్ ప్లేయర్ హాల్లో డిస్కోర్స్ ఇచ్చారు. డిస్కోర్స్ లో స్వామి ప్రేయర్స్ ఎందుకు చేస్తాము, సర్వధర్మ ప్రేయర్, తర్వాత ఎలా ప్రేయర్ ఎలా చేయాలి, దండం ఎందుకు పెడతాము, చేతులు ఇట్లా దండం పెట్టి ఎందుకు చూపిస్తాము అని చెప్పి, స్వామి ఇట్లా దండం ఎందుకు ఇట్లా పెడతాము అనే దాని మీద మనకి సైంటిఫిక్ గా యూ హ్యావ్ ఎ షార్ప్ ఫోకస్డ్ ఎండ్ లైక్ యాంటినా ఎనర్జీ షార్ప్ ఎడ్జెస్ లో నుంచి రిసీవ్ చేసుకోవడం ఈజీ అందుకని టీవీ యాంటీనాస్ ఉండేవి అప్పట్లో. ఈవెన్ టుడే వీ హ్యావ్ సెల్ ఫోన్ టవర్స్, షార్ప్ గా పైకి వెళ్తుంటే ఎనర్జీ రిసీవ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. అట్లాగే దండం పెట్టినప్పుడు కూడా చేతులు ఎలా దండం పెట్టాలి, ఊరికే ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా మనం ఇష్టం వచ్చినట్టు పెట్టడానికి లేదు. దండం పెట్టేటప్పుడు హృదయం దగ్గర, హార్ట్ దగ్గరగా పెట్టుకోవాలి, ఆ పాయింట్ టువర్డ్స్ ద హయ్యర్ సోర్స్ హూవర్ ఇట్ ఈస్, తల్లిదండ్రులు గాని గురువు గాని, వాళ్ళలోంచి ఎనర్జీ రిసీవ్ చేసుకుని ఇట్ విల్ గో డైరెక్ట్లీ టు యువర్ హార్ట్. ఇట్స్ అ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అండ్ బిహైండ్ ఇట్. అవన్నీ చిన్న చిన్న విషయాలు పిల్లలకి తెలియనివి, ఎందుకో రొటీన్ గా చేసేస్తున్నాము అని అనిపించకుండా వాటికి ఎక్స్ప్లెయిన్ చేసి మా అందరికి,
0: పిల్లలకే కాదు ఇప్పట్లో చాలా మందికి పెద్దవాళ్ళకి కూడా ఆ విషయాలు తెలియవు. నమస్కారం చేయండి చేయండి అంటారు కానీ దాని వెనక అతల సైంటిఫిక్ మీనింగ్ ఉన్నదని కూడా కొంతమంది చెప్పరు, తెలియదు వాళ్ళకి. సో ఇట్లా స్వామి చెప్పిన విషయాలు మనం బాగా గమనిస్తే స్వామి చెప్పిన ప్రతిదానికి ఒక సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్, ఒక మీనింగ్ తో చెప్తారు స్వామి.
1: రైట్, స్వామి ప్రతి మాటకి ప్రతిదానికి ఇట్స్ ప్రెటీ స్ట్రాంగ్ ఫౌండేషన్ అండ్ రీజనింగ్ అండ్ అనాలిటికల్ ఇఫ్ యు డూ ది అనాలిసిస్. అఫ్ కోర్స్ స్వామి అంటారు నన్ను బాగా రీజనింగ్ చేసి చేసి లైక్ అనాలిసిస్ పెరాలిసిస్ వస్తుంది, నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయొద్దు అంటారు. అట్ ద సేమ్ టైమ్ వాట్ ఎవర్ హీ సేస్ ప్రతి దాంట్లో చక్కటి అర్థం ఉంది. మనం గమనించి దాన్ని పదే పదే ఆలోచిస్తే ఒక్కోసారి మనకి వేరే యాంగిల్స్ లో స్వామి ఎందుకు ఇట్లా అన్నారు అని అర్థమవుతుంది. దాని మీద ఎంత టైం మనం స్పెండ్ చేస్తామో దాన్ని, దట్ సో మచ్ విల్ గెట్ బ్యాక్. అది స్వామి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తుంటారు కదా, ఆ స్వామి అనుగ్రహం రావట్లేదు, నాకు స్వామి అనుగ్రహం రావట్లేదు. సముద్రం దగ్గరికి మనం ఎంత చిన్న చెంబుతో వెళ్తే అంత నీళ్లే పట్టుకురాగలం. సముద్రం ఈజ్ ఆల్వేస్ దేర్. మన చిన్న గిన్నెతో వెళ్లి నాకు పెద్ద కుండల్లో అనుగ్రహం రాలేదంటే సముద్రం తప్పు కాదు అది. అలా స్వామి ప్రతి మాటల్లోనూ ప్రతి యాక్షన్లోనూ మనం తీసుకోవాలనుకుంటే మనం ఎంత చెంబుతో వెళ్తామో అంత తీసుకురాగలం. అట్లా ఆ డిస్కోర్స్ అంతా అయిపోయాక స్వామి మధ్యలో ఎవరో కోకోనట్ కొబ్బరి బాణం ఒకటి కొట్టి స్వామికి ఇచ్చారు. అందులో స్ట్రా ప్యాకెట్ ఒకటి కొన, ఆ స్ట్రా ప్యాకెట్ ఓపెన్ చేసి ఒక స్ట్రా తీసి పెట్టి అందులో స్వామికి ఇచ్చారు. స్వామి కాస్త సిప్ చేసి ఆ కోకోనట్ పక్కన ఎవరికో ఇచ్చారు టీచర్కి, ఆయన పక్కన వెనకాల పెట్టేశాడు. డిస్కోర్స్ అయిపోయాక స్వామి బయటికి వెళ్లారు రూమ్ బయటికి. అందరు స్టూడెంట్స్ పొలమని వెళ్లి ఆ టేబుల్ వెనకాలకి వెళ్లి ఒకే గుంపు ఏంటి అని నేను కూడా వెళ్ళాను. ఆ గుంపులో ఏంటంటే స్వామి తాగిన కొబ్బరి బొండం మేము కూడా తాగాలి తీర్థం ప్రసాదం అని ఒకటి, స్వామి తాగిన స్ట్రా నాకు కావాలంటే నాకు. ఈ గొడవలో ఆ స్ట్రా ప్యాకెట్ మొత్తం చించేసి మొత్తం స్ట్రాల కింద పడిపోయినాయి. ఈ స్ట్రా స్వామి తాగారు, ఈ స్ట్రా స్వామి తాగారు, ఈ స్ట్రా అన్ని స్ట్రాలు ఒక్కొక్కటి తీసుకెళ్లిపోయాడు హాస్టల్కి. ఏంటంటే స్వామి తాగిన స్ట్రా ఏదో తెలియదు కానీ ఈ స్ట్రా తాగారు. ప్రతి వాళ్ళకి ఇట్స్ ఏ మెమరీ, స్వామి తాగిన స్టా నా దగ్గర పెట్టుకున్నాను అని ఒక
0: స్వామికి విద్యార్థులకి ఉన్న అనుబంధం అదే.
1: అది ఆ అనుబంధం అనేటువంటిది మనకి ఎక్కడా కని విని ఎరిగినటువంటి అనుబంధం. మనకి ఎక్కడ ఏ స్కూల్లో ఏ ఛాన్సలర్తో లేకపోతే ఏ గురువుతో ఆ అనుబంధం కలుగుతుంది, కలగదు. నేను నా 40 ఏళ్ల జీవితంలో చాలా స్కూల్స్ లో చదివాను, చాలా యూనివర్సిటీస్ లో చదివాను, యుఎస్ లో కూడా 2-3 యూనివర్సిటీస్ లో చదివాను. బట్ ఈ అనుబంధం అనేటువంటిది మనకి ఆ స్టూడెంట్స్ బిట్వీన్ స్టూడెంట్స్ కానీ, బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్, ఆర్ బిట్వీన్ స్వామి సద్గురు ఆయనకి కానీ స్టూడెంట్స్ కానీ ఉన్న అనుబంధం ఎక్కడ రాదు. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ ఫర్ లైఫ్ అండ్ దట్స్ వాట్ మేబీ స్వామి మీన్స్ బై ఎడ్యుకేషన్ ఈస్ నాట్ ఫర్ లివింగ్, ఎడ్యుకేషన్ ఈస్ ఫర్ లైఫ్. ఫస్ట్ లో నాకు అసలు వాటి ఆ పదాలకు అర్థమే అయ్యేది కాదు. లైఫ్ అంటారు లివింగ్ అంటారు, లైఫ్ అండ్ లివింగ్ ఆర్ ద సేమ్ కదా అనిపించేది. ఇట్స్ నాట్ అనేది ఇట్ ఓన్లీ డాన్స్ ఆన్ మీ నౌ. ఎడ్యుకేషన్ ఈస్ ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్, నాట్ ఫర్ ఎ మేర్ లివింగ్. అది చిన్న చిన్నవన్నీ కూడా లైఫ్ లో ప్రతి సిచ్యువేషన్ లో యూజ్ అయ్యేటట్టుగా. భగవంతుడు అంటే మనకి ఎవరో ఎక్కడో ఉంటాడు, కొండ మీద ఎక్కడో గుళ్ళోనో ఎక్కడో ఆకాశంలో ఉంటాడు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి మనం అరచేతిలో పెట్టారు స్వామి. భగవంతుడు అంటే ప్రతి మనిషి నీ హార్ట్ లో ఉన్నాడు. ఈవెన్ టు బి ఆనెస్ట్ మన హృదయంలో ఉన్నాడు అనేది కూడా అంటూ ఉంటారు పెద్దలు మనకి. అసలు నెవర్ జెల్స్ ఏంటి హృదయంలో ఉంటే, హౌ ఈస్ ఇట్ పాసిబుల్ అని. బట్ స్వామి ఎక్స్పీరియన్సెస్ ద్వారా, చిన్న చిన్న ఇలాంటి ఎక్స్పీరియన్స్ ద్వారా స్వామి భగవంతుడికి మనం ఎట్లా దగ్గర అవ్వచ్చు, భగవంతుడు అంటే ఆయన తత్వం అంటే ఏంటి, ప్రేమ తత్వం అండ్ సింపుల్ అండ్ భగవంతుడికి నీకు డిఫరెన్స్ లేదు అనే ఇదిలో చాలాసార్లు మాతో పాటు ఉండి, మాతో లాఫ్ చేసి, మాతో జోక్స్ చేసి, మాతపాడు తిని, యూనో సో మెనీ ఆఫ్ దిస్ స్మాల్ ఎక్స్పీరియన్సెస్ మేక్ ఇట్ రియల్ టాంజిబుల్. గాడ్ ఈజ్ నథింగ్ డిస్టెంట్ ఏలియన్. స్వామి అంటారు కదా, గాడ్ ఈజ్ నేదర్ డిస్టెంట్ నాట్ డిస్టింక్ట్ ఫ్రమ్ యూ. దీన్ని ఐ థింక్ ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ థింగ్ దట్ ఐ కుడ్ హవ్ నెవర్ అచీవ్డ్ ఆర్ గాటన్ టు అండర్స్టాండింగ్ గాడ్ ఇన్ దిస్ వే ఇన్ మై లైఫ్ ఇఫ్ స్వామి వాజ్ నాట్ ఇన్ మై లైఫ్. అలా స్కూల్ కి హాస్టల్ కి చాలా సార్లు వచ్చారు. ద బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ ఆల్వేస్ రిమెంబర్ అబౌట్ దిస్ స్వామి హాస్టల్ కానీ స్కూల్ కి రావడం ఏంటంటే, మోర్ దెన్ అఫ్ కోర్స్ స్వామి రావడం, అక్కడ ఉన్న 2 అవర్స్ మాతో స్పెండ్ చేయడము అంత ఎక్స్ట్రాడినరీ. బట్ స్వామి కోసం నేను తప్పించి ఆ 10 రోజులు స్వామి ముందు ప్రేయర్ చేసి రండి రండి రండి అని స్వామి మమ్మల్ని కావాలనే అడిగించుకుని మరీ మరీ, తర్వాత స్వామి వస్తున్నారు అంటే మొత్తం అన్ని క్లీన్ చేసుకోవడము, అన్ని క్లీన్ గా పెట్టుకోవడము, నాట్ ఓన్లీ ఫిజికల్ ఈవెన్ మెంటలీ. స్వామి వస్తున్నారు అంటే మన ఇంట్లోకి వస్తున్నారు, మన హృదయంలోకి వస్తున్నారు అనే ఫీలింగ్ ఉండేది. ఆ ఫీలింగ్ ని లైఫ్ లాంగ్ కి మనం కన్వర్ట్ చేసుకోగలగాలి, విచ్ ఇస్ ద ట్రిక్.
0: ఇంతవరకు మీరు తిరుపతి వాస్తవ్యులు స్వామివారి పూర్వ విద్యార్థి శ్రీ భాగవతం శ్రీనివాస సాయి మాధవ్తో ఇంటర్వ్యూ 2వ భాగం విన్నారు. ఈ కార్యక్రమం యొక్క 3వ ఆఖరి భాగం రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

அவனுக்கு மிகி நேரி அடியே.

చెమొచ్చు చెడ్డ పనులన్నీ చేయా, నిమ్ము ఈశ్వరు నుండి సృష్టించినాడ. తెచ్చుకొని చేతులారా తెలివి ఇంకా లేనా నీరు కట్టేదక హరి భజన.

అని మంచి మాటలు నేర్చిన మహిమేమి. సూటిగా పెద్దల బాటలో నడిచిన

శ్రీరామ రామ రామ రామ రామ రామ రామ.

రామ చింతనే చాలు రామనామమే మేలుగా, రామ చింతనే చాలు రామనామమే మేలు.

ఓం శ్రీ సాయిరాం. శ్రోతలందరికీ ప్రేమపూర్వక స్వాగతం పలుకుతోంది మీ హాసిని. శుభోదయం. 24 గంటల తెలుగు ప్రసారాల దశమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక వనిలో అష్టపుష్పాలు శీర్షికన జూలై 25వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు అష్టపుష్పాలపై ప్రసారం చేస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలకు మీ అందరికీ సాదర స్వాగతం. ప్రతి మనిషి దేహము ఒక జీవన వృక్షం. ఆ వృక్షం మీద పెంచి పోషించి కాపాడుకుంటున్న సద్గుణ పుష్పాలను దైవానికి సమర్పించడమే సరైన పూజ. ఏ సద్గుణాలను అర్పిస్తే భగవంతుడు ప్రీతి చెందుతాడో ఆ సద్గుణాలనే శృతులు అష్టపుష్పాలుగా పేర్కొంటున్నాయి. నేటి ప్రసారాలలో దైవానికి ప్రీతి కలిగించే అష్టపుష్పాలలో 3వ పుష్పం సర్వభూతదయ గురించి సవివరంగా తెలిపే కథలు, నాటికలు మొదలైన కార్యక్రమాలు మీకు అందించబోతున్నాం. మహోపకారం చేసిన వ్యక్తిని ఆయన దేవుడండి అంటాం. క్రూరంగా ప్రవర్తించేవాడిని వాడో రాక్షసుడు అంటాం. మనకు తెలియకుండానే మనలో దైవీ గుణాలు, రాక్షస గుణాలు ఉన్నాయని అంగీకరిస్తున్నాం. సద్గుణాలు, సత్సంగం, సాత్వికాహారం వంటివి దైవీ శక్తిని పెంపొందిస్తాయనేది మాత్రం విస్మరిస్తూ ఉంటాం. ఇలా విభిన్న కోణాలుండే మానవ నైజాన్ని పైపైన మాత్రమే పరిశీలించి దైవం ఉనికిని విస్మరిస్తున్నాం. భగవాన్ శ్రీ సత్యసాయి అందరినీ దివ్యాత్మస్వరూపులారా అని పిలుస్తారు. అన్ని ప్రాణులలోనూ దైవం ఆత్మరూపంలో నిలిచి ఉన్నాడనే సత్యాన్ని గుర్తించి సర్వభూతాలు అంటే అన్ని ప్రాణుల పట్ల దయ కలిగి ఉండాలంటారు. అందరినీ ప్రేమించు అనే స్వామి సందేశంలో అందరినీ అనేది కేవలం మనుషులకే కాదు, అన్ని ప్రాణులకు వర్తిస్తుంది. దైవారాధనకు ఉత్తమంగా పేర్కొనే అష్టపుష్పాలలో 3వ పుష్పంగా సర్వభూతదయకు స్థానం కల్పించడం ఈ సత్యాన్నే నొక్కి చెప్తోంది. ఎస్, అన్ని జీవుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. సనాతన సారథి మన స్వామి అందించిన సాంప్రదాయాన్ని పాటిస్తూ మన కార్యక్రమాలను వేద పఠనంతో ఆరంభిద్దాం. ఎలుక, నెమలి, పాము వంటి ప్రాణులు కూడా సహవాసం చేసే కైలాసవాసి అయిన రుద్రుని స్తుతిని విందాం. పుట్టపర్తి నుండి ఆరుద్ర నమకంలోని మొదటి అనువాకాన్ని మనకిప్పుడు అందిస్తుంది. విందాం.

0: పుట్టపర్తి నుండి ఆరుద్ర సమర్పించిన రుద్రం వేద పఠనం విన్నారు. బృందావనంలో లేళ్లు, గోకులంలో గోవులు, గజరాజు సాయి గీత, జాకెంజిల్ అనే కుక్కలు, ఇవన్నీ ప్రాణులన్నిటి పట్ల స్వామికి గల దయకు, ప్రేమకు చిన్న ఉదాహరణ మాత్రమే. స్కూలుకెళ్లే వయసులో ఆకతాయిలు కప్పలను హింసిస్తుంటే వారించి వారు వినకపోతే కప్పలను పావురాలుగా మార్చి కాపాడారు స్వామి. ఇలా స్వామి బాల్యంలో జరిగిన సంఘటనలు వారిలోని అపారభూత దయకు అద్దం పడుతాయి. అవి తెలుసుకోవడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. రండి విందాం. అందిస్తున్నది నరసారావుపేటకు చెందిన హర్షిత.
1: ఓం శ్రీ సాయిరామ్. సర్వభూతదయ స్వామి తోటి పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకుని ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు బోధించేవారు. వీరు సాత్విక ఆహారం మాత్రమే భుజించాలి, మాంస భక్షణ చేయకూడదు, చేపలను ముట్టకూడదని చెప్పేవారు. పల్లెల్లో జీవించే వారిలో చాలా మంది చెరువులో చేపలు పట్టేవారు. వాటిని బుట్టలో తీసుకువచ్చి అమ్మేవారు. కొన్ని చేపలు తామే తినేవారు. బ్రతుకు తెరువు కోసం ఇన్ని ప్రాణాలను తీయడం మంచిది కాదు, జీవహింస చేయకూడదని స్వామి వారికి బోధించేవారు. మద్యపానం, ధూమపానం వంటి దుర్వ్యసనాలకు దూరంగా ఉండమనేవారు. ఆ రోజుల్లో ఏకాదశి పండుగ వచ్చిందంటే ఊరిలో ఎడ్ల పందాలు జరిగేవి, అంటే బుల్లెక్కాట్ రేసులు అన్నమాట. గ్రామస్తులు ఎడ్ల బండ్లకు చక్కగా అలంకారం చేసేవారు. వాటిలో 10-15 మంది పెద్ద పెద్ద బొజ్జలున్న వాళ్ళు కూర్చునేవారు. ఎడ్లను ఇసుకలో ఇష్టం వచ్చినట్లు పరిగెత్తించేవారు. ఒకదానికంటే ఒకటి వేగంగా పరిగెత్తాలని ఎడ్లను ఇష్టం వచ్చినట్లు కొట్టి హింసించేవారు. వాటిని అలా బాధ పెట్టడం స్వామికి నచ్చేది కాదు. పిల్లలని ఒక్కొక్కరిని దగ్గరికి పిలిచి, ఇదిగో ఫలానా బండి మీది, మీ నాన్నగారికి చెప్పి ఆ ఎడ్లను కొట్టకుండా చూసుకో అని చెప్పేవారు. ఈ విధంగా పిల్లల ద్వారానే పెద్దవారిలో పరివర్తన తీసుకువచ్చారు. ఊరిలో ఎడ్ల పందాలే కాదు, కోడి పందాలు కూడా బాగానే జరిగేవి. కోడి పుంజుల కాళ్లకు కత్తులు కట్టి రెండు పుంజుల మధ్య పోట్లాట పెట్టేవారు. అవి కొట్టుకొని కొట్టుకొని చివరికి కత్తుల వల్ల గాయాలు తగిలి చనిపోయేవి. ఇది చాలా దుర్మార్గం, దురభ్యాసం. నోరు లేని జీవులను చంపడంలో ఎందుకు పందెం వేసుకుంటారు? దాని బదులు ఒకరికంటే ఒకరు మంచివారు కావాలని, మీలో మీరు పందెం వేసుకోవచ్చు కదా అని స్వామి ఊరి వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేసేవారు. మెల్లమెల్లగా ఈ విషయం పెద వెంకమరాజు గారికి తెలిసింది. స్వామిని పిలిచి, ఏమిట్రా నీవు చూడడానికి వేళ్లదంత లేవు, గ్రామ పెద్దల విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటావు, అవి నీకు అనవసరం అని కోప్పడ్డారు. అందుకు సమాధానంగా స్వామి, నేనేమీ పెద్దల విషయాల్లో జోక్యం చేసుకోవట్లేదు, కానీ వారు నోరు లేని జీవులను హింసిస్తున్నారు, జీవహింసను నేనేమాత్రము అంగీకరించను అని చెప్పారు. తల్లి చెబితే అయినా వింటారేమోనని ఈశ్వరమ్మ గారితో నీవైనా చెప్పు అన్నారు. ఆమె భోజనం పెట్టే సమయంలో స్వామి పక్కనే కూర్చుని, సత్యం, నీవు పెద్దవాళ్ల విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు? నాన్నగారికి ఇదంతా ఇష్టం లేదు, గ్రామంలో కూడా నీకు చెడ్డ పేరు వస్తుంది అని నచ్చజెప్పడానికి ప్రయత్నించింది. నేను చేసేది మంచి పని, మంచి పని చేసినప్పుడు చెడ్డ పేరు రావడానికి అవకాశం లేదు అని కరాఖండిగా చెప్పేశారు స్వామి. చివరికి తాతగారైన కొండమరాజు గారు గ్రామ పెద్దలను పిలిచి మాట్లాడారు. మా సత్యం చెడ్డ పని ఏది చేయడం లేదు, అంతా మంచి చేస్తున్నాడు. జీవహింస చేయడం మంచిది కాదు కదా, కాబట్టి మీరు పందాలు వేయకూడదు, పందాల వల్ల పోట్లాటలు జరుగుతాయి, ఒకరికొకరికి మధ్య విరోధం పెరిగిపోతుంది, క్రమక్రమంగా గ్రామంలో శాంతి క్షీణిస్తుంది అని హితబోధ చేశారు. ఈ విధంగా పుట్టపర్తిలో ఎడ్ల పందాలు, కోడి పందాలు ఆగిపోవడానికి స్వామే కారణం. వారే మాన్పించారు, ప్రతి వ్యక్తి తోటి వారికి చేతనైనంత ఉపకారం చేయాలి. పల్లెల్లోనూ పట్టణాల్లోనూ ఉండే మురికి వాడలకు వెళ్ళండి, వాటిని పరిశుభ్రంగా ఉండేలా చేయండి. చిన్నపిల్లలకు తగిన సహాయం చేసి వాళ్ళ కడుపుకింత అన్నం, కట్టుకోవడానికి ఇంత బట్ట అందిస్తే మీరెంతో మేలు చేసిన వారవుతారు అని స్వామి చెప్పేవారు. ఇతరులకు సహాయం చేయడం స్వామికి చిన్నతనం నుంచే అలవాటు. ఎవరైనా భిక్షగాడు ఇంటి ముందుకు వస్తే ఇంట్లో వాళ్ళు ఇప్పుడు లేదు పో అనేవారు. కానీ స్వామిది జాలిగుండే. ఇంట్లో వారికి తెలియకుండా మెల్లగా అన్నం తీసుకువచ్చి పిచ్చగాడికి పెట్టి పంపించేవారు. అది తెలిసి ఎవరైనా, అన్నం కాస్త పిచ్చగాడికి పెట్టేశావు కాబట్టి ఇవాళ నీకు అన్నం లేదు పో అంటే ఉపవాసం చేయడానికి కూడా రెడీగా ఉండేవారు స్వామి. తనకి లేకపోయినా పర్వాలేదు, ఎదుట వారి అవసరం తీరితే చాలు అనుకునేవారు. ఎవరికైనా కట్టుకునేందుకు గుడ్డలు కావాలంటే తన దగ్గరున్న పాత బట్టలు ఇచ్చేసేవారు స్వామి. జై సాయిరాం.
0: దట్ ఇస్ ఆర్ స్వామి. హౌ వండర్ఫుల్! ప్రాణుల పట్ల ప్రేమతో వాటి కష్టాన్ని నివారించడమే కాక వాటి పట్ల కరుణ కలిగి ఉండేలా అందరి హృదయాలలోనూ మార్పు తేవడం నిజంగా గ్రేట్ కదా. స్వామి అందరినీ ప్రేమ స్వరూపులారా అని కూడా అంటారు. ప్రేమ దయ మనిషికి సహజ గుణాలు. అందుకే ఎదుటివారికి కష్టం కలిగితే బాగా అయింది అని సంతోషించేవారికంటే అయ్యో పాపం అనేవారే ఎక్కువ కనిపిస్తారు. చేతనైన సాయం కూడా చేస్తూ ఉంటారు. భూతదయ అనగానే పావురాన్ని కాపాడడానికి తన శరీరాన్నే కోసి ఇచ్చిన శివి చక్రవర్తి, పాములను కాపాడడానికి తానే గరుత్మంతుడికి ఆహారం అవుతానన్న జీమూతవాహనుడు వంటివారు ముందుగా గుర్తుకు వస్తారు. వాళ్ళు అంతటి దయార్ద హృదయులు. సరే, మన ముచ్చట్లు కాసేపు ఆపి విజయవాడకు చెందిన రాజహాసిని వినిపించే దయగల హృదయమే దైవ మందిరం ప్రసంగం విందాం.
2: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు అనంతకోటి నమస్కారములు తెలుపుతూ అందరికీ సాయిరాం. ఈనాడు మనం దయగల హృదయం దైవం ఉండే మందిరం ఎలా అవుతుందో, దయగల వారిని భగవంతుడు ఎలా అనుగ్రహిస్తాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేతనే మానవుడు ధన్యుడవుతాడు. ఎక్కడ దయాగుణం ఉంటుందో అక్కడ దైవం ఉంటాడు. ఒక పువ్వును దాని వాసనను ఎలా విడదీయలేమో అలాగే దైవాన్ని దయాగుణాన్ని విడదీయలేము. భారతీయులు సువాసన గల పుష్పాలతో భగవంతుడిని పూజించడం ఒక ఆచారం, సాంప్రదాయం. భగవంతుడు సృష్టించిన పువ్వులను తిరిగి ఆయనకు అర్పించడం కంటే మంచి గుణాలను పెంపొందించుకుని ఆ గుణ పుష్పాలను అర్పిస్తే దైవము ఆనందిస్తాడు. విష్ణు ప్రీతికర్మలైన అష్టపుష్పాలలో మూడవది సర్వభూత దయా పుష్పం. సాటి మానవుల పట్లే కాక సర్వ జీవుల పట్ల దయ కలిగి ఉండాలి. బీజం మాం సర్వభూతానాం అని కృష్ణ భగవానుడు భగవద్గీతలో బోధించాడు. అంటే సృష్టిలో సకల జీవరాశులలో భగవంతుడు ఆత్మ అనే బీజంగా ఉన్నాడు అని. పురాణాలలో జీమూత వాహనుడు అనే రాజు ఒక పాము ప్రాణాలను కాపాడటం కోసం తాను గరుత్మంతునికి ఆహారంగా వెళ్లిన ఘట్టం చదివితే ఆయన ఎంత దయామయుడో మనకు తెలుస్తుంది. అతని కరుణకు ఆశ్చర్యపడిన గరుత్మంతుడు ఆనాటి నుండి పాములను చంపడం మానేస్తాడు. దయాగుణానికి అంత శక్తి ఉంది. దయా అనగానే మనకు అబూబనాడం కథ గుర్తొస్తుంది. ఆయన చాలా దయ కలిగిన వారు. అనాథలకు వికలాంగులకు ఎంతో సేవ చేసేవారు. రాత్రి పొద్దుపోయిన తరువాత ఇంటికి వచ్చేవారు. ఒకరోజు రాత్రి అతని గదిలో ఒక దేవదూత ఏదో రాస్తూ కనిపించింది. అమ్మా, ఏమిటి రాస్తున్నావు అని అడిగితే దేవదూత, నాయన, దేవుడంటే ఇష్టమైన వారి పేర్లను రాస్తున్నాను అని అన్నది. అందులో నా పేరుందా అని అడిగితే దేవదూత లేదు అని చెప్పింది. తర్వాత రోజు రాత్రి అతను ఆలస్యంగా వచ్చేసరికి అతని ఇంట్లో ఆ దేవదూత మళ్లీ ఏదో రాస్తూ కనిపించింది. అమ్మా, ఏమిటి రాస్తున్నావు అని అడిగాడు. దేవదూత, నాయన, దేవుడికి ఇష్టమైన వారి పేర్లను రాస్తున్నాను అని అన్నది. అందులో నా పేరుందా అని అడిగితే దేవదూత, నాయన, ఈ లిస్టులో మొట్టమొదట పేరు నీదే అని చెప్తుంది. అబూబనాడం భగవంతుని ప్రేమ సామ్రాజ్యంలో స్థానం పొందటానికి కారణం తన సమయాన్నంతా తోటి వారికి సేవ చేయడంలో గడపటం. దేవుడు ప్రేమస్వరూపుడు, అందరినీ ప్రేమిస్తాడు. కాని అందరి ఎడల దయచూపేవారికి తనను తానే సమర్పించుకుంటాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు కొందరు చిన్నతనం నుండే దయ కలిగి ఉంటారు. ఒకరోజు సాయంత్రం 4 గంటల సమయంలో ఆకాశం బాగా మబ్బుల పట్టి చిన్నగా వాన జల్లు ప్రారంభమయ్యింది. రోడ్లన్నీ చెమ్మచెమ్మగా ఉన్నాయి. బడి గంట మోగింది. పిల్లలందరూ బయటికి వచ్చేస్తున్నారు. పాపం ఒక ముసలామ చాలా సేపటి నుండి ఆ ద్వారం దగ్గర నిలుచుని ఉంది. రోడ్డు దాటలేకపోతోంది. సహాయం కోసం వచ్చే పోయే వారిని దిగులుగా చూస్తోంది. నీరసంగా కనబడుతోంది. కొంతమంది ఆమెను చూడలేదు. మరికొంతమంది ఆమెను చూసినా ఇంటికి త్వరగా వెళ్లాలనే తాపత్రయంలో ఆమెను పట్టించుకోలేదు. ఆ విద్యార్థుల గుంపులో నుండి మోహన్ అనే ఒక విద్యార్థి ఆమెను దూరం నుండే చూశాడు. ఇంతలో అతని స్నేహితులు మోహన్ రారా ఆడుకుందాం అని పిలిచారు. ఇప్పుడే వస్తాను అని మోహన్ ఆ ముసలమ్మ దగ్గరకు వెళ్లి అమ్మా మీకేమైనా సహాయం కావాలా అని అడిగాడు. అప్పటిదాకా తనకు ఏ దిక్కు లేదని ఏకాకినని నిస్సహాయురాలని బాధపడుతున్న వృద్ధురాలు భగవంతుడే ఆ రూపంలో వచ్చాడని నాయన రోడ్డు దాటిస్తావా అని అడిగింది. మోహన్ ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేయిస్తూ ఆమెను రోడ్డు దాటించడమే కాకుండా ఆమెను ఇంట్లో దించి వచ్చాడు. ఆ ముసలమ్మ చాలా ఆనందంతో అతని తల్లిదండ్రులు ఎవరని విచారించి 2 చేతులు ఎత్తి ఆ భగవంతుడు నీకు సదా అండగా ఉంటాడు, ఆయన నీకు ఆనందమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు అని ఆశీర్వదించింది. తాను ఆ రోజు ఆటలు మిస్ అయ్యానని కొంచెం కూడా బాధపడలేదు మోహన్. సరికదా, ఎంతో తృప్తిని ఆనందాన్ని అనుభవించాడు. మహనీయులు అవతార మూర్తులు సకల జీవరాశులతోనే కాదు ప్రకృతితో కూడా తాదాత్మ్యాన్ని పొందుతుంటారు. దయచేతనే ధన్యులు కావలేరా అన్నారు స్వామి. విద్యార్థులలో దయాగుణం అనే బీజం నాటడానికి స్వామి వారిని దసరా సెలవులలో పులిహోర లడ్డు ప్రసాదాలు ఇవ్వడానికి పంపించేవారు. శ్రీ రమణ మహర్షుల వారు తమ ఆశ్రమంలో కూర్చుని ఉండగా ఆశ్రమం బయట కొంత దూరంలో ఒక ఆయన చెట్టు కొమ్మలు కొడుతున్నారు. ఆశ్రమంలో ఉన్న రమణుల వారు ఎవరో నా చెయ్యి నరికేస్తున్నారు అని అన్నారట. అంటే ఆ చెట్టుతో కూడా ఆయన తాదాత్మ్యం చెందారన్నమాట. సృష్టిలో ప్రతి పదార్థంతో ఆయన ఆత్మభావం కలిగి ఉన్నారు. అలాగే ఒక సందర్భంలో రామకృష్ణ పరమహంసల వారు తమ ఆశ్రమానికి దగ్గరగా ఒకతను పచ్చడి తివాచీలా ఉన్న గడ్డి మీద గట్టిగా అడుగుల వేస్తూ నడుస్తున్నాడు. అప్పుడు పరమహంసల వారు, నాయన ఎవరో నా గుండెల మీద నడుస్తున్నారు అని అన్నారట. ఆ గడ్డిలో కూడా భగవదాత్మను దర్శించినటువంటి మహనీయుడు రామకృష్ణ పరమహంసల వారు. అలాగే ప్రశాంతి నిలయం చుట్టూ ప్రహరీ గోడ కడుతున్నప్పుడు ఆ గోడలకు నీళ్లు కొడుతున్నారు వర్కర్స్. ఆ గోడలు బాగా గట్టిపడాలని చాలా ఫోర్సుతో నీళ్లు కొడుతున్నారు. అంత ఫోర్సుగా నీళ్లు కొట్టడం బాల్కనీలోంచి స్వామి చూశారు. వెంటనే వారిని పిలిచి, నాయన ఆ గోడల మీద నీళ్లు అంత గట్టిగా కొట్టద్దని చెప్పండి, ఎందుకంటే వాటిలో కూడా భగవంతుని యొక్క దివ్యాత్మ ఉంటుంది అని చెప్పారు. స్వామి ఎంత మృదువుగా నడిచేవారో మనకు తెలుసు. మనం నడిచేటప్పుడు భూమికి దెబ్బ తగలకూడదు, నెమ్మదిగా నడవాలి. ఎందుకంటే సృష్టిలో ప్రతి పదార్థంతో ఆ దివ్యమైనటువంటి ఆత్మ నిండి ఉంటుంది. కనుక సృష్టిని గౌరవించి ప్రేమించి సేవించాలి. సృష్టిలో అందరూ బాగుండాలని ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు తెలుపుకుంటూ అందరికీ సాయిదాం.
0: విజయవాడకు చెందిన రాజహాసిని వినిపించిన దయగల హృదయమే దైవ మందిరం ప్రసంగం విన్నారు. సృష్టిలో ప్రతి ఒక్క జీవి దైవ స్వరూపమే. ఆ సంగతి తెలిసినా తెలియకపోయినా ఏ జీవికి మనం సహాయం చేసినా భగవంతుడు అది తనకు చేసినట్టే సంతోషించి దీవిస్తాడు. సర్వభూతదయ గురించి ఆహ్లాదకరంగా వివరించే చిరునాటికను సమర్పించడానికి హైదరాబాద్ నుండి కె. భానుప్రకాష్ వి శ్రీపాద్ రెడీగా ఉన్నారు. రండి, నాటిక విందాం.

0: గురువర్య, ఈరోజు మీరేదో ఆలోచనలో ముని ఉన్నారే, ఎందుకో తెలుసుకోవచ్చా?
1: ఏమీ లేదు గాని, నువ్వు వేద పాఠం సాధన చేశావా రామశర్మ?
0: ఇప్పుడే ముగిసింది గురువర్య. మన కేశవ వాళ్ళ ఊరికి బయలుదేరాడు. తల్లిదండ్రులను చూడటానికి వెళ్ళమని మీరు ఆజ్ఞ ఇచ్చారు కదా, ఒక నెల రోజుల్లో తిరిగి వస్తానని చెప్పి వెళ్ళాడు.
1: నాయనా, కేశవుని కోసం ఎదురు చూడకు. అనుకోకుండా నిన్న కేశవుని చేతిలో రేఖలను చూశాను. అవి చూడగానే అతని ఆయు ప్రమాణం ముగిసిపోతుందని నాకు అర్థమయ్యింది. అతని తల్లిదండ్రులు తమ కన్న బిడ్డను ఒక్కసారి కల్లారా చూసుకుంటారని మీ ఊరికి వెళ్ళమని అతనికి చెప్పాను.
0: అయ్యో గురుదేవా, మీరతని రక్షించలేరా?
1: విధి బలీయం నాయనా, విధాత రాసిన రాతను మార్చటం ఒక్క ఆ పరంధామునికే సాధ్యం.

0: ఏం మిత్రమా, అలా నోరు వెళ్ళబెట్టి చూస్తున్నావేమిటి? ఒక నెల రోజుల్లోనే నన్ను మర్చిపోయావా?
1: కే కేశవ, నువ్వు నువ్వేనా? నువ్వులా వచ్చావు?
0: నేనే. ఇక ఎలా వచ్చాను అంటే, మా ఊరి నుంచి నడుచుకుంటూ వచ్చాను. 4 రోజులు పట్టిందనుకో, అంత ఆశ్చర్యం దేనికి? పదపద గురుదేవాన్ని చూసేద్దాం.
1: గురుదేవా గురుదేవా, చూసారా ఎవరొచ్చారో? మన కేశవుడు తిరిగి వచ్చాడు.
0: ప్రణామం గురుదేవా.
2: నాయనా కేశవా, ఎలా వచ్చావు తండ్రి?
0: నీ ఆశీర్వాదం వల్ల మా ఇంటికి వెళ్లి నా తల్లిదండ్రులతో కొన్ని రోజులు ఆనందంగా గడిపి వచ్చాను గురువర్య.
1: అదే ఎలాని గురువర్య, మీరు ఆ రోజు చెప్పారు కదా.
2: నువ్వు ఆగు రామశర్మ. నాయనా కేశవా, ఇక్కడ నుండి బయలుదేరినప్పుడు నుండి ఏం జరిగిందో వివరంగా చెప్పు.
0: గురుదేవా, నీ ఆజ్ఞనే అనుసరించి ఆ రోజు ఆసనం నుంచి బయలుదేరాను. 2 రోజుల ప్రయాణం తర్వాత మా ఊరి దగ్గర ఉన్న ఒక చిన్న వాగు వద్దకు చేరాను. వాగును దాటడానికి కొద్దిగా సమయం పట్టింది. తర్వాత ఇంటికి చేరుకున్నా.
2: వాగు దాటడానికి అంత సమయం ఎందుకు పట్టింది కేశవా?
0: గురువర్య, ఆ రోజు వాగు పొంగుతుంది, అందుకే జాగ్రత్తగా దాటాల్సి వచ్చింది. అదే కాక అక్కడ చీమల్ని కాపాడడానికి కూడా కొంత సమయం పట్టింది స్వామి.
1: చీమల చీమల్ని కాపాడేవా?
0: అవును మిత్రమా, ఆ వాగులో గట్టుకి కొద్ది దూరంలో ఒక చిన్న మట్టి గుట్ట ఉంది. దాని మీద ఒక చీమల గుట్ట ఉంది. వాగు పొంగటంతో నీటి మట్టం ఎక్కువై ఆ గుట్ట మునిగిపోతుంది. దాని మీద ఉన్న చీమల నీటిలో కొట్టుకుపోతుంది. అప్పుడే నాకు మన గురుదేవులు చెప్పింది గుర్తుకొచ్చింది.
2: ఏమిటది కేశవా?
0: గురుదేవా, అన్ని జీవులను ప్రేమతో చూడాలని, ప్రతి జీవి కష్టాన్ని మన కష్టంగానే భావించి మనకి చేతనైనంతలో సహాయం చెయ్యాలని మీరు మాకు ఎన్నోసార్లు నేర్పించారు.
1: ఇంతకీ అప్పుడు నువ్వేం చేశావు మిత్రమా?
0: అంత గొప్ప పనేం కాదులే మిత్రమా. గట్టు మీద ఒక చిన్న కొమ్మ పడి ఉంది. దాన్ని తీసుకుని మట్టి గుట్ట నుంచి వాగు గట్టుకి వరకు ఒక వారధిలాగా పెట్టాను. చీమలన్నీ గట్టుకి చేరే వరకు నీటి వేగానికి ఆ కొమ్మ కొట్టుకుపోకుండా దాన్ని అలాగే పట్టుకొని నిల్చున్నాను. అంతే.
2: భగవంతుడు ఎంతటి కరుణామయుడు! ప్రతిజీవి ప్రాణానికి నీ దృష్టిలో సమానమైన విలువ ఉందని మరొక్కసారి నిరూపించావా ప్రభు. నీ సృష్టిలోని అతి స్వల్పమైన జీవును రక్షించినందుకు ఇతనికి దీర్ఘమాన ఆయుష్ను ప్రసాదించావు. సాధుజీవుల పట్ల దయతో ప్రవర్తిస్తే అందుకు ప్రతిఫలం ఎంత ఘనంగా ఉంటుందో చూపించావు. ధన్యోస్మి దేవా, ధన్యోస్మి.

0: శ్రోతలు ఇంతవరకు హైదరాబాద్ నుండి కె. భానుప్రకాష్, వి. శ్రీపాద్ సమర్పించిన నాటిక విన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు రోజుకొక పువ్వు చెప్పున అష్టపుష్పాలను గురించి వివరించడమే కాక వాటిపై కలిగే సందేహాలు తీర్చే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఈరోజు సర్వభూతదయ గురించి శ్రోతలు అడిగే ప్రశ్నలకు శ్రీ సతీష్ బాబుగారు సమాధానాలు ఇస్తారు.
1: సాయిరాం, అడిగి తెలుసుకో అనే మన కార్యక్రమంలో అష్టపుష్పాల గురించి మనం వివరించుకుంటున్నాం. ఈ దినం 3వ పుష్పం సర్వభూత దయాపుష్పం అనే పుష్పాన్ని గురించి మనం వివరించుకుందాం. అన్ని జీవులలో పరమాత్మ ఉన్నాడు అని, వారందరినీ ప్రేమతో దయతో చూడాలని స్వామివారు తమ దివ్యోపన్యాసాల్లో అనేక మార్లు మనకు చెప్పారు. దయకు మించిన దైవము లేదు, దయగల హృదయమే దైవ మందిరం అని స్వామివారు మనకు అనేక మార్లు చెప్పారు. ఈ దయ, సర్వభూత దయా పుష్పం, ఏ విధంగా మనం స్వామివారికి సమర్పించుకోవాలి అనే విషయాన్ని మన బాల్వికాస్ చిన్నారులు అడిగిన ప్రశ్నల ద్వారా తెలుసుకుందామా? ముందుగా మణికొండ సత్యసాయి సేవా సమితి బాల్వికాస్ కు చెందిన కౌశిక్ తన ప్రశ్నను ఈ విధంగా అడిగాడు.
2: సాయిరాం, నా పేరు కౌశిక్. నేను రంగారెడ్డి జిల్లా మణికొండ సత్యసాయి సేవా సమితి బాల వికాస్ విద్యార్థిని. దయగల హృదయమే దైవ మందిరం అనే వాక్య విభూతిని మా బాల వికాస్ క్లాస్ లో చాలా వివరంగా మా గురువు గారు చెప్పారు. మేము కారులో ఎప్పుడన్నా బయటకు వెళుతున్నప్పుడు సిగ్నల్ జంక్షన్ దగ్గర కారు ఆగినప్పుడు చిన్నపిల్లల్ని ఎత్తుకొని కొందరు ముసలి వాళ్లు, చిన్న చిన్న పిల్లలు చెయ్యి చాచి డబ్బులు అడుగుతూ ఉంటారు. పర్స్ లో నుండి డబ్బులు తీసి గ్లాస్ విండో డౌన్ చేసే లోపలే గ్రీన్ సిగ్నల్ పడడం, ఒక్కసారిగా అన్ని వెహికల్స్ స్పీడ్ గా స్టార్ట్ అవడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళకి అక్కడ ఏ వెహికల్స్ తగులుతాయో అని అనిపిస్తుంది నాకు. మా తాతగారు ఇలాంటి వారికి ఏమీ డబ్బులు ఇవ్వకూడదు, వాళ్ళని డబ్బులతో మందు త్రాగుతారు అంటారు. నాకు ఈ విషయంలో ఎప్పుడూ బాధ అనిపిస్తుంది. ఇలాగా వాళ్ళకి ఏమీ సహాయం చేయలేకపోయాను అని బాధపడతాను. ఇలాగా దయ చూపకుండా ఉండడం మంచిదేనా? నాకు వివరించగలరా సాయిరాం?
1: కౌశిక్ అడిగిన ప్రశ్నను విన్నారుగా. కౌశిక్ తన కారులో వెళ్తుండగా ఎంతో మంది బీదవారు, పేదవారు ఆహారం కోసం, డబ్బు కోసం సహాయం అడుగుతూ ఉండటం చాలా చూశాడు, చాలా బాధపడ్డాడు. సర్వజీవ నివాసం సాయిబాబా అనే పాట మీరు పాడుతూ ఉంటారుగా, సర్వజీవులలో స్వామి ఉన్నారుగా. ఆ పిల్లవాడికి, ఆ పేదవారికి తాతగారు ఎందుకు సహాయం చేయవద్దు అన్నారు అని బాధపడుతూ ఉన్నాడు. అలా సహాయం చేయకుండా విడిచిపెట్టవచ్చా అని అంటున్నాడు కౌశిక్. ఈ చిన్న వయస్సులోనే ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని, వారిపై నీ దయా ప్రేమలు కురిపించాలని నువ్వు ఎంత ఉత్సాహపడుతున్నావో చాలా విశేషంగా ఉంది. అది స్వామివారు నీపై కురిపించిన దయ. నీ హృదయాన్ని అంత మంచిగా మారుస్తున్నారు. స్వామివారు చెప్తారుగా, హృత్ ప్లస్ దయ హృదయ. అంటే ఈ హృదయ పుష్పం, దయ అనేది హృదయంలో వచ్చిన ఈ పుష్పం, అందరిపై దయను చూపించాలి అని నీవు అనుకుంటున్నావు. తాతగారు చేసిన పని తప్ప అని అడుగుతున్నావు. కాదమ్మా, ఎందుకంటే ఆయన వయస్సు చాలా పెద్దది, ఎన్నో విధాలుగా ఆయన ఎన్నో అనుభవాలు పొంది ఉన్నారు. అందువలన కొంతమందికి డబ్బు ఇస్తే వాళ్ళు మిస్యూజ్ చేస్తారేమో అని అనే భావనతో నీకు చెప్పారు. దానిని ఆ విధంగా స్వీకరించమ్మా, ఆయన తప్పు ఏమీ చేయలేదు. కాని ఒక మాట చెప్పనా, నెక్స్ట్ టైం నీవు ఏ విధంగానైనా అటువంటి సంఘటనను ఎదుర్కొంటే, ఎవరైనా పేదవారు వస్తే నీవు వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయలేవేమో అనే సంఘటన ఉంటే, పరిస్థితి ఏర్పడితే ఏం చేస్తావంటే, మనసులో స్వామిని బాగా ప్రార్థించుకోమ్మా, స్వామి వాళ్ళని కాపాడండి, స్వామి స్వామి వాళ్ళకి బాగా భోజనం అందేటట్లుగా, వాళ్ళకి మంచి ఆరోగ్యం ఉన్నట్లుగా మీరు ఆశీర్వదించండి స్వామి అని స్వామివారిని ప్రేమతో ప్రార్థించుకో. నీ ప్రార్థన వలన వాళ్లకు మనీ ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఉపయోగం వస్తుందమ్మా నీకు. ఇంకొక విషయం ఏమంటే, నెక్స్ట్ టైం ఆ విధంగా జరిగేటప్పుడు నువ్వు దాతగారితో కారులో వెళ్లేటప్పుడు ఒక విషయం ఆలోచించు. అమ్మని అడిగి కొన్ని ఫ్రూట్స్ తీసుకో, కొన్ని బనానాస్ కానీ లేదంటే కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ కానీ తీసుకో. తాతగారితో చెప్పు, తాతగారు డబ్బు ఇస్తే వాళ్ళు అది మిస్యూజ్ చేస్తారేమో అని అన్నారుగా. ఫుడ్ ఇవ్వచ్చు కదా, అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా, కాబట్టి ఈ ఫుడ్ని ఇస్తే ఆ పిల్లవాడి ఆరోగ్యం మంచిగా ఉంటుంది, వాడి ఆకలి తీరుతుంది, వారికి సేవ చేసుకునే భాగ్యం మనకు కలుగుతుంది అని ఆ విధంగా కూడా వారికి సహాయం చేయవచ్చు. కనుక తాతగారు చెప్పిన మాటలో తప్పు లేదు, దానిని ఇంకొక విధంగా మార్చుకొని ఇంకొకరికి నువ్వు తప్పకుండా సహాయం చేసి వారిపై నీ దయను చూపించవచ్చు. మణికొండ బాల వికాస్ నుంచి యుగంధర్ అనే అబ్బాయి కూడా మనకు ఒక ప్రశ్నను అడిగాడు. దయాపుష్పం, స్వామివారికి మనం మన హృదయంలో పెరిగిన ఈ దయాపుష్పాన్ని ఏ విధంగా సమర్పించుకోవాలో మనం వివరించుకుందాం.
3: సాయిరామ్, నా పేరు యుగంధర్. నేను రంగారెడ్డి జిల్లా మణికొండ సత్యసాయి సేవా సమితి బాల వికాస్ విద్యార్థిని. నేను రెగ్యులర్ గా బాల వికాస్ క్లాసెస్ కి వెళ్తాను. ఒక రోజు నేను మా అమ్మ వాళ్ళతో కలిసి అనాథ శరణాలయంకు, మరొకసారి వృద్ధాశ్రమంకు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారంటే వెళ్లాం. అక్కడ వాళ్ళని చూసి నాకు చాలా బాధ కలిగింది. పెద్దవాళ్లు, ముసలి వాళ్ళు, నడవలేని వాళ్ళు చాలా దీన స్థితిలో ఉన్నారు. ఇలా దయ లేకుండా తల్లిదండ్రులను, తాతలను, అమ్మమ్మ నాన్నమ్మలను వృద్ధాశ్రమంలో ఉంచటం బాధ అనిపించింది. ఎందుకు ఇక్కడ వీళ్ళు ఉన్నారు అని అడిగితే, నీవు చిన్నపిల్లవాడివి, నీకు తెలియదు అన్నారు. తర్వాత మా బాల్య క్లాస్ లో ఒకసారి, తల్లిదండ్రులు పెద్దయిన తరువాత మిమ్మల్ని చిన్నప్పుడు వాళ్ళు ఎంత శ్రద్ధగా చూసుకున్నారు, మీరు పెద్దయినప్పుడు వారిని కూడా అంతే శ్రద్ధగా చక్కగా చూసుకోవాలని అన్నారు. వృద్ధాశ్రమంలో తల్లిదండ్రులను ఉంచకూడదు, దయతో శ్రద్ధగా బాగా చూసుకోవాలని మా గురువు గారు అన్నారు. అప్పుడు నాకు తెలిసింది, పెద్దవాళ్ళని ఇంట్లో ఉంచుకోకుండా వృద్ధాశ్రమంలో ఉంచుట దయ లేకపోవటమే కదా.
1: యుగంధర్ అడిగిన ప్రశ్నను వీరు విన్నారుగా. మరి యుగంధర్ ఎంతో ప్రేమతో వృద్ధాశ్రమానికి వెళ్లాడు, అనాథ శరణాలయానికి వెళ్లాడు. అక్కడ పేదవాళ్లు, కష్టపడుతున్న వాళ్ళు, ఆరోగ్యం లేని వాళ్ళను చూసి వాళ్లను ఆదుకుని వాళ్లకు సేవ చేశాడు. ఎంత ఉన్నతమైన పని చేశాడు యుగంధర్. ఎందుకంటే స్వామివారు చెప్తారుగా, మానవ సేవయే మాధవ సేవ, సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్. వారందరికీ ఈ విధంగా యుగంధర్ సేవ చేశాడు అంటే అర్థం ఏమిటి అంటే, వాళ్లలో స్వామిని చూశాడు, అందువలనే వాళ్లపై దయ చూపించాడు. ఇంక యుగంధర్ ఏమడుగుతున్నాడు అంటే, ఈ విధంగా తల్లిదండ్రులను అలా విడిచిపెట్టడం మంచిదేనా? కాదు, అసలు మంచిది కాదు. స్వామివారు ఏమంటారు, పేరెంట్స్ పేరెంట్స్ అని అంటారు. పే రెంట్ టు యువర్ పేరెంట్స్ అంటే ఏంటి, నిన్ను నవమాసాలు మూసిన ఆ తల్లికి కృతజ్ఞత తెలుపుకోవాలి, తల్లిదండ్రులకు ప్రేమతో చూసుకోవాలి. ముఖ్యంగా వాళ్ళు పెద్ద వయసులోకి వచ్చిన తర్వాత వాళ్ళకి అన్ని తామే చూసుకుంటూ వాళ్ళ బాగోగులన్నీ చూసుకోవాలి అనే మంచి విషయాన్ని అనేక మార్లు స్వామివారు చెప్పారు. అంతేకాదు, స్వామివారు ఏమన్నారంటే, మీ తల్లిదండ్రులకు ప్రేమతో భక్తితో ఒకసారి నమస్కరిస్తే, వారి పాదాలకు నమస్కరిస్తే, అది నన్ను స్వయంగా చేరుతుంది అని స్వామివారు చెప్పారు. కనుక తల్లిదండ్రులను ఎటువంటి పరిస్థితులలో ఆ విధంగా విడిచిపెట్టడం మంచిది కాదు. ఒక చిన్న సంఘటన చెప్పిన, కొన్ని సంవత్సరాల క్రితం స్వామివారి పాఠశాలలో నేను చదువుకున్న సమయంలో స్వామివారి తల్లిదండ్రులకు సేవ చేయాలని అన్నారు కదా. సెలవులకు వెళ్లిన సమయంలో ప్రతిరోజు అమ్మకి నాన్నకి నేను సేవ చేసేవాడిని, వాళ్ళ కాళ్ళు పట్టేవాడిని, పట్టి అది స్వామికి చేరుతుంది అని మనసులో భావించుకునేవాడిని. సరే, ఆ విధంగా స్వామికి నేను చేస్తున్నానని ఊహించుకుంటూ చేస్తూ పుట్టపర్తికి సెలవుల తర్వాత వచ్చేసి, స్వామి అది మీకు చేరితే నాకు నిజంగా మీ పదసేవ చేసుకునే భాగ్యాన్ని ఇవ్వండి అని కోరితే ఏమైందో తెలుసా, అది స్వామికి వెంటనే చేరిపోయింది అని నాకు తెలియచేస్తూ స్వామి నన్ను ఇంటర్వ్యూలో పిలిచారు. నాతో పాటు ఎంతో మంది విద్యార్థులు కూడా ఉన్నారు. నేను తొందరగా స్వామి పాదాల దగ్గరకు వెళ్లి అక్కడ కూర్చోవటం వలన స్వామివారు మాతో సంభాషించిన ఆ 45 నిమిషాలు గంట సేపు స్వామివారి పాదసేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించారు. ఎందుకు చెప్పానో తెలుసా, ఈ విధంగా తల్లిదండ్రులు సేవ చేస్తే అది స్వయంగా స్వామివారికి చెందుతుంది, అది స్వామి స్వీకరిస్తారు అని మీరు తెలుసుకోవటానికి ఈ విషయం చెప్పాను. కనుక అన్ని జీవులలో కూడా స్వామివారు ఉన్నారు అని తెలుసుకుంటూ అందరి పట్ల దయతో ప్రేమతో ఉంటూ వారందరినీ ప్రేమిస్తూ ఆ దయాపుష్పాన్ని మనం స్వామివారికి సమర్పించుకొని మనం ధన్యత చెందుదాం. ఇటువంటి మంచి ప్రశ్నలు అడిగిన మన పిల్లలందరూ చాలా మంచివారు, వాళ్ళందరూ మంచిగా భవిష్యత్తులో స్వామి కార్యక్రమాలలో పాల్గొంటూ స్వామిని సేవను చేస్తూ అందరి పట్ల దయా ప్రేమను కలిగి వాళ్ల జీవితాలను సమాజాన్ని అభివృద్ధిలోకి చేయాలని ప్రార్థిస్తూ మనం సర్వభూత దయాపుష్పం గురించి ఈ వివరణ చాలుగా మనం విశ్రమిద్దామా. మరి సాయిరాం
0: అడిగి తెలుసుకో ప్రశ్నోత్తర కార్యక్రమంలో మీరు ఇంతవరకు సర్వభూత దయ గురించి శ్రోతల సందేహాలకు శ్రీ సతీష్ బాబు గారు ఇచ్చిన సమాధానాలు విన్నారు. సంగీతానికి శిలలు కూడా కరుగుతాయంటారు. దయగల హృదయం కూడా ఏ ప్రాణికి ఏ కష్టం వచ్చినా కరిగిపోతుంది. ఆ దయే మనిషికి ఆభరణం, అదే మానవత్వం అన్నట్టు మన తదుపరి కార్యక్రమంలో చక్కని వాద్య సంగీతం విందాం. చెన్నైకి చెందిన సాయి గోవింద్ మాండలిన్పై త్యాగరాజ కీర్తన ఎందరో మహానుభావులు మనకి అందిస్తారు. వాద్య సహకారం కంజీరాపై శ్రీ కెఆర్ శివరామకృష్ణన్.

చెన్నై వాస్తవ్యులు సాయి గోవింద్ మాండలిన్పై అందించిన ఎందరో మహానుభావులు త్యాగరాజ కీర్తన విన్నారు. వాద్య సహకారం కంజీరాపై శ్రీ కెఆర్ శివరామకృష్ణన్. శ్రోతలు ఇంతవరకు రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల దశమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక వనిలో అష్టపుష్పాలు శీర్షికన అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా 3వ రోజు సర్వభూతదయ మీద ప్రసారం చేసిన ఉదయం పూట కార్యక్రమాలు విన్నారు. తిరిగి సాయంత్రం 7 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్లీ కలుసుకుందాం. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. నూతన సంవత్సరంలో మనం జరుపుకునే మొట్టమొదటి పెద్ద పండుగ సంక్రాంతి. భారతీయులందరూ ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే ఈ పండుగలోని విశిష్టతలు, అందాలు, వైభవం వివరిస్తూ రేడియో సాయి తెలుగు బృందం 2020 జనవరి 15వ తేదీనాడు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని అందించింది. ఈ కార్యక్రమ పునః ప్రసారాన్ని మీకిప్పుడు అందిస్తున్నాం.

మందగమనంతో మబ్బులలో నడుస్తున్నట్టు భగవాన్ శ్రీ సత్యసాయి అరుదంచగానే దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తుల మనస్సుల్లో తెలియని ఉద్విగ్నత, ఆనందం ముప్పిరికొంటాయి. ఆ విధంగానే పుష్యమాసాంతర్గతంగా ధనుర్మాసం ప్రారంభం కాగానే ప్రతి తెలుగు లోగిట్లో పండుగ వాతావరణం ప్రవేశిస్తుంది. ప్రతి ముంగిట ముత్యాల ముగ్గులు వేయిస్తుంది. ద్వారబంధాలు మంగళప్రదంగా మామిడి తోరణాలు, బంతిపూల మాలలు సింగారించుకుంటాయి. ఎందుకంటే అది తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి కనుక. మకర సంక్రమణం, ఉత్తరాయణ ప్రారంభం, సంక్రాంతి ప్రాశస్త్యం లాంటి విషయాలను భగవాన్ తమ దివ్యోపన్యాసంలో భక్తులకు వివరించారు. సంక్రాంతి పండుగ వేడుకలను ఆ అనుగ్రహ భాషణంతో మంగళప్రదంగా ప్రారంభించుకుందాం.

దినములింత కురుచలయ్యను చలిగాలి చురుకు హెచ్చే పొలములన్ రేడి గ్రుడ్డి వెన్నెలలోన కుప్పలన్ ఊడ్చు కాపులు గొంతులెత్తి పదములన్ వాడతొడగుదురు జనపచేలకు ముత్యాల సరులు కూర్చి మెరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి బంతి పువ్వుల మొహము అల్లల్లంత విప్పి మన గృహంబుల ధాన్య సంపదల నిలిపి సరసురాలైనా

0: విశ్లేషిస్తూ వచ్చింది. యువతి యువకుల యొక్క ప్రోద్బలము చేతనే ఆనందము అభివృద్ధి అవుతూ వచ్చింది. ఇట్టి పవిత్రమైన దినము సామాన్యమైనటువంటి దినం కాదు. దీనిని ఉత్తరాయణ పర్వదినమని కూడాను పిలుస్తూ వచ్చారు. సర్వోత్తమైనటువంటి యొక్క గుణములను అందిస్తూ, సర్వ సత్కర్మలను కూడాను చేకూరుస్తూ, సర్వ సంపదలను కూడాను అందిస్తూ, ఆనందమును అందించేటువంటి యొక్క దినము ఈ మహాపర్వదినము.
1: వేగు అయిందో లేదో, ప్రతి ఇంట పండుగ సందడి ఆరంభం. అభ్యంగన స్నానాలు కాగానే చలికాలానికి పొగబెట్టేందుకు పిల్లలు భోగిమంటలు వేస్తున్నారు. గోమయంతో చేసిన పిడకలు దండలుగా గుచ్చి భోగిమంట కాగుతున్నారు. మంట దగ్గర పిల్లలకు ప్రమాదం జరగకుండా కనిపెట్టుకుని చూస్తూ పెద్దలు పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్నారు. అసలు సంక్రాంతి పండుగ విశిష్టతంతా కుటుంబంలో సంబంధ బాంధవ్యాల పరంపర కొనసాగించడంలోనే ఉంది. అత్తింట ఉన్న ఆడపడుచులు, అల్లుళ్ళు వారిపిల్లలు, కొడుకులు కోడళ్ళు వారిపిల్లలు అందరినీ ఒకచోట చేర్చే పండుగ సంక్రాంతి. ఆప్యాయతలు, అనుబంధాలను తిరిగి పటిష్టం చేసేందుకు పండుగ పేరిట పెద్దలు ఏర్పరిచిన సాంప్రదాయం. ఇంటిల్లిపాది ఒకచోట చేరితే ఇక కేరింతలకు తుళ్ళింతకు కొదవేముంటుంది. నవ్వులు ముచ్చట్లతో కాలం గడిచిపోతుంది. అయితే టీవీలు రేడియోలు లేని ఆ కాలంలో హరికథలు, యక్షగానాలు, నాటికలే పల్లెల్లో వినోదం, కాలక్షేపం. ఆ కాలపు ముచ్చట్లను గుర్తు చేసుకుంటూ మనమిప్పుడు ఒక నాటకం విందాం. సంబరాల సంక్రాంతి.

వచ్చి ప్రేమ స్వరూపులైన యువతి యువకులారా, ఈనాటి పర్వదినము అనేక సౌందర్యములతో

0: సంధ్య.
1: ఏంటండి?
0: లిఖిత శ్రీరామ్ టెన్నిస్ నుండి ఇంకా రాలేదేంటి సంధ్య?
1: ఓ, నేను చెప్పడం మర్చిపోయానండి. టెన్నిస్ అయిపోయాక ఆకాష్ వాళ్ళ ఇంటికి వెళ్తానన్నారు. సండేనే కదా అని వెళ్ళమన్నానండి.
0: ఓకే, ఆకాష్ మంచి పిల్లవాడు, శ్రీరామ్ కి మంచి స్నేహితుడు దొరికాడు.
1: ఆకాష్ వాళ్ళక్క శివాని, మన లిఖిత మంచి స్నేహితులండి. నలుగురూ కలిసి మిక్స్డ్ డబుల్స్ బాగా ఆడుతున్నారని మొన్న కోచ్ మెచ్చుకున్నాడండి.
0: ఓ, వెరీ గుడ్. సంధ్య, కాసేపు ఎఫ్ఎం రేడియో పెట్టు.
2: సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. మరి ఇక సంక్రాంతికి స్వాగతం చెప్పేయటానికి మన స్టూడియోస్కి పిల్లలు వచ్చేశారు. నూజెల్ల శ్రీనివాసరావు గారి రచన వచ్చింది వచ్చింది పండుగ అనే పాట పాడతారంట. మరి పాట సరదా సరదాగా వినేద్దామా?

0: ఆహా సంధ్య, ఈ పాట వింటుంటే ఊరికి వెళ్దామనిపిస్తోందోయ్. నాన్నగారు చాలాసార్లు ఫోన్ చేశారు, పని ఒత్తిడి వల్ల సమాధానం చెప్పలేకపోయాను.
1: అవునండి, నాకు కూడా ఫోన్ చేశారు.
0: ఇన్ని రోజులు మనం దుబాయ్లో ఉండడం వల్ల పండుగలు మిస్ అయ్యాం. పిల్లల కోసమైనా వెళ్లాలనిపిస్తోందోయ్.
1: నిన్న కరుణ కూడా ఫోన్ చేసిందండి. మీరు బాధపడినట్లుగానే కరుణ కూడా బాధపడింది. వాళ్లు కూడా మస్కట్లో ఉండేవారు కదా.
0: అందరం ఇప్పుడు మళ్లీ ఇండియా వచ్చేశాం కదా. సరే, కరుణతో మాట్లాడి ప్లాన్ చేస్తాను. వెళ్దామా మరి?
1: తప్పకుండా వెళ్దామండి.
0: సంధ్య, పిల్లలు వచ్చినట్లున్నారు.
2: హాయ్ డాడీ.
3: హాయ్ మమ్మీ.
4: హలో అంకుల్.
5: హలో ఆంటీ.
1: వాట్ ఏ సర్ప్రైజ్. రండి రండి.
3: అమ్మా, మా ఫ్రెండ్స్ ఈరోజు సాయంత్రం దాకా ఇక్కడే ఉంటారు.
1: చాలా సంతోషం లిఖిత.
0: పిల్లలు, మీకు సర్ప్రైజ్. మనం ఈ సంక్రాంతికి మన ఊరు వెళ్తున్నాం.
2: డాడీ, ఆ విలేజ్ లో మాకేం తోస్తుంది? మేం బోర్ ఫీల్ అవుతాం.
1: లేదు నాన్న, సంక్రాంతి చాలా కలర్ఫుల్ పండుగ. ఇన్ని రోజుల నుండి మనకు కుదరక ఆ పండుగకు వెళ్లలేదు. ఈసారి వెళ్లాల్సిందే.
3: అయితే ఆకాశ్ ని, శివానీని కూడా తీసుకువెళ్దాం డాడీ.
0: గుడ్ ఐడియా. నేను వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడతాను. ఏం పిల్లలు, మీకు ఇష్టమేనా?
6: మా పేరెంట్స్ ఒప్పుకుంటే మాకు ఇష్టమే అంకుల్.
4: మేము ఎప్పుడూ విలేజెస్ చూడలేదు అంకుల్.
0: వెరీ గుడ్. ఈ సంక్రాంతి పిల్లలందరితో చాలా బాగుంటుందన్నమాట. పిల్లలు, ఊరికి వెళ్లడానికి గెట్ రెడీ.

0: కరుణ, తొందరగా రామా, మధు వాళ్ళు వచ్చారు.
1: అమ్మా ఎక్కడున్నావు? అన్నయ్య వాళ్ళు వచ్చేశారు.
2: వస్తున్నానరా.
1: రా అన్నయ్య. వదినా బాగున్నావా? చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. హాయ్ పిల్లలు, బాగున్నారా తల్లి?
3: హాయ్ అత్త, బాగున్నాము.
1: సిద్ధు, జ్యోతి, చిట్టి ఎరి లోపలున్నారా? వెళ్ళండి.
3: తాతగారు నమస్తే.
4: బాగున్నారా?
0: ఆ నమస్తే నమస్తే నా బంగారు కొండలు. మీకోసం మీ నాయనమ్మ కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తుందండరా.
4: బాగున్నారత్తయ్య?
2: బాగున్నానమ్మా. లోపలికి రండిరా పిల్లలు, మీకోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా?
4: హాయ్ నాయనమ్మా, బాగున్నావా?
3: మా కోసం ఏం వండావు?
2: బాగున్నాన్రా, మీరు తినాలే గాని బోలెడన్నున్నాయి.
3: చెప్పటం మర్చిపోయాను, వీడు నా ఫ్రెండ్ ఆకాష్ తాతయ్య, తను శివాని. మాలాగానే వీళ్ళిద్దరూ అక్కా తమ్ముళ్ళు. మేము నలుగురం కలిసి టెన్నిస్ నేర్చుకుంటున్నాము. మన ఊరు చూడటానికి వచ్చారు.
0: చాలా సంతోషం రా పిల్లలు, ఇప్పుడు నా ఇల్లు కలకల్లాడుతోంది.
5: కరుణ, మా బావ శ్రీ శ్రీ శ్రీ శేషగిరి మహారాజ్ గారేరి.
1: పోన్నయ్యా, నీకెప్పుడు వేలాకోలమే, సాయంత్రం వస్తారుగా, అప్పుడు ఆట పట్టించు.
2: సరే సరే, అందరూ స్నానాలు చేయండి, భోజనం చేద్దాం.
4: ఓకే నాయనమ్మ.

0: తాత గారు, నాకు ఒక డౌట్.
1: ఏంటమ్మా?
0: అక్కడ ఎంట్రన్స్ లో హ్యాంగ్ చేశారే, అవేంటివి? బర్డ్స్ వచ్చి తింటున్నాయి.
1: అవి వడ్ల కంకలు. ఆ వడ్ల లోపల బియ్యం గింజలుంటాయి, పిచ్చుకలు వచ్చి తింటుంటాయి. భూతదయ్యా అని అట్లా కడతాం. ఆ నేను అలా ఊళ్ళోకి వెళ్ళొసి వస్తాను, మీరందరూ ఆడుకోండి.
2: సీతారామయ్య గారు ఉన్నారా?
1: ఆ రండి మాస్టారు, రండి.
2: అబ్బో, మీ ఇల్లు భలే సందడిగా ఉందే, మధు వాళ్ళు వచ్చారా?
1: ఆ వచ్చారండి. మధు, మీ మాస్టర్ గారు వచ్చారు చూడు.
3: వస్తున్నాను నాన్నగారు.
4: నమస్కారం మాస్టర్ గారు, బాగున్నారా?
2: బాగున్నాను మధు, నువ్వెట్లా ఉన్నావు?
4: మీ ఆశీర్వాదం వల్ల అందరం బాగానే ఉన్నామండి.
3: పిల్లలు అందరూ ఒక్కసారి ఇక్కడికి రండి.
5: ఏంటి డాడీ?
6: ఏంటి అంకుల్?
5: ఏంటి మామయ్య?
2: అబ్బో, పండుగంతా మీ ఇంట్లోనే ఉన్నట్టుందే.
4: చిల్డ్రన్, వీరు నా చిన్నప్పటి మాస్టర్ గారు. మాస్టారు లిఖిత శ్రీరామ్ మా పిల్లలు, శివాని ఆకాష్ మా పిల్లల స్నేహితులు, సిద్ధు జ్యోతి మా చెల్లెలు కరుణ పిల్లలు. ఒరే పిల్లలు, అందరూ మాస్టర్ గారి పాదాలకు నమస్కరించండి.
7: నమస్కారం అండి.
2: చిరంజీవ, చిరంజీవ, అందరూ చక్కగా వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను.
1: మాస్టర్ గారు, ఈ పిల్ల ముఠాని మీకు అప్పజెబుతున్నాను. ఇందాకటి నుండి నన్ను ప్రశ్నలతో వేధిస్తున్నారు. ఒరే నాయన్లారా, ఇక మీ సందేహాలన్నీ వీరిని అడగండి, చక్కగా సమాధానం చెప్తారు. మాస్టారు, నేను అలా ఊర్లోకి వెళ్ళొస్తానండి.
2: మంచిదండి.
4: ఇక్కడ కూర్చోండి మాస్టర్ గారు, నేను ఒక్క పావుగంటలో వచ్చేస్తాను. మా బావ శేషగిరి ఊరి నుండి వస్తున్నాడు, బస్టాండ్కి వెళ్లి తీసుకువస్తాను. క్షమించండి మాస్టర్ గారు, ఏమీ అనుకోవద్దు.
2: పర్వాలేదులే, వెళ్లిరా వెళ్లిరా, నేను పిల్లలు కబుర్లు చెప్పుకుంటాంలే.
4: సరే మాస్టర్ గారు. పిల్లలు మాస్టర్ గారిని విసిగించవద్దు, బిహేవ్ లైక్ గుడ్ చిల్డ్రన్.
7: అలాగే అంకుల్.
2: పిల్లలు మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు?
8: మాకు సంక్రాంతి పండుగ గురించి తెలుసుకోవాలనుంది మాస్టర్ గారు.
2: ఓ, తప్పకుండా చెప్తాను. సంక్రాంతి అనే పదములో సమ్ అంటే మిక్కిరి లేదా ఎక్కువ, అలాగే క్రాంతి అంటే వెలుగు అభ్యుదయం. మన జీవితాలలో ఎక్కువ వెలుగును తీసుకుని వచ్చేది కాబట్టి సంక్రాంతి అన్నారు.
5: ఎక్కువ వెలుగు అంటే ఏంటి మాస్టారు?
2: మనం చాలా సంతోషంగా ఉంటే చూసిన వాళ్ళు ఏమంటారా, నీ మొహం వెలిగిపోతుందంటారా కదా.
5: అంటారు మాస్టారు.
2: అలాగే పంటలు బాగా పండితే మనకు బాగా డబ్బులు వస్తాయి కదా, అప్పుడు మనం సంతోషంగా ఉంటాం కదా, అప్పుడు మన జీవితాలలో వెలుగు నిండుతుంది. వెలుగులు నింపేది కాబట్టి ఈ పండుగకు సంక్రాంతి అని పేరు వచ్చింది. ఇప్పుడు అర్థమయ్యిందర్రా?
5: చాలా బాగా అర్థమైంది.
2: ఈ సంక్రాంతి పండుగ దేశవ్యాప్తంగా చేసుకునే పండుగ.
5: ఓ, ఇది మన తెలుగు వాళ్ళ పండుగ అనుకున్నాను మాస్టర్ గారు.
2: కాదమ్మా, ఇది మన దేశ ప్రజలందరి పండుగ. ఇది పంటలకు సంబంధించిన పండుగ. జూన్ నెలలో మనం పంట విత్తనాలు నాటుతాం కదా, నవంబర్ డిసెంబర్ నెలలో క్రాప్ ను కోసి జనవరిలో ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకుంటాం. మనవి ప్యాడీ ఫీల్డ్స్ అంటే ఏం క్రాప్ వస్తుంది చెప్పండి?
5: రైస్ క్రాప్ మాస్టారు.
2: వెరీ గుడ్. ఇక్కడ వరి పంట పండుతుంది, అలాగే దేశంలో ఇంకో చోట గోధుమలు, ఇంకో చోట ఇంకో పంట. కాబట్టి ఇంటికి ధాన్యం వచ్చిన సందర్భంగా ప్రజలందరూ చేసుకునే పండుగ సంక్రాంతి.
5: మాస్టారు, మన కంట్రీలో వాళ్ళందరూ ఈ ఫెస్టివల్ ని సంక్రాంతి అనే పిలుస్తారా?
2: లేదు, ఆంధ్ర, మహారాష్ట్ర, తెలంగాణ, గోవా, ఒరిస్సా రాష్ట్రాలలో మకర సంక్రాంతి అంటారు. కర్ణాటకలో సుగ్గీ హబ్బా అంటారు. తమిళనాడులో పొంగల్ అంటారు. అస్సాంలో బిహు అని అంటారు. ఉత్తరప్రదేశ్ లో కిచిడి అంటారు. బెంగాల్లో పౌష్ సంగ్రాట్ అని, పంజాబ్ లో మాఘీ సంక్రాంత్ అని అంటారు.
9: మనం సంక్రాంతిని మకర సంక్రాంతి అని ఎందుకు అంటాం మాస్టారు?
2: వెరీ గుడ్, మంచి ప్రశ్న. సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు, అందుకని మకర సంక్రాంతి అంటారు.
5: ఈ పండగని 3 డేస్ సెలబ్రేట్ చేసుకుంటారు కదా మాస్టారు?
2: అవునమ్మా, ఈ పండుగను కొందరు 3 రోజులు, కొందరు 4 రోజులు జరుపుకుంటారు. అందుకే సంక్రాంతిని పెద్ద పండుగ అని కూడా అంటారు.
0: మాస్టారు, మిగిలిన అన్ని పండుగలను ఒక్కరోజు చేసుకుంటే ఈ పండుగను ఎందుకు 4 రోజులు చేసుకుంటారు?
2: ఈ పండుగ వ్యవసాయం, పంటలు, పశువులకు సంబంధించిన పండుగ అని చెప్పాను కదమ్మా, అందుకనే 4 రోజులు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అని 4 రోజులకు 4 పేర్లు.
5: భోగి రోజున ఏం చేస్తారు మాస్టర్ గారు?
2: చెప్తారు. మొదటి రోజును భోగి అంటారు. భోగి రోజున ఉదయానే లేచి అందరూ చలిమంట వేసుకుంటారు. ఆ మంటలో ఇంట్లో ఉన్న పాత చీపుళ్లు, తట్టలు, బుట్టలు, విరిగిపోయిన పాత చెక్క సామాను అంతటిని వేసేస్తారు.
0: అలా ఎందుకు చేస్తారు మాస్టర్ గారు?
2: మనం కొత్త వస్తువు కొనుక్కుంటే పాత వాటిని తీసేస్తాం కదమ్మా, అలాగే పాతనంతా తీసేసి కొత్తదనాన్ని ఆహ్వానించాలని ఒక ఎగ్జాంపుల్ గా చూపించారు. మనలోని చెడును తీసేసి మంచిని ఆహ్వానించాలని పెద్దలు చెబుతారు. అదే రోజు సాయంత్రం చిన్నపిల్లలకు భోగిపళ్లు పోస్తారు. పెద్దలందరూ ఆశీర్వదిస్తారు. అదొక చక్కటి వేడుక.
0: అవును మాస్టారు, ఇందాక అమ్మ అత్త చెప్పుకుంటుంటే విన్నాను, మా అత్త వాళ్ళ పాప చిట్టికి భోగిపళ్ళు పోస్తారంట.
8: భోగిపళ్ళు అంటే ఏంటండి, అవి ఎందుకు పోస్తారు?
2: భోగిపండ్లు భోగి రోజున పోసే పండ్లు కాబట్టి భోగిపళ్ళు అంటారు. అసలు అవి రేగిపళ్ళు. రేగిపళ్ళు, చిన్న చిన్న చెరుకు ముక్కలు, చిల్లర డబ్బులు, నానబెట్టిన శనగలు, బంతిపూల రెక్కలు అన్నింటినీ కలిపి 5 సంవత్సరాలలోపు చిన్న పిల్లల తల మీద పెద్దలంతా పోస్తారు. అలా పోస్తే బాగా జ్ఞానం వస్తుందని, శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం.
0: నమస్కారం మాస్టర్ గారు, బాగున్నారా?
2: రామ్మ, కరుణ రా. నేను బాగున్నాను తల్లి. నీ పిల్లలు చురుకైన వాళ్లే, చాలా ప్రశ్నలు వేస్తున్నారు.
0: క్వశ్చన్ మార్క్ మింగి పుట్టారు ఈ తరం పిల్లలంతా. ఎందుకు, ఏమిటి అని అన్ని సందేహాలే.
2: తెలుసుకోవటం మంచిదమ్మా. మీ చెంటిదానికి భోగిపళ్ళు పోస్తున్నారంట కదా?
0: అవునండి. మీరు అమ్మగారు తప్పకుండా రావాలి.
2: మేం రాకుండా ఎలా? తప్పక వస్తాం.
0: ఈ అరిసెలు చక్రాలు తినండి మాస్టారు.
2: వద్దమ్మా, ఇంటి దగ్గర కూడా ఇవే. కొంచెం కాఫీ పంపించు చాలు.
0: అలాగేనండి.
2: అన్నట్లు పిల్లలు, మనం ఏం చెప్పుకుంటున్నాం?
9: మాస్టారు, భోగి గురించి అయిపోయింది, ఇక 2వ రోజు సంక్రాంతి గురించి చెప్పాలి.
2: అవును, 2వ రోజును సంక్రాంతి అంటారు. ఈ రోజున అందరూ చక్కటి కొత్త బట్టలు కట్టుకుని దేవుడి పూజ చేసుకుంటారు. ఈ పండుగకు ముఖ్యంగా అరిసెలు చేసుకుంటారు. చనిపోయిన పెద్దలందరినీ స్మరించుకుని దేవుడి దగ్గర వారికి బట్టలు పెట్టి వారి ఆశీస్సులు కోరుకుంటారు. వారికి తర్పణం వదులుతారు. కొత్త బియ్యంతో పాయసం లేదా పరవాన్నం చేసి దేవుడికి అర్పించి తమకు ఈ పంటలు పుష్కలంగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఆ రోజు సాయంత్రం అందరూ బొమ్మల కొలువులు చూడటానికి ఒకరింటికి ఒకరు వెళ్లి సంతోషంగా బంధువులందరినీ కలుసుకుంటారు.
8: 3వ రోజైన కనుమ ఇంపార్టెన్స్ ఏంటి మాస్టారు?
2: చెబుతాను రా. 3వ రోజును కనుమ అంటారు కదా, ఇది పశువుల పండుగ. మన జీవితాలలో ఆవులకు, ఎడ్లకు, గేదెలకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆవులు మనకు పాలు ఇస్తాయి. ఆవును మనం తల్లి తరువాత తల్లిగా భావిస్తాం, గోమాత అంటాం. ఈ రోజులలో వ్యవసాయం కొంత ట్రాక్టర్లతో జరుగుతుంది గాని పూర్వం ఎడ్లే ఆధారం. ఎడ్లు లేనిదే వ్యవసాయం లేదు. అట్లాగే గేదెలు మనకు పాలు ఇస్తాయి. కొందరు మేకలను, గొర్రెలను కూడా పెంచుకుంటారు. రైతు తన ఇంట్లో పశు సంపద సమృద్ధిగా ఉండాలని కోరుకుంటాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాటికి కూడా కృతజ్ఞత చెప్పటానికి ఒక రోజును కేటాయించారా, అదే కనుమ. ఆ రోజు పశువులకు శుభ్రంగా స్నానం చేయించి బొట్టు పెట్టి పూలదండలు వేసి అలంకరిస్తారు. వాటి చావిళ్ల ముందు కల్లాపి చల్లి ముగ్గులు పెట్టి వాటికి ప్రత్యేకంగా వంటలు చేసి పెడతారు. వాటికి హారతి ఇచ్చి దిష్టి తీస్తారు. ఆ రోజు సాధారణంగా ఎవరూ ప్రయాణాలు చేయరు. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాన్రా.
0: ఏ విషయం మాస్టర్ గారు?
2: కనుమ రోజునే శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి గోవులను గోపాలకులను రక్షించాడని కూడా చెబుతారు. ఆ రోజు కొందరు గోవర్ధన పూజ కూడా చేస్తారు.
0: చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు మాకు. ఇవన్నీ అసలు ఏమీ తెలియవు మాస్టారు.
8: మాస్టారు, ఇంకా ముక్కనుమ మిగిలిపోయింది. ఆ రోజు ఇంపార్టెన్స్ గురించి కూడా చెప్పండి.
2: మీ ఇంట్రెస్ట్ చూస్తే ముచ్చటేస్తుందర్రా. నాలుగవ రోజును ముక్కనుమ. ముక్కనుమ రోజున గ్రామదేవతలకు మొక్కుబడులు చెల్లిస్తారు. వచ్చే సంవత్సరమంతా కష్టాలు లేకుండా చూడమని, మంచి పంటలనిచ్చి సంతోషపరచమని, భూమికి నీటికి నిప్పుకు రైతులందరూ కలిసి ప్రార్థన చేస్తారు. ఇక పండగలకు వచ్చిన చుట్టాలు, కుటుంబ సభ్యులు, ఊరు వెళ్లే వారందరూ ప్రయాణం కడతారు. కొందరు 9 రోజుల పాటు చేసే సావిత్రి గౌరవవ్రతం మొదలు పెడతారు.
6: నమస్కారం మాస్టర్ గారు, మీ మాటలన్నీ లోపల పని చేసుకుంటూ నేను కోడలు వింటూనే ఉన్నాం.
2: నమస్కారం అమ్మా, సంతోషం మీ ముఖంలో తాండవిస్తుందమ్మా.
6: మహదానందంగా ఉందండి. చాలా రోజుల తర్వాత పిల్లలందరికీ ఈ పండక్కి రావడానికి కుదిరింది. వీళ్ళు మిమ్మల్ని బాగా విసిగిచ్చినట్లున్నారు మాస్టారు.
2: లేదమ్మా, చాలా మంచి పిల్లలు, చక్కగా అన్ని అడిగి తెలుసుకుంటున్నారు.
6: మీ మనవాళ్ళు వచ్చారండి పండక్కు?
2: వచ్చారండి, నిన్నటి నుండి గాలిపటాలు ఎగరేసుకుంటూ తిరుగుతున్నారు.
6: మీ మనవాళ్ళు మా మనవాళ్ళు ఒక వయసు వాళ్లే కదా, వాళ్ళను కూడా ఇక్కడికి రమ్మనండి, అందరు కలిసి ఆడుకుంటారు.
2: రేపు పొద్దున తీసుకొస్తాలండి.
5: మామయ్య వచ్చాడు.
4: సారీ మాస్టర్ గారు, కాస్త ఆలస్యమైంది. పిల్లలు ఏమైనా ఇబ్బంది పెట్టారా మాస్టారు?
2: లేదయ్యా, మంచి కాలక్షేపమయ్యింది, అందరూ మంచి పిల్లలు.
10: బాగున్నారా అత్తయ్య? నమస్తే మాస్టర్ గారు.
2: నమస్తే నమస్తే. అల్లుడు వస్తే గాని పండగ మొదలవదట కదా.
10: అదేం లేదండి.
6: రండి అల్లుడు గారు, ప్రయాణం బాగా జరిగిందా?
10: బాగానే జరిగింది అత్తయ్య.
2: ఇక సరేనమ్మా, నేను వెళ్లి వస్తాను. రేపు ప్రొద్దున్నే మా మనవాళ్ళని తీసుకుని వస్తాను, అందరూ కలిసి ఆడుకుంటారు.
4: మంచిది మాస్టారు. పిల్లలు అందరూ మాస్టర్ గారికి బై చెప్పండి.
5: బై బై.

0: లిఖిత, జ్యోతి, శివాని ఇటు రండమ్మా.
1: ఏంటి నాయనమ్మా?
0: మనం ఇక్కడ ఈ పున్నాగ పూల చెట్టు కింద ఆరు బయట పక్కలు వేసుకుని పడుకుందాం. రండి, చాలా బాగుంటుంది.
2: వావ్, ఎంత మంచి స్మెల్! రాత్రికి ఇక్కడే పడుకుంటామా నాన్నమ్మా?
0: అవునమ్మా, మీకు ఆ సిటీలలో ఇవన్నీ దొరకవు కదా. రేపు తెల్లవారేటప్పటికి ఆ పున్నాగ పూలన్నీ మన మీద రాలి ఉంటాయి. వాటితో రేపు మీకు ముగ్గురికి పూల జడలు వేస్తాను.
3: అమ్మమ్మా, యు ఆర్ సో స్వీట్.
0: తెలుగులో చెప్పవే తల్లి,
3: నువ్వు చాలా తీయగా ఉన్నావు.
0: అమ్మా, అల్లరి పిల్లలు.
3: హే, మీరు ఇక్కడ ఉన్నారా? పైన స్కై చూడండి, ఎంత బాగుందో, ఫుల్ ఆఫ్ స్టార్స్.
2: ఓ వావ్, నేనెప్పుడు ఇలా చూడలేదు. నేను కూడా చూడలేదు లిఖిత.
4: శివాని, మన ఊరు బాగుంది కదా
0: పిల్లలు, అందుకని ఎప్పుడు సెలవులిచ్చినా ఇక్కడికి రండి అని చెప్తుంటాను.
3: అలాగే వస్తాం నాయనమ్మా.
2: మా చేతులు చూసారా, మేం గోరెంటకు పెట్టించుకున్నాం.
3: సూపర్ గా ఉన్నాయక్క.
5: రేపు ప్రోగ్రాం ఏంటమ్మమ్మా?
0: రేపు అట్లా ఊరు పొలాలు చూసి వద్దురు గాని. సరే, ఇక వెళ్లి పడుకోండి. రేపు ప్రొద్దున ముగ్గులు పెడదాం, గొబ్బెలు పెడదాం, పాటలు పాడదాం. మన పక్కింటి వాళ్ళు కూడా వస్తారు.
3: ఓకే, గుడ్ నైట్ గా.

0: అమ్మాయి గురు, ఇగోనండి మీరు అడిగిన రంగులు.
1: రంగమ్మా, ఆ రంగుల్ని కరుణకివ్వు, నేను ఇక్కడ ముగ్గును పూర్తి చేస్తాను.
0: అట్టాగేనండి.
1: కరుణ, ఆ గడిలో పసుపు రంగు వెయ్యి, ఆ కింద గడిలో ఎరుపు రంగు వెయ్యి కరుణ.
2: అలాగే వదిన.
3: హో, ముగ్గు బ్యూటిఫుల్ గా ఉంది, మేం కూడా చేయొచ్చా ఆంటీ?
1: ఓ ఎస్, ఆ ఏడు గొబ్బెమ్మల్ని ఆ స్టార్ షేప్ లో ఉన్న ప్లేస్ లో పెట్టు, వాటి మీద పసుపు కుంకుమ బొట్లు పెట్టు, చాలా బాగుంటుంది.
2: శివాని, నీ పూల జడ చాలా బాగుంది.
3: అవునా ఆంటీ, నానమ్మ చాలా బాగా వేశారు.
4: మేం కూడా వచ్చేసాము.
1: నిఖితా, జ్యోతి, మీరిద్దరూ ఆ గొబ్బెమ్మల మీద బంతి పూలు, గుమ్మడి పూలు పెట్టండి.
5: ఆహా, మనింటికి ఎంత కళ వచ్చింది. రంగమ్మ, పక్కింటి ఉషని, లక్ష్మిని పిలుచుకురా, గొబ్బి పాటలు పాడుకుందాం.
2: అట్టాగే అమ్మగోరు.
6: సంక్రాంతి పండుగలు స్పెషల్ గా ముగ్గులుంటాయా నాయనమ్మ?
5: సంక్రాంతికి ఒక నెల ముందు నుండే ధనుర్మాసం మొదలవుతుంది. ఆ మాసాన్ని అలంకార ప్రియుడైన శ్రీ మహావిష్ణువుకు అంకితం చేస్తారు. ఆ నెలంతా బ్రహ్మముహూర్తంలో దేవతలు విష్ణువును కొలుస్తారంట. అందుకే అందరూ ఉదయాన్నే ఇంటి ముందు పేడనీళ్లతో కల్లాపి చల్లి అందమైన ముగ్గులు పెట్టి విష్ణును ఆహ్వానిస్తాము.
1: అత్తయ్య, ఇంకో విషయం, వాకిట్లో పేడనీళ్లు కొడితే జంప్స్ ఇంట్లోకి రావని చెప్తారు. అలాగే ముగ్గులో బియ్యం పిండి కలుపుతారు, ఆ బియ్యం పిండిని చీమలు తింటాయి, అది భూతదయ కదండి అత్తయ్య గారు.
3: మరి గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు నాయనమ్మ?
5: శివాని, ఆవు పేడతో గొబ్బెమ్మలు చేస్తారు, మధ్యలో పెద్ద గొబ్బెమ్మ, చుట్టూ చిన్న గొబ్బెమ్మలను ముగ్గుల మధ్యలో పెడతాం. అంటే మధ్యలో కృష్ణుడు, చుట్టూ గోపికలన్నమాట. రోజు ఇట్లా పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తాం. ఫిబ్రవరిలో వచ్చే రథసప్తమి నాడు ఆ పిడకలను వాడి పొంగళ్లు పెట్టి సూర్యదేవుడికి సమర్పిస్తాం.
3: పండగకి స్పెషల్ ముగ్గులుంటాయా నాయనమ్మ?
5: ఉంటాయి. భోగి రోజున ఇదిగో ఈ గుమ్మటాల ముగ్గు, పండుగ రోజున రథం మన ఇంట్లోకి వస్తున్నట్టుగా రథం ముగ్గు, కనుమ నాడు రథము ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నట్టుగా ముగ్గు వేస్తాం. అంటే ఇప్పటిదాకా దక్షిణాయనం, ఇక ఉత్తరాయణమని సూర్యుడి రథం సంకేతంగా చూపిస్తాము.
6: గొబ్బి పాటలంటే ఏంటి అమ్మమ్మ?
5: ఆడవాళ్లంతా ఆ ముగ్గు చుట్టూ తిరుగుతూ పాడే పాటలను గొబ్బి పాటలు అంటారు. అన్నీ కూడా కృష్ణుడికి, విష్ణువుకి సంబంధించిన పాటలే. అసలు అవి గోపికల పాటలంట. కాలక్రమేణా గొబ్బి పాటలు అయ్యాయి. పూర్వం నుండి మేమందరము అవే పాడుకుంటున్నాము.
2: రా ఉషా, రా లక్ష్మి.
1: అబ్బో, పిన్ని మనవరాళ్ళకి బోల్డ్ విషయాలు చెబుతోందే.
6: ఉషా, పాపం వీళ్ళందరి కోసం పిన్ని ఎంతగానో ఎదురు చూసింది.
2: అమ్మా, ఇక పాటలు మొదలు పెడతామా? ఎండెక్కుతోంది.
5: సరే సరే, మొదలు పెడదాం.

0: పిల్లలు రండి, గాలిపటాలు ఎగరేసుకుందాం.
1: పిల్లలు ఏం చేస్తున్నారా? మాస్టర్ గారి మనవళ్లు వచ్చారు.
2: వస్తున్నాం మామయ్యా, గాలిపటాలకు దారాలు కట్టుకుంటున్నాం.
1: పిల్లలు మీ పేర్లేంటి బాబు?
3: నా పేరు రమేష్, తమ్ముడి పేరు సురేష్ అంకుల్.
0: గాలిపటాలు ఎగరేయడానికి గాలి సమంగా ఉంది రమేష్.
3: అవునంకుల్.
1: పిల్లలు రమేష్ సురేష్లు గాలిపటం పాట నేర్చుకున్నారంట. మాస్టర్ గారు మిమ్మల్ని కూడా నేర్చుకోమన్నారు.
0: రమేష్ సురేష్ స్టార్ట్.

0: పాట భలే బాగుంది. రమేష్, సురేష్, రేపు సాయంత్రం మా చిట్టికి భోగిపళ్ళు పోస్తున్నాం, మీరు కూడా రండి, సరేనా?
1: ఓకే అంకుల్.
2: భోగిపళ్ళు అకేషన్ పాటలు కూడా ఉంటాయా మామయ్య?
0: ఉంటాయమ్మా జ్యోతి.
2: మరి మాకెవరు నేర్పుతారు?
1: జ్యోతి, మా తాతగారి ఇంటి పక్కన ఒక సంగీతం టీచర్ గారు ఉన్నారు. గాలిపటం పాట వారే నేర్పారు. వారిని అడుగుదాం, అందరం కలిసి నేర్చుకుందాం.
3: రమేష్, మరి అందరం వెళ్దామా నేర్చుకోవడానికి?
4: హో, మేం రెడీ.

0: అమ్మా సంజ, పిల్లలందరికీ తలా ఒక దోసిలి బియ్యం ఇచ్చి పంపమ్మా.
1: అలాగే మామయ్య గారు.
0: రెండరా, రండి రండి. అందరూ ఆ బియ్యాన్ని జాగ్రత్తగా హరిదాసు గారి తల మీద ఉన్న పాత్రలో పోయండి, తర్వాత నమస్కరించండి.

0: తాతగారు ఆయన ఎందుకలా పాట పాడుతూ డాన్స్ చేస్తూ బియ్యం కలెక్ట్ చేస్తున్నారు?
1: వారిని హరిదాస్ గారు అంటారు. వారు జియల్లు, విష్ణుభక్తికి అంకితమైన వాళ్లు. ఊరందరూ ఇచ్చిన బియ్యంతోటే ఆయన స్వయం పాకం చేసుకుని తింటారు.
2: ఆయన ఇలా రోజు వస్తారా తాతయ్య?
1: లేదమ్మా, ఈ ధనుర్మాసంలోనే వస్తారు. ఈ ధనుర్మాసమంతా ఉదయం నుండి ఊరంతా తిరుగుతూ హరినామ సంకీర్తన చేస్తారు. ఊరంతా తిరగడం పూర్తయ్యేదాకా ఎవరితోనూ మాట్లాడరు, కేవలం హరినామ సంకీర్తనమే చేస్తుంటారు.
3: శివాని, ఆయనని చూస్తే నారదుడిలాగా అనిపించటం లేదు?
4: అవును లిఖిత, నాకు అదే అనిపించింది.
1: నిజంగానే, ఒక చేతిలో తంబురా, ఒక చేతిలో చిట్టి చిట్టితలు, పట్టు వస్త్రాలు కట్టుకుని మెడలో దండతో హరిలో రంగ హరి అంటూ నారదుడిలాగానే వస్తారు.
5: తాతయ్య, నా అబ్జర్వేషన్ చెబుతాను. కాళ్లకు గజ్జలు, బోడిగుండు, ఒక పిల్లక, ఆ పిల్లకి చివర పువ్వు, తల మీద ఒక గిన్నె.
2: తాతయ్య, తల మీద గిన్నె కింద ఏముంది?
1: అది గుమ్మడి పండు నాయనా. ఆ గుమ్మడి పండు కింద ఉన్నటువంటి పంచలోహ పాత్రను అక్షయ పాత్ర అంటారు.
3: నాకు సంగీతం అంటే చాలా ఇష్టం తాతగారు. హరిదాస్ గారు పాడిన పాట చాలా నచ్చింది.
1: అవునామ్మా, వారు రామదాస కీర్తనలు, కృష్ణ లీలామృతం పాటలు, అన్నమాచార కీర్తనలు ఆలపిస్తారు. ఈ నెలంతా అందరికీ భగవన్నామాన్ని వినిపించే ధన్యజీవులు ఈ హరిదాసులు. ఒరే పిల్లలు, తొందరగా లోపలికి వెళ్లి మళ్లీ బియ్యం తీసుకురండి. అదిగో జంగమదేవరు వస్తున్నాడు, గంట వినిపిస్తోంది.

0: ఏమయ్యా గారు, ఈ పండక్కి మనవల్లు మనవరాలు వచ్చినట్టున్నారే.
1: అవును దేవరా, మీ అందరి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. పిల్లలు అందరూ జంగమయ్య జోలిలో బియ్యం పోయండి.
0: శుభోజయం శుభోజయం శుభోజయం.
1: పిల్లలు మీరందరూ కలిసి ఈ 200 రూపాయలు ఈ దేవరికివ్వండి.
0: ఈ విభూది కాయ నుండి విభూది పెట్టుకోండి పిల్లలు. శుభోజయం శుభోజయం శుభోజయం.

0: ఇందాక హరిదాసు నిలువబొట్టు పెట్టుకుంటే ఈ జంగం దేవరా అడ్డబొట్టు పెట్టుకున్నారు.
1: శ్రీరామ్, హరిదాసు షర్టు వేసుకోలేదు. ఈయన షర్టు వేసుకుని షాల్ కప్పుకొని తలపాగా చుట్టుకొని చెవిలో పువ్వు పెట్టుకుని గంట వాయిస్తూ వచ్చాడు.
2: ఆకాష్, ఇంకా కొన్ని నువ్వు చెప్పలేదు. చంకలో జోలి, మెడలో శంఖం వేలాడుతోంది, చేతిలో ఒక డబ్బా, అందులో విభూతికాయ.
3: మొత్తానికి శివకేశవులకు సంబంధించిన వాళ్ళను చూశారు. ఇంకా అందరూ ఇంట్లోకి పోదాం పదండి.

0: సంధ్య, ఒక కుర్చీ వేసి దాన్లో పట్టుచీర వేసి భోగిపళ్ళు పోయడానికి సిద్ధం చేయండమ్మా.
1: అన్నీ రెడీ అత్తయ్యా, చిట్టీని తీసుకొని రండి.
2: అబ్బో, మేనకోడలు కోసం భలేగా సిద్ధం చేశారే.
3: అమ్మా, సంధ్యత్త అన్నీ చెబుతుంటే మేమందరము కలిసి చేశాం.
2: చాలా బాగా చేశారు పిల్లలు, థ్యాంక్స్ రా.
1: కరుణ, మాస్టార్ గారి పుణ్యాన వీళ్ళకి ఏమేం పెట్టాలో అన్నీ తెలిసిపోయాయి. పెద్దవాళ్ళలాగే అన్నీ చేస్తున్నారు.
4: మేము నిన్న నేర్చుకున్న భోగిపళ్ళ పాట కూడా ప్రాక్టీస్ చేశాం.
5: మాస్టర్ గారి కుటుంబం అంతా వచ్చేశారు.
6: అందరూ లోపలికి రండి మాస్టర్ గారు.
5: అమ్మా, నాన్నగారు రండి, ఇక కార్యక్రమం మొదలు పెట్టండి.
7: రమేష్, సురేష్, పిల్లలు అంతా కలిసి నిన్న మీరు నేర్చుకున్న పాట పాడండరా.
4: అలాగే.

0: బంగారు తండ్రుల మీరందరూ ఇంత బాగా పాడారో, అసలు ఈ పాట రాసిన వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి.
1: కరుణ, వీళ్లకు నేర్పించిన ఈ భోగిపళ్ల పాట, బొమ్మల కొలువు పాట, కీర్తిశేషులు శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు రాసిన జేజి మామయ్య పాటలు అనే పుస్తకంలోనివని సంగీతం టీచర్ గారు చెప్పారమ్మా.
2: పాట చాలా బాగుంది మాస్టారు.
3: సరే ఇక అందరూ రండి, మరి పలహారం చేద్దాం.
2: ఆ పొంగలి గిన్నె, బొబ్బట్లు, పులిహోర, గారెలు, పూర్ణాలు, చక్కెర పొంగలి ఇక్కడ నైవేద్యానికి పెట్టండమ్మా.
0: తెస్తున్నాం అత్తయ్య. ఇదిగో అన్ని వచ్చినట్లేనా అమ్మా?
2: అన్ని వచ్చినట్లే. పిల్లలందరూ రండి, హారతిద్దాం.

0: అబ్బో, కొత్త బట్టల్లో నా పిల్లలంతా మెరిసిపోతున్నారు. సాయంత్రము వీళ్ళకి దిష్టి తీయాలి.
1: శేషగిరి, అందరం కలిసి ఫోటో దిగి చాలా రోజునైందయ్యా, ఈరోజు ఒకటి తీసుకుందామా?
2: తప్పకుండా తీసుకుందాం మామయ్య గారు.
1: శ్రీమతి గారు, కొన్ని పాత బట్టలు కొన్ని కొత్త బట్టలు తీసి పక్కన పెట్టండి, గంగిరెద్దు మేళం వస్తే పిల్లలతో ఇప్పించాలి.
0: అలాగేనండి.
3: ఓ పరాకోర ఎవరి వాడవో, ఏంటి పేరో, ఏమి కార్యాడవో, అయ్యా భీమసేన పరమ కొట్టిస్తాను, నాకు కొన్నంత ఆస్కారం చేసి నా గత కనలు పాడు అయినట్లు సమయ భీగ గంభీర్య మాధుర్య దురాధురణను అన్నింటితో నీకు సెలగాడం అసంభవము అలభ్యము కూడా రమ్ము నాతో యుద్ధభూమికి. జయ జయ శ్రీరామా.
4: అందరం బయటకు వెళ్లి చూద్దామా?
5: వాళ్ళు ఎవరి తాత గారు అలా విచిత్రంగా డ్రెస్ చేసుకున్నారు?
1: వాళ్ళు పగటి వేషగాళ్ళమ్మా. రకరకాల వస్త్రాలు వేషాలు వేసుకుని మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి వస్తారు.
5: అవును, చాలా వేషాలున్నాయి తాతయ్య.
1: పూర్వము ఈ సినిమాలు టీవీలు లేవు కదమ్మా, ప్రజలను పౌరాణిక పాత్రలతో సంతోషపరిచేవాళ్లు. అర్ధనారీశ్వరుడని, రాముడు పరశురాముడని, భీమాంజనేయులని, భద్రకాళి అని, ఇంకా ఇలా చాలా చాలా వేషాలు వేస్తారు.
6: వీళ్ళకి మనం ఏమి ఇవ్వక్కర్లేదా తాతయ్య?
1: వాళ్ళు ఇంటింటికి తర్వాత వస్తారులే. ఆ వెనకాల వస్తున్నాడే, అతను బుడబుక్కలవాడు. ఒక చేతిలో లాంతరు, ఒక చేతిలో డమరుకం, రెండు కాళ్ల మధ్యన నడుముకు ఒక గంట కట్టుకుంటాడు, గుబురు మీసాలు పెంచుకుంటాడు.
5: తాతయ్య, బట్టలు ఫన్నీగా ఉన్నాయి. ఒక డ్రెస్ మీద ఇంకో డ్రెస్ వేసుకున్నాడు.
4: జ్యోతి పెద్ద తలపాగా ఉంది, పెద్ద కుంకుమ బొట్టు, భుజం మీద ఒక పెద్ద తెగ్ దుప్పటి వేసుకున్నాడు.
5: పిల్లలు, ఈ డబ్బులు ఇవ్వండి అతనికి. నాకు ఇవ్వండి అంటే నేను ఇస్తాను.

0: హరిదాసులు, బుడబుక్కల వాళ్లు, పగటి వేషగాళ్లు, జంగమదేవర్లు, గంగిరెద్దు వాళ్లు అందరూ ఈ ధనుర్మాసంలోనే వస్తారు. వీరందరూ మనకు శుభం జరగాలని కోరుకుంటారు. రైతుల ఇంట్లోకి ఇప్పుడే కొత్తగా పంట వస్తుంది. మనం సంపాదించిన దానిలో కొంత భాగం దానం చేయటం మన ధర్మం కదా. అర్థమైందా?
1: షేరింగ్ అన్నమాట తాతగారు.
0: అవునమ్మా. ఆ తొందరగా లోపలి వెళ్లి ఇందాక అక్కడ పెట్టిన బట్టలు ఉన్నాయిగా, అవి తీసుకురండి. గంగిరెద్దు మేళం వస్తోంది.

0: వావ్, గంగిరెద్దు ఎంత బాగా డాన్స్ చేసింది.
1: దూడు బసవన్న అంటే తల ఎలా ఊపిందో చూసారా?
2: ఇక లోపలికి రండి, భోజనం చేసి సాయంత్రము బొమ్మల కొలువుకు రెడీ అవ్వాలి.
3: పిల్లలు బాగా సందడి చేశారు కదా వదిన?
4: అవును ఉష, పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు.
1: ప్రతి సంవత్సరం రండి వదిన, బాగుంటుంది.
2: నాకు కరుణ ఎంతో, ఉషాలక్ష్మి కూడా అంతే, కూతుళ్లతో సమానం. నాకు ఇరుగు పొరుగు వాళ్ళు వీళ్లే, అన్నిటికీ చేదోడు వాదోడుగా ఉంటారు.
4: వీళ్ళందరూ ఉన్నారని అత్తయ్య మాకు ధైర్యం.
3: పిన్ని, మీ బొమ్మల కొలువు సూపర్.
2: పిల్లలు వస్తున్నారనేటప్పటికీ ఎక్కడ లేని ఓపిక వచ్చిందమ్మా, వాళ్ల కోసమే ఈ బొమ్మల కొలువు.
3: పిల్లలు పేరెంటానికి అందరూ వచ్చేశారు. మీరు పాట పాడితే హారతిచ్చి అందరికీ తాంబూలమిద్దాం.
5: ఓ ఎస్.

0: వెళ్ళొస్తామమ్మా. నాన్నగారు మీ ఆరోగ్యం జాగ్రత్త.
1: అత్తయ్య, మామయ్య, మీరిద్దరూ కాస్త వీలు చూసుకుని మా దగ్గరకు రండి, పిల్లలతో టైం స్పెండ్ చేయొచ్చు.
2: అలాగేనమ్మా.
3: వెళ్ళొస్తామమ్మా.
4: వెళ్ళొస్తాం మామయ్య, వెళ్ళొస్తాం అత్తయ్య.
5: మంచిది బాబు, పిల్లలు జాగ్రత్త.
0: పిల్లలు అందరూ గ్రాండ్ పేరెంట్స్ కి పాదాభివందనం చేయండి.
2: చిరంజీవ చిరంజీవ
5: సకల మనోఫల సిద్ధిరస్తు.
6: మాకు వెళ్ళాలని లేదు తాతయ్య, ఈ 5 డేస్ చాలా ఎంజాయ్ చేశాము.
0: వెళ్ళొస్తామమ్మా. నాన్నగారు మీ ఆరోగ్యం జాగ్రత్త.
1: అత్తయ్యా,

0: ఈ 5 డేస్ చాలా ఎంజాయ్ చేశాము. మళ్ళీ హాలిడేస్ ఇవ్వగానే వచ్చేస్తాం.
1: అట్లాగే తప్పకుండా బాగా చదువుకోండి, అమ్మా నాన్నల మాట వినండి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి.
2: ఇంతవరకు మీరు సంబరాల సంక్రాంతి నాటకం విన్నారు. నాటకంలో పాల్గొన్న వాళ్లు పాత్రధారులు అనంతపూర్ బాలవికాస్ చిన్నారులు. పాటలు పాడినవారు పుట్టపర్తి బాలవికాస్ చిన్నారులు. భగవన్ నామం వినిపిస్తూ నామస్మరణ మరువవద్దని గుర్తు చేస్తూ పల్లెల వీధుల వెంట హరినామ సంకీర్తన చేస్తూ హరిదాసుల సాంప్రదాయం గురించి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరుకు చెందిన శ్రీ హరిదాసు గారు రేడియో సాయికి తెలిపిన విషయాలు ఇప్పుడు మనం విందాం.

0: హలో
1: సాయిరామ్.
0: సాయిరామ్
1: బాచిన హరిదాస్ గారండి.
0: అవునండి.
1: మేము రేడియో సాయి ప్రశాంతి నిలయం నుంచి కాల్ చేస్తున్నామండి, తెలుగు విభాగం నుంచి. సాయిరామ్ అండి.
0: సాయిరామ్,
1: ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు సార్.
0: సాయిరామ్
1: సార్, మీరు ఏ ఊర్లో ఉంటున్నారు సార్?
0: చెన్నూరు, మంచిర్యాల డిస్ట్రిక్ట్.
1: ఓకే, మీరు ఏం చేస్తూ ఉంటారు?
0: మేము ఇది గోల్డ్ వర్క్ చేస్తుంటాం, ఈ ప్రోగ్రాములు ఇస్తూ ఉంటాం. హరికథ.
1: మరి ఈ సంక్రాంతి పర్వదినం రోజు హరిదాసులు ఇంటింటికి వెళ్లి ఏం చేస్తూ ఉంటారు, ఆ సాంప్రదాయం గురించి మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్?
0: అవును, ఇది నారదుని యొక్క పరంపర అన్నట్టు. నారదుని నుండి వస్తుంటది, నారదుని యొక్క అంశం నుండి వచ్చినటువంటిది.
1: మరి ఆ రోజు సంక్రాంతి రోజు మీరు ఒక హరిదాసుగా ఏం చేస్తూ ఉంటారు, ఆ విషయాలు చెప్తారా?
0: హరినామ సంకీర్తన చేస్తూ ఉంటాం, ఊర్లో చేస్తూ పాటలు పాడుకుంటాం.
1: మరి మీరు ఎప్పటి నుంచి ఈ వృత్తిలో ఉంటున్నారు?
0: చాలా సంవత్సరాలైంది, 15 సంవత్సరాలు.
1: ఆ నామ సంకీర్తన చేసేటప్పుడు ఏ విధమైనటువంటి పాటలు పాడుతూ మీరు ప్రజల్ని చైతన్యవంతం చేస్తారో చెప్తారా కొంచెం?
0: చెప్తాం. అంటే ఇప్పుడు ఈ ధనురు మాసం సందర్భంగా, అంటే సూర్యుడు ధనస్సు రాశిలో ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అది దైవ ధ్యానానికి, భగవన్నామ స్మరణానికి చాలా శ్రేష్టమైనటువంటిది. అంటే ఇప్పుడు సంకీర్తన చేస్తూ ఉంటాము.
1: మీరు పాడేటటువంటి పాటలు ఏవో పాడతారా సార్?
0: పాడతాం. ఒక చిన్నగా ఒక స్టోరీ లాగా ఉంటుంది ఫస్ట్, అలా స్టోరీ లాగా ఉండి ఇలా వస్తూ ఉంటాం అన్నట్టు.
1: చెప్పండి సార్, ఆ స్టోరీ చెప్పుకుంటూ మీరు ఆ పాట పాడండి సార్.
0: ఇలా ఎప్పుడైతే సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశిస్తాడో అప్పుడు దైవ ధ్యానానికి చాలా శ్రేష్టమైనటువంటి రోజులు కాబట్టి, అలా ఆ యొక్క నారదుడు ఒక రోజు బ్రహ్మదేవుని చెంతకు వెళుతూ ఉన్నాడు హరినామస్మరణ చేసుకుంటూ.

అలా ఒక్క నారక మహర్షి అలా సత్యలోకానికి వచ్చేసాడు. అలాంటి సమయంలో ఆ సత్యలోకము లోపల సత్యలోకమున బ్రహ్మదేవుడు సభలు తీసి కూర్చుండా దైత్యమర్దులు గోవిందుని ధ్యానము చేయుతుండా వెంకటరమణుడి పంకజనాభుని దలచిన వారికి పాపము లేదనుకోనుది పంకజనాభుని దలచిన వారికి పాపము లేదనుకోనుది. అలా సత్యలోకమున ఎప్పుడైతే అలా ఆ యొక్క నారద మహర్షి వచ్చాడో వచ్చినటువంటి ఆ యొక్క బ్రహ్మదేవుడు నాయన ధనుర్మాసములో వచ్చేశావు, చాలా ఈ యొక్క దైవ ధ్యానానికి చాలా శ్రేష్టమైనటువంటి రోజుల్లో ఇక్కడికి వచ్చేశావు నాయన నారద. ఆ యొక్క భూలోకము లోపల ఆ యొక్క గోదాదేవి కళ్యాణము జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే గోదాదేవి ఎప్పుడైతే ధనుర్మాసం ప్రవేశిస్తుందో అప్పటి నుండి రోజు ఆ యొక్క తులసీమాలతో ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మను పూజించి మకర సంక్రాంతి వరకు అలా పూజించి నెల రోజులు ఆ యొక్క అతని శ్రీరంగనాథునితో కళ్యాణం జరిపించుకున్నది. అలాంటి పవిత్రమైన రోజుల్లో వచ్చేశావు నాయన, నువ్వు అలా వెళ్లి ఆ యొక్క నీ యొక్క అంశలో జన్మించినటువంటి ఆ యొక్క హరిదాసుల చేత భగవన్ నామస్మరణ చేయించు అని ఎప్పుడైతే అలా చెప్పాడో బ్రహ్మదేవుడు. ఇక ఎప్పుడైతే ఆ యొక్క బ్రహ్మదేవుని అనుగ్రహం కలిగినటువంటి ఆ యొక్క దైవాంశ సంభూత ఆ యొక్క నారద మహర్షి యొక్క అనుగ్రహాన జన్మించినటువంటి ఆ యొక్క హరిదాసులు భూలోకానికి వచ్చి అలా వీధి వీధుల్లో నామ సంకీర్తన చేసుకుంటూ అలా గడప గడపన ముగ్గులు రంగురంగుల ముగ్గులు పెడుతూ ఉంటే ఆ ముగ్గుల్లో తిరుగుచూ ఇలా చక్కగా నాట్యాలు చేసుకుంటూ ఆ యొక్క భూలోకములో హరిదాసులు ఇలా భజనలు చేస్తూ ఉన్నారు నాయన అని ఇలా చెబుతూ ఉన్నాడు బ్రహ్మదేవుడు. అలా హరిదాసులు చూడండి, ఆ యొక్క భూలోకము లోపల గడప గడప ఆ యొక్క హరిదాసులు వచ్చి చక్కగా నామ సంకీర్తన ఎలా చేస్తూ ఉన్నారో చూడండి, ఎలా చేస్తూ ఉన్నారో. హరియను రెండక్షరములు హరియించును పాతకములు అంబు జనాభా, హరిని నామ మహత్యము హరిహర పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ

0: కరుణ తో మనలను బ్రోచురా నమ్మరా దేవుని నమ్మరా దేవుని. అలా ఆ యొక్క హరిదాసులు అలా గడప గడపన వచ్చి అలా రంగురంగుల ముగ్గుల్లో చూస్తూ ఆ వీధి వీధుల్లో ఇలా ఆ వీధి వీధుల్లో ఇలా పర్యటన చేస్తూనే ఉన్నారు. భగవన్ నామస్మరణ చేసుకుంటూ ఇలా
1: వేదాంత వీధులలో విహరించు గిరిధారి, వేదాంత వీధులలో విహరించు గిరిధారి, ఎదిరనే మురళి ఉదర ఒకసారి

గిరిధారి వేదాంత వీధులలో విహరించు గిరిధారి ఎదిరని మురళి ఉదరా ఒకసారి ఉదరా ఒకసారి ఉదరా ఒకసారి. అలా ఆనాటి నుంచి నేటి వరకు ఇలా వీధుల్లో తిరుగుతూనే మేము అలా వాడవాడలా తిరుగుతూ ఆ యొక్క గడిపిన రంగురంగుల ముక్కులు పెట్టుకుని క్రాంతి పర్వతమున ఆ యొక్క ముక్కుల దగ్గరికి వెళ్ళి ఇలా ఆనంబు చేస్తూనే ఉంటాము. వినరో భాగ్యము విష్ణు కథ సమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ.

భక్తులను విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వినుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ విష్ణు కథ

అందరూ ఈది నీతుల్లో చక్కగా ఈ మకర సంక్రాంతిలో ఈ భోగి మకర సంక్రాంతి రోజున ఎంతో చక్కగా అలా ముగ్గులతో అలంకరించారు. ఆహా ఎంత అందము, ఆహా ఎంత అందము. రంగురంగులతో అలరారు వీధి వీధులు ఆర్త జనావలికి అభయ వర్ణనాతీత ధర్మంబు తేజరిల్లా సత్యం శివం సుందరం ఈ యొక్క వీధులు సత్యం శివం సుందరం.

0: జయ శ్రీమద్ రమణ గోవిందోహారి జయ శ్రీమద్ రమణ గోవిందోహారి జయ శ్రీమద్ రమణ గోవిందోహారి.
1: హరిదాస్ గారు, చాలా చాలా బాగుందండి. మన భారతీయ సాంప్రదాయంలోని ఈ హరిదాసు హరినామ సంకీర్తన చేసుకుంటూ సంక్రాంతి పర్వదినం రోజు ఇంటి ఇంటికి వెళ్లి ఇంచి ఇంచిలో భగవన్నామ స్మరణతో ఆ చైతన్యవంతం చేయడం అనేది మనందరి మహద్భాగ్యము. భగవంతుడు మీ ద్వారా మాకందరికీ ఇచ్చినటువంటి ఒక వరంగా భావిస్తూ మీరు ఎంతో సమయం మా అందరి కోసం వెచ్చించి ప్రపంచవ్యాప్తంగా వింటున్న రేడియోసాయి శ్రోతలందరికీ మీ నామ సంకీర్తనను వినిపించినందుకు స్వామి ఆశీస్సులు సదా మీపై ఉండాలని మేము మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాం సార్. సాయిరాం.
2: సాయిరామండి, సాయిరామండి.
1: హృదయమైన విషయాలకు మనసు స్పందిస్తుంది. ఆ భావాలను కవితాబద్ధం చేసినప్పుడు అవి ఎదుటివారి మనసులను కూడా రంజింపజేస్తాయి. సంక్రాంతి పర్వదినాన ప్రసారమవుతున్న ఈ ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమంలో సంక్రాంతి పండుగ ఇతివృత్తంగా కొన్ని కవితలు ఇప్పుడు విందాము. దీనికోసం గత వారం రోజులుగా ఎంతో మంది స్వామి భక్తులు రేడియోసాయికి సంక్రాంతి సంబరాలను వివరిస్తూ తమ కవితలను అందజేశారు. వారిలో మొట్టమొదటి 10 కవితలను మనం తీసుకుని ఈనాడు మీకు ప్రసారం చేయబోతున్నాము. మొట్టమొదటిగా హైదరాబాద్ నుంచి శ్రీ పలివెల సుబ్బారాయుడు గారు రాసినటువంటి కవితను విందాం.
3: సత్య సాయి విభుడు నిత్య వెల్గులు చిమ్మ మెత్తని రవిపంపె చిత్తమలర చల్లని వాయువుల్ తెల్లని మబ్బులన్ మెల్లగా త్రోయుచో గిల్లుచుండ గంగిరెద్దుల వారు జంగమ దేవరుల్ రంగవల్లుల మధ్య హంగుచేయ ఇంతుల జడలందు బంతుల హారాలు గంతులు వేసి కేరింతలాడ పంటల లచ్చి నట్టింట నాట్యము చేయ మింటికెగర రైతు కంటి కాంతి వెల్లతో నిండ్లు మెరయగా తెల్లగాను క్రొత్త దుస్తులు ధరించి ఎత్తమామ దీవెనల పొంది ఎల్లుండ్ర టీవీ నొవ్వ వచ్చే సంక్రాంతి లక్ష్మి మాకిచ్చే సిరులు.
1: హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ సి వసంతభానుగారు రాసినటువంటి కవితను ఇప్పుడు విందాం.
3: సత్య సాయి దీప్తి సప్త సంద్రాలు దాటిన క్రాంతి అది నిజమైన సంక్రాంతి వైకుంఠమనిపించు ప్రశాంతి నిలయాన విమల చరితుడై నిలిచి భవబంధములు త్రెంచు పరమేశ్వరుడు శ్రీ సత్యసాయి విభుడు సంపదలవి ఎన్నియున్నగాని భోగికాడితడు విరాగియన్న తీరున కోర్కెలదుపు చేసి దైవోన్ముఖము చేసినంత నిక్కమగు ప్రేమసుధలు కురిపించి బ్రోచు అమృతమూర్తిని గనుమ ముజ్జగములేలు ముక్కంటివేల్పు శక్తియుతుడైన ప్రేమమూర్తి సత్యసాయి సత్య ధర్మ శాంతి అహింస పతగాములను ప్రేమ సేవలు రెండు చక్రములైన తేరునెక్కించి పరమధామముగుం పోవునెన్నడో అది ఏ ముక్కనుమనన్న మాట సత్యము అంతకన్నను పెద్ద పండుగెద్ది ధరణిలోన.
1: తిరుపతి వాస్తవ్యులు విశ్రాంత సంస్కృత అధ్యాపకులు శ్రీ ఎస్పిఎస్ భట్టాచార్యులు గారు తమ కవితను రేడియోసాయికి పంపించడం జరిగింది. మరి స్వామికి సమర్పించినటువంటి ఆయన కవితను ఇప్పుడు మనం విందాం.
3: సత్యసాయి భగవంతుని ప్రేమ సుధాంబుదిలో మునుక వేయకగునే మనకు సత్యమైన సంక్రాంతి ప్రేమావతారమైన సత్యసాయి దర్శింపక మానవాళి కొనగూడునే సత్యమైన సంక్రాంతి దివ్య జ్ఞాన భాస్కరుడౌ సాయికి ప్రణమిల్లినప్పుడే జగతికి సంప్రాప్తమౌను సత్యమైన సంక్రాంతి రైతన్నల ధాన్యమ్ములు హరిదాసుల కీర్తనములు సాయి సేవగా తలచిన సత్యమైన సంక్రాంతి గొబ్బెమ్మల చిత్ర రంగవల్లుల సందీప్తులకును సాయి ప్రభతోనే కాదే సత్యమైన సంక్రాంతి సాయి హరి ప్రీత్యర్థము హేమాంబరదాన విధులు చేసినప్పుడు కాదే మనకు సత్యమైన సంక్రాంతి పిండి వంటలెన్నియున్న కొత్తల్లుడు వచ్చియున్న సాయిని రమ్మనకగునే సత్యమైన సంక్రాంతి.
1: స్వామి అనంతపురం కళాశాల పూర్వ విద్యార్థిని మేడ్చల్ మల్కాజీగిరి జిల్లా నుంచి శ్రీమతి పిఎస్విఎన్ విజయలక్ష్మి గారు తమ కవితను ఈ విధంగా అందించారు.
2: బాలభానుడు బొడిబొడి అడుగుల మకర రాశిలోన అడుగుపెట్ట, తిరుప్పావై పాసులముల పఠించు భక్తజనులు నిండెడి ఆలయములతోడ, మంచు తెరల చలి ముసుగులోన మగువ దిద్దేది ముగ్గు వాకిళ్లతోడ, భోగిమంటల చిటపట ధ్వనులతో మలయమారుతపు సవ్వడిలోన హరిదాసు పాటల రవళితోడ, రంగురంగుల వేషముల మెరయు గంగిరెద్దు పలు విన్యాసములతోడ, మింటికెగసెడు పతంగుల వీక్షించి కేరింతలు కొట్టు కుర్రకారుతోడ, రాసిపోసిన ధాన్యపు ముత్యములు చూసి మురిసి మైమరచు కృషీవరులతోడ, కొత్త అల్లుళ్ల బంధువుల రాకతో సరదాల త్రుళ్ళిపడు గృహమ్ములతోడ, పాల పొంగుల సువాసన పిండి వంటల కలియ షడ్రుచుల నోరూర భజనతోడ, భోగి పళ్ళ సందడిన పసిపిల్లల సవ్వడిన గొబ్బి పాటల పులకించు సంధ్యలతోడ, మెట్టుమెట్టున పేర్చిన బొమ్మల కొలువున ఇంపుగా కమ్మగా పాడడి ముత్తైదువులతోడ, పంటకు ఇంటికి శుభముల సొంగు పశువులకు పూజలు సలిపెడి గృహస్థులతోడ, ప్రభవించి ప్రజ్వలించి దీపించు భాసించు శంకురాతిరి పల్లె సీమల అన్నదాతల పెద్ద పండుగ మా ముద్దు పండుగ.
1: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నుంచి శ్రీ సాయి అభిషేక్ తమ కవితను ఈ విధంగా అందించారు.
2: సంక్రాంతి పండుగాయే సాయిని చేరరారే, వేగముగా సాగరే పుట్టింటి ప్రేమను పొందరారే, నులివెచ్చని సూర్యుడు మనముందుకు వచ్చెను అజ్ఞాన తిమిర నాశకుడై సాయి జ్ఞాన భాస్కరుడై, బసవన్నల రాకతో హరిదాసుల గానంతో గొబ్బెమ్మల పండుగయై తరలివచ్చలే సంక్రాంతి, రారే వేడుకగా పోదాము వేడుక జేయ పోదాము, రంగవల్లులతో పుడమి తల్లిని రంగరిద్దాము, మామిడి తోరణములతో సాయి సూర్యుని ఆహ్వానిద్దాము, భోగిమంటల భగభగలలో దహింపజేయము దుర్గుణములను, ప్రేమ పరిమళంబు ఉప్పొంగ నయనంబున ఆనందాశ్రువులు నిండగ, మెండిగ దండిగ కరుణించు సాయిని కరిగించపోదాము, హృదయ సాగరుని ప్రేమ బంధమున ఒడలు మరచి సంతసించపోదాము, అహంకారమును దుర్గుణమును వీడి ప్రేమదయ సత్యంబులన్ కరిగి నేను ఎన్న స్థాయి నుండి మనము ఎన్న స్థాయికి చేరిన క్షణమే నిజమైన సంక్రాంతి, నిత్య నూతనమైన కాంతి.
1: ప్రకాశం జిల్లా వంకాయలపాడు నుంచి శ్రీ పివి సీతారామమూర్తి గారు తమ కవిత్వాన్ని ఈ విధంగా అందించారు. విందామా.
2: కర్మసాక్షి లోకనాయకుడు దివాకరుడు మకర రాశి ప్రవేశం, కాలచక్రంలోని సంవత్సరంలో ఒక్కో నెల ఒక్కో రాశిలో చేరిన దినం, అలరించి ఆలించి పాలించే శుభదినం మకర సంక్రమణం, పవిత్రమైన మార్పుకు సంకేతం సంక్రాంతి పర్వదినం, ఆదిత్యుడు ఉత్తరాభిముఖంగా పయనం ఎంతో పవిత్రం, ఇదే సకల లోకాల జనాలకు ఉత్తరాయణ పుణ్యకాలం, ఆధ్యాత్మిక సాధనలకు స్వాధ్యాయమున యాత్రలకు నిలయం, మూడు రోజులు పర్వదినాలు భోగి సంక్రాంతి కనుము, భోగి మంటలలో పాతను వేసి కాలి నూతనత్వాన్ని స్వాగతించే దినం, హరిదాసుల దివ్యగానాలు ముంగిళ్లలు రంగవల్లులు పసిబాలల శిరస్సులపై భోగి రోజున రేగిపండ్లు, సంక్రాంతి రోజు గుమ్మడి ఫలదానాలు పితృదేవతలకు తర్పణాలు, ఆడపిల్లల బొమ్మల కొలువు కళాభిరుచికి నెలవు, గంగిరెద్దుల ఆటలు కళా నైపుణ్యాల ప్రదర్శనలు, ప్రతి గృహం ధనధాన్యాలతో నిండి ప్రశాంత జీవనం గడిపే పర్వదినం, ప్రకృతి మాతకు ఆదిత్యునికి గోలక్ష్మికి ధాన్యలక్ష్మికి కృతజ్ఞతలందించుట ఆధ్యాత్మికతకు ప్రతీకగా తిరుప్పావై గానం సంక్రాంతి వరకు, గోవుల అలంకరణ పంచయజ్ఞ నిర్వహణ ఏ సంబరాల సంక్రాంతి, మానవతా విలువల పరిరక్షణ ఏ శ్రీ సత్యసాయికి మనసారా మానవాళి అందించుటయే మన కృతజ్ఞత, ఘనమైన నిజమైన పర్వదినం సంబరాల సంక్రాంతి.
1: ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి ఇనకొల్లు మస్తానయ్య గారు తమ కవితను ఈ విధంగా అందజేశారు. విందామా.
3: ముచ్చటైన మూడు రోజుల పండుగ, అందరి జీవితాల్లో కాంతిని నింపే సంక్రాంతి పండుగ, భోగిమంటల వెచ్చదనం, పిండివంటల తీయదనం, ముంగిలిలో రంగవల్లుల రంగుల హరివిల్లులు, హరిదాసుల కీర్తనలు, చిందులేసే బసవన్నల కోలాహలం, సందడిచేసే సంక్రాంతి, అదంతా గతం. నేడు సంక్రాంతి ఎటో వెళ్లిపోయే, గంగిరెద్దులు లేకనే ఆటపాటలన్నీ అంగడిలో సరుకులాయే. తెల్లబోయెను వీధులు హరిదాసుల కీర్తనలు లేకయే, చినబోయెను పసిప్రాయం తాత ముద్దులేకనే తల్లడిల్లె పల్లె కోడికూతలేక ఆ రోజులు మళ్లీ రావాలి. తెలుగు ప్రజల మొంగిళ్లలో సంక్రాంతి శోభ వెల్లివిరియాలి.
1: శ్రీమతి ఆదూరి హైమవతి గారు బెంగళూరు నుంచి ఈ విధంగా తమ కవితను స్వామికి సమర్పించుకున్నారు.
3: వాకిలి చిమ్మి ముగ్గులేస్తూ మనస్సులోని మురికిని పారద్రోలుకుని, బంతిపూలను మొక్క నుండి తెంపుతూ భవబంధాలను తెంపేసుకుని, భోగిమంటల్లో భోగభాగ్యాలను బూడిదచేసేసి భక్తి మార్గం వైపు మరలి, పొంగలి తింటూ పొరపొచ్చాలు మానేసి పొరుగువారితో పొందిక నీర్చుకుని, సంక్రాంతి దానాలతో దాపరికాన్ని వదిలేసి స్వచ్ఛతను స్వాగతించి, గోపూజలతో గోత్రనామాల స్మరణ మరచి మనసున మానవత్వం నింపుకుని, పితృదేవతలకు పిండాలు వదులుతూ వారికి కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలర్పించి, ఉత్తరాయణ పుణ్యకాలాన ఉత్తుత్తి మాటలతో కాక ఉత్తమ బాటలో సాగుతూ, పుట్టుక మరలా లేకుండా చేసే పుట్టపర్తివాసుని పాదాలకు ప్రణమిల్లుదామా.
1: శ్రీ జంధ్యాల నాగేశ్వరరావు గారు అందించిన ఈ కవితను విందాం.
3: దేవుని సేవకు దివ్యమైనది, విహిత కర్మకు విశిష్టమైనది, ఉత్తమమైనది ఉత్తరాయణం, అత్యద్భుతమైనది సంక్రాంతి. సూర్యదేవునికి అర్పణము, పితృదేవతలకు తర్పణము, గోమాతకు సమర్పణము, బొమ్మల కొలువులు, భోగిపళ్ళు, గొబ్బెమ్మలు మరి గంగిరెద్దులు, హరిదాసులు హరినామములు పాడి పంటలు అలంకారములు, భక్తి శ్రద్ధలతో పంచయజ్ఞము పాటించు జీవనము పరమ పావనము.
1: మరి చివరిగా పదవ కవిత. హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీదేవి ప్రభాకర్ తంత్రవహి వారు రాసినటువంటి కవితను చివరిగా విందాము. సంక్రాంతి పండుగ సమైక్యతల పండుగ, సంక్రాంతి సంబరాలు సంస్కృతి సౌరభాలు, ప్రతి ఇంటా పెద్ద పండుగ, ధనధాన్యం వచ్చి నిండగా, భోగి సంక్రాంతి కనుమలు, బంధుమిత్రుల కలయికలు, వాకిట ముందర రంగవల్లులు, గుమ్మడి పూలతో గొబ్బెమ్మలు, సంప్రదాయ పిండి వంటలు, సందడిచేసే పాడి పంటలు, హరిదాసుల సంకీర్తనలు, బుడబుడక్కల డమరుకనాదాలు, హాయిని గొలిపే గుడిలో గంటలు, డూడూ బసవన్న మెడలో గంటలు, గాలిపటాలు గోవుల పూజలు, గుర్తుగా వేసే రథం ముగ్గులు, మనదే మనదే సంక్రాంతి, మనదే మకర సంక్రాంతి.
4: స్వామిపైన ఎంతో ప్రేమతో, రేడియో సాయి పట్ల అభిమానంతో, ఎంతో శ్రమల కోర్చి, ఎంతో ప్రేమతో వారి కవితలను మరికొంతమంది రేడియో సాయికి పంపించడం జరిగింది. వాళ్లలో శ్రీ తుమ్మా జనార్దన్ గారు రంగారెడ్డి జిల్లా నుంచి, కె సుమతి గారు పుట్టపర్తి నుంచి, విజయనగరం మరుపల్లి నుంచి జాగరపు శంకర్రావు గారు, కడప నుంచి శ్రీమతి సాయిలక్ష్మి గారు, చెన్నై నుంచి కెవి కృష్ణశాస్త్రి గారు, నెల్లూరు నుండి ఎం రేణుకా గారు, అనంతపురం జిల్లా నుంచి శ్రీమతి టివి లక్ష్మి గారు తమ కవితలను రేడియో సాయికి పంపించారు. మరి ఈనాటి సంక్రాంతి పర్వదినం రోజు ఇంతవరకు సంక్రాంతి పండుగకు సంబంధించిన విశేషాలతో రూపొందించిన ప్రత్యేక ప్రసారాన్ని విన్నారు. భగవాన్ బాబావారి దివ్య ఆశీస్సులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరిపైన, శ్రోతలందరిపైన స్వామి ఆశీర్వాదములు సదా మనందరిపై ఉండాలని మనసారా ప్రార్థిస్తూ ఈనాటి ప్రత్యేక ప్రసారాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. సాయిరాం.
5: ఇంతవరకు మీరు 2020 జనవరి 15వ తేదీనాడు సంక్రాంతి విశిష్టత, అందాలు, వైభవం వివరిస్తూ రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక కార్యక్రమ పునః ప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు మెయిల్ ద్వారా listener@radiosai.org గాని వాట్సాప్ ద్వారా 9393258258 కి గాని పంపగలరు. సాయిరాం.

0: సాయి భక్తుల జీవితం సాయిరాముని సందేశం అన్న అంశంపై శ్రీమతి శేషవల్లి గారిచే నిర్వహింపబడిన చర్చాగోష్ఠిలో మొదటి భాగం మనం విందాం.
1: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం.

అని అన్న మన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు గత 70 సంవత్సరాలుగా తానే మనకి తల్లై, తండ్రై, గురువై, నేస్తమై, దైవమై అనుక్షణం మనని నడిపించారు. దర్శనమాత్రం చేత బాధలు తీరిపోయేవి. ఉత్తరం రాసుకుని పోస్టులో వేసినా సమాధానం దొరికిపోయేది. పుట్టపర్తి నుంచి నిన్ననే వచ్చినా మళ్లీ ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఆ దివ్యమోహనమూర్తిని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే తహతహ భక్తులైన ప్రతివారి మదిలోనూ ఉండేది. ఇక పుట్టపర్తి వెళ్లాక ఎన్ని దర్శనాలైనా తనివి తీరేదే కాదు. సర్వదేవతాతీత స్వరూపుడైన ఆ స్వామి ఆగమనం కొందరికి ఇష్టదేవతారూప దర్శనాన్ని, కొందరికి సాక్షాత్ పరబ్రహ్మ దర్శనాన్ని ప్రసాదించి అందరికీ ఆనందాన్నిచ్చేది. అటువంటిది ఏప్రిల్ 24 ఉదయం స్వామి దేహాన్ని వదిలి వెళ్లారన్న వార్త విన్న భక్తుల గుండెలు ఒక్క క్షణం ఆగిపోయాయి. యావత్ ప్రపంచమే దిగ్భ్రాంతికి లోనయింది. కొందరు స్తబ్దమైపోయారు, మరికొందరు గుండెలు పాదుకుని మమ్మల్ని అనాథలని ఎందుకు చేశావు స్వామి అని రోదించారు. కొందరు షిరిడీ సాయిలాగే స్వామి తిరిగి వస్తారు అనే ఆశ పెట్టుకున్నారు. కొందరు స్వామి చెప్పే దేహము పాంచభౌతికము కూలక తప్పదెన్నడున్ దేహిని రామయుండు అన్నది గుర్తు తెచ్చుకుని బాధని దిగమింగి కర్తవ్యం వైపు దారి మళ్లించుకున్నారు. స్వామి అనేవారు స్త్రీలు పనిచేస్తే హార్ట్ఫుల్గా చేస్తారని. అటువంటి స్త్రీల హార్ట్లో ఫుల్గా నిండి ఉండే స్వామి రూపం పర్తిలో ఇక కనిపించదు అన్న చేదు నిజం. ఎన్నో సంవత్సరాలుగా స్వామి బోధనలు ఆచరణలో పెడుతున్న కొందరు మహిళల మనోభావాలు తెలుసుకుందాం. ఈనాడు మన స్టూడియోకి అనుభవజ్ఞులైన కొందరు మహిళలు వచ్చారు. వారు స్వామి నిర్వహించిన మొట్టమొదటి EHV ట్రైనింగ్లో శిక్షణ పొంది బాల్వికా స్టేట్ ఫ్యాకల్టీ మెంబరుగా సేవలందించిన శ్రీమతి రాధగారు, చాలా కాలంగా బాల్వికా స్టేట్ ఫ్యాకల్టీగా సేవలందించిన శ్రీమతి స్వర్ణలత గారు, శ్రీమతి అన్నపూర్ణ గారు, గత ఎన్నో సంవత్సరాలుగా స్వామిని సేవల రూపంలో కొలుచుకుంటున్న హైదరాబాద్ జిల్లా మహిళా సేవాదళ్ కోఆర్డినేటర్ శ్రీమతి సుధ గారు, స్వామి కళాశాలలో 3 సంవత్సరాలు చదువుకున్న పూర్వ విద్యార్థిని, హైదరాబాద్ జిల్లా మహిళా యూత్ కోఆర్డినేటర్ శ్రీమతి పద్మజ గారు, స్వామి కళాశాలలో 7 సంవత్సరాలు చదువుకున్న మరొక పూర్వ విద్యార్థిని, హైదరాబాద్ జిల్లా బాల్వికాస్ కోఆర్డినేటర్ శ్రీమతి నీరజ గారు, సీనియర్ బాల్వికాస్ గురువు శ్రీమతి ఉషారాణి గారు మనతో ఉన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ చేస్తున్న నాకు స్వామి బాల్వికా స్టేట్ ఫ్యాకల్టీ మెంబర్గా సేవ చేసుకునే భాగ్యాన్ని అనుగ్రహించారు. రేడియో సాయి తెలుగు కార్యక్రమాలలో పాల్పంచుకునే అవకాశాన్ని ప్రసాదించారు. నా పేరు శేషవల్లి. ఇక సంభాషణ మొదలుపెట్టుకుందాం. ఓం శ్రీ సాయిరామ్.

0: నిర్గుణ నిరాకార పరబ్రహ్మము మానవాకృతి ధరించి భూమిపై అవతరించినప్పుడు ఆ అవతారము యొక్క ప్రవర్తన తక్కిన వారికి ఆదర్శప్రాయంగా ఉండాలి. అందుకే స్వామి "మై లైఫ్ ఈజ్ మై మెసేజ్" అని చూపించారు. తిరిగి "యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్" అన్నారు. 24వ తేదీ ఉదయం స్వామి దేహం వదిలారన్న వార్తని మన వాళ్లందరూ ఏ విధంగా స్వీకరించారు? స్వామి మనతోనే ఉన్నారు అన్న ధైర్యంతో ముందడుగు ఏ విధంగా వేస్తున్నారు అన్న అంశాల మీద ఒక చర్చా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ముందుగా స్వామి దేహం వదిలారు అన్న ఆ వార్తని ఏ విధంగా స్వీకరించారో మన స్వర్ణలత గారు చెప్తారు.
1: సాయిరాం, ఆ రోజు టీవీలో ఆ వార్త వినగానే ఒక్క క్షణం మనసంతా ఒక బరువుగా బాధగా అనిపించింది. ఏంటి వింత అని కూడా అనిపించింది. ఇంకోటి, స్వామి అనేక సార్లు భ్రాంతి గురించి చెప్పారు. నాకెందుకో సడన్ గా ఆ మాట గుర్తొచ్చింది. స్వామి, భ్రాంతి గురించి ఎన్నోసార్లు చెప్పారు మీరు, ఈరోజు మా అందరికీ అనుభవంలోకి తీసుకొచ్చారా? మమ్మల్ని ఇంత భ్రాంతిలో పడేశారా? ఏమిటిది, మీరు దేహాన్ని వదిలి వెళ్లిపోటమా అని చాలా బాధ అనిపించింది. ఆ బాధ వర్ణనాతీతమే, కాని కళ్లలో ఒక చుక్క నీళ్లు కూడా రాలేదు. టీవీ చూస్తూ ఉండగా అక్కడ వాళ్లు టీవీలో కొంతమంది మహిళలు బాగా ఏడవటం చూపించారు. అది చూసినప్పుడు నా హృదయం కూడా స్పందించి కళ్లల్లో అప్పుడు నీళ్లొచ్చాయి. స్వామి ఎక్కడికి వెళ్లారు? ఎక్కడికి వెళ్లలేదు, నాలోనే ఉన్నారు అనే భావన అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నాలోనే ఉంటుంది.
0: స్వామి మనని ఎటువంటి భ్రాంతిలో ముంచి ఏ విధంగా మాయ చేసి ఈ దేహాన్ని వదిలారనేది సన్నగత గారు చెప్పారు. మరి సుధ గారు, ఎన్నో సేవా యాక్టివిటీస్ లో పాల్గొనడానికి స్వామి దగ్గరగా వెళ్తున్న మీరు ఈ వార్తని ఏ విధంగా తీసుకున్నారు?
2: సాయిరామ్ అండి, నేను 28 మార్చి మా ఫ్రెండ్ ఫోన్ చేసి స్వామి హాస్పిటలైజ్ అయ్యారట అని చెప్పేసరికి చాలా బాధ అనిపించి, ఎవరికి ఫోన్ చేయాలి పుట్టపర్తిలో అని మన స్టేట్ కోఆర్డినేటర్ గారైన వసుమతి గారికి కాల్ చేయడం జరిగింది. అప్పుడు ఆవిడ, "అవునమ్మా, స్వామిని అంబులెన్స్ లో తీసుకెళ్లారు, ఇంకా అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు, టీవీలో మీకే తెలుస్తుంది, మాకేం తెలియదు" అన్నారు. ఇంకప్పుడు చాలా బాధ అనిపించి అప్పుడు ఏడ్చేశాం. ఇంకా తర్వాత నేను వెంటనే 29వ రోజు పుట్టపర్తికి వెళ్ళిపోయాను. అక్కడ రోజుకో వార్త, ఉగాది రోజు స్వామి దేహం వీడారు అని చెప్పేసి వార్త వచ్చింది. వెంటనే 8:30కి నేను వసుమతి గారు ఇద్దరం హాస్పిటల్కి వెళ్ళిపోయాము. అసలు అక్కడికి రానిస్తారా రానివ్వరా అన్నది కూడా మాకు సందేహం లేకుండా ఎలా వెళ్లామో మాకే తెలీదు వెళ్ళిపోయాము. లోపలికి వెళ్లాము, ఇంకా లోపలికి రానివ్వలేదు, అంటే పెద్ద పెద్దవాళ్లనే రానివ్వలేదు. మేము మామూలుగా వరండాలో కూర్చున్నాము, కానీ స్వామి ఒక 1-2 అవర్స్ తర్వాత స్వామి కాలు గదిపారు, చేయి గదిపారు, బాగున్నారు అని చెప్పి తెలిసింది. లేదు స్వామి, ఏదో మిరాకిల్ చేస్తారు, బాగుంటారు అని తెలిసి, ఇంకా బాగున్నారని చెప్పి మా సేవాదారులందరికీ కూడా అక్కడ వాళ్ళు ఏడుస్తుంటే, "లేదమ్మా, బాగుంటారు స్వామి, మీరేం బాధపడద్దు స్వామి, ఇదంతా మనకి టెస్ట్" అని చెప్పేసి రాత్రి 12 గంటలకి ఇంటికి వచ్చేసాం. ఇంకా ఆ రోజు నుంచి కొంచెం మెరుగుపడుతుంది అని చెప్పి మెసేజ్లు, ఏ మెసేజ్ వచ్చినా కూడా ఫోన్లో, ఏ మెసేజ్ విన్నా కూడా భయం లోపల, అయ్యో స్వామికి ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో. కానీ తప్పకుండా స్వామి వస్తారు, మళ్ళీ దేహం అంటే షిరిడీ బాబాలాగా 3 రోజుల తర్వాత కాకపోయినా 41 రోజులనొకరు 21 రోజులనొకరు అట్లా వస్తారని చెప్పేసి ఆ నమ్మకం మాత్రం అందరికీ ఉండింది, మాకు కూడా ఉండింది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అనిల్ గారి స్పీచ్ వైసీ స్పీచ్ వాళ్ళందరి స్పీచ్ విన్న తర్వాత ఆ రోజు చాలా ప్రశాంతంగా నిద్రపోవడం జరిగింది. తెల్లవారు పొద్దున్నే చండీ యాగం ఉందని చెప్పేసి శివానికి వెళ్ళగానే చెప్పుల స్టాండ్ లో చెప్పులు విడుస్తుంటే వచ్చి స్వామీజ్ నో మోర్ అని చెప్పగానే ఇంకా కాళ్ల కింద భూమి కంపించినట్టు అనిపించింది. అదేంటి నిన్నంతా ఎంత బాగా స్వామి మనని మాయలో పడేసి ఇవాళ హాయిగా వెళ్లిపోయారా అని చెప్పేసి చాలా బాధ అనిపించి నేను పద్మశ్రీ ఎక్కడి నుంచోని అసలు ఎవరు వచ్చి అడిగినా మాకు ఏమీ చెప్పడానికి నోరు రావట్లేదు. ఇంకా అక్క మనం ఏం చెప్పొద్దు, స్వామి ఏం చేస్తారో మనకు తెలియదు, ఏమి రాకిల్ చేస్తారో తప్పకుండా వస్తారని తను కూడా ఎంతో విశ్వాసంతో అనుకున్నాము చెప్పుకున్నాము. కానీ రమణారెడ్డి వచ్చి ఇంకా ఆంటీ బయలుదేరండి అని చెప్పగానే ఇంటికి వెళ్ళిపోయి 9 గంటలకు బయలుదేరిపోయాము. అప్పటి వరకు ఏడుపు రాని మాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. నాకు ప్రయాణంలో అందరికీ చెప్తున్నా గానీ నాకు బాధ అవుతోంది. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామి పార్థివ దేహం చూసిన తర్వాత ఆ పిల్లలు స్వామి పాడిన భజనలు పాడుతుంటే ఇంకా ఆ ఏడుపు అసలు ఇంకా ఆగలేదు బయటికి. అప్పుడు వచ్చేసింది ఏడుపు. ఆ తర్వాత మళ్ళీ ఇంతవరకు ఎందుకో ఏడుపు రాలేదు, కాకపోతే లోటు స్వామి ఇంకా మనం ఫిజికల్ బాడీలో చూడలేమేమో బాధ మాత్రం మాకు అనిపించింది.
0: స్వామి ఏదో మిరకల్ చేసి వెనక్కి వస్తారు అన్న నమ్మకంతోనే అందరూ ఎదురు చూశారు. అదేవిధంగా సుధాకర్ కూడా చూసుకున్నారు, చాలా వేచి ఉన్నారు. కానీ భౌతికంగా స్వామి దూరం అయ్యారు. మరి ఉషగారు ఒక సీనియర్ బాలవికాస్ గురువుగా ఎంతకాలంగానో సాధన చేస్తున్న మీరు అంతర్ముఖం అవడానికి స్వామి చెప్తున్న ఎన్నో విషయాలని ఆచరణలో పెడుతూ వస్తున్న మీరు ఈ వార్తని ఏ విధంగా తీసుకోగలిగారు?
3: సాయిరాం, బాబాగారు హాస్పిటల్లో చేరి వైద్యం తీసుకుంటున్నారని తెలిసినప్పుడు ఎన్నో రకాలుగా ఆయనకి డయాలసిస్ జరుగుతుంది, వెంటిలేటర్ మీద ఉన్నారు అని తెలిసినప్పుడు నా మనసులో స్వామి మీకు కూడా ఇన్ని అవస్థలు జరుగుతున్నాయేంటి, ఇంత వైద్యం జరగాల్సి వస్తుంది ఏంటి అని నా మనసుకి చాలా కష్టం కలిగింది. కలిగి ఎందుకు స్వామి ఇన్ని అవస్థలు పడుతున్నారు మీరు అని మనసులో అనుకుని భగవంతుడి దగ్గర దత్తచరిత్ర పారాయణ చేస్తుంటే అందులో ఆ స్వామి చెప్తారు ఏమనంటే, జీవన్ముక్త స్థితిలో ఉన్న వాళ్ళకి దేహంతో ఏ సంబంధమూ లేదని. ఇది ఎప్పుడు కూడా మనకి స్వామి ఎప్పుడు దేహంతో సంబంధం లేదనేది మనకి ఎప్పుడు చెప్తూనే ఉన్నారు.

0: అంటూ ఈ విధంగా బాల వికాస్ పిల్లలకి ఎప్పుడూ చెప్తూ ఉంటాం దేవుడు మన హృదయంలోనే ఉన్నాడు అని. అయితే ఈ స్పందన అనేది మనకి ఎల్లప్పుడూ ఉండాలి. మళ్లీ మనం మర్చిపోతూ ఉంటాం, అది ఏదో రకంగా మనకి జ్ఞప్తికి తీసుకొస్తూ ఉంటారు స్వామి. ఆ రకంగా మనసుని స్థిరంపరుచుకున్న తర్వాత స్వామి యొక్క నిర్వాణం జరిగిందని తెలిసి ఎంత అవగతమైనా కూడా, స్వామి చెప్పిన మాటలు అవగతమైనా, మానవ మాత్రులుగా మనకి స్వామితో ఉన్నటువంటి అనుబంధం కళ్లనీళ్లు రాకుండా ఉండదు. ప్రతి వ్యక్తి కూడా ఎంత ధైర్యంగా ఉండాలన్నా కూడా స్వామితో ఉండే అనుబంధంతో కన్నీరు వస్తుంది. కానీ కొంత సాధన జరిగినటువంటి సందర్భం మనకి స్వామి ద్వారా కలిగింది కాబట్టి స్వామి యొక్క దేహం ఇంతవరకే పరిమితం, కానీ స్వామి యొక్క ఉనికి ఎల్లప్పుడూ మనతోనే ఉంది అనే తత్వం మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలని మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ జ్ఞప్తికి తెచ్చుకుంటూ స్వామి చెప్పినటువంటి ఆచరణని మనం ఇంకా ఇంకా అభివృద్ధిలోకి తెచ్చుకుని ఎంతో, స్వామి ఎప్పుడు ఎన్నిసార్లు చెప్పేవాళ్ళు ఆనందం అనేటటువంటిది నా దగ్గర ఉంది, నేనెప్పుడు ఆనందంలోనే ఉన్నాను, మీరందరూ ఆనందంగా ఉండాలని ఎప్పుడు చెప్తూ ఉండేవారు. ఆ రకంగా ఆనందమయమైన స్థితిని పొందటానికి కృషి చేస్తూ ఒక్క స్వామి దగ్గర ఉండే ఆనందమయ స్థితిని ఆయన అనుభవిస్తూ మనందరికీ ప్రేమతత్వంలో జీవించడానికి కావలసినటువంటి శక్తిని మనందరికీ ప్రసాదించారు. అలాగే ఆయన ఇప్పుడు దేహంతో లేకపోయినప్పటికీ కూడా మన అందరిలో ఉంటూ ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క సాయిగా వెలుగొందాలని, అంతటి ఆనందం అందరూ పంచుకోవాలని జీవితం యొక్క లక్ష్యం గమ్యం మనకి ఇంకా బాగా గుర్తు చేస్తూ ఇంకా బాగా అభివృద్ది చెందటానికి కావలసిన కృషి సలపటానికి కావలసిన శక్తి ఆంతర్యం నుండి స్వామి మనకి ఇస్తారని భావిస్తున్నాను.
1: మనం చేసే పనుల్లోనే భగవంతుడుంటాడు అని స్వామి చెప్పిన ఆ వాక్యం మీద అంత దృఢమైన విశ్వాసంతో, స్వామి దేహంతో లేకపోయినా ఆ ఆనంద స్వరూపుడు మనందరిలో ఉంటాడు ఉన్నాడు అనే ధైర్యంతో ముందుకు వెళ్తున్నారు ఋషగారు. మరి స్వామి కళాశాలలో 3 సంవత్సరాలు చదువుకుని హైదరాబాద్ జిల్లా మహిళా యూత్ కోఆర్డినేటర్గా సేవలందిస్తున్న పద్మశ్రీ గారికి దొరికిన మహా అదృష్టం ఏమిటంటే వారి తండ్రి గారు కూడా స్వామి ఇన్స్టిట్యూట్లో అధ్యాపకుడుగా ఉండడంతో స్వామికి ఎంతో దగ్గరగా ఎన్నో విధాలుగా స్వామిని భౌతికంగా నాతో అనుక్షణం ఉన్న ఆనందం నాకుంటుంది అని ఒక విశ్వాసంతో ఆనందంతో ఉన్న పద్మశ్రీ గారు స్వామి లేరు అన్న వార్తని మీరు ఎలా స్వీకరించారు?
2: ఏప్రిల్ 24 ఆ వార్త వింటూనే శివంలోనే ఉండిన్నాము. సుధా గారు చెప్పినట్టు నాకు అసలు నమ్మాలని అనిపించలేదండి. ఎందుకంటే స్వామి ఎన్నో సార్లు అలాంటి స్టేజ్ వెళ్లిన తర్వాత కూడా మళ్లీ మన మధ్యలో వచ్చిన రోజులు చాలా ఉన్నాయి, చాలా సంఘటనలున్నాయి. అది కాకుండా ఆ ఫిజికల్ అటాచ్మెంట్ అనేది చాలా ఎక్కువ. స్వామి దర్శనము ఒక్కటి మిస్ చేయకుండా పరిగెత్తి పరిగెత్తి స్వామిని చూసిన రోజులు, భజన్ మందిర్లో ప్రశాంత నిలయం భజన్ మందిర్లో విండోలో కొద్ది కనిపించినా అటు వెళ్లి పరిగెత్తి చూసి ఒక్క దర్శనం కూడా మిస్ అవ్వకుండా స్వామి ఆ ఫిజికల్ ఫామ్ ని చాలా రోజులు అనుభవించే అవకాశం స్వామి ఇచ్చారు. ఆ దాంతో మనం ఎప్పుడైతే అనక ఆ ఫిజికల్ అటాచ్మెంట్ పెంచుకుంటామో అప్పుడు మనకు ఏవైనా యాక్సెప్ట్ చేసుకోవటానికి కూడా చాలా కష్టము. సో ఆ రోజున స్వామి డెఫినెట్ గా మళ్లీ మన మధ్యలో తిరిగి వస్తారు అనే ఆ ధైర్యంతోనే 2-3 గంటలు శివంలోనే ఉండిపోయాను. అందరూ బయలుదేరి వెళ్లారు పుట్టపర్తికి, కానీ నేను వెళ్లలేదు. కానీ ఒక 10:30-11 ప్రాంతంలో ఒక విధమైన అనీజినెస్ మా హార్ట్లో, ఏంటి ఇలా అయిపోయింది, నిజమేనా అని చాలా సందేహాలు వచ్చాయి. కానీ మొదటి నుంచి స్వామి ఒక సందేశం మనకు ఇస్తూనే ఉన్నారు, డోంట్ ట్రై టు అండర్స్టాండ్ మీ, గెట్ ఇమర్స్డ్ ఇన్ మీ అని. సో మన ఈ విధంగా స్వామి లేరు అని ఇలాంటివన్నీ నమ్మటం కరెక్టా కాదా స్వామి ఎప్పుడు ఏ విధంగా మనకు మన ప్రేయర్స్ కు స్ఫూర్తిస్తారో మనం చెప్పలేము. సో ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో మనం ఎంత ప్రే చేస్తే గనక, ఎన్నిసార్లు రుద్రం చెప్తే గనక, అంత త్వరగా స్వామి మన మధ్యలో వస్తారనే ఆ నమ్మకంతో ఆ రోజున ఉండిన్నాను. కానీ ఎప్పుడైతే గనక ఇంటికి వెళ్ళాక టీవీ న్యూస్ లో అఫీషియల్ గా సెంట్రల్ ట్రస్ట్ వారు అనౌన్స్ చేశారని చెప్తూనే ఒక గంట టైంలో వెంటనే పుట్టపర్తికి కారులో వెళ్లిపోవడం జరిగింది. ఆ రోజు రాత్రి స్వామిని నెక్స్ట్ రోజున స్వామి దగ్గర పరిక్రమ చేయటానికి అవకాశం దొరికింది. అప్పటి వరకు నాకు అది కల నిజమా, ఆ డ్రీమ్ స్టేటా, అది ఏ స్టేట్ అని అర్థం కాని ఆ ఒక ఫీలింగ్. ఆ స్వామి అక్కడ పడుకోవటం చూస్తే గనక ఎప్పుడూ ఆ స్టేజ్ లో మనము స్వామిని చూడనే లేదు, పడుకోవటము అనేది ఎప్పుడు చూడలేదు. సో అలా స్వామి ఎప్పుడు యాక్టివే. ఆయనకి ఫిజికల్ గా ఎన్ని లిమిటేషన్స్ వచ్చినా కూడా వీల్ చైర్ లో కూర్చునేసి దర్శనం ఇచ్చే రోజులు కూడా తను చేయాల్సిన పని ఒక్కటి వదలకుండా చేస్తుండిన్నారు. అలాంటి స్వామి అలా పడుకొని ఆ పెద్ద పుట్టుమచ్చ ఆయన అది అలా చూస్తూనే విపరీతమైన బాధ లోపల నుంచి అలా పొంగి వచ్చింది, కంట్రోల్ చేయలేకపోయాను. అండ్ ఐ థింక్ పుట్టపర్తిలో ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ కానీ మిగతా భక్తులు కానీ ఎవ్వరికి గాని ఆ బాధ ఎవరితోనో మాట్లాడి పంచుకుందామనే ఆ ఫీలింగ్ లేదు. ఎవరికి వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ ఆన్సర్స్, ఒక సమాధానము, ఏంటి ఇది ఇలా అయిపోయింది, స్వామి మన మధ్యలో మన మీద అటాచ్మెంట్ లేదా స్వామికి అనే ఆ భావన కూడా వచ్చింది. కానీ ఒక 2 డేస్ తర్వాత అది యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. లాస్ట్ మినిట్ వరకు స్వామి వస్తారు అనేసి ఆ భావన ఉండింది. స్వామిని లోపలికి తీసుకుని వెళ్తుంటే గనక స్టూడెంట్స్ అందరూ స్వామి ప్లీజ్ కమ్ బ్యాక్ స్వామి అన్నారు. సో ఐ థింక్ అది ఆ రెస్పాన్స్ ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి స్వామి మీద ఆ ఫిజికల్ అటాచ్మెంట్ ఎంత ఉండిందంటే గనక. బట్ వీ నో అట్ ద సేమ్ టైమ్ మా డ్యూటీస్ చాలా ఉన్నాయి. స్వామి స్టార్ట్ చేసిన ప్రతి ఒక్క కార్యక్రమము ముందు తీసుకోపోవాల్సిన ఆ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ మటుకు స్టూడెంట్స్ షోల్డర్స్ పైన ఉంది అని అందరికీ తెలుసు. కానీ అట్ ద సేమ్ టైమ్ ఆ ఫిజికల్ ఫామ్ లేనందువలన ఆ బాధ కూడా ఎక్కువ అనుభవించాము.
1: స్వామి తిరిగి వచ్చిన సందర్భాలు ఎన్నో చూశాం. భౌతికమైన ఆ బంధం వలన ఇది నిజం కాదేమో అన్న నమ్మకంతో, స్వామి వస్తారేమో అన్న ఆశతోనే ఉన్నాము అని పద్మశ్రీ గారు చెప్పారు. మరి అన్నపూర్ణ గారు, మీరు బాల్వికాస్ లో గురువుగా కాక ఎన్నో సేవలకు కూడా వెళ్లేవారు స్వామి దగ్గరికి. మీరు ఏ విధంగా ఈ వార్తను స్వీకరించారో తెలియజేయండి.
3: సాయిరామ్, భగవాన్ బాబా గురించి ఆ రోజు ఉదయం 8:30కి మా బాల్వికాస్ స్టూడెంట్ ఫోన్ చేసి టీవీ ఛానల్స్ అన్నిట్లో చూపిస్తున్నారు ఆంటీ, ఇది నిజమా అని అడిగాడు. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిందా అని నేను అడిగాను. అఫీషియల్ గా ఇంకా అనౌన్స్ చేయలే, 10:30కి అనౌన్స్ చేస్తారట అని చెప్పాడు. సరే, నాకు 10 గంటలకు బాల్వికాస్ క్లాస్ ఉండటం వల్ల క్లాస్ లో కూర్చున్నాను. 11:30కి బాల్వికాస్ క్లాస్ అయిపోయి అసతోమా చెప్తూ ఉంటే కళ్ళ ముందు స్వామి బాయ్ చెప్తున్నట్టు కనిపించింది నాకు. సో అప్పుడే ఏం జరిగిందో అని ఆందోళన మనసుకు అనిపించింది. క్లాస్ బయటకు రాగానే అది అనౌన్స్మెంట్ వచ్చేసిందని చెప్పారు. అయితే ఒక క్షణం గుండె బరువెక్కింది. కానీ వెంటనే బాల్వికాస్ పిల్లలకి నారాయణ సేవ చేయాలి అని నన్ను కంట్రోల్ చేసుకుని వెంటనే పిల్లలకి కార్యక్రమం అంతా చేసి వాళ్ళందరూ వెళ్లాక వాళ్ళకి సాయిరామ్ చెప్పి వచ్చి టీవీ దగ్గర కూర్చున్నాను. అది ఏం చెయ్యాలి అనేది అర్థం కాని పరిస్థితి. తర్వాత ఎంత దుఃఖం వచ్చినా ఒకటే మాట స్వామిది గుర్తొచ్చింది, మీ ఆనందమే నా ఆహారం అన్నాడు స్వామి. అందుకని స్వామికి ఆహారం మనం ఇవ్వాలి అంటే మనం దుఃఖపడకూడదు, ఆనందంగానే ఉండాలి అని అనుకుని ఆ రోజంతా టీవీ దగ్గర కూర్చుని స్వామిని చూస్తూ అది ఆవేదన ఇది ఫలానా ఇలా ఉంటుంది అని మనం చెప్పలేము. అది ఎవరికి వాళ్ళు అనుభవించేది అది తప్ప ఇప్పటికి కూడా ఇంకా అది పూర్తిగా జీర్ణం చేసుకోలేకపోతున్నాం. స్వామి ఇంకా మనకి కనిపించరు.
1: డ్యూటీ ఈజ్ గాడ్ అన్న విషయాన్ని అర్థం చేసుకున్న అన్నపూర్ణ గారు బాల్వికాస్ పిల్లలకు ఉద్దేశించిన ఆ నారాయణ సేవా కార్యక్రమం పూర్తి చేసి స్వామిని టీవీల్లో ఆ విధంగా చూస్తున్నా కూడా నీ ఆనందమే నా ఆహారం అని ఎప్పుడూ చెప్తున్న స్వామి మాటని గుర్తు చేసుకుని ఆ దుఃఖాన్ని దిగమింగుకుని తన బాధ్యతల్ని తను నిర్వర్తించాను అని చెప్తున్నారు అన్నపూర్ణ గారు. మనతోటి రాధగారు కూడా ఉన్నారు. రాధగారు, ఎన్నో సందర్భాల్లో నేను ఒంటరిని కాదు, నాతో స్వామి ఉన్నారు, నా కోసమే నాతోనే ఉన్నారు అని అంటూ ఉండేవారు మీరు. మరి మీరు స్వామి దేహంతో లేరు అన్న వార్తని ఎలా తీసుకున్నారో చెప్పండి.
4: సాయిరాం, నేను కాశీలో ఉన్నప్పుడు 28వ తారీఖున స్వామిని హాస్పిటల్లో చేర్చారు, పేస్ మేకర్ పెట్టారు అన్న వార్త విన్నారు. ఒకసారి చాలా దిగ్భ్రాంతి చెందాను. ఆ తర్వాత ఆ యాత్రలో మునిగిపోయాను. 2వ తారీఖు హైదరాబాద్ వస్తుండగా కాజీపేటలో ఒక న్యూస్ విన్నాను, స్వామి నో మోర్ అని. వెంటనే యాత్రని సంకల్పించి తీసుకెళ్లిన అతనికి ఫోన్ చేసి, ఆ ట్రైన్లోనే ఉన్నాడు, పిలిపించి హాస్పిటల్కి ఫోన్ చేయిస్తే, లేదండి ఇవన్నీ రూమర్స్ నమ్మద్దు అనేసి ఒక మాట చెప్పారు. ఇంటికి వచ్చాను. ఆ రాత్రి కూడా 11 అయిన తర్వాత కూడా టీవీ పెట్టి చూశాను, అంతా ఏదో పరిస్థితి బాగలేదు అని చెప్పారు. ఆ రోజు నుంచి టీవీకే అతుక్కుపోయి ఉన్నా. ఎందుకంటే స్వామి యొక్క ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది అని మనం టీవీ పెట్టుకుంటుంటే రకరకాలైనటువంటి మాటలు వినాల్సి వచ్చింది. కానీ స్వామి భక్తులందరూ అసలు టీవీ పెట్టద్దు, చూడొద్దు అన్నారు. ఒంటరిగా ఉండటం వల్ల టీవీ మీదనే ఆధారపడరు. ఆఖరికి 24వ తారీఖున శివంలో చండీయాగం చేస్తున్నారు, రమ్మనమని పిలిస్తే వెళ్దామని అనుకుని 8:30 దాకా కూడా టీవీ ముందు కూర్చుని చూస్తూనే ఉన్నా స్వామి యొక్క ఆరోగ్య పరిస్థితి దిగజారింది అని చెప్పారు. మెల్లిగా బయలుదేరి శివంకెళ్లాను. శివంలో పూజ చేసుకుంటుంటే వాళ్ల పక్కన కూర్చుని సహస్రనామం చదువుతున్నా. ఆ సహస్రనామంలో ఎన్ని నామాలు ఆయన చేసినటువంటి మిరాకిల్స్ ఉన్నాయి. మనసులో ఏడుస్తూ చదువుతున్నా, ఇంతమందిని ఈ విధంగా కాపాడే స్వామి, నిన్నునూ కాపాడుకోలేవా అని చెప్పి మనసులో ఎంతో బాధగా ఏడుస్తున్నా. పూజ అయిపోయింది. మంత్రపుష్పం చదువుతుండగా ఒక అమ్మాయి వచ్చి నా పక్క ఆవిడికి చెప్పి ఏదో చెప్పి వెళ్తోంది. మంత్రపుష్పం అయిపోగానే ఆవిడ చెప్పింది, స్వామి దేహాన్ని చాలించి 2 గంటలైందట అని. అంతే, దుఃఖం ఆగలేదు. కట్టలు తెంచుకుపోయి ఎక్కులు పుట్టేటట్టు ఏడ్చాను. అక్కడ ఎవరో ఒక సేవాదళ్ళు, మీరా అండి ఈ పని చేసేది, ఈ దుఃఖం ఏమిటి, ఇదేంటి, మనసు సంపాదించుకోవాలి అని. ఏమో, ఆయన మానవ దేహం దాల్చి వచ్చాడు, నేను మానవ మాతృరాలి, ఆయనతో నాకున్నటువంటి అనుబంధంతో నా దుఃఖం ఆగటం లేదన్నాడు. అలా ఏడుస్తూనే బయటకు వచ్చేవాళ్ళకల్లా బ్రాహ్మలు చదివే మంత్రాలు తప్ప శివమంతా కూడా చాలా నిశ్శబ్దమైనటువంటి వాతావరణం నిండి ఉండింది. అక్కడ కూర్చున్న యూత్ చూస్తుంటే కడుపు తరుక్కుపోయింది. చాలా దిగ్భ్రాంతితో ఆ మెట్ల మీద కూర్చునున్నారు. బయటకు వచ్చాను. స్వామి యజ్ఞం అయిపోయిన తర్వాత ఎలా ఇల్లు చేరానో ఏం చేశానో కూడా నాకే తెలియదు. త్వర త్వరగా ఇంటికి వచ్చి టీవీ పెట్టుకుని ఆ యొక్క కథమేమిటి, ఇదేంటి, మనసు సంపాదించుకోవాలి అని. ఏమో, ఆయన మానవ దేహం దాల్చి వచ్చాడు, నేను మానవ మాతృరాలి, ఆయనతో నాకున్నటువంటి అనుబంధంతో నా దుఃఖం ఆగటం

0: తరతరగా ఇంటికొచ్చి టీవీ పెట్టుకుని ఆ యొక్క కార్యక్రమాలు చూస్తున్నా. ఒంట్లో షుగర్ మొత్తం డౌన్ అయిపోయి నీరస పడిపోయినప్పుడు అప్పుడు గుర్తొచ్చింది నేను తినలేదు అన్న సంగతి. ఆ తర్వాత ఏం చేశానో నాకు తెలియదు, కానీ మొత్తం మీద ఆ టీవీ ముందు కూర్చుని చూస్తూ ఉన్నాను. కానీ ఆయన చెప్పిన మాటలన్నీ గుర్తొస్తున్నాయి. నీలోనే ఉన్నాను, నీతోనే ఉన్నాను, నీ వెంట జంట కంట ఎప్పుడూ ఉంటాను అన్న మాటలు విన్నా కూడా ఆ ఫిజికల్ ఫామ్ అనేది మన మధ్య లేదు అన్నమాట, తట్టుకోలేకపోయానమాట. ఇప్పటికీ తట్టుకోలేని స్థితిలోనే ఉన్నాను. అలా ఎన్ని రోజులు స్పెండ్ చేశాను అంటే ఇప్పటిదాకా స్పెండ్ చేస్తూనే ఉన్నాను. కానీ ఆయన పోయిన 10 రోజుల తర్వాత ఒక మెసేజ్ వచ్చింది నాకు, మా వాళ్ళు ఎవరో పంపించారు. ఆ మెసేజ్ చదివిన తర్వాత నాకు కొంత ధైర్యం వచ్చింది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, స్వామి చెప్పినటువంటి మాటలు వింటూ ఆయన చెప్పినవన్నీ కూడా ఏవేవి నిర్వర్తించమన్నారో, ఫస్ట్ హ్యూమన్ వాల్యూస్ ప్రోగ్రామ్ లో ఆయన ఇచ్చిన ట్రైనింగ్ లో నేను ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ని కనుక అప్పుడు చెప్పిన మాటలన్నీ ఒక్కసారి సినిమా రీల్ లాగా నా కళ్ల ముందు తిరిగినాయి. స్వామి ఎప్పుడు కూడా యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని చెప్పారు కనుక ఆయన ఏ విధంగా ఆచరించి చూపించారో ఆ విధంగానే ఈ రోజున మనం కూడా ప్రవర్తించి, ఎందుకంటే ఆచార్యుడనేవాడు ఆచరించి చూపేవాడే ఆచార్యుడు అనేసి చెప్పారు కనుక వృత్తిరీత్యా కూడా ఉపాధ్యాయుని అవటం వలన తప్పకుండా ఆయన ఆచరించి ఏది చూపారో ఏది చేయమని చెప్పారో దాన్ని బాధ్యతగా నిర్వర్తించడమే నా యొక్క ధర్మం అనేసి నేను అనుకుంటూ ఉన్నాను.
1: స్వామి, మానవ దేహం దాల్చి వచ్చాడు, నేను మానవ మాత్రురాల్ని అని దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. నీలోనే ఉన్నాను అని స్వామి చెప్పింది గుర్తొస్తున్నా బాధని ఆపుకోలేకపోయారు. స్వామి ఇచ్చిన ట్రైనింగ్, స్వామి మాటలు రోజు రోజుకి గుర్తు చేసుకుంటూ ఇప్పుడిప్పుడే ధైర్యం తెచ్చుకుంటున్నారు రాధగారు. మరి పుడుతూనే స్వామి బాల వికాస్ లోనే పుట్టిందా అన్నట్టుగా ఉన్న మన నీరజ గారు ఆవిడ స్వామి లేరు అన్న వార్తని ఏ విధంగా తీసుకున్నారో చూద్దాం.
2: సాయిరాం వల్లి ఆంటీ.
1: సాయిరాం నీరజ.
2: స్వామి లేరు అనే మాట అసలు చెప్పాలంటే నిజంగా నాకెందుకో చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను చంటి పిల్లగా ఉండేటప్పుడు మా అమ్మ చెప్పింది, స్వామి చెప్పారట, ఈ పిల్ల నా పిల్ల, నువ్వేం బాధపడకు అని. అది ఫస్ట్ ఉగ్గుపాలతో అలా పోసిందా మా అమ్మ, స్వామి ఉన్నారు నీతోటి అన్నట్టు నేను పెరిగాను. ఇంకొక సందర్భంలో మా నాన్నగారికి స్వామి పర్సనల్ గా ఒక మెసేజ్ పంపించారు. నేనెప్పుడూ శర్మ వాళ్ల ఫ్యామిలీ అందరితోటి ఎప్పుడూ వాళ్లతోటే ఉంటాను, వాళ్ల ఇంట వెంట కంట జంట ఉండి కాపాడుతూ ఉంటాను అని నా చిన్నప్పుడు ఇంకొకసారి స్వామి మెసేజ్ పంపించారు. ఈ రెండు సంఘటనలతో పాటు ఇందాక మీరు చెప్పినట్టు బాల వికాస్ లోనే పుట్టి ప్రతి నిమిషము ఇంట్లో స్వామి తప్ప వేరే ఏ ధ్యాస లేకుండా పెరిగాను. నా అదృష్టం కొద్దీ స్వామి కళాశాలలో చదువుకున్నాను 7 సంవత్సరాలు. తర్వాత నా పెళ్ళయ్యాక కూడా స్వామి అన్నది ఎక్కడ ఒక నిమిషం కూడా విడకుండా ఉన్నాను, అలాగే జీవిస్తున్నాను ఇంతవరకు. కాబట్టి టీవీలో ఈ వార్త విన్నాక ఫస్ట్ ఒకసారి అయితే ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నాను, ఎందుకంటే ఇదేమన్నా రాంగ్ న్యూసా కరెక్ట్ న్యూసా. అంతవరకు కన్ఫర్మ్ చేసుకున్నాక ఎస్ అని చెప్పి తెలిసింది. పుట్టపర్తి నుంచి ఫోన్ చేస్తే చెప్పారు ఎస్ అని. అప్పుడు వెంటనే పుట్టపర్తి వెళ్దామా అని అడిగారు మా వారు మా మరిది వీళ్ళందరూ పిల్లలు అందరు. అమ్మ, మనం పుట్టపర్తి ఎందుకు వెళ్లడము, స్వామి ఇక్కడ లేరా అన్నా. కాదు కాదు వెళ్దాము అన్నారు. నువ్వొస్తే మాకు ధైర్యంగా ఉంటుంది అని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో వెంటనే పుట్టపర్తి వెళ్లాము. ఆ రోజు రాత్రి 2 దర్శనాలు చేసుకున్నాము, నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకొక దర్శనం చేసుకున్నాము. వెళ్తున్నంతసేపు కార్లో కూడా ఇదే డిస్కషన్, అలా ఎలా చేస్తారండి స్వామి, ఏం చేశారండి స్వామి, స్వామి మనకి ఏం చేయలేదండి, ఎప్పుడూ స్వామి మనతోటే ఉన్నారు, ఏ నిమిషము మనల్ని వదిలిపెట్టి ఆయన

0: వెళ్లలేదు. మనమన్నా ఒక నిమిషం సినిమాకెళ్దామా, బయటికెళ్దామా, షికార్కెళ్దామా అని ఆలోచించామేమో కాని స్వామి మాత్రము ఎప్పుడూ మనతోటే ఉన్నారు. అలాంటి పరిస్థితిలో నాకొక్కటే అనిపించింది, స్వామిని అలా పడుకున్నప్పుడు చూసినప్పుడు చాలా మంది ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు, కానీ నాకొక్కటే అనిపించింది, చిన్నప్పుడు నా చిన్నప్పుడు స్వామి అలా పరిగెత్తుకుంటూ వచ్చేవారా అన్నట్లు అంత గబగబా నడుచుకుంటూ వచ్చేవారు. ఇటు నుంచి అటు నుంచి అటు నుంచి ఎన్ని రకాలుగా ఎలా వచ్చేవారో, ఎలా దర్శనం ఇచ్చేవారో, ఎప్పుడు ఇచ్చేవారో తెలియకుండా అది చూశాను. తర్వాత కొంచెం నెమ్మదిగా నడవడం మొదలెట్టారు స్వామి, అప్పుడు అది చూశాను. ఆ తర్వాత కార్లో వచ్చారు, ఓహో మహారాజు చక్రవర్తి రాజభోగం అనుభవిస్తున్నారు అనుకున్నాను. ఆ తర్వాత వీల్ చైర్ లో వచ్చేటప్పుడు అనుకున్నా, ఏ జన్మలో ఆ పిల్లలు కోరుకున్నారో స్వామి మీ రథం మేము నడపాలి అని అలా వీల్ చైర్ లో వచ్చారు అని అనుకున్నాను. తర్వాత ఇవాళ ఇక్కడ పడుకున్నప్పుడు చూశాను, అన్ని రోజులు చూసాం మనం స్వామిది నుంచుండడం, కూర్చోడము, ఇలా పెట్టుకోవడం, అలా పెట్టుకోవడం ఎన్నో రకాలు చూశాం, కానీ ఆ పడుకున్న రోజు ఒకటి మనం చూడలేదు కదా స్వామిది, అది ఈ విధంగా చూపించావా స్వామి అని అనిపించింది. కాని నాకు ఒక కంటి చుక్క రాలేదు, ఎందుకంటే ఆయన లేరు అన్న పదమే నా జీవితంలో లేదు. ఆయన నాతోటే ఉన్నారు, ఎప్పుడూ నాతోటే ఉంటారు. అదే ధైర్యం నేను నా పిల్లలకి అందరికీ చెప్తూ వస్తున్నాను. కాని మనం ఇప్పుడు ఏం చెయ్యాలి అన్న విషయము ఒక మాట కూడా చెప్పానండి నేను ఒకళ్ళకి, ఏంటండి మనం ఏంటి ఇంకా స్వామి మనతో మాట్లాడరా చేయరా అని అడిగితే, స్వామిది ఒక్క స్పీచ్ అన్నా మీరు విన్నారా అని అడిగాను. విన్నాము అన్నా. దాంట్లో మీకు నచ్చిన విషయం ఒక్కటి పాటించండి, స్వామి మనతోటే ఉన్నారు అనిపించి. సో స్వామి ఫిజికల్ గా లేరు అన్నది, ఫిజికల్ అన్న పదము ఇక్కడ స్వామికి మన హ్యూమన్ బీయింగ్స్ లాగా వర్తించదు అని నా అభిప్రాయము. నాకు అసలు ఏ కోసాన, ఏ బాధ, ఏ దిగులు లేదు. ఏడుపు ఏడవాలా అన్న విషయం కూడా నాకు తెలియలేదు, అర్థం కాలేదు. నాకు ఇలా అనిపించింది వల్లి ఆంటీ.
1: భగవద్గీతలో మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు. అది మళ్లీ మనకి తిరిగి అర్థం చెప్పడానికే స్వామి ఈ రూపం ధరించి వచ్చారు అని నేను విశ్వసిస్తున్నాను. తను వచ్చిన పని అయిపోయింది, తను రావాలి అనుకున్నారు, ఇప్పుడింక నేను వచ్చిన పని అయింది, ఏం చెయ్యాలి అనే డైరెక్షన్ అందరికీ ఇచ్చాను అనే ఒక నమ్మకంతోటే స్వామి ఈ దేహంలోంచి అనంతమైన జ్యోతిలోకి వెళ్లారని నేను నమ్ముతున్నాను.
2: సాయి భక్తుల జీవితం, సాయిరాముని సందేశం అన్న అంశంపై శ్రీమతి శేషవల్లి గారిచే నిర్వహింపబడిన చర్చాగోష్ఠి మొదటి భాగం మనం విన్నాం. ఇది రేడియో సాయి స్టూడియో హైదరాబాద్ వారి సమర్పణ. ఇదే సమయానికి రేపు మీరు ఈ చర్చాగోష్ఠి రెండవ భాగం వినగలరు.

ఓం శ్రీ సాయిరాం. అధ్యాత్మ విద్య విద్యానాం. విద్యలన్నింటిలోకి ఆత్మవిద్యే ప్రధానం. ప్రాపంచిక విద్య పారమార్థిక విద్యను జోడించి నేటితరం యువతీ యువకులను సన్మార్గంలో నడిపిస్తున్నది సత్యసాయి విద్యా ఉద్యమం. నేటి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికీ ఎన్నో వేల మంది విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దింది. సమాజ అభ్యుదయానికి, దేశ ప్రాపంచిక శాంతికి అటువంటి విద్యార్థులే అవసరమని స్వామి ప్రబోధ. మరి ఈ విద్యా ఉద్యమానికి నాంది 1968లో స్వామి ప్రారంభించిన అనంతపురం శ్రీ సత్యసాయి మహిళా కళాశాల అన్నది గమనార్హం. ఈ సంవత్సరం అనంతపురం కళాశాల స్వర్ణోత్సవం జరుపుకుంది. ఇది మనందరికీ ఎంతో ఆనందభరితమైన వేడుక. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల నాంది ప్రస్తావన, కళాశాల భవన నిర్మాణం, భవన ప్రారంభోత్సవం, అభివృద్ది సోపానాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల, ఇతర సిబ్బందుల అనుభవాలు, ఇంకా మరెన్నో అనుసంధాన అనుభవాలను శ్రోతలందరికీ అందిస్తూ రేడియోసాయి తెలుగు బృందం జూలై 20-21వ తేదీల్లో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను పలు శీర్షికలలో సమర్పించింది. వాటి పునఃప్రసారాన్ని శ్రోతలకు ఇప్పుడు అందిస్తున్నాం. జూలై 8న కళాశాల భవన ప్రారంభోత్సవం సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను కళాశాల ప్రాంగణంలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుత విద్యార్థులు, అధ్యాపకులు కళాశాల పూర్వ విద్యార్థులను, ఉపాధ్యాయులను, ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా ఆహ్వానించి స్వర్ణోత్సవ సంబరాలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఆనాటి కార్యక్రమాల వివరాలను, వచ్చిన వారి ఆనంద అనుభవాలను, నిర్వాహకుల మనోభావాలను ఆత్మీయ కలయిక అనే శీర్షికపై జూలై 20వ తేదీ రేడియో సాయి తెలుగు బృందం ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో సమర్పించింది. ఆ కార్యక్రమ పునఃప్రసారాన్ని ఇప్పుడు వినండి.

0: స్వప్న, సాయి కుల్వంత్ హాల్ నుంచి లైవ్ ప్రోగ్రాం ప్రసారం చేయడానికి ముందు మనం శ్రోతలకి అనంతపురం మహిళా కళాశాల పూర్వ విద్యార్థినులు, ప్రస్తుత విద్యార్థినుల ఆత్మీయ కలయికపై కార్యక్రమాన్ని ప్రసారం చేస్తామని చెప్పాం, గుర్తుంది కదా? మరి ఆ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా?
1: తప్పకుండా లలిత. ఈ ఏడాది అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇటీవల అంటే జూలై 8వ తేదీ నాడు ప్రస్తుతం అక్కడ విద్యని అభ్యసిస్తున్న విద్యార్థినులు కళాశాల పూర్వ విద్యార్థినులు అధ్యాపకులను ఆహ్వానించి ప్రేమగా పలకరించి సన్మానించి వేడుకలు జరిపారు.
0: ఆ రోజు అంటే జూలై 8 ఆదివారం ఉదయాన్ నుంచే అనంతపురం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ మహిళా కళాశాల ప్రాంగణం కోలాహలంగా ఉంది. స్వాగత తోరణాలు, జెండాలు రెపరెపలాడుతున్నాయి. ప్రాంగణమంతా చూడముచ్చటగా తీర్చిదిద్దిన రంగురంగుల ముగ్గులు చాలా కాలం తరువాత స్వంత ఇంటికి వస్తున్న అక్కల పట్ల చెల్లెళ్ల ప్రేమను ప్రతిబింబిస్తూ కనిపిస్తున్నాయి. కార్యక్రమానికి వచ్చిన పూర్వ విద్యార్థినులు ఆనందంతో వెలిగిపోతున్న ముఖాలతో నవ్వులు పూయిస్తూ సుపరిచితమైన తమ కళాశాల ప్రాంగణంలో పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ సందడి చేస్తున్నారు చూడు.

0: స్వర్ణోత్సవ వేడుకలు కలశస్థాపనతో ప్రారంభమయ్యాయి. కళాశాల విద్యార్థినులు మంగళ వాద్యాలతో బ్యాండ్తో కలశాన్ని స్వాగతించారు. భగవాన్ బాబావారి విశ్రాంతి గది నుండి విద్యార్థినులు కలశాన్ని జ్యోతులని తీసుకునిరాగా కళాశాల నుండి ఆడిటోరియం వరకు వేద పఠనంతో శోభాయాత్ర జరిగింది. శోభాయాత్రలో కాలేజ్ అధ్యాపక బృందం పూర్వ విద్యార్థినులు పాలు పంచుకున్నారు.
1: ఆ తర్వాత కళాశాల పూర్వ విద్యార్థి, ప్రస్తుతం కాలేజ్ డైరెక్టరు అయిన ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ గారు, వారితో పాటు హాస్టల్ వార్డెన్ టిఆర్ రాజేశ్వరి గారు జ్యోతి ప్రజ్వలనం చేశారు. భగవాన్ బాబావారు విద్యార్థినులను ఉద్దేశించి అత్యంత వాత్సల్యంతో రాసిన ఒక లేఖ ఆడియో విజువల్ ప్రజెంటేషన్ జరిగింది. స్వప్న, స్వామి తమ స్వర్ణోత్సవ జన్మదిన సందర్భంలో రాసిన ఆ లేఖ కనుమరుగై తిరిగి కళాశాల స్వర్ణోత్సవ వేడుకల సమయంలో బయటపడటం స్వామి ప్రదర్శించిన దైవలీల కాక మరేమిటి చెప్పండి.
0: నిస్సంకోచంగా అది స్వామి లీలే.
1: ఆ తరువాత కాలేజీ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ గారు కాలేజ్ నెలకొల్పడంలో స్వామి ఉద్దేశాన్ని వివరించారు. ఆ సభా కార్యక్రమం ముగిశాక ఇంకా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగాయి.
0: లలిత, అదే రోజు కార్యక్రమాల అనంతరం నాటి నేటి అధ్యాపకులు, విద్యార్థినులు, ఇతర సిబ్బంది మన రేడియో సాయితో తమ జ్ఞాపకాలను, అనుభవాల్ని పంచుకున్నారు. ముందుగా ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ గారు స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించాలి అనే సంకల్పానికి ప్రేరణ ఏంటి, అది ఎలా కార్యరూపం ధరించింది అన్నది వివరించారు.
2: యాక్చువల్లీ నేను జూన్ 1 లాస్ట్ ఇయర్ నేను చార్జ్ తీసుకున్నాను యాజ్ డైరెక్టర్ ఆఫ్ ద క్యాంపస్. యాక్చువల్లీ దానికంటే ఒక నెల ముందు నాకు అట్లా ఒకసారి ఆ థాట్ వచ్చింది. ఇప్పుడు మేము ఆల్రెడీ ఎంటర్ అవుతున్నాము 50th ఇయర్ లో, కానీ మళ్ళీ ఆ థాట్ మళ్ళీ వెళ్ళిపోయింది నా మనసు నుంచి. కానీ 1st week ఆఫ్ జూన్ నేను అక్కడ నా డైరెక్టర్ ఆఫీస్లోనే కూర్చున్నప్పుడు నాకు మళ్ళీ స్వామినే గుర్తు చేస్తున్నారని నేను అట్లా అనుకుంటున్నాను. ఎందుకంటే స్వామికి ఈ సెలబ్రేషన్స్ కావాలా, ఎవరు గుర్తు చేయాలా, నేనే కదా. ఎందుకంటే నేను 50 ఇయర్స్ నుంచి, నేను 50 ఇయర్స్ లో 46 ఇయర్స్ నేను స్వామి దగ్గర ఈ క్యాంపస్ లో ఉన్నాను. ఓకే, ఫ్రమ్ హై స్కూల్ డేస్ టు ఇప్పుడు డైరెక్టర్షిప్. సో మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ టైం నేనే ఉన్నాను కదా ఇక్కడ ఈ క్యాంపస్ లో. సో స్వామి నాకు ఆ థాట్ ఇచ్చినారు, ఓ ఇప్పుడు 50 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాము, 2018 నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుందని. సరే అయితే ఇంకా మేము ఏదో ఒక సెలబ్రేషన్ చేయాలని నేను ఆడిటోరియంలో అనౌన్స్ చేస్తున్నాను అందరి ముందు ప్రేయర్ టైంలో నెక్స్ట్ డే, ఇట్లా మేము సెలబ్రేట్ చేయాలా అని. సో మీరందరూ మీరు ఐడియాస్ ఇవ్వండి, మేము చేస్తాము. ఎందుకంటే ఇది 1st ఇన్స్టిట్యూషన్ స్వామి ఓపెన్ చేస్తున్నారు. సో స్వామి కూడా మాకే థాట్ ఇచ్చినారు కదా, వేరే వాళ్ళు ఎవరు మాకు గుర్తు చేయలేదు. సో స్వామికి ఇష్టం ఉంటుంది, మేము చేస్తే బాగుంటుందని. ఎందుకంటే ఇది పెద్ద కార్యం, యాక్చువల్లీ ఎడ్యుకేషన్ మిషన్ చాలా పెద్ద కార్యం స్వామి టేకప్ చేస్తున్నారు. ఎందుకంటే 1st యూత్కి మేము బాగా చేస్తే ఫుల్ దేశం కూడా బాగా అయిపోతుంది. సో ఆ భావంతో స్వామి స్టార్ట్ చేసినది, మేము సెలబ్రేట్ చేయాలా. ఎందుకంటే అది మాకే తెలుసు, దోస్ ఆర్ ద స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్యాంపస్, మాకు తెలుసు ఎంత స్వామి మాకు ఇచ్చారు. వాళ్ళ జీవితం ఫుల్లీ చేంజ్ అయిపోయింది స్వామి వల్లనే ఈ క్యాంపస్ కి వచ్చిన తర్వాత. సో ఎనీవే, తర్వాత నేను నా రూమ్కి వాపస్ వచ్చిన తర్వాత నేను అట్లా ఆలోచిస్తున్నాను ఎట్లా చేయాలా ఏం చేయాలని. అప్పుడే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సత్యసాయి ఆర్గనైజేషన్ వాళ్ళు నాకు వేరే ఇన్విటేషన్ ఇచ్చేకి వచ్చినారు. అప్పుడు నేను మెన్షన్ చేశాను, సార్ ఇట్లా మాకు 50 ఇయర్స్, అవును కదా 50 ఇయర్స్ అవుతా ఉంది అని, మాకేమైనా వర్క్ ఇస్తే మేము చేస్తాము అని. సో నేనేమనుకున్నాను, స్వామి అట్లా వాళ్ళకి ఎందుకు పంపించినారు, వాళ్ళు కూడా అనంతపూర్ టౌన్ నుంచే కదా వచ్చేది. స్వామి కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు టౌన్ లోనే ఉండేది 1st గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్. సో వాళ్ళు చాలా ఖుషి అయిపోయినారు, చాలా బాగుంది, మంచి అవసరం, మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని. సరే చెప్పండి ఏమైనా కావాలంటే మేము చేయాలి. తర్వాత నేను మళ్ళీ స్టాఫ్ మీటింగ్ పెట్టాను, అందరూ వాళ్ళ వాళ్ళ ఐడియాస్ ఇచ్చినారు. కానీ ఏమి చేసే ముందు ఫస్ట్ రిజిస్ట్రార్కి ఎవరికైనా చెప్పాలి కదా, పెద్దవాళ్ళకి, అడ్మినిస్ట్రేషన్. సో నేను రిజిస్ట్రార్కి ఫోన్ చేసి చెప్పినాను, ఇట్లా సార్ ఇప్పుడు 50th ఇయర్ మేము ఎంటర్ అవుతున్నాము, జూన్లో 22nd జులై మేము ఒక చిన్న ఫంక్షన్ పెడతాము ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద 50th ఇయర్ అని. సరే మేడం మీ ఇష్టం అని. కానీ నేను చెప్పినాను యాక్చువల్లీ ఇది చాలా పెద్ద హిస్టారిక్ ఒకేజన్, సో పెద్దగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలా, తర్వాత సరే ఇంకా మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు. కానీ నేను చెప్పినాను ఫస్ట్ ఇక్కడ క్యాంపస్ లో మేము ఇన్ఫార్మల్ గా స్టార్ట్ చేస్తాము, తర్వాత ఎంత వరకు చేస్తామో తెలీదు, కానీ స్వామి ఇప్పుడు థాట్ ఇచ్చినారు సో ఆ స్వామికి కావాలా అని థాట్ ఇచ్చినారని అనుకున్నాను. దెన్ ఐ థింక్ జూలై ఎగ్జాక్ట్ డేట్ నాకు తెలియదు, కానీ అప్పుడు బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ మీటింగ్ లో నేను కూడా బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ లో మెంబర్. సో అప్పుడు ఎస్ఎస్ నాగానంద్ గారు వచ్చినారు ట్రస్ట్ మెంబర్ ఒక రిప్రజెంటేషన్. సో అప్పుడు నేను రిజిస్ట్రార్ చెప్పినాను, సార్ కెన్ ఐ మెన్షన్ దిస్ పాయింట్ మీటింగ్ అయిన తర్వాత. అయితే హీ వాజ్ సో హ్యాపీ, హీ సెడ్ ఎస్ ఎస్ మేడం, నేను వీసీ చైర్మన్ గా ఉండి మీరు మీటింగ్ పెట్టండి, అది బాగా సెలబ్రేట్ చేయొచ్చు అని. కానీ తర్వాత మళ్ళీ ఏమీ జరగలేదు, నిజం చెప్తే ఏమీ జరగలేదు. వీసీ కూడా చాలా బిజీగా ఉన్నారు సో ఏం చేయలేదు. మళ్ళీ జనవరిలో మళ్ళీ నేను రిమైండ్ చేశాను సార్ నాగానంద్ గారికి, సార్ ఇది ఆనే కదా ప్రోగ్రామ్, ఎందుకంటే ప్రశాంతి నిలయంలో చేయాలని నా ఉద్దేశం, ఎందుకంటే అది అందరికీ పోతుంది, ఫుల్ వరల్డ్ వైడ్ అది అందరికీ అది ఇన్ఫర్మేషన్ పోవాలి స్వామి 50th ఇయర్ ఇప్పుడు ఎడ్యుకేషనల్ మిషన్. ఎస్ ఎస్ ఇట్ ఈస్ ఆన్, మీరు చేయండి అని. తర్వాత నేను మళ్ళీ వీసీకి లెటర్ రాశాను, సార్ మీరు ఏమైనా మాకు పర్మిషన్ ఇస్తే మేము షెడ్యూల్ తయారు చేస్తాము, మీటింగ్ పెట్టకపోతే పర్వాలేదు మేమే చేసుకోవచ్చు అని. సరే మీరు అలుమ్నాయ్తో డిస్కస్ చేసి, సో అందరికీ అడిగి నేను ఒక షెడ్యూల్ టెంటేటివ్ గా పెట్టాను. సో సార్ అప్రూవ్ చేసిన తర్వాత మేము స్టార్ట్ చేసినాం. సో యాక్చువల్లీ స్పీకింగ్ ఆర్గనైజేషన్ ఇప్పుడు తర్వాత ఇన్వాల్వ్ అయినారు, ఎందుకంటే అక్కడ ప్రశాంత నిలయంలో జరుగుతుంది అని. కానీ ఈ క్యాంపస్ ప్రోగ్రామ్ కి ఆర్గనైజేషన్ ఎక్కడా లేదు, మేమే స్టూడెంట్స్ టీచర్స్. అండ్ దెన్ మళ్ళీ నేను వీసీ అండ్ రిజిస్ట్రార్కి చెప్పినాను, ఎవరికి మేము ఇన్వైట్ చేయటం, మీకు కూడా ఇన్వైట్ చేయటం లేదు, ఎందుకంటే మాకు 500 పైన స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళు ఇక్కడ క్యాంపస్ వస్తే చాలా ఎక్సైట్మెంట్ అవుతుంది, సో వాళ్ళు ఫ్రీగా అన్ని క్యాంపస్ తిరగచ్చు అని, ఆడిటోరియంలో కూడా వాళ్ళకి ఫ్రీగా ఉండింది. సరే ఇది మంచి ఐడియా, మేము విఐపీస్ లేకపోతేనే మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు అని. సో అట్లా మేము ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినాం. అప్పుడు ఓకే సరే ఇప్పుడు ఇక్కడ ఏం ప్రోగ్రామ్ చేస్తాము, మేమనుకున్నాం స్వామి మా పెద్ద పిల్లలకి డాన్స్ అక్కడ పుట్టపర్తిలో వచ్చేసరికి పర్మిషన్ ఇవ్వలేదు, ఎందుకంటే స్వామికి అది ఇష్టం లేదు, పెద్ద గర్ల్స్ డాన్స్ చేస్తే స్వామికి ఇష్టం లేదు, అది నాకు మొదటి నుంచి తెలుసు. కానీ ఇక్కడ స్వామి ఎప్పుడైనా అనంతపురం వస్తే అప్పుడు స్వామి డాన్స్ ప్రోగ్రామ్స్ చూస్తున్నారు, ఇంకా డ్రామా కూడా చూస్తున్నారు. తర్వాత మెసెంజర్స్ ఆఫ్ సత్యసాయి ఎక్స్టూడెంట్స్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ టైంకి ఒకడ అక్కడ పూర్ణచంద్ర ఆడిటోరియంలో మేము డ్రామా చేసినాం. స్వామి ఒకసారి స్వామి అడుగున్నారు, మీరు వేరే వాళ్ళకి తీసుకుని వస్తున్నారు స్లమ్ చిల్డ్రన్ కి, ఈ పిల్లలకి ఆ పిల్లలకి, మీరేం చేస్తున్నారు. నేను చెప్పినాను స్వామి మీరు మాకు పర్మిషన్ ఇస్తే కదా మేము చేస్తాం, లేకపోతే ఎట్లా, మేము అనంతపురంలో చేస్తాం కానీ ఇక్కడ. సరే కానీ చేస్తే మీరు ఏం చేస్తారు స్వామి, మీరు దా డ్రామా చేయొచ్చు. స్వామికి ఆ డ్రామా చాలా నచ్చింది. ఇక్కడ ఒకసారి మేము అనంతపురంలోనే 89లో ఎనాక్ట్ చేసినాం, నేనే అని స్క్రిప్ట్ రాశాను. తర్వాత వారం తర్వాత అక్కడ ప్రశాంత్ నీలంకి మాకు ఇన్విటేషన్ ఇచ్చినారు స్వామి, కాలేజ్ ఆడిటోరియంలో యూజీసీ టీమ్ వస్తా ఉంది, మీరు ఆ ప్లే చేయాలని. ఎందుకంటే ఆ ప్లేలో మోస్ట్లీ యూ కెన్ సే 95% క్యారెక్టర్స్ మెన్, అండ్ అది కూడా మంక్స్. మంక్స్ అంటే అది క్రిస్టియన్ రోబ్సే వేసుకోవాలి. సో స్వామికి అది నచ్చింది, ఆడపిల్లలు కూడా చేయొచ్చు అని. సో ఆ ప్లేతో స్టార్ట్ చేసినాం పూర్ణచంద్ర ఆడిటోరియం. తర్వాత మళ్ళీ చాలా ప్లేస్ మేము ఎనాక్ట్ చేసినాం, కానీ ఎప్పుడూ కుల్వంత్ హాల్ చేయలేదు. సో అందుకే రిజిస్ట్రార్ కూడా ఏం చెప్పినారంటే, స్వామి మీకు అక్కడ పర్మిషన్ ఇచ్చినారు కానీ ఇక్కడ ఎప్పుడు చేయలేదు కదా, సో సరే అయితే మేము ఇక్కడ కూడా ప్లే చేస్తాము. సో డాన్సెస్ అండ్ కవాలీ సాంగ్స్ మేము అక్కడ డ్రెస్ వేసుకుని చేసేకలేదు, లేకపోతే మ్యూజిక్ ప్రోగ్రామ్ చేయొచ్చు, కానీ డ్రెస్సెస్ వేసుకుని ఎప్పుడు మేము స్వామి దగ్గర చేయలేదు. స్వామి చాలా గర్ల్స్ కి కొంచెం తక్కువే అట్లాంటివి ఛాన్స్ ఇచ్చేది. సో మేము అది యాక్సెప్ట్ కూడా చేసినాం హ్యాపీలీ, ఎందుకంటే స్వామికి తెలుసు మా ఆడపిల్లలకి కొంచెం ప్రొటెక్షన్ ఇవ్వాల, అందరు ముందు పోకూడదు అని మాకు కూడా తెలుసు. సో ఇక్కడ మేము డ్రామా చేసినాము. తర్వాత ఓకే, సో మేము ప్రోగ్రామ్ చేస్తే కూడా చాలా పాత టీచర్స్ కూడా ఉన్నారు, 68 నుంచి ఇంతవరకు ఆల్మోస్ట్ టిల్ 80 మేము చూసినాం. ఎందుకంటే తర్వాత వాళ్ళు ఇంకా మేము కూడా దాంట్లోనే లిస్ట్ లో ఉంటాము. సో 1968 to 80 ఎంతమంది టీచర్స్ ఉన్నారు, మేమందరూ ఫోన్ నంబర్స్ కలెక్ట్ చేసినాము, వేరే వేరే కాంటాక్ట్స్ తో ఫోన్ నంబర్స్ కలెక్ట్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి మీరు రావాలని. అట్లా చాలా మంది వచ్చినారు నిన్న. అండ్ మళ్ళీ నాన్ టీచింగ్ స్టాఫ్ కి కూడా మేము అట్లా పిలిచినాము, పాత చాలా పాత నాన్ టీచింగ్ స్టాఫ్ కి పిలిచినాము. అండ్ ఒక 2-3 టీచర్స్ కి నేను వర్క్ ఇచ్చాను, స్టూడెంట్స్ లిస్ట్ తయారు చేసి వాళ్ళకి ఫోన్ చేసి చేసి అందరికీ అట్లా. ఒక స్టూడెంట్ కి ఫోన్ చేస్తే చాలు, వాళ్ళ బ్యాచ్ కి అందరికీ ఫోన్ చేసి అందరికీ చెప్పినారు అట్లా. సో అందుకే 500 పైన పాత పిల్లలు ఇక్కడ వచ్చినారు. సమ్ ఆఫ్ దెమ్ వాళ్ళు నిన్న నాకు చెప్పినారు 25 ఇయర్స్ తర్వాత వచ్చినాము, కొంతమంది చెప్పినారు 35 ఇయర్స్ తర్వాత మేము ఈ క్యాంపస్ కి వచ్చినాం. మేము అనుకున్నాం అయ్యో ఎట్లా ఉంటుంది ఇన్ని సంవత్సరం తర్వాత, కానీ మాకు ఎంత బాగా రిసీవ్ చేస్తున్నారు మాకు అనిపించలేదు. మేము నిన్ననే వెళ్ళిపోయినాం ఇక్కడి నుంచి, మళ్ళీ ఇప్పుడు ఈ రోజు వచ్చినాము అట్లా అనిపించింది. అంత ప్రేమంతో ఆ ప్రజెంట్ పిల్లలు కూడా చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు. క్యాంపస్ అట్లనే ఉంది, ఎట్లా ముందు ఉండింది అట్లా వాళ్ళకి అనిపించింది.
0: మరి భౌతికంగా మన మధ్యలో ఏర్నప్పుడు ఈ టైంలో మీకు స్వామి యొక్క గైడెన్స్ ఎలాగా దొరుకుతున్నది?
2: నాకు ఎప్పుడైనా ఏమైనా ఏం చేయాలా, ఈ ప్రాబ్లం ఉంది ఏం చేయాలని అనుకుంటేనే సమ్హౌ ఫ్రమ్ సమ్వేర్ ఆ ప్రాబ్లం సొల్యూషన్ వచ్చేస్తుంది. సో నేను ఆఫీస్ వాళ్ళకి కూడా చెప్తూనే ఉంటాను, స్వామి దారి చూపిస్తారు, స్వామి దారి చూపిస్తారు. మేడం మీరు అప్పుడు నాకు తెలుసు స్వామినే దారి చూపిస్తారు, కానీ ఎట్లయినా అది డోర్స్ ఓపెన్ అవుతా ఉంది. ఏమైనా ఇప్పుడు గోల్డెన్ జూబిలీకి కూడా మేము యాక్చువల్ చూస్తే, మీరు నిన్న ప్రోగ్రామ్ చూస్తున్నారు కానీ చూస్తే ఎంత బాగుంది, చాలా గ్రాండ్ గా ఉంది, అన్ని బాగుంది, కానీ స్వామి అన్ని చేస్తున్నారు. యాక్చువల్లీ నాకు అట్లా అనిపించడం లేదు మేము చేస్తామని, ఎందుకంటే అందరూ ఒక ఫ్యామిలీగా మేము ఇక్కడ క్యాంపస్ లో వీఆర్ వర్కింగ్ అండ్ లైక్ అ టీమ్ వీఆర్ వర్కింగ్, వర్కర్స్ టీచర్స్ స్టూడెంట్స్ అందరూ మేము ఒక ఫ్యామిలీ అని నేను అట్లా ఆ భావంతోనే ఇట్లా రన్ చేస్తున్నాను క్యాంపస్. సో అందరూ ఏం చేయాలా ఏం చేయాలా చెప్పండి మేడం మేము చేస్తామని అందరూ హ్యాపీగా చేస్తున్నారు. డబ్బు విషయం కూడా మేము ఎప్పుడు టెన్షన్ పెట్టలేదు, ఎందుకంటే ముందు ఎప్పుడో స్వామి నాకు సెక్రటరీ ఆఫ్ మెసెంజర్స్ ఆఫ్ సత్యసాయి ఉన్నప్పుడు చెప్పినారు, గాడ్స్ వర్క్ ఇస్ గుడ్ వర్క్, డబ్బు విషయం మీరు టెన్షన్ పెట్టొద్దు, ఎట్లయినా డబ్బు వస్తుంది. సో నేను వాళ్ళు కూడా ఇది ఖర్చు ఇంత అవుతుంది అది డోంట్ థింక్, అది స్వామి వర్క్ స్వామియే చూసుకుంటారని ఎట్లయినా అందరూ ఓకే మేము ఇస్తాము మేమే సెటిల్ చేస్తామని అట్లా అందరూ షేర్ చేసి మేము అంత ఫంక్షన్ అయిపోయింది. మాకు అట్లా అనిపించలేదు భారం అని అనిపించలేదు ఒక్కసారి కూడా. సో అట్లా స్వామి నాకు వేరే అడ్మినిస్ట్రేషన్ గురించి చూస్తే కూడా ఏమైనా ఏ విషయంలోనే కూడా ఒక్కొక్కసారి నేను అనుకుంటాను ఇది చాలా పెద్ద ఇష్యూ ఎట్లా సాల్వ్ అవుతా చేస్తానని, కానీ నెక్స్ట్ డే చూస్తే స్వామి హెస్ ఆల్రెడీ సాల్వ్డ్ ఇట్ పార్ట్లీ, నాకు దారి చూపిస్తున్నారు. సో డ్రీమ్ కూడా కాదు కానీ స్వామినే వేరే వాళ్ళకి పంపించి అది సాల్వ్ అవుతా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు మా మెయిన్ బిల్డింగ్ ది ఒక క్లాక్ టవర్ ఉంది కదా, క్లాక్ టవర్ ఉంది, అది క్లాక్ చాలా సంవత్సరం నుంచి వర్క్ చేయటం లేదు. సాయంత్రం వాకింగ్ చేసేటప్పుడు నేను అనుకున్నాను ఈ క్లాక్ కి ఏమైనా చేయాలా, లేకపోతే ఐ థింక్ బికాస్ ఆఫ్ వెదర్ ఎక్కువ గాలితోనే అది ఏదో అయింది. సో నేను ఆఫీస్ లో ఒక అబ్బాయి ప్రసాద్ అని వర్క్ చేస్తారు, సో పిలిచి ప్రసాద్ నువ్వు పైన వెళ్ళి ఏమైనా చూస్తావా, ఏమైనా ఎవరైనా ఏమైనా ఫోన్ నంబర్ ఉంటే కూడా మేము కాంటాక్ట్ చేయొచ్చు, చాలా సంవత్సరం ముందు ఏమైనా రిపేర్ చేయించినారు ఏమో. తను కూడా చెప్తున్నాను వాడు అవును ముందు ఎప్పుడో కొన్ని సంవత్సరం ముందు ఎవరో వచ్చి రిపేర్ చేసుకుని వెళ్ళినారు కానీ మళ్ళీ అట్లా అయిపోయింది. సరే అయితే వెళ్ళిరా, అక్కడ వాల్ పైన ఒక మొబైల్ నంబర్ ఉండింది, ఫోన్ నంబర్ ఉండింది, వాల్ అక్కడ టవర్ లో, అక్కడ క్లాక్ ఎక్కడ ఉంది, గడియారం ఎక్కడ ఉంది, ఆ రూమ్ లోనే వాల్ పైన ఉంది రాసినది. సో నేను చేస్తాను చెప్తున్నాను, ఓకే సరే మేము ఫోన్ చేసి చూస్తాము. ల్యాండ్ లైన్ నుంచి నేను ఫోన్ చేశాను. ఆ ఫోన్ నంబర్ మహారాష్ట్ర పూణే. నేను ఫోన్ చెప్తే మీరు క్లాక్ రిపేర్ చేస్తారా ఏమైనా అని. అవును నా ఫాదర్ చేసేది. సో నేను చెప్పినాను ఇప్పుడు ఎవరైనా రిపేర్ చేయగలుగుతారంటే, లేదు నేను కూడా నేను నా ఫాదర్ నుంచి నేను నేర్చుకున్నాను. సో నేను చెప్పినాను ఇట్లా మాకు క్లాక్ పని చేయటం లేదు, మీరు వస్తారంటే సరే కదా డెఫినెట్లీ వస్తాను, నేను పుట్టుపర్తి నెక్స్ట్ మంత్ వస్తున్నాను, అప్పుడు నేను వచ్చి మీ క్లాక్ కూడా రిపేర్ చేస్తాను. కానీ మళ్ళీ నెక్స్ట్ మంత్ రాలేదు, నేను ఫోన్ చేస్తే ఎత్తలేదు, నాకు టెన్షన్ అయిపోయింది, అయ్యో దొరికింది నంబర్ మళ్ళీ ఏమైనా చేంజ్ అయిపోయిందా నంబర్ అని. తర్వాత మళ్ళీ వేరే ఇంకొక స్టూడెంట్ ఫాదర్ కి చెప్పి ఫోన్ చేసేస్తే, ఎస్ నేను వెళ్తాను కానీ నాకు వేరే పని ఉంది మళ్ళీ వెళ్తాను. కానీ సెప్టెంబర్ లో వచ్చి ఫ్రీగా చేసి వెళ్ళినారు. ఒక పెద్ద గ్లాస్ ఉంది అక్కడ 10x10, అది 10,000 రూపీస్ ఖర్చు చేసినాం మేము ఫుల్ రిపేర్. అది ఎందుకు అంటే అది గ్లాస్ పర్సన్ కి మేము ఇచ్చినాం డబ్బు, కానీ ఆయన తీసుకోలేదు. అది నా సేవ, స్వామికి సేవ. క్లాక్ ఇప్పుడు పని చేస్తా ఉంది. అట్లా స్వామి దారి చూపిస్తున్నారు. ఏమంటే ఇంకా స్వామికి ఆ పని కావాలని నాకు ఎట్లయినా ఆ థాట్ వస్తుంది చేయాలా అని, ఎట్లా చేయాలని అది కూడా స్వామినే చూపిస్తున్నారు. సో యాక్చువల్లీ స్వామి పనియే, స్వామియే చేస్తున్నారు, కానీ నాకు అట్లా థాట్ ఇచ్చి మళ్ళీ చేయిస్తున్నారు అంతే. సో నాకు ఎంత హ్యాపీనెస్ కి స్వామి క్లాక్ ఇప్పుడు పనిచేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తారు తర్వాత 12:00, 1:00 ఇప్పుడు కొడతా ఉంది. ఇక్కడ పెద్ద దూరం విలేజెస్ కూడా వాళ్ళకి వినిపిస్తుంది, అందుకే అందరికీ చాలా ఇష్టం ఉండింది అప్పుడు. సో అట్లా ఇప్పుడు పైన లోటస్ పైన కూడా ఒక లైట్ ఉండింది మేము స్టూడెంట్స్ టైంలో. తర్వాత ఎప్పుడు ఆ పోయింది నాకు తెలియదు, కానీ చాలా కొన్ని డికేడ్స్ నుంచి ఆ లైట్స్ నేను చూడలేదు అట్లీస్ట్ క్యాంపస్ లో. కానీ ఈ గోల్డెన్ జూబిలీ వస్తా ఉందని స్వామి ఎట్లా మాకు ఇచ్చినారు కాలేజ్, అట్లా నేను తయారు చేయాలని అనుకున్నాను. సో నేనేం చేశాను, మీరు పైన ఎక్కాలంటే ఎలక్ట్రీషియన్ కి అంత ధైర్యం లేదు, అందరికీ అడిగితే సరే మేడం మేము పోదాం. మళ్ళీ లాస్ట్ వీక్ నేను చెప్పినాను అట్లీస్ట్ ఇప్పుడు వెళ్ళండి, లేకపోతే మళ్ళీ ఏమైనా బల్బ్ వేరే టైప్ బల్బ్ ఉంటే మేము బెంగళూరు నుంచి తెప్పించాలా, సో మీరు ఎక్కాలా లేకపోతే ఎట్లా అని. ఎక్కినారు, నేను స్వామికి ప్రేయర్ చేశాను, స్వామి ఏమి అవ్వకూడదు ఎందుకంటే లోటస్ బడ్ పైన పోవాలా, మళ్ళీ దానిపైన లైట్ ఉంది, ఏమి జరుగుతుంది ఏమో కానీ మీరే చూసుకోవాలని. ఏమీ జరగలేదు, వాళ్ళ కింద తీసుకుని వచ్చినారు, అది బ్రేక్ అయిపోయింది. ట్రై చేస్తే ఆ బల్బ్ బానే ఉంది, కానీ పెద్ద కవర్ బయటది అది బ్రేక్ అయింది, బల్బ్ లోపల బాగుంది కానీ ఇప్పుడు సరిపోద్ది ఇప్పుడు. సో ఓకే సరే ఇంకా వాళ్ళు కనెక్షన్ చేసుకుని ట్రై చేస్తే ఆ వైర్ లోనే ఏదో ఉంది, తెలీదు ఎక్కడ అని. కానీ నేను చెప్పినాను మీరు వైర్ మార్చుకోండి. బల్బ్ అక్కడ టౌన్ నుంచి 2-3 మోడల్స్ చూపించినారు, ఒకది నాకు నచ్చింది అది పెట్టినారు. సో మళ్ళీ ఇప్పుడు 5-6 డేస్ నుంచి ఆ లైట్ ఉంది, ఎన్ని డీకేడ్స్ తర్వాత ఆ లైట్ వచ్చింది. సో స్వామి ఎప్పుడు చెప్పేది, ఈ అనంతపూర్ క్యాంపస్ ఇస్ బీకన్ ఆఫ్ లైట్. యునో బీకన్ ఆఫ్ లైట్ ఇస్ వాట్, దర్యాలో ఓషన్ లో లైట్ హౌస్ ఉంటుంది, అక్కడ ఆ లైట్ ఏమి అన్ని చోట డార్క్నెస్ కి లైట్ చూపిస్తుంది. సో హీస్ టు సే అర్లియర్ ఈ క్యాంపస్ ఇస్ బీకన్ ఆఫ్ లైట్, అండ్ ఇప్పుడు బీకన్ ఆఫ్ లైటే కనిపిస్తుంది రాత్రి చూస్తే, ఇట్ లుక్స్ లైక్ బీకన్ ఆఫ్ లైట్. సో అట్లా స్వామి ఒక ఐడియా ఇస్తారు, తర్వాత సంహౌ ఆ పని జరగాలని స్వామినే చేస్తున్నారు. యాక్చువల్లీ నాకు డ్రీమ్ లో రాలేదు, కానీ నాకు కాన్ఫిడెన్స్ ఉంది స్వామికి పని ఇష్టం ఉంటే ఎట్లయినా నాకు హెల్ప్ చేస్తారు. సో మనుషులు వచ్చేస్తారు, అట్లా ఆ క్లాక్ రిపేరర్ వచ్చి నాకు చెప్తున్నారు, మేడం నేను ఇంకొక నంబర్ రాస్తాను, ఏమైనా చేంజ్ అవుతే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, ఇప్పుడు 5-10 ఇయర్స్ తర్వాత కూడా నేను రావచ్చు అని రిపేర్ చేసుకుంటాను. ఎట్లా ఇన్ని సంవత్సరం తర్వాత ఆ నంబర్ సేమ్ ఉంది, తన ఫాదర్ నంబర్ అట్లీస్ట్, కానీ అట్లా రిపేర్ అయిందా లేదా. సో అది స్వామి పని, స్వామియే చేస్తున్నారని అనుకుంటున్నాను. నాకు నేను చేశానని అట్లా నాకు భావమే లేదు.
0: చాలా బాగుంది మ్యామ్. మరి ఇలాగే స్వామి ప్రెజెన్స్ ని తెలియజేసే ఇన్సిడెంట్ గాని సంఘటన గాని ఏదైనా జరిగిందా? ఈ ప్రిపరేషన్ టైంలోని దీనికి రిలేటెడ్ గా?
2: ప్రెజెన్స్ అంటే మీరు నిన్న విన్నారు కదా, నేను ఒక టీచర్ కి చెప్పినాను. అది ముందు ఎప్పుడో మేము స్టూడెంట్స్ టైంలో స్వామి మాకు కొన్ని లెటర్స్ రాస్తున్నారు, సో అట్లీస్ట్ ఒక లెటర్ కూడా మా దగ్గర లేదు. అప్పుడు వార్డెన్ జయలక్ష్మి గోపినాథ్ మేడం దగ్గర ఉండింది, లేకపోతే సుబ్బమ్మ మేడం దగ్గర ఉండింది. ఫస్ట్ వార్డెన్ సుబ్బమ్మ మేడం, తర్వాత జయలక్ష్మి మేడం, గోపినాథ్ మేడం. నాకు మేడం ఒక ఫోటో ఉంది, అది ఫోటో ఫ్రేమ్ లోనే ఒక లెటర్ ఉంది హాస్టల్లోని. ఎక్కడ ఉంది నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఆ టైంలో మేడం ఏం చేసేది, వార్డెన్ ఏం చేసేది, స్వామి లెటర్ రాసిన లెటర్ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తారు. సో మేము ఆ లెటర్స్ అన్ని రాసుకున్నాం, మా డైరీలో ఉంది ట్రాన్స్లేషన్, కానీ ఒరిజినల్ లెటర్ మా దగ్గర లేదు. సడన్ గా నాకు ఎట్లా ఎందుకో ఆ థాట్ వచ్చింది, ఆ అట్లీస్ట్ ఒక లెటర్ మాకు దొరికితే ఎంత బాగుంటుంది అని. ఎందుకో అందుకే నేను చెప్తున్నాను, ఆ థాట్ కూడా స్వామినే తీసుకుని వస్తున్నా. సో రాణికి చెప్పినాను, నా డిపార్ట్మెంట్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఇప్పుడు నా బదులు తనే హెచ్ఓడి. తర్వాత తనకి దొరికింది, అది కూడా ఒక పెద్ద స్టోరీ. కానీ దొరికింది 2 డేస్ తర్వాత నాకు చెప్పింది, మేడం నేను పంపిస్తున్నాను మీకు ఈమెయిల్తో, ఎందుకంటే ఆ లెటర్ దొరికింది. కానీ దాంట్లో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏమని, పైన 1976 స్వామి ఆ లెటర్ రాస్తున్నారు అనంతపూర్ గర్ల్స్ కి, పర్సనల్ లెటర్ ఫ్రమ్ స్వామి టు స్టూడెంట్స్. దానిపైన గోల్డెన్ జూబిలీ అని టైప్డ్ ఉంది, ఆ లెటర్ హెడ్ ఉంది. సో గోల్డెన్ జూబిలీ అక్కడ టైప్డ్ ఉంది. సో లెటర్ హెడ్ కూడా స్వామి అప్పుడు తయారు చేస్తున్నారు గోల్డెన్ జూబిలీలో. దట్ మీన్స్ కే స్వామి 50th ఇయర్ హీ సెలబ్రేటెడ్ ద గోల్డెన్ జూబిలీ. ఇప్పుడు స్వామి ఎడ్యుకేషనల్ మిషన్ కి స్వామి కాదు 50th ఇయర్ సెలబ్రేషన్ కావాలని మేము అనుకున్నాం. సో స్వామికి కావాలి, ఎందుకంటే స్వామి చెప్పరు నా 50th బర్త్డే సెలబ్రేట్ చేయం. మేమే భక్తులు చెప్పాలా, స్వామి మీ 50th ఇయర్ మేము సెలబ్రేట్ చేస్తాం. ఇప్పుడు మేము మా పేరెంట్స్ కి చెప్తాం కదా, అమ్మా నీ బర్త్డే ఈరోజు, చలో మేము ఏమైనా సెలబ్రేట్ చేస్తాం. అట్లా స్వామి మాకు ఎందుకు థాట్ ఇస్తారు, ఎందుకంటే స్వామి ఎట్లా చెప్తారు నా బర్త్డే సెలబ్రేట్ చేయండి, లేకపోతే 50 ఇయర్స్ మా ఎడ్యుకేషనల్ మిషన్. లేదు, మేమే చేయాలా, మేమే గుర్తు చేసి స్వామికి చెప్పాలా, స్వామి చేస్తామని సరే అని ఒప్పుకుంటారు. కానీ ఆ థాట్ ఇప్పుడు ఇస్తున్నారండి, అది స్వామి అట్లా. నాకు ఆ ప్రెజెన్స్ ఆఫ్ స్వామి, వీ కెన్ ఫీల్ ఇట్ ఆల్ త్రూ దట్. అండ్ వన్ మోర్ థింగ్, యాక్చువల్లీ ఇప్పుడు ఈ టైంలో 29th జూన్ నుంచి 6th జూలై వరకు ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ జరుగుతుంది. సో నేను అనుకున్నాను ఎట్లా మేనేజ్ చేస్తాం, ఎందుకంటే కల్చరల్ ప్రోగ్రామ్ రిహర్సల్ చేయాలా, ఈ పక్క వాళ్ళ స్టడీస్ సఫర్ అవ్వకూడదు, ఎందుకంటే అది కూడా ఇంపార్టెంట్. స్వామి నేను పిల్లలకి చెప్పినాను, కల్చర్ ప్రోగ్రామ్ పార్టిసిపెంట్స్ కి చెప్పినాను, మీరు ఎగ్జామ్ కూడా బాగా రాయాలా, ఎందుకంటే స్వామికి కూడా మంచి మార్క్స్ తెప్పిస్తేనే స్వామికి ఖుషి అవుతుంది. కానీ ఈ ప్రోగ్రామ్ కూడా జరగాల, ఏం చేస్తాము. నా ఐడియా ఉంది, మీరు ఏ టైంలో గ్రౌండ్కి వెళ్తారు, ప్రేయర్ ముందు 4:30 to 6 ప్రాక్టీస్ చేస్తామా, మీరు శ్రద్ధగా చేస్తారంటే ఎస్ మేడం అని చెప్పినారు. సో ఓన్లీ దట్ 1.5 hours ఇన్ ద డే వీ హ్యావ్ ప్రాక్టీస్డ్. హౌ మెనీ డేస్? నాట్ ఈవెన్ 10 డేస్ ఓన్లీ. నో వన్ విల్ ప్రాక్టీస్ ఇన్ ద స్టడీ టైమ్. వెన్ యూ గో టు హాస్టల్ ఆఫ్టర్ ప్రేయర్ డిన్నర్ దెన్ స్టడీస్. ఏమి డిస్టర్బ్ అవ్వకూడదు, లేకపోతే స్వామికి కోపం వస్తుంది. నా పిల్లలు దీంట్లో కూడా బాగా మంచి మార్క్స్ తెప్పించాలి, ప్రోగ్రామ్ కూడా బాగా జరగాలి. కానీ వాళ్ళు కూడా కోఆపరేషన్ తోనే ఇట్లా 1.5 hours శ్రద్ధగా చేస్తే చాలు అని అనుకున్నా. సో నాకు ఏం టెన్షన్ లేదు మైండ్ లో, ఎట్లా జరుగుతుంది ఏం అవుతుంది అని. కానీ 6th ఈవినింగ్ నుంచి మళ్ళీ మేము చాలా వరకు ప్రాక్టీస్ చేసినాం. దట్ ఆల్సో 2 practice 3 practices, దట్స్ ఫైనల్ అయిపోయింది. నేను పిల్లలకి చెప్పినాను, స్టూడెంట్స్ కి, మీరు డివోషన్తో భక్తితో చేస్తే ఇంపర్ఫెక్ట్ ఉంటే కూడా స్వామి యాక్సెప్ట్ చేస్తారు, కానీ డివోషన్ లేకుండా చేస్తే పర్ఫెక్ట్ ఉంటే కూడా స్వామికి ఇష్టం ఉండదు. సో మీరు అది పర్ఫెక్ట్ రావాలా, కానీ ఫుల్ మీ కాన్సన్ట్రేషన్ స్వామి పైనే ఉండాలా. సో మీరు ఆ భక్తితో చేస్తే స్వామి తప్పగా యాక్సెప్ట్ చేస్తారు. లాస్ట్లో స్వామి మీకు చెప్పాలా, చాలా సంతోషం, అప్పుడు నాకు సంతోషం వస్తుంది. సరే ఇప్పుడు స్వామికి మీరు సంతోషం పెట్టినారు అంతే నేను లాస్ట్ లో చెప్పి వెళ్ళినాను. త తర్వాత వీళ్ళందరూ టీచర్స్ వాళ్ళ వాళ్ళు మాట్లాడి ఇట్లా స్వామి డిస్కోర్స్ నుంచి చాలా సంతోషం అది ఆ చిన్న వాయిస్ తో ప్లే చేస్తున్నారు లాస్ట్ లో. ఎందుకంటే నేను అట్లా చెప్పినాను కదా, పిల్లలు ఏమైనా అనుకుంటారని వాళ్ళకి నిరాశ ఉంటుంది, స్వామి ఏం చెప్పలేదని వాళ్ళు అందుకే ప్లే చేస్తారు. సో అట్లా మేము కూడా స్వామి ప్రెజెన్స్ పిల్లలకి, ఇప్పుడు ప్రెజెంట్ పిల్లలకి ఆ ఫీల్ అవ్వాలా, వాళ్ళు కూడా స్వామి మిషన్ కంటిన్యూ చేయాలా. మేము ఎన్ని సంవత్సరం ఉంటాం, తర్వాత వాళ్ళే కదా టార్చ్ బేరర్స్. సో మేము పాస్ ఆన్ చేయాలా వాళ్ళకి. సో ఇప్పుడు నిన్న ప్రోగ్రామ్ తర్వాత ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంది క్యాంపస్ లో. ఎందుకంటే నాకు తెలుసు అది జరుగుతుంది, స్వామి పని కదా. స్వామికి మేము పాత పిల్లలు చూసి ఇప్పుడు ప్రెజెంట్ పిల్లలకి కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇంకా ఈ ప్రోగ్రామ్ తర్వాత ఆ పార్టిసిపెంట్స్ కి కూడా ఒక వేరే భావం ఉంది ఇప్పుడు. ఎందుకంటే నేను చెప్పినాను మీరు యాక్ట్ చేయలేదు, స్వామిని అన్ని చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మేము అనుకుంటామా నేను యాక్ట్ చేస్తున్నాను అప్పుడు బాగా రాదు. స్వామికి ఫుల్లీ మీరు ఆఫర్ చేయండి, ఏదైనా చేస్తే స్వామికి.
3: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
1: కళాశాల ప్రారంభమై 50 ఏళ్లు గడిచాయి. 50 ఏళ్ల సుదీర్ఘ కాలంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. స్వామి చాలా ప్రోగ్రెసివ్ గా ఆలోచిస్తారని, సమంజసమైన మార్పులకు ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ ఇలా చెప్పారు.
2: మేము స్టూడెంట్స్ టైమ్ లో స్వామి మా పైన చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టినారు. ఎట్లా డ్రెస్సింగ్ చేయాలా, ఎట్లా నడుచుకోవాలా, ఎట్లా నడుచుకోవాలంటే నిజంగా నడుచుకోవాలంటే వాకింగ్, ఫిజికలీ ఎట్లా వాక్. ఒకసారి నాకు గుర్తుంది ఆడపిల్లలు ఎట్లా నడుచుకోవాలని స్వామి చూపించినారు కూడా. అట్లా ఎక్కువ బాడీ షేక్ చేయకూడదు, మళ్ళీ జుట్టు ఎట్లా చేయాలా, బింది పెట్టాలా, అన్ని మా భారతీయ సంస్కృతి ఎట్లా మీరు పైకి తీసుకొని రావాలా, అది అన్ని మాకు అప్పటి నుంచి నేర్చుకునే ఉన్నారు. కానీ తర్వాత ఏమైంది, మోడర్నైజేషన్ తో కొంచెం మార్పు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పట్లో మా టైంలో ఎట్లా ఉండింది అట్లా ఇప్పుడు చేసేకి లేదు, పిల్లలు కూడా యాక్సెప్ట్ చేయరు. కానీ నేనేం అబ్జర్వ్ చేశాను, మేం ఎల్డర్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాము ఇంకా ఇప్పుడు కూడా, కానీ స్వామి చాలా ప్రోగ్రెసివ్ మైండ్. ఎందుకంటే ఇప్పుడు మాకు స్పోర్ట్స్ మీట్ టైంలో కూడా సల్వార్ కమీజ్ పెట్టే స్వామి పర్మిషన్ ఇచ్చినారు. సల్వార్ కమీజ్ వేసుకోండి, మా టైంలో మేము సారీస్ వేసుకుని స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేస్తాం, కానీ వాళ్ళకి ఆ పర్మిషన్ ఇచ్చినారు సల్వార్ కమీజ్ దుప్పట్టా వేసి బాగా నీట్ గా మీరు చేయొచ్చు అని. సో స్వామి చాలా ప్రోగ్రెసివ్, మాకంటే ఎక్కువ. సో నాకు అట్లా అనిపిస్తుంది, స్వామి ఇస్ అ ప్రోగ్రెసివ్ గాడ్ ఇన్ ద ప్రెజెంట్ కాంటెక్స్ట్. ఆడపిల్లలు వాళ్ళ డిసిప్లిన్ ఉండాలా, మర్యాద ఉండాలా, మోడెస్టీ అన్నీ ఉండాలా, క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఉండాలా. కానీ బెటర్ వరల్డ్ కంపేర్ చేస్తే మా పిల్లలు ఒక 2 స్టెప్స్ వెనకాల రాకూడదు. మేము కూడా ఈక్వలీ కాంపిటెంట్, ఈక్వలీ మేము వేరే వాళ్ళతో కంపీట్ చేయొచ్చు అని అట్లా కూడా ఉండాలా. సో స్వామి హెస్ వాట్ హీ హెస్ డన్ ఇస్ ట్రెడిషన్ ప్లస్ మోడర్నిటీ, ఇది బ్లెండ్ చేసి మాకు కొన్ని స్వామినే స్లోలీ అలౌ చేస్తా. మధ్యలో కొన్ని ఐ థింక్ కొన్ని సంవత్సరం మేము స్టూడెంట్స్ టైంలో అప్పుడు సల్వా కమీజ్ అలౌ చేస్తారు, కానీ అప్పుడు సరిగా దుప్పట్టా పెట్టలేదు ఇది అది అని మేమే మా ఎల్డర్సే చెప్పి స్వామికి చెప్పినారు, స్వామి వాళ్ళు సరిగా దుప్పట్టా పెట్టడం లేదని, సరే ఇప్పుడు పూర్తిగా చీరనే కట్టుకోవాలని చెప్పినారు. కానీ తర్వాత చూడండి 80స్లో స్వామి యాక్సెప్ట్ చేస్తున్నారు, నూను వాళ్ళకి అట్లా పర్మిషన్ ఇవ్వాలా, ఫ్రీగా కొంచెం వాళ్ళ ఎక్సర్సైజెస్ ఏమైనా స్పోర్ట్స్ దీంట్లో. 86లో మేము వాళ్ళ సల్వార్ కమీజ్ వేసుకునే అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కదా. సో స్వామి చాలా ప్రోగ్రెసివ్ చెప్పచ్చు. అది ట్రెడిషన్ ఒక పక్క ఉండాలా, కానీ ప్రోగ్రెస్ కూడా ఉండాలి, లేకపోతే మేము వీ విల్ బికమ్ వాట్ యూ కాల్ అవుట్డేటెడ్. సో స్వామి అట్లా చేయలేదు. ఈ క్యాంపస్ ఈ కాలేజ్ లో కూడా అన్ని ట్రెడిషన్ ఉండాలా, కానీ మళ్ళీ ఎక్విప్మెంట్ చూస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే, మా మల్టీమీడియా ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ అన్ని మోడర్నైజేషన్ కూడా జరిగింది. సో స్వామికి అట్లనే ఇష్టం ఆడపిల్లలకి, కాలేజ్కి కూడా. సో ఆడపిల్లలు కూడా, సో అందుకే నాకు అట్లా ఓ నేను అంత ఓల్డ్ ఫ్యాషన్ అని ట్రెడిషనల్ అట్లా నాకు అనిపించదు. నేను కూడా మోడర్న్ లేడీనే, కానీ మై రూట్స్ ఆర్ ఇన్ ట్రెడిషన్. సో నాట్ వెస్టర్నైజేషన్, మోడర్నైజేషన్. స్వామికి ఆ వెస్టర్నైజేషన్ ఇష్టం లేదు, కానీ మోడర్నైజేషన్. సో ఐ థింక్ స్వామీస్ మెసేజ్ ఈజ్ ద సేమ్, మేమే అర్థం చేసుకోలేదు. ఊరికే అట్లా ఎగ్జాక్ట్లీ 68లో ఎట్లా ఉన్నారు అట్లా ఇప్పుడు పిల్లలకి మేము చెప్తే అట్లా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫాలో. వాళ్ళు కూడా ఎట్లా ఫాలో చేస్తారు, ఎప్పుడు ఫాలో చేస్తారు, మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే వాళ్ళు ఫాలో చేస్తారు. కానీ స్వామి అట్లా, స్వామి హెస్ బిన్ వెరీ ప్రోగ్రెసివ్ ఇన్ హిస్ హోల్ వే హీ హెస్ రన్ దిస్ కాలేజ్.
0: ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ గారు కాలేజీ పూర్వ విద్యార్థిని కూడా. తను చదివిన కాలేజీకే డైరెక్టర్ కావడం తనకెంతో ఆనందం కలిగిస్తున్నది అన్నారు. మీరు ఇక్కడ చదువుకొని ఇక్కడ పనిచేసి ఇప్పుడు కూడా ఈ స్వర్ణోత్సవంలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది?
2: నాకు ఒక ఎక్స్టెన్షన్ ఆఫ్ మై లైఫ్ అనిపించింది. ఎందుకంటే నేను ఎట్ ఏజ్ ఆఫ్ 13 నేను ఇక్కడ వచ్చాను. మళ్ళీ 2 ఇయర్స్ హై స్కూలింగ్ చేశాను, ఎందుకంటే స్వామి నాకు పిలిచినారు. అప్పుడు స్కూల్ స్వామి స్కూల్ లేదు ఇక్కడ పుట్టపర్తిలో. సో స్వామి నాకు ఇక్కడ ఉండమన్నారు. అప్పుడు స్వామినే అనీ ముఖర్జీ మేడం ఆ రోజుల్లో ప్రిన్సిపల్ ఇక్కడ ఈ క్యాంపస్ కి. స్వామి టోల్డ్ హర్ టు గో. ఆ రోజుల్లో ఒకే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉన్నింది ఇక్కడ అనంతపురం టౌన్ లో, ఎల్ఆర్జీ స్కూల్. అక్కడ ఆ మేడమే వెళ్లి నాది, నా సిస్టర్, నా అక్కది అడ్మిషన్ చేసుకుని వచ్చింది. సో మేము అట్లా వెళ్ళినాము హైగా విఐపీ లాగా అని. మళ్ళీ 2 ఇయర్స్ నేను, నా సిస్టర్ 1 ఇయర్. మేము హై స్కూల్ ఫినిష్ చేసి తర్వాత మేము కాలేజ్కి జాయిన్ అయినాం. కానీ తర్వాత నేను కాలేజ్ జాయిన్ చేశాను, పియూసీ చేశాను, డిగ్రీ చేశాను. అంత ఫుల్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత నేను ఇంకా నా పీజీ కోర్స్ చేస్తున్నాను. అప్పుడు ఇక్కడ కూడా క్యాంపస్ లో ఎంఏ ఇంగ్లీష్ లేదు. సో నేను పక్కన యూనివర్సిటీలో పీజీ సెంటర్, ఆటోనామస్ పీజీ సెంటర్, తర్వాత అది సేమ్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అయిపోయింది. కానీ అప్పుడు నేను పీజీ కోర్స్ చేస్తున్నాను. స్వామినే చెప్పినారు ఇక్కడ హాస్టల్లో ఉండి నేను అక్కడ చేయాలి. సో రోజు నేను బస్సులో వెళ్లి వస్తున్నాను. అప్పుడు ఒకసారి స్వామి బర్త్డే టైం, నేను ఎందుకంటే పిల్లలతోనే నేను హాస్టల్లోనే ఉంటున్నాను, నేను వాళ్ళతోనే కూర్చుంటాను అక్కడ దర్శనానికి. సో స్వామి చీర ఇచ్చేటప్పుడు, ఏమి పటేల్ నువ్వు ఎన్ని రోజులు ఇట్లే ఉంటావు, ఎప్పుడు టీచర్ అవుతావు మా కాలేజ్లో అని. సో నేను చెప్పినాను, స్వామి ఇంకా చదువుకుంటున్నానంటే సరే వెంట తొందరగా వచ్చేసాయి టీచర్గా అని. సో నాకు అట్లా ఎక్స్టెన్షనే అనిపించింది. తర్వాత ఎంత హ్యాపీగా స్వామి ఇంకా తొందరగా వచ్చేసాయని చెప్తే, నేను కూడా మళ్ళీ నా కోర్స్ అయిన తర్వాత ఒక 2-3 మంత్స్ ఇక్కడ వర్క్ చేశాను. ఎందుకంటే ఒక మేడం లీవ్లో ఉంది అని. మళ్ళీ స్వామికి అడిగితే ఫుల్ టైం పిహెచ్డీ చేస్తాను స్వామి అంటే, సరే చెయ్యి అని. అప్పుడు నేను అదే బయటనే చేస్తాను. అప్పుడు ఇక్కడ లేదు కదా ఏమో ఇంగ్లీష్ అని, మళ్ళీ అప్పుడు స్టార్ట్ అయింది కానీ ఫుల్ ఫ్లెజ్డ్ లేదు. సో బయట చేసుకుని అప్పుడు కూడా మళ్ళీ ఎప్పుడు వస్తావు టీచర్గా నా కాలేజ్కి అని. నా పిహెచ్డీ ఆల్మోస్ట్ ఫినిష్ అవుతా ఉంది 85లో. అప్పుడు కూడా ఒకసారి స్వామి చెప్తున్నారు, నువ్వు రా తొందరగా రా అని. నేను సరే అని చెప్తున్నాను, కానీ నేను రాలేదు ఎందుకంటే ఇంకా నా పిహెచ్డీ అవ్వలేదు, అది ఫినిష్ అవుతే బాగుంటుంది. కానీ ఆ లోపల ఏమైంది, ఐ థింక్ యాడ్ బ్లాక్ లో నుంచి నాకు వేరే వాళ్ళు టీచర్ ఇక్కడ క్యాంపస్ లో టీచర్ ఐ థింక్ హెచ్ఓడి చెప్తున్నారు, నాకు పిలిచి చెప్తున్నారు, మేము అడ్వర్టైజ్మెంట్ పెడుతున్నాము డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ కి, నువ్వు ఎందుకు అప్లై చేయలేదు? నేను చెప్తున్నాను, లేదు మేడం, నేను ఇంకా నా పిహెచ్డీ అవ్వలేదు కదా అందుకే. లాస్ట్ ఇయర్ కూడా పెట్టినాము, ఈసారి కూడా మేము పెట్టినాం, నువ్వు అప్లై చేయటం లేదు. మేము నీకోసమే అది అడ్వర్టైజ్మెంట్ పెట్టమన్నారు స్వామి. కానీ దాని తర్వాత నేను వెంటనే కుటుంబరావు, అప్పుడు ఈ వాజ్ సెక్రటరీ ఆఫ్ ద ఆశ్రమ్, నేను అంకుల్ దగ్గర వెళ్లి అడిగినాను స్వామికి ఒకసారి మెసేజ్ పంపిస్తారా అని. అంకుల్, నాకు అర్థం అవటం లేదు ఏం చేయాలా అని. సరే స్వామి సెంట్ మెసేజ్ బ్యాక్, జాయిన్ చేయమను. సో నాకు చెప్పినారు జాయిన్ చేయి అని చెప్తున్నారు స్వామి. సో దెన్ నేను అప్లై చేశాను. అప్పుడు నేను ఇంకా థీసిస్ కూడా సబ్మిట్ చేయలేదు, కానీ జాయిన్ చేశాను. అందుకే నాకు ఎక్స్టెన్షన్ అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ 46 ఇయర్స్ కంటిన్యూస్లీ వేరే వేరే రోల్లోనే నేను ఇక్కడ ఉన్నాను. అది జాయిన్ చేసిన తర్వాత 86 జనవరిలో నాకు డిగ్రీ వచ్చింది, ఎందుకంటే స్వామి బర్త్డే 60th బర్త్డేనే నేను సబ్మిట్ చేయాలి నా పిహెచ్డి థీసిస్ అని నేను అనుకున్నాను. సో అట్లా హార్డ్ వర్క్ చేసి సబ్మిట్ చేసేసాను. ఇక్కడ వర్క్ చేస్తూ చేస్తూ 2 o'clock వరకు కూర్చొని టైప్ చేసేది నేనే, సొంతంగా నా థీసిస్ నేనే టైప్ చేశాను. ఎందుకంటే నాకు మిస్టేక్స్ వస్తే లేట్ అవుతుంది, నేనే మాన్యువల్ గా అన్ని టైప్ చేశాను. అప్పుడు తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత నాకు రికార్డ్ టైంలో డిగ్రీ కూడా వచ్చేసాను. తర్వాత నేను ఇక్కడే కంటిన్యూ అయ్యి స్లోలీ మళ్ళీ ఐ థింక్ 2010-11 అప్పట్లోనే స్వామి ఫిజికల్ ఫామ్ అప్పుడు ఉన్నింది. ఐ థింక్ అప్పుడు హెచ్ఓడి నాకు చేసినారు స్వామి. కానీ తర్వాత నాకు ప్రొఫెసర్షిప్ వచ్చింది, అప్పుడు స్వామి ఫిజికల్ ఫామ్ లో లేరు. సో అది కానీ తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ పోస్ట్ కి వచ్చినాను 2017. సో నాకు అట్లా ఏం అనిపించదు వేరేగా, ఓకే ఫస్ట్ ఐ వాజ్ అ స్టూడెంట్ తర్వాత టీచర్ ఇప్పుడు డైరెక్టర్, నాకు అట్లా అనిపించదు. నాకు ఓన్లీ ఎక్స్టెన్షన్ ఆఫ్ స్వామీస్ వర్క్ అని అనిపిస్తుంది నాకు. ఏ హ్యాపీనెస్ ఆర్ ఎక్సైట్మెంట్ అట్లా ఏమి లేదు. స్వామి వర్క్ చేస్తూనే ఉన్నాను, వేరే వేరే రోల్స్ స్వామి ఇస్తున్నారు. ఫస్ట్ నాకు స్టూడెంట్ రోల్, ఇప్పుడు తర్వాత టీచర్, తర్వాత హెచ్ఓడి, కొంచెం అడ్మినిస్ట్రేషన్ ఇచ్చినారు, ఇప్పుడు నాకు డైరెక్టర్ గా పెట్టినారు. ఓకే స్వామి వర్క్ కంటిన్యూ చేయాలని స్వామి ఇట్లా నాకు వేరే వేరే, అది కూడా ఒక డ్రామానే స్వామిది. నేను యాక్టర్, ఐఎమ్ డూయింగ్ డిఫరెంట్ రోల్స్, కానీ డ్రామా ఒకటే, అది స్వామి డైరెక్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను డైరెక్టర్ కాదు, స్వామి డైరెక్టర్.
0: మరి నిన్న వచ్చిన ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళ అనుభవాలు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు ఆ విషయాలు చెప్తారా?
2: వాళ్ళు ఫస్ట్ థింగ్ వాళ్ళు నాకు చెప్పినారు ఆ డ్రామా ఆఫ్కోర్స్ వాళ్ళకి చాలా బాగా నచ్చింది. వాళ్ళకి ఎట్లా అనిపించిందంటే బాబా అక్కడే ఉన్నారు, అది యాక్షన్ ఏం కాదు డ్రామా ఏం కాదు, స్వామి మాకు మంచి మెసేజెస్ కూడా ఇచ్చినారు ఆ ప్లే ద్వారా. ఇంకొకటి వాళ్ళకి క్యాంపస్లో చాలా స్వామి ప్రెజెన్స్ అనిపించింది, ఎందుకంటే మేము నేనే మీటింగ్ పెట్టి కొంతమంది మీటింగ్ పెట్టి నేను చెప్పినాను స్వామి క్యాంపస్కి తప్పగా వస్తారు. సో సాటర్డే ఈవినింగ్ స్వామి రూమ్లో దీపం లైట్ చేయాల, తర్వాత సండే మార్నింగ్ అక్కడ సుప్రభాతం కూడా చేయాల, ఎందుకంటే స్వామి వచ్చినారు క్యాంపస్కి, మేము ఆ భావంతోనే చేస్తున్నాము. సో ప్రొసెషన్ కూడా మార్బుల్ ఫ్లోర్ నుంచి కాదు, ఇక్కడ కామన్ రూమ్ నుంచి కాదు, స్వామి రూమ్ నుంచి కలశం తీసుకుని వస్తాం కిందకి, ఎందుకంటే స్వామికి అక్కడ నుంచి మేము తీసుకుని మళ్ళీ ఆడిటోరియం మెయిన్ ఎంట్రన్స్ నుంచి మేము దిగి వస్తాము. అది ఆ ఎక్స్టూడెంట్స్ కి చాలా హార్ట్ టచ్ అయింది, ఎందుకంటే ముందు ఎట్లా స్వామి వచ్చేది అట్లానే మీరు అన్ని ప్రొసెషన్ అరేంజ్ చేసినారని మాకు చాలా హ్యాపీ అని వాళ్ళకి అట్లా ఫీలింగ్. ఫుల్ ఈవెన్ ఈవినింగ్ టైం కూడా వాళ్ళు అదే స్వామి క్యాంపస్ లో ఉన్నారని అట్లా వైబ్రేషన్స్ చాలా పవర్ఫుల్ వాళ్ళకి అనుభవం అయింది. మేము ఇక్కడ ఉన్నాం మాకు అనిపిస్తుంది అది వేరే, కానీ వాళ్ళు బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా క్యాంపస్ చాలా మార్పు ఉంది, ఇప్పుడు స్వామి ఉన్నారని మాకు పూర్తి 100% విశ్వాసం అయిపోయింది. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇన్స్పిరేషన్తో పని చేయాలా స్వామి పని చేయాలని వాళ్ళు అందరూ వెళ్ళినారు. అని ఇప్పుడు 21st మేము తప్పగా రావాలి. కానీ వాళ్ళు ఇంకొక విషయం ఏం చెప్పినారంటే అది 21st పుట్టపర్తి మేము వస్తే అది డెఫినెట్లీ అది మా ఫంక్షన్ మేము రావాలా, కానీ క్యాంపస్ లో వచ్చినప్పుడు ఇట్ ఈస్ లైక్ కమింగ్ హోమ్, మా అమ్మాయి ఇంటికి మేము వచ్చినామని అట్లా అనిపించింది. ఎందుకంటే స్వామి మాకు అట్లే చూసుకున్నారు, బాగా ప్రేమం ఇచ్చి మాకు బాగా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చాం. క్యాంపస్ వచ్చినాం అది వేరే ఎక్స్పీరియన్స్, అది దానికి కంపేర్ చేసేకే లేదు. సో వాళ్ళు చాలా వాళ్ళ హార్ట్స్ ఫిల్డ్ విత్ స్వామీస్ ప్రేమ అండ్ వాళ్ళు వెళ్ళినారు.
1: అనంతపురం మహిళా కళాశాలలో కొంతకాలం పనిచేసిన అధ్యాపకుల అనుభవాలు ఇప్పుడు మీకోసం. ముందుగా బాటనీ లెక్చరర్ శ్రీమతి ధనలక్ష్మి గారి అనుభవం.
4: నా పేరు ధనలక్ష్మి, నేను బాటనీ లెక్చరర్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ కాలేజ్ ఫర్ విమెన్. నేను ఇక్కడ 1984లో నేను ఈ కాలేజ్ లో జాయిన్ అయినా, నవంబర్ 26th సూన్ ఆఫ్టర్ స్వామీస్ బర్త్డే. ఎందుకంటే అంతకుముందు ఇద్దరు ఇంటర్వ్యూకి వచ్చాం, బాటనీ ఇంటర్వ్యూకి. నేను అందులో సెలెక్ట్ అవ్వలేదు యాక్చువల్లీ. తర్వాత అమ్మాయి సెలెక్ట్ అయింది, కానీ అకామిడేషన్ ఇక్కడ లేదన్న రీజన్ తో అమ్మాయి వెళ్లిపోవడం, నేను ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అందుకనే అది స్వామి ఎక్కడున్నా కూడా, నేను కర్నూలులో వర్క్ చేసేదాన్ని, నెల్లూరులో 2 ఇయర్స్ చేసి ఇక్కడికి పిచ్చుక కాళ్లకు దారం కట్టి లాగినట్టుగా నన్ను లాగారు నేను అనుకుంటున్నాను. తర్వాత 84లో నేను నవంబర్ జాయిన్ అయితే 85 ఆగస్ట్లో నా మ్యారేజ్ అయింది. ఫస్ట్ కార్డు స్వామికి ఇవ్వాలని నేను బ్యాగ్ లో పెట్టుకుని, అప్పటికి ఇంకా హేమలత మేడం గారు ప్రిన్సిపాల్ గా ఉన్నారు, స్వాతి సహా అని నా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్, ఆ అమ్మాయి నాకు అక్కడేం తెలియదు, తను తీసుకెళ్లింది, కూర్చున్నాం జయమా మేడం పక్కన కూర్చున్నాను, కూర్చోబెట్టుకున్నారు నన్ను యాక్చువల్ గా. ఆ తర్వాత స్వామికి జయమా మేడం చెప్తున్నారు, స్వామి మన కాలేజీలో కొత్త అమ్మాయి జాయిన్ అయింది అని ఇంకా చెప్తున్నారు. నేను కార్డు ఇంకా బయటికి తీయలేదు, నా వెడ్డింగ్ కార్డు స్వామికి ఫస్ట్ కార్డు ఇవ్వాలని ఇంకా బయటికి తీయలేదు. స్వామి పెళ్ళా అని అడిగాను నేను. అసలు నాకు అప్పుడు గబగబా కార్డు తీసి స్వామి దగ్గర పెట్టి ఆ తర్వాత నా కళ్ళల్లో నీళ్లు వచ్చేసినాయి. తర్వాత 1990 ఐ వాజ్ బ్లెస్డ్ విత్ చైల్డ్ అండ్ దెన్ 91లో మేము ఇక్కడే స్వామి కాలేజీకి ఎదురుగానే ఇల్లు కట్టుకున్నాం. 91లో మళ్ళీ అగైన్ స్వామి గృహప్రవేశంకి ఇవ్వాలి కార్డు అనుకుని నేను ఒక్కదాన్ని వెళ్ళా ఫస్ట్. అటువైపు కూడా రాలేదు స్వామి ఈవినింగ్. అందరూ నన్ను అన్నారు, నువ్వు యు ఆర్ బ్లెస్డ్ చైల్డ్, వాడు స్వామి దగ్గర వచ్చాక పుట్టాడు కాబట్టి నువ్వు బాబుని తీసుకురా అన్నారు. అదే ఇమ్మీడియట్ నైట్ ఇంటికి వెళ్లి మళ్ళీ ఇమ్మీడియట్ మార్నింగ్ దర్శనంకి వచ్చేసా. అప్పట్లో 5 గంటలకు దర్శనం ఉండేది. ఆ టైంలో చిన్నవాడు బాబుకి ఇంకా 11th మంత్, ఇట్లా అప్పటికి అలవ్ చేసేవాళ్ళు అక్షింతలు అవన్నీ కార్డు అన్ని తీసుకొని ఇట్లా బాబుతో తీసుకున్నప్పుడు స్వామి కార్డు తీసుకొని బాబుని అక్షింతలు వేసి బ్లెస్ చేసి, నేను అనుకుంటాను ఇవన్నీ నేను ఇక్కడికి రావడానికి స్వామి నన్ను లాక్కున్నారంతే. ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చి ఎన్నో నేర్చుకున్నాను. ఈ 50th గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో అసలు నాకు ఇంత ఇన్విటేషన్ ఇచ్చిన రాజశ్రీ పటేల్ మేడంకి నేను చాలా థ్యాంక్ఫుల్ ఉంటాను అసలు. ఎందుకంటే ఇంతమందిని, నా ఓల్డ్ స్టూడెంట్స్ చూడడమే కాదు, నా సీనియర్ టీచర్స్ ని అందరినీ నేను చూడగలుగుతున్నాను. అండ్ ఐ విష్ ఎవ్రీబడి హియర్ స్వామి బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సాయిరామ్.
0: జువాలజీ లెక్చరర్ శ్రీమతి రమాసుందరి ఏం చెప్పారో వినండి.
5: నా పేరు రమాసుందరి అండి. నేను 1972లో స్వామి దయతో జాయిన్ అయ్యాను. తర్వాత నియర్లీ 40 ఇయర్స్ సర్వీస్ అనమాట. ఇక్కడ నేను జువాలజీ డిపార్ట్మెంట్ లెక్చరర్ గా జాయిన్, జూనియర్ లెక్చరర్ గా జాయిన్ అయ్యాను. తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యాను అనమాట. తర్వాత కూడా కొన్నాళ్ళు వాలంటరీగా సేవ చేశాను. అలాగా నాకు నియర్లీ 40 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ స్వామి అనుగ్రహించారు ఆయన సన్నిధానంలో. ఇకపోతే మా పేరెంట్స్ కూడాను, మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళు కూడా సాయి డివోటీస్ అనమాట. స్వామితోటి అనుభవాలంటేను స్వామితో చాలా ఇప్పుడు మాట్లాడగలిగేదాన్ని అనమాట. చాలా ధైర్యంగాను స్వామి నాకు తల్లి తండ్రి దైవం అన్ని ఆయనే అనుకున్నట్లుగా ఆయన కూడా అలాగే ట్రీట్ చేసేవారనమాట. స్వామి ఒకసారి స్వామి కాలేజ్ డే జరుగుతుండింది. మామూలుగా ఆ రోజుల్లో కాలేజ్ డే జరుగుతున్నప్పుడు పబ్లిక్ కూడా వచ్చేసేవాళ్ళు. మా పేరెంట్స్, మా నాన్నగారు, అమ్మగారు, అమ్మగారు వచ్చారనమాట. మా చెల్లెలు కూడా వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళందరూ బయటే ఉన్నారు. సరే మేము స్టాఫ్ లోపల ఉన్నాము. ఇక్కడ మీటింగ్ అయిపోయాక స్వామి ఇటువంటి లోపలికి వచ్చారు. వచ్చి ప్రిన్సిపల్ ఆఫీస్ రూమ్ నుండి స్టాఫ్ రూమ్ లోకి, దీంట్లోకి వచ్చారు, ప్రిన్సిపల్ రూమ్ లోకి వెళ్ళి స్టాఫ్ రూమ్ లోకి వచ్చారు. అక్కడ నడుచుకున్నప్పుడు స్వామి దిగినప్పుడు స్వామి అమ్మ వాళ్ళు వచ్చారు. స్వామి అంటే ఎక్కడున్నారు అన్నారు. గేట్ బయట ఉన్నారు స్వామి. పిలుచుకురాపో అన్నారనమాట. సరే వాళ్ళని పిలుచుకొచ్చాక స్వామి వాళ్ళని లోపల కామన్ రూమ్ లోకి తీసుకెళ్లారు. నేను లోపలికి వెళ్తే నువ్వెందుకు అన్నారు. స్వామి అమ్మ వాళ్ళు వచ్చారు కదా స్వామి అంటే నువ్వు నా దానివే కదా అన్నారు. మా చెల్లెళ్ళు, మా నాన్నగారు, మా అమ్మగారు లోపలికి వెళ్లారు. వెళ్ళాక మా చెల్లె సిక్నెస్ ఉండింది అనుకుంటాను. స్వామి వాళ్ళకి చాలాసేపు ఇంటర్వ్యూ ఇచ్చి మిగతా పిల్లలందరినీ మీకు పెళ్లిళ్ళు అవన్నీ మీరు చేసుకోండి, ఈ అమ్మాయి నా అమ్మాయి నేను చూసుకుంటాను అని చెప్పారు. అంటే అప్పటికి నేను ఫ్యామిలీని సపోర్ట్ చేస్తున్నాను, పెళ్లి చేసుకున్నాను డిటర్మినేషన్ అనమాట. అది మా నాన్నకు బాధాకరం. అందుకని స్వామికి బృందం ఎంచుకున్నాను అనుకుంటాను. వాళ్ళు నేను పోలే లోపలికి, నన్ను రానివ్వలేదు స్వామి నువ్వెందుకు అన్నారు. అందుకని నేను బయటే ఉండిపోయాను. తర్వాత మా చెల్లెలు స్వామి దగ్గరే కూర్చొని ఉన్నప్పుడు అమ్మ ఏమైంది ఏమని తెలియదు, నాకు తెలీదు, స్వామి ఊళ్ళో పడుకుంది. స్వామి మా అమ్మతో నాన్నగారితో మాట్లాడిన దాదాపు 30 నిమిషాల పైన ఉండి ఉంటుంది. ఆ అమ్మాయి స్వామి ముడిలో తల పెట్టుకుని పడుకొని ఉండిందనమాట. మా నాన్నగారు లేకపోతే అయ్యో అంటే లేకపోతే వద్దు పండుకొని ఏంటి అన్నారంట. అంత అయినా నిద్ర లేపితే బాగా స్వామి అమ్మాయిని బాగా బ్లెస్ చేసి పంపించారు స్వామి. అఫ్కోర్స్ షీఈస్ నో మోర్ నౌ అనమాట. అట్లాగా అది అదొక ఎక్స్పీరియన్స్. ఇక్కడ గోల్డెన్ జూబ్లీ అనేటువంటి నాకు ఎలా చెప్పాలో ఆరాధనత నాకు తెలియటం లేదు. నేను దాగలను లేను అనుకున్నాను, నాకు మోకాళ్ళ నొప్పి లేకు అనమాట. సరే ఇంటి దగ్గర బయలుదేరేటప్పటికి రెండు బస్సులు ఫెయిల్ అయినాయి, టైం చూసుకున్నాను, స్టార్టింగ్ ప్రోగ్రామ్ చూడలేదు కదా అనుకున్నాను. సరే ఇక్కడికి వచ్చేటప్పటికి పాత జ్ఞాపకాలన్నీ చాలా బాగా గుర్తుకొచ్చాయి. స్వామి వారు స్టేజ్ పైన ఎక్కడ స్పీచెస్ ఇవ్వడము, మేమంతా ఆయన వెనక నడుచుకుంటూ వెళ్లిపోయాడు, స్వామి స్పీడ్ గా నడుస్తుంటే ఆయన వెంట నడుచుకుంటూ వెళ్లిపోయాడు, అవన్నీ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లాగా వచ్చాయి. ఆ అమ్మాయి స్వామి ముడిలో తల పెట్టుకుని పడుకొని ఉండిందనమాట. మా నాన్నగారు లేకపోతే అయ్యో అంటే లేకపోతే వద్దు పడుకొని అండి అన్నారంట. అంత ఆయన నిద్ర లేపితే బాగా స్వామి బాగా బ్లెస్ చేసి పంపించారు స్వామి.

0: అందరినీ గుర్తుపెట్టుకుని వీళ్ళు ఇన్వైట్ చేసి ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు, సాయి స్టూడెంట్స్ అంటే ఎగ్జాంపులరీ అండ్ ఎగ్జెంప్షనల్ స్టూడెంట్స్ అని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. నాకు చాలా సంతోషం కావాలి. మా స్టూడెంట్స్ అందరు స్టూడెంట్స్ కూడా చేసుకున్నారు, నాకు చాలా హ్యాపీ అవుతుంది. అదే ట్రెండ్ వాళ్ళు మెయింటైన్ చేస్తారని కూడా నాకు నమ్మకం ఉంది. స్వామి వాళ్ళ చేత చేయిస్తారు, ఆయనే వాళ్ళ దగ్గర నుండి నడిపిస్తారు. అంతేనమ్మా.
1: లెక్చరర్ శ్రీమతి పి ఝాన్సీరాణి ఇలా చెప్పారు.
2: ఓం శ్రీ సాయిరాం. నా పేరు పి ఝాన్సీరాణి. నేను ఇక్కడ హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ లో ఫస్ట్ ఇంటర్వ్యూకి వచ్చాను. 77 లో ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అప్పుడు ఎస్వీ యూనివర్సిటీ కింద ఉండేది. అప్పుడు ఎస్వీ యూనివర్సిటీ నుంచి అందరు ఎక్స్పర్ట్స్ వచ్చారు. నన్ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు స్వామి ఎంటర్ అయినారు ఇంటర్వ్యూ రూమ్ లోకి. కరెక్ట్ గా నా ఎదురుగా బాలకృష్ణ వాళ్ళు ఉండరు అప్పుడు, భగవంతం గారు బాలకృష్ణ అని. వాళ్ల వెనుక నిలుచుకున్నారు స్వామి. నిలుచుకొని నాకు ఇట్లా రెండు చేతులు ఇట్లా బ్లెస్ చేస్తే, నేను ఇలా చూస్తే నాకు స్వామి హెయిర్ చుట్టూ కూడా మనకు భగవంతుని చుట్టూ ఏ రకంగా వెలుగు కనిపిస్తుందో ఆ రకంగా వెలుగు కనిపించింది. నాకు ఇంతకు ముందు ఏమి ఎక్స్పీరియన్స్ లేదు స్వామితో. ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటికి వెళ్ళి అందరు డివోటీస్తో పాటు బయట కూర్చున్నాను. అప్పుడు స్వామి మళ్ళా నేరుగా నా దగ్గరికి వచ్చి, మీరు కర్నూలు నుంచి వస్తున్నారు కదా అన్నారు. అవును అన్నాను. మీరు వెంటనే సెలెక్ట్ అయినారు, వెంటనే వచ్చి జాయిన్ అయిపోయింది అని చెప్పారు. తర్వాత మేము వెహికల్లో పోయేటప్పుడు మాకు కొన్ని కష్టాలుండేవి. పిల్లలు, చిన్న పిల్లల్ని తీసుకొని ఇంటర్వ్యూకి వచ్చాను. వాళ్ళని ఎవరింట్లో వదిలి వాళ్ళని తీసుకొని వెహికల్లో పోయేటప్పుడు వ్యాన్ పక్కనే నాతోనే స్వామి ఎప్పుడు నాతోనే వచ్చినట్టు, ఇల్లు చేరే వరకు నాతోనే ఉన్నారు కర్నూలులో. చేరుతూనే మాకున్న ఒక కష్టం తొలగిపోయింది. అది నా బెస్ట్ ఎక్స్పీరియన్స్. తర్వాత నాకు చాలా ఉన్నాయి ఎక్స్పీరియన్సెస్. 24 సంవత్సరాలు. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఓపెన్ చేసిన 1 ఇయర్ తర్వాతనే నేను చేరాను హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ లో. అప్పటి నుంచి చాలా నేను మానసికంగా చాలా వృద్ధి పొందినాను. నాకు స్వామి కంట ఇంట వెంట జంట ఉన్నారు. తర్వాత నేను మళ్ళీ బీఎస్సీ హోమ్ సైన్స్, తర్వాత ఎంఎస్సీ న్యూట్రిషన్ పెట్టినప్పుడు కూడా నేను ఇక్కడ ఇన్ఛార్జ్ హెచ్ఓడిగా ఉన్నాను. ఆ రకంగా నాది నేను అన్ని విధాలా డెవలప్ అయినాను. మా ఫ్యామిలీ కూడా అన్ని విధాలా డెవలప్ అయింది. ఇప్పుడు కూడా నేను స్వామిని నా హృదయంలోనే. నేను రిటైర్ అయినప్పుడు నాకు మా వాళ్ళు ఏదో రింగ్ చేపిస్తాము, మెజర్మెంట్ ఇవ్వమంటే కాలేజీ వాళ్ళు వద్దు, నాకు రింగ్ అయితే ఎక్కడన్నా పెట్టి మర్చిపోతాను, అందుకని చిన్న డాలర్ చేయిస్తే నేను తల్లి తాలిపొట్టులాగా నా మంగళసూత్రానికి వేసుకుంటానని చెప్పినాను. అదే విధంగా వాళ్ళు చేయించిచ్చారు. ఇప్పటికి కూడా అది నాతోనే ఉన్నది. ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నేను అటెండ్ అవుతున్నాను అనేదే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఆ స్థితిలో ఉన్నాను, స్వామి నన్ను ఆ స్థితిలో ఉంచాడు అనేదే నాకు చాలా సంతోషంగా ఉంది. సాయిరాం.
1: ఇక ఇంగ్లీష్ లెక్చరర్ రమా పంచుకున్న అనుభవాలను విందాం.
3: ఈ గోల్డెన్ జూబ్లీ స్వర్ణోత్సవంలోని మీరు పాల్గొని ఈ సంవత్సరం ఇక్కడ కళాశాలలో ఉండి మీరు పొందుతున్న ఆనందం ఎలాంటిది?
4: నా పేరు రమాదేవి. ఎంత ఆనందం అంటే నేను చెప్పలేను. ఎందుకంటే ఎప్పుడు నాకు 40 ఏళ్ల నుంచి ఉన్న స్పానింగ్ 40 ఇయర్స్ ఆ పిల్లలందరూ వస్తూ ఉంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత అందరు, రమక్క ఎలా ఉన్నారు ఏంటి, నేను గుర్తున్నానా, నా పేరు విజయలక్ష్మి, లేకపోతే నా పేరు సుజాత అని నాకు చెప్తారు అందరూ. నాకు బాగా గుర్తు, కొంతమంది గుర్తు, మరి కొంతమంది కొంచెం ఆలోచిస్తే ఏ బ్యాచ్ అమ్మా అంటే. అలాగే ఎంత ఎంత ఆనందం అంటే నిజంగా నేను నిజంగా నేను చాలా అదృష్టవంతురాలని. ఇంత అయిన తర్వాత కూడా ఐఎమ్ స్టిల్ హియర్. మన ఈ స్వర్ణోత్సవాల్లో పాల్గొనడం కూడా ఇంత అదృష్టం, నిజంగా నాకు చాలా సంతోషం ఉంది. స్వామిది ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు, స్వామి ఇక్కడే ఉన్నారు అది మాత్రం నాకు తెలుసు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇక్కడ ఇలా ఉండి స్వామి దగ్గరే ఉండడానికి. నాకు చాలా పీస్ఫుల్ గా ఉంది నా లైఫ్. నాకు చాలు, ఎక్కడికి వెళ్ళాలనేది నాకు ఏ లోటు లేదు, నాకు కావాల్సినవన్నీ నాకున్నాయి అంతే.
1: ఇప్పుడు మరొక లెక్చరర్ వెంకటలక్ష్మి గారు ఏం చెప్తారో విందాం.
5: ఓం శ్రీ సాయిరాం. నా పేరు వెంకటలక్ష్మి. నేను 1981 నుంచి 86 వరకు స్టూడెంట్ గా పనిచేశాను. తర్వాత 2 ఇయర్స్ అడ్హాక్ పోస్ట్ లో పనిచేశాను. స్వామి ఆ రోజు నేను చదివినప్పుడు ప్రతి సంవత్సరం స్వామి వచ్చేవారు. నాకు స్వామి దగ్గర డాన్స్ చేయాలని చాలా ఇష్టం అనమాట.

0: మొత్తం నాకు అవకాశం రాలేదు. నేను కొన్ని డాన్స్ తెలుసు కూడా మాకు టీచర్ మాకు సెలెక్ట్ చేయలేదు అని నాకు అనిపించింది. మాత్రం ఒకసారి ఏమైందంటే స్వామి అనుకోకుండా నేను క్లాసికల్ డాన్స్ కాంపిటీషన్ లో నేను పాల్గొన్నాను. నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. అప్పుడు ఉన్న హేమలత మేడం ఈ అమ్మాయికి స్వామి వచ్చినప్పుడు డాన్స్ సెలెక్ట్ చేయలేదు చెప్పారన్నమాట. అప్పుడు నాకు డాన్స్ కి స్వామి ముందు చేయడం నా తక డిజైర్ ఫుల్ఫిల్ అయింది. అప్పుడు తాత ఏంటంటే మళ్ళీ స్వామి 6th బర్త్డేకి పుట్టపర్తిలో జంతువు నామ నరజన్మ దుర్లభం అని ఒక నాటక ప్రదర్శించింది అయింది. అప్పుడు ఏంటంటే నాకు కూడా మంచి రోల్ వచ్చింది. అప్పుడు స్వామి వెనకొచ్చి మాకందరూ చూసి బ్లెస్ చేశారు. స్వామి ప్రతి సంవత్సరం ఆంధ్ర పూచినప్పుడు ఒక చెప్పలేని అనుభూతి, అది మర్చిపోలేము ఈజీగా. ఏమైందంటే ఒకసారి మొత్తం హాస్టల్ కిచెన్ వెన్ వైపు రోడ్ సమ్ లేకున్నాం. నేను క్లినిక్ కౌంటర్ లో ఉన్నాను అనమాట. నేను చెప్పాను మేడంకి, మేడం రోడ్ సమ్ లేదు, స్వామి గారి వెనక నుంచి వస్తే స్వామికి ఇబ్బంది అవుతుంది అని చెప్పాను అనమాట. తర్వాత మేడం చెప్పే జయ మేడం చెప్పారు ఏంటంటే, ఏ స్వామికి నేను ముందు నుంచి ముందు తీసుకొస్తాం, ముందే గేట్ పండి వస్తాము, ఎందుకు స్వామికి వెనక నుంచి తాడడానికి ఛాన్సే లేదు, వీల్ బింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అమ్మా అని చెప్పారు అనమాట. సో నో నో మేడం, సపోజ్ స్వామి కమ్స్ బి అండ్ హౌ కెన్ యూ డిసైడ్ విచ్ వే స్వామి విల్ కమ్, డోంట్ వరీ వీల్ బింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ షీ సెడ్ లైక్ దాట్. బట్ వాట్ హ్యాపన్ వాజ్ బట్ ఐ టుక్ మై స్టూడెంట్స్ వి డిడ్ సమ్ కైండ్ ఆఫ్ రిపేర్, ఒక రిపేర్ చేస్తాం అన్నమాట. ఏదో చిన్నగా విసికేసి రాలేసి ఏదో ఒక రిపేర్ చేస్తాం. స్వామి ఒక అడగని వెనక నుంచి వస్తే స్వామికి బాధ కలగకూడదు అని. తది ఏమైందంటే అనుకోకుండా స్వామి లైబ్రరీకి వచ్చి లైబ్రరీ నుంచి వెన్న గేట్ నుంచి వచ్చారన్నమాట. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. తదా ఎక్కువ వచ్చిన ఒక భావం ఉంటే స్వామికి కష్టం అవుతుందేమో, స్వామి వస్తారేమో అనుకుని అది రోడ్డు రిపేర్ చేశాం కదా స్వామికి. దానికి ఒక ఫలితంగా నేను ఉన్నాను, నేను గమనించాను మీకు ఫీలింగ్ అని నాకు అప్పుడు అనిపించింది. తర్వాత ఫ్రంట్ లో కూడా బాగా క్లీన్ చేశారన్నమాట. పొద్దున్న లేగానే ఎక్కడ సమంగా ఉందా లేదా అని చూసానమాట. చూస్తే ఒక ఎక్కడో ఒక కాగితం పడింది. అయ్యో ఒక స్వామికి వస్తే బాగోదు కదని పరిగెత్తే కాగితం తీశాను. అంతా క్లీన్ గా ఉంది. వెళ్ళినప్పుడు స్వామి ముందుకు ఎట్టు వచ్చారు. చూసి అంతా చూసి అబ్బా ఎక్కడ కూడా అట్టుకెళ్ళదు, అంతా చాలా క్లీన్ గా ఉందని చెప్పారు అనమాట. నాకు అనిపింది ఏంటంటే స్వామి అంత హృదయ నివాసి, మనకి రిఫ్లెక్షన్ రిసౌండ్ రియాక్షన్ గా ఎప్పుడు స్వామి ఉంటారు. తర్వాత ఇంకోసారి కూడా స్వామి 6th బర్త్డే సెలబ్రేషన్ ఇక్కడ క్యాంప్ లో చేసాము. ఏదో మనసు బాధ అనమాట. తాతము స్వామి ఇంత క్రౌడ్ లా చూస్తారో లేదని. మాత్రం స్వామి ఇలాగనే తల ఉంచుకొని దండం పెట్టుకున్నారు. స్వామి ఇలాగా ప్రశ్న తెచ్చామట, స్వామి బండి మీద ఉన్నారు అలాగా. అప్పుడేమో స్వామి నాకు తీవ్రంగా నవ్వు చూసారన్నమాట. నేను తల ఉంచుకున్నా స్టూడెంట్ పక్కన చెప్పారు, వెంకట్ స్వామి నేను నీ వైపు చూస్తున్నారు, బ్లెస్డ్ చూడు చూడు అని అనమాట. అప్పుడు నాకు అనిపి మనం మన మనసులో ఎంత ఫీల్ అవుతాం, స్వామి కూడా అలాగే రియాక్ట్ అవుతారు మనకి. ఇంకోసారి ఏమిటంటే స్వామి కొత్త డైనింగ్ హాల్ ఇండాగ్రేషన్ కి వచ్చారు. వచ్చి మేమందరం కూర్చున్నాము. అది వైకుంఠ కదా స్వామి వచ్చారన్నమాట. వచ్చి స్వామి అని చెప్పారంటే, ఇంకే వైకుంఠము, నేనున్నప్పుడు మీరందరికీ భోజనం చేసిన ఇదే వైకుంఠము, ఇంక వైకుంఠం ఎక్కడా లేదు. ఈ రోజు ఇంత పవిత్ర రోజు నేనున్నాను, మీరున్నారు, మీరందరూ కలిసి భోజనం చేస్తున్నారు, ఇదే వైకుంఠం అని స్వామి చెప్పారన్నమాట. చాలా మంచిగా అనిపించింది. అప్పుడు స్వామికి చెప్తే అదక అవును కదా, మనకి తెలియదు అసలు స్వామి మందుకున్నట్టు వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, మాత్రం ఇది చెప్పలేని అనుభూతి ఒక మనసులో అలాగే తీవ్రంగా ఉండిపోయింది. తర్వాత ఇవాళ మాకు అనిపించింది, ఇవాళ గోల్డెన్ జూబ్లీకి స్వామి వచ్చినప్పుడు మేము ఇలాగే చాలా హడబడి పడి పనిచేసేవారన్నమాట. కల్చరల్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్, అందరూ చాలా హడబడి పనిచేసేవారన్నమాట. ఈసారి కూడా స్వామి నిజం వచ్చినట్టే, స్వామి వచ్చినప్పుడు ఎలా చేస్తామో అలాగే చేస్తాం. ఈచ్ వన్ ఆఫ్ అస్ అందరూ కలిసి మెలిసి ద బెస్ట్ పుట్ అప్ కల్చరల్ ప్రోగ్రామ్ గానీ, క్లీనింగ్ గానీ, డెకరేషన్ గానీ, అందరూ వాళ్ళ ఏరియాలో చాలా కష్టపడి పనిచేసారు. స్వామి వచ్చినట్టే అనిపిస్తుంది, స్వామి స్వయంగా వచ్చినట్టు ఒక ఫీల్ మాకు వచ్చింది ఇవాళ. సాయిరాం.
1: కళాశాలలో చదువు పూర్తయిన నాటి నుండి పుట్టపర్తి ప్రైమరీ స్కూల్లో టీచర్లుగా పనిచేస్తున్న భవానీదేవి సాయి ప్రియల్ని పలకరిద్దాం.
2: ఓం శ్రీ సాయిరాం. నేను భవానీదేవి. నేను 1980 స్వామి కాలేజ్ కి వచ్చాను. అక్కడ బిఏ ఎంఏ రెండు చేశాను. నేను 5 సంవత్సరాలు మాత్రం నేను లైఫ్ లో ఎప్పుడు మర్చిపోలేను. ఎందుకంటే స్వామి నాకు స్కాలర్షిప్ ఇచ్చారు. ఇచ్చి నాకు హాస్టల్ ఫీ స్వామే కట్టేవారు. ఇంకా కాలేజ్ ఫీజు కూడా స్వామే కట్టేవారు. అప్పుడు నేను వేరే మీడియం నుంచి వచ్చాను, నాకు ఇంగ్లీష్ అంతగా రాలేదు. అప్పుడు స్వామి దయతో నేను స్వామికి లెటర్స్ ఇచ్చేదాన్ని, స్వామి నాకు అంతగా ఇంగ్లీష్ రాదు స్వామి, నేను ఇంగ్లీష్ మీడియంలో ఫస్ట్ నుంచి చదువుకోలేదు స్వామి అని నేను అలాగా స్వామికి ఉత్తరాలు రాసేదాన్ని. కానీ స్వామి అట్లాగా సైలెంట్ గా నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చిస్తూ ఇస్తూ నేను బాగా కోపాప్ అయిపోయాను. ఇంకా స్వామి దయమూలన నేను బాగా మంచి మార్కులతో మంచి గ్రేట్ ఓ గ్రేడ్ కూడా తెచ్చుకొని నేను పాస్ అయ్యాను. ఇప్పుడు నేను స్వామి ప్రైమరీ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాను. నేను ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నా కృతజ్ఞత స్వామికి అర్పించడానికి. స్వామి నువ్వు మాకు ఎంత చేశారు, మీరు మాకు ఎప్పుడు మేము మర్చిపోలేము స్వామి. ఎవరి ప్రేమైనా మర్చిపోతాం కానీ మీ ప్రేమ మాత్రం మర్చిపోలేము స్వామి. ఏ జన్మ అయినా సరే మీ కాలేజీలో వచ్చి చదువుకోవాలని కోరుతున్నాను స్వామి. సాయిరామ్.
3: సాయిరామ్, నా పేరు సాయి ప్రియ. నేను 1975-78 బ్యాచ్ లో స్వామి కాలేజీలో చదువుకోవడానికి అవకాశం ఇచ్చారు. చాలా కృతజ్ఞతలు స్వామికి. అంతేకాకుండా స్వామి తన వాళ్ళని ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి తీసుకొస్తారు అనే సత్యం తను ప్రకటించడము నా జీవితంలో సత్యమైందని మీకు చెప్పే ఒక చిన్న సంఘటన మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకసారి స్వామి కాలేజ్కి వచ్చారండి. అప్పుడు స్వామి ఫుడ్ కమిటీలో మ్యామ్స్ కి సహాయం చేయడానికి మేమందరం ఏదో మెంబర్స్ గా ఉన్నాము. అంత చేసిన తర్వాత ఈ మెంబర్స్ కూడా స్వామి నమస్కారం ఇస్తున్నారు. ఆ సమయంలో మా కుటుంబం గురించి, అన్నయ్య గురించి, తమ్ముడు గురించి, అందరి గురించి స్వామి, అప్పుడే నాకు స్వామితో పరిచయం ముఖాముఖిగా. తర్వాత అంటే నాన్నగారు భక్తులైనా కూడా వస్తూ ఉండేవాళ్లం, కానీ స్వామి నాతో మాట్లాడటం, నేను స్వామిని అడగటం అది ఫస్ట్ టైం కనుక చాలా అద్భుతంగా తోచింది. స్వామి తమ్ముడు కాలేజీలో చదువుతున్నాడు కదా, అన్నయ్య వస్తాడు, అన్నయ్య బాగున్నాడు కదా అని చెప్పేసి అన్నీ చెప్పారు. అట్లాగే ఇంకొకసారి పర్తిలో ఇల్లు కొనుక్కొని ఉన్నప్పుడు గృహప్రవేశం సమయంలో నాన్నగారు, తమ్ముడు వాళ్ళందరూ స్వామి రావాలి, స్వామి ఇంటికి రావాలి స్వామి అంటే తెలుసు, బస్ స్టాండ్ వెనకాల కొన్నారు కదా నాకు తెలుసు అని చెప్పి ఆశీర్వదించారు. అట్లాగే మేము ఆ సమయంలో భజన చేస్తుంటే ఇంట్లో అఖండంగా షిరిడీ బాబా ఫోటోలోంచి విభూతి వర్షించింది. ఈ రకంగా స్వామి సదా మాతోటి ఉండి మమ్మల్ని రక్షిస్తున్నారు అని చెప్పడానికి నేనెంతో ఆనందిస్తున్నాను. అదే అందరికీ కూడా వర్తిస్తుంది. స్వామి భగవంతుడు మనందరినీ తలుచుకుంటే సాయి అంటే ఓయి అని పలికేటువంటి స్వామి మనతో ఉన్నారు. సాయిరామ్, నేను ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి రావడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈ 30 సంవత్సరాల తర్వాత మళ్ళా కాలేజీలోకి అడుగు పెట్టడం, ఇదంతా ఆ మధుర స్మృతుల్ని జ్ఞాపకం తెచ్చుకోవడం చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అవకాశం కలిగించిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. రేడియో సాయి వారందరికీ కూడా కృతజ్ఞతలు. సాయిరామ్ అండి.
4: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
5: హైదరాబాద్ లో ఎంబీఏ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న మరొక ఓల్డ్ స్టూడెంట్ శ్రీమతి కస్తూరి పద్మజ గారు.
6: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు కస్తూరి పద్మజ. నేను 89-92 బీకాం చదువుకున్న అనంతపూర్ క్యాంపస్ లో ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాను. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు. నేను 92లో పాస్ అవుట్ అయినప్పుడు చాలా యావరేజ్ స్టూడెంట్ గా ఉండేదాన్ని. స్వామి నన్ను పాస్ అవుట్ అయ్యాక దర్శన్ గ్రౌండ్ లో ఒకరోజు మాట్లాడుతూ వేరే టీచర్స్ తో మన అమ్మాయి డాక్టర్ డాక్టర్ అన్నారు. నాకు చాలా బాధపడ్డాను, ఇంత యావరేజ్ స్టూడెంట్ స్వామిలా అన్నారేంటి అని. బట్ 20 ఇయర్స్ లేటర్ టుడే ఐఎమ్ అ డాక్టర్ అండ్ ఐ హ్యావ్ టాట్ 18 ఇయర్స్ ఎంబీఏ స్టూడెంట్స్ ఇన్ హైదరాబాద్. అబ్సల్యూట్లీ స్వామిస్ గ్రేస్. నేను పిహెచ్డి ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ డిపార్ట్మెంట్ నుంచి హెచ్ఆర్ ఏరియాలో చేశాను. ఇట్స్ అబ్సల్యూట్లీ బీన్ స్వామిస్ గ్రేస్. ఆయన లేకుండా ఏ క్షణం లేము. ఈ రోజు క్యాంపస్ కు వస్తే చాలా హ్యాపీగా ఉంది. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ టు ఆల్ మై సిస్టర్స్ హూ హ్యావ్ కమ్ అండ్ దోస్ హూ హ్యావ్ నాట్ కమ్ ఆల్సో. ఇది చాలా వండర్ఫుల్ మెమరీ మనకి, ఎందుకంటే స్వామి ఇన్స్టిట్యూట్ లో చదువుకునే ఎంత అదృష్టం అంటే అది మాటల్లో చెప్పలేను నేను. థ్యాంక్ యూ సాయిరామ్.
1: ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడిన శ్రీమతి సరస్వతి స్వామి ఆదర్శాలను తమ స్కూల్లో అమలు చేస్తున్నట్లు చెప్పారు.
7: నా పేరు సరస్వతి. నేను 1983-88 బ్యాచ్, 5 ఇయర్స్ ఇక్కడే చదువుకున్నాను. అయితే నేను ఇక్కడికి చాలా కోరికతోనే వచ్చాను. ఎంత కోరిక అంటే ఇంట్లో వాళ్ళని కూడా మర్చిపోయేదాన్ని. అందరు హోమ్ సిక్ ఫీల్ అయ్యేవారు. కానీ నేనే ఎవరికైనా బాధ ఉంటే వాళ్ళకి ఒక అక్కలాగా అట్లా ఉండేది. అయితే జూనియర్ ఇంటర్లో మా సీనియర్స్ కూడా అలాగే ఒక సొంత చెల్లెలాగా. నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను కాబట్టి నాకు ఇంగ్లీష్ నేర్పిస్తూ అంతా చాలా హెల్ప్ చేశారు. తర్వాత ఇంటర్లో ప్రతిసారి పత్తికి వెళ్ళినప్పుడల్లా ఒక అనుభూతి, ఎప్పుడు వెళ్దాము అన్నట్టుండేది. ఇంకా డిగ్రీలో వస్తాను రాను అనుకొని చాలా బాధపడుతూ వెళ్ళాను. అయితే 3 డేస్ అన్నం తినకుండా ఉండి, ఎందుకంటే నాన్న లేరు, అమ్మ నేను చదివించను అని చెప్తే మా పెద్దనాన్న మా మామయ్య వాళ్ళు మేము హెల్ప్ చేస్తామని చెప్పి నన్ను హాస్టల్లో జాయిన్ చేశారు. వాళ్ళే 5 ఇయర్స్ చదివించారు. నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు అమ్మకి ఇంటర్వ్యూ ఇచ్చారు స్వామి. అయితే స్వామి ఈ పిల్లల్ని నేను ఎలా పెంచాలి ఎలా చేయాలి అన్నప్పుడు నేను చూసుకుంటాను బంగారు అన్నారు. ఇంకప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు, ఇప్పుడు నేను ఒక హెడ్ మాస్టర్ని, ఒక హై స్కూల్కి హెడ్ మాస్టర్ని, గవర్నమెంట్ జాబ్, కానీ ఇదంతా స్వామి వల్లనే అనిపిస్తుంది. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, చిన్నదాన్ని కాదు, నా జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏంటంటే, నాకు మ్యారేజ్ సెట్ అయింది, పట్టు వస్త్రాలు అన్ని తీసుకొని వచ్చాము నేను మా పెద్దమ్మ. స్వామి ఆశీర్వదించి బ్లెస్ చేసి మంచిది బంగారు అని వెడ్డింగ్ కార్డు తీసుకున్నారు. అయితే ఒక 3 డేస్ తర్వాత నా వెడ్డింగ్ ఉండింది 2000లో. అది ఎంత వర్షాలంటే మొత్తం అన్ని నా ఫంక్షన్ హాల్ కూడా మునిగిపోయింది, సగం మునిగిపోయింది. పెళ్లి అవుతుందో కాదో అనుకున్నాము. అలాంటప్పుడు మార్నింగ్ అవ్వాల్సిన పెళ్లి సాయంత్రం 7:00 అయింది. అది కూడా చిన్న ఫంక్షన్ హాల్ వేరే దొరికింది. దాంట్లో కూడా చాలా అతి కష్టం మీద అయింది. అయితే అది ఒక మిరకిల్ నా జీవితంలో. పెళ్లి ఎక్కడ అయిపోతుందో అనుకున్నాను. స్వామి బ్లెస్ చేశారు కాబట్టి, వెడ్డింగ్ కార్డు తీసుకొని మంచిది బంగారు అన్నారు కాబట్టి నా పెళ్లి సక్సెస్ఫుల్ గా అయింది. అది ఇంకా నాకు మా అమ్మ లేదు కాబట్టి, అంటే నా పెళ్ళప్పటికి అమ్మ లేదు, కానీ ఇప్పుడు మా అత్తయ్య మా అమ్మ కన్నా ఎక్కువ, మా అమ్మ ఉన్నా కానీ చేసేది కాదేమో, అంత మంచి అత్తయ్య దొరికింది. మా హస్బెండ్, మా ఆడబిడ్డలు అందరు కూడా ఒక స్వామి డివోటీస్ కాకున్నా గాని వాళ్ళు చెప్పినట్టు నేను వింటాను, నేను చెప్పినట్టు వాళ్ళు వింటారు. ఇంకొక అమ్మలేని లోటు తీర్చారు. అది ఒక నాకు టర్నింగ్ పాయింట్ అనుకుంటాను. ఎందుకంటే స్వామి నేను చూసుకుంటాను బంగారు నీ పిల్లల్ని అన్నారు. మా అమ్మకి ఇచ్చిన మాట ఎప్పుడు నెరవేరుతుందా, నాకు అప్పుడే మా అమ్మ చనిపోయింది అనుకున్నాను. కానీ ఇప్పటి వరకు కూడా నేను ఇలా ఉన్నాను అంటే స్వామి నా ప్రతి నిమిషం నా ఇట్లా నేను మర్చిపోలేను. కళ్ళు తెరిస్తే స్వామి, నేను ఇప్పుడు ఏం యాక్టివిటీస్ చేయట్లేదు, కానీ నా స్కూల్లో, హై స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో నేను గ్రూప్స్ తయారు చేసి సత్య ధర్మ శాంతి ప్రేమ మా గ్రూప్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ అలా చేసి మార్చ్ పాస్ దగ్గర నుంచి అన్ని యాక్టివిటీస్ అన్ని మనసులో స్వామి నుంచుకొని అన్ని యాక్టివిటీస్ చేస్తున్నాను. ఇండైరెక్ట్ గా నేను చేస్తున్నాను. నేను సత్యసాయి ఆర్గనైజేషన్లో ఏం చేయట్లేదు. కాకపోతే ప్రతి యాక్టివిటీ అందులో స్వామి వాల్యూస్ ఉంటాయి, హ్యూమన్ వాల్యూస్, అదొక్కటి చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు కూడా ఇంకేమన్నా యాక్టివిటీ, ఇప్పుడు నాకు 50 ఇయర్స్, ఈ ఆర్గనైజేషన్కి 50 ఇయర్స్, అది కోయిన్సిడెన్స్ గా అయింది. ఇంకా మన ఆశయాలన్నీ, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను ఇవన్నీ కూడా ఆశయాలన్నీ మా స్కూల్ పిల్లల ద్వారా అందరికి తెలియజేస్తాను అనుకుంటున్నాను. అందరికీ గోల్డెన్ జూబ్లీ గ్రీటింగ్స్. ఇక్కడ రావడం ఎంత సంతోషంగా ఉందంటే మళ్ళీ మా అమ్మవారింటికి వచ్చినట్టు అనిపిస్తుంది. అందరినీ కలుసుకోవడం, స్వామి ఫోటో చూడగానే కళ్ళెంబ నీళ్ళు తిరుగుతున్నాయి. మా డైనింగ్ హాల్, మా రూమ్స్ ఇవన్నీ చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఛాన్స్ ఎవరికి దొరకదేమో ప్రపంచంలో కూడా అనుకుంటున్నాను నేను. చాలా అందరికీ బెస్ట్ విషెస్.
5: శ్రీమతి పల్లవి గారు.
8: సాయిరామ్, నా పేరు పల్లవి. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను 1995-1998లో ఇక్కడ చదివాను. ఫస్ట్ ఇయర్ ఎప్పుడైతే వచ్చానో నేను మా సిస్టర్ ఒకటేసారి జాయిన్ అయ్యాం. యూ డోంట్ హ్యావ్ ఎ ఫాదర్, మై మదర్ ఇద్దరిని ఒకటేసారి జాయిన్ చేసింది. బట్ ఓన్లీ వన్ ఆఫ్ అస్ వాంట్ టు జాయిన్ హియర్ బికాస్ సంబడి హ్యాస్ టు బి విత్ మదర్. మై స్వామి కేమ్ టు మై మదర్స్ డ్రీమ్ అండ్ హెల్ గివ్ 2 స్వీట్ బాక్సెస్ ఇచ్చారు అమ్మకి కళ్ళలో. సో బోత్ ఆఫ్ అస్ జాయిన్ దేర్. ఇక్కడికి వచ్చాక జయమ మ్యామ్, పుష్ప మ్యామ్, దే ఎట్లా అంటే మమ్మల్ని తల్లి అనే లోటు లేకుండా టీచర్స్ ఎంత బాగా చూసుకున్నారంటే 3 ఏళ్ళు అలాగే గడిచిపోయాయి. ఒక్కోసారి అమ్మకి సైనస్ ఆపరేషన్ వచ్చింది. సో మేము ఇద్దరం ఇక్కడే ఉన్నాం. హూ హ్యాస్ టు టేక్ మా మామయ్య వాళ్ళు, అమ్మ వాళ్ళ బ్రదర్స్ చాలా కేర్ టేకింగ్ మాకు చిన్నప్పటి నుండి. వాళ్ళు చూసుకుంటారు అన్న నమ్మకం మాకు. వాళ్లే చూసుకున్నారు కూడా, కానీ అయినా కూడా స్వామిని అడగాలి అనే దాంట్లో ఉన్నాం ఇద్దరం. ఉంటే నేను జయమామని అడగగానే ఫస్ట్ లైన్ లో కూర్చోబెట్టారు, రక్షంతలు ఇచ్చారు. నా పక్కన అన్ఎక్స్పెక్టెడ్ రమాక కూర్చుంది. మా అమ్మ పేరు కూడా రమా అనమాట. స్వామి కేమ్ డైరెక్ట్లీ టు మీ, వచ్చి అక్షంతలు తీసుకున్నారు. తీసుకుని రమాక్కని నన్ను చూస్తూ రమాక్క మీద వేశారు. సో నేను అనుకున్నాను అక్కని బ్లెస్ చేస్తున్నారు కానీ నన్ను నొట్టుగా చూసి వెళ్ళిపోతున్నారు అనుకున్నాను. అనుకుంటే స్వామి రమాక రమాక అన్నారు. అంటే నాకు అది అర్థం కాలేదు. స్వామి అంత దూరం వెళ్ళాక అర్థం ఏంటంటే స్వామి అమ్మ పేరు కూడా రమాకదా. సో అక్కడ స్వామి ఎస్ టేకన్ కేర్ అమ్మ విషయంలో మొత్తం చూసుకున్నారు. అండ్ తర్వాత మళ్ళీ ఏంటంటే వచ్చాను అనంతపూర్ నుండి ఇక్కడికి వచ్చాము, బయటకు వెళ్ళాను కానీ ఐ కుడ్ నాట్ స్టే అక్కడ చాలా రోజులు. చెల్లే మళ్ళీ ఇక్కడ ఎంఎస్సి చేస్తుంది, ఆ దాంట్లో వచ్చాం. వచ్చి సెక్యూరిటీ డ్యూటీలో జాయిన్ అయిపోయాను. జాయిన్ అయినాక ఏంటంటే రోజు ఆ డ్యూటీకి అలవాటైపోయి ఎప్పుడు వెళ్దాము అనేసరికి స్వామి ఏమనేవారు కాదు. స్వామి వెళ్తాను అంటే స్వామి వెళ్ళు అనేంతవరకు వెళ్ళను అన్నట్టుగా మొండిగా కూర్చున్నాను. అమ్మ పాప ఎప్పుడు డీడీలు పంపుతూ పుట్టుపర్తికి అవెస్ట్ 9D4D2 అక్కడే ఉండేవాళ్ళం. ఎప్పుడు డీడీలు పంపించారు అక్కడికి, అలాగే గడిపేదాన్ని. ఒకసారి సడన్ గా వెంకటక్క బృందావన్ రమ్మనండి, వెళ్ళాం. వెళ్ళగానే ఎప్పుడు ఒక తపన ఏంటంటే స్వామి వెనకాల ఎప్పుడు బాయ్సే ఉంటారు, గర్ల్స్ ఉండరు. ఎందుకు అంత బాధ, మనల్ని ఎందుకు డిప్రైవ్ చేస్తారని. అన్ఎక్స్పెక్టెడ్ గా బృందావన్ లో డ్యూటీ చేస్తున్నాం. మా బ్యాచ్ మేట్ కూడా వచ్చింది డ్యూటీ చేయడానికి. ఇద్దరం చేస్తున్నాం, ఆ అమ్మాయికి కాస్త గోరు చిట్లింది అక్కడ కాంక్రీట్ మీద, కాలు గోరు ఊడిపోయింది. సో వీ టు గో టు హాస్పిటల్, అక్క వెళ్ళండి ఇద్దరు మీ ఇద్దరు బ్యాచ్ మేట్స్ కదా అన్న జనరల్ హాస్పిటల్కి వెళ్ళాం. బై ద టైమ్ వీ వెంట్ అక్కడ వెళ్లి ఆమెది ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నాము. బయటకు వచ్చే టైంలో ఏమైంది అనంటే సడన్ గా స్వామికి కారు వచ్చింది. ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ టు జనరల్ హాస్పిటల్. రాగానే అక్కడ ఎవరూ లేరు, సేవాదల్ లేదు, డాక్టర్స్ లేరు, ఎవరూ లేరు. వీ వర్ బోత్ అంటే స్కార్ఫ్స్ ఉన్నాయి మెళ్ళలో, సెక్యూరిటీ డ్యూటీ స్కార్ఫ్స్. వెళ్ళాం, వెళ్ళగానే అక్కడ స్వామిలో చూశారు. ఇలా అన్నారు, ఓన్లీ స్వామి వెనకాల మేమున్నాం, మా వెనకాల డాక్టర్స్ బాయ్స్ అందరు ఉన్నారు. దట్ టైమ్ ఐ గాట్ ఏ రియల్ ఛాన్స్ ఆఫ్ ఎస్కార్టింగ్ స్వామి, విచ్ ఐ హ్యాడ్ ఫ్రమ్. ఎందుకు బాయ్స్ కి ఆ ఛాన్స్? అంత స్వామి నడుస్తుంటే స్వామి రోబ్ ని మీద కాళ్ళు పడుతున్నాయి, భయం వేస్తుంది. స్వామి చేతులు వెనకాల టచ్ అవుతున్నాయి మాకు, మా ఇద్దరికి. దట్ వాజ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ హ్యాడ్ అంత. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు గోల్డెన్ జూబ్లీ, ఐఎమ్ సో ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. అది కూడా పిల్లల్ని తీసుకొని వచ్చావు సంతోషంగా. మా టీచర్స్ ఆ అఫెక్షన్ ఎక్కడా దొరకదు బయట. ద టీచర్స్ విచ్ హూ ఎలా ఇది రిసీవ్ చేసుకుంటారనేది ఎక్కడా దొరకదు. దే ఆర్ ఈక్వల్ టు మదర్స్. సాయిరామ్.
1: శ్రీమతి ఉషా చెరువురి.
9: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు ఉషా అయ్యల సోమయాజుల. ఇప్పుడు నేను ఉషా చెరువురి. నేను బెంగళూరు నుంచి వచ్చాను. నేను 1996 నుంచి 1999 దాకా అనంతపూర్లో బీఎస్సీ జువాలజీ ఆనర్స్ చదివాను. నాకు స్వామితో ఉన్న బోల్డ్ అన్ని అనుభవాలు ఉన్నాయి. మొదలు పెడితే నా అడ్మిట్ కార్డ్ పోయిన దగ్గర నుంచి స్వామి నన్ను అది దొరకకుండా సీట్ రావడం దాకా, అక్కడి నుంచి స్వామి దగ్గర గోల్డ్ మెడల్ అందుకున్న దాకా అన్ని మధురమైన అనుభవాలే. స్వామి దగ్గర గోల్డ్ మెడల్ అందుకోవడం అందరికన్నా మధురమైన అనుభవం నాది. ఇంకా ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే మన లైఫ్ ఒక పజిల్, స్వామి అన్ని చక్కగా ఫిట్ చేశారు. వెనక్కి చూస్తే అనిపిస్తుంది చాలా సార్లు, అయ్యో స్వామి ఇవి హార్డ్ టైమ్స్, ఇవి చాలా హార్డ్ టైమ్స్. బట్ ఇప్పుడు చూస్తే అవన్నీ అనిపిస్తాయి, స్వామి హీస్ టేకెన్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి 20 ఇయర్స్ తర్వాత రావడానికి. కానీ అనిపించట్లేదు నేను 1 ఏళ్ళ తర్వాత వచ్చాను అని. ఎలా అనిపించింది అంటే నాకు నా రూమ్ 33 నుంచి నేను ఆడిటోరియంకి ఇవాళే ఇప్పుడే వచ్చానని ఫీలింగ్ వచ్చింది. టీచర్స్ మారలేదు, ప్రొఫెసర్స్ ఎవరు మారలేదు, ఫ్రెండ్స్ అందరూ అలాగే ఉన్నారు. ఐ థింక్ అదే ఒక ఫీలింగ్ అనంతపూర్లో, ఏంటంటే ఏమీ మారదు, ఎప్పుడు ఏమీ మారదు, ఇట్స్ ఎవర్ గ్రీన్ అన్ని అనమాట. సాయిరామ్.
5: హుబ్లీకి చెందిన పూర్వ విద్యార్థిని శ్రీమతి సంధ్యా ప్రేమ్ శంకర్ స్వామి మాతృభాషలోనే మాట్లాడాలనే పట్టుదలతో తెలుగులో స్వామికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు విందామా.
10: సరామ్. మీ పేరు సంధ్యా ప్రేమ్ శంకర్. నేను హుబ్లీ నుంచి ఇప్పుడు వచ్చి నేను ఈ ఫంక్షన్ కి చాలా హ్యాపీగా ఉన్నారు. నేను 1990-93 బ్యాచ్ నల్లి నేను చదువునేను. ఇక్కడ 25 ఇయర్స్ తర్వాత ఇక్కడ వస్తున్నాను. అంత హ్యాపీ అంటే ఎక్స్ప్రెస్ చేసలికే మాకు వర్డ్స్ లేదు. మాకు తెలుగును అట్లా వస్తులేదు. అందుకే నేను బట్లర్ తెలుగు మాట్లాడుతున్నారు. మళ్ళీ మా ఎక్స్పీరియన్స్ అంటే నేను ఈ కాలేజ్ నల్లి అడ్మిషన్ గాట్ ఇట్ అంతే ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను మళ్ళీ నేను ఫ్రెండ్ మాలిని అంత చెప్పి ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి స్వామి దగ్గర వెళ్ళినారు. అప్పుడు స్వామి అత్ర లెటర్ ఇచ్చి నేను సో నేను రాసినది ననుగు మళ్ళీ మాలినికు కావాలి సీట్ కావాలి అంతే. నేను వాళ్ళ దగ్గర చెప్పలేదు. వాళ్ళు అట్లే రాసినారు ననుగు మళ్ళీ సంధ్యకు కావాలి అంతే. మళ్ళీ స్వామి తీసుకున్నారు ఇద్దరుదు లెటర్. మళ్ళీ రిజల్ట్ వచ్చినారు. నేను ఎంపీసీ రాసి నేను వాళ్ళు ఎంపీసీ 10 o'clock రిజల్ట్ వచ్చింది. అప్పుడు చూడాలి ఎందుకంటే నా పేరు లేదు అక్కడ. అంతా క్రై చేసింది నేను ఎందుకంటే మా పేరే లేదు. మాలిని పేరు వచ్చింది. మాలిని ఎందుకంటే సంధ్యకి రాలేదు కదా అందుకే వాళ్ళు క్రై చేసిన. అప్పుడు ఎవరో స్వామి పంపించిన తర్వాత ఒక వాలంటీర్ వచ్చినారు. ఎందుకమ్మా ఏడుస్తున్నారు అని అప్పుడు నేను చెప్పిన లేదు నేను రాసినది మళ్ళీ నన్ను రాలేదు అంత చెప్పి నేను. తర్వాత వాళ్ళు చెప్పిన ఎందుకే రాసిన ఎంపీసీ రాసి లేదమ్మా అక్కడే రిజల్ట్స్ ఉంది అక్కడ వెళ్ళి చూడండి అంత. మళ్ళీ నేను వేరే అక్కడ వెళ్ళి చూసినది బీసీ రిజినల్లి నేను పేరు లాస్ట్ ఉంది. మళ్ళీ మాకి బాగా ఖుషి అయిపోయింది. ఎప్పుడెప్పుడు అట్లా ఇద్దరులకే సిక్త్ అంతే అడ్మిషన్ అయిపోయింది కదా అంతే బాగా ఖుషి అయిపోయింది. తర్వాత స్కూల్ అడ్మిషన్ అయిపోయింది. మళ్ళీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సాయిగీత వాళ్ళ కూతురు వాళ్ళు ఓకే చెప్పినారు. స్వామి లాట్స్ తీసుకున్నారు కదా అప్పుడు నన్ పేరు చూసి బీజెడ్సీనల్లి లాస్ట్ స్వామి సెలెక్ట్ చేసి రాసినారు అంతే. అది చెప్పిన తర్వాత మాకు అంత ఖుషి అంతే ఖుషి ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. సో దాట్ మచ్ హ్యాపీనెస్ ఐ ఫెల్ట్. సో దిస్ ఇస్ మై ఐ కెన్ సే దిస్ ఇస్ మై బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. అంతే అందరూ బాగా ఖుషిగా ఉన్నారు. మా క్లాస్మేట్స్ మా బ్యాచ్ మేట్స్ అందరూ వచ్చినారు. ఖుషి అంటే ఖుషి కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. సాయిరామ్ థ్యాంక్ యూ.
1: స్వామి ఆధ్వర్యంలో వివాహం జరిగిన శ్రీమతి ప్రశాంతి బుడ్డిగా ఇలా అన్నారు.
11: సాయిరామ్ సిస్టర్స్ నా పేరు ప్రశాంతి బుడ్డిగా. నేను బెంగళూరు నుంచి వచ్చాను. నేను స్వామి అనంతపూర్ క్యాంపస్ లో 1995 నుంచి 2000 వరకు చదివాను. బీఎస్సీ హోమ్ సైన్స్ ఇంకా ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్. నేను ఎంఎస్సీ చదువుతున్నప్పుడు నాకు గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటి అంటే స్వామి అప్పుడు మాస్ మ్యారేజెస్ పర్ఫామ్ చేస్తున్నారు. ఆ మాస్ మ్యారేజెస్ స్వామి 2000 లో మన అలుమ్నై పిల్లలే కండక్ట్ చేశారు. అప్పుడు సాయిల మ్యామ్ ఇన్ఛార్జ్ అండ్ రాజేశ్వరి పటేల్ మేడం వాళ్ళు అడిగారు స్వామి ఇన్ కేస్ ఎవరన్నా పెళ్లి నిశ్చయమై ఉంటే మీ దగ్గర చేయించుకోవచ్చా అంటే స్వామి తప్పకుండా అన్నారు. అప్పుడు అది ఒక నా గోల్డెన్ ఆపర్చునిటీ కాబట్టి మా పేరెంట్స్ తో నేను మాట్లాడి మా పేరెంట్స్ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఆ టైంలో నేను 4 స్టూడెంట్స్ కి స్వామి ముందు పెళ్లి అయింది. ఆ మాస్ మ్యారేజెస్ లో నాకు కూడా ఆ టైంలో చాలా తో థీసిస్ అవన్నీ ఉన్నా స్వామి ఎట్లా ప్లాన్ చేశారంటే నేను అన్ని ముందే సబ్మిట్ చేసి ఆ టైంకి అంతా రెడీగా ఉండేలాగా స్వామి నన్ను రెడీగా చేశారు. అండ్ ఆ మాస్ మ్యారేజెస్ లో పెళ్లి అవడం అనేది అది నాకు లైఫ్ లాంగ్ గోల్డెన్ ఆపర్చునిటీ. యాక్చువల్ గా మా అత్తగారికి పెరాలసిస్ ఉండింది నేను ఎంఎస్సీ చదువుతున్నప్పుడు. ఎప్పుడు నేను ముందు పెళ్లికి ముందు చదివేటప్పుడు స్వామికి లెటర్ ఇస్తున్నప్పుడు స్వామి అనేవాళ్ళు లెటర్ నహి ఇన్విటేషన్ దో అని హిందీలో. ఎన్ని 3 సార్లు అట్లా ప్రయత్నించినా ప్రతిసారి స్వామి అదే మాట లెటర్ నహి ఇన్విటేషన్ దో అని. అది నాకు అర్థం కాలేదు అప్పుడు. మేబీ అదేమో ఇండికేషన్ ఏమో స్వామి నాకు పెళ్లి చేస్తారని. ఇంకొకటి పెళ్లి రోజు మా మదరిన్లో అసలు నడిచే పరిస్థితి లేదు. వాకర్ తో నడిచేవాళ్ళు. కానీ స్వామి వచ్చే టైంకి మేము ఆమెను కింద కూర్చోపెట్టేస్తాము ఎందుకంటే మనకి మళ్ళీ చేయర్ అంతా ఎందుకని. కానీ స్వామి పర్టికులర్ గా నన్ను అడిగారు కింద కూర్చోగలుగుతుందా అని. అప్పుడు అడిగితే ఆవిడ కూడా నేను కూర్చోలేనని స్వామి ముందే చెప్పారు కుల్వంత్ హాల్లో. వెంటనే స్వామి చేయర్ తెప్పించి నేను ఆవిడని కూర్చోబెట్టి కొంగు కప్పితే మళ్ళీ బ్లెస్ చేశారు స్టేజ్ పై నుంచి. ఇంకా పెళ్లి స్టార్ట్ అవుతుంది అన్న టైంలో కొంచెం ముందు టైంలోనే స్వామి మా దగ్గరికి వచ్చి విభూతి సృష్టించి ఆవిడకిచ్చారు. ఇంకోటి ఏంటంటే స్వామి ఎప్పుడైనా విభూతి ఇస్తే అది ఆ మనిషికే అని అర్థం. ఎవరికైతే ఇస్తారో. ఇంకోటి నాకు తర్వాత లేట్ గా తెలిసింది ఏంటంటే ఆవిడ యాక్చువల్ గా ఆ ఇయర్ లోనే చనిపోవాలి, అంత తీవ్రంగా ఉంది ఆవిడ డిసీజ్ అనేది. కానీ స్వామి 2000 ఫిబ్రవరి 29 ఆవిడకు విభూతి ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ 7 ఇయర్స్ తర్వాత ఆవిడ చనిపోయారు. సో ఈ విభూతి ఇచ్చినప్పుడు ఆ స్వామి ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్, మేబీ తన పిల్ల ఇంటికి రాగానే ఒక అత్తగారిని పోయిందన్న మాట తన అమ్మాయికి రాకూడదని కూడా ఇచ్చారని, ప్లస్ ఆమెకున్న కష్టం కూడా పోవాలని కూడా ఇచ్చి ఉండొచ్చు. సో అది నాకు ఆవిడ చనిపోయిన తర్వాత తెలిసింది యాక్చువల్ గా. ప్లస్ పెళ్లి అప్పుడు కూడా మనకి తలపైన జీలకర్ర బెల్లం పెడతారు, అది చాలా ఎక్కువ క్వాంటిటీ ఇచ్చారు మాకు. సో స్వామి నా దగ్గరికి ఫస్ట్ వచ్చి ఇమీడియట్ గా అమ్మో అంత వద్దు, చాలా కొంచెం తీసుకొని చూపించారు చేత్తో, ఎంత చిన్న గోళిక ఎంత అంత సైజ్ చాలు, అందరికీ అదే చెప్పండి అని ఫస్ట్ నా దగ్గరకు వచ్చి చెప్పారు. తర్వాత గర్ల్స్ అందరికి మేము ఇన్ఫార్మ్ చేశాము. ఇంకోటి పెళ్లి అయిపోయిన తర్వాత ఆ రోజు మధ్యాహ్నం నేను అనంతపూర్ క్యాంపస్ వాళ్ళతో కూర్చున్నాను జయమా మేడం పక్కన. స్వామి రాగానే ఫస్ట్ నా దగ్గరకు వచ్చారు. అప్పుడు జయమా మేడం అన్నారు, స్వామి ఈ అమ్మాయికి పొద్దున పెళ్లి అయింది అని. స్వామి అడిగారు మీ భర్త పేరు ఏమిటి అని. నేను రాధాకృష్ణ అంటే స్వామి తెలుసు, స్వామికి వినిపించింది కావాలని నవ్వుతూ ఏంటి అని మరి రెండోసారి అడిగారు. మళ్లీ చెప్పాను స్వామి రాధాకృష్ణ అని. స్వామి అందరి వైపు చూస్తూ నవ్వుతూ, విఐపీస్ ఎస్పెషల్లీ వైపు చూస్తూ, ఏంటి పొద్దున పెళ్లి అయిపోతే భర్త అయిపోతాడా అని గట్టిగా నవ్వారు. అది కూడా నాకు చాలా చాలా లైఫ్ లాంగ్ ఇన్ఫాక్ట్ గుర్తుంటుంది ఈ విషయము. సో ఇది ఆ తర్వాత నుంచి ప్రతిసారి స్వామి ఫిజికల్ ఫామ్ లో ఉన్నప్పుడు మనతో ఉంటారు. కానీ తర్వాత కూడా నాకు నేను ఏమీ స్వామితో మాట్లాడినా, ఒక స్వామి కాకుండా ఒక అమ్మతో మాట్లాడినట్టు ప్రతిరోజు మాట్లాడతాను అని నేను అడిగిన దానికి నాకు సమాధానం కరెక్ట్ గా స్వామి ఇస్తారు. ఎస్ అంటే ఎస్, నో అంటే నో, అది స్వామి ద్వారా నాకు ప్రతిరోజు లభిస్తుంది. ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇక్కడికి అనంతపూర్ క్యాంపస్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు నిజంగా మళ్లీ ఇంకోసారి కాలేజ్లో జాయిన్ అయ్యి ఇంకో కోర్స్ చేయాలి అంత ఆనందంగా ఉంది. ప్లస్ ఇది ఒక మాకు మంచి ఆపర్చునిటీ. సో నేను మళ్ళీ 21st కూడా అప్పుడు పుట్టపర్తిలోకి వచ్చి అక్కడ కూడా చాలా రోజు అదే 2 డేస్ ఉందామని అనుకుంటున్నాను. సాయిరామ్, థ్యాంక్ యూ.
5: వీళ్ళందరి అనుభవాలు అనుభూతులు వింటూ ఉంటే మనకు కూడా ఎంత ఆనందంగా ఉందో కదా స్వప్న.
1: నిజం లలిత.
5: సరే, ఇప్పుడు మళ్లీ మనం కొద్దిగా వెనక్కి వెళ్దాం. పూర్వ ప్రస్తుత విద్యార్థినుల ఆత్మీయ కలయిక సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాల గురించి కూడా చెప్పుకోవాల్సిన కొన్ని విశేషాలున్నాయి స్వప్న. ముందుగా ఆనాడు ప్రదర్శించిన ఆర్ బిలవ్డ్ సద్గురు సాయి నాటకం గురించి తెలుసుకుందాం. నీకు ఒక విషయం తెలుసా, స్వామి ఆ నాటకాన్ని సుమారు 15 ఏళ్ల క్రిందటే ఆమోదించి ఆశీర్వదించారు. కాని ఎందుకో అది ప్రదర్శనకు నోచుకోలేదు. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ నాటక రచయిత ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ ఏమన్నారో విందామా?
1: తప్పకుండా.
12: డ్రామా చేసి డాన్స్ చేసి మేము మళ్ళీ వేరే ఐటమ్స్ వేరే ప్రోగ్రామ్స్ 22 జులై ప్రశాంత నిలయంలో చేస్తాం. అప్పుడు ఈ డ్రామా నేను అనుకున్నాను, ఎందుకంటే 15 ఇయర్స్ బ్యాక్, మోర్ దాన్ 15 ఇయర్స్ బ్యాక్ ఈ స్క్రిప్ట్ నేను రాశాను. అని షిర్డీ సాయిబాబా గురించి అన్ని బుక్స్ చదివిన తర్వాత అన్ని నేనే అన్ని రాసి స్వామికి ఆ స్క్రిప్ట్ కాపీ కూడా ఇచ్చాను. స్వామికి తెలుసు మేము రెడీ, యాక్చువల్లీ ఎప్పుడైనా స్వామి చెప్పుంటే మేము వెంటనే ఆ డ్రామా ఎనాక్ట్ చేయొచ్చు, అంతవరకు మాకు ప్రిపరేషన్ ఉండేది. కానీ సడన్ గా స్వామి ఆ 25 డిసెంబర్ ప్రోగ్రామ్ వద్దు అని, కల్చరల్ ప్రోగ్రామ్ కూడా వద్దు అని, మేము అట్లా చాలా నిరాశ అయిపోయింది అప్పుడు. సో ఒక పక్క పెట్టేశాను ఆ స్క్రిప్ట్, ఎక్కడ పెట్టాను కూడా నాకు గుర్తులేదు అప్పుడు. కానీ తర్వాత ఇక్కడ ఏం ప్రోగ్రామ్ చేసుకోవచ్చంటే ఒక నిరంజన మేడం చెప్పినారు, మంచి డ్రామా చేయొచ్చు కదా, మీరు బాగా ముందు చేసినారు కదా. అప్పుడు నా సిస్టర్ నాకు గుర్తు చేసింది, అప్పుడు నువ్వు 15 ఇయర్స్ బ్యాక్ ముందు కూడా నువ్వు ఆ స్క్రిప్ట్ రాసినావు కదా, ఎక్కడుంది అది? సో నాకు తెలియదు ఎక్కడుంది, నేను ఎక్కడ పెట్టానని నా ఫైల్లో చూస్తే దొరకలేదు. మళ్ళీ తర్వాత నేను ఆ మెయిన్ క్యారెక్టర్ షిడి బాబా క్యారెక్టర్ అమ్మాయికి కాంటాక్ట్ చేశాను వేరే వాళ్ళ ద్వారా, అట్లా ఫోన్ నెంబర్ తీసి. తన దగ్గర రఫ్ స్క్రిప్ట్ ఉండింది, అట్లీస్ట్ థ్యాంక్ గాడ్ అట్లా ఉండింది. కానీ అది చూస్తే నాకు జెరాక్స్ కాపీ చేసి నాకు పంపించింది, కానీ నాకు నచ్చలేదు, ఎందుకంటే అది ఫుల్ డీటెయిల్స్ లేదు, కొన్ని తనకి రిలేటెడ్ స్క్రిప్ట్ ఉంది. సరే, దెన్ మళ్ళీ మేము పుట్టపర్తి వెళ్తే అప్పుడు బై ఛాన్స్ అక్కడ ఒక కబర్డ్ లో మేము చూస్తూ అక్కడ ఒక సెల్ఫిన్ కవర్ లో స్వామికి ఇచ్చేది అది గ్రీన్ ఇంక్ తో నేను ప్రింట్ చేసుకుని అది రెడీ చేశాను స్వామికి ఆఫర్ చేయొచ్చు అని. ఆల్రెడీ ఒక కాపీ స్వామికి ఇచ్చేసాను స్వామి చేతిలోనే. కానీ ఇది మళ్ళీ ఆ ఒకేజన్ లో డ్రామా చేసినప్పుడు మీరు ఇంకొక కాపీ కూడా గ్రీన్ ఇంక్ తో ప్రింట్ చేసి పెట్టాను. ఆ స్క్రిప్ట్ దొరికింది. సో దెన్ నేను అనుకున్నాను ఓకే స్వామికి ఆ ప్లే కావాలా, ఈ అవసరం కోసమే స్వామి వెయిట్ చేస్తున్నారు ఈ 50th ఇయర్ సెలబ్రేషన్స్ కి. సో ఎందుకంటే ఆ ప్లే ఎండింగ్ లోనే షిర్డీ బాబా సమాధి గురించి మెన్షన్ ఉంది. సో ఓకే స్వామికి ఇది ఈ ప్లే ఇష్టమని, అప్పుడు కూడా స్వామికి ఇష్టమే కానీ ఇనాక్ట్ చేయండి అని మాకు క్లియర్ డైరెక్షన్ ఇవ్వలేదు. సో ఇప్పుడు ఇక్కడ మేము చేసినాం.
1: లలిత, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకోవాలి. అదేంటంటే, అప్పుడు షిర్డీ బాబా నాటకం వేయాలనుకున్నప్పుడు బాబా పాత్రకు ఎంపికైన లతా శర్మ ఆ రోజుల్లో అనంతపురం కళాశాలలో చదువుకునేవారు. ఇప్పుడు ఆమె పూర్వ విద్యార్థిని. చిత్రంగా ఆవిడే మళ్ళా ఇన్నాళ్లకు లతా శర్మ గారే అదే పాత్రను పోషించడం విశేషం.
5: అవునా?
1: అందుకోసం ఆమె డార్జిలింగ్ నుంచి 2 వారాలు ముందుగానే అనంతపురం వచ్చి శ్రద్దగా రిహార్సల్స్ లోని పార్టిసిపేట్ చేశారు. నాటక ప్రదర్శనలో పాల్గొన్నందుకు ఆవిడ ఎంతో సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు. ఆవిడ తెలుగు మాట్లాడలేరు కాబట్టి ఆవిడ చెప్పిన విషయం యొక్క అనువాదాన్ని మనం విందాం.
13: సాయిరామ్, మై నేమ్ ఇస్ లతా శర్మ ఫ్రమ్ డార్జిలింగ్. ఐ వాజ్ అ స్టూడెంట్ ఆఫ్ అనంతపూర్ కాలేజ్, పాస్డ్ అవుట్ ఇన్ ద ఇయర్ 1993, అండ్ టుడే ఫర్ గోల్డెన్ జూబ్లీ We've enacted a play, Sadhguru Sai. So there I had enacted as a role of Shirdi Baba. And actually this program was composed by our madam, the director ma'am, Rajeshwari Patil ma'am. And we were supposed to have this drama 10 years back before as a messenger, but we could not put it. But Swami had already blessed it. So maybe Swami had kept this drama for this day, for this special day. So today we were all like we felt the presence of Bhagwan in our college. And I was supposed to be the same character earlier 10 years before. So today the drama got over and we are all excited because we all felt Swami's presence here. I'm really happy to have all my sisters present here today.
14: Om Shri Sai Ram. Sadhguru Sai natakanni maa Rajeshwari madam gare rasi direct chesaru. అసలు ఈ నాటకాన్ని 10 ఏళ్ల కిందటే ప్రదర్శించాల్సింది. అప్పుడు వేయలేకపోయినా నాటకానికి స్వామి ఆశీస్సులు లభించాయి. బహుశా మా అందరికీ ప్రత్యేకమైన ఈ రోజునే ప్రదర్శించాలని స్వామి ఆపి ఉండొచ్చు. ఏమైనా ఈరోజు నాటకం వేయగలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మాకందరికీ స్వామి మాతోనే ఉన్నట్టు అనుభవమై ఆనందించాం. ఇంతకుముందు నేను బృందావనం క్యాంపస్ ఆడిటోరియంలో ప్రదర్శించిన గౌతమ బుద్ధ నాటకంలో కూడా వేశాను. అందులో వృద్ధుడు, రోగి, బైరాగి లాంటి 4-5 చిన్న చిన్న వేషాలు వేశాను. నాటకం రిహార్సల్స్ చేస్తున్నప్పుడు నాకు స్వామితో ఉన్న ఫోటో కావాలనిపించింది, కానీ రిహార్సల్స్లో పడి ఆ సంగతే మర్చిపోయాను. ప్రదర్శన రోజున చివరి క్షణం వరకు అనుమతి తెలపని స్వామి తన ఉపన్యాసం చివర నా పిల్లలు ఇప్పుడు గౌతమ బుద్ధ డ్రామా ప్రదర్శిస్తారని ప్రకటించారు. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని బాబా అంటారు కాబట్టి మేము రెడీగానే ఉన్నాం. స్వామి స్టేజ్ వెనక్కి వచ్చి ఏం రెడీయేనా అని అడిగారు. మేం రెడీ అన్నాం. ప్రోగ్రాం అయిపోయాక బాబా స్టేజ్ వెనక్కి వచ్చి ఒక్కొక్కరి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చాలా బాగుంది, చాలా బాగుంది అన్నారు. తర్వాత స్వామి వచ్చి ప్రధాన పాత్ర వేసిన వారి పక్కన కాక నా పక్కన నించున్నారు. 15 రోజుల కిందటి నా కళ అలా నెరవేరింది. దేనికైనా సమయం రావాలి కదా. ఆనందంలో తేలిపోతూ ఆయన్నే చూస్తూ నిలబడిపోయాను. స్వామి నన్ను పాదనమస్కారం చేసుకోమన్నారు. చేసుకున్నాక ఇతరులకు అవకాశమిచ్చేందుకు పక్కకు తప్పుకున్నాను. హారతి సమయంలో స్వామి కర్పూరం వెలిగించి అగ్గిపెట్ట అందుకునే వారి కోసం చూస్తున్నారు. నేను స్వామి వెనకనే ఉన్నాను. వారు నా కేసి చూసి అగ్గిపెట్టె అందుకోమని కళ్లతోనే సైగ చేశారు. స్వామి చేతుల మీదుగా అందుకున్న ఆ అగ్గిపెట్టెను జ్ఞాపికగా అట్టిపెట్టుకోవాలని నా కోరిక. వెళ్లి మేడంని అడిగాను, ఆ సంగతి ఆలోచిద్దాం, స్వామి మిమ్మల్ని మెచ్చుకున్నారు, పోయి ఎంజాయ్ చేయ్ అన్నారు మేడం. ఆ రాత్రి మేడం ఇంట్లో మా అందరికీ తలో 2 అగ్గిపుల్లలు ఇచ్చారు. ఒకటి నా వివాహ సమయంలో మా ఇంట్లో జ్యోతి వెలిగించడానికి, మరోటి మా అత్తగారింట్లో జ్యోతి వెలిగించడానికి ఉపయోగించాను. ఇలా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్లో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. స్వామికి మా కృతజ్ఞతలు. సాయిరాం.
4: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20, 21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
1: షిరిడీ సాయి నాటకంలో లతా శర్మ తప్ప మిగిలిన పాత్రదారులందరూ ప్రస్తుత విద్యార్థులే. వారిలో ఒకరైన కుమారి లక్ష్మీ ప్రత్యూష ఇలా అన్నారు.
15: సాయిరామ్, నా పేరు లక్ష్మీ ప్రత్యూష. నేను ఈరోజు డ్రామాలో పార్టిసిపేట్ చేశాను. నేను ఇప్పుడు ప్రస్తుతం 3rd BCOM హానర్స్ చేస్తున్నాను. ఇక్కడ ఈ డ్రామాలో పార్టిసిపేట్ చేసేందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంతకుముందు చాలా డ్రామాల్లో చేశాను, కానీ ఈ డ్రామా ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇది స్వామి బ్లెస్ చేసిన డ్రామా. ఇది షిరిడి సాయిబాబా జీవిత కథ పైన ఈ డ్రామా చేశాం మేము. ఇంతకుముందు చేయాలనుకున్నప్పుడు వాళ్ళు చేయలేకపోయారు, కానీ స్వామి బ్లెస్ చేశారు. ఆ డ్రామాలో నేను పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఎగ్జామ్స్ టైంలో, సిఐఈ టైంలో మేము ఒక 2 వీక్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇది సిఐఈ టైంలో కూడా ఎవరు ఎందుకు ఇది చెయ్యాలి అని అనుకోకుండా అందరూ ముందుకొచ్చి ఇది చెయ్యాలి, ఇది మనం స్వామి కోసం చేస్తున్నాము. ఎంత నాది చాలా చిన్న రోల్ అయినా కూడా నేను 5 నిమిషాలే ఉన్న స్టేజ్ పైన నేను ఎందుకు రోజు రావాలి అని ఎవ్వరు కూడా అనుకోలేదు. ఈ షిరిడి సాయిబాబాగా చేసిన ఎక్స్ స్టూడెంట్ నిన్నటి వరకు ఇదైతే నాకు కలిగిన ఫీలింగ్, నిన్నటి వరకు నార్మల్ లతా మ్యామ్ లా అనిపించారు, కానీ వాళ్ళ ఎప్పుడైతే నిజంగా స్టేజ్ పైన ఎక్కారో నిజంగా నేను షిరిడి సాయిబాబా దగ్గరే ఉన్నట్టు, అక్కడే నిజంగా చేస్తున్నట్టు నాకు అనిపించింది. సాయిరామ్, ఇంకా ఏంటంటే నేను ఇది మొత్తం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇలా అనలైజ్ చేశాను. నేను యాక్చువల్ గా ప్రతిసారి వేదాలో పార్టిసిపేట్ చేస్తాను. ఈసారి సడన్ గా డ్రామా అని చెప్పేసరికి, వేద కన్నా ముందు డ్రామా ఆడిషన్స్ అయ్యేసరికి నేను డ్రామాకి వెళ్ళాను. తర్వాత ఒకవేళ నేను వేదాలో ఉండుంటే యాజ్ అ ఫైనల్ ఇయర్ గా నాకు కలిసం పట్టుకునే ఛాన్స్ ఏదో ఒకటి ఖచ్చితంగా వచ్చేది, ఎందుకంటే ఎప్పుడు వెళ్తూ ఉండేదాన్ని కాబట్టి. దాని తర్వాత నేను ఏమంటున్నానంటే, స్వామి నాకు చిన్న రిగ్రెట్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు, ఎందుకంటే ఇవాళ పొద్దున్న స్వామి రూమ్ లో సుప్రభాతం చేశామన్నమాట. వాళ్ళు చెప్పారు అందరూ ప్రేయర్ హాల్ ఇన్ఛార్జెస్, స్వామి రూమ్ ఇన్ఛార్జెస్, మీరు వచ్చి స్వామి రూమ్ లో సుప్రభాతం చేయొచ్చు. ఒకవేళ నేను కలసం పట్టుకొని ఉంటే స్వామి రూమ్ లోకి వెళ్లే అవకాశం వచ్చేది. నేను ఇప్పుడు వేదాల్లో లేను కాబట్టి నాకు ఆ అవకాశం రాలేదు, కానీ దానికన్నా ముందే సుప్రభాతంకి నువ్వు వచ్చేసి నువ్వు కూర్చో, నువ్వు పర్వాలేదు చేసిన డ్రామాలో ఉన్నా నీ ఛాన్స్ ఏం మిస్ అవ్వలేదు అని చెప్పినట్టు అనిపించింది. ఇంకోటి ఏంటంటే, ఇలా కలసం పట్టుకుని వెళ్లేలాగా కాకుండా డ్రామాలో పార్టిసిపెంట్ గా నేను స్వామికి బొకే ఆఫర్ చేశాను. అది కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అంత అంటే స్వామి మొత్తం ప్రోగ్రామ్ అయ్యాక చాలా నేను వేదాలో ఉండుంటే ఇది చేసేదాన్నేమో అనే చిన్న థాట్ కూడా నాకు రానివ్వకుండా ముందే ఇది చేసి పెట్టేశారు. ఇంకా డ్రామా దగ్గరకు వచ్చేసరికి అందరూ లాస్ట్ లో ఎప్పుడైతే కూర్చున్నామో అంత గ్రాండ్ ఫినాలే కోసం ప్రతి ఒక్కళ్ళు అది ఫీల్ అయ్యి, ప్రతి చిన్న పార్టిసిపెంట్ దగ్గర నుండి షిరిడి బాబా వరకు అందరూ అది ఫీల్ అయ్యి అందరి కళ్ళంపట నీళ్ళు వచ్చాయి. అంత హ్యాపీగా, అంత రియల్ గా స్వామి ప్రెజెన్స్ ని మేము ఫీల్ అయ్యాము. ఎప్పుడైతే ఆ ప్రొసెషన్ వచ్చిందో అప్పుడు కూడా అసలు టీచర్లన్నా మీరు కనిపించకూడదు కనిపించకూడదు, ముందు ఏం కనిపించకూడదు, అక్కడ స్వామి వస్తున్నారు, ఎప్పుడైతే ఆ బ్యాండ్ నాదస్వరం అవన్నీ వస్తున్నాయి, నిజంగా ఒళ్ళంతా గూజ్ బంప్స్ వచ్చేసాయి. స్వామి వస్తున్నారు స్వామి అంటే ఆ స్టార్టింగ్ నుంచి వెనకాలే ఉన్న ప్రతి ప్రోగ్రామ్, ప్రతి పాట, ప్రతి డాన్స్ ని ఫీల్ అవుతూ స్వామి చూస్తున్నారు చూస్తున్నారు అని ఎండ్ వరకు ఫీల్ అయ్యాము. ఎప్పుడైతే లాస్ట్ లో మళ్ళీ ఓ మా పాట పాడారో దానికి ఇంకా ఎక్కువగా ఫీల్ అయ్యామంటే స్వామి ఉన్నారు, అక్కడుండి మొత్తం ప్రోగ్రామ్ ని చూశారు. ఫస్ట్ నుంచి కూడా మాకు డైరెక్టర్ మ్యామ్ అదే చెప్తూ వచ్చారు, మీరు ఎవరి కోసం చేయట్లేదు స్వామి కోసం చేస్తున్నారు, ఎట్ లాస్ట్ ఈ ప్రోగ్రామ్ చేశాక స్వామి చాలా సంతోషం అని చెప్పాలి ఎప్పటిలాగా, అది చెప్పినట్టు అనిపించింది మా అందరికీ కూడాను. ఇంకా ఈ అవకాశం నాకు నా ఫైనల్ ఇయర్ లో రావడం చాలా సంతోషంగా ఉంది. దాని తర్వాత ఇలా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. డ్రామా గురించి కాకుండా హాస్టల్ ప్రిపరేషన్ గురించి, ఎక్స్ స్టూడెంట్స్ ని రిసీవ్ చేసుకోవడం గురించి చూస్తుంటే ఇక్కడ టీచర్స్ అందరూ కూడా వాళ్ళ స్టూడెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు మా స్టూడెంట్స్ వస్తారా, వాళ్ళకి ఏమేం చేయాలి అని చాలా వీక్స్ నుంచి ప్రిపేర్ చేస్తూ ఉండడం హాస్టల్. ఇప్పుడు ప్రెజెంట్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్స్, ఫైనల్ ఇయర్స్ అందరూ కలిసి వచ్చి హాస్టల్ డెకరేషన్ చేయడం, కాలేజ్ డెకరేషన్ చేయడము, అందరూ చాలా ఆనందంగా స్పోర్టివ్ గా ముందుకొచ్చి పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ స్వామి, నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు సాయిరాం.
1: ఇంత చరిత్ర ఉన్న ఈ నాటకంలోని చిన్న భాగాన్ని రేడియో సాయి శ్రోతల కోసం అందిస్తున్నాం.
16: బట్ హియర్ ఫర్ ద ఫస్ట్ టైం ఇస్ ఎ హోలీ మ్యాన్ గ్రైండింగ్ ఎట్ ద వరల్డ్ దిస్ వర్క్ వెన్ వి విమెన్ ఆర్ దేర్ ప్లీజ్ బాబా కమ్ ఆన్ లేడీస్ బాబా ప్రిపేర్స్ నో వీట్ బ్రెడ్ ఫర్ హిమ్సెల్ఫ్ హీ సబ్సిస్ట్స్ ఆన్ ఆర్మ్స్ వాట్ విల్ హీ డూ విత్ ఆల్ దిస్ ఫ్లోర్.
5: సాంస్కృతిక కార్యక్రమాలలో ఇతర అంశాలు ప్రదర్శించిన విద్యార్థినుల అనుభూతులు కూడా ఇప్పుడు విందాం. కుమారి హర్షిణి.

0: నా పేరు హర్షిణి. నేను సెకండ్ బీకామ్ ఆనర్స్ చదువుకుంటున్నాను. మేము ఇవాళ 8 జూలై గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా మేము ఇక్కడ ఇవాళ కవాలి పాడాము. స్వామికి కవాలి చాలా ఇష్టము. శైల శ్రీవాస్తవ సార్ అక్కడ పర్తి క్యాంపస్ లో ఆయన కంపోజ్ చేసిన కవాలి ఇది. ఒకరోజు మేము మ్యూజిక్ గ్రూప్ వాళ్ళందరం కూర్చుని ఏం పాడాలి ఒక డిసైడ్ చేస్తుంటే మా సీనియర్ ఒక అమ్మాయికి థాట్ వచ్చింది, మనం ఇలాగా కవాలి పాడదామని. వెళ్ళి మా టీచర్ ని అడిగితే ఆవిడకి చాలా నచ్చింది. చాలా రెలవెంట్ ఈ సాంగ్, అందరూ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తున్నారు. సో ఈ లిరిక్స్ కూడా సేమ్, తేరే దర్బార్ మే ఆయ్ హే ఆజ్ అది. సో చాలా రెలవెంట్ అది. మాకి వెంటనే నచ్చి సో మేము అప్పటి నుంచి ప్రాక్టీస్ మొదలు పెట్టేశాము. సో 20 రోజుల నుంచి ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇంకా మేము ఆల్మోస్ట్ ఒక 22 మంది పాడాము. చాలా కష్టపడి మేము ప్రాక్టీస్ చేశాము. ఒక్కొక్క ఇన్స్ట్రుమెంటేషన్, ఒక్కొక్క లీడ్ సింగర్, కోరస్ అందరికి ఈక్వల్ గా ఛాన్స్ దొరికి ఇందులో కాంట్రిబ్యూట్ చేయడానికి మేము చాలా కష్టపడ్డాము. మధ్యలో ఎగ్జామ్స్ వచ్చినా కూడా రోజు మేము వచ్చి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. సో మాకు చాలా హ్యాపీగా ఉంది గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి ఒక పార్ట్ అయినందుకు. ఇంకా మాకు అంటిల్ లాస్ట్ ప్రాక్టీస్ వరకు లిటరీ మేము ఏదో ఒక చిన్న మిస్టేక్స్ చేస్తూనే ఉన్నాం. మేము అసలు కాన్ఫిడెన్స్ రావట్లేదు మాకు, మేము ఎలా పాడాలి ఏంటి, ఎక్కడి నుంచైనా చిన్న మిస్టేక్ జరుగుతూనే ఉంది. మేము ఇంకా లాస్ట్ లిటరలీ స్వామికి ప్రే చేస్తాం, స్వామి ప్లీజ్ మీరే పాడండి మా, ఇంకా ఇంతమంది దగ్గర మేము మళ్ళీ చిన్న మిస్టేక్ అయితే మళ్ళీ మనకి రిగ్రెట్ ఉండిపోతుంది, 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అయ్యో ఇంత చిన్న మిస్టేక్ అయిపోయింది అని. సో మేము అందరూ గట్టిగా స్వామికి ప్రే చేసుకున్నాం, స్వామి ప్లీజ్ మీరే పాడండి, జస్ట్ సింగ్ త్రూ అస్ అని. స్టేజ్ కి వచ్చే ముందర ఒక ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా ఏదో ఒక చిన్న మిస్టేక్ జరిగింది, ఇంకా మేము వదిలేసాం ఇంకా సరే అని. మేము స్టేజ్ కి వెళ్లిన తర్వాత పాట మొత్తం పాడేసిన తర్వాత చూస్తే ఒక్క చిన్న మిస్టేక్ కూడా జరగలేదు. మేము చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాం స్వామికి, మీరే పాడారు, థ్యాంక్ యూ సో మచ్ అని.
1: కుమారి నైనా,
2: Hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey, hey

0: సాయం, నా పేరు నయన. ఈరోజు జూలై 5 ప్రోగ్రామ్ లో డాన్స్ చేశాము, క్లాసికల్ డాన్స్ చేశాము. ఈరోజు మొత్తం డాన్సెస్ 3 ఉన్నాయి. దాంట్లో ఒకటి క్లాసికల్, ఒకటి సెమీ క్లాసికల్, ఇంకా గిద్దా నేపాలి డాన్స్, 4 డాన్సెస్ ఉన్నాయి. అందరిలోనూ యూనిటీ రావడం ఒక డిఫికల్ట్ టాస్క్ అని చెప్పుకోవచ్చు. అందరూ లాస్ట్ మూమెంట్ లో నేర్చుకున్నారు అనమాట. మేము మా క్లాసికల్ డాన్స్ కి వచ్చినట్లయితే మేము ఈ క్లాసికల్ సెల్ఫ్ లెన్స్ లో ఉన్నాం, డాన్స్ సెల్ఫ్ లెన్స్ లో ఉన్నాం. సో మేము చాలా డాన్సెస్ నేర్చుకున్నాం అనమాట. కొన్ని ఇయర్స్ నుంచి మాకు అసలు ఒక ఆపర్చునిటీ రావట్లేదు పర్ఫామ్ చేయడానికి. సో వీ హావ్ బీన్ వెయిటింగ్, చాలా రోజుల నుంచి వెయిట్ చేసినాం ఒక్క సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, స్వామి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని. నేను ఫస్ట్ లో ఈ సెల్ఫ్ లెన్స్ లో ఉన్నప్పుడు నేను అనుకున్నాను, నేను నా చిన్నప్పుడు డాన్స్ నేర్చుకున్నాను, మళ్ళీ ఆపేసి అనుకునే రోజులు. మళ్ళీ ఇక్కడికి వచ్చాక వాళ్ళు నన్ను ఫోర్స్ చేశారు, నువ్వు డాన్స్ నేర్చుకున్నావు, నువ్వు అట్లా స్కిప్ చేయకూడదు, నీకు టాలెంట్ ఉంది, నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పారు. కానీ నాకు ఎందుకో ఇక్కడ ఉండాలనిపించలేదు. సో నేను ఉండనని చెప్పాను. కానీ వాళ్ళు ఫోర్స్ చేసి నా పేరు ఆ దాంట్లో రాశారు. నేను స్వామి నువ్వు నా నుంచి ఏం తీసుకోవాలనుకుంటున్నావు, నేను ఉండాలనుకోవట్లేదు ఈ సెల్ఫ్ లెన్స్ లో ఇప్పుడు అనుకున్నాను. కానీ వాళ్ళు నా పేరు అప్పుడు ఎందుకు రాశారు నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. నేను అప్పటి నుంచి నేర్చుకున్న డాన్స్ ఎంత ఇష్టమైన సాంగ్ ఇది, మేమందరూ చాలా డెడికేటెడ్ గా నేర్చుకున్న సాంగ్, ఈరోజు చేసిన సాంగ్. సో ఆ సాంగ్ ని ఈరోజు మేము స్వామి ముందర ప్రెసెంట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అది కూడా 50th బ్యాచ్ గా మేము రిప్రజెంట్ అయ్యాం ఆ డాన్స్ లో. ఇన్ని ఇయర్స్ నుంచి ఎంత మందికి అయితే ఛాన్స్ రాలేదో వాళ్ళందరు ఛాన్స్ మేము తీసుకున్నట్టు అనిపించింది నాకైతే. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా గిద్దా డాన్స్ వాళ్ళు, నేపాలీ డాన్స్ వాళ్ళు, ప్రతిసారి వాళ్ళకి చిన్న చిన్న కరెక్షన్స్, మాకు కూడా ప్రతిసారి చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి కాస్ట్యూమ్ లో. కానీ అన్ని విషయాలు చాలా కరెక్షన్స్ చేయాల్సి వచ్చింది లాస్ట్ మూమెంట్. నిన్న ఈవినింగ్ ప్రాక్టీస్ వరకు మాకు ఒక చిన్న కరెక్షన్ ఇస్తూనే ఉన్నారు. కానీ ఈరోజు కంప్లీట్ గా హ్యాపీగా ప్లెసెంట్ గా పర్ఫామ్ చేసాం అనిపించింది. నేను అనుకున్న స్వామి ఈ ఫీల్ రావాలి మాకు, ఇన్ని రోజుల వరకు ఫీల్ ఉంది, 50th బ్యాచ్ ఆఫ్ అనంతపూర్ క్యాంపస్ అనే ఫీల్ ఉంది. కానీ నేను అనుకున్నా స్వామి ఇది ప్రౌడ్ ఏమో, ఇలా చేయకూడదు, నువ్వు చేయాలి స్వామి, నువ్వే మా నుంచి కోఆర్డినేట్ చేసి ఆ ఫీల్ వచ్చేలా చేయాలనిపించింది. కానీ ఎప్పుడైతే ఈరోజు స్టేజ్ మీదకి వెళ్ళామో కంప్లీట్లీ ఆ ఫీల్ ఉండింది, ఫుల్ పర్ఫార్మెన్స్ అందరిలోనూ ఉండింది, ఆడియన్స్ లో, ఈవెన్ పర్ఫార్మెన్స్ లో అందరిలోనూ స్వామి నువ్వే మమ్మల్ని సోర్స్, నువ్వే పుష్ చేస్తున్నావు అనే కాన్ఫిడెన్స్ కానీ యాటిట్యూడ్ కానీ అందరికి వచ్చింది. ఒక్కరు ఈగోతో చేయలేదు, అందరూ డివోషన్ తో చేశారు. డివోషన్ ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్ని స్వామి మాత్రమే చేయగలరు. సో థ్యాంక్ యూ సో మచ్ స్వామి ఫర్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ అండ్ బీయింగ్ ఏ 50th బ్యాచ్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సాయిరామ్.
1: కుమారి అలేఖ్య.
2: ఓం శ్రీ సారాం. నా పేరు అలేఖ్య, నేను 3rd బీకామ్ ఆనర్స్ అవుతున్నాను. ఇక్కడ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ విషయంకి వస్తే నేను ఆడిటోరియం సెల్ఫ్ ఫ్రెండ్స్ లో ఉన్నాను. సో ఆడిటోరియం క్లీనింగ్ దగ్గర నుంచి స్వామి గార్లాండ్ మేకింగ్ వరకు ప్రతిదీ కూడా ప్రతి చిన్న విషయం కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ప్రోగ్రామ్ కూడా ఆడిటోరియం లోనే సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి స్పిక్ అండ్ స్పాన్ గా ఉండాలి. చైర్ డౌన్ పార్ట్ నుంచి చైర్ హ్యాండిల్ వరకు మొత్తం మేము ప్రతి చైర్ ఇన్ ద ఆడిటోరియం మేము క్లీన్ చేశాము. అండ్ సో నేను ఎట్ ద సేమ్ టైం నాకు స్వామి రూమ్ క్లీనింగ్ ఇన్ఛార్జ్షిప్ కూడా వచ్చింది. సో నేను ఎలా మేనేజ్ చేసుకోవాలి రెండు అని చెప్పి చాలా ఆలోచించాను. కానీ స్వామి నాకు రెండు మేనేజ్ చేసుకునే స్ట్రెంగ్త్ ఇచ్చారు. యాక్చువల్ గా స్వామి రూమ్ గార్డింగ్ గురించి చెప్తే ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. మా ఫాదర్ స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడు స్వామి రూమ్ గార్డ్ చేశారు, స్వామి రూమ్ డోర్. మా డాడీ ఎప్పుడైతే ఇంటికి వచ్చారో ఇలా చెప్పారన్నమాట, నాకు స్వామి రూమ్ గార్డ్ చేసే అదృష్టం వచ్చింది, నీకు అలాంటి అదృష్టం వస్తుందో రాదు, ఎందుకంటే గర్ల్స్ కి చాలా లెస్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఎప్పుడైతే మ్యామ్ మాకు పిలిచి ఇలాగ స్వామి రూమ్ గార్డ్ చేయాలి, మీరు ఈచ్ ఆర్ 1-1 అక్కడ కూర్చొని ఉండాలి, ఎందుకంటే స్వామి ఉంటే మనం గార్డ్ వేసుకొని మనం వచ్చేయలేం కదా, సో మీరు అక్కడ ఉండి గార్డ్ చేయాలి స్వామి రూమ్. సో నాకు అన్ని సంవత్సరాల క్రితం మా డాడీ చేసిన ప్రేయర్ ఇప్పుడు స్వామి ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు స్వామి బ్లెస్ చేశారనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. అంటే స్వామి మనం చిన్న చిన్న ప్రేయర్స్ కూడా స్వామి వింటారనడానికి ఇది ఒక చాలా పెద్ద నిదర్శనం. సో నేను వెంటనే ఇంటికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాను. మమ్మీ డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అక్కడ స్వామి రూమ్ క్లీనింగ్ దగ్గర నుంచి మొత్తం కలశం పెట్టే వరకు అన్ని మేమే చేశాము. సో నేను 8 to 9:30 ఆడిటోరియం లో వర్క్ చేశాను. ఆడిటోరియం వర్క్ 9:30 వదిలిపెట్టి 9:30 నుంచి 10:30 వరకు స్వామి రూమ్ గార్డ్ చేశాం. సో నేను అనుకున్నాను, స్వామి చాలా థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన, చాలా చాలా థ్యాంక్ యూ స్వామి అని నేను ప్రే చేసుకుంటుంటే, అప్పుడు కలశం ముందు మ్యామ్ నా చేతిలో పెట్టిన తర్వాతే వేద గర్ల్స్ కి వెళ్ళింది కలశం. సో స్వామి, అంటే నేను వేద అంత ప్రాపర్ గా చాంట్ చేయలేను. సో నేను అనుకున్నాను, ఓ స్వామి ఐ మిస్ దిస్ ఆపర్చునిటీ యాజ్ ఎ ఫైనల్ ఇయర్, అంటే నేను ఫైనల్ ఇయర్ గా ఏదో ఒకటి చేయాలి. కానీ స్వామి, నీకు వేద హాఫ్ అయినా పర్వాలేదు, కలశం మాత్రం నా చేతికి వచ్చేలా చేశారు. నా చేతికి వెళ్ళిన తర్వాతే తను వేద గర్ల్స్ కి ఇచ్చాము మేము కలశం, దియాస్ కూడా. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. వేద మొత్తం అయిపోయిన తర్వాత, ఆడిటోరియంకి వచ్చిన తర్వాత కూడా కలశం రిసీవ్ చేసుకోవడానికి నన్నే వెళ్ళమన్నారు మ్యామ్. సో నేను కలశం కూడా రిసీవ్ చేసుకుని స్వామి దగ్గర పెట్టడం కూడా నేనే చేశాను. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒకే రోజు ఇన్ని ఆపర్చునిటీస్, యాజ్ ఏ ఫైనల్ ఇయర్ నాకు ఇన్ని స్వామి ఆపర్చునిటీస్ ఇచ్చారు. అంటే నేను చిన్నప్పటి నుంచి చదువుకోవాలని కోరుకుంటే నాకు స్వామి స్కూల్లో కాలేజ్లో, కానీ నాకు స్వామి ఓన్లీ డిగ్రీలో ఆపర్చునిటీ ఇచ్చారు. సో నేను అనుకున్నాను, స్వామి ఎంత ఆపర్చునిటీ అంటే ఎన్ని ఛాన్సెస్ ఉంటే అన్ని ఆపర్చునిటీస్ నేను ఎలాగైనా తీసుకోవాలి అనుకున్నాను. కానీ ఒకే రోజులో ఇన్ని ఆపర్చునిటీస్ ఇస్తానని నేను అస్సలు ఊహించుకోలేదు. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎక్స్ స్టూడెంట్స్ రిసీవ్ చేసుకోవడం విషయానికి వస్తే, అందరు ప్రతి ఒక్క ఎక్స్ స్టూడెంట్ ఫేస్ లో హ్యాపీనెస్, అంటే ఇప్పుడు మేము యాజ్ ఎ స్టూడెంట్ వాళ్ళు రిసీవ్ చేసుకోవడం, వాళ్ళ హ్యాపీనెస్ షేర్ చేసుకోవడం, మేము ఇక్కడ చదువుకున్నాం ఇక్కడ కూర్చున్న వాళ్ళం అని వాళ్ళు చెప్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. అంటే మేము మా ఫ్యూచర్ ఊహించుకున్నాం, ఒకవేళ మనం 75th సెలబ్రేషన్స్ కి వస్తే మనము ఇలాగే మన సిస్టర్స్ తో చెప్తాము, మేము ఇక్కడ కూర్చున్నాము, అలా కూర్చున్నాము, ఇలా చేసామని చెప్పి. సో వాళ్ళ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటే మాకు కూడా ఆ ఎంతుజియాజం చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ జయ సారం.
1: కుమారి దివ్య.
0: ఓం శ్రీ సారం, నా పేరు దివ్య, నేను 3rd BSc ఎంపీసీ చదువుతున్నాను ఇక్కడ. నేను ఆడియో విజువల్ డిపార్ట్మెంట్ నుంచి, అంటే అన్ని చూసుకుంటారు, మైక్స్ లైట్స్ ఇవన్నీ మేమే చూసుకుంటాం. అయితే మొన్న 3 డేస్ నుంచి స్వామి ఫొటోస్ పెట్టడం, డెకరేషన్ జరుగుతూ ఉంటే అనిపించేది, ఏంటి స్వామి మీరు పెట్టిన ఇన్స్టిట్యూట్ 50 ఇయర్స్ అయ్యింది, ఎంతో మంది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వెళ్ళుంటారు, ఎంతోమంది మారుంటారు, మీ మిషన్ 50 ఇయర్స్ ని సెలబ్రేట్ చేసుకుంటుంది, సో మీరు ఇక్కడ ఉంటే బాగుంటుంది, మీరు వస్తారని మాకు తెలుసు, బట్ మీరు వచ్చారని మాకు తెలిసేలా రండి అని అనుకున్నాను. అయితే నాకు ఫీలింగ్ ఉండేదన్నమాట, స్వామి ఇక్కడ ఉండుంటే బాగుండేది, బాగా ఎక్కువైపోయింది. అన్ని ఫొటోస్ చూసి స్వామి ఇక్కడ వచ్చినప్పుడు ఉన్న ఫొటోస్ అన్నింటినీ పెట్టారు. సో మాకు అనిపించింది, నాకు అనిపించింది అన్నమాట, స్వామి ఇక్కడ ఉండుంటే ఇంకా బాగుండేది, స్వామి వస్తే బాగుండేది అనిపించింది. అయితే నాకు ఆడియో విజువల్ డిపార్ట్మెంట్ లో ఒక అమ్మాయి షేర్ చేసుకునింది అనమాట తన ఎక్స్పీరియన్స్, ఏంటి స్వామి తనకి కళలో కనిపించారంట, స్వామిని అడిగిందంట, స్వామి ఇక్కడ ఉండొచ్చు కదా మీరు అని. అయితే స్వామి అన్నారంటే, పిచ్చిమొహందానా, నేను ఇక్కడే ఉన్నాను, నేను ఇక్కడ మీ రూమ్ లోనే, మీ రూమ్స్ ప్రతిదానికి వస్తున్నాను, మిమ్మల్ని చూస్తున్నాను, బట్ మీరే నన్ను గుర్తించట్లేదు అన్నారంట. సో అప్పుడు అనిపించింది, ఓకే స్వామి ఇక్కడే ఉన్నారనమాట, బట్ మనం చూడలేకపోతున్నాం కదా, అది ఫీల్ అవ్వలేకపోతున్నాం కదా అనిపించింది. అయితే ఇవాళ ప్రోగ్రామ్ లో ప్రతిసారి ప్రతిదానికి ఎన్ని అని చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఇక్కడ కాలేజ్ కాబట్టి, సో ప్రతి ప్రోగ్రామ్ లోని అన్ని చేస్తాం, బట్ ఎప్పుడు ఈ ఫీలింగ్ రాలేదు, స్వామి కోసం చేస్తున్నాము, ఓన్లీ స్వామి కోసం. ఇప్పుడు డ్యూటీ కింద చేసేదాన్ని కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు, బట్ ఇవాళ మొత్తం ప్రోగ్రామ్ అంతా ఇక చాలా సాటిస్ఫాక్షన్, స్వామి కోసమే చేసాము అని. ఎంత వర్క్ లోడ్ ఉన్నా సరే అనిపించలేదు ఇవాళ వర్క్ చేసామని. ఇప్పుడు ప్రోగ్రామ్ ఉంటే మేము ముందర రోజు వస్తాము, చూసుకుంటాం, దాని తర్వాత రోజు చేసేస్తాం. ఈసారి మేము 1 వీక్ నుంచి మేము కష్టపడ్డాం, బట్ ఆ ఫీలింగ్ రాలేదు, ఎస్ స్వామి కోసమే చేసాం అని అనిపించింది. ఇంకా ఆయన పక్కనే ఉన్నట్టు ఫీలింగ్ వచ్చింది. అండ్ ఫస్ట్ టైం ఆడివిజువల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక వర్క్ చేసాం ఓన్లీ స్వామి కోసం అనిపించింది, ఎప్పుడు డ్యూటీ కిందే ఉండేది అది. సారు
1: కుమారి చిన్మయి.
3: గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చాలా బాగా అయ్యాయి. ఇంకా నాదస్వరం నేను వాయించాను ఇవాళ పొద్దున, అంటే స్వామికి నాదస్వరం అంటే చాలా ఇష్టమని అక్క వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. చిన్నప్పుడు కూడా మేము చాలా సార్లు చూసాము వాళ్ళు. స్వామి రాగానే ఫెస్టివల్స్ అప్పుడు వాళ్ళదే ఫస్ట్ తాళం వినిపిస్తుంది, శృతి వినిపిస్తుంది, నాదస్వరం వాయిస్తారు. అలాంటిది మొదటిసారి వాయించాను ఇవాళ. స్వామి నిజంగా నడుస్తున్నట్టు ఆ ఫీలింగ్ వచ్చింది. ఇంకా స్వామిని లీడ్ చేస్తున్నామంటే ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ అ వెరీ గుడ్ ఫార్చ్యూన్. కానీ దీనికి ఈ ఫార్చ్యూన్ రావాలంటే చాలా ప్రాక్టీస్ కూడా చేయించాలి. అండ్ స్వామి మాకు అంత టైం కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు, ఈక్వల్ గా డివైడ్ చేశారు, అంత టైం అలాట్ చేశారు నాశనం రోజు వాయించి ప్రాక్టీస్ చేయడానికి. అంత అండ్ స్వామికి పర్ఫెక్షన్ అంటే చాలా ఇష్టం. ఆ పర్ఫెక్షన్ లెవెల్ కి రావడానికి కూడా మాకు చాలా రిసోర్సెస్ ఇచ్చారు. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు స్వామి మాకు ఛాన్స్ ఇచ్చినందుకు. సారాం,
4: స్వామి కళాశాలలో విద్యార్థులకు వీడ్కోలు చెప్పే సాంప్రదాయం లేదు. అనంతపురం మహిళా కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేసి రిటైర్ అయిన హేమలత గారు చెప్పినట్టు స్వామి విద్యార్థులు ఎప్పటికీ స్వామి విద్యార్థులే.
5: ఏమైనా స్వర్ణోత్సవ సందర్భంగా స్వామి ఆశీస్సులతో కళాశాలతో అనుబంధం ఉన్న అన్ని తరాల విద్యార్థినులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది తిరిగి కలుసుకునే అవకాశాన్ని కల్పించిన అనంతపురం మహిళా కళాశాల యాజమాన్యం, డైరెక్టర్, విద్యార్థులు అందరూ అభినందనీయులే కదా స్వప్న.

ఇంతవరకు మీరు అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాల్లో రెండవ భాగం ఆత్మీయ కలయిక విన్నారు. ఈ కార్యక్రమంలో మూడవ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

0: జీవితమే నాటకరంగం. ప్రబోధాత్మక నాటికలు.
1: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీరు వినబోయే నాటకం నేటి కర్తవ్యం. ఇక ఆలస్యం చేయకుండా నాటకంలోకి వెళ్దామా?

0: సత్యసాయి భగవాన్, ఎంతటి దయామయుడవు తండ్రి.
1: పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట అన్నట్లు. స్వామి, మీరు ప్రేరేపించి నాతో రచనలు చేయిస్తూ మీ సందేశ వ్యాప్తికి నన్ను పనిముట్టుగా వాడుకోవడం, ఇది నా పూర్వజన్మ సుకృతం స్వామి. ధన్యుణ్ణి స్వామి, ధన్యుణ్ణి. సాయిరాం, సాయిరాం, రండి రండి రండి. పొద్దునే ఫోన్ చేసి గ్రామసేవకు వెళుతున్నామని చెప్పారు. అవును, గ్రామసేవ నుంచేనా రావడం?
2: అవును మూర్తిగారు, మీతో కొంత సమయం గడపాలని గ్రామసేవ నుంచి నేరుగా మీ దగ్గరికి వచ్చాం.

0: సంతోషమయ్య. ఏమిటి, గ్రామ సేవలు బాగా జరుగుతున్నాయా?
1: చాలా బాగా జరుగుతున్నాయి మూర్తిగారు. మహాభినిష్క్రమణ తర్వాత కూడా ఈ గ్రామ సేవలు యథాతథంగా కొనసాగడం పట్ల గ్రామస్తులలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
2: ఇవాళ గ్రామస్తులందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మన ప్రణాళిక ప్రకారం చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమంలో స్వామినామాన్ని ఉచ్చరిస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. సాయినామంతో గ్రామమంతా మారుమోగిందంటే నమ్మండి.
3: గ్రామస్తులలో ప్రస్ఫుటమవుతున్న ఆ స్పందన చూసి మేము తన్మయత్వంలో ఓలాడే మూర్తిగారు.
0: మీలో వ్యక్తమవుతున్న ఈ ఆనందాన్ని చూస్తుంటే ఓ పక్క నాకు సంతోషంగా ఉందయ్యా, మరోపక్క గ్రామ సేవలో నేను పాలు పంచుకోలేకపోతున్నందుకు బాధగాను ఉందయ్యా. ఏం చేస్తాం, మనసు మాత్రం సేవలో పాల్గొవాలని ఉరకలు వేస్తోంది, కాని దేహం మాత్రం అందుకు సహకరించట్లేదయ్యా.
1: మీ దేహం సహకరించడం లేదనే సర్వజ్ఞులైన స్వామి మీకు రచనా వ్యాసంగమనే సేవను ప్రసాదించారు.
0: చిన్నవాడివైనా చక్కటి మాట చెప్పావు.
2: ఇప్పుడు మేము వచ్చింది కూడా ఆ సేవ నాశించే మూర్తిగారు.
0: మీరంటున్నదేమిటో నాకు అర్థం కావట్లేదు.
3: మూర్తిగారు, స్వామివారి 90వ జన్మదినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని
4: ఆగస్టు 30వ తేదీ నుంచి
3: సెప్టెంబర్ 4వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పత్తియాతం తలపెట్టారండి మన సత్యసాయి సేవా సంస్థల వారు. అందులో భాగంగా స్వామివారి దివ్య సన్నిధిలో, అదే సాయి కుల్వంత్ సభా మంటపంలో నాటకాన్ని ప్రదర్శించే అదృష్టం మనకి లభించింది.
0: అవునా?
2: సాయిరామ్. అవును మూర్తిగారు, మీరైతే చక్కని నాటకాన్ని స్వామివారి సందేశాన్ని జోడించి రచించగలరని మీ వద్దకు వచ్చాం.
0: స్వామివారి లీలల్ని అర్థం చేసుకోవడం మనకి సాధ్యం కాదయ్యా.
5: అదేమిటి మూర్తిగారు అలా తన్మయత్వానికి లోనవుతున్నారు?
0: చెప్తాను. మొన్న గురువారం నాడు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో స్వామివారి అవతార వైభవాన్ని నాటకంగా రాయాలి అన్న తలంపు కలిగింది. అది స్వామి సంకల్పమే అన్న దృఢ విశ్వాసంతో స్వామి అవతరణకు ముందు నుంచి, అంటే 1926కు పూర్వం నుంచి నేటి వరకు ఉన్న పరిస్థితులను క్రోడీకరించుకుంటూ నాటకాన్ని వ్రాసి స్వామికి సమర్పించుకుంటున్నాను. ఇంతలో మీరొచ్చారు.
2: అయితే స్వామివారే అదృశ్యహస్తంతో ఇదంతా నడిపిస్తున్నారన్నమాట. ఆహా, సర్వాంతర్యామి మన స్వామి అన్న పరమసత్యం మరొకసారి నిరూపించబడింది.
3: మూర్తిగారు, నాటకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని కుతూహలంగా ఉందండి, త్వరగా మాకందరికీ వినిపించండి.
0: దానికేం భాగ్యం, మహదానందంగా వినిపిస్తాను. జై బోలో గణేష్ మహారాజ్కి
6: జై,
2: జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి
6: జై.
0: స్వామివారి అవతరణకు ముందు, అంటే 1926కు పూర్వం కలి నేతృత్వంలో అరిషడ్ వర్గాలు ఎలా విజృంభించి స్వైరవిహారం చేస్తున్నాయో కళ్లకు కట్టినట్టు చూపించడంతో నాటకం ప్రారంభమవుతుంది. అరిషడ్ వర్గాలు, వాటి హైహై నాయకుడైన కలిపురుషుడి సంభాషణ ఈ విధంగా ఉంటుంది.

0: 에이 까몬
1: 예 그렇소
0: 젖지나가 젖지나가 젖나 젖지나가 젖지나가 젖나 에이 까몬 ఎలా ఉన్నాయి ప్రజలపై నీ ఆగడాలు? పసపసగా ఉన్నాయా?
1: కసికసిగా ఉన్నాయి. విందులే విందులు, పసందులే పసందులు. ఈ కామంగారానికి చిక్కిన మానవులకు ముడులే ముడులు, విడివడని చిక్కుముడులు. కోరికల గుర్రాలకి స్వారీలే స్వారీలు, పగ్గాలు పట్టు తప్పి పతనాలే పతనాలు. మనకు మాత్రం గుత్తుల బెల్లం, క్రోధం, మరి నీ విశేషాలు?
0: అగ్నిగుండాలు, ఆరని చిచ్చులు, కక్షలు కార్పణ్యాలు, కుట్రలు కుతంత్రాలు, రాజకీయాలు రణరంగాలతో ప్రపంచ మానవాళిని అట్టుడికించినట్టు ఉడికించేస్తున్నాను. ఇదంతా అనంతమైన నా అరాచక శక్తికి నిదర్శనాలు. నాకు పంచభక్ష పరమాన్నాలు.
1: శరభ శరభ శరభ శరభ, నీ మాటలు వింటుంటేనే కడుపు నిండిపోతుంది. మరి నీకు పంచభక్ష పరమాన్నాలు కావా?
0: లోభం వచ్చాడే, భంబారే భం
2: భంబారే భం.
1: ఏ లోభం, ఎలా ఉంది నీ చేపల వేట?
2: ఎలా ఉందా? అదేం పిచ్చి ప్రశ్న. ఈ లోభం వల్ల పడకుండా తప్పించుకోవడం ఎవరి తరం? తాతకైనా వాని ముత్తాతకైనా.
0: అవునవును, ఆ తర్వాత వల వల విల విల
2: కాసుల చుట్టూ గిరగిరా. ఇప్పుడు భూగోళం సూర్యుని చుట్టూ తిరగడం మానేసి కాసులు కాసులు చుట్టూ తిరుగుతోందా అని అనుమానం వచ్చేటంతగా లోకాన్ని కాసుకి దాసోహం చేశాను. ఇప్పుడు ప్రపంచం అంతటా డబ్బుతోనే గౌరవం, డబ్బుతోనే హోదా.
3: ఏమిటి సమావేశం?
1: ఏ మోహం,
0: జింబారే జిమ్ జిమ్
4: జింబారే జిమ్ జిమ్ జింబారే జిమ్ జిమ్ జింబారే జిమ్ జిమ్.
5: ఇప్పుడు మోహం తప్ప మీకేం కనబడటం లేదు. మీరు ఈ మోహాన్ని ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఈ మోహంతో మమేకమవుతున్నారు, మమేకమవుతున్నారు.
1: చాలు చాలు, ప్రజల మీద ప్రయోగించు నీ వశీకరణం. మా మీద ప్రయోగిస్తానంటేలా?
2: ఓ మోహ పొంగవా, నీ అరాచకం ఎలా ప్రబలుతోంది?
5: అవధులు దాటుతోంది. దేశం దేశం మధ్య ద్వేషాగ్నులు, మతం మతం మధ్య మారణ హోమాలు, మనిషికి మనిషికి మధ్య మర్మాలు వైరాలు, దావానలంలా వ్యాపిస్తున్న నా దమన నీతి. ఈ మానవులు నా మోహానికి బలిపశువులు, మోహ వ్యామోహ ప్రలోభాలకు గులాములు సలాములు.
6: నరజాతి చరిత్ర సమస్తం
7: రణరక్త ప్రవాహ సిక్తం.
6: రణరంగం కాని చోటు
7: అణు అణు వెదికినా దొరకదు.
6: వైషమ్యం స్వార్థపరత్వం,
7: ఈర్ష్యా ద్వేషాలు కుటిలత్వం
6: చేస్తున్నాయి ప్రపంచాన్ని అతలాకుతలం.
7: ఇవి మద మాత్సర్యాలైన ఈ కవలలు మ్రోగించిన మారణ యుద్ధ భేరీలు.
4: వాహ్ వాహ్ వాహ్ వాహ్.

0: అదిగో బలి పురుషుల వారు ఏం చేస్తున్నారు, రండి స్వాగతం పలుకుదాం.
1: జంబులికల జంబులికల జంబారే, మా నాయకుడికి మా అందరి బొమ్మారే. జంబులికల జంబులికల జంబారే, మా నాయకుడికి మా అందరి బొమ్మారే.
2: ఎలా ఉంది మీ వీర విహారం?
0: అంతా తమదయ ప్రభు. మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది.
2: చాలా చప్పగా ఉంది.
0: ఈనాటి మానవుల పరిస్థితి

0: కర్మ పంకిలమున పడి క్రాలుచుండు మట్టి కల్పును జన్మంబు మానవుండు.
1: భేష్ భేష్, బాగా చెప్పా. మానవుల దీనస్థితిని బాగా వర్ణించా. కానీ నాదో చిన్న సవరణ.
2: చెప్పండి నాయక, చెప్పండి.
1: కర్మ పంకీలమున పడి కాలుచుండు కాదు,
2: మళ్ళీ
1: కలి పంకీలమున పడి కాలుచుండు.
3: కలి పంకీలమున పడి కాలుచుండు, కలి పంకీలమున పడి కాలుచుండు, కలి పంకీలమున పడి కాలుచుండు.
4: ఏమిటి ఏమిటి ప్రకంపనలు?
5: ఏదో అపశకునంలా ఉంది నాయక.
1: సర్వ అనర్థాలకు మూలమైన మనకు అపశకునమేమిటిరా? ఇటువంటి పిచ్చి ఆలోచనలకు తావీయకుండా విజృంభించండి.
3: అమ్మ బాబోయ్, ఏమిటి ఏమిటి మాయలు, కుట్రలు, కుతంత్రాలు? అరిషడ్ వర్గాలు మానవుల్ని భ్రష్టుపట్టించడానికి ఇంతగా ప్లాన్ చేసుకుంటున్నాయా?
6: మామూలు ప్లాన్ కాదురా బాబు, ఇవన్నీ కలిసి పంచవర్ష ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నట్టున్నాయే.
1: పంచవర్ష ప్రణాళిక అని మెల్లగా అంటావేయుట్రా? దశవర్ష ప్రణాళికో శతవర్ష ప్రణాళికోలా ఉంది వాటి వ్యూహం.
7: బంగారు కొండలు దశము శతము సహస్రము కాదు. మానవుడు తన మనస్సుని స్వేచ్ఛగా విచ్చలవిడిగా వదిలేసినన్నాళ్లు అరిషడ్ వర్గాలు ఇలా పథకాలు వేసుకుని విజృంభిస్తూ మానవాళిపై విజయఢంకా మోగిస్తూనే ఉంటాయి.
3: మరైతే సాయిరాం, వీటి బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి తరుణోపాయం
7: ఏమిటయ్యా? ప్రశ్న. అంతరించిపోతున్న మానవతా విలువల్ని పునరుద్ధరించి కాలగర్భంలో కలిసిపోతున్న సనాతన సంస్కృతికి పూర్వ వైభవాన్ని అందించి అరిషడ్ వర్గాల పెనుతుఫాను తాకిడిలో సతమతమై కొట్టుమిట్టాడుతున్న యావత్ మానవాళిని సంరక్షించేందుకై సర్వదేవతా అతీత స్వరూపాన్ని దాల్చి సత్యధర్మ శాంతి ప్రేమ అహింసలనే ఆయుధాలను చేపట్టి భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయిబాబా అన్న నామధేయంతో ప్రశాంతి నిలయంలో కొలువుతీరి ఉన్నారుగా మన స్వామి. స్వామి అందించిన స్ఫూర్తికి జాగృతులై చైతన్యవంతులై భక్తులంతా ఆధ్యాత్మిక సాధనలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ స్వామి సందేశాన్ని నిరంతరం నెమరు వేసుకుంటూ పురోగమిస్తుంటే సత్యసాయి దివ్య ప్రేమ ప్రకంపనలకి ఆ ధాటికి అల్లల్లాడుతూ అరిషడ్ వర్గాలు తిరోగమించి అచేతనంగా ఎలా పడి ఉన్నాయో చూడండి.

0: ఏరిరా వందిమాగదులు, ఏవిరా స్వాగత వచనాలు, రేయ్ కామం.
1: పురుష బహుపర
0: క్రోధం,
2: హై హై నాయిక, లోభం, మోహం, మదం, మాస్తర్యం, ఉరి నిన్నరా మాస్తర్యం లేవండ్రా, మన హయ్య నాయకుడు విచ్చేశాడు.
3: క్షమించండి నాయక.
0: క్షమాపణలు మాటకేం గాని, మీ మీ కార్యక్రమాలు వదిలేసి ఈ మొద్దు నిద్దరేమిటి?
1: పని తక్కువైతే నిద్రే కదా నాయక.
0: బంభారే, చిత్రం విచిత్రం, ఈ కలి కాలంలో ఈ కలి కొలువులో పని తక్కువ అవడం ఏమిటి? తలలు విదిలించండిరా, మత్తు వదలండి, జింభారే చెప్పండిరా. నేను ఈ యుగ శాసనకర్త, పూర్వపు వేదాలన్నీ వాదాల పాలు కాగా ఇప్పుడు నేను చెప్పిందే వేదం. చంచల చిత్తులు చపల మనస్కులు అయిన ఈ యుగ మానవాళికి ప్రవర్తన మార్గదర్శకాలు లేకుండా చేసి అధోగతి పాలు చేయడానికే ఈ నా యుగం. ఈ కలి విజృంభణ ఆపడం ఎవరితరం కాదు. ఏమిటా మౌనం?
4: సర్వదేవతా అతీత స్వరూపమైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ప్రభావం నానాటికి ప్రపంచ మానవాళిపై అధికమవుతున్నది ప్రభు. మన ఆగడాలకు లొంగే వారి శాతం తగ్గుతున్నది.
0: మీరేం భయపడకండి, భగవంతుడు దుష్ట శిక్షణకై అవతరిస్తాడు. అందుకనే ప్రతి ఒక్కరిలోనూ దుష్టత్వాన్ని కొద్దో గొప్పో నింపాను. ఆ దేవుడు దుష్ట శిక్షణ మొదలు పెడితే యావత్ మానవాళి నశించిపోతుంది.
5: ఈ అవతార ధ్యేయం దుష్ట శిక్షణ కాదుట ప్రభు, దుష్టత్వ సంస్కరణమట. అందుకనే ఆయుధాలు ధరించకుండా వచ్చారట.
0: ఆయుధాలు లేకుండానా? ఆయుధాలు లేకుండా అవతారమేమిటి?
1: వేదోద్ధరణ ధర్మరక్షణే అవతార ధ్యేయంగా.
0: వేదోద్ధరణ
2: అంతేకాదు ప్రభు, శీల సంపద లేని విద్యా విధానము, నీతి లేని రాజకీయము, ధర్మచింతన లేని వాణిజ్యము, దానశీలత లేని ధనము, మానవత్వం లేని విజ్ఞాన శాస్త్రము వర్తమాన కాలానికి మహోపద్రవాలు అంటూ హెచ్చరికలు చేసి మానవాళిని మేల్కొల్పుతున్నారు.
6: ముక్కు మూసుకుని సోహం సోహం అంటూ ధ్యానించటమే సాయి సిద్ధాంతం కాదుట ప్రభు. సాధకుడా లే అంటూ నడుం కట్టి సమాజ సేవలో ప్రవేశించేలా చేయటమే సాయి సిద్ధాంతం అని స్వయంగా బాబావారు ప్రకటించారు.
7: సాయిని సంతోషపెట్టేవి, సంతృప్తిపరిచేవి సేవలే. సాయి చెప్పేది సేవలే, చేసేది సేవలే.
0: సాయి చెప్పేది సేవలే, చేసేది సేవలే, అది సాయి సిద్ధాంతం. రాద్ధాంతాలు చేయడం, రణరంగం సృష్టించడం ఈ కలి సిద్ధాంతం. చెప్పండి చెప్పండి, అన్నింటికీ కలిపి ఒక పథకం పన్నుతాను.
4: నా వలన సమాజానికేమి లాభము, ఏమి ఆనందము అని ప్రశ్నించుకోవాలట ప్రభు.
0: నిస్వార్థం నూరిపోస్తున్నారన్నమాట.
2: అవును నాయక, మరో అడుగు ముందుకెళ్లి దైవప్రీతిచే పాపభీతి కలుగుతుంది, అది సంఘనీతికి దారితీస్తుంది.
0: దైవప్రీతి, పాపభీతి, సంఘనీతి, నాకు నచ్చని పదాలు, నేను మెచ్చని పదాలు. ఏవేవో కుట్రలు జరుగుతున్నాయన్నమాట. బ్రహ్మ!
8: ఏమిటి, పిలిచావా?
0: పిలవలేదు, అరిచాను.
8: నా లోకానికి పిలుపులా వినిపించి వచ్చాను. ఇంతకీ నీ అరుపునకు కారణం ఏమిటి?
0: నా ఆధిపత్యం మీద కుట్ర జరుగుతోంది.
8: నీ మీద కుట్ర? అందులో నిన్ను మించిన వారెవరు?
0: బ్రహ్మ, నీవు నన్ను భూలోకానికి వెళ్లి నా ధర్మాన్ని ప్రవర్తింపజేయమని చెప్పావు కదా.
8: అవును చెప్పాను.
0: చెప్పావు కదా, మరి ఇప్పుడు ఆయనెవరో సత్యసాయిబాబా అట. సర్వదేవత అతీత స్వరూపుడట. నా శిష్యగణం అరిషడ్వర్గాల ఆగడాలు సాగనీయడం లేదు.
8: మరి భగవంతుడు ఆయన ధర్మం ఆయన నిర్వర్తించాలిగా.
0: సృష్టి రహస్యం తెలిసిన వాడిగా నిన్నే అడుగుతున్నా, కలిపురుషుడిగా నా కాలపరిమితి ఎంత?
8: 4,32,000 సంవత్సరాలు.
0: అప్పటిదాకా నా రాజ్యం నేను ఏలుకోకుండా ఈ కలి ప్రథమ పాదంలోనే కల్పించుకోవడం ఏమీ బాగాలేదు.
8: ప్రథమ పాదంలోనే అంటే 5,000 సంవత్సరాలు గడిచాయో లేదో నీవు విజృంభించి మానవాళిని పతనావస్థకు చేరుస్తుంటే భగవంతుడు ఊరుకుంటాడా?
0: ఊరుకోక యజ్ఞయాగాదులతోనూ ఒంటికాలి తపస్సులతోనూ ముక్తిని పొందడానికి ఇది కృత త్రేత ద్వాపరయుగ కాలం కాదు, కలికాలం. భజనలు పురాణాల కాలక్షేపాలతో గట్టెక్కడం కల్లా.
8: అందుకనేగా భజనలకు పురాణాలకు సేవను జోడించారు.
0: సేవా సేవా సేవ. ఇందాక మా శిష్యగణం, ఇప్పుడు నువ్వు. అదే స్మరణ. బంభారకా, జపతపాదుల కన్నా యజ్ఞయాగాదుల కన్నా గొప్పదా ఈ సేవ?
8: పదము చిన్నదే కాని అర్థము అమోఘం. సేవే ఆధ్యాత్మిక సాధన, దైవ సన్నిధికి చేర్చే రాజమార్గమిది. అందుకని సేవను ఒక ఉద్యమంలా చేపట్టాడు అవతార పురుషుడు.
0: ఆగు బ్రహ్మ, కాస్త ఆగు. ఈ సేవలో పాల్గొనేవారంతా ఆయన భక్తులే కదా. ఆయనను నమ్మి కొలిచేవారిని అనుగ్రహించి తరింపచేయక మళ్లీ ఈ సేవలు బోధలు ఎందుకు?
8: అందుకనే స్వామి, అన్నీ నా చేతిలోనే ఉన్నాయి కాని పురుషార్థం అనే ప్రయత్నం లేకుండా దివ్యత్వం అనుగ్రహించడానికి వీలు కాదు. ఇదొక శాసనం అని అంటారు.
0: ఏదో మెలికెలా ఉంది. వినడానికి ఇదంతా బాగానే ఉంది. ఇలా ఎంతకాలం చేస్తారు? ఎంతమందికి చేస్తారు?
4: చాలా సేవలు చాలా మందికి చేస్తున్నారు నాయకా.
0: ఏమిటో, అంతా వింతగా ఉంది. మున్ను ఏ అవతారములోనూ ఇటువంటివి కనీ విని ఉండలేదే.
8: అదే ఈ మహావతారుని ప్రత్యేకత.
0: కాస్త అవకాశం వస్తే వెనకేసుకొస్తావు గాని మా శిష్యుల్ని చెప్పని. వారికి నచ్చిన ఆ గొప్ప సేవ ఏమిటో?
9: గ్రామసేవలు ప్రభు.
0: అయితే పర్వాలేదు, చేసుకోని. పోనీలే పాపం, గ్రామాలను వారికి వదిలి పట్టణాలపై పడి విజృంభించండిరా. అక్కడ మురికివాడలకేమన్నా కరువా?
1: అక్కడ సేవలు చేస్తున్నారు నాయక. ఆంగ్లంలో ఏదో పేరు చెప్పారు, సమ్ ఏరియా ఇంప్రూవ్మెంట్.
0: ఒరేయ్ మందమతులు, అయితే నగరాలు మహానగరాలపై పడండి.
2: అక్కడ అంతే కలిపురుష? నగర సంకీర్తనలని, భజనలని, సామూహిక సత్యసాయి వ్రతాలని ఎన్నెన్నో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అలాగే పిల్లలకు బాల వికాస తరగతుల ద్వారా నీతివంతమైన విద్యను బోధిస్తూ సత్ప్రవర్తన నేర్పుతున్నారు.
0: బుద్ధిహీనులారా, ఇంత విశాలమైన దేశంలో చోటే కరువైందా? విజృంభించండిరా కొండ సీమలలో, గిరిజన ప్రాంతాలలో.
4: అక్కడా ప్రయత్నించాను నాయక. వారికి రోడ్ల నిర్మాణం, రక్షిత మంచినీరు, వ్యాధుల నుండి కాపాడే టీకాలు మందులు వైద్య శిబిరాల్లో ఇస్తూ, ఆరోగ్య సూత్రాలు బోధిస్తూ, వారు వ్యవసాయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను, దిగుబడిని అమ్ముకునే మెళుకువలను చెబుతూ వారిని జాగృతం చేస్తున్నారు నాయక.
0: ఈ విశాల ప్రపంచంలో ఈ భారతదేశం ఎంత ఎంత. ఈ దేశాన్ని సత్యసాయిబాబాకు వదిలి.
9: సత్యసాయిబాబా వారు అనాలట నాయక.
0: సరేలేవయ్యా, సత్యసాయి బాబా వారికే వదిలి మిగిలిన ప్రపంచంపై వీరవిహారం చేద్దాం.
1: అది హుళక్కే నాయక. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు 180 దేశాలలో 2,200 సాయి కేంద్రాలలో తమ భక్త సేవక బృందాలను ఏర్పాటు చేసుకుని సర్వ మానవాళిలో ఉన్న దివ్యత్వాన్ని మేలుకొల్పుతూ మానవ సోదరత్వమును, దైవ పితృత్వములను ఇరుకపరుస్తూ అందరిలో దివ్య ప్రేమతత్వాన్ని నెలకొల్పుతున్నారు.
2: దేవుడు లేడని వాదించే కమ్యూనిస్టు దేశాలలోనూ, పరబ్రహ్మ సాకార రూపాన్ని తలంచి స్మరించి పూజించని ముస్లిము దేశాలలోనూ సైతం శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఏర్పాటు చేసి జనజీవన స్రవంతిపై సత్ప్రభావాన్ని చూపిస్తున్నారు ప్రభు.
0: అంతేనా, ఇంకా చెప్పేదేమన్నా ఉందా?
7: ఇంకా పశువైద్య సేవలు, పారిశుద్ధ్య సేవలు,
4: త్రాగునీరు సేవలు, సాగునీరు సేవలు,
9: దీనజనోద్ధరణ సేవలు, కుష్ఠరోగుల సేవలు,
1: స్వయం ఉపాధి పథకాలు, అమృత కలశాలు,
2: వికలాంగుల సేవలు, యువజన సేవలు.
0: ఆపండి, బ్రహ్మ కన్నా ఎక్కువ చేస్తున్నారు మీరు.
8: ఎక్కువేమీ చేయలేదు, వీళ్లు చెప్పింది తక్కువే. చేస్తున్న సేవలు ఇంకా చాలా ఉన్నాయి.
0: సరే బ్రహ్మ, ఈ సేవలలోనే పడిపోతుంటే భక్తులకు ఇక ధ్యానానికి సాధనకు సమయం ఎక్కడ?
8: కలి, ఇప్పుడు నిన్ను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నువ్వు ప్రజలకు సాధనకు సమయం ఎక్కడా అని ఆలోచిస్తున్నావంటే భలే భలే ఆశ్చర్యంగా ఉంది. అరిషడ్వర్గాలు అభినందించండి రా మీ నాయకుణ్ణి.
0: సరేలే, ఆపండి రా, ఆపండి. బ్రహ్మ, సాధనకు సమయం ఎక్కడంటే ఈ గొడవంతా ఏమిటి బ్రహ్మయ్య?
8: ఇది నీలో వచ్చిన మార్పునకు అభినందన.
0: ఏమిటో, నాకు అంతా అయోమయంగా ఉంది.
8: అందుకనే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాను.
0: నా యుగంలో నన్ను జాగ్రత్త పడమనటం విచిత్రంగా ఉంది.

0: ఆహా ఆహా, నాటకంలోని ఈ భాగం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది.
1: అవును మరి, ఎవరి అనుగ్రహం లేకపోతే ఈ సకల జగత్తులో గడ్డి పరక కూడా కదలలేదో ఆయనతోనే పెట్టుకున్నాడు ఆ కలిపురుషుడు.
2: భలే భలే, కలిపురుషునికే కష్టాలు. చాలా బాగుంది. నిజంగా స్వామి అవతరించి మనల్ని సన్మార్గంలో నడిపించకపోతే మనమందరం ఎంత అజ్ఞానంలో మునిగిపోయేవారమో కదా అని అనిపిస్తోంది.
3: అవునర్రా, ఒక మారుమూల గ్రామంలో ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి అతి సాధారణమైన జీవన విధానాన్ని అవలంబించి బాలుడిగా, స్నేహితుడిగా, విద్యార్థిగా, కుమారుడిగా, మనువడిగా, తమ్ముడిగా అన్ని పాత్రలలోనూ ఆదర్శవంతంగా ప్రవర్తించి యావత్ మానవాళికి సత్ప్రవర్తన అంటే ఇది అని చూపారయ్యా మన స్వామి. అంతేకాక కన్న తల్లికి ఇచ్చిన మాటకు కట్టుబడి తను పుట్టి పెరిగిన పల్లెనే స్థిరనివాసం చేసుకుని యావత్ మానవాళిని తన వద్దకు రప్పించుకున్న ప్రేమమూర్తి మన స్వామి.
0: అవును మూర్తిగారు, స్వామి మనందరి మనసుల్లో నాటిన ప్రేమ విత్తనాలు మహావృక్షములై ప్రపంచంలో అందరికీ సేవాఫలాన్ని అందిస్తున్నాయి.
1: కరెక్ట్ గా చెప్పావు సోదర. జగత్తులోని స్వార్థం, అనైక్యత, తీవ్రవాదం, మతఛాందసం వంటి అనేక రుగ్మతలకు స్వామి సందేశమే మంచి తరుణోపాయం. ఏమంటారు మూర్తిగారు?
3: నువ్వన్నది 100% నిజం. స్వామి తన 86 వసంతాల అవతార ఉద్యమంలో ప్రతి నిమిషాన్ని, ప్రతి క్షణాన్ని భక్తులను, విద్యార్థులను చైతన్యవంతులను చేసే నిమిత్తమై వెచ్చించారు.
2: అలా చైతన్యవంతులమయ్యే కదా మూర్తిగారు మనం ప్రతి ఆదివారం ఏదో ఒక సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాము.
3: కార్యక్రమాల్లో పాల్గొన్నంత మాత్రాన సరిపోదు మిత్రమా. స్వామివారి మహాభినిష్క్రమణ తర్వాత స్వామి సందేశాల్ని మనం నిత్యం మననం చేసుకోకపోతే ఆ కలి ప్రభావం మన మీద కూడా పడొచ్చు.
0: ఏమంటున్నారు మూర్తిగారు? ఆ కలి ప్రభావం మన మీద పడ్డమా?
4: కొంచెం అర్థమయ్యేటట్లు వివరించండి సార్.
3: వివరించడం ఎందుకు? చూడండి,

0: అరిషడ్వర్గాలు మహాభినిష్క్రమణతో మన అడ్డంకులన్నీ తొలగిపోయినాయి కదా, ఇంకా నీరసమేమిటి?
1: మహాభినిష్క్రమణ జరిగినా భక్తులు ఆయన మార్గాన్నే పాటిస్తున్నారు.
0: అంటే
2: భక్తులు ప్రతి ప్రవర్తనలోనూ ఆచితూచి అడుగులేస్తున్నారు ప్రభు.
3: ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి ప్రభు.
0: ఇదంతా తాత్కాలికం, ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు. త్వరలోనే ఆవేశాలు చల్లారి మళ్లీ పాత కథే పునరావృతమవుతుంది.
4: శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సేవా కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా రూపొందించుకుని భక్తులు అనునిత్యం ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని పునీతులయ్యే విధంగా అమలు పరుస్తున్నారు ప్రభు.
2: మాటి మాటికి పిలుపులేమిటి?
0: నీకొక సూటి ప్రశ్న. శ్రీ సత్యసాయి భగవానుల అవతార పరిసమాప్తి తరువాత?
2: అవతార పరిసమాప్తి అనేది కేవలం ఒక భ్రమ. భగవంతుడు కాలాతీతుడు. నీవే ఆలోచించు, నారసింహ రామకృష్ణాదులు యుగాలు మారినా భక్తులను తమ తమ అనుభూతులలో ఆదుకుంటూనే ఉన్నారుగా. శ్రీ సత్యసాయి భగవానుల మహాసమాధి అనంతరం ఎందరెందరో భక్తులకు ఎన్నెన్ని అనుభూతులను ప్రసాదిస్తున్నారో నీ శిష్య పరమాణువులు నీకు చెప్పే ఉంటారు. యావత్ ప్రపంచ భక్తజనులకు కొండంత అండగా నిలుస్తోంది శ్రీ సత్యసాయి సేవా సంస్థ.
0: ఆగు బ్రహ్మ, ఇంకా చాలించు. సృష్టి చేయడమే నీ వంతు, యుగధర్మాన్ని నిర్వర్తించడం నా వంతు. ఇదిగో చెబుతున్నాను విను. సత్యసాయి సేవా సంస్థను ఒకదాన్ని స్థాపించి సేవలు నేర్పబట్టే కదా ఈ సేవలన్నీ చేసి తరిస్తున్నారు, నా ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆ సంస్థపై అరిషడ్ వర్గాలను ప్రయోగించి భక్తులపై ప్రజలపై నా వీర విహారాన్ని యథేచ్ఛగా పునరుద్ధరిస్తాను. వారు నా ప్రభావానికి ఎలా తట్టుకుంటారో చూస్తాను. కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు పదండి, రణభేరి మోగించండి. ఓ
5: అవతార పరిసమాప్తి అని సేవా సంస్థలపై తన ప్రభావాన్ని చూపిస్తానని అంటున్నాడు.
6: సరేలే, కలిపురుషుడు నైరాశ్యంతో అన్న మాటలవి.
7: నిత్యం సంస్థల కార్యక్రమాలలో నిమగ్నమై ఉండేవాళ్లం మనల్ని కలి ఏం చేయగలడు?
8: కలిని అతని ప్రభావాన్ని అలా తీసిపడేయకండి. స్వామివారి మహాభినిష్క్రమణ తరువాత కలి విజృంభించేందుకు మనకు మనమే అవకాశం ఇస్తున్నామేమో. ఒక్కసారి మనం అందరం ఆత్మవిమర్శ చేసుకోవాలి.
5: అదేమిటి మూర్తిగారు అలా అంటారు? ప్రత్యక్షంగా స్వామివారి దర్శన స్పర్శన సంభాషణలు పొందినవారం మనం, నిత్యం సంస్థ కార్యక్రమాల్లో పాల్గొనేవారం. మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా?
6: అవునవును, చిన్నప్పటి నుంచి బాల వికాసులో తర్ఫీదు పొందాం. ప్రశాంతి సేవలలో గ్రామ సేవలలో పాల్గొంటాం. ఆ కలి మనల్నేమీ చేయలేడు. ఏమంటారు?
7: సత్యసాయి సేవా సంస్థలలో సుశిక్షితులైన సేవాదళ కార్యకర్తలుగా తీర్చిదిద్దబడ్డవారం మనం. ఆ కలి నీడ కూడా మన మీద పడదు కాక పడదు.
8: మీరు చెప్పింది నిజమే, కాని కార్యక్రమాలలో పడి మనందరం చేయవలసిన అత్యంత ముఖ్యమైన పనిని మర్చిపోతున్నామేమో అనిపిస్తోంది. నేడు సంస్థలలో స్వామి సేవా కార్యక్రమాలలో పాల్గొనే అందరం తప్పనిసరిగా గుర్తుంచుకోవలసిన విషయమేమిటో తెలుసా? నా జీవితమే నా సందేశం అని చాటి చెప్పిన స్వామి మన సంస్థలకి ఎన్నో దివ్య సందేశాలను అందించారు. మన సంస్థలకి స్వామి సందేశమే గుండె, గుండెలాంటిది. అటువంటి అద్భుతమైన సందేశాలను నిత్యం వింటున్నామా? స్వామి రచించిన వ్యాసాంగాన్ని చదువుతున్నామా? వినిన దాన్ని ఆచరిస్తున్నామా? మనం చేసే ప్రతి పని, ప్రతి కార్యం స్వామికి, కేవలం స్వామికే ప్రీతికరంగా ఉండేటట్లు చేపడుతున్నామా? ఈ విషయాలు మనం అత్యవసరంగా ఆత్మవిమర్శ చేసుకోవాలి.
5: అదేంటండి అలా అంటారు? భజనల్లో, సేవా కార్యక్రమాల్లో?
8: అదేనయ్యా నేను చెప్తున్నది. స్వామి ఒక యువ బృందానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమన్నారో తెలుసా?
6: చెప్పండి చెప్పండి మూర్తి గారు.
8: ఆ యువ బృందం అనేక గ్రామాలలో సేవలు చేసి ఆ సేవా చిత్రాలను, నివేదికను చూపిస్తే స్వామి ఇలా అన్నారు. శ్రద్ధగా వినండి. సాయి భక్తులైన అందరూ మనస్సులో ముద్రించుకోవలసిన మాట ఇది. బంగారు, ఈ నివేదికలు కాదు నాకు కావలసింది. ఇన్ని సేవలు చేశారు సరే, కాని మీలో ఇంత ఇంత మార్పైనా వచ్చిందా అని అన్నారు. చూశారా, సేవలు కార్యక్రమాలు చేయవలసిందే, కాని యాంత్రికంగా కాకుండా విశాల భావాన్ని మనసులో నింపుకుని అందరిలో స్వామిని చూడగలగాలి. అప్పుడే స్వామి సంతోషిస్తారు.
5: ఆహా, అంటే స్వామికి మనలోని మార్పే ముఖ్యం.
6: అవును, స్వామి ఎన్నోసార్లు చెప్పారు క్వాంటిటీ కాదు క్వాలిటీ ప్రధానమని.
8: అందుకే యాంత్రికంగా కార్యక్రమాలు చేసుకుంటూ పోతే ఆ కలి తన అనుచరగణంతో మనపై విజృంభించి మన మనస్సులలో తిష్టవేసి మనలో కూడా అనైక్యత, పదవీ వ్యామోహం, ఈర్ష్యాసూయలను రెచ్చగొట్టి స్వామి అందించిన స్ఫూర్తికి విఘాతం కల్పిస్తాడు.
7: చాలా చక్కగా చెప్పారు సాయిరాం. మనం అందరిలో స్వామిని చూడగలిగితే స్వామి ఎంతో ఆనందిస్తారన్నమాట.
5: అవును, అనునిత్యం మన ఇంట వెంట జంట ఉండి కాపాడే మన స్వామిని ఆనందింపజేసే మార్గం అదే.
6: మనందరం మనలోనూ సంస్థలలోనూ అనైక్యత, అసమానతలను ఏమాత్రం దరిచేరనియ్యకూడదు.
8: బాగా అర్థం చేసుకున్నారు. మనం మన సంస్థలలోని సభ్యులంతా ఏకతాటిపై నడుస్తూ అందరినీ ప్రేమిస్తూ అందరినీ సేవిస్తూ అణువణువులో స్వామిని దర్శిస్తూ సమాజ హితాన్ని కాంక్షిస్తూ సమస్తలోకా సుఖినో భవంతు అని ప్రార్థిస్తే అంతకన్నా మన స్వామికి ఆనందం ఏముంటుంది?
5: ఈరోజు నిజంగానే ఒక శుభదినం. ఎందుకంటే రాబోయే 90వ జన్మదినోత్సవ వేడుకల్ని స్ఫూర్తిదాయకంగా విశాల భావంతో స్వామివారి సందేశాన్ని ఆధారం చేసుకుని జరుపుకోవాలని తెలియజేశారు.
6: స్వామివారి 90వ జన్మదినోత్సవం నాడు స్వామికి మనలోని ఆధ్యాత్మిక పురోభివృద్ధిని, ఐకమత్యాన్ని కృతజ్ఞతలతో కానుకగా సమర్పిద్దాం.
7: నేటి నుంచే ఆ కానుకను అందించే విధంగా మన సంకల్పాలను, మన మార్గాన్ని తీర్చిదిద్దుకుందాం. సత్యయుగ స్థాపనలో మన వంతు బాధ్యతను నిర్వర్తిద్దాం. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి.

ఇంతవరకు మీరు జీవితమే నాటకరంగం కార్యక్రమంలో భాగంగా నేటి కర్తవ్యం నాటకాన్ని విన్నారు. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మళ్లీ మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు. సాయిరాం.

அவனுக்கு மிகி நெறி அடியே.

మొచ్చు చెడ్డ పనులన్నీ చేయా నిమ్ము ఈశ్వరుండి సృష్టించినాడ తెచ్చుకొని చేతులారా తెలివి ఇంకా లేనా నీరు సత్యదక హరి భజన చేయ.

శ్రీరామ రామ రామ రామ రామ రామ.

రామ చింతనే చాలు రామనామమే మేలుగా, రామ చింతనే చాలు రామనామమే మేలుగా, రామ చింతనే చాలు రామనామమే మేలుగా.

ಕನಕಾಂಬರ ತರಳದ ಮಕುಟ ಕುಂಡಲ ಹರಾಜಿದ ಮನೆ ಜನುಜುಳೆ ಹೊಗಡಗ ಸಾಗರ.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. మానవుడు ఆధునిక సంస్కృతిని విశ్వసించి మానవత్వాన్ని మరచి దివ్యత్వాన్ని చింతించక దానవత్వమునందే జీవితాన్ని గడుపుతున్నాడు. తనను తాను తెలుసుకునే నిమిత్తమే దేహము ఏర్పడినది అని విశ్వసించాలి. మానవుడు నైతిక విలువలను పెంచుకుని ఏకాత్మభావాన్ని అభివృద్ధి చేసుకుని త్యాగముతో జీవితాన్ని గడుపుతూ రావాలని చెప్పారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారు. 1993 అక్టోబర్ 23న దసరా ఉత్సవాలలో ప్రశాంతి నిలయంలో భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసంలో

ఘన సత్యశీలమే కఠిన తపము మధుర భావందేది మన దేశమందన్నా.

0: നാഗ, ബിന്ദു, കള. ഈ മൂടിന്റെ യൊക്ക ദിവ്യമേനെട്ടുവന്റെ സ്വരൂപമേ മാനവുള്ളൂ. ఈ నాద బిందు కళా స్వరూపుడైనటువంటి మానవుడు నాదము యొక్క తత్వాన్ని, బిందువు యొక్క రహస్యాన్ని, కళల యొక్క దివ్యత్వాన్ని మానవుడు మర్చిపోయాడు. అకారమే నాదము, అకారమే నాదము, ఊకారమే బిందు, మకారమే కళ. నాదు బిందు కళా స్వరూపుడు మానవుడు. దీనిని ఉపనిషత్తుడు పూర్ణమదం పూర్ణమిదం అని చెప్పుటే కాక తన యొక్క పూర్ణత్వాన్ని మానవత్వంతో పోల్చుకొని దివ్యత్వమునకు దైవత్వమునకు భేదము లేదని చాటి మానవుడు దైవాత్మక కలివాడని ప్రబోధిస్తూ వచ్చింది. దీనిని గాయత్రి మంత్రమునందు కూడాను భూర్భువస్వః భూర్భువస్వః భూ భూలోకము, భువః ప్రాణలోకము, స్వః ప్రజ్ఞాలోకము. ఈ మూడు దేవతలు కూడాను ఒక మానవుని యందు ఇమిడి ఉంటుంది. నాద బిందు కళలు కూడాను ఒక మానవ ఆకారముందే ఇమిడి ఉంటున్నవి. మానవుడు త్రికాల స్వరూపుడు, త్రిమూర్తి స్వరూపుడు, త్రిప్రజ్ఞతో కూడినటువంటి యొక్క ప్రజ్ఞాస్వరూపుడు. ఇట్టి మానవత్వాన్ని ఈనాడు మనం అర్థం చేసుకోవటానికి తగిన ప్రయత్నం చేయటం లేదు. ప్రాణ, అపాన, ధ్యాన, ఉదాన, సమాన అనేటువంటి పంచభూతముల యొక్క ఘోషణే నాదము. అనగా పంచభూతముల యొక్క ఏకోన్ముఖమైనటువంటి యొక్క శబ్దమే నాదము. దేహ, ప్రాణ, మనస్సునందు స్థిరమైనటువంటి యొక్క బుద్ధియే బిందువు. ఈ బుద్ధి యందు ప్రతిబింబించేటువంటి యొక్క చిత్ చైతన్యమే కళ. ఈ నాద బిందు కళను ఈశావాసికోపనిషత్తు చక్కగా ప్రబోధిస్తూ వచ్చింది. ఉపనిషత్తుల నుండి సమస్త విషయములను క్రోడీకరించి దీనిని ఒక త్రికోణముగా రూపొందింపచేస్తూ వచ్చాయి. శరీరము, మనస్సు, ఆత్మ, ఇవి మూడును ఒక కోణం. శరీరము స్థూలము, ఆత్మ సూక్ష్మము. ఈ స్థూల సూక్ష్మములు రెండింటినీ కూడాను మనసు ఏకం చేస్తుండాలి. ఏ విధంగా నాద బింద కళలు సర్వత్రా వ్యాపించినవై ఉన్నవో అటుననే మనసు కూడాను సర్వత్రా వ్యాపించి ఉంటున్నది. ప్రణవము సర్వత్రా ఉంటున్నది. ఇది ఈశావాస్యం విధం జగత్తు. కనుకనే మనస్సు కూడాను సర్వత్రా వ్యాపించినది ఒకట చేతనే మనోమూలం విధం జగత్తు అయింది. సమస్తమునకు మనసే కారణం. సుఖ దుఃఖములకు కాని, పాపపుణ్యములకు కాని, ఆనంద ఆహ్లాదములకు కాని మనసే కారణము. అయితే ఈ మనసు స్థూలమైన శరీరమును అదుపులో నుంచుకొని తగినటువంటి యొక్క కర్తవ్య కర్మల లోపల నిర్వర్తించడానికి కృషి చల్పాలి. శరీరము కేవలం జడమైనటువంటిది, కేవలం పదార్థములతో కూడినటువంటిది. దీనికి చైతన్య శక్తి లేదు. దీనికి చైతన్యము ప్రాణమే దీనికి కల్పిస్తూ ఉండాలి. ఇది నిజమైనటువంటి యొక్క చైతన్య శక్తి. అయితే ఈ చైతన్య శక్తి ఎక్కడ నుండి దీనికి లభిస్తూ ఉంటుండాలి? ఇది ప్రజ్ఞానం నుండి లభిస్తుంటుండాలి. కను కనుక ఈ రేడియేషన్ అనేటువంటి ప్రజ్ఞానం నుండి ప్రాణం అనేటువంటి వైబ్రేషన్ లో ప్రవేశించి దేహం అనేటువంటి మెటీరియల్ ఏజెంట్ లోపల జీవిస్తూ ఉంటుండాలి. మెటీరియల్ ఏజెంట్ వైబ్రేషన్ రేడియేషన్, దీన్ని సత్ చిత్ ఆనందం అనేటువంటి కోణంగా రూపొందింపజేశారు. దీనిని జాగ్రత్త స్వప్న సుషుప్తి కింద కూడాను ఒక కోణంగా రూపొందింపజేసింది ఉపనిషత్తు. జాగ్రత్త స్వప్న సుషుప్తులు కాలములు వ్యత్యాసములే కాని వ్యక్తి ఒక్కడే. జాగ్రత్తలో అనుభూతిని పొందినవాడు ఒకే వ్యక్తి, అతనే స్వప్నంలో కూడాను మరొక అనుభూతిని పొందుతున్నాడు కాని సుషుప్తిలో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. సుషుప్తి యొక్క ఆనందము, స్వప్నంలో ఉన్నటువంటి యొక్క సంకల్పము, జాగ్రత్తలో ఉండేటువంటి యొక్క ప్రత్యక్షము, మూడింటికి నీ ఒకే వ్యక్తి కారణము. కనుక జాగ్రత్త స్వప్న సుషుప్తులు కూడాను ఉపనిషత్తుల యొక్క త్రికోణ స్వరూపములే. అన్నింటి ఎందుకును ఏకత్వాన్ని నిరూపింపజేసేటువంటిదే ఈ యొక్క ఉపనిషత్తు. క్షర అక్షర క్షరాక్షర ఈ మూడు కూడాను ఒక కోణం. అయితే క్షరమనగా నశించేటువంటిదని, అక్షరమనగా నిరంతరము ఉండేటువంటిదని ప్రాకృతికంగా మానవులు దీనిని భావిస్తుంటారు. కాదు కాదు, ఉపనిషత్తు యొక్క అర్థం ఈ విధంగా కాదు. ఒక అక్షరములంటే క్షరము కూడాను ఉంటుండాలి. క్షరాక్షరములతో కూడినటువంటిదే అక్షరము. ఆ క్షర ఇది అక్షర, ఆ ఆత్మ క్షర నశించిపోయే దేహము. కనుక ఆత్మ స్థిరమైనటువంటిది, దేహము నశించేటువంటిది, రెండింటి యొక్క ఏకత్వమే అక్షర అని అన్నారు. కనుక అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని నిరూపించేటువంటి యొక్క దివ్యతత్వమే ఈ యొక్క ఉపనిషత్తుల యొక్క ప్రభావము. ఇట్టి దివ్యమైనటువంటి యొక్క అంతరార్థాన్ని ఈనాడు మానవుడు విస్మరిస్తున్నాడు. తెలుసుకునే కూడా ప్రయత్నించటం లేదు. కానీ తెలుసుకున్నటువంటి వ్యక్తికి ఈ యొక్క ఆనందము మరుపు రాదు. అతివానికి ఈ జగత్తుతో ఏమాత్రము పని లేదు. తనను తాను తెలుసుకునే నిమిత్తమే తనువును ఏర్పరచుకున్నాడనేటువంటి సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి మానవుడు. తనను తాను తెలుసుకున్నట్టుగా ఇచ్చినటువంటి ఈ దేహాన్ని దుర్వినియోగపరచుకుంటూ దుర్వ్యసనముల చేత, దురభ్యాసముల చేత, దుశ్చింతన చేత దీనిని అనేక విధముల అపవిత్రము గావించుకుంటున్నాడు. తన తత్వాన్ని తాను గుర్తించాలి ఈ దేహంతో. అందుకే ఈ దేహం సార్థకం కావాలి. అట్టు సార్థకం కాకుండా ఈ యొక్క మానవత్వమే వ్యర్థమైపోయినట్టు అవుతుంది. బ్రతకటం, తినటము, తిరగటము, సుఖాలు అనుభవించటము, భోగభాగ్యాల్లో లీనము కావటము, ఇవి పశుపక్షి మృగాదులు కూడా చేస్తూనే ఉంటున్నాయి. మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వం ఏమిటి? ప్రతి వారికి ఇంత చదువులు ఎందుకు? ఈ చదువుల వల్ల వచ్చినటువంటి ఫలితం ఏమిటి? ధనార్జన, బలార్జన, జనార్జన కాదు కాదు, గుణార్జన. గుణమును సంపాదించలేనటువంటి ధనము ఏ విధమైన ధనం? కనుక ధనము ప్రధానము కాదు, గుణమే ప్రధానము. ఒకనొక సమయంలో హనుమంతుడు విభీషణుని కలిచాడు. నాయన, ఏ విధంగా నీవు జీవిస్తున్నావు ఈ రాక్షసుల మధ్య అన్నాడు హనుమంతుడు. భయంకరమైనటువంటి దంతముల మధ్య, సున్నితమైనటువంటి యొక్క నాలుక ఏ విధంగా జీవిస్తున్నదో ఆ విధంగానే నేను జీవిస్తున్నానన్నాడు. ఏ కిందికి నేను అలక్ష్యపరిచినప్పటికీ, అజాగ్రత్త పడినప్పటికీ ఆ యొక్క సున్నితమైన నాలుక మహాప్రమాదము గురి అవుతుంది. ఎంతకాలమని నేను ఈ జీవితం గడపాలి అని బాధపడ్డాడు విభీషణుడు. విభీషణ నీవు బాధపడనక్కర్లేదు. పళ్ళు త్వరలో ఊడిపోతాయా లేక నాలుగు త్వరలో ఊడిపోతుందా? పడిపోయేది మొదలు పండ్లే, నాలుక పడిపోదు. కనుక సున్నితమైనటువంటి, ధర్మమైనటువంటి, నీతితో కూడినటువంటి మానవులకు ఎట్టి ప్రమాదము ఉండదు. దుర్మార్గముతో, దుష్టభావములతో, దుశ్చర్యలతో, పరహింసలతో కాలమును గడిపేటువంటి పళ్ళు త్వరలోనే రాలిపోతుంటాయి. కాబట్టి ఆ పండ్ల వంటివే ఈ రాక్షసత్వము. కనుక నీవు భయపడనక్కర్లేదన్నాడు. దీనికి ఓపికను సాధించుకోవాలి. ఓపికను సాధించుకున్నటువంటి మానవుడు ఎన్ని కార్యములు ఎందైనప్పుడు విజయాన్ని సాధించగలడు. కనుక మన జీవితంలో అనేక విధములైనటువంటి ఉడిదుడుకులు వెంటాడుతుంటాయి. కానీ అన్నింటికీ ఆధారమైనటువంటి ఒక తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి. కన్ను, ముక్కు, నోరు, చెవి, కాలు, చెయ్యి, ఇవన్నీ కొన్ని కరణములు. జీవయాత్ర లోపల ఇవి మనకు తోడ్పడేటువంటి కరణములు. దీనికంతా కర్త ఒకడున్నాడు. ఈ కర్తకే కారకుడు ఉంటాడు. ఈ కర్త కర్మ ఆచరించాలి. ఈ కర్తకు కారణం కూడా ఒకరు కలగాలి. కనుకనే ఉపనిషత్తు అనేటువంటిది కరణం, కారణం, కర్మ, ఈ మూడింటి యొక్క ఏకత్వమే త్రిగుణముల యొక్క తత్వము. కరణం, కారణం, కర్మ, ఈ మూడింటి యొక్క ఏకత్వం అయినప్పుడే కార్యము విజయాన్ని సాధిస్తుంది. అయితే ఈ కరణములకు స్వతసిద్ధమైనటువంటి శక్తి ఉన్నదా లేక మరే విధమైనటువంటి యొక్క ఇతర శక్తుల చేత ఈ శక్తి లభ్యమవుతున్నదా? కన్ను చూస్తున్నది, చెవి వింటున్నది, నాలుక మాట్లాడుతున్నది. కాని మాట్లాడేదే నాలుకైతే, చూచేదే కన్ను అయితే, వినేదే చెవు అయితే, మరణించిన తర్వాత ఇదే చెవు, ఇదే కన్ను, ఇదే నాలుక ఉన్నది, ఎందుకు తాను మాట్లాడలేకపోతున్నాయి? ఎందుకు ఇవి చూడలేకపోతున్నాయి? ఎందుకు ఇవి వినలేకపోతున్నాయి? కాని చూచేది కన్ను అనుకున్నాము, అదే కన్ను ఇక్కడ ఉన్నది కదా, ఎందుకు చూడటం లేదు? ఎందుకు తన పని తాను విరమించుకుంది? ఇది కన్ను కాదు చూచినటువంటి, చెవు కాదు విన్నటువంటిది, మనకు కాదు మాట్లాడినటువంటిది. దీనిలో ఒక విధమైనటువంటి యొక్క శక్తి చేరి ఈ యొక్క కరణములను పని చేయిస్తూ వచ్చింది. దీనిని ఫోర్స్ అన్నారు. ఇది ఏ విధమైనటువంటి ఫోర్స్తో వచ్చింది? ఇది ప్రాణశక్తితో వచ్చింది. ఈ ప్రాణశక్తిని ఎవరు పంపారు? ఎక్కడి నుంచి వచ్చింది? ఇది చేసే పని ఏమిటి? ఈ ప్రాణశక్తిని ఆత్మ ద్వారా వచ్చింది. ఈ ఆత్మతత్వమే ప్రజ్ఞాతత్వము. అది ఏ రేడియేషన్. ఆ రేడియేషన్ అనేటువంటి ప్రజ్ఞాశక్తి నుంచి ప్రాణము అనేటువంటి వైబ్రేషన్ దీన్ని అనేక రకములుగా పనులు చేస్తూ వచ్చింది. ఈ రేడియేషన్ వైబ్రేషనే లేకపోతే ఈ యొక్క పదార్థం యొక్క స్వరూపమైనటువంటి యొక్క మానవత్వము ఏమాత్రము పనిచేయలేదు. ఇదంతా ఒక మ్యాటర్, కానీ అదే ఎనర్జీ. కనుకని ఈనాడు వైజ్ఞానికంగా కూడాను ఎనర్జీ లేకపోయినప్పుడు మ్యాటర్ ఏమాత్రం కూడా పనిచేయలేదు. ఈనాటి వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు ఇంత విరివిగా పెరిగినప్పటికీ ఇంకా దీని యొక్క సత్యాన్ని వాడు గుర్తించుకోలేకపోతున్నారు. ప్రాచీన కాలం నుండి కూడాను ఈ విధమైనటువంటి యొక్క దివ్యశక్తిని, వైజ్ఞానికాన్ని వాడు ఎంతనూ చేసి అనుభవించి ఆనందించి అనేక విధముల ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు. అయితే ఈనాడు మానవుని యందు ఏది లోపించింది? నైతిక విలువ నశించింది. మానవుడు నైతిక విలువను పెంచుకున్నప్పుడే న్యాయము, శ్రేష్ఠ, సోదరత్వము పెరుగుతుంది. ఏనాడు మానవుని యందు ఈ ఆత్మానురాగము పెరుగునో ఆత్మ నిగ్రహము కలుగునో ఆనాడే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక విధమైనటువంటి అల్లర్లు అణిగిపోతాయి. మానవుని యందున్న అనేక విధములైనటువంటి సౌజన్యము, సౌశీల్యము, సౌభాగ్యము, దీనిని మనం పెంచుకోవాలి. సహన సానుభూతులను మనం ఆధారంగా చేసుకున్నప్పుడే మానవుల్లో ఏకాత్మ భావము అభివృద్ధి పొందుతుంది. ఈ ఏకాత్మభావమే విశ్వప్రేమను చేకూర్చుతుంది. ఈ విశ్వప్రేమని మానవులందరినీ కూడాను ఏకంగా కట్టివేస్తుంది. కనుక ప్రతి మానవుని కూడాను ఏకత్వాన్ని చేయాలనుకుంటే ప్రేమ అత్యవసరం. ప్రేమని అందరినీ ఏకత్వం గావించేటువంటి ఒక దివ్యమైనటువంటి అస్త్రము. ఇది ఏ దివ్య శక్తి, ఇది ఏ సాత్విక ఆనందము, ఇది ఏ అమృతానందము, ఇది ఏ దివ్యమైనటువంటి లయము, ఇది సర్వ సమగ్రముకు మూల కారణము. ఇట్టి సమగ్రతను సాధించినటువంటి మానవత్వమునందే దివ్యత్వం అనేటువంటిది ప్రకటితమవుతుంది. ఆనాటి మహర్షులు, ఈనాటి దివ్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని ప్రకటితం గావించటం చేతనే వారు లోకము లోపల కీర్తి ప్రతిష్టలను పొందగలుగుతూ వచ్చారు. ప్రతి మానవుని యందు కూడాను సత్యము, మంచితనము, బ్యూటీ అనగా అందము, ఈ మూడింటి యొక్క ఏకత్వమే భూర్భువస్తువ. దీనికి సోక్రటీస్ శిష్యుడైనటువంటి ప్లేటో కూడాను ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ అని చెప్పాడు. దానినే భారతీయులు సత్యం, శివం, సుందరం అన్నారు. సత్యం ఇదే భారతీయుల యొక్క ప్రధాన ప్రమాణం. త్రికాల భాగ్యం సత్యం, దేశకాల అతీతమున దేశకాల పాత్రకు అతీతమైనటువంటిది, ఏ కాలమునందు కూడా ఇది ఉండేటువంటిది. అట్టి సత్యాన్ని ఈనాడు విస్మరించాం. ఈనాడు మానవునికి ఇష్టం లేనటువంటిది ఏమిటంటే సత్యమే. అందులో తన సత్యాన్ని తాను తెలుసుకోవడానికి మరింత వెనుకంజ వేస్తాడు. సత్యం చెప్పాలంటే భయపడతాడు. కారణమేమిటి? సత్యమంటే ఏమో గుర్తించలేనటువంటి ఒక అమాయకుడే ఈ భయమునకు మూల కారణం. అసత్యానికి ముందంజ వేస్తాడు. సత్యం జన విరోధాయ, అసత్యం జనరంజనం, శురా విక్రేయతే స్థానే దధ్యాధికం పీత్వా గృహే గృహే. ఇంటింటికి పెరుగు పాలు తెచ్చి అడిగినప్పుడు ఎవ్వరూ కొనరు. ఊరి బయట చాలా దూరం లోపల మద్యపానం అమ్ముతుంటుంటే అక్కడికి పరిగెత్తిపోయి త్రాగుతారు. సత్యాన్ని సులభంగా నమ్మరు, అసత్యాన్ని సులభంగా నమ్ముతారు. కనుకని ఈ కలి ప్రభావం లోపల అసత్యము నమ్మటం చేతనే అనేక విధములైనటువంటి యొక్క అన్యాయ, అక్రమ, అనాచార అసత్యములకు కారకులైపోతున్నారు. సత్యము తీపిగా ఉండదు, కానీ కొంత కఠినంగా ఉంటుంది. అసత్యం అది తీపిగా ఉంటుంది. ఇది విషముతో కూడినటువంటిది. ఈ విషముతో కూడినటువంటి యొక్క సత్యము పైపైన మాధుర్యంగా ఉంటుంది. దీనినే తేనె పూసిన కత్తి అంటారు. ఇంకా కొన్ని విధములుగా మనం విచారణ చేస్తే స్వీట్ పాయిజన్ అంటారు. దీనినే ఈనాడు మానవుడు చాలా ఇష్టపడుతున్నాడు. సత్యము ఖచ్చితంగా చెప్పడం చేత అది ఎవరికి కూడా రుచించదు. కనుకనే భారతీయ సంస్కృతి సత్యం వద ధర్మం చర. కానీ ఆధునిక యుగము లోపల సత్యం వధ సద్ధర్మం చర చెరసాల్లో పెట్టి పెట్టే ఇంక ఈ ధర్మమును మనం ఏ రీతిగా పాటించగలము? మన ఆచరణ అన్నీ కూడాను అధర్మానికి కారకులైపోతున్నాయి. పలికే పలుకు అంతా కూడాను అసత్యంలో పడిపోతుండాలి. ఈ విధమైనటువంటి పరిస్థితి లోపల ప్రపంచం ఏ రీతిగా శాంతిని పొందగలదు? చెప్పేది శాంతి, చేసేది అశాంతి. అష్టమున అణుబాంబు ఉంచుక అరచుతుందరు శాంతి శాంతి శాంతి అని. చంద్రుదేడగ కలిగి కూడాను చంద్రజారును శాంతి సుఖముడు. చేతిలో పెద్ద బాంబు పెట్టుకుని శాంతి శాంతి అంటే నిజంగా శాంతికి చిహ్నమేనా ఇది బాంబు? కనుక మాటతో చెప్పేటువంటి శాంతి శాంతి కాదు, మనసుతో అనిపించేటువంటిది శాంతి. ఈ శాంతికి చిహ్నమైనటువంటిదే కేనోపనిషత్తు. అన్నింటికి దైవత్వమే మూల కారణము. ఆ మూలాధారమైన శక్తిని మనం విశ్వసించినప్పుడే మన జీవితం శాంతి సుఖములతో జీవిస్తామని. ఈ ఉపనిషత్తులన్నీ కూడా కేవలము కాలం చెల్లక ఏదో రాసి జగత్తునికి అందించి ఏదో కాలమును వ్యక్తం గావించేటువంటి వారు కాదు ఋషులు. లోక కళ్యాణ నిమిత్తమై, లోక తేయస్సు నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క మహాసూత్రములంతా కూడా సాధించి శోధించి లోకానికి అందిస్తూ వచ్చారు. అనేక శాస్త్రములను మదించి అందించిన సుధానిధి ఈ యొక్క వేదము. ఈ వేదము యొక్క సారమే ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తులు అనేటువంటిది జీవితం సరి అయినటువంటి ప్రాణములు. అలాంటి ప్రాణ సమానమైనటువంటి ఉపనిషత్తులను ఈనాడు మనము మర్చిపోతున్నాము. కేవలము రామాయణము మహాభారతం అనేటువంటి దాన్ని కూడాను సాధ్యమైనంత వరకును ఈనాటి విద్యార్థులకు తెలియనే తెలియదు. ఈనాటి ఆధునిక విద్య యొక్క ప్రభావమే ఈ యొక్క అనర్థములకు మూల కారణం. గౌరవం అంటే ఏమిటో, మర్యాద అంటే ఏమిటో అని కూడాను ఈనాటి విద్యార్థులకు తెలియదు. గౌరవాన్ని తాను మాత్రం కోరుతున్నాడు కాని తాను ఇతరులు గౌరవించటం లేదు. ఎంత స్వార్థ స్వప్రయోజనంతో కూడినటువంటి జీవితము. మా విజయసాయి చెప్పాడు, లోకమంతా స్వార్థము స్వప్రయోజనంతో కూడి ఉంటుండాలి. ఒక చిన్న ఉదాహరణ, అధికారులు వస్తున్నారు, స్వామిని దర్శిస్తున్నారు, తమ తమ అభిష్టాలు తాము కోరుకుంటున్నారు, నమస్కరిస్తున్నారు, వెళుతున్నారు. ఇంకా వ్యాపారులు వస్తున్నారు, తమ తమ వ్యాపారముల యొక్క అభివృద్ధి నిమిత్తమే ఆశీర్వాదములు కావాలని ఆశిస్తున్నారు, ఆశీర్వాదములు అందుకుంటున్నారు, వెళుతున్నారు. ఉద్యోగస్తులు వస్తున్నారు, వారి వారి అభిష్టములు నెరవేర్చుకునే నిమిత్తమై ఏ యొక్క ట్రాన్స్ఫర్స్ ఏ యొక్క ప్రమోషన్లో కోరుతున్నారు, ఆశిస్తున్నారు, అందుకొని వెనుకకు వెళ్ళిపోతున్నారు. విద్యార్థులు వస్తున్నారు, విద్యను అభ్యసిస్తున్నారు, విద్య పూర్తి కాగానే వెళ్ళిపోతున్నారు. ఇంకా అధ్యాపకులు వస్తున్నారు, వారు ఏదో పిల్లలకు టీచ్ చేస్తున్నారు, వారి పని వారు ముగించుకొని రిటైర్ అయిన తర్వాత వెళ్ళిపోతున్నారు. ఇంకా ఆస్తికులు వస్తున్నారు, స్వామి సన్నిధికి వచ్చి ఏ జపము ఏ ధ్యానము ఏ యోగము ఏ తపస్సు చేసుకుంటూ వారి వారి జీవితమును సార్థకం గావించుకునే నిమిత్తము మార్గములు వెతుక్కొని వారి పాటికి వారు వెళ్ళిపోతున్నారు. ఇంతమంది వస్తున్నారు, ఇన్ని కార్యములు చేసుకుంటున్నారు, కానీ స్వామి విషయం అంటే ఏమి అని ఎవరైనా విచారిస్తున్నారా? స్వామిని చూసుకునే వారు ఎవరు లేరు, అది నాకు తెలుసు. స్వామి నిమిత్తమై పాటుపడేటువంటి వాడు ఒక్కడైనా కనిపిస్తున్నాడా? ఎవరి స్వార్థాన్ని ఎవరి స్వప్రయోజనాన్ని వాడు చూసుకుంటున్నారే కాని ఇది భక్తికి సంబంధించినటువంటి విషయమేనా? కాదు కాదు, నా నిమిత్తమై నేను చెప్పడం కాదు, ఇది మీ నిమిత్తమై మీకు హెచ్చరిస్తున్నాను. మీరు పొందినటువంటి యొక్క ఫలితమునకు తగినటువంటి కృతజ్ఞతను మీరు హృదయంలో నింపుకోవాలి. కృతజ్ఞత లేనటువంటి హృదయము క్రూర మృగముల కంటే హీనము. కనుక ఎవరి పాటికి వారు వచ్చి వారి వారి కార్యములు వారు సాధించుకొని పోతున్నారే కానీ ఇక్కడ ఏమి జరుగుతుండాలి, ఎట్లా ఉండి, ఏమి దీనికి ప్రధానమైనటువంటి మార్గము, ఏ ఏర్పాటు కావాలి అని యోచించేటువంటి తలలు ఒక్కటైనా కనిపించడం లేదు. భక్తులమే భక్తులమే భక్తులమే అంటారు. భక్తి అని చెప్పుకోవటం కూడా సిగ్గులు చేయటం అనగా ఏమిటి? మొట్టమొదట భగవత్ తత్వాన్ని మనం హృదయంలో నింపుకోవాలి, దాని తరువాతనే మిగిలినవన్నీ. ఈ విధంగా జగత్తు లోపల ప్రాచీన కాలంలో తమ జీవితాన్ని అంకితం చేసి వారి జీవితాన్ని సార్థకం గావించుకున్నారు. వారు ఈ విధంగా స్వార్థ స్వప్రయోజనాలకు పాటుపడలేదు. కనుకనే ఆనాటి మహర్షులు ఈ ఉపనిషత్తులకు అధికారులుగా నిలిచారు. కనుక అలాంటి దివ్యమైనటువంటి త్యాగం మనలో రావాలి. కనుకనే ఉపనిషత్తులు న కర్మణ న ప్రజాధనేన త్యాగేనైకే అమృతత్వ మానసం అన్నది. త్యాగమునకు మన కించిత్తైనా కూడా పూనుకోవటం లేదు. ఏదైనా జోబిలో వేసుకుని బజారులో ఎవరైనా బిచ్చగాడు వచ్చినట్టుంటే వాడికి ఏమైనా ఒక రూపాయి నోటు ఉంటే ఇస్తే ఎక్కువ అవుతుందేమని చిల్లర్లు వేసుకుని పోతుంటారు. ఇంత మాత్రం త్యాగం లేనటువంటి మానవులకు ఇంకా యోగం కాని మోక్షం కాని ఏ రీతిగా లభ్యమవుతుంది? త్యాగం కావాలి. ఏమిటి ఈ త్యాగం? ఏనాడైనా మనకు కూడా కష్టం లభిస్తాయి. కనుక మనం కొంతమందికి సహాయం చేసినప్పుడే వారు మన సహాయాన్ని పొందగలుగుతారు. మనం సహాయాన్ని ఆశించి మనం సహాయం చేయనక్కర్లేదు. కానీ నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు. దీనులను చూసి దిక్కులేనటువంటి వారిని చూచి ప్రేమతో వారిని ఆదరించు. నిన్నటి దినం చెప్పాను, ప్రేమ ప్రేమ ప్రేమ. ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను మొట్టమొదటి తనను తాను ప్రేమిస్తున్నాడే కానీ ఇతరుని ఎవరిని ప్రేమించటం లేదు. భార్యను ప్రేమించినా తన నిమిత్తమే తాను ప్రేమిస్తున్నాడు. ప్రేమించినా తన నిమిత్తమే తాను ప్రేమిస్తున్నాడు. ఇంత స్వార్థపరమైనటువంటి మానవుడు మహాక్రూరుడు అనే చెప్పవచ్చు. ప్రేమించవలసింది మొట్టమొదటి ప్రజలను. పరులందరినీ ప్రేమించి ఆ మిగిలింది ఏదైనా అంతో ఇంత ప్రేమ ఉంటే అప్పుడు కట్ట కనపడ నిన్ను నీవు ప్రేమించు. హృదయమంతా ప్రేమతోనే నిండి ఉండినటువంటిది. అంత నిండి ఉండినటువంటి ప్రేమను నీవే స్వార్థంగా నీవు ఉంచుకుంటుంటే ఎంత పిసినారివి, ఎంత లోభివి. ప్రేమను పది మందికి పంచు, ఎక్కడా పంచటం లేదు. దైవానికి ఇవ్వడానికి కూడా కొంత సందేహిస్తాడు. ఏ ఒక్కటి కూడాను తాను తాను తాను. సరి అయిన ప్రేమనే కాదు, సరి అయిన భక్తియే కాదు. అది ఏ ఈశావాస్యం ఇదం సర్వం. అందరి ఎందు ఉండినటువంటి యొక్క ఈశ తత్వాన్ని మనం ప్రేమించాలి. అప్పుడే నిజమైనటువంటి యొక్క ప్రేమ నీలో ఆవిర్భవిస్తుంది. కేవలం నీలో మాత్రం ప్రేమను పెట్టుకుని పైన ప్రేమించినట్టుగా నటిస్తే ఇది కేవలము కూరిన ప్రేమే కాని ఊరిన ప్రేమ కాదు. మొట్టమొట్ట స్వార్థాన్ని త్యాగం చేయాలి. దైవాన్ని ప్రేమించాలి. దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని సర్వులకు పంచిపెట్టాలి. ఇది ఏ నిజమైనటువంటి యొక్క ఉపనిషత్తు యొక్క సారం. మానవత్వం లోపల ఉండినటువంటి దివ్యత్వాన్ని ముక్కలు ముక్కలు చేయనక్కర్లేదు. సర్వులు ఎందు ఉండినటువంటి యొక్క తత్వం ఏకత్వమే. ఇప్పుడు ఈ బల్బులో ఉంటుండాలి వెలుగు, ఆ బల్బులో ఉంటుండాలి వెలుగు, ఈ బల్బులో ఉంటుండాలి వెలుగు. కానీ ఈ కరెంటును ముక్కలు ముక్కలు చేశారా? బల్బులు వ్యత్యాసమే గాని కరెంటు ఒకటిగానే ఉంటుండాలి. అదే రీతిగానే దేహాలు వేరువేరుగా ఉంటున్నాయి కానీ ప్రేమ ఒక్కటే. దేహభ్రాంతిని పురస్కరించుకొని నీవు భిన్నంగా భావిస్తున్నావు. సరి అయిన సాధనే కాదు, కలి ప్రభావం యొక్క కృత్రిమమైనటువంటి సాధనలు. దైవ చింతనలు చేసినప్పటికీ మనలో విశాలమైనటువంటి హృదయం లేకపోతే ఈ చింతనలన్నీ కూడా వ్యర్థమైపోతాయి. తమ తమ వాంఛలు మాత్రమే తమ నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తారే కానీ మరల వాంఛలు కూడా కొన్ని ఉంటాయి అనేటువంటిది మీరు గుర్తించుకోవటానికి ప్రయత్నించడం లేదు. నీ వాంఛల వంటివి కదా పరుల వాంఛలు కూడాను. దాన్ని మాత్రం నెరవేరి వారి మాత్రం నెరవేరకూడదు అంటే ఇది ఎంత భేదము. ఇలాంటి భేదాన్ని మనం పూర్తి తుంచి పారవేయాలి. అందరి ఎందు ఉన్నటువంటి ప్రేమతత్వాన్ని మనం పెంచాలి. ప్రేమ కుటుంబీకంగా ఉంటుండాలి. అప్పుడే నిజమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులను సాధించిన వారమవుతాం. భక్తి అంటే ఏదో దేహాను సంబంధంగా వచ్చేటువంటి పోయేటువంటివి కాదు. దేహ సంబంధాలు వస్తుంటాయి పోతుంటాయి. పెళ్లి చేసుకోకపోయినప్పు భార్య ఎవరు, భర్త ఎవరు, పెట్టకపోయినప్పు తల్లెవరు, బిడ్డెవరు, తర్వాతనే తల్లి బిడ్డ, పెళ్లి అయిన తర్వాతనే భార్య భర్త. ఇది మధ్యలో కదిలిపోయేటువంటి మేఘాలే కానీ ఇది శాశ్వతమైనవి కాదు. ఈ మధ్య మార్గంలో వచ్చి కూడినటువంటి దానికే ఈ ముఖ్యమైనటువంటి ప్రేమను పెంచుకొని తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు మానవుడు. సత్యము కాదు, స్వామి ఇంత కఠినంగా చెప్తున్నాడని మీరు ఏమాత్రము బాధ పెట్టుకోకూడదు, ఇది సత్యం కాబట్టి కఠినంగా చెప్పవలసి వచ్చింది.
1: ఎవరిని ద్వేషించకండి, వారిని ప్రేమించండి,
0: పిల్లలను ప్రేమించండి,
1: కానీ వీరేమా ప్రాణం అని చెప్పి మాత్రము గట్టిగా దీన్ని అధికంగా దీన్ని ఆశగా అనుమానంగా ఉంచుకోకూడదు.
0: ఇది సరి అయినటువంటి యొక్క మార్గం. అంతేకాని దేనికి పోయినా మితిమీరిపోవటము, ఇది మతిహాని కలుగుతుంది. ఇవే ఉపనిషత్తులు బోధించినటువంటి వాక్యములు. నాయన మానవ జీవితము చాలా కొద్దిపాటిది, కష్టములా అనంతము, ఆనందము అల్పము. అల్పమైనటువంటి ఆనందంలో ఆత్మానందమును పొందు. పొందితే ఆనందం ఎంతైనా పొందుతున్నావు, కానీ పొందే ఆనందము ఆత్మానందాన్ని పొందాలి. ఆత్మానందములోనే అన్యుల ఆనందం కూడా ఇమిడి ఉంటుండాలి. ఎప్పుడు చూసినా నేను నేను నేను, నా పని నా పని నా పని. ఏమిటి నీ పని? కాబట్టి నీ పని నీవు అని అనుకుంటున్నావు. ఏ రాత్రికి నీ ప్రాణం పోతుందో నీ పని ఏమైపోతుంది? ఇది దైవ చింతనకు మాత్రం కాలము లేదు, అన్ని చింతనకంతా కాలం ఉంటుండాలి. ఇది కేవలము ఒక విధమైనటువంటి దైవ ద్రోహం కిందనే చేరుతుంది. ఇది మంచిది కాదు. ఆత్మద్రోహం అనేటువంటి దానికి మనం పాల్పడకూడదు. దైవ కార్యమే ముఖ్య కార్యము, అప్పుడే దేశమంతా బాగుపడుతుంది. నీ పనులు కూడా నువ్వు చేసుకో, వదలమని నేను చెప్పను. సర్వకర్మ భగవత్ప్రీత్యార్థమని భావించు. ఏ పని చేసినా కానీ దైవ కార్యంగానే విశ్వసించు. విశాల భావంతో నీవు జీవించినప్పుడే ఈ విశాలత్వం అనేటువంటిది నీలో ప్రాప్తిస్తుంది. మనుషులు మారితే ప్రయోజనం లేదు. ఈనాడు మనసులు మారాలి. మనసులు మారకుండా కేవలం మనుషులు మారినంత మాత్రమున ఏమాత్రం కూడా నువ్వు విజయాన్ని సాధించలేము. మంచి కార్యముల్లో మనము సంసిద్ధులై ఉంటుండాలి. ఎన్ని అడ్డు తగిలినప్పటికీ దాంట్లో మనం ప్రవేశించాలి. అది మన నిజమైనటువంటి సంకల్పము. సాధించేంత వరకు కూడా నువ్వు మన దేహాన్ని అందులో ప్రవేశపెట్టాలి. దేహము పాంచభౌతికము, దేహము కూలక తప్పదెప్పుడు, దేహి నిరామయుండు, గణతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు. నిజము చూడేహి ఏ దేవదేవుడు మదిని గమనింపక ఆత్మరూపుడై. ఏమిటి మన దేహం? ఇది మరినపు కొంప, రోగమున బ్రగ్గడు సేవక గంప, జాత సంచలనము పొందు దుంప, నవసాగర మీద లేని కంప, అదిలంపు తన మెప్పు తలంప. నిశ్చలమని నమ్మబోకు మనసా, హరిపాదములు ఆశ్రయించవే. ఏమిటి ఈ నీటి బుడగం వంటి ఈ దేహం పైన ఎందుకు ఇంత మనకు అభిమానం? ఏ నాటికైనా పోక తప్పదు. ఉన్నదాంతోనే మనం సాధించాలి సత్యాన్ని. అది మన యొక్క జీవితం యొక్క మానవత్వంలో ఉన్నటువంటి నిజతత్వం. జంతువునాం నరజన్మ దుర్లభం. ఏమిటి ఇంకా మన దుర్లభము? ఏమిటి ఇంట్లో ఉన్నటువంటి ఆశ్చర్యము? అవి తింటున్నాయి మనము తింటున్నాము, అవి నిద్రిస్తున్నాయి మనము నిద్రిస్తున్నాము, అవి భోగభాగ్యాలు అనుభవిస్తున్నాయి మనము భోగభాగ్యాలు అనుభవిస్తున్నాము. అది చతుష్పాద పశువు, ఇది ద్విపాద పశువు. దానికి నాలుగు కాళ్ళు, వీళ్ళకి రెండు కాళ్ళు. దానికి తోక ఉంది, వీళ్ళకి తోక లేదు. కనుక దానికి దీనికి ఉండినటువంటి వేషముల్లో మార్పే కానీ గుణముల్లో ఇద్దరిది ఒక్కటే. ఏనాడు విద్యానిత్య విషయ పరిశీలన కలిపి విజ్ఞతతో విచక్షణతో విజ్ఞానమును కోరుతాడో ఇప్పుడే వాడు మానవుడు. ఉపనిషత్తులు చాలా అందంగా చెప్తూ వచ్చాయి. దయాదాక్షిణ్యాలు ఏమాత్రమూ చూపడం లేదు. దయ చూపే కొరిది కూడా మానవుడు మరింత మోసమైపోతాడు, దిగజారిపోతాడు. ఎందుకంటే ఈ కఠినమైనటువంటి మానవత్వానికి ఈ కఠిన దెబ్బలే చాలా అవసరం. బాగా ఎర్రగా కాగినటువంటి ఇనుమును ఏ చిన్నపిల్లవాడు కొట్టినా సాగిపోతుంది, కానీ నల్లగా మారిపోయినటువంటి ఇనుమును పెద్ద శుద్ధితోనే కొట్టాలి. కనుకనే పదార్థానికి తగినటువంటి ప్రయోగము, దేశానికి తగినటువంటి యొక్క ప్రవర్తన మనము భక్తులము. భక్తులు అనుకున్నప్పుడు భక్తి ప్రవర్తన మనలో ఉన్నాయా? భోజనాలు సమయం లోపల ఒక పగటి వేషగాడు సన్యాసి వేషం వేసుకుని వచ్చాడు భోజరాజు ఆస్థానంలో. అతను వచ్చి
1: మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని ఈ హెచ్చరిస్తూ వచ్చాడు. త్యాగిగా ఇందులో ప్రవేశించాడు. భోజరాజు ఆనందించాడు. మహనీయుడు మా యొక్క సభలో ప్రవేశించి దర్శనమిచ్చాడని అతనికి కొన్ని కానుకలు అందిస్తూ వచ్చాడు. తట్టనిందుకు బంగారు నాణ్యములు తీసుకుని వచ్చాడు. ఆ సన్యాసి ముట్టలేదు. రాజా, నేను వేసిన సన్యాసి వేషం, ఇది నాకు అక్కర్లేదు, తీసుకుని పోమన్నాడు. రేపటి దిన తిరిగి నీ యొక్క ఆస్థానములకు వస్తానన్నాడు. ఆస్థానములకు పగటి వేషగాడు నర్తకి వేషము ధరించి వచ్చాడు. ఈ డాన్సర్ గా వచ్చేసేసి ఆ యొక్క సభ లోపల చక్కగా నృత్యం చేశాడు. ఈ నృత్యం చేసేటప్పటికి అందరూ తన్మయత్తులైపోయినారు. కొంతమంది ఉన్మత్తులైపోయినారు, కొంతమంది మత్తులైపోయినారు. ఇది వాళ్ళ వాళ్ళ రోగాన్ని బట్టి ఉంటుంటారు. ఇప్పుడు కూడా ఈ డాన్స్ చూస్తే వాళ్ళకు ఒక రోగం వచ్చేసేస్తుంది. మంచి విషయాలు వినడానికి ఏమాత్రం కూడా చెవులు అందించరు. తిరిగి మహారాజు తట్ట లోపల బంగారు నాణ్యములు కొంచెం తీసుకుని వచ్చాడు. నీ యొక్క నృత్యము మా సభనంతా మైమరిపించింది, చాలా గొప్పగా ఆడినావు అని ఆమెను వర్ణించి ఈ బంగారు నాణ్యములు ఆయనకు అందించాడు. ఈ కొద్దిపాటి నాణ్యములు నాకు అక్కర్లేదు, నాకు ఇంకా అధికంగా కావాలి అని ఈ మహారాజు చెప్పాడు. నిన్న నాణ్యములు నాకు వద్దన్నావు, ఈనాడు నాకు అధికం కావాలని కోరుతున్నావే, దీనికి కారణం ఏమిటన్నాడు. రాజా, వేషాలకు తగినటువంటి ప్రవర్తన లేకపోతే మన సంస్కృతి అంతా నాశనం అయిపోతుంది అన్నాడు. వేసుకొచ్చాను కాబట్టి అది నాకు అక్కర్లేదు, అత్తకి వేషం వేసుకుని వచ్చాను, నాకు కావాలి. కనుక దీనికి సాంప్రదాయాన్ని మనం కోల్పోయినప్పుడు ఇంకా ఈ సంస్కారం ఎందుకు? మనకు సాంప్రదాయం ఏమిటంటే వేషానికి తగినటువంటి ప్రవర్తన ఉంటుండాలి. విద్యార్థులు విద్యార్థి వేషానికి తగినటువంటి ప్రవర్తన ఉండాలి. గృహస్థులు గృహస్థులకు తగినటువంటి ప్రవర్తన ఉండాలి. త్యాగి త్యాగి తగినటువంటి ప్రవర్తన ఉంటుండాలి. భక్తునికి భక్తునికి తగిన ప్రవర్తన ఉంటుండాలి. కనుక భక్తుడు అనుకున్నప్పుడు ఆ ప్రవర్తనకు తగినట్టుగా ఉండినప్పుడే తాను భక్తుడు. విద్యార్థి విద్యార్థికి తగినటువంటి వినయ విధేయతలు ఉండినప్పుడే అతను విద్యార్థి. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క దిక్కి ఒక్కొక్క విధమైన శక్తి సామర్థ్యములు ఉంటున్నాయి. ఈ ఉపనిషత్తులు అన్ని కూడా ఈ స్థానానికి తగినటువంటి విలువను అందిస్తూ వచ్చాయి. ప్రేమ స్వరూపులారా, కఠినంగా చెప్పినాడని మీరు బాధపడకూడదు. ఎందుకంటే ఈ మనసులో ముదిరిపోయినటువంటి యొక్క ఈ యొక్క కరుడు కట్టినటువంటి దీనికి కొంతవరకు దానిని ఛేదించాలి. ఎంతకాలమైనా కూడా తీయని మాటలతోనే మనం పోతుంటే మన యొక్క కరుడు మరింత పెరిగిపోతుంటుంటారు. కనుక మనలో ఉండేటువంటి దోషములను మనం దూరం గావించుకొని, మనలో ఉన్నటువంటి స్వార్థ స్వప్రయోజనాన్ని కొంతవరకు నేను తగ్గించుకొని, పరోపకార సంబంధమైనటువంటి వారి కార్యములో ప్రవేశించి సేవ ఈ యొక్క మానవ సేవ చేసినప్పుడే మానవ సేవగా ఉంటుంటారు. కనుక సేవలు చేయండి, సత్యాన్ని వదలకండి, ధర్మాన్ని విసర్జించకండి, నిత్యానిత్య విషయం పరిశీలన చేసే జ్ఞానాన్ని మీరు పెంచుకోండి.

ఇంతవరకు మీరు 1993 అక్టోబర్ నెల 23న దసరా సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు అనుగ్రహించిన దివ్యోపన్యాసం విన్నారు. మనలో ఉండినటువంటి దోషములను దూరం చేసుకుని స్వార్థ స్వప్రయోజనాలను విడచి సర్వకర్మ భగవత్ప్రీత్యర్థం అనే భావనను పెంపొందింపచేసుకుని సేవలు చేయవలెను. సత్యధర్మాలను పాటిస్తూ నిత్య అనిత్య విషయములను పరిశీలన చేసుకుని జ్ఞానాన్ని పెంపొందింపచేసుకోవాలని స్వామివారు హితవు పలికారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: మనం తరచూ శాంతి శాంతి అంటుంటాము. అది భగవంతుని యొక్క సృష్టి కాదు. అది ఎక్కడ నుండి వస్తుంది? నీవు చేసే పనుల నుండి, నీ తలంపుల నుండి శాంతి నీకు లభిస్తుంది. మన తలంపులు మంచివైతే మనకు శాంతి సులభముగా లభిస్తుంది. మన నడతలు మంచివైతే మనకు శాంతి సులభంగా లభిస్తుంది. మన నడతలు మన తలంపులు విరుద్ధముగా ఉన్నప్పుడు శాంతికి విరుద్ధమైన అశాంతియే మనం అనుభవిస్తాము. మన శాంతికి అశాంతికి కారణమేమిటి? మన తలంపులు, మన యొక్క పనులు, చేసేది చెడ్డ కోరేది మంచి, ఇది ఏ రీతిగా వస్తుంది?

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. ఆరంభ దశ నుంచి సాయి విరోధులమంటూ ముద్ర కొట్టుకుని కూర్చున్నవారు ఒకవైపుండగా, భక్తులుగా సాన్నిధ్యాన్ని పొంది అటుపైన బద్ధవైరులుగా మారి స్వామిని దూషించేవారి సంఖ్య మరొకవైపు ప్రబలమైపోతోంది. ఈ తెగకు చెందినవారు మొదట్లో భక్తులమనుకున్నవారు ఏదో తాము స్వామికి అత్యంత భక్తితో నిత్యము క్రమం తప్పక పూజలు ఆరాధనలు సలిపి గంట వాయించి కర్పూరహార్తులిచ్చి సేవించుతున్నామని, బోలెడు ధనం వెచ్చించి భజనలు సల్పుతున్నామని, తత్ఫలితంగా స్వామి పూర్వకర్మలన్నీ ఒక్క మాటుగా తుడిచివేసి సుఖజీవనమును ప్రసాదించి కోరిన వరాలన్నీ అనుగ్రహించగలరని ఊహాగానం చేసేవారు. కాని మన స్వామి లక్ష్యం అది కాదు. భక్తులైన వారు తుట్టతుదకు జ్ఞాన వైరాగ్యములనే మహత్తర ప్రసాదాలని పొందవలెనన్నదే. అయితే తన యందు భక్తి విశ్వాసాలు స్థిరపడటానికి, తన వద్దకు ఆకర్షితులు కావటానికి స్వామి మొదట్లో భక్తుల కోరికలను తీర్చటం, అనారోగ్యాలను కుదర్చటం, పేదరికాన్ని నిర్మూలించటం మొదలైన అద్భుతాలను ప్రదర్శించారు. క్రమేపీ వారి భక్తి శ్రద్ధలను అనుసరించో, పూర్వజన్మ సుకృతంచేతనో, కేవలం తన కారుణ్యం వల్లనో ఏదో ఒకటి కారణం కాగా స్వామి వారిపై అనుగ్రహం చూపించి లౌకిక వ్యవహారాలలో సమయం సందర్భాలను అనుసరించి అర్హతానర్హతలను ఎంచి వారి వారి కోరికలను, కుటుంబ సమస్యలను తీర్చిన మాట వాస్తవమే. అంతమాత్రంచేత సాయి భక్తులందరి జీవితాలలో జన్మమృత్యు జరావ్యాధులు తదితర దుఃఖాలు తొలగి కర్మనివృత్తి పూర్తిగా జరుగుతుందని అన్వయించుకోగలమా? అది సాధ్యమా? అదే నిజమైతే ఇక దైవనీతికి స్థానమేది? ఎలాంటి పరిస్థితులలోనూ దైవము తన నీతి నిబంధనలను ఉల్లంఘించడు. స్వామి తమ భక్తుల ఐహిక జీవితాల కన్నా వారి ఆధ్యాత్మికోన్నతికే ప్రాముఖ్యతనిస్తారు. ఇలాంటి అభ్యుదయానికే తమ భక్తులను భక్తి మార్గమునకు కొనిపోవటానికి మొదట్లో స్వామి వారి కర్మలను కొంత తగ్గించి అనుగ్రహం చూపిస్తారు. అట్టి సన్మార్గానికి మార్గదర్శి అయి ఒక నీతిపతిగా న్యాయ

వారికి లౌకిక విషయాలకు ఎంతమాత్రం ప్రాముఖ్యతనివ్వక సదా భగవద్ధ్యాన తత్పరులై భక్తిలో లీనమై ఉండేవారికి ఆ ఆధ్యాత్మిక ప్రపంచంలోని పరమ పావనమైన ఆత్మానంద రసానుభూతి అప్పుడప్పుడు చవిచూపించి స్వామి ఈ రకం భక్తులకు అఖండానందాన్ని అనుగ్రహించటమూ కత్తు. ఇటువంటి సద్భక్తులను ఎందరినో ఈ గ్రంథకర్త రాగణపతిగారు కలుసుకున్నారు. లోకరీత్యా వీరిని పరిశీలించినప్పుడు స్వామి భక్తులుగా వీరందరూ ఇంకా ఏ విధంగా ఉండగలుగుతున్నారన్న తలంపు కలగక మానదు. వ్యాధులు, పేదరికము, పుత్రశోకము మొదలగు దుర్భరమైన బాధలెన్నో ఈ రకం భక్తులకు సంభవించి ఉన్నట్టు మనకు అర్థమవుతున్నా, కాని వీరు వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా తమ హృదయాలలో నింపుకున్న భక్తిరసంతో ఉప్పొంగే ప్రేమ వల్లనే స్వామి అందు అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగి ఉంటున్నారు. కొంతమందికి అనారోగ్యమును తీర్చి స్వస్థత చేకూరుస్తారు. అయితే మరికొంతమందికి తమ వ్యాధులు తీరాలన్న తపన కూడా లేని మానసిక స్థితిని కలిగిస్తారు అని పాశ్చాత్య రచయిత శ్రీ హోవర్డ్ మోఫెట్ స్వామి తత్వాన్ని గురించి అతి మనోహరంగా వ్యాఖ్యానించారు. మానసిక పరిపక్వత లేనివారు స్వామి తత్వమును అవగాహన చేసుకోలేక స్వామియందు తమకు కలిగిన ఆశాభంగం వల్ల వారికి దూరమైపోయారు. కాని ఈ విధంగా స్వామిని వీడిన వారిలో కొందరు తమ జీవిత లక్ష్యమంతా కూడా స్వామిని నిందించడమే అన్నట్టు కూడా ఆడిపోసుకున్నారు. మహామహా శ్రీమంతులు స్వామి దగ్గరకు వచ్చి కొద్ది రోజులు వారి సన్నిధానంలో ఉండి తమ ఐశ్వర్యమునో లేక పలుకుబడినో వినియోగించుకుని స్వామి అనుగ్రహాన్ని సంపాదిద్దామని తలచి తీరని నిరాశకు గురైన వారు ఉన్నారు. వీరి ఎత్తులు స్వామి దగ్గర చెల్లనందువల్ల చివరకు స్వామిని ఎదిరించి ప్రతిపక్షాలుగా తయారైన వారు లేకపోలేదు. ఈ పరిస్థితులలో ఆయన ధనవంతుల స్వాములవారు అని అపోహలు కలిగేటట్టు స్వామి చుట్టూ ఈ ధనవంతుల మూక చేరినప్పుడు స్వామే స్వయంగా చెప్పినటువంటి సమాధానం, నా చుట్టూ ఎల్లప్పుడూ శ్రీమంతులు, అధికార పదవిలో ఉన్నవారు గుమిగూడటం వల్ల నేను అటువంటి వారినే కాని సామాన్య ప్రజానీకాన్ని ఆదరించనని ఎవ్వరైనా భావించినట్టయితే అది సత్యదూరమే. నిజానికి సామాన్య ప్రజా సంక్షేమం కొరకే నేను ఈ ధనవంతులనబడే వారిని ఆదరించడం జరుగుతుంది. ప్రజాక్షేమాభ్యుదయ కార్యక్రమాలేవీ తలపెట్టినప్పటికీ వాటికి ధన సహాయం అత్యంత అవసరం కదా. ధనము లేక ఈ కార్యక్రమ నిర్వాహకము ఏ విధంగా జరగగలదు? శ్రీమంతులను, ఉన్నతాధికార పదవులలో ఉన్నవారిని ప్రజాభ్యుదయం కొరకు, సంక్షేమానికి వైద్యాలయాలు, పాఠశాలలు, భజన మందిరాలు మొదలైనవి నిర్మించమని నేను ఆదేశిస్తే ఆ కార్యక్రమాలు వెంటనే నెరవేరగలవు. వారి ధనము, అధికారము ఇట్టి సత్కార్యములకై వినియోగించే అవకాశం వాళ్లకి ఏర్పడుతుంది. అంతేకాని నా స్వంత ఆదాయంను పెంచుకోవటానికి నేను వారికి ఆశ్రయం ఇవ్వటం లేదు. పూర్వజన్మ సుకృతం వల్లనే కదా ఈ జన్మలో వారికి లక్ష్మీ కటాక్షము, అధికార పదవీయోగము పట్టినది. ఆ సుకృతమే వారికి భగవత్ సామీప్యాన్ని కూడా చేకూర్చింది అంటారు స్వామి. బాబా ద్వారా తమ పేరు ప్రతిష్టలను, పదవులను, ఆదాయములను వృద్ధి చేసుకుందామని ఆయన అండచేరి తమ పలుకుబడి వల్లనో, పదవుల వల్లనో స్వామినే తమ దారికి తిప్పుకుందామని పథకం వేసిన భక్తులను ఎందరినో ధర్మస్వరూపమైన మన సాయి పూర్తిగా తన వద్ద నుంచి తొలగించిన సంగతి ప్రజలు ఎరుగక అనవసరంగా ఆయన ధనవంతుల స్వామి అని ఆయనపై అవాంఢం వేస్తున్నారు. ఒకప్పుడు స్వామి కన్నతల్లి స్థానం కూడా ఒక స్థాయి ఎక్కువగా పరిగణింపబడిన ధనికురాలైన ఒక భక్తురాలు తనకు గిట్టని ఒక పేద భక్తుని ఇంటికి స్వామి పోరాదని ఆయన్ను కట్టడి చేసింది. దానికి స్వామి, ఓహో, అదా సంగతి, అలా అయితే ఇక నీ గుమ్మంలో నేను కాలు పెట్టబోయేది లేదు అని ఆ బంధాన్ని

అధిక లాభంతో వడ్డీ పంచుతామని మభ్యపెట్టిన ఒక మోసపు జూదపు కంపెనీ మూలంగా తాను పెట్టుబడి పెట్టిన లక్షలకు లక్షల రూపాయలు నష్టపోయిన ఒక మాజీ భక్తుడు తన దుర్వ్యాపార దురాశలకు స్వామి చోటివ్వక తనకు ధన నష్టం కలిగించారన్న దుర్భావంతో స్వామిని వీడి ఆయనను నిందించిన సంఘటన కూడా ఉంది. అహంకార మమకారాలను ఒకింతైనా త్యాగం చేయటానికి సంసిద్ధులుగా ఉంటే తప్ప స్వామి తమ అనుగ్రహానికి ఎవ్వరూ పాత్రులు కాలేరు అంటారు. దీనికి ఒక ఉదాహరణ ఉంది. ఒక ఆగర్భ శ్రీమంతుడు ఒకప్పుడు ఎంతో ఆర్భాటంతో ఆడంబరంతో స్వామిని తన గృహానికి ఆహ్వానించారు. బంగారు వెండి మొదలైన పళ్ళాలలో పంచభక్ష్య పరమానాదులు వడ్డించి స్వామికి నివేదించాడు. అయితే స్వామి వాటిని ఇసుమంతైనా ముట్టలేదు. ఆ ధనవంతుని గృహము పరిసరాలు ఒక్క మాట పరికించి, స్వామి, మీరు నాకు నివేదించగల పంచభక్ష్యాలు మీ పంచేంద్రియములను కట్టుదిట్టం చేయటమే. అదే నేను స్వీకరించే ఆహారం. అది కొంతైనా సాధించటానికి మీరు సంసిద్ధులుగా ఉన్నారా? కనీసం పొగ తాగటం, మధుపానం మొదలైన దురభ్యాసాలను ఇక మీదటైనా వదిలిపెడతానని వాగ్దానం చేస్తే మీరు నివేదించిన ఈ పంచభక్ష్యాలలో కొన్నైనా నన్ను చేరగలవు అన్నారు. అప్పటి మటుకు ఆ భక్తుడు ఆ విధంగా వాగ్దానం చేసి తాను నివేదించిన ఆహారంలో కొంతైనా స్వామి ఆరగించేటట్టుగా చేసుకున్నాడు. కాని కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ భక్తుడు తను చేసిన వాగ్దానాలను ఉల్లంఘించి మళ్లీ యథాప్రకారం దురభ్యాసాలకు లోనయ్యాడు. స్వామి కూడా కొంత గడువిచ్చి చూశారు. లాభం లేకపోయింది. ఆ భక్తునిలో ఎలాంటి పరివర్తన కలగలేదు. చివరకు స్వామి అతనితో అంతవరకు ఉన్న సంబంధమును ఏకాఏకిన తుంచివేశారు. ఈ విధంగా స్వామిచే తొలగింపబడిన వారు తమకు తాముగా స్వామికి ప్రతిపక్షులమని ప్రకటించుకోనప్పటికీ వారిని ఎవరైనా మీరు పుట్టపర్తి బాబాను వదిలేసినట్టున్నారే అని గనక ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెప్తారో తెలుసా? స్వామే వారిని తొలగించేశారని చెప్పటానికి మానాభిమానాలు అడ్డం వస్తాయి. అందువల్ల నిజము కప్పిపుచ్చి, ఆ ఆయన స్వామా, అబ్బే అంతకన్నా ఒక పెనుభూతం అనవచ్చు అంటూ ఒకప్పుడు తాము ఆరాధించిన దైవాన్నే నిందల పాలు చేసేస్తారు. తాము కోల్పోయిన మానాభిమానాలను ఈ విధంగా నిలబెట్టుకోవాలని చూస్తారు. అంతెందుకు? స్వామి భక్తుల జాబితాలో ఒక్క మాటగా చూస్తే ఎంతమంది ధనికులను తన నుంచి దూరం చేశారో స్వామి స్పష్టంగా బోధపడుతుంది. దీన్ని బట్టే మన స్వామి ధనవంతుల స్వామి ఏమాత్రం కాదని రుజువవుతుంది. ఎన్నెన్ని దుష్టశక్తులు అహర్నిశము తనపై దాడి చేస్తున్నప్పటికీ ఎల్లప్పుడూ సర్వసమభావచిత్త స్వరూపులే మన స్వామి. ఎంతటి బద్ధవైరులున్నప్పటికీ, ఎన్ని దుష్టశక్తులు ఎదుర్కొన్నప్పటికీ స్వామి భక్తుల సంఖ్య మాత్రం మరొకవైపు ప్రపంచపు నలుదిశలా పెరుగుతూనే ఉంది. వారి కీర్తి ప్రతిష్టలు విశ్వమంతా వ్యాపిస్తూనే ఉన్నాయి. ఈ సందర్భంలోనే 15 సంవత్సరాల బాలసాయి వయోవృద్ధుడైన ఒక సాధువు యోగక్షేమాలను వహించిన విధం పరిశీలిద్దాం. బాలసత్యసాయిని ఏ విధంగానైనా సరే అవమానపరచాలని కంకణం కట్టుకున్న పుణ్యాత్ములు ఆ కాలంలో పుట్టపర్తిలో కొంతమంది అలాంటి వాళ్లుండేవారు. వారొక పన్నాగం పన్నారు. దిగంబరస్వామి అని అప్పట్లో కొంత ప్రసిద్ధి చెందిన సాధువు ఒకరు ఆ పరిసరాల్లో ఉండేవారు. వారికి 2 కాళ్లు స్వాధీనం తప్పినందువల్ల శిష్యులు వారిని మోయవలసి వచ్చేది. ఆయన దిగంబరి. వస్త్రములు ధరించేవారు కాదు, మౌనం వహించేవారు. వీరిని ఊరూరా భక్తులు పల్లకీలో మోసి తీసుకువెళ్తూ ఉండేవారు. ఒక మాట వీరు బుక్కపట్నం రావడం తటస్థించింది. ఇది అదనుగా తీసుకుని పుట్టపర్తిలో పుణ్యాత్ములు దిగంబరస్వామిని పుట్టపర్తికి కూడా వేయించేయమని ఆహ్వానించారు. అయితే ఈ ఆహ్వానం ఆ సాధువు మీద భక్తిచేత కాదు, బాలసాయిని కించపరచాలనే. దిగంబరస్వామిని మోసుకుని వచ్చి ఆ పల్లకీని బాలసత్యసాయి నివసిస్తున్న కరణంగారింటి ముందర దింపారు. నిజమైన మహాత్ములంటే వీరే. మౌనము వహించి దిగంబరి అయిన ఈ సాధువు ఐహిక వాంఛలనన్నింటినీ విసర్జించిన పరిపూర్ణ జ్ఞాని. వీరిని చూడండి, తరించండి. గారడీ విద్యలు చేస్తూ ప్రజలతో కూడి ఆటపాటలతో గడుపుతున్న పోలీస్ స్వాములను నమ్మి మోసపోకండి అంటూ పెద్ద పెద్దగా గోల చేస్తూ ఆర్భాటం చేయదొడిగారు. స్వామి అంటే గిట్టని వాళ్లు. ఈ పరిపూర్ణ జ్ఞానిని ఆ మోసపు సన్యాసి ఎదుర్కోగలడా అంటూ సవాల్ చేశారు కూడా.
లోపలి నుంచి సత్యసాయి ప్రసన్న వదనంతో చేతిలో ఒక వస్త్రం పట్టుకుని బయటికొచ్చారు. సరాసరి పల్లకీ వద్దకు నడుచుకుంటూ వచ్చి తన చేతిలో ఉన్న వస్త్రాన్ని దిగంబరస్వామికి అందించారు బాలసాయి. ప్రేమతో కూడిన అధికార స్వరంతో బాలసత్యసాయి ఆ వృద్ధునితో, నాయనా, జీవనోపాధి నిమిత్తం ఈ దిగంబరవేషమెందుకు? ఈ వస్త్రము ధరించు. పూర్తిగా ఐహిక వాంఛలను విసర్జించి దేహభావము పూర్తిగా త్యాగం చేయగలిగినప్పుడే దిగంబరునిగా మారవచ్చును. కాని నీకు నీ దేహమును గురించే కదా విచారము. రెండు కాళ్లు స్వాధీనం తప్పిన నాకు జీవనోపాయం ఏమిటి అని యోచించే కదా ఈ స్వాములారి వేషంలోకి దిగావు. ప్రజలను నీవు మోసపు పోకడలతో ఆకర్షించి మరింత పాపాన్ని మూటకట్టుకున్నావు. నేను చెప్తున్నాను విను. ఇక నుంచి వాస్తవముగానే సాధువుగా మారిపో. ఏ భయం లేకుండా వనాంతరాలకో గుహలకో చేరుకో. అసత్యపు మౌనాన్ని విడిచి సత్యముగా మౌనివిక నీ జన్మ సాఫల్యమవుతుంది. కాళ్లు లేనివాడివి కానులకు పోతే అక్కడి క్రూర మృగాల బారి నుంచి తప్పుకోవడం సాధ్యమా? కూటికి గుడ్డకు తోడెవరు అని భయపడుతున్నావు కదూ నాయనా. నేనున్నా భయమేలా? ఆ సత్పదార్థమైన పరమాత్మ వస్తువుపై విశ్వాసాన్ని ఉంచి ఆశ్రయించినట్టయితే నీవు కారడవులలోనో గుట్టలలోనో లేక హిమాచల శిఖరాల మీద ఉన్నా సరే నా రక్ష నీకెప్పుడు ఉంటుంది. నీకు సమయానికి ఆహార వసతులు కల్పించే బాధ్యత నాది. యోగక్షేమం వహామ్యహం అన్నారు స్వామి. ఇక్కడ రెండు మహావాక్యాలను మనం గమనించాలి. మొదటిది ఆనాడు షిరిడీలో చేసిన వాగ్దానం, నేనున్నా భయమేలా. అయితే ఈ అభయవాక్యము ఒక్క షిరిడీకే పరిమితమా? కాదు. ఆదిలో రెండు యుగాలకు పూర్వము రావణాసురుని రాక్షస కృత్యాలకు భరించలేక దేవతలందరూ ఆ నారాయణునితో మొరలిడినప్పుడు భయం త్యజ అని అభయమిచ్చారు. భయపడకండి, భయాన్ని విడవండి అని ఆ సర్వేశ్వరుడు. రెండవ మహావాక్యము యోగక్షేమం వహామ్యహం, భక్తుల ఐహికావసరములను తీర్చటం, జీవనం సుఖప్రదంగా నుంచటం మొదలైన బాధ్యతలను నేనే వహిస్తానని ఆ కృష్ణ పరమాత్ముడు ప్రతిజ్ఞ చేశాడు. ఈ మహావాక్యములోని అంతరార్థాన్ని గ్రహించి నిజమైన భక్తి కలిగి ఉండేవారు కూడా చాలా అరుదే. మనకు యోగక్షేమాలను సమకూర్చటానికి బదులు కష్టనష్టాలతో కూడిన దుర్భర జీవితమును అనుగ్రహిస్తే ఆ భగవంతుడు తానాడిన మాట తప్పాడని నిర్ధారణ చేసుకుంటాం. కాని ఆ పరమాత్ముడు చేసిన శపథం అటువంటిది కాదు. ఒక ఆపత్ సమయంలో మన చేతిలో ఏమీ లేదని గ్రహించి అంతా ఆ భగవంతుని చిత్తమే అని పూర్తి శరణాగతి నుండి సాయిరామా అని మనసారా ఒక్క పిలుపు పిలిస్తే చాలు, నేనున్నా భయమేలా అన్నట్టు తక్షణం అక్కడికి రెక్కలు కట్టుకుని వాలి మనలను ఆపదల నుంచి రక్షిస్తారు స్వామి అన్న పరమసత్యం మనలో చాలామంది భక్తులకు ప్రత్యక్షానుభవమే. సిరికించప్పడు అంటూ పరమ భాగవతోత్తముడైన బమ్మెరపోతనామాచ్యుడు గజేంద్ర మోక్షంలో శ్రీమన్నారాయణమూర్తి ఆర్తరక్షణమును గురించి వర్ణించినట్టు మన స్వామి ఆర్తరక్షణ భక్తులకు అనేకులకు స్వానుభవం. అసలు సాయిరామ అని పిలిస్తేనే చాలునని వచించటం కూడా సమంజసం కాదు. వారి పేరు స్మరించకపోయినా సరే, అసలు వారి పేరు తెలియని వారైనా సరే ఆపద్బాంధవుడై ఆర్తులను రక్షించి కాపాడతారు స్వామి. ఇటువంటి సంఘటనలు అనేకము. వీరి తాంబూల పూరిత మధురాధరము ఎన్నడూ దర్శించని వారైనప్పటికీ వారందరికీ స్వామి అభయదానముసగిన సన్నివేశాలు కోకొల్లలు. వాటిని వర్ణించతరమా? అభయ వరదాయి అభయముసంగిన సన్నివేశాలు మరిన్ని విందాం.

ఈ శీర్షికపై మీ సలహాలు, అభిప్రాయాలు లిజనర్ ఎట్ రేడియోసాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరుల కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మీరు తిరుపతి వాస్తవ్యులు స్వామివారి పూర్వ విద్యార్థి శ్రీ భాగవతం శ్రీనివాస సాయి మాధవ్ గారితో ఇంటర్వ్యూ రెండో భాగం వింటారు. యాజ్ అ స్టూడెంట్ అడుగుతున్నాను, ఎందుకంటే చాలా మంది విద్యార్థులు కూడా ఈ ఇంటర్వ్యూని వింటూ ఉంటారు. స్వామి సెలవులకు వెళ్లే ముందు మీకేమైనా గైడెన్స్ ఇచ్చేవారా? ఇది చేయండి, ఇది చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని ఏమైనా స్టూడెంట్స్ కి స్పెసిఫిక్ గా చెప్పేవారా? ఆ విషయాలందరికీ చెప్తే స్వామి ఎట్లాగా గైడ్ చేసేవారు పిల్లల్ని అనేది అందరికీ తెలుస్తుంది.
1: తప్పకుండా స్వామి వెళ్లే ముందు బాగా గుర్తుండే ఇన్స్ట్రక్షన్స్ నాకు, ఇక్కడ మందిరంలో ఉన్నంతసేపు చాలా ఈజీ బంగారం, డిసిప్లైన్ గా ఉండడం. బయట ప్రపంచంలోకి వెళ్ళడం కానీ చాలా కష్టం. కాబట్టి మొదట ఇక్కడ చేసే రొటీన్ డిసిప్లైన్ అనేది ఫాలో అవ్వమని చెప్పేవారు. ఆ తర్వాత మీరు బయటకు వెళ్లి అక్కడ మందిరంలో కానీ అక్కడ ఎక్కడైనా మిగతా వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు స్వామి విషయాలు వాటితోనే పరిమితంగా ఉంటే మీకు ఈజీగా ఉంటుంది. అట్లాగే స్వామి ఇమేజ్ ని మీరు క్యారీ చేస్తున్నారు, బయట మీరు ఏం చేస్తున్నారు అందరూ చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో మీరు బాగా నడుచుకుంటే స్వామికి మంచి పేరు తెచ్చినట్టు అవుతారు అని చెప్పేవారు. సో దాంతో మేము చాలా కేర్ఫుల్ గా బయటకు వచ్చినప్పుడు ఎక్కడ ఇంటరాక్ట్ అయినా కూడా మోర్ దెన్ మిగతా వాళ్ళు వాచ్ చేస్తున్నారు అనే దానికంటే స్వామి వాచ్ చేస్తున్నారు, స్వామి మనం చెప్పిన విషయాలు గుర్తొస్తుండేవి అని అట్లా ఉండాలి అని. అలాగే సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ లైక్ ఈవెన్ ఇట్స్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్, సినిమాలు చూడొద్దు అని చెప్పేవారు. ఎందుకంటే పుట్టపర్తిలో కంప్లీట్ గా రిస్ట్రిక్షన్ ఉండేది. ఏమన్నా చూపిస్తే కూడా పిల్లల సినిమాలు అవి మంచి వాల్యూస్ ఉండే సినిమాలు అవి చూపించేవారు. ఇప్పుడు వన్ ఇన్ మంత్. అట్లాగే మెయిన్ రీజన్ ఏంటంటే స్వామి అంటుంటారు కదా, టెల్ మీ యువర్ కంపెనీ అండ్ ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. నీ సన్నిహిత్యం, నీ స్నేహితులను బట్టి నువ్వెవరో నేను చెప్పగలను అని. అట్లా బయటకు వెళ్ళినప్పుడు ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి
0: జాగ్రత్తగా ఉంచుకోవాలి.
1: అది జస్ట్ అన్ ఎగ్జాంపుల్, సినిమా ఇస్ అన్ ఎగ్జాంపుల్. అలాగే కంపెనీ కూడా చాలా కేర్ఫుల్ గా ఉంచుకో బంగారం చెప్తుండేవారు. ఫ్రెండ్స్ అనేది దేవుడు ఒకడే ఫ్రెండ్, నీకు దేవుడు ఒకడే ఫ్రెండ్ అని ఫస్ట్ నుంచి చెప్తూ ఉండేవాళ్ళు
0: నీకు.
1: అది చాలా చిన్నప్పటి నుంచి కూడా అనిపిస్తుండేది, ఏంటి స్వామి దేవుడు ఒకడే ఫ్రెండ్ అంటాడు, నాకేమో ఎంతమంది ఫ్రెండ్స్ వాళ్ళంతా ఏమో మంచి మంచి మాటలు చెప్తుంటారు, అక్కడికి తీసుకెళ్తారు, ఆటలాడతారు, వీళ్ళంతా మంచి ఫ్రెండ్స్ కదా అని.
0: అయితే మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ లో రాసిన ఎస్ఏ బాగా పనికొచ్చింది లైఫ్ అంతా
1: ఫ్రెండ్ ఇన్. సో స్వామి అలా పుట్టపర్తిలో ఉన్నప్పుడు ఎలా ఉంటారో పుట్టపర్తి బయటికి వెళ్ళినప్పుడు కూడా ఉండడానికని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవారు. పుట్టపర్తిలో మనకేంటంటే అక్కడ కంపెనీ కానీ అంత స్వామి స్టూడెంట్స్, స్వామి టీచర్స్, స్వామి డివోటీస్, మార్నింగ్ లేవంగానే ఒక రొటీన్, ప్రేయర్స్ ఆర్ ఇంటర్స్పర్స్డ్ ఆల్ త్రూఅవుట్ ద డే, ఎర్లీ మార్నింగ్, ఆఫ్టర్నూన్, లంచ్ ప్రేయర్ అని, మళ్ళీ ఈవినింగ్ ప్రేయర్ అని, నైట్ పడుకునే ముందు ప్రేయర్ అని. సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్స్ ఈజ్ రొటీన్ లో ఏంటంటే స్వామి చెప్తుంటారు, డివోషన్ అనేది యూనిఫామ్ లాగా వేసుకుని తీసేసేది కాదు అండి. అది ఏదో ఆదివారం వేసుకున్నామా తీసేసామా అట్లా కాకుండా డివోషన్ అనేది ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్. అదొక మనం విశ్వాస నిశ్వాసాలు ఎట్లా ఉన్నాయో డివోషన్ కూడా అట్లాగే ఉండాలి అనేది, అది కంటిన్యూ చేయమని చెప్పేవారు. బయటికి సెలవులకు వెళ్ళినప్పుడు ట్రై టు మెయింటైన్ దట్, అండ్ అది మెయింటైన్ చేయగలిగితే ఆటోమేటిక్ గా మనకి ఆ ఎన్వైరన్మెంట్ లోనే ఉన్నట్టే ఉంటుంది. ఆ థాట్స్ కానీ మన యాక్షన్స్ కానీ డీడ్స్ వర్డ్స్ అన్ని అలాగే ఉంటాయి. దట్ వాజ్ ద మెయిన్ ఇన్స్ట్రక్షన్స్. స్వామి శంకరాచార్యులు వారు చెప్పినట్టు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిమోహతం. ఆ సత్సంగత్వంలోనే ఉండమని చెప్పేవారు. అఫ్ కోర్స్ మరి స్వామి చెప్తారు కానీ స్టూడెంట్స్ మేము చేసేవాళ్ళం కాదు. ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ ఈజీ, విల్ ట్రై. స్వామి చెప్పారు చేయాలని ఉండేది, కానీ బయటకు వచ్చాక ఇట్స్ నాట్ ఈజీ. ద ఫోర్సెస్ అవుట్ సైడ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. సో దే స్టిప్పుల్ అటు ఇటు ఇటు అటు. సో ఎట్లా ఎట్లా అయినా సరే ఏదో విధంగా ఒక సినిమాకి వెళ్ళడం, నథింగ్ బ్యాడ్ బట్ స్వామి ఇన్స్ట్రక్షన్ ఇస్ సినిమాలు మంచిగా కాదు చూడద్దు అనే దానికంటే స్వామి ఫోకస్ ఇస్ మోర్ ఆన్ ట్రై టు మీరు ఎంతవరకు మంచి పనుల్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసుకుని ఉంటారో టైం సద్వినియోగం అవుతుంది. డోంట్ వేస్ట్ టైం, టైం వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్ అని చెప్తుంటారు. దానివల్ల స్వామి వాజ్ మోర్ పర్టికులర్ అబౌట్ ఇట్. హీ హాస్ నథింగ్ అగెయిన్స్ట్ మూవీస్, దట్స్ ఇట్. సో యాక్చువల్లీ టైం మీద నాకు స్పెసిఫిక్ గా చాలా సార్లు చెప్పారు. ఐ థింక్ నేను ప్రాబ్లీ లాట్ ఆఫ్ మిస్యూజ్ అండ్ ఐ నీడెడ్ ఇట్ ఎ లాట్. సో స్కూల్లో ఉన్నప్పుడే ఐ థింక్ 9th or 10th క్లాస్ లో ఉన్నప్పుడు ఇంటర్వ్యూ ఒకసారి మాటల్లో నన్ను దగ్గర తీసుకుని చేతులు పట్టుకుని సో వాచ్ అంటే ఏంటి అని అడిగారు. సరే అప్పుడు మామూలుగా స్వామి కొటేషన్ చూస్తుంటాం వింటుంటాం, సో చిలక చెప్పినట్టు చెప్పేశాను, వాచ్ యువర్ వర్డ్స్, యాక్షన్స్, థాట్స్, క్యారెక్టర్ అండ్ హార్ట్. స్వామి నవ్వి ఇంప్లిమెంటేషన్ లో ఉండాలి చెప్పడం కాదు అని చెప్పి అప్పుడు ఒక వాచ్ క్రియేట్ చేసి నాకు తొడిగారు, చేతికి వేశారు. అండ్ ఆ వాచ్ మీద ఇట్స్ అ బ్లాక్ డయల్ విత్ 18 చిన్న డైమండ్స్ లాగా రౌండ్ గా ఉండేవి. అది కొంచెం అది వేసుకున్నాను కొన్నాళ్ళు బాగా, అంటే అది ఐ యూస్డ్ ఇట్ మోర్ యాజ్ ఎ ఐటమ్ టు షో ఆఫ్ అనమాట అందరికి. స్టూడెంట్స్ అందరూ స్వామి ఇచ్చారా అని వాళ్ళు దండం పెట్టుకోవడాలు, బయట వాళ్ళు దండం పెట్టుకోవాలి, వీటికి యూజ్ చేసానే గానీ నిజంగా స్వామి మెసేజ్ ఐ థింక్ దట్స్ వాట్ స్వామి వాంట్స్ టు ఫోకస్ అట్ లేటర్ టైమ్. కొంచెం తర్వాత రియలైజ్ అయ్యి స్వామి మెసేజ్ ఇస్ ఇంపార్టెంట్. వాచ్ ఇస్ స్వామి అన్నారు ఒకసారి, స్వామి క్రియేట్ చేసిన వస్తువుని పట్టుకుని ఓ విలువల్లాడిపోతూ ఉంటారు, సృష్టిని చూసి ఇదైపోతున్నారు, సృష్టికర్త అక్కడే ఉన్నాడు ఆయన మర్చిపోయారని అట్లా. సో ఆ వాచ్ మీద నాకు 2-3 సార్లు లెక్చర్స్ ఇచ్చారు స్వామి ఇట్లా ఉండాలి, ఇట్లా టైం వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్, టైం వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్. ఎప్పుడు నెవర్ రియలీ అండర్స్టూడ్ ఇట్ అంటిల్ ఈవెన్ మోర్ రీసెంట్లీ, ఇప్పుడిప్పుడే కొంచెం అర్థమవుతుంది. ఇన్ ద లాస్ట్ 10 ఇయర్స్ టైం వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్ అంటే స్వామి వాట్ హి రియలీ మీన్స్. ఎవ్రీ మూమెంట్ మస్ట్ బి యూస్డ్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ అదర్స్ ఆర్ ఇన్ ఎ సెల్ఫ్లెస్ యాక్ట్ యాజ్ అపోజ్ టు జస్ట్ అక్యుములేటింగ్ థింగ్స్ ఆర్ వాట్ ఎవర్. అలా ఆ వాచ్ కొన్నాళ్ళు వేసుకున్నాను, కొంచెం ఎందుకో అంతగా నచ్చేది కాదు వాడు వేసుకునేవాడిని. కొన్నాళ్ళు ఫస్ట్ ఇనిషియల్ ఫ్యూ డేస్ బాగుంటుంది, షైనీ, అందరూ వచ్చి దండాలు పెట్టుకోవడం, పలకరిచే ఏదో కాన్వర్సేషన్ టాపిక్ ఉండేది. తర్వాత బికేమ్ ఓల్డర్ అండ్ ఐ ఆల్సో ఫెల్ట్ ఇదే కొంచెం అమ్మాయిల వాచ్ లాగా ఉంది, ఏవో ద డైమండ్స్ గిమెంట్స్ పెట్టి అని అనిపించేది ఎప్పుడన్నా. తర్వాత కొన్నాళ్ళ తర్వాత వాచ్ స్ట్రాప్ ఊడిపోయి ఇదై వేసుకోవడం మానేసి, నేను వేరే స్ట్రాప్ ఏది దానికి వేయాలనుకోలేదు, బ్యాటరీ అయిపోయినా కూడా అట్లాగే వేసుకునేవాడిని చాలా రోజులు. అది వాచ్ ఆడపోయినా సరే స్వామి ఇచ్చారు అది ఎట్లా, స్వామి ఇచ్చింది అట్లా వేసుకోవాలి, జస్ట్ రిమెంబరెన్స్ దట్ స్వామి గేవ్ అండ్ స్వామి చెప్పిన మాటలు అది చూస్తే గుర్తొస్తాయి అని. కొన్నాళ్ళకి అది కూడా మానేశాను, స్ట్రాప్ ఊడిపోయింది, జాగ్రత్తగా కబోర్డ్లో దాచిపెట్టాను. కొన్నాళ్ళ యొక్క ఇంటర్వ్యూలో స్వామి అడిగారు నేను ఇచ్చిన వాచ్ ఏదేని, స్వామి స్ట్రాప్ ఇదైంది అందుకని. అప్పుడు మళ్ళీ అడిగారు వాచ్ అంటే ఏంటి. ఐ నీడెడ్ ఇట్ అనమాట, మల్టిపుల్ టైమ్స్ స్వామి రిమైండెడ్ మీ దట్ టైం వేస్ట్ ఇస్ లైఫ్ వేస్ట్. మళ్ళీ అప్పటికప్పుడు ఇంకో వాచ్ క్రియేట్ చేసి ఇచ్చి మళ్ళీ వేసుకోమన్నారు. దెన్ ఐ రియలైజ్ అగైన్ హీ రియలీ రియలీ వాంట్స్ మీ టు అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ టైం అండ్ హౌ టు మేనేజ్ ఇట్ వెల్. ఊరికే వీటిల్లో వాటిల్లో ఈజీగా అయిపోతుంది టైం, మనకి తెలియకుండానే అయిపోతుంది. స్వామి రిమైండర్ గా నాకు మళ్ళీ ఇచ్చారు అనుకున్నాను. అలా దేర్ వర్ సో మెనీ ఆఫ్ దీస్ ఇన్సిడెంట్స్ యాజ్ వాజ్ గ్రోయింగ్ అప్ ఇన్ ద స్కూల్. చిన్న చిన్న ఈ స్వామి లెసన్స్ టైం గురించి కానీ లేకపోతే పర్సిస్టెన్స్, దేవుడైనా సరే భగవంతుడైనా మనము గట్టిగా పట్టుబట్టి, ఇందాక అన్నట్టు నేను స్వామి చెప్తుంటారు కదా పట్టిన పట్టు పట్టనే పట్టితే, అట్లా మన ఎఫర్ట్ బాగా ఉండాలి. స్వామి లవ్ ఇస్ ఆల్వేస్ దేర్,
0: మన సైడ్ ఎఫర్ట్ కూడా ఉండాలి,
1: కంపల్సరీగా ఉండాలి. అది స్వామి ఎంకరేజ్ చేసేవారు బాగా, సో మెనీ ఇన్స్టెన్సెస్ లో అది స్వామి ఎంకరేజ్ చేసేవారు. ఎంత పర్సిస్టెంట్ గా మనము స్వామిని పట్టుకుంటామో అంత దగ్గర అవుతారు స్వామి. ఆ ఒక లెసన్ నాకు చిన్నప్పుడు 9th లోనే స్వామి 60th బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, అప్పుడు స్వామి కొంతమంది స్టూడెంట్స్ ని లోపలికి రమ్మన్నారు ఇంటర్వ్యూలో. చాలా మంది వెళ్ళాం పిల్లలము, వెళ్తే కూర్చున్నాము, టీచర్స్ ఇద్దరు ముగ్గురు పిలిచారు. అప్పుడు స్వామి మాట్లాడుతూ అందరిని పలకరిస్తున్నారు, ఇప్పుడు డ్రామా ఏదైనా చేస్తే బాగుంటుంది 60th బర్త్డేకి అని చెప్పి అప్పుడు దాని గురించి మాట్లాడారు. తర్వాత డ్రామా బాయ్స్ ని సెలెక్ట్ చేస్తున్నారు వరుసగా ఒక్కొక్కరిని. నేను ఇంటర్వ్యూలో ఉన్నాను, పర్సిస్టెన్స్ గురించి అంటే స్వామిని పట్టిన పట్టు మనం వదలకూడదు, స్వామి చెప్పారులే అది జరుగుతుంది అని కూడా అనుకోకూడదు, నిజానికి అది మన ఎఫర్ట్ ఉండాలి అనే దాని మీద నాకు లెసన్ ఈ ఇంటర్వ్యూలో అనిపించింది. స్వామి చూసి నన్ను చూసి తిరుపతి రఘునాచార్య అబ్బాయి కదా అన్నారు. అవును స్వామి, నువ్వు గోపిక ఉండాలి రామాలో. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత ఇంటర్వ్యూలో డ్రామా గురించి మెయిన్ గా మాట్లాడారు, ఎలా ఉండాలి డ్రామా, ఎలా చేయాలి, ఏం చేయాలి, టాపిక్ ఏంటి, సీన్స్ ఏంటి, అవి ఎట్లా మాట్లాడుతూ వచ్చారు. తర్వాత ఇంటర్వ్యూ అయిపోయాక మళ్ళీ ప్రాక్టీస్ సెషన్స్ కు ఒక 20 వెళ్ళాను. ఎందుకో ప్రాక్టీస్ సెషన్స్ లో నేను వాళ్ళు ఇచ్చిన డైలాగ్స్ ప్రాక్టీస్ చేయకపోవడము, నాకే అంత ఇంట్రెస్ట్ కలగకపోవడము, స్వామి చెప్పారు నేను ఉంటాను ఇవన్నీ చేసినా చదిపోయినా లే పర్వాలేదు అనేది ధీమాతో 2-3 సార్లు వెళ్ళిన తర్వాత మానేశాను ప్రాక్టీస్ సెషన్స్.
0: అది ఏ డ్రామా అది?
1: శ్రీకృష్ణ తులాభారం అనుకుంటా, నాకు గుర్తు లేదు ఎందుకంటే నేను ఫైనల్ గా వేయలేదు. 60th బర్త్డే నేను ఫైనల్ గా డ్రామా వేయలేదు కాబట్టి కంప్లీట్ గుర్తులేదు, బట్ ఐ థింక్ ఇట్ ఇస్ శ్రీకృష్ణ తులాభారం. తర్వాత కొన్నాళ్ళక నా డ్రామాలోంచి నన్ను తీసేశారు టీమ్, వేరే రిప్లేస్ చేసేసారు, నేను ప్రాక్టీస్ రావట్లేదనో వాటెవర్. నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు దాని గురించి. తర్వాత డ్రామా టైంకి నేను ఉండాలి అనుకున్నా వెళ్ళాను కానీ ఐ డెంట్ గెట్ ద రోల్ అనమాట, ఎవరు వేరే వాళ్ళు వేస్తున్నారు. అప్పుడు అనిపించింది స్వామి చెప్పారు, స్వామి మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి, అది దట్ వాజ్ ద లెసన్. స్వామి చెప్పారు జరిగిపోతుంది అని బ్లైండ్ గా ఉండకూడదు, స్వామి చెప్పినా కూడా మనం స్వామి చెప్పిన దాన్ని
0: మనిషి కృషి చేస్తే కృషి చేసి అనుగ్రహం కూడా కోరుస్తుంది.
1: అబ్సల్యూట్లీ మన కృషి కంపల్సరీగా ఉండాలి అనేది లెసన్ దట్ ఐ లెర్న్ట్ ఇన్ దట్ డ్రామా సిచ్యువేషన్. తర్వాత అఫ్ కోర్స్ విన్నాను డ్రామా చేసిన వాళ్ళ దగ్గర స్వామి డ్రామాస్ కి ప్రాక్టీస్ సెషన్స్ కి ఇన్స్టిట్యూట్ ఆడిటోరియంలో వచ్చి స్వామి ఎట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవారు, వాళ్ళందరికీ ఎట్లా బట్టలు కట్టడం, ఎట్లా చీర కట్టుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలి, అన్ని స్వామి ఓన్ గా ఉండి కట్టి చేసి ప్రాక్టీస్ చేసి. బట్ అప్పట్లో మైట్ నాట్ హ్యావ్ ఫెల్ట్ దట్, తర్వాత అనిపించింది అరే ఇవన్నీ మిస్ అయ్యామని. సో ఆపర్చునిటీ వెన్ ఇట్ కమ్స్ ఐ షుడ్ గ్రాబ్ ఇట్.
0: మీరు హాస్టల్లో ఉన్నప్పుడు 80s లో 90s లో స్వామి హాస్టల్ కి చాలా తరచూ విజిట్ చేసేవారు కదా, స్వామి చేసిన హాస్టల్ విజిట్స్ ఏమైనా గుర్తు తెచ్చుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలరా?
1: స్వామి చాలాసార్లు హాస్టల్ కి స్కూల్ కి ఇన్స్టిట్యూట్ కి రెగ్యులర్ గా వస్తుండేవారు, అంటే మంత్లీ వన్స్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆడిటోరియం లో కానీ ప్రోగ్రామ్, లేకపోతే స్వామి రావడం, ఒకసారి 2 స్వామితో మేము కూర్చుని పిల్లల మూవీస్ చూసాము, స్వామిది కూడా మాతో పాటే ఓ అని నవ్వడము, అది చిన్నపిల్లాడిలాగా స్వామి చైర్ లో అటు ఇటు తిరిగి నవ్వి గట్టిగా, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ దట్ యు క్యాంట్ రిలేట్, యూ హ్యావ్ టు సీ ఇట్. అలా హాస్టల్ కి చాలాసార్లు వచ్చేవారు. ఎప్పుడన్నా స్వామి హాస్టల్కి వస్తే బాగుంటుంది, ఇక్కడ ఏదో కొత్త వింగ్ స్టార్ట్ చేశామనో లేకపోతే కొత్త లైక్ లైబ్రరీ స్టార్ట్ చేశామనో ఏదో ఒక ఎక్స్క్యూజ్ పెట్టుకుని మేము కూడా స్వామిని ప్రార్థించి రమ్మని పిలిపించేవాళ్ళం. స్వామి ఆఫ్టర్ లాట్ ఆఫ్ ప్రేయర్స్ ఈస్ టు కమ్. సో బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ ద హాస్టల్ ఎక్స్పీరియన్స్ నాకు బాగా గుర్తుండేది ఏంటంటే స్వామి హాస్టల్కి వస్తే మన కబోర్డ్ చూస్తారేమో అని ఒక ఫీలింగ్ ఉండేది. ఆల్దో హీ ఈజ్ ఆల్వేస్ సీయింగ్ ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్ అండ్ న్యూమరస్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి స్టూడెంట్స్ కి, అక్కడ స్వామి ప్రతిక్షణం అక్కడ ఉన్నారు హాస్టల్లో, ఫిజికల్ గా వస్తారు అనే ఒక ఆశ ఈజ్ ఆల్వేస్ దేర్ అదర్వైజ్. బట్ సో స్వామి వస్తున్నారని ముందే కనుక తెలిస్తే ఒక ఆల్మోస్ట్ ఫర్ ద ఫస్ట్ మైన్ ఆల్మోస్ట్ తెలిసిన వెంటనే ఒక ఫండి 10 మొత్తం అందరు రూమ్స్ హాస్టల్ ప్రతి చిన్న కార్నర్ క్లీన్ చేసుకోవడం, కబోర్డ్ అంతా ఎప్పుడు లేని క్లీన్నెస్ అంతా వచ్చేసేది అనమాట లైఫ్ లో. కబోర్డ్ లో బుక్లు పెన్ గాని బట్టలు గాని అన్ని నీట్ గా సర్ది పెట్టేసుకుని స్వామి ఫోటో కొటేషన్స్ ఇది అన్ని, స్వామి వచ్చి అబ్బా ఏం పెట్టారా అని మెచ్చుకుంటారు. ఫీలింగ్ ఉండేది, స్వామి వస్తారు నాకు అవార్డు చూస్తారు అని అందరికీ ఉండేది. అట్లాగే అందరు అట్లా చేసేవారు, అదొక మంచి ఫీలింగ్ దట్ వీ స్టూడ్ అండ్ స్వామి ఇస్ టు కమ్. స్వామి హాస్టల్కి వస్తే మాకు మళ్ళీ కృష్ణుడు వచ్చినట్టే అనిపించేది. బయట దర్శనం ఇస్తుంటే రాముడు అంటారు, స్వామి నాన్న అంటుండేవారు యాక్చువల్గా. ఇప్పుడు స్వామిని బయట దర్శనాలు చూస్తే రామావతారం గుర్తొస్తుంది, సీరియస్ గా అనిపిస్తారు, గంభీరంగా ఉండే భయం వేస్తుంది. అమ్మో ఈయనేంటి మనం అసలు మాట్లాడగలమా ఇంత, కొంచెం సీరియస్నెస్ అనిపిస్తుంది. రామావతారం అంత కంపేర్ చేస్తుంటారు నాన్న దాన్ని. అట్లాగే ఇంటర్వ్యూ రూమ్ లో కానీ లేకపోతే హాస్టల్కి వచ్చినప్పుడు కానీ మాకు స్వామిని కృష్ణుడి లాగా అనిపిస్తారు, కృష్ణావతారం. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎనాలజీ. సో హాస్టల్కి వచ్చినప్పుడు కంప్లీట్లీ అన్ని అటు వెళ్లేవారు, ఇటు వెళ్లే లైబ్రరీ చూసేవారు, స్టోర్స్కి వెళ్లేవారు, స్టోర్స్ లో ఏమేమి ఇస్తున్నారు, పిల్లలకి ఏమేమి పర్చేస్ చేస్తున్నారు. హాస్టల్ సడన్ గా లోపలికి వచ్చి కిచెన్ లోకి వచ్చేసేవాళ్ళు, కంపల్సరీగా కిచెన్ లోకి ఎవ్రీ టైం వస్తారు. ఎందుకో స్వామికి మాకు ఫుడ్ కి చాలా అనుబంధం అది. స్వామి పిల్లలకి ఏం పెడుతున్నారు అని స్వామి క్యూరియాసిటీ, అంటే లైక్ వార్డెన్ కావాలని అడగడం, ఏం పెడుతున్నారు ఇడ్లీ, ఎప్పుడు ఇడ్లీ సాంబార్ అయినా ఏమన్నా కొంచెం వెరైటీ చేస్తున్నారా మా పిల్లలకి లేదా అని. సో అట్లా కిచెన్ లోకి వస్తే స్వామిని వెనకాల కిచెన్ లో వెళ్ళడం, స్వామి అదేంటి అంటే పెద్ద పెద్ద గిన్నెలు అవి ఉంటాయి కదా అదేంటి అనగానే పెద్ద మూతలు నలుగురు తీసి స్వామికి చూపించడం. ప్రతి చోట ఎక్కడెక్కడే స్వామికి దగ్గర అయ్యే అవకాశం ఉంటే అవి తీసుకోవడం. అదేంటి అనగానే అక్కడ 10 మంది, ఇది స్వామి, ఇది పొటాటో కర్రీ, ఇది ఇది అని. యూ డోంట్ నీడ్ టు, ఒక్కరుంటే చాలా ఎక్సలెంట్. బట్ దట్ ఈస్ ద బ్యూటీ, అవకాశం మనకిస్తారు, మనం అది సద్వినియోగం చేసుకోవడం అట్లా అయ్యేది. అండ్ దెన్ స్వామి మొత్తం డిన్నర్ కి స్వామి టేబుల్ వేసి కూర్చుని స్వామి జస్ట్ ఒక 20-25 ఐటమ్స్ చేసేవారు. స్వామి వస్తున్నారంటే అన్ని రకాల నార్త్ ఇండియన్ డిషెస్, సౌత్ ఇండియన్, అన్ని స్టేట్స్ నుంచి. బట్ స్వామి 5-10 మినిట్స్ లో జస్ట్ అట్లా అట్లా టచ్ చేసి బ్లెస్ చేసేసి ఇంకా అందరికి పెట్టమనేవారు. అండ్ దెన్ ఎవ్రీ టైమ్ ఐ ఓన్లీ రికాల్ ఏంటి అంటే స్వామి తినడం అసలు ఏం గుర్తుండేది కాదు. స్వామి జస్ట్ అట్లా టచ్ చేసి మళ్ళీ ఇమీడియట్ గా అందరి దగ్గరికి వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడం, జోక్స్ చేయడం, వేరా ఏంటి పూరి 2 వేసుకున్నావా, ఎందుకు 4 వేసుకోలేదు, ఇలా చిన్న చిన్న యూ కెన్ సే స్మాల్ టాక్. బట్ దట్స్ వాట్ మేక్స్ హిమ్ స్వామి, దట్స్ వాట్ మేక్స్ హిమ్ అవర్ గాడ్. అలా ప్రతి వాళ్ళని పలకరించడం, పిలిచి వీడికి ఇంకో 2 మైసూర్పాకాలు అయ్యింది, వీడికి స్వీట్ ఇష్టం బాగా అని. ఇలాంటివి హూ విల్ డూ? లైక్ ఐ కెనాట్ ఇమాజిన్ ఎనీ ఛాన్సలర్ డూయింగ్ దీస్ థింగ్స్. దట్స్ వై హీఈస్ ద యునిక్ ఛాన్సలర్.
0: కోకోనట్ వాటర్.
1: అండ్ అలాగే ఒకసారి స్కూల్ కి మేము 10th క్లాస్ లో ఉన్నప్పుడు స్వామి ఫొటోస్ తీసేవాళ్ళు మా క్లాస్మేట్స్ ఇద్దరు ముగ్గురు, సంజయ్ గుప్చందాని అని ఒకతను ఇండోనేషియన్, అట్లాగే ఇంకో ఇద్దరు మిర్పూరి బ్రదర్స్, వీళ్ళు బాగా ఫొటోస్ తీసేవారు. సో వాళ్ళందరికీ ఒక మంచి ఐడియా వచ్చింది, స్వామి ఫొటోస్ అన్ని కలెక్ట్ చేసి వాటి నీట్ గా ఫ్రేమ్ లైక్ పోస్టర్ బోర్డ్స్ లాగా పెట్టి వాటికి ఈచ్ ఫోటోకి ఒక ఏదైనా క్యాప్షన్ లాగా రాసి పెట్టే బాగుంటుంది, స్వామిని ఇన్వైట్ చేయొచ్చు, ఒక అవకాశం మళ్ళీ స్వామిని స్కూల్కి రప్పించి స్వామితో స్పెండ్ చేసే అవకాశం ఉంటుంది అని. అంటే మామూలుగా ఊరికే స్వామి స్కూల్కి రండి అంటే రారు కదా, స్వామి అమ్మ రాను నేను రాను, మీ టైం వేస్ట్ అవుతుంది, మీరు చదువుకోవాలి అనే స్వామి ఎక్స్క్యూజ్లు ఉంటుంటాయి. అందుకని మేము మా ఓన్ ఎక్స్క్యూజ్ క్రియేట్ చేసి బాగా వర్క్ చేశాము, అన్ని బ్యూటిఫుల్ పోస్టర్ బోర్డ్స్ అన్ని చేసి స్వామి ఫైనల్ గా వస్తా అన్నారు. ఇంటర్వ్యూ ఐ మీన్ స్కూల్ కి వచ్చారు, మొత్తం అంతా ఎగ్జిబిషన్ అంతా చూశారు. అన్ని ఫొటోస్ లో వీడేంటి ఇట్లా కళ్ళు మూసుకున్నాడు, ఈ ఫోటోలో ఇక్కడేంటి నేను ఇట్లా సరిగ్గా తీయలేదు నన్ను, అన్ని చిన్న చిన్న యూనో సంభాషణలు. బట్ అగైన్ దోస్ ఆర్ ఆల్, ఎందుకంటే ప్రతి వాడికి ఒక అవకాశం ఇచ్చినట్టు, వాళ్లతో స్వామి కనెక్ట్ అయ్యి వాళ్ళకి ఆనందాన్ని కలిగించినట్టు, నువ్వేంటి ఇట్లా ఉన్నావు ఈ ఫోటోలో, స్వామి పక్కన ఎందుకు దండం పెడుతున్నావు, ఫోటోకి కెమెరాకి దండం పెడుతున్నావా, ఇలాంటి చిన్న చిన్న జోక్స్ చేసి తర్వాత అంతా స్వామి స్కూల్లోనే ఆడిటోరియం ఐ మీన్ ప్లేయర్ హాల్లో డిస్కోర్స్ ఇచ్చారు. డిస్కోర్స్ లో స్వామి ప్రేయర్స్ ఎందుకు చేస్తాము, సర్వధర్మ ప్రేయర్, తర్వాత ఎలా ప్రేయర్ ఎలా చేయాలి, దండం ఎందుకు పెడతాము, చేతులు ఇట్లా దండం పెట్టి ఎందుకు చూపిస్తాము అని చెప్పి, స్వామి ఇట్లా దండం ఎందుకు ఇట్లా పెడతాము అనే దాని మీద మనకి సైంటిఫిక్ గా యూ హ్యావ్ ఎ షార్ప్ ఫోకస్డ్ ఎండ్ లైక్ యాంటినా ఎనర్జీ షార్ప్ ఎడ్జెస్ లోంచి రిసీవ్ చేసుకోవడం ఈజీ అందుకని టీవీ యాంటీనాస్ ఉండేవి అప్పట్లో. ఈవెన్ టుడే వీ హ్యావ్ సెల్ ఫోన్ టవర్, షార్ప్ గా పైకి వెళ్తుంటాయి, ఎనర్జీ రిసీవ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. అట్లాగే దండం పెట్టినప్పుడు కూడా చేతులు ఎలా దండం పెట్టాలి, ఊరికే ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా మనం ఇష్టం వచ్చినట్టు పెట్టడానికి లేదు. దండం పెట్టేటప్పుడు హృదయం దగ్గర, హార్ట్ దగ్గరగా పెట్టుకోవాలి, ఆ పాయింట్ టువర్డ్స్ ద హయ్యర్ సోర్స్ హూవర్ ఇట్ ఈస్, తల్లిదండ్రులు గాని గురువు గాని, వాళ్ళలోంచి ఎనర్జీ రిసీవ్ చేసుకుని ఇట్ విల్ గో డైరెక్ట్లీ టు యువర్ హార్ట్. ఇట్స్ అ లాట్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అండ్ బిహైండ్ ఇట్. అవన్నీ చిన్న చిన్న విషయాలు, పిల్లలకి తెలియనివి, ఎందుకో రొటీన్ గా చేసేస్తున్నాము అని అనిపించకుండా వాటికి ఎక్స్ప్లెయిన్ చేసి మా అందరికి,
0: పిల్లలకే కాదు ఇప్పట్లో చాలా మందికి పెద్దవాళ్ళకి కూడా ఆ విషయాలు తెలియవు. నమస్కారం చేయండి చేయండి అంటారు కానీ దాని వెనక అతల సైంటిఫిక్ మీనింగ్ ఉన్నదని కూడా కొంతమంది చెప్పరు, తెలియదు వాళ్ళకి. సో ఇట్లా స్వామి చెప్పిన విషయాలు మనం బాగా గమనిస్తే స్వామి చెప్పిన ప్రతిదానికి ఒక సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్, ఒక మీనింగ్ తో చెప్తారు స్వామి.
1: స్వామి ప్రతి మాటకి ప్రతిదానికి ఇట్స్ వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్ అండ్ రీజనింగ్ అండ్ అనాలిటికల్ ఇఫ్ యూ డూ ది అనాలిసిస్. ఆఫ్ కోర్స్ స్వామి అంటారు నన్ను బాగా రీజనింగ్ చేసి చేసి లైక్ అనాలిసిస్ పెరాలిసిస్ వస్తుంది, నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయొద్దు అంటారు. అట్ ద సేమ్ టైమ్ వాట్ ఎవర్ హీ సేస్ ప్రతి దాంట్లో చక్కటి అర్థం ఉంది. మనం గమనించి దాన్ని పదే పదే ఆలోచిస్తే ఒక్కోసారి మనకి వేరే యాంగిల్స్ లో స్వామి ఎందుకు ఇట్లా అన్నారు అని అర్థమవుతుంది. దాని మీద ఎంత టైం మనం స్పెండ్ చేస్తామో దాన్ని, దట్స్ హౌ మచ్ విల్ గెట్ బ్యాక్. అది స్వామి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తుంటారు కదా, నా స్వామి అనుగ్రహం రావట్లేదు, నాకు స్వామి అనుగ్రహం రావట్లేదు. సముద్రం దగ్గరికి మనం ఎంత చిన్న చెంబుతో వెళ్తే అంత నీళ్లే పట్టుకురాగలం. సముద్రం ఈజ్ ఆల్వేస్ దేర్. మన చిన్న గిన్నెతో వెళ్లి నాకు పెద్ద కుండలో అనుగ్రహం రాలేదంటే సముద్రం తప్పు కాదు అది. అలా స్వామి ప్రతి మాటల్లోనూ ప్రతి యాక్షన్ లోను మనం తీసుకోవాలనుకుంటే మనం ఎంత చెంబుతో వెళ్తామో అంత తీసుకురాగలం. అట్లా ఆ డిస్కోర్స్ అంతా అయిపోయాక స్వామి మధ్యలో ఎవరో కోకోనట్ కొబ్బరి బాణం ఒకటి కొట్టి స్వామికి ఇచ్చారు. అందులో స్ట్రా ప్యాకెట్ ఒకటి కొన, ఆ స్ట్రా ప్యాకెట్ లో ఓపెన్ చేసి ఒక స్ట్రా తీసి పెట్టి అందులో స్వామికి ఇచ్చారు. స్వామి కాస్త సిప్ చేసి ఆ కోకోనట్ పక్కన ఎవరికో ఇచ్చారు టీచర్ కి, ఆయన పక్కన వెనకాల పెట్టేశాడు. డిస్కోర్స్ అయిపోయాక స్వామి బయటికి వెళ్లారు రూమ్ బయటికి. అందరు స్టూడెంట్స్ పొలమని వెళ్లి ఆ టేబుల్ వెనకాలకి వెళ్లి ఒకే గుంపు ఏంటి అని నేను కూడా వెళ్ళాను. ఆ గుంపులో ఏంటంటే స్వామి తాగిన కొబ్బరి బొండం మేము కూడా తాగాలి తీర్థం ప్రసాదం అని ఒకటి, స్వామి తాగిన స్ట్రా నాకు కావాలంటే నాగా. ఈ గొడవలో ఆ స్ట్రా ప్యాకెట్ మొత్తం చించేసి మొత్తం స్ట్రాల కింద పడిపోయినాయి. ఈ స్ట్రా స్వామి తాగారు, ఈ స్ట్రా స్వామి తాగారు, ఈ స్ట్రా అన్ని స్ట్రాలు ఒక్కొక్కటి తీసుకెళ్లిపోయాడు హాస్టల్ కి. ఏంటంటే స్వామి తాగిన స్ట్రా ఏదో తెలియదు కానీ ఈ స్ట్రా తాగారు. ప్రతి వాళ్ళకి ఇట్స్ ఏ మెమరీ, స్వామి తాగిన స్టా నా దగ్గర పెట్టుకున్నాను అని ఒక
0: స్వామికి విద్యార్థులకి ఉన్న అనుబంధం అదే.
1: అది ఆ అనుబంధం అనేటువంటిది మనకి ఎక్కడా కని విని ఎరిగినటువంటి అనుబంధం. మనకి ఎక్కడ ఏ స్కూల్లో ఏ ఛాన్సలర్ తో లేకపోతే ఏ గురువుతో ఆ అనుబంధం కలుగుతుంది, కలగదు. నేను నా 40 ఏళ్ల జీవితంలో చాలా స్కూల్స్ లో చదివాను, చాలా యూనివర్సిటీస్ లో చదివాను, యుఎస్ లో కూడా 2-3 యూనివర్సిటీస్ లో చదివాను. బట్ ఈ అనుబంధం అనేటువంటిది మనకి ఆ స్టూడెంట్స్ బిట్వీన్ స్టూడెంట్స్ కానీ, బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్, ఆర్ బిట్వీన్ స్వామి సద్గురు ఆయనకి కానీ స్టూడెంట్స్ కానీ ఉన్న అనుబంధం ఇక్కడ రాదు. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ దట్ ఈస్ ఫర్ లైఫ్ అండ్ దట్స్ వాట్ మేబీ స్వామి మీన్స్ బై ఎడ్యుకేషన్ ఈస్ నాట్ ఫర్ లివింగ్, ఎడ్యుకేషన్ ఈస్ ఫర్ లైఫ్. ఫస్ట్ లో నాకు అసలు వాటి ఆ పదాలకు అర్థమే అయ్యేది కాదు. లైఫ్ అంటే లివింగ్ అంటే లైఫ్ అండ్ లివింగ్ అది సేమ్ కదా అనిపించేది. ఇట్స్ నాట్ అనేది ఇట్ ఓన్లీ డాన్స్ ఆన్ మీ నౌ. ఎడ్యుకేషన్ ఈస్ ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్, నాట్ ఫర్ ఎ మేర్ లివింగ్. అది చిన్న చిన్నవన్నీ కూడా లైఫ్ లో ప్రతి సిచ్యువేషన్ లో యూజ్ అయ్యేటట్టుగా. భగవంతుడు అంటే మనకి ఎవరో ఎక్కడో ఉంటాడు, కొండ మీద ఎక్కడో గుళ్ళోనో ఎక్కడో ఆకాశంలో ఉంటాడు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి మనం అరచేతిలో పెట్టారు స్వామి. భగవంతుడు అంటే ప్రతి మచ్ నీ హార్ట్ లో ఉన్నాడు. ఈవెన్ టు బి ఆనెస్ట్ మన హృదయంలో ఉన్నాడు అనేది కూడా అంటూ ఉంటారు పెద్దలు మనకి, అసలు నెవర్ జెల్స్ ఏంటి హృదయంలో ఉంటే హౌ ఈస్ ఇట్ పాసిబుల్ అని. బట్ స్వామి ఎక్స్పీరియన్సెస్ ద్వారా, చిన్న చిన్న ఇలాంటి ఎక్స్పీరియన్స్ ద్వారా స్వామి భగవంతుడికి మనం ఎట్లా దగ్గర అవ్వచ్చు, భగవంతుడు అంటే ఆయన తత్వం అంటే ఏంటి, ప్రేమతత్వం అండ్ సింపుల్ అండ్ భగవంతుడికి నీకు డిఫరెన్స్ లేదు అనే ఇదిలో చాలాసార్లు మాతో పాటు ఉండి, మాతో లాఫ్ చేసి, మాతో జోక్స్ చేసి, మాతపాడు తిని యూనో సో మెనీ ఆఫ్ దిస్ స్మాల్ ఎక్స్పీరియన్సెస్ మేక్ ఇట్ రియల్ టాంజిబుల్. గాడ్ ఈజ్ నథింగ్ డిస్టెంట్ ఏలియన్. స్వామి అంటారు కదా, గాడ్ ఈజ్ నేదర్ డిస్టెంట్ నాట్ డిస్టింక్ట్ ఫ్రమ్ యూ. దీన్ని ఐ థింక్ ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ థింగ్ దట్ ఐ కుడ్ హవ్ నెవర్ అచీవ్డ్ ఆర్ గాటన్ టు అండర్స్టాండింగ్ గాడ్ ఇన్ దిస్ వే ఇన్ మై లైఫ్ ఇఫ్ స్వామి వాజ్ నాట్ ఇన్ మై లైఫ్. అలా స్కూల్ కి హాస్టల్ కి చాలా సార్లు వచ్చారు. ద బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ ఆల్వేస్ రిమెంబర్ అబౌట్ దిస్ స్వామి హాస్టల్ కానీ స్కూల్ కి రావడం ఏంటంటే, మోర్ దెన్ అఫ్ కోర్స్ స్వామి రావడము, అక్కడ ఉన్న 2 అవర్స్ మాతో స్పెండ్ చేయడము అంత ఎక్స్ట్రాడినరీ. బట్ స్వామి కోసం నేను తప్పించి ఆ 10 రోజులు స్వామి ముందు ప్రేయర్ చేసి రండి రండి రండి అని స్వామి మమ్మల్ని కావాలనే అడిగించుకుని మరీ మరీ, తర్వాత స్వామి వస్తున్నారు అంటే మొత్తం అన్ని క్లీన్ చేసుకోవడము, అన్ని క్లీన్ గా పెట్టుకోవడము, నాట్ ఓన్లీ ఫిజికల్ ఈవెన్ మెంటలీ. స్వామి వస్తున్నారు అంటే మన ఇంట్లోకి వస్తున్నారు, మన హృదయంలోకి వస్తున్నారు అనే ఫీలింగ్ ఉండేది. ఆ ఫీలింగ్ ని లైఫ్ లాంగ్ కి మనం కన్వర్ట్ చేసుకోగలగాలి, విచ్ ఇస్ ద ట్రిక్.
0: ఇంతవరకు మీరు తిరుపతి వాస్తవ్యులు స్వామివారి పూర్వ విద్యార్థి శ్రీ భాగవతం శ్రీనివాస సాయిమాధవ్ తో ఇంటర్వ్యూ 2వ భాగం విన్నారు. ఈ కార్యక్రమం యొక్క 3వ ఆఖరి భాగం రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. శ్రోతలందరికీ ప్రేమపూర్వక స్వాగతం పలుకుతోంది మీ హాసిని. శుభోదయం. 24 గంటల తెలుగు ప్రసారాల దశమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక వనిలో అష్టపుష్పాలు శీర్షికన జూలై 25వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు అష్టపుష్పాలపై ప్రసారం చేస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలకు మీ అందరికీ సాదర స్వాగతం. ప్రతి మనిషి దేహము ఒక జీవన వృక్షం. ఆ వృక్షం మీద పెంచి పోషించి కాపాడుకుంటున్న సద్గుణ పుష్పాలను దైవానికి సమర్పించడమే సరైన పూజ. ఏ సద్గుణాలను అర్పిస్తే భగవంతుడు ప్రీతి చెందుతాడో ఆ సద్గుణాలనే శృతులు అష్టపుష్పాలుగా పేర్కొంటున్నాయి. నేటి ప్రసారాలలో దైవానికి ప్రీతి కలిగించే అష్టపుష్పాలలో 3వ పుష్పం సర్వభూతదయ గురించి సవివరంగా తెలిపే కథలు, నాటికలు మొదలైన కార్యక్రమాలు మీకు అందించబోతున్నాం. మహోపకారం చేసిన వ్యక్తిని ఆయన దేవుడండి అంటాం. క్రూరంగా ప్రవర్తించేవాడిని వాడో రాక్షసుడు అంటాం. మనకు తెలియకుండానే మనలో దైవీ గుణాలు, రాక్షస గుణాలు ఉన్నాయని అంగీకరిస్తున్నాం. సద్గుణాలు, సత్సంగం, సాత్వికాహారం వంటివి దైవీ శక్తిని పెంపొందిస్తాయనేది మాత్రం విస్మరిస్తూ ఉంటాం. ఇలా విభిన్న కోణాలుండే మానవ నైజాన్ని పైపైన మాత్రమే పరిశీలించి దైవం ఉనికిని విస్మరిస్తున్నాం. భగవాన్ శ్రీ సత్యసాయి అందరినీ దివ్యాత్మస్వరూపులారా అని పిలుస్తారు. అన్ని ప్రాణులలోనూ దైవం ఆత్మరూపంలో నిలిచి ఉన్నాడనే సత్యాన్ని గుర్తించి సర్వభూతాలు అంటే అన్ని ప్రాణుల పట్ల దయ కలిగి ఉండాలంటారు. అందరినీ ప్రేమించు అనే స్వామి సందేశంలో అందరినీ అనేది కేవలం మనుషులకే కాదు, అన్ని ప్రాణులకు వర్తిస్తుంది. దైవారాధనకు ఉత్తమంగా పేర్కొనే అష్టపుష్పాలలో 3వ పుష్పంగా సర్వభూతదయకు స్థానం కల్పించడం ఈ సత్యాన్నే నొక్కి చెప్తోంది. ఎస్, అన్ని జీవుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి. సనాతన సారథి మన స్వామి అందించిన సాంప్రదాయాన్ని పాటిస్తూ మన కార్యక్రమాలను వేదపఠనంతో ఆరంభిద్దాం. ఎలుక, నెమలి, పాము వంటి ప్రాణులు కూడా సహవాసం చేసే కైలాసవాసి అయిన రుద్రుని స్తుతిని విందాం. పుట్టపర్తి నుండి ఆరుద్ర నమకంలోని మొదటి అనువాకాన్ని మనకిప్పుడు అందిస్తుంది. విందాం.

0: పుట్టపర్తి నుండి ఆరుద్ర సమర్పించిన రుద్రం వేదపఠనం విన్నారు. బృందావనంలో లేళ్లు, గోకులంలో గోవులు, గజరాజు సాయి గీత, జాకెంజిల్ అనే కుక్కలు, ఇవన్నీ ప్రాణులన్నిటి పట్ల స్వామికి గల దయకు, ప్రేమకు చిన్న ఉదాహరణ మాత్రమే. స్కూలుకెళ్లే వయసులో ఆకతాయులు కప్పలను హింసిస్తుంటే వారించి వారు వినకపోతే కప్పలను పావురాలుగా మార్చి కాపాడారు స్వామి. ఇలా స్వామి బాల్యంలో జరిగిన సంఘటనలు వారిలోని అపారభూత దయకు అద్దం పడతాయి. అవి తెలుసుకోవడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. రండి విందాం. అందిస్తున్నది నరసారావుపేటకు చెందిన హర్షిత.
1: ఓం శ్రీ సాయిరామ్. సర్వభూతదయ స్వామి తోటి పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకుని ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు బోధించేవారు. వీరు సాత్వికాహారం మాత్రమే భుజించాలి, మాంస భక్షణ చేయకూడదు, చేపలను ముట్టకూడదని చెప్పేవారు. పల్లెల్లో జీవించే వారిలో చాలా మంది చెరువులో చేపలు పట్టేవారు. వాటిని బుట్టలో తీసుకువచ్చి అమ్మేవారు. కొన్ని చేపలు తామే తినేవారు. బ్రతుకు తెరువు కోసం ఇన్ని ప్రాణాలను తీయడం మంచిది కాదు, జీవహింస చేయకూడదని స్వామి వారికి బోధించేవారు. మద్యపానం, ధూమపానం వంటి దుర్వ్యసనాలకు దూరంగా ఉండమనేవారు. ఆ రోజుల్లో ఏకాదశి పండుగ వచ్చిందంటే ఊరిలో ఎడ్ల పందాలు జరిగేవి, అంటే బుల్లెక్కాట్ రేసులు అన్నమాట. గ్రామస్తులు ఎడ్ల బండ్లకు చక్కగా అలంకారం చేసేవారు. వాటిలో 10-15 మంది పెద్ద పెద్ద బొజ్జలున్న వాళ్లు కూర్చునేవారు. ఎడ్లను ఇసుకలో ఇష్టం వచ్చినట్లు పరిగెత్తించేవారు. ఒకదానికంటే ఒకటి వేగంగా పరిగెత్తాలని ఎడ్లను ఇష్టం వచ్చినట్లు కొట్టి హింసించేవారు. వాటిని అలా బాధ పెట్టడం స్వామికి నచ్చేది కాదు. పిల్లలని ఒక్కొక్కరిని దగ్గరికి పిలిచి, ఇదిగో పలానా బండి మీది, మీ నాన్నగారికి చెప్పి ఆ ఎడ్లను కొట్టకుండా చూసుకో అని చెప్పేవారు. ఈ విధంగా పిల్లల ద్వారానే పెద్దవారిలో పరివర్తన తీసుకువచ్చారు. ఊరిలో ఎడ్ల పందాలే కాదు, కోడి పందాలు కూడా బాగానే జరిగేవి. కోడి పుంజుల కాళ్లకు కత్తులు కట్టి రెండు పుంజుల మధ్య పోట్లాట పెట్టేవారు. అవి కొట్టుకొని కొట్టుకొని చివరికి కత్తుల వల్ల గాయాలు తగిలి చనిపోయేవి. ఇది చాలా దుర్మార్గం, దురభ్యాసం. నోరు లేని జీవులను చంపడంలో ఎందుకు పందెం వేసుకుంటారు? దాని బదులు ఒకరికంటే ఒకరు మంచివారు కావాలని మీలో మీరు పందెం వేసుకోవచ్చు కదా అని స్వామి ఊరి వాళ్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేసేవారు. మెల్లమెల్లగా ఈ విషయం పెద వెంకమ్మ రాజు గారికి తెలిసింది. స్వామిని పిలిచి, ఏమిట్రా నీవు చూడడానికి వేళ్లదంత లేవు, గ్రామ పెద్దల విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటావు, అవి నీకు అనవసరం అని కోప్పడ్డారు. అందుకు సమాధానంగా స్వామి, నేనేమి పెద్దల విషయాల్లో జోక్యం చేసుకోవట్లేదు, కానీ వారు నోరు లేని జీవులను హింసిస్తున్నారు, జీవహింసను నేనేమాత్రము అంగీకరించను అని చెప్పారు. తల్లి చెప్తే అయినా వింటారేమోనని ఈశ్వరమ్మ గారితో నీవైనా చెప్పు అన్నారు. ఆమె భోజనం పెట్టే సమయంలో స్వామి పక్కనే కూర్చుని, సత్యం, నీవు పెద్దవాళ్ల విషయాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు, నాన్నగారికి ఇదంతా ఇష్టం లేదు, గ్రామంలో

0: నీకు చెడ్డ పేరు వస్తుంది అని నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది. నేను చేసేది మంచి పని, మంచి పని చేసినప్పుడు చెడ్డ పేరు రావడానికి అవకాశం లేదు అని కరాకండిగా చెప్పేశారు స్వామి. చివరికి తాతగారైన కొండమరాజు గారు గ్రామ పెద్దలను పిలిచి మాట్లాడారు. మా సత్యం చెడ్డ పని ఏది చేయడం లేదు, అంతా మంచి చేస్తున్నాడు. జీవహింస చేయడం మంచిది కాదు కదా, కాబట్టి మీరు పందాలు వేయకూడదు. పందాల వల్ల పోట్లాటలు జరుగుతాయి, ఒకరికొకరికి మధ్య విరోధం పెరిగిపోతుంది, క్రమక్రమంగా గ్రామంలో శాంతి క్షీణిస్తుంది అని హితబోధ చేశారు. ఈ విధంగా పుట్టపర్తిలో ఎడ్ల పందాలు కోడి పందాలు ఆగిపోవడానికి స్వామే కారణం. వారే మాన్పించారు ప్రతి వ్యక్తి తోటి వారికి చేతనైనంత ఉపకారం చేయాలి. పల్లెల్లోనూ పట్టణాల్లోనూ ఉండే మురికి వాడలకు వెళ్ళండి, వాటిని పరిశుభ్రంగా ఉండేలా చేయండి. చిన్న పిల్లలకు తగిన సహాయం చేసి వాళ్ళ కడుపుకింత అన్నం, కట్టుకోవడానికి ఇంత బట్ట అందిస్తే మీరెంతో మేలు చేసిన వారవుతారు అని స్వామి చెప్పేవారు. ఇతరులకు సహాయం చేయడం స్వామికి చిన్నతనం నుంచే అలవాటు. ఎవరైనా భిక్షగాడు ఇంటి ముందుకు వస్తే ఇంట్లో వాళ్ళు ఇప్పుడు లేదు పో అనేవారు, కానీ స్వామికి జాలిగుండే. ఇంట్లో వారికి తెలియకుండా మెల్లగా అన్నం తీసుకువచ్చి పిచ్చగాడికి పెట్టి పంపించేవారు. అది తెలిసి ఎవరైనా అన్నం కాస్త పిచ్చగాడికి పెట్టేశావు కాబట్టి ఇవాళ నీకు అన్నం లేదు పో అంటే ఉపవాసం చేయడానికి కూడా రెడీగా ఉండేవారు స్వామి. తనకి లేకపోయినా పర్వాలేదు, ఎదుట వారి అవసరం తీరితే చాలు అనుకునేవారు. ఎవరికైనా కట్టుకునేందుకు గుడ్డలు కావాలంటే తన దగ్గరున్న పాత బట్టలు ఇచ్చేసేవారు స్వామి. జై సాయిరాం.
1: దట్ ఇస్ ఆర్ స్వామి. హౌ వండర్ఫుల్! ప్రాణుల పట్ల ప్రేమతో వాటి కష్టాన్ని నివారించడమే కాక వాటి పట్ల కరుణ కలిగి ఉండేలా అందరి హృదయాలలోనూ మార్పు తేవడం నిజంగా గ్రేట్ కదా. స్వామి అందరినీ ప్రేమ స్వరూపులారా అని కూడా అంటారు. ప్రేమ దయ మనిషికి సహజ గుణాలు. అందుకే ఎదుటివారికి కష్టం కలిగితే బాగా అయింది అని సంతోషించేవారికంటే అయ్యో పాపం అనేవారే ఎక్కువ కనిపిస్తారు. చేతనైన సాయం కూడా చేస్తూ ఉంటారు. భూతదయ అనగానే పావురాన్ని కాపాడడానికి తన శరీరాన్నే కోసి ఇచ్చిన శిబి చక్రవర్తి, పాములను కాపాడడానికి తానే గరుత్మంతుడికి ఆహారం అవుతానన్న జీమూతవాహనుడు వంటివారు ముందుగా గుర్తుకు వస్తారు. వాళ్ళు అంతటి దయార్ధ హృదయులు. సరే, మన ముచ్చట్లు కాసేపు ఆపి విజయవాడకు చెందిన రాజహాసిని వినిపించే దయగల హృదయమే దైవ మందిరం ప్రసంగం విందాం.
2: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు అనంతకోటి నమస్కారములు తెలుపుతూ అందరికీ సాయిరాం. ఈనాడు మనం దయగల హృదయం దైవముండే మందిరం ఎలా అవుతుందో, దయగల వారిని భగవంతుడు ఎలా అనుగ్రహిస్తాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేతనే మానవుడు ధన్యుడవుతాడు. ఎక్కడ దయాగుణం ఉంటుందో అక్కడ దైవం ఉంటాడు. ఒక పువ్వును దాని వాసనను ఎలా విడదీయలేమో అలాగే దైవాన్ని దయాగుణాన్ని విడదీయలేము. భారతీయులు సువాసన గల పుష్పాలతో భగవంతుడిని పూజించడం ఒక ఆచారం, సాంప్రదాయం. భగవంతుడు సృష్టించిన పువ్వులను తిరిగి ఆయనకు అర్పించడం కంటే మంచి గుణాలను పెంపొందించుకుని ఆ గుణ పుష్పాలను అర్పిస్తే దైవము ఆనందిస్తాడు. విష్ణు ప్రీతికరములైన అష్టపుష్పాలలో మూడవది సర్వభూత దయా పుష్పం. సాటి మానవుల పట్లే కాక సర్వ జీవుల పట్ల దయ కలిగి ఉండాలి. బీజం మాం సర్వభూతానాం అని కృష్ణ భగవానుడు భగవద్గీతలో బోధించాడు. అంటే సృష్టిలో సకల జీవరాశులలో భగవంతుడు ఆత్మ అనే బీజంగా ఉన్నాడు అని. పురాణాలలో జీమూత వాహనుడు అనే రాజు ఒక పాము ప్రాణాలను కాపాడటం కోసం తాను గరుత్మంతునికి ఆహారంగా వెళ్లిన ఘట్టం చదివితే ఆయన ఎంత దయామయుడో మనకు తెలుస్తుంది. అతని కరుణకు ఆశ్చర్యపడిన గరుత్మంతుడు ఆనాటి నుండి పాములను చంపడం మానేస్తాడు. దయాగుణానికి అంత శక్తి ఉంది. దయా అనగానే మనకు అబూబనాడం కథ గుర్తొస్తుంది. ఆయన చాలా దయ కలిగిన వారు. అనాథలకు వికలాంగులకు ఎంతో సేవ చేసేవారు. రాత్రి పొద్దుపోయిన తరువాత ఇంటికి వచ్చేవారు. ఒకరోజు రాత్రి అతని గదిలో ఒక దేవదూత ఏదో రాస్తూ కనిపించింది. అమ్మా, ఏమిటి రాస్తున్నావు అని అడిగితే దేవదూత, నాయన, దేవుడంటే ఇష్టమైన వారి పేర్లను రాస్తున్నాను అని అన్నది. అందులో నా పేరుందా అని అడిగితే దేవదూత, లేదు అని చెప్పింది. తర్వాత రోజు రాత్రి అతను ఆలస్యంగా వచ్చేసరికి అతని ఇంట్లో ఆ దేవదూత మళ్లీ ఏదో రాస్తూ కనిపించింది. అమ్మా, ఏమిటి రాస్తున్నావు అని అడిగాడు. దేవదూత, నాయన, దేవుడికి ఇష్టమైన వారి పేర్లను రాస్తున్నాను అని అన్నది. అందులో నా పేరుందా అని అడిగితే దేవదూత, నాయన, ఈ లిస్టులో మొట్టమొదట పేరు నీదే అని చెప్తుంది. అబూబన్ ఆడం భగవంతుని ప్రేమ సామ్రాజ్యంలో స్థానం పొందటానికి కారణం తన సమయాన్నంతా తోటి వారికి సేవ చేయడంలో గడపటం. దేవుడు ప్రేమస్వరూపుడు, అందరినీ ప్రేమిస్తాడు. కాని అందరి ఎడల దయచూపే వారికి తనను తానే సమర్పించుకుంటాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు కొందరు చిన్నతనం నుండే దయ కలిగి ఉంటారు. ఒకరోజు సాయంత్రం 4 గంటల సమయంలో ఆకాశం బాగా మబ్బుల పట్టి చిన్నగా వాన జల్లు ప్రారంభమయ్యింది. రోడ్లన్నీ చెమ్మచెమ్మగా ఉన్నాయి. బడి గంట మోగింది. పిల్లలందరూ బయటికి వచ్చేస్తున్నారు. పాపం ఒక ముసలామ చాలా సేపటి నుండి ఆ ద్వారం దగ్గర నిలుచుని ఉంది. రోడ్డు దాటలేకపోతోంది. సహాయం కోసం వచ్చే పోయే వారిని దిగులుగా చూస్తోంది. నీరసంగా కనబడుతోంది. కొంతమంది ఆమెను చూడలేదు. మరికొంతమంది ఆమెను చూసినా ఇంటికి త్వరగా వెళ్లాలనే తాపత్రయంలో ఆమెను పట్టించుకోలేదు. ఆ విద్యార్థుల గుంపులో నుండి మోహన్ అనే ఒక విద్యార్థి ఆమెను దూరం నుండే చూశాడు. ఇంతలో అతని స్నేహితులు, మోహన్ రారా ఆడుకుందాం అని పిలిచారు. ఇప్పుడే వస్తాను అని మోహన్ ఆ ముసలమ్మ దగ్గరకు వెళ్లి, అమ్మా, మీకేమైనా సహాయం కావాలా అని అడిగాడు. అప్పటిదాకా తనకు ఏ దిక్కు లేదని, ఏకాకినని, నిస్సహాయురాలని బాధపడుతున్న వృద్ధురాలు, భగవంతుడే ఆ రూపంలో వచ్చాడని, నాయన, రోడ్డు దాటిస్తావా అని అడిగింది. మోహన్ ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేయిస్తూ ఆమెను రోడ్డు దాటించడమే కాకుండా ఆమెను ఇంట్లో దించి వచ్చాడు. ఆ ముసలమ్మ చాలా ఆనందంతో అతని తల్లిదండ్రులు ఎవరని విచారించి 2 చేతులు ఎత్తి, ఆ భగవంతుడు నీకు సదా అండగా ఉంటాడు, ఆయన నీకు ఆనందమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు అని ఆశీర్వదించింది. తాను ఆ రోజు ఆటలు మిస్ అయ్యానని కొంచెం కూడా బాధపడలేదు మోహన్. సరికదా, ఎంతో తృప్తిని, ఆనందాన్ని అనుభవించాడు. మహనీయులు, అవతార మూర్తులు సకల జీవరాశులతోనే కాదు ప్రకృతితో కూడా తాదాత్మ్యాన్ని పొందుతుంటారు. దయచేతనే ధనులు కావలేరా అన్నారు స్వామి. విద్యార్థులలో దయాగుణం అనే బీజం నాటడానికి స్వామి వారిని దసరా సెలవులలో పులిహోర, లడ్డు, ప్రసాదాలు ఇవ్వడానికి పంపించేవారు. శ్రీ రమణ మహర్షుల వారు తమ ఆశ్రమంలో కూర్చుని ఉండగా ఆశ్రమం బయట కొంత దూరంలో ఒక ఆయన చెట్టు కొమ్మలు కొడుతున్నారు. ఆశ్రమంలో ఉన్న రమణుల వారు, ఎవరో నా చెయ్యి నరికేస్తున్నారు అని అన్నారట. అంటే ఆ చెట్టుతో కూడా ఆయన తాదాత్మ్యం చెందారన్నమాట. సృష్టిలో ప్రతి పదార్థంతో ఆయన ఆత్మభావం కలిగి ఉన్నారు. అలాగే ఒక సందర్భంలో రామకృష్ణ పరమహంసల వారు తమ ఆశ్రమానికి దగ్గరగా ఒకతను పచ్చడి తివాచీలా ఉన్న గడ్డి మీద గట్టిగా అడుగుల వేస్తూ నడుస్తున్నాడు. అప్పుడు పరమహంసల వారు, నాయన, ఎవరో నా గుండెల మీద నడుస్తున్నారు అని అన్నారట. ఆ గడ్డిలో కూడా భగవదాత్మను దర్శించినటువంటి మహనీయుడు రామకృష్ణ పరమహంసల వారు. అలాగే ప్రశాంతి నిలయం చుట్టూ ప్రహరి గోడ కడుతున్నప్పుడు ఆ గోడలకు నీళ్లు కొడుతున్నారు వర్కర్స్. ఆ గోడలు బాగా గట్టిపడాలని చాలా ఫోర్సుతో నీళ్లు కొడుతున్నారు. అంత ఫోర్సుగా నీళ్లు కొట్టడం బాల్కనీలోంచి స్వామి చూశారు. వెంటనే వారిని పిలిచి, నాయన, ఆ గోడల మీద నీళ్లు అంత గట్టిగా కొట్టద్దని చెప్పండి, ఎందుకంటే వాటిలో కూడా భగవంతుని యొక్క దివ్యాత్మ ఉంటుంది అని చెప్పారు. స్వామి ఎంత మృదువుగా నడిచేవారో మనకు తెలుసు. మనం నడిచేటప్పుడు భూమికి దెబ్బ తగలకూడదు, నెమ్మదిగా నడవాలి. ఎందుకంటే సృష్టిలో ప్రతి పదార్థంతో ఆ దివ్యమైనటువంటి ఆత్మ నిండి ఉంటుంది. కనుక సృష్టిని గౌరవించి ప్రేమించి సేవించాలి. సృష్టిలో అందరూ బాగుండాలని ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు తెలుపుకుంటూ అందరికీ సాయిదాం.
1: విజయవాడకు చెందిన రాజహాసిని వినిపించిన దయగల హృదయమే దైవమందిరం ప్రసంగం విన్నారు. సృష్టిలో ప్రతి ఒక్క జీవి దైవ స్వరూపమే. ఆ సంగతి తెలిసినా తెలియకపోయినా, ఏ జీవికి మనం సహాయం చేసినా భగవంతుడు అది తనకు చేసినట్టే సంతోషించి దీవిస్తాడు. సర్వభూతదయ గురించి ఆహ్లాదకరంగా వివరించే చిరునాటికను సమర్పించడానికి హైదరాబాద్ నుండి కే భానుప్రకాష్, వి శ్రీపాద్ రెడీగా ఉన్నారు. రండి, నాటిక విందాం.

0: గురువర్య, ఈరోజు మీరేదో ఆలోచనలో మునిగి ఉన్నారే, ఎందుకో తెలుసుకోవచ్చా?
1: ఏమీ లేదు గాని, నువ్వు వేదపాఠం సాధన చేశావా రామశర్మ?
0: ఇప్పుడే ముగిసింది గురువర్య. మన కేశవ వాళ్ళ ఊరికి బయలుదేరాడు. తల్లిదండ్రులను చూడటానికి వెళ్ళమని మీరు ఆజ్ఞ ఇచ్చారు కదా, ఒక నెల రోజుల్లో తిరిగి వస్తానని చెప్పి వెళ్ళాడు.
1: నాయనా, కేశవుని కోసం ఎదురు చూడకు. అనుకోకుండా నిన్న కేశవుని చేతిలో రేఖలను చూశాను. అవి చూడగానే అతని ఆయుప్రమాణం ముగిసిపోతోందని నాకు అర్థమయ్యింది. అతని తల్లిదండ్రులు తమ కన్న బిడ్డను ఒక్కసారి కల్లారా చూసుకుంటారని మీ ఊరికి వెళ్ళమని అతనికి చెప్పాను.
0: అయ్యో గురుదేవా, మీరతని రక్షించలేరా?
1: విధి బలీయం నాయనా, విధాత రాసిన రాతను మార్చటం ఒక్క ఆ పరంధామునికే సాధ్యం.

0: ఏం మిత్రమా, అలా నోరు వెళ్ళబెట్టి చూస్తున్నావేమిటి? ఒక నెల రోజుల్లోనే నన్ను మర్చిపోయావా?
1: కే కేశవ, నువ్వు నువ్వేనా? నువ్వులా వచ్చావు?
0: నేనే. ఇక ఎలా వచ్చాను అంటే, మా ఊరి నుంచి నడుచుకుంటూ వచ్చాను. 4 రోజులు పట్టిందనుకో, అంత ఆశ్చర్యం దేనికి? పద పద గురుదేవం చూసొద్దాం.
1: గురుదేవ చూసారా ఎవరొచ్చారో? మన కేశవుడో తిరిగి వచ్చాడు.
0: ప్రణామం గురుదేవ.
2: నాయన కేశవా, ఎలా వచ్చావు తండ్రి?
0: నీ ఆశీర్వాదం వల్ల మా ఇంటికి వెళ్లి నా తల్లిదండ్రులతో కొన్ని రోజులు ఆనందంగా గడిపి వచ్చాను గురువర్య.
1: అదే ఎలాని గురువర్య, మీరు ఆ రోజు చెప్పారు కదా.
2: నువ్వాగు రామశర్మ. నాయనా కేశవా, ఇక్కడ నుండి బయలుదేరినప్పుడు నుండి ఏం జరిగిందో వివరంగా చెప్పు.
0: గురుదేవ, నీ ఆజ్ఞనే అనుసరించి ఆ రోజు ఆశ్రమం నుంచి బయలుదేరాను. 2 రోజుల ప్రయాణం తర్వాత మా ఊరి దగ్గర ఉన్న ఒక చిన్న వాగు వద్దకు చేరాను. వాగును దాటడానికి కొద్దిగా సమయం పట్టింది. తర్వాత ఇంటికి చేరుకున్నా.
2: వాగు దాటడానికి అంత సమయం ఎందుకు పట్టింది కేశవా?
0: గురువర్య, ఆ రోజు వాగు పొంగుతోంది, అందుకే జాగ్రత్తగా దాటాల్సి వచ్చింది. అదే కాక అక్కడ చీమల్ని కాపాడడానికి కూడా కొంత సమయం పట్టింది స్వామి.
1: చీమల్ని కాపాడేవా?
0: అవును మిత్రమా, ఆ వాగులో గట్టుకి కొద్ది దూరంలో ఒక చిన్న మట్టి గుట్ట ఉంది. దాని మీద ఒక చీమల గుట్ట ఉంది. వాగు పొంగటంతో నీటి మట్టం ఎక్కువై ఆ గుట్ట మునిగిపోతుంది. దాని మీద ఉన్న చీమలు నీటిలో కొట్టుకుపోతుంది. అప్పుడే నాకు మన గురుదేవులు చెప్పింది గుర్తుకొచ్చింది.
2: ఏమిటది కేశవా?
0: గురుదేవా, అన్ని జీవులను ప్రేమతో చూడాలని, ప్రతి జీవి కష్టాన్ని మన కష్టంగానే భావించి మనకి చేతనైనంతలో సహాయం చెయ్యాలని మీరు మాకు ఎన్నోసార్లు నేర్పించారు.
1: ఇంతకీ అప్పుడు నువ్వేం చేశావు మిత్రమా?
0: అంత గొప్ప పనేం కాదులే మిత్రమా. గట్టు మీద ఒక చిన్న కొమ్మ పడి ఉంది. దాన్ని తీసుకుని మట్టిగుట్ట నుంచి వాగుగట్టుకి వరకు ఒక వారధిలాగా పెట్టాను. చీమలన్నీ గట్టుకి చేరే వరకు నీటి వేగానికి ఆ కొమ్మ కొట్టుకుపోకుండా దాన్ని అలాగే పట్టుకొని నించున్నాను. అంతే.
2: భగవంతుడు ఎంతటి కరుణామయుడు! ప్రతి జీవి ప్రాణానికి నీ దృష్టిలో సమానమైన విలువ ఉందని ఒరొక్కసారి నిరూపించావా ప్రభు? నీ సృష్టిలోని అతి స్వల్పమైన జీవును రక్షించినందుకు ఇతనికి దీర్ఘమాన ఆయుష్ను ప్రసాదించావు. సాటి జీవుల పట్ల దయతో ప్రవర్తిస్తే అందుకు ప్రతిఫలం ఎంత ఘనంగా ఉంటుందో చూపించావు. ధన్యోస్మి దేవా, ధన్యోస్మి.

0: శ్రోతలు ఇంతవరకు హైదరాబాద్ నుండి కె భానుప్రకాష్, వి శ్రీపాద్ సమర్పించిన నాటిక విన్నారు. ఈ నెల 31వ తేదీ వరకు రోజుకొక పువ్వు చెప్పున అష్టపుష్పాలను గురించి వివరించడమే కాక వాటిపై కలిగే సందేహాలు తీర్చే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఈరోజు సర్వభూతదయ గురించి శ్రోతలు అడిగే ప్రశ్నలకు శ్రీ సతీష్ బాబుగారు సమాధానాలు ఇస్తారు.
1: సాయిరాం, అడిగి తెలుసుకో అనే మన కార్యక్రమంలో అష్టపుష్పాల గురించి మనం వివరించుకుంటున్నాం. ఈ దినం 3వ పుష్పం సర్వభూత దయాపుష్పం అనే పుష్పాన్ని గురించి మనం వివరించుకుందాం. అన్ని జీవులలో పరమాత్మ ఉన్నాడు అని, వారందరినీ ప్రేమతో దయతో చూడాలని స్వామివారు తమ దివ్యోపన్యాసాల్లో అనేక మార్లు మనకు చెప్పారు. దయకు మించిన దైవము లేదు, దయగల హృదయమే దైవ మందిరం అని స్వామివారు మనకు అనేక మార్లు చెప్పారు. ఈ దయ, సర్వభూత దయా పుష్పం ఏ విధంగా మనం స్వామివారికి సమర్పించుకోవాలి అనే విషయాన్ని మన బాల్వికాస్ చిన్నారులు అడిగిన ప్రశ్నల ద్వారా తెలుసుకుందామా? ముందుగా మణికొండ సత్యసాయి సేవా సమితి బాల్వికాస్ కు చెందిన కౌశిక్ తన ప్రశ్నం ఈ విధంగా అడిగాడు.
2: సాయిరామ్, నా పేరు కౌశిక్. నేను రంగారెడ్డి జిల్లా మణికొండ సత్యసాయి సేవా సమితి బాలవికాస్ విద్యార్థిని. దయగల హృదయమే దైవ మందిరం అనే వాక్య విభూతిని మా బాలవికాస్ క్లాస్ లో చాలా వివరంగా మా గురువు గారు చెప్పారు. మేము కారులో ఎప్పుడన్నా బయటకు వెళుతున్నప్పుడు సిగ్నల్ జంక్షన్ దగ్గర కారాగినప్పుడు చిన్నపిల్లల్ని ఎత్తుకొని కొందరు ముసలి వాళ్లు, చిన్న చిన్న పిల్లలు చెయ్యి చాచి డబ్బులు అడుగుతూ ఉంటారు. పర్స్ లో నుండి డబ్బులు తీసి గ్లాస్ విండో డౌన్ చేసే లోపలే గ్రీన్ సిగ్నల్ పడడం, ఒక్కసారిగా అన్ని వెహికల్స్ స్పీడ్ గా స్టార్ట్ అవడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళకి అక్కడ ఏ వెహికల్స్ తగులుతాయో అని అనిపిస్తుంది నాకు. మా తాతగారు ఇలాంటి వారికి ఏమీ డబ్బులు ఇవ్వకూడదు, వాళ్ళని డబ్బులతో మందు త్రాగుతారు అంటారు. నాకు ఈ విషయంలో ఎప్పుడూ బాధ అనిపిస్తుంది. ఇలాగా వాళ్ళకి ఏమీ సహాయం చేయలేకపోయాను అని బాధపడతాను. ఇలాగా దయ చూపకుండా ఉండడం మంచిదేనా? నాకు వివరించగలరా సాయిరామ్?
1: కౌశిక్ అడిగిన ప్రశ్నను విన్నారుగా. కౌశిక్ తన కారులో వెళ్తుండగా ఎంతో మంది బీదవారు, పేదవారు ఆహారం కోసం, డబ్బు కోసం సహాయం అడుగుతూ ఉండటం చాలా చూశాడు, చాలా బాధపడ్డాడు. సర్వజీవ నివాసం సాయిబాబా అనే పాట మీరు పాడుతూ ఉంటారుగా, సర్వజీవులలో స్వామి ఉన్నారుగా. ఆ పిల్లవాడికి, ఆ పేదవారికి తాతగారు ఎందుకు సహాయం చేయవద్దు అన్నారు అని బాధపడుతూ ఉన్నాడు. అలా సహాయం చేయకుండా విడిచిపెట్టవచ్చా అని అంటున్నాడు కౌశిక్. ఈ చిన్న వయసులోనే ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని, వారిపై నీ దయా ప్రేమలు కురిపించాలని నువ్వు ఎంత ఉత్సాహపడుతున్నావో చాలా విశేషంగా ఉంది. అది స్వామివారు నీపై కురిపించిన దయ. నీ హృదయాన్ని అంత మంచిగా మారుస్తున్నారు. స్వామివారు చెప్తారుగా, హృత్ ప్లస్ దయ హృదయ. అంటే ఈ హృదయ పుష్పం దయ అనేది హృదయంలో వచ్చిన ఈ పుష్పం అందరిపై దయను చూపించాలి అని నీవు అనుకుంటున్నావు. తాతగారు చేసిన పని తప్పా అని అడుగుతున్నావు. కాదమ్మా, ఎందుకంటే ఆయన వయస్సు చాలా పెద్దది. ఎన్నో విధాలుగా ఆయన ఎన్నో అనుభవాలు పొంది ఉన్నారు. అందువలన కొంతమందికి డబ్బు ఇస్తే వాళ్ళు మిస్యూజ్ చేస్తారేమో అని అనే భావనతో నీకు చెప్పారు. దానిని ఆ విధంగా స్వీకరించమ్మా, ఆయన తప్పు ఏమీ చేయలేదు. కాని ఒక మాట చెప్పనా, నెక్స్ట్ టైం నీవు ఏ విధంగానైనా అటువంటి సంఘటనను ఎదుర్కొంటే, ఎవరైనా పేదవారు వస్తే నీవు వాళ్ళకేమైనా హెల్ప్ చేయలేవేమో అనే సంఘటన ఉంటే, పరిస్థితి ఏర్పడితే ఏం చేస్తావంటే, మనసులో స్వామిని బాగా ప్రార్థించుకోమ్మా, స్వామి వాళ్ళని కాపాడండి, స్వామి స్వామి వాళ్ళకి బాగా భోజనం అందేటట్లుగా, వాళ్ళకి మంచి ఆరోగ్యం ఉన్నట్లుగా మీరు ఆశీర్వదించండి స్వామి అని స్వామివారిని ప్రేమతో ప్రార్థించుకో. నీ ప్రార్థన వలన వాళ్లకు మనీ ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఉపయోగం వస్తుందమ్మా నీకు. ఇంకొక విషయం ఏమంటే, నెక్స్ట్ టైం ఆ విధంగా జరిగేటప్పుడు, నువ్వు దాతగారితో కారులో వెళ్లేటప్పుడు ఒక విషయం ఆలోచించు. అమ్మని అడిగి కొన్ని ఫ్రూట్స్ తీసుకో, కొన్ని బనానాస్ గాని లేదంటే కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ గాని తీసుకో. తాతగారితో చెప్పు, తాతగారు డబ్బు ఇస్తే వాళ్ళు అది మిస్యూజ్ చేస్తారేమో అని అన్నారుగా. ఫుడ్ ఇవ్వచ్చు కదా, అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా, కాబట్టి ఈ ఫుడ్ని ఇస్తే ఆ పిల్లవాడి ఆరోగ్యం మంచిగా ఉంటుంది, వాడి ఆకలి తీరుతుంది, వారికి సేవ చేసుకునే భాగ్యం మనకు కలుగుతుంది అని ఆ విధంగా కూడా వారికి సహాయం చేయవచ్చు. కనుక తాతగారు చెప్పిన మాటలో తప్పు లేదు, దానిని ఇంకొక విధంగా మార్చుకొని ఇంకొకరికి నువ్వు తప్పకుండా సహాయం చేసి వారిపై నీ దయను చూపించవచ్చు. మణికొండ బాల వికాస్ నుంచి యుగంధర్ అనే అబ్బాయి కూడా మనకు ఒక ప్రశ్నను అడిగాడు. దయాపుష్పం, స్వామివారికి మనం మన హృదయంలో పెరిగిన ఈ దయాపుష్పాన్ని ఏ విధంగా సమర్పించుకోవాలో మనం వివరించుకుందాం.
3: సాయిరాం, నా పేరు యుగంధర్. నేను రంగారెడ్డి జిల్లా మణికొండ సత్యసాయి సేవా సమితి బాల వికాస్ విద్యార్థిని. నేను రెగ్యులర్ గా బాల వికాస్ క్లాసెస్ కి వెళ్తాను. ఒకరోజు నేను మా అమ్మతో వాళ్ళతో కలిసి అనాథ శరణాలయంకు, మరొకసారి వృద్ధాశ్రమంకు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారంటే వెళ్ళాం. అక్కడ వాళ్ళని చూసి నాకు చాలా బాధ కలిగింది. పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, నడవలేని వాళ్ళు చాలా దీన స్థితిలో ఉన్నారు. ఇలా దయలేకుండా తల్లిదండ్రులను, తాతలను, అమ్మమ్మ నాన్నమ్మలను వృద్ధాశ్రమంలో ఉంచటం బాధ అనిపించింది. ఎందుకు ఇక్కడ వీళ్ళు ఉన్నారు అని అడిగితే, నీవు చిన్నపిల్లవాడివి, నీకు తెలియదు అన్నారు. తర్వాత మా బాల్య క్లాస్ లో ఒకసారి, తల్లిదండ్రులు పెద్దయిన తరువాత మిమ్మల్ని చిన్నప్పుడు వాళ్ళు ఎంత శ్రద్ధగా చూసుకున్నారు, మీరు పెద్దయినప్పుడు వారిని కూడా అంతే శ్రద్ధగా చక్కగా చూసుకోవాలని అన్నారు. వృద్ధాశ్రమంలో తల్లిదండ్రులను ఉంచకూడదు, దయతో శ్రద్ధగా బాగా చూసుకోవాలని మా గురువు గారు అన్నారు. అప్పుడు నాకు తెలిసింది, పెద్దవాళ్ళని ఇంట్లో ఉంచుకోకుండా వృద్ధాశ్రమంలో ఉంచుట దయలేకపోవటమే కదా. సాయిరా,
1: యుగంధర్ అడిగిన ప్రశ్నను వీరు విన్నారుగా. మరి యుగంధర్ ఎంతో ప్రేమతో వృద్ధాశ్రమానికి వెళ్ళాడు, అనాథ శరణాలయానికి వెళ్ళాడు. అక్కడ పేదవాళ్ళు, కష్టపడుతున్న వాళ్ళు, ఆరోగ్యం లేని వాళ్ళను చూసి వాళ్లను ఆదుకుని వాళ్లకు సేవ చేశాడు. ఎంత ఉన్నతమైన పని చేశాడు యుగంధర్. ఎందుకంటే స్వామివారు చెప్తారుగా, మానవ సేవయే మాధవ సేవ, సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్. వారందరికీ ఈ విధంగా యుగంధర్ సేవ చేశాడు అంటే అర్థం ఏమిటి అంటే, వాళ్లలో స్వామిని చూశాడు, అందువలనే వాళ్లపై దయ చూపించాడు. ఇంక యుగంధర్ ఏమడుగుతున్నాడు అంటే, ఈ విధంగా తల్లిదండ్రులను అలా విడిచిపెట్టడం మంచిదేనా? కాదు, అసలు మంచిది కాదు. స్వామివారు ఏమంటారు, పేరెంట్స్ పేరెంట్స్ అని అంటారు. పే రెంట్ టు యువర్ పేరెంట్స్ అంటే ఏంటి, నిన్ను నవమాసాలు మూసిన ఆ తల్లికి కృతజ్ఞత తెలుపుకోవాలి, తల్లిదండ్రులకు ప్రేమతో చూసుకోవాలి. ముఖ్యంగా వాళ్ళు పెద్ద వయసులోకి వచ్చిన తర్వాత వాళ్ళకి అన్నీ తామే చూసుకుంటూ వాళ్ళ బాగోగులన్నీ చూసుకోవాలి అనే మంచి విషయాన్ని అనేక మార్లు స్వామివారు చెప్పారు. అంతేకాదు, స్వామివారు ఏమన్నారంటే, మీ తల్లిదండ్రులకు ప్రేమతో భక్తితో ఒకసారి నమస్కరిస్తే, వారి పాదాలకు నమస్కరిస్తే, అది నన్ను స్వయంగా చేరుతుంది అని స్వామివారు చెప్పారు. కనుక తల్లిదండ్రులను ఎటువంటి పరిస్థితులలో ఆ విధంగా విడిచిపెట్టడం మంచిది కాదు. ఒక చిన్న సంఘటన చెప్పిన, కొన్ని సంవత్సరాల క్రితం స్వామివారి పాఠశాలలో నేను చదువుకున్న సమయంలో స్వామివారి తల్లిదండ్రులకు సేవ చేయాలని అన్నారు కదా, సెలవులకు వెళ్లిన సమయంలో ప్రతిరోజు అమ్మకి నాన్నకి నేను సేవ చేసేవాడిని, వాళ్ళ కాళ్ళు పట్టేవాడిని, పట్టి అది స్వామికి చేరుతుంది అని మనసులో భావించుకునేవాడిని. సరే, ఆ విధంగా స్వామికి నేను చేస్తున్నానని ఊహించుకుంటూ చేస్తూ పుట్టబర్తికి సెలవుల తర్వాత వచ్చేసి, స్వామి అది మీకు చేరితే నాకు నిజంగా మీ పదసేవ చేసుకునే భాగ్యాన్ని ఇవ్వండి అని కోరితే ఏమైందో తెలుసా, అది స్వామికి వెంటనే చేరిపోయింది అని నాకు తెలియచేస్తూ స్వామి నన్ను ఇంటర్వ్యూలో పిలిచారు. నాతో పాటు ఎంతో మంది విద్యార్థులు కూడా ఉన్నారు. నేను తొందరగా స్వామి పాదాల దగ్గరకు వెళ్లి అక్కడ కూర్చోవటం వలన స్వామివారు మాతో సంభాషించిన ఆ 45 నిమిషాలు గంట సేపు స్వామివారి పాదసేవ చేసుకున్న భాగ్యాన్ని కలిగించారు. ఎందుకు చెప్పానో తెలుసా, ఈ విధంగా తల్లిదండ్రులు సేవ చేస్తే అది స్వయంగా స్వామివారికి చెందుతుంది, అది స్వామి స్వీకరిస్తారు అని మీరు తెలుసుకోవటానికి ఈ విషయం చెప్పాను. కనుక అన్ని జీవులలో కూడా స్వామివారు ఉన్నారు అని తెలుసుకుంటూ అందరి పట్ల దయతో ప్రేమతో ఉంటూ వారందరినీ ప్రేమిస్తూ ఆ దయాపుష్పాన్ని మనం స్వామివారికి సమర్పించుకుని మనం ధన్యత చెందుదాం. ఇటువంటి మంచి ప్రశ్నలు అడిగిన మన పిల్లలందరూ చాలా మంచివారు, వాళ్ళందరూ మంచిగా భవిష్యత్తులో స్వామి కార్యక్రమాలలో పాల్గొంటూ స్వామిని సేవను చేస్తూ అందరి పట్ల దయా ప్రేమను కలిగి వాళ్ల జీవితాలను సమాజాన్ని అభివృద్ధిలోకి చేయాలని ప్రార్థిస్తూ మనం సర్వభూత దయాపుష్పం గురించి ఈ వివరణ చాలుగా మనం విశ్రమిద్దామా. మరి సాయిరాం
0: అడిగి తెలుసుకో ప్రశ్నోత్తర కార్యక్రమంలో మీరు ఇంతవరకు సర్వభూత దయ గురించి శ్రోతల సందేహాలకు శ్రీ సతీష్ బాబు గారు ఇచ్చిన సమాధానాలు విన్నారు. సంగీతానికి శిలలు కూడా కరుగుతాయంటారు. దయగల హృదయం కూడా ఏ ప్రాణికి ఏ కష్టం వచ్చినా కరిగిపోతుంది. ఆ దయే మనిషికి ఆభరణం, అదే మానవత్వం అన్నట్టు మన తదుపరి కార్యక్రమంలో చక్కని వాద్య సంగీతం విందాం. చెన్నైకి చెందిన సాయి గోవింద్ మాండలిన్ పై త్యాగరాజ కీర్తన ఎందరో మహానుభావులు మనకి అందిస్తారు. వాద్య సహకారం కంజీరాపై శ్రీ కెఆర్ శివరామకృష్ణన్.

చెన్నై వాస్తవ్యులు సాయి గోవింద్ మాండలిన్పై అందించిన ఎందరో మహానుభావులు త్యాగరాజ కీర్తన విన్నారు. వాద్య సహకారం కంజీరాపై శ్రీ కెఆర్ శివరామకృష్ణన్. శ్రోతలు ఇంతవరకు రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల దశమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక వనిలో అష్టపుష్పాలు శీర్షికన అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా 3వ రోజు సర్వభూతదయ మీద ప్రసారం చేసిన ఉదయం పూట కార్యక్రమాలు విన్నారు. తిరిగి సాయంత్రం 7 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్లీ కలుసుకుందాం. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. నూతన సంవత్సరంలో మనం జరుపుకునే మొట్టమొదటి పెద్ద పండుగ సంక్రాంతి. భారతీయులందరూ ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే ఈ పండుగలోని విశిష్టతలు, అందాలు, వైభవం వివరిస్తూ రేడియో సాయి తెలుగు బృందం 2020 జనవరి 15వ తేదీనాడు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని అందించింది. ఈ కార్యక్రమ పునః ప్రసారాన్ని మీకిప్పుడు అందిస్తున్నాం.

మందగమనంతో మబ్బులలో నడుస్తున్నట్టు భగవాన్ శ్రీ సత్యసాయి అరుదంచగానే దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తుల మనస్సుల్లో తెలియని ఉద్విగ్నత ఆనందం ముప్పిరికొంటాయి. ఆ విధంగానే పుష్యమాసాంతర్గతంగా ధనుర్మాసం ప్రారంభం కాగానే ప్రతి తెలుగు లోగిట్లో పండుగ వాతావరణం ప్రవేశిస్తుంది. ప్రతి ముంగిట ముత్యాల ముగ్గులు వేయిస్తుంది. ద్వారబంధాలు మంగళప్రదంగా మామిడి తోరణాలు బంతిపూల మాలలు సింగారించుకుంటాయి. ఎందుకంటే అది తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి కనుక. మకర సంక్రమణం, ఉత్తరాయణ ప్రారంభం, సంక్రాంతి ప్రాశస్త్యం లాంటి విషయాలను భగవాన్ తమ దివ్యోపన్యాసంలో భక్తులకు వివరించారు. సంక్రాంతి పండుగ వేడుకలను ఆ అనుగ్రహ భాషణంతో మంగళప్రదంగా ప్రారంభించుకుందాం.

చురుకు హెచ్చే పొలములన్ రేడి గ్రుడ్డి వెన్నెలలోన కుప్పలన్ ఊడ్చు కాపులు గొంతులెత్తి పదములన్ వాడతొడగుదురు జనపచేలకు ముత్యాల సరులు కూర్చి మేర

0: మన గృహంబుల ధాన్య సంపదల నిలిపి సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే సరసురాలైన పుష్య మాసంబు వచ్చే ప్రేమ స్వరూపులైన యువతి యువకులారా, ఈనాటి పర్వదినము అనేక సౌందర్యములతో ప్రవేశిస్తూ వచ్చింది. యువతి యువకుల యొక్క ప్రోద్బలము చేతనే ఆనందము అభివృద్ధి అవుతూ వచ్చింది. ఇట్టి పవిత్రమైన దినము సామాన్యమైనటువంటి దినం కాదు. దీనిని ఉత్తరాయణ పర్వదినమని కూడాను పిలుస్తూ వచ్చారు. సర్వోత్తమైనటువంటి యొక్క గుణములను అందిస్తూ, సర్వ సత్కర్మలను కూడాను చేకూరుస్తూ, సర్వ సంపదలను కూడాను అందిస్తూ, ఆనందమును అందించేటువంటి యొక్క దినము ఈ మహాపర్వదినము.
1: వేగు అయిందో లేదో, ప్రతి ఇంట పండుగ సందడి ఆరంభం. అభ్యంగన స్నానాలు కాగానే చలికాలానికి పొగబెట్టేందుకు పిల్లలు భోగిమంటలు వేస్తున్నారు. గోమయంతో చేసిన పిడకలు దండలుగా గుచ్చి భోగిమంట కాగుతున్నారు. మంట దగ్గర పిల్లలకు ప్రమాదం జరగకుండా కనిపెట్టుకుని చూస్తూ పెద్దలు పాత జ్ఞాపకాలు డమరు వేసుకుంటున్నారు. అసలు సంక్రాంతి పండుగ విశిష్టతంతా కుటుంబంలో సంబంధ బాంధవ్యాల పరంపర కొనసాగించడంలోనే ఉంది. అత్తింట ఉన్న ఆడపడుచులు, అల్లుళ్ళు వారిపిల్లలు, కొడుకులు కోడళ్ళు వారిపిల్లలు అందరినీ ఒకచోట చేర్చే పండుగ సంక్రాంతి. ఆప్యాయతలు, అనుబంధాలను తిరిగి పటిష్టం చేసేందుకు పండుగ పేరిట పెద్దలు ఏర్పరిచిన సాంప్రదాయం. ఇంటిల్లిపాది ఒకచోట చేరితే ఇక కేరింతలకు తుళ్ళింతకు కొదవేముంటుంది. నవ్వులు ముచ్చట్లతో కాలం గడిచిపోతుంది. అయితే టీవీలు రేడియోలు లేని ఆ కాలంలో హరికథలు, యక్షగానాలు, నాటికలే పల్లెల్లో వినోదం, కాలక్షేపం. ఆ కాలపు ముచ్చట్లను గుర్తు చేసుకుంటూ మనమిప్పుడు ఒక నాటకం విందాం. సంబరాల సంక్రాంతి.

0: సంధ్యా.
1: ఏంటండి?
0: లిఖిత శ్రీరామ్ టెన్నిస్ నుండి ఇంకా రాలేదేంటి సంధ్యా?
1: ఓ, నేను చెప్పడం మర్చిపోయానండి. టెన్నిస్ అయిపోయాక ఆకాష్ వాళ్ళ ఇంటికి వెళ్తానన్నారు. సండేనే కదా అని వెళ్ళమన్నానండి.
0: ఓకే, ఆకాష్ మంచి పిల్లవాడు, శ్రీరామ్ కి మంచి స్నేహితుడు దొరికాడు.
1: ఆకాష్ వాళ్ళక్క శివాని, మన లిఖిత మంచి స్నేహితులండి. నలుగురూ కలిసి మిక్స్డ్ డబుల్స్ బాగా ఆడుతున్నారని మొన్న కోచ్ మెచ్చుకున్నాడండి.
0: ఓ, వెరీ గుడ్. సంధ్యా, కాసేపు ఎఫ్ఎం రేడియో పెట్టు.
2: సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. మరి ఇక సంక్రాంతికి స్వాగతం చెప్పేయటానికి మన స్టూడియోస్కి పిల్లలు వచ్చేశారు. నూజెల్ల శ్రీనివాసరావు గారి రచన వచ్చింది వచ్చింది పండుగ అనే పాట పాడతారంట. మరి పాట సరదా సరదాగా వినేద్దామా?

0: ఆహా సంధ్య, ఈ పాట వింటుంటే ఊరికి వెళ్దామనిపిస్తోందోయ్. నాన్నగారు చాలాసార్లు ఫోన్ చేశారు, పని ఒత్తిడి వల్ల సమాధానం చెప్పలేకపోయాను.
1: అవునండి, నాకు కూడా ఫోన్ చేశారు.
0: ఇన్ని రోజులు మనం దుబాయ్లో ఉండడం వల్ల పండుగలు మిస్ అయ్యాం. పిల్లల కోసమైనా వెళ్లాలనిపిస్తోందోయ్.
1: నిన్న కరుణ కూడా ఫోన్ చేసిందండి. మీరు బాధపడినట్లుగానే కరుణ కూడా బాధపడింది. వాళ్లు కూడా మస్కట్లో ఉండేవారు కదా.
0: అందరం ఇప్పుడు మళ్లీ ఇండియా వచ్చేశాం కదా. సరే, కరుణతో మాట్లాడి ప్లాన్ చేస్తాను. వెళ్దామా మరి?
1: తప్పకుండా వెళ్దామండి.
0: సంధ్య, పిల్లలు వచ్చినట్లున్నారు.
2: హాయ్ డాడీ.
3: హాయ్ మమ్మీ. హలో అంకుల్.
4: హలో ఆంటీ.
1: వాట్ ఏ సర్ప్రైజ్. రండి రండి.
3: అమ్మా, మా ఫ్రెండ్స్ ఈరోజు సాయంత్రం దాకా ఇక్కడే ఉంటారు.
1: చాలా సంతోషం లిఖిత.
0: పిల్లలు, మీకు సర్ప్రైజ్. మనం ఈ సంక్రాంతికి మన ఊరు వెళ్తున్నాం.
2: డాడీ, ఆ విలేజ్ లో మాకేం తోస్తోంది? మేం బోర్ ఫీల్ అవుతాం.
1: లేదు నాన్న, సంక్రాంతి చాలా కలర్ఫుల్ పండుగ. ఇన్ని రోజుల నుండి మనకు కుదరక ఆ పండుగకు వెళ్లలేదు. ఈసారి వెళ్లాల్సిందే.
3: అయితే ఆకాష్ ని, శివానీని కూడా తీసుకువెళ్దాం డాడీ.
0: గుడ్ ఐడియా. నేను వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడతాను. ఏం పిల్లలు, మీకు ఇష్టమేనా?
5: మా పేరెంట్స్ ఒప్పుకుంటే మాకు ఇష్టమే అంకుల్.
3: మేము ఎప్పుడూ విలేజెస్ చూడలేదు అంకుల్.
0: వెరీ గుడ్. ఈ సంక్రాంతి పిల్లలందరితో చాలా బాగుంటుందన్నమాట. పిల్లలు, ఊరికి వెళ్లడానికి గెట్ రెడీ.
3: యే!

0: కరుణ, తొందరగా రామా, మధు వాళ్ళు వచ్చారు.
1: అమ్మా, ఎక్కడున్నావు? అన్నయ్య వాళ్ళు వచ్చేశారు.
2: వస్తున్నానరా.
1: రా అన్నయ్య. వదినా, బాగున్నావా? చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. హాయ్ పిల్లలు, బాగున్నారా తల్లి?
3: హాయ్ అత్త, బాగున్నాము.
1: సిద్ధూ, జ్యోతి, చిట్టి ఎరి లోపలున్నారా? వెళ్ళండి.
3: తాతగారు నమస్తే.
4: బాగున్నారా?
0: ఆ నమస్తే నమస్తే. నా బంగారు కొండలు, మీకోసం మీ నాయనమ్మ కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తుందండరా.
4: బాగున్నారత్తయ్యా?
2: బాగున్నానమ్మా. లోపలికి రండిరా పిల్లలు, మీకోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా?
4: హాయ్ నాయనమ్మా, బాగున్నావా?
3: మా కోసం ఏం వండావు?
2: బాగున్నాన్రా, మీరు తినాలే గాని బోలెడన్నున్నాయి.
3: చెప్పటం మర్చిపోయాను, వీడు నా ఫ్రెండ్ ఆకాష్ తాతయ్య, తను శివాని. మాలాగానే వీళ్ళిద్దరూ అక్కా తమ్ముళ్ళు. మేము నలుగురం కలిసి టెన్నిస్ నేర్చుకుంటున్నాము. మన ఊరు చూడటానికి వచ్చారు.
0: చాలా సంతోషం రా పిల్లలు, ఇప్పుడు నా ఇల్లు కలకల్లాడుతోంది.
5: కరుణ, మా బావ శ్రీ శ్రీ శ్రీ శేషగిరి మహారాజ్ గారేరి.
1: పో అన్నయ్యా, నీకెప్పుడు వేలాకోలమే, సాయంత్రం వస్తారుగా, అప్పుడు ఆట పట్టించు.
2: సరే సరే, అందరూ స్నానాలు చేయండి, భోజనం చేద్దాం.
4: ఓకేనా?

0: నమస్కారం మాస్టర్ గారు, బాగున్నారా?
1: బాగున్నాను మధు, నువ్వెట్లా ఉన్నావు?
0: మీ ఆశీర్వాదం వల్ల అందరం బాగానే ఉన్నామండి. పిల్లలు అందరూ ఒక్కసారి ఇక్కడికి రండి.
2: ఏంటి డాడీ?
3: ఏంటి అంకుల్?
2: ఏంటి మామయ్య?
1: అబ్బో, పండుగ అంతా మీ ఇంట్లోనే ఉన్నట్టుందే.
0: చిల్డ్రన్, వీరు నా చిన్నప్పటి మాస్టర్ గారు. మాస్టర్ లిఖిత శ్రీరామ్ మా పిల్లలు, శివాని ఆకాష్ మా పిల్లల స్నేహితులు, సిద్ధు జ్యోతి మా చెల్లెలు కరుణ పిల్లలు. ఒరే పిల్లలు, అందరూ మాస్టర్ గారి పాదాలకు నమస్కరించండి.
3: నమస్కారమండి.
1: చిరంజీవ చిరంజీవ, అందరూ చక్కగా వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను.
4: మాస్టర్ గారు, ఈ పిల్ల ముఠాని మీకు అప్పచెబుతున్నాను. ఇందాకటి నుండి నన్ను ప్రశ్నలతో వేధిస్తున్నారు. ఒరే నాయన్లారా, ఇక మీ సందేహాలన్నీ వీరిని అడగండి, చక్కగా సమాధానాలు చెప్తారు. మాస్టారు, నేను అలా ఊర్లోకి వెళ్ళొస్తానండి.
1: మంచిదండి.
0: ఇక్కడ కూర్చోండి మాస్టర్ గారు, నేను ఒక్క పావుగంటలో వచ్చేస్తాను. మా బావ శేషగిరి ఊరి నుండి వస్తున్నాడు, బస్టాండ్కి వెళ్లి తీసుకువస్తాను. క్షమించండి మాస్టర్ గారు, ఏమీ అనుకోవద్దు.
1: పర్వాలేదులే, వెళ్లిరా వెళ్లిరా, నేను పిల్లలు కబుర్లు చెప్పుకుంటాంలే.
0: సరే మాస్టర్ గారు. పిల్లలు మాస్టర్ గారిని విసిగించవద్దు. బిహేవ్ లైక్ గుడ్ చిల్డ్రన్.
3: అలాగే అంకుల్.
1: పిల్లలు మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు?
5: మాకు సంక్రాంతి పండుగ గురించి తెలుసుకోవాలనుంది మాస్టర్ గారు.
1: ఓ, తప్పకుండా చెప్తాను. సంక్రాంతి అనే పదములో సమ్ అంటే మిక్కిరి లేదా ఎక్కువ, అలాగే క్రాంతి అంటే వెలుగు అభ్యుదయం. మన జీవితాలలో ఎక్కువ వెలుగును తీసుకుని వచ్చేది కాబట్టి సంక్రాంతి అన్నారు.
2: ఎక్కువ వెలుగు అంటే ఏంటి మాస్టారు?
1: మనం చాలా సంతోషంగా ఉంటే చూసిన వాళ్ళు ఏమంటారా, నీ మొహం వెలిగిపోతుందంటారా కదా.
2: అంటారు మాస్టారు.
1: అలాగే పంటలు బాగా పండితే మనకు బాగా డబ్బులు వస్తాయి కదా, అప్పుడు మనం సంతోషంగా ఉంటాం కదా, అప్పుడు మన జీవితాలలో వెలుగు నిండుతుంది. వెలుగులు నింపేది కాబట్టి ఈ పండుగకు సంక్రాంతి అని పేరు వచ్చింది. ఇప్పుడు అర్థమయ్యిందర్రా?
2: చాలా బాగా అర్థమైంది.
1: ఈ సంక్రాంతి పండుగ దేశవ్యాప్తంగా చేసుకునే పండుగ.
2: ఓ, ఇది మన తెలుగు వాళ్ళ పండుగ అనుకున్నాను మాస్టర్ గారు.
1: కాదమ్మా, ఇది మన దేశ ప్రజలందరి పండుగ. ఇది పంటలకు సంబంధించిన పండుగ. జూన్ నెలలో మనం పంట విత్తనాలు నాటుతాం కదా, నవంబర్ డిసెంబర్ నెలలో క్రాప్ ను కోసి జనవరిలో ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకుంటాం. మనవి ప్యాడీ ఫీల్డ్స్ అంటే ఏం క్రాప్ వస్తుంది చెప్పండి?
2: రైస్ క్రాప్ మాస్టారు.
1: వెరీ గుడ్. ఇక్కడ వరి పంట పండుతుంది, అలాగే దేశంలో ఇంకో చోట గోధుమలు, ఇంకో చోట ఇంకో పంట. కాబట్టి ఇంటికి ధాన్యం వచ్చిన సందర్భంగా ప్రజలందరూ చేసుకునే పండుగ సంక్రాంతి.
2: మాస్టారు, మన కంట్రీలో వాళ్ళందరూ ఈ ఫెస్టివల్ ని సంక్రాంతి అనే పిలుస్తారా?
1: లేదు, ఆంధ్ర మహారాష్ట్ర తెలంగాణ గోవా ఒరిస్సా రాష్ట్రాలలో మకర సంక్రాంతి అంటారు. కర్ణాటకలో సుగ్గీ హబ్బ అంటారు. తమిళనాడులో పొంగల్ అంటారు. అస్సాంలో బిహు అని అంటారు. ఉత్తరప్రదేశ్ లో కిచిడీ అంటారు. బెంగాల్లో పౌష్ సంగ్రాట్ అని, పంజాబ్ లో మాఘీ సంక్రాంత్ అని అంటారు.
6: మనం సంక్రాంతిని మకర సంక్రాంతి అని ఎందుకు అంటాం మాస్టారు?
1: వెరీ గుడ్, మంచి ప్రశ్న. సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు, అందుకని మకర సంక్రాంతి అంటారు.
2: ఈ పండగని 3 డేస్ సెలబ్రేట్ చేసుకుంటారు కదా మాస్టారు?
1: అవునమ్మా, ఈ పండగను కొందరు 3 రోజులు, కొందరు 4 రోజులు జరుపుకుంటారు. అందుకే సంక్రాంతిని పెద్ద పండుగ అని కూడా అంటారు.
2: మాస్టారు, మిగిలిన అన్ని పండుగలను ఒక్కరోజు చేసుకుంటే ఈ పండుగను ఎందుకు 4 రోజులు చేసుకుంటారు?
1: ఈ పండుగ వ్యవసాయం, పంటలు, పశువులకు సంబంధించిన పండుగ అని చెప్పాను కదమ్మా, అందుకనే 4 రోజులు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అని 4 రోజులకు 4 పేర్లు.
2: భోగి రోజున ఏం చేస్తారు మాస్టర్ గారు?
1: చెప్తా. మొదటి రోజును భోగి అంటారు. భోగి రోజున ఉదయానే లేచి అందరూ చలిమంట వేసుకుంటారు. ఆ మంటలో ఇంట్లో ఉన్న పాత చీపుళ్లు, తట్టలు, బుట్టలు, విరిగిపోయిన పాత చెక్క సామాను అంతటిని వేసేస్తారు.
2: అలా ఎందుకు చేస్తారు మాస్టర్ గారు?
1: మనం కొత్త వస్తువు కొనుక్కుంటే పాత వాటిని తీసేస్తాం కదమ్మా. అలాగే పాతనంతా తీసేసి కొత్తదనాన్ని ఆహ్వానించాలని ఒక ఎగ్జాంపుల్ గా చూపించారు. మనలోని చెడును తీసేసి మంచిని ఆహ్వానించాలని పెద్దలు చెబుతారు. అదే రోజు సాయంత్రం చిన్నపిల్లలకు భోగిపళ్లు పోస్తారు. పెద్దలందరూ ఆశీర్వదిస్తారు. అదొక చక్కటి వేడుక.
2: అవును మాస్టారు, ఇందాక అమ్మ అత్త చెప్పుకుంటుంటే విన్నాను. మా అత్త వాళ్ళ పాప చిట్టికి భోగిపళ్ళు పోస్తారంట.
5: భోగిపళ్ళు అంటే ఏంటండి? అవి ఎందుకు పోస్తారు?
1: భోగిపండ్లు భోగి రోజున పోసే పండ్లు కాబట్టి భోగిపళ్ళు అంటారు. అసలు అవి రేగిపళ్ళు. రేగిపళ్ళు, చిన్న చిన్న చెరుకు ముక్కలు, చిల్లర డబ్బులు, నానబెట్టిన శనగలు, బంతిపూల రెక్కలు అన్నింటినీ కలిపి 5 సంవత్సరాలలోపు చిన్న పిల్లల తలమీద పెద్దలంతా పోస్తారు. అలా పోస్తే బాగా జ్ఞానం వస్తుందని, శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం.
2: నమస్కారం మాస్టర్ గారు, బాగున్నారా?
1: రామ్మ, కరుణ రా. నేను బాగున్నాను తల్లి. నీ పిల్లలు చురుకైన వాళ్లే, చాలా ప్రశ్నలు వేస్తున్నారు.
2: క్వశ్చన్ మార్క్ మింగి పుట్టారు ఈ తరం పిల్లలంతా. ఎందుకు, ఏమిటి అని అన్ని సందేహాలే.
1: తెలుసుకోవటం మంచిదమ్మా. మీ చంటిదానికి భోగిపళ్ళు పోస్తున్నారంట కదా?
2: అవునండి. మీరు అమ్మగారు తప్పకుండా రావాలి.
1: మేం రాకుండా ఎలా? తప్పక వస్తాం.
2: ఈ అరిసెలు చక్రాలు తినండి మాస్టారు.
1: వద్దమ్మా, ఇంటి దగ్గర కూడా ఇవే. కొంచెం కాఫీ పంపించు చాలు.
2: అలాగేనండి.
1: అన్నట్లు పిల్లలు, మనం ఏం చెప్పుకుంటున్నాం?
6: మాస్టారు, భోగి గురించి అయిపోయింది, ఇక రెండవ రోజు సంక్రాంతి గురించి చెప్పాలి.
1: అవును, రెండవ రోజును సంక్రాంతి అంటారు. ఈ రోజున అందరూ చక్కటి కొత్త బట్టలు కట్టుకుని దేవుడి పూజ చేసుకుంటారు. ఈ పండగకు ముఖ్యంగా అరిసెలు చేసుకుంటారు. చనిపోయిన పెద్దలందరినీ స్మరించుకుని దేవుడి దగ్గర వారికి బట్టలు పెట్టి వారి ఆశీస్సులు కోరుకుంటారు. వారికి తర్పణం వదులుతారు. కొత్త బియ్యంతో పాయసం లేదా పరవాన్నం చేసి దేవుడికి అర్పించి తమకు ఈ పంటలు పుష్కలంగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఆ రోజు సాయంత్రం అందరూ బొమ్మల కొలువులు చూడటానికి ఒకరింటికి ఒకరు వెళ్లి సంతోషంగా బంధువులందరినీ కలుసుకుంటారు.
5: మూడవ రోజైనా కనుమ ఇంపార్టెన్స్ ఏంటి మాస్టారు?
1: చెబుతాన్రా. మూడవ రోజును కనుమ అంటారు కదా. ఇది పశువుల పండుగ. మన జీవితాలలో ఆవులకు, ఎడ్లకు, గేదెలకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఆవులు మనకు పాలు ఇస్తాయి. ఆవును మనం తల్లి తర్వాత తల్లిగా భావిస్తాం, గోమాత అంటాం. ఈ రోజులలో వ్యవసాయం కొంత ట్రాక్టర్లతో జరుగుతుంది గాని పూర్వం ఎడ్లే ఆధారం. ఎడ్లు లేనిదే వ్యవసాయం లేదు. అట్లాగే గేదెలు మనకు పాలు ఇస్తాయి. కొందరు మేకలను, గొర్రెలను కూడా పెంచుకుంటారు. రైతు తన ఇంట్లో పశు సంపద సమృద్ధిగా ఉండాలని కోరుకుంటాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాటికి కూడా కృతజ్ఞత చెప్పటానికి ఒక రోజును కేటాయించారా, అదే కనుమ. ఆ రోజు పశువులకు శుభ్రంగా స్నానం చేయించి బొట్టు పెట్టి పూలదండలు వేసి అలంకరిస్తారు. వాటి చావిళ్ల ముందు కళ్లాపి చల్లి ముగ్గులు పెట్టి వాటికి ప్రత్యేకంగా వంటలు చేసి పెడతారు. వాటికి హారతి ఇచ్చి దిష్టి తీస్తారు. ఆ రోజు సాధారణంగా ఎవరూ ప్రయాణాలు చేయరు. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాన్రా.
2: ఏ విషయం మాస్టర్ గారు?
1: కనుమ రోజునే శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తి గోవులను, గోపాలకులను రక్షించాడని కూడా చెబుతారు. ఆ రోజు కొందరు గోవర్ధన పూజ కూడా చేస్తారు.
2: చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు మాకు. ఇవన్నీ అసలు ఏమీ తెలియవు మాస్టారు.
5: మాస్టరు, ఇంకా ముక్కనుమా మిగిలిపోయింది. ఆ రోజు ఇంపార్టెన్స్ గురించి కూడా చెప్పండి.
1: మీ ఇంట్రెస్ట్ చూస్తే ముచ్చటేస్తుందర్రా. నాలుగవ రోజును ముక్కనుమ. ముక్కనుమ రోజున గ్రామదేవతలకు మొక్కుబడులు చెల్లిస్తారు. వచ్చే సంవత్సరమంతా కష్టాలు లేకుండా చూడమని, మంచి పంటలనిచ్చి సంతోషపరచమని, భూమికి నీటికి నిప్పుకు రైతులందరూ కలిసి ప్రార్థన చేస్తారు. ఇక పండగలకు వచ్చిన చుట్టాలు, కుటుంబ సభ్యులు, ఊరు వెళ్లే వారందరూ ప్రయాణం కడతారు. కొందరు 9 రోజుల పాటు చేసే సావిత్రి గౌరవ వ్రతం మొదలు పెడతారు.
7: నమస్కారం మాస్టర్ గారు, మీ మాటలన్నీ లోపల పని చేసుకుంటూ నేను కోడలు వింటూనే ఉన్నాం.
1: నమస్కారం అమ్మా, సంతోషం మీ ముఖంలో తాండవిస్తుందమ్మా.
7: మహదానందంగా ఉందండి. చాలా రోజుల తర్వాత పిల్లలందరికీ ఈ పండక్కి రావడానికి కుదిరింది. వీళ్ళు మిమ్మల్ని బాగా విసిగించినట్లున్నారు మాస్టారు.
1: లేదమ్మా, చాలా మంచి పిల్లలు, చక్కగా అన్ని అడిగి తెలుసుకుంటున్నారు.
7: మీ మనవాళ్ళు వచ్చారండి పండక్కు?
1: వచ్చారండి, నిన్నటి నుండి గాలిపటాలు ఎగరేసుకుంటూ తిరుగుతున్నారు.
7: మీ మనవాళ్ళు మా మనవాళ్ళు ఒక వయసు వాళ్లే కదా, వాళ్ళను కూడా ఇక్కడికి రమ్మనండి, అందరు కలిసి ఆడుకుంటారు.
1: రేపు పొద్దున తీసుకొస్తాలండి.
8: మామయ్య వచ్చాడు.
0: సారీ మాస్టర్ గారు, కాస్త ఆలస్యమైంది. పిల్లలు ఏమైనా ఇబ్బంది పెట్టారా మాస్టారు?
1: లేదయ్యా, మంచి కాలక్షేపం అయ్యింది, అందరూ మంచి పిల్లలు.
9: బాగున్నారా అత్తయ్య? నమస్తే మాస్టర్ గారు.
1: నమస్తే నమస్తే. అల్లుడు వస్తే గాని పండగ మొదలవదట్టు కదా.
9: అదేం లేదండి.
7: రండి అల్లుడు గారు, ప్రయాణం బాగా జరిగిందా?
9: బాగానే జరిగింది అత్తయ్య.
1: ఇక సరేనమ్మా, నేను వెళ్లి వస్తాను. రేపు ప్రొద్దున్నే మా మనవాళ్ళని తీసుకుని వస్తాను, అందరూ కలిసి ఆడుకుంటారు.
0: మంచిది మాస్టారు. పిల్లలు అందరూ మాస్టర్ గారికి బై చెప్పండి.
8: బై.

0: తాతగారు, నాకు ఒక డౌట్.
1: ఏంటమ్మా?
0: అక్కడ ఎంట్రన్స్ లో హ్యాంగ్ చేశారే, అవేంటివి? బర్డ్స్ వచ్చి తింటున్నాయి.
1: అవి వడ్ల కంకలు. ఆ వడ్ల లోపల బియ్యం గింజలుంటాయి, పిచ్చుకలు వచ్చి తింటుంటాయి. భూతదయ్య అని అట్లా కడతాం. ఆ నేను అలా ఊళ్ళోకి వెళ్ళొసి వస్తాను, మీరందరూ ఆడుకోండి.
2: సీతారామయ్య గారు ఉన్నారా?
1: ఆ రండి మాస్టారు, రండి.
2: అబ్బో, మీ ఇల్లు భలే సందడిగా ఉందే. మధు వాళ్ళు వచ్చారా?
1: ఆ వచ్చారండి. మధు, మీ మాస్టర్ గారు వచ్చారు చూడు.
3: వస్తున్నాను నాన్నగారు.

0: లిఖిత, జ్యోతి, శివాని ఇటు రండమ్మా.
1: ఏంటి నాయనమ్మా?
0: మనం ఇక్కడ ఈ పున్నాగపూల చెట్టు కింద ఆరు బయట పక్కలు వేసుకుని పడుకుందాం. రండి, చాలా బాగుంటుంది.
2: వావ్, ఎంత మంచి స్మెల్! రాత్రికి ఇక్కడే పడుకుంటామా నాన్నమ్మ?
0: అవునమ్మా, మీకు ఆ సిటీలలో ఇవన్నీ దొరకవు కదా. రేపు తెల్లవారేటప్పటికి ఆ పున్నాగ పూలన్నీ మన మీద రాలి ఉంటాయి. వాటితో రేపు మీకు ముగ్గురికి పూల జడలు వేస్తాను.
3: అమ్మమ్మ, యు ఆర్ సో స్వీట్.
0: తెలుగులో చెప్పవే తల్లి,
3: నువ్వు చాలా తీయగా ఉన్నావు.
0: అమ్మా, అల్లరి పిల్లలు.
3: హే, మీరు ఇక్కడ ఉన్నారా? పైన స్కై చూడండి, ఎంత బాగుందో, ఫుల్ ఆఫ్ స్టార్స్.
2: ఓ వావ్, నేనెప్పుడు ఇలా చూడలేదు. నేను కూడా చూడలేదు లిఖిత.
4: శివాని, మన ఊరు బాగుంది కదా
0: పిల్లలు, అందుకనే ఎప్పుడు సెలవులిచ్చినా ఇక్కడికి రండి అని చెప్తుంటాను.
3: అలాగే వస్తాం నాయనమ్మా.
2: మా చేతులు చూసారా, మేం గోరెంటకు పెట్టించుకున్నాం.
3: సూపర్ గా ఉన్నాయక్క.
4: రేపు ప్రోగ్రాం ఏంటమ్మమ్మా?
0: రేపు అట్లా ఊరు పొలాలు చూసి వద్దురు గాని. సరే, ఇక వెళ్లి పడుకోండి. రేపు ప్రొద్దున ముగ్గులు పెడదాం, గొబ్బెలు పెడదాం, పాటలు పాడదాం. మన పక్కింటి వాళ్ళు కూడా వస్తారు.
3: ఓకే, గుడ్ నైట్.

0: అమ్మాయి గురు, ఇగోనండి మీరు అడిగిన రంగులు.
1: రంగమ్మా, ఆ రంగుల్ని కరుణకివ్వు, నేను ఇక్కడ ముగ్గును పూర్తి చేస్తాను.
0: అట్టాగేనండి.
1: కరుణ, ఆ గడిలో పసుపు రంగు వెయ్యి, ఆ కింద గడిలో ఎరుపు రంగు వెయ్యి కరుణ.
2: అలాగే వదిన.
3: హో, ముగ్గు బ్యూటిఫుల్ గా ఉంది, మేం కూడా చేయొచ్చా ఆంటీ?
1: ఓ ఎస్, ఆ ఏడు గొబ్బెమ్మల్ని ఆ స్టార్ షేప్ లో ఉన్న ప్లేస్ లో పెట్టు, వాటి మీద పసుపు కుంకుమ బొట్లు పెట్టు, చాలా బాగుంటుంది.
2: శివాని, నీ పూల జడ చాలా బాగుంది.
3: అవునా ఆంటీ, నానమ్మ చాలా బాగా వేశారు.
4: మేం కూడా వచ్చేసాము.
1: లిఖితా, జ్యోతి, మీరిద్దరూ ఆ గొబ్బెమ్మల మీద బంతి పూలు, గుమ్మడి పూలు పెట్టండి.
5: ఆహా, మనింటికి ఎంత కళ వచ్చింది. రంగమ్మ, పక్కింటి ఉషని, లక్ష్మిని పిలుచుకురా, గొబ్బి పాటలు పాడుకుందాం.
2: అట్టాగే అమ్మగోరు.
6: సంక్రాంతి పండుగలో స్పెషల్ గా ముగ్గులుంటాయా నాయనమ్మ?
5: సంక్రాంతికి ఒక నెల ముందు నుండే ధనుర్మాసం మొదలవుతుంది. ఆ మాసాన్ని అలంకార ప్రియుడైన శ్రీ మహావిష్ణువుకు అంకితం చేస్తారు. ఆ నెలంతా బ్రహ్మముహూర్తంలో దేవతలు విష్ణువును కొలుస్తారంట. అందుకే అందరూ ఉదయాన్నే ఇంటి ముందు పేడనీళ్లతో కల్లాపి చల్లి అందమైన ముగ్గులు పెట్టి విష్ణును ఆహ్వానిస్తాము.
1: అత్తయ్య, ఇంకో విషయం, వాకిట్లో పేడనీళ్లు కొడితే జమ్స్ ఇంట్లోకి రావని చెప్తారు. అలాగే ముగ్గులో బియ్యం పిండి కలుపుతారు, ఆ బియ్యం పిండిని చీమలు తింటాయి, అది భూతదయ కదండి అత్తయ్య గారు.
3: మరి గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు నాయనమ్మా?
5: శివాని, ఆవు పేడతో గొబ్బెమ్మలు చేస్తారు, మధ్యలో పెద్ద గొబ్బెమ్మ, చుట్టూ చిన్న గొబ్బెమ్మలను ముగ్గుల మధ్యలో పెడతాం. అంటే మధ్యలో కృష్ణుడు, చుట్టూ గోపికలన్నమాట. రోజు ఇట్లా పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తాం. ఫిబ్రవరిలో వచ్చే రథసప్తమి నాడు ఆ పిడకలను వాడి పొంగళ్లు పెట్టి సూర్యదేవుడికి సమర్పిస్తాం.
3: పండగకి స్పెషల్ ముగ్గులుంటాయా నాయనమ్మా?
5: ఉంటాయి. భోగి రోజున ఇదిగో ఈ గుమ్మటాల ముగ్గు, పండుగ రోజున రథం మన ఇంట్లోకి వస్తున్నట్టుగా రథం ముగ్గు, కనుమ నాడు రథము ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నట్టుగా ముగ్గు వేస్తాం. అంటే ఇప్పటిదాకా దక్షిణాయనం, ఇక ఉత్తరాయణమని సూర్యుడి రథం సంకేతంగా చూపిస్తాము.
6: గొబ్బి పాటలంటే ఏంటి అమ్మమ్మ?
5: ఆడవాళ్లంతా ఆ ముగ్గు చుట్టూ తిరుగుతూ పాడే పాటలను గొబ్బి పాటలు అంటారు. అన్నీ కూడా కృష్ణుడికి, విష్ణువుకి సంబంధించిన పాటలే. అసలు అవి గోపికల పాటలంట, కాలక్రమేణా గొబ్బి పాటలు అయ్యాయి. పూర్వం నుండి మేమందరము అవే పాడుకుంటున్నాము.
2: రా ఉషా, రా లక్ష్మి.
1: అబ్బో, పిన్ని మనవరాళ్ళకి బోల్డ్ విషయాలు చెబుతోందే.
6: ఉషా, పాపం వీళ్ళందరి కోసం పిన్ని ఎంతగానో ఎదురు చూసింది.
2: అమ్మా, ఇక పాటలు మొదలు పెడతామా? ఎండెక్కుతోంది.
5: సరే సరే, మొదలు పెడదాం.

0: పిల్లలు రండి, గాలిపటాలు ఎగిరేసుకుందాం.
1: పిల్లలు ఏం చేస్తున్నారా? మాస్టర్ గారి మనవళ్లు వచ్చారు.
2: వస్తున్నాం మామయ్యా, గాలిపటాలకు దారాలు కట్టుకుంటున్నాం.
1: పిల్లలు మీ పేర్లేంటి బాబు?
3: నా పేరు రమేష్, తమ్ముడి పేరు సురేష్ అంకుల్.
0: గాలిపటాలు ఎగిరేయటానికి గాలి సమంగా ఉంది రమేష్.
3: అవునంకుల్.
1: పిల్లలు రమేష్ సురేష్లు గాలిపటం పాట నేర్చుకున్నారంట. మాస్టర్ గారు మిమ్మల్ని కూడా నేర్చుకోమన్నారు.
0: రమేష్ సురేష్ స్టార్ట్.

0: పాట భలే బాగుంది. రమేష్, సురేష్, రేపు సాయంత్రం మా చిత్తికి భోగిపళ్ళు పోస్తున్నాం, మీరు కూడా రండి, సరేనా?
1: ఒకే అంకుల్.
2: భోగిపళ్ళు అకేషన్ పాటలు కూడా ఉంటాయా మామయ్య?
0: ఉంటాయమ్మా జ్యోతి.
2: మరి మాకెవరు నేర్పుతారు?
1: జ్యోతి, మా తాతగారి ఇంటి పక్కన ఒక సంగీతం టీచర్ గారు ఉన్నారు. గాలిపటం పాట వారే నేర్పారు, వారిని అడుగుదాం, అందరం కలిసి నేర్చుకుందాం.
3: రమేష్, మరి అందరం వెళ్దామా నేర్చుకోవడానికి?
4: హో, మేం రెడీ.

0: అమ్మా సంజయ్, పిల్లలందరికి తలా ఒక దోసిలి బియ్యం ఇచ్చి పంపమ్మా.
1: అలాగే మామయ్య గారు.
0: రెండర్రా, రండి రండి. అందరూ ఆ బియ్యాన్ని జాగ్రత్తగా హరిదాస్ గారి తల మీద ఉన్న పాత్రలో పోయండి, తర్వాత నమస్కరించండి.
2: తాతగారు, ఆయన ఎందుకలా పాట పాడుతూ డాన్స్ చేస్తూ బియ్యం కలెక్ట్ చేస్తున్నారు?
0: వారిని హరిదాస్ గారు అంటారు. వారు జియర్లు, విష్ణుభక్తికి అంకితమైన వాళ్లు. ఊరందరూ ఇచ్చిన బియ్యంతోటే ఆయన స్వయం పాకం చేసుకుని తింటారు.
3: ఆయన ఇలా రోజు వస్తారా తాతయ్య?
0: లేదమ్మా, ఈ ధనుర్మాసంలోనే వస్తారు. ఈ ధనుర్మాసమంతా ఉదయం నుండి ఊరంతా తిరుగుతూ హరినామ సంకీర్తన చేస్తారు. ఊరంతా తిరగడం పూర్తయ్యేదాకా ఎవరితోనూ మాట్లాడరు, కేవలం హరినామ సంకీర్తనమే చేస్తుంటారు.
1: శివాని, ఆయనని చూస్తే నారదుడిలాగా అనిపించటం లేదు?
2: అవును లిఖిత, నాకు అదే అనిపించింది.
0: నిజంగానే, ఒక చేతిలో తంబురా, ఒక చేతిలో చిట్టిచిట్టలు, పట్టు వస్త్రాలు కట్టుకుని మెడలో దండతో హరిలో రంగ హరి అంటూ నారదుడిలాగానే వస్తారు.
4: తాతయ్య, నా అబ్జర్వేషన్ చెబుతాను. కాళ్లకు గజ్జలు, బోడి గుండు, ఒక పిల్లక, ఆ పిల్లకకి చివర పువ్వు, తల మీద ఒక గిన్నె.
3: తాతయ్య, తల మీద గిన్నె కింద ఏముంది?
0: అది గుమ్మడి పండు నాయన. ఆ గుమ్మడి పండు కింద ఉన్నటువంటి పంచలోహ పాత్రను అక్షయ పాత్ర అంటారు.
1: నాకు సంగీతం అంటే చాలా ఇష్టం తాతగారు. హరిదాస్ గారు పాడిన పాట చాలా నచ్చింది.
0: అవునమ్మా, వారు రామదాసు కీర్తనలు, కృష్ణ లీలామృతం పాటలు, అన్నమాచార కీర్తనలు ఆలపిస్తారు. ఈ నెలంతా అందరికీ భగవన్నామాన్ని వినిపించే ధన్యజీవులు ఈ హరిదాసులు. ఒరే పిల్లలు, తొందరగా లోపలికి వెళ్లి మళ్లీ బియ్యం తీసుకురండి. అదిగో జంగమదేవరు వస్తున్నాడు, గంట వినిపిస్తోంది.

0: ఏమయ్యా గారు, ఈ పండక్కి మనవల్లు మనవరాలు వచ్చినట్టున్నారే.
1: అవును దేవరా, మీ అందరి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. పిల్లలు అందరూ జంగమయ్య జోలిలో బియ్యం పోయండి.
0: శుభోజయం శుభోజయం శుభోజయం.
1: పిల్లలు మీరందరూ కలిసి ఈ 200 రూపాయలు ఈ దేవరికి ఇవ్వండి.
0: ఈ విభూది కాయ నుండి విభూది పెట్టుకోండి పిల్లలు. శుభోజయం శుభోజయం శుభోజయం.

0: ఇందాక హరిదాసు నిలువబొట్టు పెట్టుకుంటే ఈ జంగం దేవరా అడ్డబొట్టు పెట్టుకున్నారు.
1: శ్రీరామ్, హరిదాసు షర్టు వేసుకోలేదు. ఈయన షర్టు వేసుకుని షాల్ కప్పుకొని తలపాగా చుట్టుకొని చెవిలో పువ్వు పెట్టుకుని గంట వాయిస్తూ వచ్చారు.
2: ఆకాశ్, ఇంకా కొన్ని నువ్వు చెప్పలేదు. చంకలో జోలి, మెడలో శంఖం వేలాడుతోంది, చేతిలో ఒక డబ్బా, అందులో విభూతికాయ.
3: మొత్తానికి శివకేశవులకు సంబంధించిన వాళ్ళను చూశారు. ఇంకా అందరూ ఇంట్లోకి పోదాం పదండి.

0: సంధ్య, ఒక కుర్చీ వేసి దాన్లో పట్టుచీర వేసి భోగిపళ్ళు పోయడానికి సిద్ధం చేయండమ్మా.
1: అన్నీ రెడీ అత్తయ్యా, చిట్టీని తీసుకొని రండి.
2: అబ్బో, మేనకోడల కోసం భలేగా సిద్ధం చేశారే.
3: అమ్మా, సంధ్యత్త అన్నీ చెబుతుంటే మేమందరము కలిసి చేశాం.
2: చాలా బాగా చేశారు పిల్లలు, థ్యాంక్స్ రా.
1: కరుణ, మాస్టారు గారి పుణ్యాన వీళ్ళకి ఏమేం పెట్టాలో అన్నీ తెలిసిపోయాయి. పెద్దవాళ్లలాగే అన్నీ చేస్తున్నారు.
4: మేము నిన్న నేర్చుకున్న భోగిపళ్ళ పాట కూడా ప్రాక్టీస్ చేశాం.
5: మాస్టర్ గారి కుటుంబం అంతా వచ్చేశారు.
6: అందరూ లోపలికి రండి మాస్టర్ గారు.
5: అమ్మా, అన్నగారు రండి, ఇక కార్యక్రమం మొదలు పెట్టండి.
7: రమేష్, సురేష్, పిల్లలు అంతా కలిసి నిన్న మీరు నేర్చుకున్న పాట పాడండరా.
4: అలాగే.

0: బంగారు తండ్రుల మీరందరూ ఇంత బాగా పాడారో, అసలు ఈ పాట రాసిన వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి.
1: కరుణ, వీళ్లకు నేర్పించిన ఈ భోగిపళ్ల పాట, బొమ్మల కొలువు పాట, కీర్తిశేషుల శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు రాసిన జేజి మామయ్య పాటలు అనే పుస్తకంలోనివని సంగీతం టీచర్ గారు చెప్పారమ్మా.
2: పాట చాలా బాగుంది మాస్టారు.
3: సరే ఇక అందరూ రండి, మరి పలహారం చేద్దాం.
2: ఆ పొంగలి గిన్నె, బొబ్బట్లు, పులిహోర, గారెలు, పూర్ణాలు, చక్కెర పొంగలి ఇక్కడ నైవేద్యానికి పెట్టండమ్మా.
0: తెస్తున్నాం అత్తయ్యా. ఇదిగో అన్ని వచ్చినట్లేనా అమ్మా?
2: అన్ని వచ్చినట్లే. పిల్లలందరూ రండి, హారతిద్దాం.

0: అబ్బో, కొత్త బట్టల్లో నా పిల్లలంతా మెరిసిపోతున్నారు. సాయంత్రము వీళ్ళకి దిష్టి తీయాలి.
1: శేషగిరి, అందరం కలిసి ఫోటో దిగి చాలా రోజులైందయ్యా, ఈరోజు ఒకటి తీసుకుందామా?
2: తప్పకుండా తీసుకుందాం మామయ్య గారు.
1: శ్రీమతి గారు, కొన్ని పాత బట్టలు కొన్ని కొత్త బట్టలు తీసి పక్కన పెట్టండి, గంగిరెద్దు మేళం వస్తే పిల్లలతో ఇప్పించాలి.
0: అలాగేనండి.
3: ఓ మనవోత్తమా, ఓ పరాకపోర, ఎవరి వాడవో, ఏంటి పేరు, ఏమి కార్యాడవో, అయ్యా భీమసేన పరమ పుట్టిస్తాను, నాకు కొన్నంత ఆస్కారం చేసి నా గత కనలు పాలు అయినట్టు సమయ భీగ గంభీర్య మాధుర్య దురాధురను అన్నితో నా మీకు సెలగాడం అసంభవము అలభ్యము కూడా రము నాతో భూమికి జయ జయ శ్రీరామా.
4: అందరం బయటకు వెళ్లి చూద్దామా.
5: వాళ్ళు ఎవరు తాత గారు, అలా విచిత్రంగా డ్రెస్ చేసుకున్నారు?
1: వాళ్ళు పగటి వేషగాళ్ళమ్మా. రకరకాల వస్త్రాలు వేషాలు వేసుకుని మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి వస్తారు.
5: అవును, చాలా వేషాలున్నాయి తాతయ్య.
1: పూర్వము ఈ సినిమాలు టీవీలు లేవు కదమ్మా, ప్రజలను పౌరాణిక పాత్రలతో సంతోషపరిచేవాళ్లు. అర్ధనారీశ్వరుడని, రాముడు పరశురాముడని, భీమాంజనేయులని, భద్రకాళి అని, ఇంకా ఇలా చాలా చాలా వేషాలు వేస్తారు.
6: వీళ్ళకి మనం ఏమీ ఇవ్వక్కర్లేదా తాతయ్య?
1: వాళ్ళు ఇంటింటికి తర్వాత వస్తారులే. ఆ వెనకాల వస్తున్నాడే, అతను బుడబుక్కలవాడు. ఒక చేతిలో లాంతరు, ఒక చేతిలో డమరుకం, రెండు కాళ్ల మధ్యన నడుమకు ఒక గంట కట్టుకుంటాడు, గుబురు మీసాలు పెంచుకుంటాడు.
5: తాతయ్య, బట్టలు ఫన్నీగా ఉన్నాయి. ఒక డ్రెస్ మీద ఇంకో డ్రెస్ వేసుకున్నాడు.
4: జ్యోతి, పెద్ద తలపాగా ఉంది, పెద్ద కుంకుమ బొట్టు, భుజం మీద ఒక పెద్ద తెగ్ దుప్పటి వేసుకున్నాడు.
5: పిల్లలు, ఈ డబ్బులు ఇవ్వండి అతనికి. నాకివ్వండి అంటీ, నేను ఇస్తాను.

0: హరిదాసులు, బుడబుక్కల వాళ్లు, పగటి వేషగాళ్లు, జంగమదేవర్లు, గంగిరెద్దు వాళ్లు అందరూ ఈ ధనుర్మాసంలోనే వస్తారు. వీరందరూ మనకు శుభం జరగాలని కోరుకుంటారు. రైతుల ఇంట్లోకి ఇప్పుడే కొత్తగా పంట వస్తుంది. మనం సంపాదించిన దానిలో కొంత భాగం దానం చేయటం మన ధర్మం కదా. అర్థమైందా?
1: షేరింగ్ అన్నమాట తాతగారు.
0: అవునమ్మా. ఆ తొందరగా లోపలి వెళ్లి ఇందాక అక్కడ పెట్టిన బట్టలు ఉన్నాయిగా, అవి తీసుకురండి. గంగిరెద్దు మేళం వస్తోంది.

0: వావ్, గంగిరెద్దు ఎంత బాగా డాన్స్ చేసింది.
1: దూడు బసవన్న అంటే తల ఎలా ఊపిందో చూసారా?
2: ఇక లోపలికి రండి, భోజనం చేసి సాయంత్రము బొమ్మల కొలువుకు రెడీ అవ్వాలి.
3: పిల్లలు బాగా సందడి చేశారు కదా వదిన?
4: అవును ఉష, పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు.
1: ప్రతి సంవత్సరం రండి వదిన, బాగుంటుంది.
2: నాకు కరుణ ఎంతో, ఉషాలక్ష్మి కూడా అంతే, కూతుళ్లతో సమానం. నాకు ఇరుగు పొరుగు వాళ్ళు వీళ్లే, అన్నిటికీ చేదోడు వాదోడుగా ఉంటారు.
4: వీళ్ళందరూ ఉన్నారని అత్తయ్య మాకు ధైర్యం.
3: పిన్ని, మీ బొమ్మల కొలువు సూపర్.
2: పిల్లలు వస్తున్నారనేటప్పటికీ ఎక్కడ లేని ఓపిక వచ్చిందమ్మా, వాళ్ల కోసమే ఈ బొమ్మల కొలువు.
3: పిల్లలు పేరెంటానికి అందరూ వచ్చేశారు. మీరు పాట పాడితే హారతిచ్చి అందరికీ తాంబూలమిద్దాం.
5: ఓ ఎస్.

0: వెళ్ళొస్తామమ్మా. నాన్నగారు మీ ఆరోగ్యం జాగ్రత్త.
1: అత్తయ్య, మామయ్య, మీరిద్దరూ కాస్త వీలు చూసుకుని మా దగ్గరకు రండి, పిల్లలతో టైం స్పెండ్ చెయ్యొచ్చు.
2: అలాగేనమ్మా.
3: వెళ్ళొస్తామమ్మా.
4: వెళ్ళొస్తాం మామయ్య, వెళ్ళొస్తాం అత్తయ్య.
5: మంచిది బాబు, పిల్లలు జాగ్రత్త.
0: పిల్లలు అందరూ గ్రాండ్ పేరెంట్స్ కి పాదాభివందనం చేయండి.
2: చిరంజీవ చిరంజీవ,
5: సకల మనోఫల సిద్ధిరస్తు.
6: మాకు వెళ్ళాలని లేదు సగయ్యా, ఈ 5 డేస్ చాలా ఎంజాయ్ చేశాము, మళ్ళీ హాలిడేస్ ఇవ్వగానే వచ్చేస్తాం.
2: అట్లాగే,
5: తప్పకుండా. బాగా చదువుకోండి, అమ్మా నాన్నల మాట వినండి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి.
7: ఇంతవరకు మీరు సంబరాల సంక్రాంతి నాటకం విన్నారు. నాటకంలో పాల్గొన్న వాళ్లు పాత్రధారులు అనంతపూర్ బాలవికాస్ చిన్నారులు. పాటలు పాడినవారు పుట్టపర్తి బాలవికాస్ చిన్నారులు. భగవన్ నామం వినిపిస్తూ నామస్మరణ మరువవద్దని గుర్తు చేస్తూ పల్లెల వీధుల వెంట హరినామ సంకీర్తన చేస్తూ హరిదాసుల సాంప్రదాయం గురించి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరుకు చెందిన శ్రీ హరిదాసు గారు రేడియో సాయికి తెలిపిన విషయాలు ఇప్పుడు మనం విందాం.

0: హలో
1: సాయిరామ్.
0: సాయిరామ్
1: బాచిన హరిదాస్ గారండి.
0: అవునండి.
1: మేము రేడియో సాయి ప్రశాంతి నిలయం నుంచి కాల్ చేస్తున్నామండి, తెలుగు విభాగం నుంచి. సాయిరామ్ అండి.
0: సాయిరామ్,
1: ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు సార్.
0: సాయిరామ్
1: సార్, మీరు ఏ ఊర్లో ఉంటున్నారు సార్?
0: చెన్నూరు, మంచిర్యాల డిస్ట్రిక్ట్.
1: ఓకే, మీరు ఏం చేస్తూ ఉంటారు?
0: మేము ఇది గోల్డ్ వర్క్ చేస్తుంటాం, ఈ ప్రోగ్రాములు ఇస్తూ ఉంటాం. హరికథ.
1: మరి ఈ సంక్రాంతి పర్వదినం రోజు హరిదాసులు ఇంటింటికి వెళ్లి ఏం చేస్తూ ఉంటారు, ఆ సాంప్రదాయం గురించి మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్?
0: అవును, ఇది నారదుని యొక్క పరంపర అన్నట్టు. నారదుని నుండి వస్తుంటది, నారదుని యొక్క అంశం నుండి వచ్చినటువంటి.
1: మరి ఆ రోజు సంక్రాంతి రోజు మీరు ఒక హరిదాసుగా ఏం చేస్తూ ఉంటారు, ఆ విషయాలు చెప్తారా?
0: హరినామ సంకీర్తన చేస్తూ ఉంటాం, ఊర్లో చేస్తూ పాటలు పాడుకుంటాం.
1: మరి మీరు ఎప్పటి నుంచి ఈ వృత్తిలో ఉంటున్నారు?
0: చాలా సంవత్సరాలైంది, 15 సంవత్సరాలు.
1: ఆ నామ సంకీర్తన చేసేటప్పుడు ఏ విధమైనటువంటి పాటలు పాడుతూ మీరు ప్రజల్ని చైతన్యవంతం చేస్తారో చెప్తారా కొంచెం?
0: చెప్తాం. అంటే ఇప్పుడు ఈ ధనురు మాసం సందర్భంగా, అంటే సూర్యుడు ధనస్సు రాశిలో ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అది దైవ ధ్యానానికి, భగవన్నామ స్మరణానికి చాలా శ్రేష్టమైనటువంటిది. అంటే ఇప్పుడు సంకీర్తన చేస్తూ ఉంటాము.
1: మీరు పాడేటటువంటి పాటలు ఏవో పాడతారా సార్?
0: పాడతాం. ఒక చిన్నగా ఒక స్టోరీ లాగా ఉంటుంది ఫస్ట్, అలా స్టోరీ లాగా ఉండి ఇలా వస్తూ ఉంటాం అన్నట్టు.
1: చెప్పండి సార్, ఆ స్టోరీ చెప్పుకుంటూ మీరు ఆ పాట పాడండి సార్.
0: ఇలా ఎప్పుడైతే సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశిస్తాడో అప్పుడు దైవ ధ్యానానికి చాలా శ్రేష్టమైనటువంటి రోజులు కాబట్టి, అలా ఆ యొక్క నారదుడు ఒక రోజు బ్రహ్మదేవుని చెంతకు వెళుతూ ఉన్నాడు హరినామస్మరణ చేసుకుంటూ.

ఒక్క నారక మహర్షి అలా సత్యలోకానికి వచ్చేసాడు. అలాంటి సమయంలో ఆ సత్యలోకము లోపల సత్యలోకమున బ్రహ్మదేవుడు సభలు తీసి కూర్చుండా దైత్యమర్దనుడు గోవిందుని ధ్యానము చేయుచుండా వెంకటరమణ వెంకటరమణ వెంకటరమణి పంకజనాభుని దలచిన వారికి పాపము లేదనుకోనుది పంకజనాభుని దలచిన వారికి పాపము లేదనుకోనుది. అలా సత్యలోకమున ఎప్పుడైతే అలా ఆ యొక్క నారద మహర్షి వచ్చాడో వచ్చినటువంటి ఆ యొక్క బ్రహ్మదేవుడు నాయన ధనుర్మాసములో వచ్చేసావు, చాలా ఈ యొక్క దైవ ధ్యానానికి చాలా శ్రేష్టమైనటువంటి రోజుల్లో ఇక్కడికి వచ్చేసావు నాయన నారద. ఆ యొక్క భూలోకము లోపల ఆ యొక్క గోదాదేవి కళ్యాణము జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే గోదాదేవి ఎప్పుడైతే ధనుర్మాసం ప్రవేశిస్తుందో అప్పటి నుండి రోజు ఆ యొక్క తులసీమాలతో ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మను పూజించి మకర సంక్రాంతి వరకు అలా పూజించి నెల రోజులు ఆ యొక్క అతని శ్రీరంగనాథుడితో కళ్యాణం జరిపించుకున్నది. అలాంటి పవిత్రమైన రోజుల్లో వచ్చేసావు నాయన, నువ్వు అలా వెళ్ళి ఆ యొక్క నీ యొక్క అంశలో జన్మించినటువంటి ఆ యొక్క హరిదాసుల చేత భగవన్ నామస్మరణ చేయించు అని ఎప్పుడైతే అలా చెప్పాడో బ్రహ్మదేవుడు. ఇక ఎప్పుడైతే ఆ యొక్క బ్రహ్మదేవుని అనుగ్రహం కలిగినటువంటి ఆ యొక్క దైవాంశ సంభూత ఆ యొక్క నారద మహర్షి యొక్క అనుగ్రహాన జన్మించినటువంటి ఆ యొక్క హరిదాసులు భూలోకానికి వచ్చి అలా వీధి వీధుల్లో నామ సంకీర్తన చేసుకుంటూ అలా గడప గడపన ముగ్గులు రంగురంగుల ముగ్గులు పెడుతూ ఉంటే ఆ ముగ్గుల్లో తిరుగుచూ ఇలా చక్కగా నాట్యాలు చేసుకుంటూ ఆ యొక్క భూలోకములో హరిదాసులు ఇలా భజనలు చేస్తూ ఉన్నారు నాయన అని ఇలా చెబుతూ ఉన్నాడు బ్రహ్మదేవుడు. అలా హరిదాసులు చూడండి, ఆ యొక్క భూలోకము లోపల గడప గడప ఆ యొక్క హరిదాసులు వచ్చి చక్కగా నామ సంకీర్తన ఎలా చేస్తూ ఉన్నారో చూడండి, ఎలా చేస్తూ ఉన్నారో. హరియను రెండక్షరములు హరియించును పాతకములు అంబు జనాభా, హరిని నామ మహత్యము హరిహర పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ

0: అలా ఆ యొక్క హరిదాసులు అలా గడప గడపన వచ్చి అలా రంగురంగుల ముగ్గుల్లో చూస్తూ ఆ వీధి వీధుల్లో ఇలా ఆ వీధి వీధుల్లో ఇలా పర్యటన చేస్తూనే ఉన్నారు భగవన్ నామస్మరణ చేసుకుంటూ. ఇలా
1: వేదాంత వీధులలో విహరించు గిరిధారి, వేదాంత వీధులలో విహరించు గిరిధారి, ఎదిరనే మురళి ఉదర ఒకసారి.

తులలో వికరించు గిరిధారి ఎదిరా నీ మురళి ఉదరా ఒకసారి ఉదరా ఒకసారి ఉదరా ఒకసారి అలా ఆనాటి నుంచి నేటి వరకు ఇలా వీధుల్లో తిరుగుతూనే మేము అలా వాడ వాడన తిరుగుతూ ఆ యొక్క గడిపిన రంగురంగుల ముక్కులు గడుపుతారు క్రాంతి పర్వతమున ఆ యొక్క ముక్కుల దగ్గరికి వెళ్ళి ఇలా ఆనంబు చేస్తూనే ఉంటాము. వినరో భాగ్యము విష్ణు కథా సమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథా.

వినరో భాగ్యము విష్ణు కథా సమిదివో విష్ణు కథ.

విధులను విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ ఎను బలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ విష్ణు కథ

0: వెంకటరమణి పాపముదేదను కొనుడి పంక జనాభుని దాచిన వారికి పాపముదేదను కొనుడి. హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి.
1: ఆహా గంధరు, ఇది నీతుల్లో చక్కగా ఈ మకర సంక్రాంతిలో ఈ భోగి మకర సంక్రాంతి రోజున ఎంతో చక్కగా అలా ముగ్గులతో అలంకరించారు. ఆహా ఎంత అందము, ఆహా ఎంత అందము. రంగు రంగులతో అలరారు వీధి వీధులు, ఆర్త జనావలికి అభయ వర్ణనాతీత ధర్మంబు తేజరిల్లా సత్యం శివం సుందరం యొక్క వీధులు సత్యం.

0: జై శ్రీమద్ రమణ హరి, జై శ్రీమద్ రమణ గోవిందో హరి, జై శ్రీమద్ రమణ గోవిందో హరి.
1: హరిదాస్ గారు, చాలా చాలా బాగుందండి. మన భారతీయ సాంప్రదాయంలోని ఈ హరిదాసు హరినామ సంకీర్తన చేసుకుంటూ సంక్రాంతి పర్వదినం రోజు ఇంటి ఇంటికి వెళ్లి ఇంచి ఇంచిలో భగవన్నామ స్మరణతో ఆ చైతన్యవంతం చేయడం అనేది మనందరి మహద్భాగ్యము. భగవంతుడు మీ ద్వారా మాకందరికీ ఇచ్చినటువంటి ఒక వరంగా భావిస్తూ మీరు ఎంతో సమయం మా అందరి కోసం వెచ్చించి ప్రపంచవ్యాప్తంగా వింటున్న రేడియోసాయి శ్రోతలందరికీ మీ నామ సంకీర్తనను వినిపించినందుకు స్వామి ఆశీస్సులు సదా మీపై ఉండాలని మేము మనసారా కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాం సార్. సాయిరామ్.
2: సాయిరామ్ అండి, సాయిరామ్ అండి.
1: హృదయమైన విషయాలకు మనసు స్పందన.

0: కనిపిస్తుంది. ఆ భావాలను కవితాబద్ధం చేసినప్పుడు అవి ఎదుటివారి మనసులను కూడా రంజింపజేస్తాయి. సంక్రాంతి పర్వదినాన ప్రసారమవుతున్న ఈ ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమంలో సంక్రాంతి పండుగ ఇతివృత్తంగా కొన్ని కవితలు ఇప్పుడు విందాము. దీనికోసం గత వారం రోజులుగా ఎంతో మంది స్వామి భక్తులు రేడియో సాయికి సంక్రాంతి సంబరాలను వివరిస్తూ తమ కవితలను అందజేశారు. వారిలో మొట్టమొదటి 10 కవితలను మనం తీసుకుని ఈనాడు మీకు ప్రసారం చేయబోతున్నాము. మొట్టమొదటిగా హైదరాబాద్ నుంచి శ్రీ పలివెల సుబ్బారాయుడు గారు రాసినటువంటి కవితను విందాం.
1: సత్య సాయి విభుడు నిత్య వెల్గులు చిమ్మ, మెత్తని రవి పంపే చిత్తమలర, చల్లని వాయువుల్ తెల్లని మబ్బులన్ మెల్లగా త్రోయుచో గిల్లుచుండ, గంగిరెద్దుల వారు జంగమ దేవరుల్ రంగవల్లుల మధ్య హంగుచేయ, ఇంతుల జడలందు బంతుల హారాలు గంతులు వేసి కేరింతలాడ, పంటలలచ్చి నట్టింత నాట్యము చేయ, మింటికెగర రైతు కంటి కాంతి, వెల్లతో నిండ్లు మెరయగా తెల్లగాను క్రొత్త దుస్తులు ధరించి ఎత్తమామ దీవెనల పొంది ఎల్లుండ్ర టీవీ నొవ్వ వచ్చే సంక్రాంతి లక్ష్మి మాకిచ్చే సిరులు.
0: హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ సి వసంతభానుగారు రాసినటువంటి కవితను ఇప్పుడు విందాం.
1: సత్య సాయి దీప్తి సప్త సంద్రాలు దాటిన క్రాంతి, అది నిజమైన సంక్రాంతి, వైకుంఠమనిపించు ప్రశాంతి నిలయాన విమల చరితుడై నిలిచి భవబంధములు త్రెంచు పరమేశ్వరుడు శ్రీ సత్యసాయి విభుడు, సంపదలవి ఎన్నియున్నగాని భోగికాడితడువి రాగియన్న తీరున కోర్కెలదుపు చేసి దైవోన్ముఖము చేసినంత నిక్కమగు ప్రేమ సుధలు కురిపించి బ్రోచు అమృతమూర్తిని గనుమ, ముజ్జగములేలు ముక్కంటి వేల్పు శక్తియుతుడైన ప్రేమమూర్తి సత్యసాయి, సత్య ధర్మ శాంతి అహింస పతగాములను ప్రేమ సేవలు రెండు చక్రములైన తేరునెక్కించి పరమధామము గొంపోవునెన్నడో, అది ఏ ముక్కనుమనన్నమాట సత్యము, అంతకన్నను పెద్ద పండుగెద్ది ధరణిలోన.
0: తిరుపతి వాస్తవ్యులు విశ్రాంత సంస్కృత అధ్యాపకులు శ్రీ ఎస్పిఎస్ భట్టాచార్యులు గారు తమ కవితను రేడియో సాయికి పంపించడం జరిగింది. మరి స్వామికి సమర్పించినటువంటి ఆయన కవితను ఇప్పుడు మనం విందాం.
1: సత్యసాయి భగవంతుని ప్రేమ సుధాంబుదిలో మునుక వేయకగునే మనకు సత్యమైన సంక్రాంతి, ప్రేమావతారమైన సత్యసాయి దర్శింపక మానవాళి కొనగూడునే సత్యమైన సంక్రాంతి, దివ్య జ్ఞాన భాస్కరుడౌ సాయికి ప్రణమిల్లినప్పుడే జగతికి సంప్రాప్తమౌను సత్యమైన సంక్రాంతి, రైతన్నల ధాన్యమ్ములు హరిదాసుల కీర్తనములు సాయి సేవగా తలచిన సత్యమైన సంక్రాంతి, గొబ్బెమ్మల చిత్ర రంగవల్లుల సందీప్తులకును సాయి ప్రభతోని కాదే సత్యమైన సంక్రాంతి, సాయి హరి ప్రీత్యర్థము హేమాంబరదాన విధులు చేసినప్పుడు కాదే మనకు సత్యమైన సంక్రాంతి, పిండి వంటలెన్నియున్న కొత్తల్లుడు వచ్చియున్న సాయిని రమ్మనకగునే సత్యమైన సంక్రాంతి.
0: స్వామి అనంతపురం కళాశాల పూర్వ విద్యార్థిని మేడ్చల్ మల్కాజీగిరి జిల్లా నుంచి శ్రీమతి పిఎస్విఎన్ విజయలక్ష్మి గారు తమ కవితను ఈ విధంగా అందించారు.
2: బాలభానుడు బుడిబుడి అడుగుల మకర రాశిలోన అడుగుపెట్ట, తిరుప్పావై పాశురముల పఠించు భక్తజనులు నిండెడి ఆలయములతోడ, మంచు తెరల చలి ముసుగులోన మగువ దిద్దేది ముగ్గు వాకిళ్లతోడ, భోగి మంటల చిటపట ధ్వనులతో మలయ మారుతపు సవ్వడిలోన హరిదాసు పాటల రవళితోడ, రంగురంగుల వేషముల మెరయు గంగిరెద్దు పలు విన్యాసములతోడ, మింటికెగసెడు పతంగుల వీక్షించి కేరింతలు కొట్టు కుర్రకారుతోడ, రాసి పోసిన ధాన్యపు ముత్యములు చూసి ముడిసి మైమరచు కృషీవరులతోడ, కొత్త అల్లుళ్ల బంధువుల రాకతో సరదాల త్రుళ్ళిపడు గృహమ్ములతోడ, పాల పొంగుల సువాసన పిండి వంటల కలియ షడ్రుచుల నోరూర భజనతోడ, భోగి పళ్ళ సందడిన పసిపిల్లల సవ్వడిన గొబ్బి పాటల పులకించు సంధ్యలతోడ, మెట్టు మెట్టున పేర్చిన బొమ్మల కొలువున ఇంపుగా కమ్మగా పాడడి ముత్తైదువుల తోడ పంటకు ఇంటికి శుభముల సొంగు పశువులకు పూజలు సలిపెడి గృహస్థుల తోడ ప్రభవించి ప్రజ్వలించి దీపించు భాషించు సంకురాతిరి పల్లె సీమల అన్నదాతల పెద్ద పండుగ మా ముద్దు పండుగ.
0: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి శ్రీ సాయి అభిషేక్ తమ కవితను ఈ విధంగా అందించారు.
2: సంక్రాంతి పండుగాయే సాయిని చేరరారే వేగముగా సాగరే పుట్టింటి ప్రేమను పొందరారే నులివెచ్చని సూర్యుడు మనముందుకు వచ్చెను అజ్ఞాన తిమిర నాశకుడై సాయి జ్ఞాన భాస్కరుడై బసవన్నల రాకతో హరిదాసుల గానంతో గొబ్బెమ్మల పండుగయై తరలివచ్చలే సంక్రాంతి రారే వేడుకగా పోదాము వేడుక జేయ పోదాము రంగవల్లులతో పుడమి తల్లిని రంగరిద్దాము మామిడి తోరణములతో సాయి సూర్యుని ఆహ్వానిద్దాము భోగిమంటల భగభగలలో దహింపజేయము దుర్గుణములను ప్రేమ పరిమళంబు ఉప్పొంగ నయనంబున ఆనందాశ్రువులు నిండగ మెండిగ దండిగ కరుణించు సాయిని కరిగించపోదాము హృదయ సాగరుని ప్రేమ బంధమున ఒడలు మరచి సంతసించపోదాము అహంకారమును దుర్గుణములు వీడి ప్రేమదయ సత్యంబులన్ కరిగి నేను ఎన్న స్థాయి నుండి మనము ఎన్న స్థాయికి చేరిన క్షణమే నిజమైన సంక్రాంతి నిత్యనూతనమైన కాంతి.
0: ప్రకాశం జిల్లా వంకాయలపాడు నుంచి శ్రీ పివి సీతారామమూర్తి గారు తమ కవిత్వాన్ని ఈ విధంగా అందించారు. విందామా.
2: కర్మసాక్షి లోకనాయకుడు దివాకరుడు మకర రాశి ప్రవేశం కాలచక్రంలోని సంవత్సరంలో ఒక్కో నెల ఒక్కో రాశిలో చేరిన దినం అలరించి ఆలించి పాలించే శుభదినం మకర సంక్రమణం పవిత్రమైన మార్పుకు సంకేతం సంక్రాంతి పర్వదినం ఆదిత్యుడు ఉత్తరాభిముఖంగా పయనం ఎంతో పవిత్రం ఇదే సకల లోకాల జనాలకు ఉత్తరాయణ పుణ్యకాలం ఆధ్యాత్మిక సాధనలకు స్వాధ్యాయమున యాత్రలకు నిలయం మూడు రోజులు పర్వదినాలు భోగి సంక్రాంతి కనుము భోగి మంటలలో పాతను వేసి కాలి నూతనత్వాన్ని స్వాగతించే దినం హరిదాసుల దివ్యగానాలు ముంగిళ్లలు రంగవల్లులు పసిబాలల శిరస్సులపై భోగి రోజున రేగిపండ్లు సంక్రాంతి రోజు గుమ్మడి ఫలదానాలు పితృదేవతలకు తర్పణాలు ఆడపిల్లల బొమ్మల కొలువు కళాభిరుచికి నెలవు గంగిరెద్దుల ఆటలు కళా నైపుణ్యాల ప్రదర్శనలు ప్రతి గృహం ధనధాన్యాలతో నిండి ప్రశాంత జీవనం గడిపే పర్వదినం ప్రకృతి మాతకు ఆదిత్యునికి గోలక్ష్మికి ధాన్యలక్ష్మికి కృతజ్ఞతలందించుట ఆధ్యాత్మికతకు ప్రతీకగా తిరుప్పావైగానం సంక్రాంతి వరకు గోవుల అలంకరణ పంచయజ్ఞ నిర్వహణయే సంబరాల సంక్రాంతి మానవతా విలువల పరిరక్షణయే శ్రీ సత్యసాయికి మనసారా మానవాళి అందించుటయే మన కృతజ్ఞత ఘనమైన నిజమైన పర్వదినం సంబరాల సంక్రాంతి.
0: ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి ఇనకొల్లు మస్తానయ్య గారు తమ కవితను ఈ విధంగా అందజేశారు. విందామా.
1: ముచ్చటైన మూడు రోజుల పండుగ అందరి జీవితాల్లో కాంతిని నింపే సంక్రాంతి పండుగ భోగిమంటల వెచ్చదనం పిండివంటల తీయదనం ముంగిలిలో రంగవల్లుల రంగుల హరివిల్లులు హరిదాసుల కీర్తనలు చిందులేసే బసవన్నల కోలాహలం సందడి చేసే సంక్రాంతి అదంతా గతం. నేడు సంక్రాంతి ఎటో వెళ్లిపోయే గంగిరెద్దులు లేకనే ఆటపాటలన్నీ అంగడిలో సరుకులాయే తెల్లబోయిన వీధులు హరిదాసుల కీర్తనలు లేకయే చినబోయెను పసిప్రాయం తాత ముద్దులేకనే తల్లడిల్లే పల్లె కోడికూతలేక ఆ రోజులు మళ్లీ రావాలి తెలుగు ప్రజల మొంగిళ్లలో సంక్రాంతి శోభ వెల్లివిరియాలి.
0: శ్రీమతి ఆదూరి హైమవతి గారు బెంగళూరు నుంచి ఈ విధంగా తమ కవితను స్వామికి సమర్పించుకున్నారు.
1: వాకిలి చిమ్మి ముగ్గులేస్తూ మనస్సులోని మురికిని పారద్రోలుకుని బంతిపూలను మొక్క నుండి తెంపుతూ భవబంధాలను తెంపేసుకుని భోగిమంటల్లో భోగభాగ్యాలను బూడిద చేసేసి భక్తి మార్గం వైపు మరలి పొంగలి తింటూ పొరపొచ్చాలు మానేసి పొరుగువారితో పొందిక నీర్చుకుని సంక్రాంతి దానాలతో దాపరికాన్ని వదిలేసి స్వచ్ఛతను స్వాగతించి గోపూజలతో గోత్రనామాల స్మరణ మరచి మనసున మానవత్వం నింపుకుని పితృదేవతలకు పిండాలు వదులుతూ వారికి కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలర్పించి ఉత్తరాయణ పుణ్యకాలాన ఉత్తుత్తి మాటలతో కాక ఉత్తమ బాటలో సాగుతూ పుట్టుక మరలా లేకుండా చేసే పుట్టపర్తివాసుని పాదాలకు ప్రణమిల్లుదామా.
0: శ్రీ జంధ్యాల నాగేశ్వరరావు గారు అందించిన ఈ కవితను విందాం.
1: దేవుని సేవకు దివ్యమైనది, విహిత కర్మకు విశిష్టమైనది, ఉత్తమమైనది ఉత్తరాయణం, అత్యద్భుతమైనది సంక్రాంతి. సూర్యదేవునికి అర్పణము, పితృదేవతలకు తర్పణము, గోమాతకు సమర్పణము. బొమ్మల కొలువులు, భోగిపళ్ళు, గొబ్బెమ్మలు మరి గంగిరెద్దులు, హరిదాసులు హరినామములు పాడి పంటలు అలంకారములు, భక్తి శ్రద్ధలతో పంచయజ్ఞము పాటించు జీవనము పరమ పావనము.
0: మరి చివరిగా పదవ కవిత. హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీదేవి ప్రభాకర్ తంత్రవహి వారు రాసినటువంటి కవితను చివరిగా విందాము. సంక్రాంతి పండుగ సమైక్యతల పండుగ, సంక్రాంతి సంబరాలు సంస్కృతి సౌరభాలు. ప్రతి ఇంటా పెద్ద పండుగ, ధనధాన్యం వచ్చినిండగా. భోగి సంక్రాంతి కనుమలు, బంధుమిత్రుల కలయికలు. వాకిట ముందర రంగవల్లులు, గుమ్మడి పూలతో గొబ్బెమ్మలు. సంప్రదాయ పిండి వంటలు, సందడి చేసే పాడి పంటలు. హరిదాసుల సంకీర్తనలు, బుడబుడక్కల డమరుక నాదాలు. హాయిని గొలిపే గుడిలో గంటలు, డూడూ బసవన్న మెడలో గంటలు. గాలిపటాలు గోవుల పూజలు, గుర్తుగా వేసే రథం ముగ్గులు. మనదే మనదే సంక్రాంతి, మనదే మకర సంక్రాంతి.
3: స్వామిపైన ఎంతో ప్రేమతో, రేడియోసాయి పట్ల అభిమానంతో ఎంతో శ్రమలు కోర్చి ఎంతో ప్రేమతో వారి కవితలను మరికొంతమంది రేడియోసాయికి పంపించడం జరిగింది. వాళ్లలో శ్రీ తుమ్మా జనార్దన్ గారు రంగారెడ్డి జిల్లా నుంచి, కె సుమతి గారు పుట్టపర్తి నుంచి, విజయనగరం మరుపల్లి నుంచి జాగరపు శంకర్రావు గారు, కడప నుంచి శ్రీమతి సాయిలక్ష్మి గారు, చెన్నై నుంచి కెవి కృష్ణశాస్త్రి గారు, నెల్లూరు నుండి ఎం రేణుకా గారు, అనంతపురం జిల్లా నుంచి శ్రీమతి టివి లక్ష్మి గారు తమ కవితలను రేడియో సాయికి పంపించారు. మరి ఈనాటి సంక్రాంతి పర్వదినం రోజు ఇంతవరకు సంక్రాంతి పండుగకు సంబంధించిన విశేషాలతో రూపొందించిన ప్రత్యేక ప్రసారాన్ని విన్నారు. భగవాన్ బాబావారి దివ్య ఆశీస్సులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరిపైన, శ్రోతలందరిపైన స్వామి ఆశీర్వాదములు సదా మనందరిపై ఉండాలని మనసారా ప్రార్థిస్తూ ఈనాటి ప్రత్యేక ప్రసారాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. సాయిరాం.
4: ఇంతవరకు మీరు 2020 జనవరి 15వ తేదీనాడు సంక్రాంతి విశిష్టత, అందాలు, వైభవం వివరిస్తూ రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక కార్యక్రమ పునః ప్రసారాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు మెయిల్ ద్వారా listener@radiosai.org గాని, వాట్సాప్ ద్వారా 9393258258 గాని పంపగలరు. సాయిరాం.

0: సాయి భక్తుల జీవితం సాయిరాముని సందేశం అన్న అంశంపై శ్రీమతి శేషవల్లి గారిచే నిర్వహింపబడిన చర్చాగోష్ఠిలో మొదటి భాగం మనం విందాం.
1: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం.

అని అన్న మన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు గత 70 సంవత్సరాలుగా తానే మనకి తల్లై, తండ్రై, గురువై, నేస్తమై, దైవమై అనుక్షణం మనని నడిపించారు. దర్శనమాత్రం చేత బాధలు తీరిపోయేవి. ఉత్తరం రాసుకుని పోస్టులో వేసినా సమాధానం దొరికిపోయేది. పుట్టపర్తి నుంచి నిన్ననే వచ్చినా మళ్లీ ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఆ దివ్యమోహనమూర్తిని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే తహతహ భక్తులైన ప్రతివారి మదిలోనూ ఉండేది. ఇక పుట్టపర్తి వెళ్లాక ఎన్ని దర్శనాలైనా తనివి తీరేదే కాదు. సర్వదేవతాతీత స్వరూపుడైన ఆ స్వామి ఆగమనం కొందరికి ఇష్టదేవతారూప దర్శనాన్ని, కొందరికి సాక్షాత్ పరబ్రహ్మ దర్శనాన్ని ప్రసాదించి అందరికీ ఆనందాన్నిచ్చేది. అటువంటిది ఏప్రిల్ 24 ఉదయం స్వామి దేహాన్ని వదిలి వెళ్లారన్న వార్త విన్న భక్తుల గుండెలు ఒక్క క్షణం ఆగిపోయాయి. యావత్ ప్రపంచమే దిగ్భ్రాంతికి లోనయింది. కొందరు స్తబ్దమైపోయారు, మరికొందరు గుండెలు బాదుకుని మమ్మల్ని అనాథలని ఎందుకు చేశావు స్వామి అని రోదించారు. కొందరు షిరిడీ సాయిలాగే స్వామి తిరిగి వస్తారు అనే ఆశ పెట్టుకున్నారు. కొందరు స్వామి చెప్పే దేహము పాంచభౌతికము కూలక తప్పదెన్నడున్ దేహిని రామయుండు అన్నది గుర్తు తెచ్చుకుని బాధని దిగమింగి కర్తవ్యం వైపు దారి మళ్లించుకున్నారు. స్వామి అనేవారు స్త్రీలు పనిచేస్తే హార్ట్ఫుల్ గా చేస్తారని. అటువంటి స్త్రీల హార్ట్లో ఫుల్ గా నిండి ఉండే స్వామి రూపం పర్తిలో ఇక కనిపించదు అన్న చేదు నిజం. ఎన్నో సంవత్సరాలుగా స్వామి బోధనలు ఆచరణలో పెడుతున్న కొందరు మహిళల మనోభావాలు తెలుసుకుందాం. ఈనాడు మన స్టూడియోకి అనుభవజ్ఞులైన కొందరు మహిళలు వచ్చారు. వారు స్వామి నిర్వహించిన మొట్టమొదటి EHV ట్రైనింగ్లో శిక్షణ పొంది బాల్వికా స్టేట్ ఫ్యాకల్టీ మెంబర్గా సేవలందించిన శ్రీమతి రాధగారు, చాలా కాలంగా బాల్వికా స్టేట్ ఫ్యాకల్టీగా సేవలందించిన శ్రీమతి స్వర్ణలత గారు, శ్రీమతి అన్నపూర్ణ గారు, గత ఎన్నో సంవత్సరాలుగా స్వామిని సేవల రూపంలో కొలుచుకుంటున్న హైదరాబాద్ జిల్లా మహిళా సేవాదల్ కోఆర్డినేటర్ శ్రీమతి సుధగారు, స్వామి కళాశాలలో 3 సంవత్సరాలు చదువుకున్న పూర్వ విద్యార్థిని, హైదరాబాద్ జిల్లా మహిళా యూత్ కోఆర్డినేటర్ శ్రీమతి పద్మజ గారు, స్వామి కళాశాలలో 7 సంవత్సరాలు చదువుకున్న మరొక పూర్వ విద్యార్థిని, హైదరాబాద్ జిల్లా బాల్వికాస్ కోఆర్డినేటర్ శ్రీమతి నీరజ గారు, సీనియర్ బాల్వికాస్ గురువు శ్రీమతి ఉషారాణి గారు మనతో ఉన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ చేస్తున్న నాకు స్వామి బాల్వికా స్టేట్ ఫ్యాకల్టీ మెంబర్గా సేవ చేసుకునే భాగ్యాన్ని అనుగ్రహించారు. రేడియో సాయి తెలుగు కార్యక్రమాలలో పాలుపంచుకునే అవకాశాన్ని ప్రసాదించారు. నా పేరు శేషవల్లి. ఇక సంభాషణ మొదలుపెట్టుకుందాం. ఓం శ్రీ సాయిరామ్.

0: నిర్గుణ నిరాకార పరబ్రహ్మము మానవాకృతి ధరించి భూమిపై అవతరించినప్పుడు ఆ అవతారము యొక్క ప్రవర్తన తక్కిన వారికి ఆదర్శప్రాయంగా ఉండాలి. అందుకే స్వామి మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని చూపించారు. తిరిగి యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నారు. 24వ తేదీ ఉదయం స్వామి దేహం వదిలారన్న వార్తని మన వాళ్లందరూ ఏ విధంగా స్వీకరించారు? స్వామి మనతోనే ఉన్నారు అన్న ధైర్యంతో ముందడుగు ఏ విధంగా వేస్తున్నారు అన్న అంశాల మీద ఒక చర్చా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ముందుగా స్వామి దేహం వదిలారు అన్న ఆ వార్తని ఏ విధంగా స్వీకరించారో మన స్వర్ణలత గారు చెప్తారు.
1: సాయిరాం, ఆ రోజు టీవీలో ఆ వార్త వినగానే ఒక్క క్షణం మనసంతా ఒక బరువుగా బాధగా అనిపించింది. ఏంటి వింత అని కూడా అనిపించింది. ఇంకోటి, స్వామి అనేక సార్లు భ్రాంతి గురించి చెప్పారు. నాకెందుకో సడన్ గా ఆ మాట గుర్తొచ్చింది. స్వామి, భ్రాంతి గురించి ఎన్నోసార్లు చెప్పారు మీరు, ఈరోజు మా అందరికీ అనుభవంలోకి తీసుకొచ్చారా? మమ్మల్ని ఇంత భ్రాంతిలో పడేశారా? ఏమిటిది, మీరు దేహాన్ని వదిలి వెళ్లిపోవటమా అని చాలా బాధ అనిపించింది. ఆ బాధ వర్ణనాతీతమే, కాని కళ్లలో ఒక చుక్క నీళ్లు కూడా రాలేదు. టీవీ చూస్తూ ఉండగా అక్కడ వాళ్లు టీవీలో కొంతమంది మహిళలు బాగా ఏడవటం చూపించారు. అది చూసినప్పుడు నా హృదయం కూడా స్పందించి కళ్లల్లో అప్పుడు నీళ్లు వచ్చాయి. స్వామి ఎక్కడికి వెళ్లారు? ఎక్కడికి వెళ్లలేదు, నాలోనే ఉన్నారు అనే భావన అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నాలోనే ఉంటుంది.
0: స్వామి మనని ఎటువంటి భ్రాంతిలో ముంచి ఏ విధంగా మాయ చేసి ఈ దేహాన్ని వదిలారనేది సన్నగత గారు చెప్పారు. మరి సుధ గారు, ఎన్నో సేవా యాక్టివిటీస్ లో పాల్గొనడానికి స్వామి దగ్గరగా వెళ్తున్న మీరు ఈ వార్తని ఏ విధంగా తీసుకున్నారు?
2: సాయిరామ్ అండి, నేను 28 మార్చి మా ఫ్రెండ్ ఫోన్ చేసి స్వామి హాస్పిటలైజ్ అయ్యారట అని చెప్పేసరికి చాలా బాధ అనిపించి, ఎవరికి ఫోన్ చేయాలి పుట్టపర్తిలో అని మన స్టేట్ కోఆర్డినేటర్ గారైన వసుమతి గారికి కాల్ చేయడం జరిగింది. అప్పుడు ఆవిడ, అవునమ్మా, స్వామిని అంబులెన్స్ లో తీసుకెళ్లారు, ఇంకా అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు, టీవీలో మీకే తెలుస్తుంది, మాకేం తెలియదు అన్నారు. ఇంకప్పుడు చాలా బాధ అనిపించి అప్పుడు ఏడ్చేశాం. ఇంకా తర్వాత నేను వెంటనే 29వ రోజు పుట్టపర్తికి వెళ్ళిపోయాను. అక్కడ రోజుకో వార్త, ఉగాది రోజు స్వామి దేహం వీడారు అని చెప్పేసి వార్త వచ్చింది. వెంటనే 8:30కి నేను వసుమతి గారు ఇద్దరం హాస్పిటల్కి వెళ్ళిపోయాము. అసలు అక్కడికి రానిస్తారా రానివ్వరా అన్నది కూడా మాకు సందేహం లేకుండా ఎలా వెళ్లామో మాకే తెలీదు వెళ్ళిపోయాము. లోపలికి వెళ్లాము, ఇంకా లోపలికి రానివ్వలేదు, అంటే పెద్ద పెద్దవాళ్లనే రానివ్వలేదు. మేము మామూలుగా వరండాలో కూర్చున్నాము, కానీ స్వామి ఒక 1-2 అవర్స్ తర్వాత స్వామి కాలు గదిపారు, చేయి గదిపారు, బాగున్నారు అని చెప్పి తెలిసింది. లేదు స్వామి, ఏదో మిరాకిల్ చేస్తారు, బాగుంటారు అని తెలిసి, ఇంకా బాగున్నారని చెప్పి మా సేవాదాలందరికీ కూడా అక్కడ వాళ్ళు ఏడుస్తుంటే, లేదమ్మా బాగుంటారు స్వామి, మీరేం బాధపడద్దు స్వామి, ఇదంతా మనకి టెస్ట్ అని చెప్పేసి రాత్రి 12 గంటలకి ఇంటికి వచ్చేసాం. ఇంకా ఆ రోజు నుంచి కొంచెం మెరుగుపడుతుంది అని చెప్పి మెసేజ్లు, ఏ మెసేజ్ వచ్చినా కూడా ఫోన్లో, ఏ మెసేజ్ విన్నా కూడా భయం లోపల, అయ్యో స్వామికి ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో. కానీ తప్పకుండా స్వామి వస్తారు, మళ్ళీ దేహం అంటే షిరిడీ బాబా లాగా 3 రోజుల తర్వాత కాకపోయినా 41 రోజులనొకరు 21 రోజులనొకరు అట్లా వస్తారని చెప్పేసి ఆ నమ్మకం మాత్రం అందరికీ ఉండింది, మాకు కూడా ఉండింది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అనిల్ గారి స్పీచ్ వైసీ స్పీచ్ వాళ్ళందరి స్పీచ్ విన్న తర్వాత ఆ రోజు చాలా ప్రశాంతంగా నిద్రపోవడం జరిగింది. తెల్లవారు పొద్దున్నే చండీ యాగం ఉందని చెప్పేసి శివానికి వెళ్ళగానే చెప్పుల స్టాండ్ లో చెప్పులు విడుస్తుంటే వచ్చి స్వామీజ్ నో మోర్ అని చెప్పగానే ఇంకా కాళ్ల కింద భూమి కంపించినట్టు అనిపించింది. అదేంటి నిన్నంతా ఎంత బాగా స్వామి మనని మాయలో పడేసి ఇవాళ హాయిగా వెళ్లిపోయారా అని చెప్పేసి చాలా బాధ అనిపించి నేను పద్మశ్రీ ఎక్కడి నుంచొని అసలు ఎవరు వచ్చి అడిగినా మాకేమీ చెప్పడానికి నోరు రావట్లేదు. ఇంకా అక్క మనం ఏం చెప్పొద్దు, స్వామి ఏం చేస్తారో మనకు తెలియదు, ఏ మిరాకిల్ చేస్తారో తప్పకుండా వస్తారని తను కూడా ఎంతో విశ్వాసంతో అనుకున్నాము చెప్పుకున్నాము. కానీ రమణారెడ్డి వచ్చి ఇంకా ఆంటీ బయలుదేరండి అని చెప్పగానే ఇంటికి వెళ్ళిపోయి 9 గంటలకు బయలుదేరిపోయాము. అప్పటి వరకు ఏడుపు రాని మాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. నాకు ప్రయాణంలో అందరికీ చెప్తున్నా గానీ నాకు బాధ అవుతోంది. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామి పార్థివ దేహం చూసిన తర్వాత ఆ పిల్లలు స్వామి పాడిన భజనలు పాడుతుంటే ఇంకా ఆ ఏడుపు అసలు ఇంకా ఆగలేదు బయటికి. అప్పుడు వచ్చేసింది ఏడుపు. ఆ తర్వాత మళ్ళీ ఇంతవరకు ఎందుకో ఏడుపు రాలేదు, కాకపోతే లోటు స్వామి ఇంకా మనం ఫిజికల్ బాడీలో చూడలేమేమో బాధ మాత్రం మాకు అనిపించింది.
0: స్వామి ఏదో మిరకులు చేసి వెనక్కి వస్తారు అన్న నమ్మకంతోనే అందరూ ఎదురు చూశారు. అదేవిధంగా సుధాకర్ కూడా చూసుకున్నారు, చాలా వేచి ఉన్నారు. కానీ భౌతికంగా స్వామి దూరం అయ్యారు. మరి ఉషగారు ఒక సీనియర్ బాలవికాస్ గురువుగా ఎంతకాలంగానో సాధన చేస్తున్న మీరు అంతర్ముఖం అవడానికి స్వామి చెప్తున్న ఎన్నో విషయాలని ఆచరణలో పెడుతూ వస్తున్న మీరు ఈ వార్తని ఏ విధంగా తీసుకోగలిగారు?
3: సాయిరామ్, బాబాగారు హాస్పిటల్లో చేరి వైద్యం తీసుకుంటున్నారని తెలిసినప్పుడు ఎన్నో రకాలుగా ఆయనకి డయాలసిస్ జరుగుతుంది, వెంటిలేటర్ మీద ఉన్నారు అని తెలిసినప్పుడు నా మనసులో స్వామి మీకు కూడా ఇన్ని అవస్థలు జరుగుతున్నాయేంటి, ఇంత వైద్యం జరగాల్సి వస్తుంది ఏంటి అని నా మనసుకి చాలా కష్టం కలిగింది. కలిగి ఎందుకు స్వామి ఇన్ని అవస్థలు పడుతున్నారు మీరు అని మనసులో అనుకుని భగవంతుడి దగ్గర దత్తచరిత్ర పారాయణ చేస్తుంటే అందులో ఆ స్వామి చెప్తారు ఏమనంటే, జీవన్ముక్త స్థితిలో ఉన్న వాళ్ళకి దేహంతో ఏ సంబంధమూ లేదని. ఇది ఎప్పుడు కూడా మనకి స్వామి ఎప్పుడు దేహంతో సంబంధం లేదనేది మనకి ఎప్పుడు చెప్తూనే ఉన్నారు.

0: అంటూ ఈ విధంగా బాల్వికాస్ పిల్లలకి ఎప్పుడు చెప్తూ ఉంటాం దేవుడు మన హృదయంలోనే ఉన్నాడు అని. అయితే ఈ స్పందన అనేది మనకి ఎల్లప్పుడూ ఉండాలి. మళ్లీ మనం మర్చిపోతూ ఉంటాం, అది ఏదో రకంగా మనకి జ్ఞప్తికి తీసుకొస్తూ ఉంటారు స్వామి. ఆ రకంగా మనసుని స్థిరంపరుచుకున్న తర్వాత స్వామి యొక్క నిర్వాణం జరిగిందని తెలిసి ఎంత అవగతమైనా కూడా, స్వామి చెప్పిన మాటలు అవగతమైనా, మానవ మాత్రులుగా మనకి స్వామితో ఉన్నటువంటి అనుబంధం కళ్లనీళ్లు రాకుండా ఉండదు. ప్రతి వ్యక్తి కూడా ఎంత ధైర్యంగా ఉండాలన్నా కూడా స్వామితో ఉండే అనుబంధంతో కన్నీరు వస్తుంది. కానీ కొంత సాధన జరిగినటువంటి సందర్భం మనకి స్వామి ద్వారా కలిగింది కాబట్టి స్వామి యొక్క దేహం ఇంతవరకే పరిమితం, కానీ స్వామి యొక్క ఉనికి ఎల్లప్పుడూ మనతోనే ఉంది అనే తత్వం మనం ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలని మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ జ్ఞప్తికి తెచ్చుకుంటూ స్వామి చెప్పినటువంటి ఆచరణని మనం ఇంకా ఇంకా అభివృద్ధిలోకి తెచ్చుకుని ఎంతో, స్వామి ఎప్పుడు ఎన్నిసార్లు చెప్పేవాళ్లు ఆనందం అనేటటువంటిది నా దగ్గర ఉంది, నేనెప్పుడు ఆనందంలోనే ఉన్నాను, మీరందరూ ఆనందంగా ఉండాలని ఎప్పుడు చెప్తూ ఉండేవారు. ఆ రకంగా ఆనందమయమైన స్థితిని పొందటానికి కృషి చేస్తూ ఒక్క స్వామి దగ్గర ఉండే ఆనందమయ స్థితిని ఆయన అనుభవిస్తూ మనందరికీ ప్రేమతత్వంలో జీవించడానికి కావలసినటువంటి శక్తిని మనందరికీ ప్రసాదించారు. అలాగే ఆయన ఇప్పుడు దేహంతో లేకపోయినప్పటికీ కూడా మన అందరిలో ఉంటూ ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క సాయిగా వెలుగొందాలని, అంతటి ఆనందం అందరూ పంచుకోవాలని, జీవితం యొక్క లక్ష్యం గమ్యం మనకి ఇంకా బాగా గుర్తు చేస్తూ ఇంకా బాగా అభివృద్ది చెందటానికి కావలసిన కృషి సలపటానికి కావలసిన శక్తి ఆంతర్యం నుండి స్వామి మనకి ఇస్తారని భావిస్తున్నాను.
1: మనం చేసే పనుల్లోనే భగవంతుడుంటాడు అని స్వామి చెప్పిన ఆ వాక్యం మీద అంత దృఢమైన విశ్వాసంతో, స్వామి దేహంతో లేకపోయినా ఆ ఆనంద స్వరూపుడు మనందరిలో ఉంటాడు ఉన్నాడు అనే ధైర్యంతో ముందుకు వెళ్తున్నారు ఋషగారు. మరి స్వామి కళాశాలలో 3 సంవత్సరాలు చదువుకుని హైదరాబాద్ జిల్లా మహిళా యూత్ కోఆర్డినేటర్గా సేవలందిస్తున్న పద్మశ్రీ గారికి దొరికిన మహా అదృష్టం ఏమిటంటే వారి తండ్రి గారు కూడా స్వామి ఇన్స్టిట్యూట్లో అధ్యాపకుడుగా ఉండడంతో స్వామికి ఎంతో దగ్గరగా ఎన్నో విధాలుగా స్వామిని భౌతికంగా నాతో అనుక్షణం ఉన్న ఆనందం నాకుంటుంది అని ఒక విశ్వాసంతో ఆనందంతో ఉన్న పద్మశ్రీ గారు స్వామి లేరు అన్న వార్తని మీరు ఎలా స్వీకరించారు?
2: ఏప్రిల్ 24 ఆ వార్త వింటూనే శివంలోనే ఉండిన్నాము. సుధాగారు చెప్పినట్టు నాకు అసలు నమ్మాలని అనిపించలేదండి. ఎందుకంటే స్వామి ఎన్నో సార్లు అలాంటి స్టేజ్ వెళ్లిన తర్వాత కూడా మళ్లీ మన మధ్యలో వచ్చిన రోజులు చాలా ఉన్నాయి, చాలా సంఘటనలున్నాయి. అది కాకుండా ఆ ఫిజికల్ అటాచ్మెంట్ అనేది చాలా ఎక్కువ. స్వామి దర్శనము ఒక్కటి మిస్ చేయకుండా పరిగెత్తి పరిగెత్తి స్వామిని చూసిన రోజులు, భజన్ మందిర్లో ప్రశాంత నిలయం భజన్ మందిర్లో విండోలో కొద్ది కనిపించినా అటు వెళ్లి పరిగెత్తి చూసి, ఒక్క దర్శనం కూడా మిస్ అవ్వకుండా స్వామి ఆ ఫిజికల్ ఫామ్ ని చాలా రోజులు అనుభవించే అవకాశం స్వామి ఇచ్చారు. ఆ దాంతో మనం ఎప్పుడైతే నక ఆ ఫిజికల్ అటాచ్మెంట్ పెంచుకుంటామో అప్పుడు మనకు ఏవైనా యాక్సెప్ట్ చేసుకోవటానికి కూడా చాలా కష్టము. సో ఆ రోజున స్వామి డెఫినెట్ గా మళ్లీ మన మధ్యలో తిరిగి వస్తారు అనే ఆ ధైర్యంతోనే 2-3 గంటలు శివంలోనే ఉండిపోయాను. అందరూ బయలుదేరి వెళ్లారు పుట్టపర్తికి, కానీ నేను వెళ్లలేదు. కానీ ఒక 10:30-11 ప్రాంతంలో ఒక విధమైన అనీజినెస్ మా హార్ట్లో, ఏంటి ఇలా అయిపోయింది, నిజమేనా అని చాలా సందేహాలు వచ్చాయి. కానీ మొదటి నుంచి స్వామి ఒక సందేశం మనకు ఇస్తూనే ఉన్నారు, డోంట్ ట్రై టు అండర్స్టాండ్ మీ, గెట్ ఇమర్స్డ్ ఇన్ మీ అని. సో మన ఈ విధంగా స్వామి లేరు అని ఇలాంటివన్నీ నమ్మటం కరెక్టా కాదా స్వామి ఎప్పుడు ఏ విధంగా మనకు మన ప్రేయర్స్ కు స్ఫూర్తిస్తారో మనం చెప్పలేము. సో ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో మనం ఎంత ప్రే చేస్తే గనక, ఎన్నిసార్లు రుద్రం చెప్తే గనక, అంత త్వరగా స్వామి మన మధ్యలో వస్తారనే ఆ నమ్మకంతో ఆ రోజున ఉండిన్నాను. కానీ ఎప్పుడైతే గనక ఇంటికి వెళ్ళాక టీవీ న్యూస్ లో అఫీషియల్ గా సెంట్రల్ ట్రస్ట్ వారు అనౌన్స్ చేశారని చెప్తూనే ఒక గంట టైంలో వెంటనే పుట్టపర్తికి కారులో వెళ్లిపోవడం జరిగింది. ఆ రోజు రాత్రి స్వామిని నెక్స్ట్ రోజున స్వామి దగ్గర పరిక్రమ చేయటానికి అవకాశం దొరికింది. అప్పటి వరకు నాకు అది కళ నిజమా, ఆ డ్రీమ్ స్టేటా, అది ఏ స్టేట్ అని అర్థం కాని ఆ ఒక ఫీలింగ్. ఆ స్వామి అక్కడ పడుకోవటం చూస్తే గనక ఎప్పుడూ ఆ స్టేజ్ లో మనము స్వామిని చూడనే లేదు, పడుకోవటము అనేది ఎప్పుడు చూడలేదు. సో అలా స్వామి ఎప్పుడు యాక్టివే. ఆయనకి ఫిజికల్ గా ఎన్ని లిమిటేషన్స్ వచ్చినా కూడా వీల్ చైర్ లో కూర్చునేసి దర్శనం ఇచ్చే రోజులు కూడా తను చేయాల్సిన పని ఒక్కటి వదలకుండా చేస్తూ నిన్నారు. అలాంటి స్వామి అలా పడుకొని ఆ పెద్ద పుట్టుమచ్చ ఆయన అది అలా చూస్తూనే విపరీతమైన బాధ లోపల నుంచి అలా పొంగి వచ్చింది, కంట్రోల్ చేయలేకపోయాను. అండ్ ఐ థింక్ పుట్టపర్తిలో ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ కానీ మిగతా భక్తులు కానీ ఎవ్వరికి గాని ఆ బాధ ఎవరితోనో మాట్లాడి పంచుకుందామనే ఆ ఫీలింగ్ లేదు. ఎవరికి వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ ఆన్సర్స్, ఒక సమాధానము, ఏంటి ఇది ఇలా అయిపోయింది, స్వామి మన మధ్యలో మన మీద అటాచ్మెంట్ లేదా స్వామికి అనే ఆ భావన కూడా వచ్చింది. కానీ ఒక 2 డేస్ తర్వాత అది యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. లాస్ట్ మినిట్ వరకు స్వామి వస్తారు అనేసి ఆ భావన ఉండింది. స్వామిని లోపలికి తీసుకుని వెళ్తుంటే గనక స్టూడెంట్స్ అందరూ స్వామి ప్లీజ్ కమ్ బ్యాక్ స్వామి అన్నారు. సో ఐ థింక్ అది ఆ రెస్పాన్స్ ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి, స్వామి మీద ఆ ఫిజికల్ అటాచ్మెంట్ ఎంత ఉండిందంటే గనక, బట్ వీ నో అట్ ద సేమ్ టైమ్ మా డ్యూటీస్ చాలా ఉన్నాయి. స్వామి స్టార్ట్ చేసిన ప్రతి ఒక్క కార్యక్రమము ముందు తీసుకోపోవాల్సిన ఆ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ మటుకు స్టూడెంట్స్ షోల్డర్స్ పైన ఉంది అని అందరికీ తెలుసు. కానీ అట్ ద సేమ్ టైమ్ ఆ ఫిజికల్ ఫామ్ లేనందువలన ఆ బాధ కూడా ఎక్కువ అనుభవించాము.
1: స్వామి తిరిగి వచ్చిన సందర్భాలు ఎన్నో చూశాం. భౌతికమైన ఆ బంధం వలన ఇది నిజం కాదేమో అన్న నమ్మకంతో, స్వామి వస్తారేమో అన్న ఆశతోనే ఉన్నాము అని పద్మశ్రీ గారు చెప్పారు. మరి అన్నపూర్ణ గారు, మీరు బాల్వికాస్ లో గురువుగా కాక ఎన్నో సేవలకు కూడా వెళ్లేవారు స్వామి దగ్గరికి. మీరు ఏ విధంగా ఈ వార్తను స్వీకరించారో తెలియజేయండి.
3: సాయిరాం, భగవాన్ బాబా గురించి ఆ రోజు ఉదయం 8:30 మా బాల్వికా స్టూడెంట్ ఫోన్ చేసి టీవీ ఛానల్స్ అన్నిట్లో చూపిస్తున్నారు ఆంటీ, ఇది నిజమా అని అడిగాడు. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిందా అని నేను అడిగాను. అఫీషియల్ గా ఇంకా అనౌన్స్ చేయలే, 10:30 అనౌన్స్ చేస్తారట అని చెప్పాడు. సరే, నాకు 10 గంటలకు బాల్వికాస్ క్లాస్ ఉండటం వల్ల క్లాస్ లో కూర్చున్నాను. 11:30 బాల్వికాస్ క్లాస్ అయిపోయి అసతోమా చెప్తూ ఉంటే కళ్ళ ముందు స్వామి బాయ్ చెప్తున్నట్టు కనిపించింది నాకు. సో అప్పుడే ఏం జరిగిందో అని ఆందోళన మనసుకు అనిపించింది. క్లాస్ బయటకు రాగానే అది అనౌన్స్మెంట్ వచ్చేసిందని చెప్పారు. అయితే ఒక క్షణం గుండె బరువెక్కింది, కానీ వెంటనే బాల్వికాస్ పిల్లలకి నారాయణ సేవ చేయాలి అని నన్ను కంట్రోల్ చేసుకుని వెంటనే పిల్లలకి కార్యక్రమం అంతా చేసి వాళ్ళందరూ వెళ్లాక వాళ్ళకి సాయిరాం చెప్పి వచ్చి టీవీ దగ్గర కూర్చున్నాను. అది ఏం చెయ్యాలి అనేది అర్థం కాని పరిస్థితి. తర్వాత ఎంత దుఃఖం వచ్చినా ఒకటే మాట స్వామిది గుర్తొచ్చింది, మీ ఆనందమే నా ఆహారం అన్నాడు స్వామి. అందుకని స్వామికి ఆహారం మనం ఇవ్వాలి అంటే మనం దుఃఖపడకూడదు, ఆనందంగానే ఉండాలి అని అనుకుని ఆ రోజంతా టీవీ దగ్గర కూర్చుని స్వామిని చూస్తూ అది ఆవేదన ఇది ఫలానా ఇలా ఉంటుంది అని మనం చెప్పలేము. అది ఎవరికి వాళ్ళు అనుభవించేది అది తప్ప ఇప్పటికి కూడా ఇంకా అది పూర్తిగా జీర్ణం చేసుకోలేకపోతున్నాం. స్వామి ఇంకా మనకి కనిపించరు.
1: డ్యూటీ ఈజ్ గాడ్ అన్న విషయాన్ని అర్థం చేసుకున్న అన్నపూర్ణ గారు బాల వికాస్ పిల్లలకు ఉద్దేశించిన ఆ నారాయణ సేవా కార్యక్రమం పూర్తి చేసి స్వామిని టీవీల్లో ఆ విధంగా చూస్తున్నా కూడా నీ ఆనందమే నా ఆహారం అని ఎప్పుడూ చెప్తున్న స్వామి మాటని గుర్తు చేసుకుని ఆ దుఃఖాన్ని దిగమింగుకుని తన బాధ్యతల్ని తను నిర్వర్తించాను అని చెప్తున్నారు అన్నపూర్ణ గారు. మనతోటి రాధగారు కూడా ఉన్నారు. రాధగారు, ఎన్నో సందర్భాల్లో నేను ఒంటరిని కాదు, నాతో స్వామి ఉన్నారు, నా కోసమే నాతోనే ఉన్నారు అని అంటూ ఉండేవారు మీరు. మరి మీరు స్వామి దేహంతో లేరు అన్న వార్తని ఎలా తీసుకున్నారో చెప్పండి.
4: సాయిరాం, నేను కాశీలో ఉన్నప్పుడు 28వ తారీఖున స్వామిని హాస్పిటల్లో చేర్చారు, పేస్ మేకర్ పెట్టారు అన్న వార్త విన్నాను. ఒకసారి చాలా దిగ్భ్రాంతి చెందాను. ఆ తర్వాత ఆ యాత్రలో మునిగిపోయాను. 2వ తారీఖు హైదరాబాద్ వస్తుండగా కాజీపేటలో ఒక న్యూస్ విన్నాను, స్వామి నో మోర్ అని. వెంటనే యాత్రని సంకల్పించి తీసుకెళ్లిన అతనికి ఫోన్ చేసి, ఆ ట్రైన్లోనే ఉన్నాడు, పిలిపించి హాస్పిటల్కి ఫోన్ చేయిస్తే, లేదండి ఇవన్నీ రూమర్స్ నమ్మద్దు అనేసి ఒక మాట చెప్పారు. ఇంటికి వచ్చాను. ఆ రాత్రి కూడా 11 అయిన తర్వాత కూడా టీవీ పెట్టి చూశాను, అంతా ఏదో పరిస్థితి బాగలేదు అని చెప్పారు. ఆ రోజు నుంచి టీవీకే అతుక్కుపోయి ఉన్నా. ఎందుకంటే స్వామి యొక్క ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది అని మనం టీవీ పెట్టుకుంటుంటే రకరకాలైనటువంటి మాటలు వినాల్సి వచ్చింది. కానీ స్వామి భక్తులందరూ అసలు టీవీ పెట్టద్దు, చూడొద్దు అన్నారు. ఒంటరిగా ఉండటం వల్ల టీవీ మీదనే ఆధారపడరు. ఆఖరికి 24వ తారీఖున శివంలో చండీయాగం చేస్తున్నారు, రమ్మనమని పిలిస్తే వెళ్దామని అనుకుని 8:30 దాకా కూడా టీవీ ముందు కూర్చుని చూస్తూనే ఉన్నా స్వామి యొక్క ఆరోగ్య పరిస్థితి దిగజారింది అని చెప్పారు. మెల్లిగా బయలుదేరి శివంకెళ్లాను. శివంలో పూజ చేసుకుంటుంటే వాళ్ల పక్కన కూర్చుని సహస్రనామం చదువుతున్నా. ఆ సహస్రనామంలో ఎన్ని నామాలు ఆయన చేసినటువంటి మిరాకిల్స్ ఉన్నాయి. మనసులో ఏడుస్తూ చదువుతున్నా, ఇంతమందిని ఈ విధంగా కాపాడే స్వామి, నిన్నునూ కాపాడుకోలేవా అని చెప్పి మనసులో ఎంతో బాధగా ఏడుస్తున్నా. పూజ అయిపోయింది. మంత్రపుష్పం చదువుతుండగా ఒక అమ్మాయి వచ్చి నా పక్క ఆవిడికి చెప్పి ఏదో చెప్పి వెళ్తోంది. మంత్రపుష్పం అయిపోగానే ఆవిడ చెప్పింది, స్వామి దేహాన్ని చాలించి 2 గంటలైందట అని. అంతే, దుఃఖం ఆగలేదు. కట్టలు తెంచుకుపోయి ఎక్కులు పుట్టేటట్టు ఏడ్చాను. అక్కడ ఎవరో ఒక సేవాదారులు, మీరా అండి ఈ పని చేసేది, ఈ దుఃఖం ఏమిటి, ఇదేంటి, మనసు సంపాదించుకోవాలి అని. ఏమో ఆయన మానవ దేహం దాల్చి వచ్చాడు, నేను మానవ మాతృరాలి, ఆయనతో నాకున్నటువంటి అనుబంధంతో నా దుఃఖం ఆగటం లేదన్నారు. అలా ఏడుస్తూనే బయటకు వచ్చేవాళ్ళకల్లా బ్రాహ్మలు చదివే మంత్రాలు తప్ప శివం అంతా కూడా చాలా నిశ్శబ్దమైనటువంటి వాతావరణం నిండి ఉండింది. అక్కడ కూర్చున్న యూత్ చూస్తుంటే కడుపు తరుక్కుపోయింది. చాలా దిగ్భ్రాంతితో ఆ మెట్ల మీద కూర్చునున్నారు. బయటకు వచ్చాను. స్వామి యజ్ఞం అయిపోయిన తర్వాత ఎలా ఇల్లు చేరానో ఏం చేశానో కూడా నాకే తెలియదు. త్వర త్వరగా ఇంటికి వచ్చి టీవీ పెట్టుకుని ఆ యొక్క కార్యక్రమాలు చూస్తున్నా. ఒంట్లో షుగర్ మొత్తం డౌన్ అయిపోయి నీరస పడిపోయినప్పుడు అప్పుడు గుర్తొచ్చి నేను తినలేదు అన్న సంగతి. ఆ తర్వాత ఏం చేశానో నాకు తెలియదు, కానీ మొత్తం మీద ఆ టీవీ ముందు కూర్చుని చూస్తూ ఉన్నాను. కానీ ఆయన చెప్పిన మాటలన్నీ గుర్తొస్తున్నాయి. నీలోనే ఉన్నాను, నీతోనే ఉన్నాను, నీ వెంట గంట కంట ఎప్పుడు ఉంటాను అన్న మాటలు ఉన్నా కూడా ఆ ఫిజికల్ ఫామ్ అనేది మన మధ్య లేదు అన్నమాట, తట్టుకోలేకపోయానమాట. ఇప్పటికీ తట్టుకోలేని స్థితిలోనే ఉన్నాను. అలా ఎన్ని రోజులు స్పెండ్ చేశాను అంటే ఇప్పటిదాకా స్పెండ్ చేస్తూనే ఉన్నాను. కానీ ఆయన పోయిన 10 రోజుల తర్వాత ఒక మెసేజ్ వచ్చింది నాకు, మా వాళ్ళు ఎవరో పంపించారు. ఆ మెసేజ్ చదివిన తర్వాత నాకు కొంత ధైర్యం వచ్చింది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, స్వామి చెప్పినటువంటి మాటలు వింటూ ఆయన చెప్పినవన్నీ కూడా ఏవేవి నిర్వర్తించమన్నారో, ఫస్ట్ హ్యూమన్ వాల్యూస్ ప్రోగ్రామ్ లో ఆయన ఇచ్చిన ట్రైనింగ్ లో నేను ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ని కనుక అప్పుడు చెప్పిన మాటలన్నీ ఒక్కసారి సినిమా రీల్ లాగా నా కళ్ల ముందు తిరిగినాయి. స్వామి ఎప్పుడు కూడా యువర్ లైఫ్ ఇస్ మై మెసేజ్ అని చెప్పారు. కనుక ఆయన ఏ విధంగా ఆచరించి చూపించారో ఆ విధంగానే ఈ రోజున మనం కూడా ప్రవర్తించి, ఎందుకంటే ఆచార్యుడు అనేవాడు ఆచరించి చూపేవాడే ఆచార్యుడు అనేసి చెప్పారు. కనుక వృత్తిరీత్యా కూడా ఉపాధ్యాయులు అవటం వలన తప్పకుండా ఆయన ఆచరించి ఏది చూపారో ఏది చేయమని చెప్పారో దాన్ని బాధ్యతగా నిర్వర్తించడమే నా యొక్క ధర్మం అనేసి నేను అనుకుంటూ ఉన్నాను.
1: స్వామి, మానవ దేహం దాల్చి వచ్చాడు, నేను మానవ మాత్రురాల్ని అని దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు, నీలోనే ఉన్నాను అని స్వామి చెప్పింది గుర్తొస్తున్నా బాధని ఆపుకోలేకపోయారు. స్వామి ఇచ్చిన ట్రైనింగు, స్వామి మాటలు రోజు రోజుకి గుర్తు చేసుకుంటూ ఇప్పుడిప్పుడే ధైర్యం తెచ్చుకుంటున్నారు రాధగారు. మరి పుడుతూనే స్వామి బాల వికాస్ లోనే పుట్టిందా అన్నట్టుగా ఉన్న మన నీరజగారు ఆవిడ స్వామి లేరు అన్న వార్తని ఏ విధంగా తీసుకున్నారో చూద్దాం.
5: సాయిరాం వల్లి ఆంటీ.
1: సాయిరాం నీరజ.
5: స్వామి లేరు అని మాట అసలు చెప్పాలంటే నిజంగా నాకెందుకో చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను చంటి పిల్లగా ఉండేటప్పుడు మా అమ్మ చెప్పింది, స్వామి చెప్పారట, ఈ పిల్ల నా పిల్ల, నువ్వేం బాధపడకు అని. అది ఫస్ట్ ఉగ్గుపాలతో అలా పోసిందా మా అమ్మ, స్వామి ఉన్నారు నీతోటి అన్నట్టు నేను పెరిగాను. ఇంకొక సందర్భంలో మా నాన్నగారికి స్వామి పర్సనల్ గా ఒక మెసేజ్ పంపించారు. నేనెప్పుడూ శర్మ వాళ్ల ఫ్యామిలీ అందరితోటి ఎప్పుడూ వాళ్లతోటే ఉంటాను, వాళ్ల ఇంట వెంట కంట జంట ఉండి కాపాడుతూ ఉంటాను అని నా చిన్నప్పుడు ఇంకొకసారి స్వామి మెసేజ్ పంపించారు. ఈ రెండు సంఘటనలతో పాటు ఇందాక మీరు చెప్పినట్టు బాల వికాస్ లోనే పుట్టి ప్రతి నిమిషము ఇంట్లో స్వామి తప్ప వేరే ఏ ధ్యాస లేకుండా పెరిగాను. నా అదృష్టం కొద్దీ స్వామి కళాశాలలో చదువుకున్నాను 7 సంవత్సరాలు. తర్వాత నా పెళ్ళయ్యాక కూడా స్వామి అన్నది ఎక్కడ ఒక నిమిషం కూడా విడకుండా ఉన్నాను, అలాగే జీవిస్తున్నాను ఇంతవరకు. కాబట్టి టీవీలో ఈ వార్త విన్నాక ఫస్ట్ ఒకసారి అయితే ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నాను, ఎందుకంటే ఇదేమన్నా రాంగ్ న్యూసా కరెక్ట్ న్యూసా. అంతవరకు కన్ఫర్మ్ చేసుకున్నాక ఎస్ అని చెప్పి తెలిసింది. పుట్టపర్తి నుంచి ఫోన్ చేస్తే చెప్పారు ఎస్ అని. అప్పుడు వెంటనే పుట్టపర్తి వెళ్దామా అని అడిగారు మా వారు మా మరిది వీళ్ళందరూ పిల్లలు అందరు. అమ్మ మనం పుట్టపర్తి ఎందుకు వెళ్లడము, స్వామి ఇక్కడ లేరా అన్నా. కాదు కాదు వెళ్దాము అన్నారు. నువ్వొస్తే మాకు ధైర్యంగా ఉంటుంది అని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి వెంటనే పుట్టపర్తి వెళ్లాము. ఆ రోజు రాత్రి 2 దర్శనాలు చేసుకున్నాము, నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకొక దర్శనం చేసుకున్నాము. వెళ్తున్నంతసేపు కార్లో కూడా ఇదే డిస్కషన్, అలా ఎలా చేస్తారండి స్వామి, ఏం చేశారండి స్వామి, స్వామి మనకి ఏం చేయలేదండి, ఎప్పుడూ స్వామి మనతోటే ఉన్నారు, ఏ నిమిషము మనల్ని వదిలిపెట్టి ఆయన వెళ్లలేదు. మనమన్నా ఒక నిమిషం సినిమాకెళ్దామా బయటికెళ్దామా షికార్కెళ్దామా అని ఆలోచించామేమో కాని స్వామి మాత్రము ఎప్పుడూ మనతోటే ఉన్నారు. అలాంటి పరిస్థితిలో నాకొక్కటే అనిపించింది, స్వామిని అలా పడుకున్నప్పుడు చూసినప్పుడు చాలా మంది ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు, కాని నాకొక్కటే అనిపించింది, చిన్నప్పుడు నా చిన్నప్పుడు స్వామి అలా పరిగెత్తుకుంటూ వచ్చేవారా అన్నట్లు అంత గబగబా నడుచుకుంటూ వచ్చేవారు, ఇటు నుంచి అటు నుంచి అటు నుంచి ఎన్ని రకాలుగా ఎలా వచ్చేవారో ఎలా దర్శనం ఇచ్చేవారో ఎప్పుడు ఇచ్చేవారో తెలియకుండా అది చూశాను. తర్వాత కొంచెం నెమ్మదిగా నడవడం మొదలెట్టారు స్వామి, అప్పుడు అది చూశాను. ఆ తర్వాత కార్లో వచ్చారు, ఓహో మహారాజు చక్రవర్తి రాజభోగం అనుభవిస్తున్నారు అనుకున్నారు. ఆ తర్వాత వీల్ చైర్ లో వచ్చేటప్పుడు అనుకున్నా, ఏ జన్మలో ఆ పిల్లలు కోరుకున్నారో స్వామి మీ రథం మేము నడపాలి అని అలా వీల్ చైర్ లో వచ్చారు అని అనుకున్నాను. తర్వాత ఇవాళ ఇక్కడ పడుకున్నప్పుడు చూశాను, అన్ని రోజులు చూసాం మనం స్వామిది నుంచడం కూర్చోవడము ఇలా పెట్టుకోవడం అలా పెట్టుకోవడం ఎన్నో రకాలు చూశాం, కానీ ఆ పడుకున్న రోజు ఒకటి మనం చూడలేదు కదా స్వామిది, అది ఈ విధంగా చూపించావా స్వామి అని అనిపించింది. కాని నాకు ఒక కంటి చుక్క రాలేదు. ఎందుకంటే ఆయన లేరు అన్న పదమే నా జీవితంలో లేదు. ఆయన నాతోటే ఉన్నారు, ఎప్పుడూ నాతోటే ఉంటారు. అదే ధైర్యం నేను నా పిల్లలకి అందరికీ చెప్తూ వస్తున్నాను. కాని మనం ఇప్పుడు ఏం చెయ్యాలి అన్న విషయము ఒక మాట కూడా చెప్పానండి నేను ఒకళ్ళకి. ఏంటండి మనం ఏంటి ఇంకా స్వామి మనతో మాట్లాడరా చేయరా అని అడిగితే, స్వామిది ఒక్క స్పీచ్ అన్నా మీరు విన్నారా అని అడిగాను. విన్నాము అన్న. దాంట్లో మీకు నచ్చిన విషయం ఒక్కటి పాటించండి, స్వామి మనతోటే ఉన్నారు అనిపించి. సో స్వామి ఫిజికల్ గా లేరు అన్నది, ఫిజికల్ అన్న పదము ఇక్కడ స్వామికి మన హ్యూమన్ బీయింగ్స్ లాగా వర్తించదు అని నా అభిప్రాయము. నాకు అసలు ఏ కోసాన ఏ బాధ ఏ దిగులు లేదు. ఏడుపు ఏడవాలా అన్న విషయం కూడా నాకు తెలియలేదు, అర్థం కాలేదు. నాకు ఇలా అనిపించింది వల్లి ఆంటీ.
6: భగవద్గీతలో మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః అన్నాడు. అది మళ్లీ మనకి తిరిగి అర్థం చెప్పడానికే స్వామి ఈ రూపం ధరించి వచ్చారు అని నేను విశ్వసిస్తున్నాను. తను వచ్చిన పని అయిపోయింది, తను రావాలి అనుకున్నారు, ఇప్పుడింక నేను వచ్చిన పని అయింది, ఏం చెయ్యాలి అనే డైరెక్షన్ అందరికీ ఇచ్చాను అని ఒక నమ్మకంతోటే స్వామి ఈ దేహంలోంచి అనంతమైన జ్యోతిలోకి వెళ్లారని నేను నమ్ముతున్నాను.
7: సాయి భక్తుల జీవితం సాయిరాముని సందేశం అన్న అంశంపై శ్రీమతి శేషవల్లి గారిచే నిర్వహింపబడిన చర్చాగోష్ఠి మొదటి భాగం మనం విన్నాం. ఇది రేడియో సాయి స్టూడియో హైదరాబాద్ వారి సమర్పణ. ఇదే సమయానికి రేపు మీరు ఈ చర్చాగోష్ఠి రెండవ భాగం వినగలరు.

0: జీవితమే నాటకరంగం. ప్రబోధాత్మక నాటికలు.
1: రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి జీవితమే నాటకరంగం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మీరు వినబోయే నాటకం నేటి కర్తవ్యం. ఇక ఆలస్యం చేయకుండా నాటకంలోకి వెళ్దామా?

0: ಸತ್ಯಸಾಯಿ ಭಗವಾನ್, ಎಂತಟಿ ದಯಾ ಮಹಿಳು ತಂಡ್ರಿ.
1: ಪಲಿಕೆಡಿದಿ ಭಾಗವತ ಮಠ, ಪಲಿಕಿಂಚೆಡುವಾಡು ರಾಮಭದ್ರುಂಡಟ ಅನ್ನಟ್ಲು. ಸ್ವಾಮಿ, ಮೀರು ಪ್ರೇರೇಪಿಂಚಿ ನಾತೋ ರಚನಲು ಚೇಯಿಸುತ್ತೂ మీ సందేశ వ్యాప్తికి నన్ను పనిముట్టుగా వాడుకోవడం, ఇది నా పూర్వజన్మ సుకృతం స్వామి. ధన్యుణ్ణి స్వామి, ధన్యుణ్ణి.
2: సాయిరాం మూర్తి గారు,
1: సాయిరాం సాయిరాం, రండి రండి రండి. పొద్దునే ఫోన్ చేసి గ్రామసేవకు వెళుతున్నామని చెప్పారు. అవును, గ్రామసేవ నుంచైనా రావడం?
2: అవును మూర్తి గారు, మీతో కొంత సమయం గడపాలని గ్రామసేవ నుంచి నేరుగా మీ దగ్గరికి వచ్చాం.
1: చాలా సంతోషమయ్యా. ఏమిటి, గ్రామ సేవలు బాగా జరుగుతున్నాయా?
3: చాలా బాగా జరుగుతున్నాయి మూర్తిగారు. మహాభినిష్క్రమణ తర్వాత కూడా ఈ గ్రామ సేవలు యథాతథంగా కొనసాగడం పట్ల గ్రామస్తులలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
4: ఇవాళ గ్రామస్తులందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మన ప్రణాళిక ప్రకారం చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమంలో స్వామినామాన్ని ఉచ్చరిస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. సాయినామంతో గ్రామమంతా మారుమోగిందంటే నమ్మండి.
2: గ్రామస్తులలో ప్రస్ఫుటమవుతున్న ఆ స్పందన చూసి మేము తన్మయత్వంలో ఓలాడే మూర్తిగారు.
1: మీలో వ్యక్తమవుతున్న ఈ ఆనందాన్ని చూస్తుంటే ఓ పక్క నాకు సంతోషంగా ఉందయ్యా, మరోపక్క గ్రామసేవలో నేను పాలు పంచుకోలేకపోతున్నందుకు బాధగానూ ఉందయ్యా. ఏం చేస్తాం, మనసు మాత్రం సేవలో పాల్గొవాలని ఉరకలు వేస్తోంది, కాని దేహం మాత్రం అందుకు సహకరించట్లేదయ్యా.
3: మీ దేహం సహకరించడం లేదనే సర్వజ్ఞులైన స్వామి మీకు రచనావ్యాసంగమనే సేవను ప్రసాదించారు.
1: చిన్నవాడివైనా చక్కటి మాట చెప్పావు.
4: ఇప్పుడు మేము వచ్చింది కూడా ఆ సేవ నాశించే మూర్తిగారు.
1: మీరంటున్నదేమిటో నాకు అర్థం కావట్లేదు.
2: మూర్తిగారు, స్వామివారి 90వ జన్మదినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని
5: ఆగస్టు 30వ తేదీ నుంచి
2: సెప్టెంబర్ 4వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పత్తియాత్రను తలపెట్టారండి మన సత్యసాయి సేవా సంస్థల వారు. అందులో భాగంగా స్వామివారి దివ్య సన్నిధిలో, అదే సాయి కుల్వంత్ సభా మంటపంలో నాటకాన్ని ప్రదర్శించే అదృష్టం మనకి లభించింది.
1: అవునా?
4: సాయిరాం. అవును మూర్తిగారు, మీరైతే చక్కని నాటకాన్ని స్వామివారి సందేశాన్ని జోడించి రచించగలరని మీ వద్దకు వచ్చాం.
1: స్వామివారి లీలల్ని అర్థం చేసుకోవడం మనకి సాధ్యం కాదయ్యా.
6: అదేమిటి మూర్తిగారు అలా తన్మయత్వానికి లోనవుతున్నారు?
1: చెప్తాను. మొన్న గురువారం నాడు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో స్వామివారి అవతార వైభవాన్ని నాటకంగా రాయాలి అన్న తలంపు కలిగింది. అది స్వామి సంకల్పమే అన్న దృఢ విశ్వాసంతో స్వామి అవతరణకు ముందు నుంచి, అంటే 1926కు పూర్వం నుంచి నేటి వరకు ఉన్న పరిస్థితులను క్రోడీకరించుకుంటూ నాటకాన్ని వ్రాసి స్వామికి సమర్పించుకుంటున్నాను. ఇంతలో మీరొచ్చారు.
4: అయితే స్వామివారే అదృశ్యహస్తంతో ఇదంతా నడిపిస్తున్నారన్నమాట. ఆహా, సర్వాంతర్యామి మన స్వామి అన్న పరమసత్యం మరొకసారి నిరూపించబడింది.
2: మూర్తిగారు, నాటకం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని కుతూహలంగా ఉందండి, త్వరగా మాకందరికీ వినిపించండి.
1: దానికేం భాగ్యం, మహదానందంగా వినిపిస్తాను. జై బోలో గణేష్ మహారాజ్కి
7: జై,
4: జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి
7: జై.
1: స్వామివారి అవతరణకు ముందు, అంటే 1926కు పూర్వం కలి నేతృత్వంలో అరిషడ్ వర్గాలు ఎలా విజృంభించి స్వైరవిహారం చేస్తున్నాయో కళ్లకు కట్టినట్టు చూపించడంతో నాటకం ప్రారంభం అవుతుంది. అరిషడ్ వర్గాలు, వాటి హైహై నాయకుడైన కలిపురుషుడి సంభాషణ ఈ విధంగా ఉంటుంది.

0: ಅಜ್ಜನ ಕಾಜ್ಜನ ಕಾಜ್ಜನ ಜಜ್ಜನ ಕಾಜ್ಜನ ಕಾಜ್ಜನ ಏ ಕಾಮಂ, ఎలా ఉన్నాయి ప్రజలపై నీ ఆగడాలు? పసపసగా ఉన్నాయా?
1: కసి కసిగా ఉన్నాయి. విందులే విందులు, పసందులే పసందులు. ఈ కామంగారాడికి చిక్కిన మానవులకు ముడులే ముడులు, విడివడని చిక్కుముడులు. కోరికల గుర్రాలకి స్వారీలే స్వారీలు, పగ్గాలు పట్టు తప్పి పతనాలే పతనాలు. మనకు మాత్రం గొత్తుల బెల్లం క్రోధం. మరి నీ విశేషాలు?
0: అగ్నిగుండాలు, ఆరని చిచ్చులు, కక్షలు కార్పణ్యాలు, కుట్రలు కుతంత్రాలు, రాజకీయాలు రణరంగాలతో ప్రపంచ మానవాడిని అట్టుడికించినట్టు ఉడికించేస్తున్నాను. ఇదంతా అనంతమైన నా అరాచక శక్తికి నిదర్శనాలు. నాకు పంచభక్ష పరమాన్నాలు.
1: శరభ శరభ శరభ శరభ, నీ మాటలు వింటుంటేనే కడుపు నిండిపోతుంది. మరి నీకు పంచభక్ష పరమాన్నాలు కావా?
0: లోభం వచ్చాడే, భంబారే భం
2: భంబారే భం.
1: ఏ లోభం, ఎలా ఉంది నీ చేపల వేట?
2: ఎలా ఉందా? అదేం పిచ్చి ప్రశ్న. ఈ లోభం వల్ల పడకుండా తప్పించుకోవడం ఎవరి తరం? తాతకైనా వాని ముత్తాతకైనా.
0: అవునవును, ఆ తర్వాత వల వల విల విల
2: కాసుల చుట్టూ గిరగిరా. ఇప్పుడు భూగోళం సూర్యుని చుట్టూ తిరగడం మానేసి కాసులు కాసులు చుట్టూ తిరుగుతోందా అని అనుమానం వచ్చేటంతగా లోకాన్ని కాసుకి దాసోహం చేశాను. ఇప్పుడు ప్రపంచం అంతటా డబ్బుతోనే గౌరవం, డబ్బుతోనే హోదా.
3: ఏమిటి సమావేశ?
1: ఏ మోహం,
0: జింబారే జిం జిం
4: జింబారే జిం జిం జింబారే జిం జిం జింబారే జిం జిం.
5: ఇప్పుడు మోహం తప్ప మీకేం కనబడటం లేదు. మీరు ఈ మోహాన్ని ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఈ మోహంతో మమేకమవుతున్నారు, మమేకమవుతున్నారు.
1: చాలు చాలు, ప్రజల మీద ప్రయోగించు నీ వశీకరణం. మా మీద ప్రయోగిస్తానంటేనా?
2: ఓ మోహ పొంగవా, నీ అరాచకం ఎలా ప్రబలుతోంది?
5: అవధులు దాటుతోంది. దేశం దేశం మధ్య ద్వేషాగ్నులు, మతం మతం మధ్య మారణ హోమాలు, మనిషికి మనిషికి మధ్య మర్మాలు వైరాలు. దావానలంలా వ్యాపిస్తున్న నా దమన నీతి. ఈ మానవులు నా మోహానికి బలి పశువులు, మోహ వ్యామోహ ప్రలోభాలకు గులాములు సలాములు.
6: నరజాతి చరిత్ర సమస్తం
3: రణరక్త ప్రవాహ సిక్తం.
6: రణరంగం కాని చోటు
3: అణు అణు వెదికినా దొరకదు.
6: వైషమ్యం స్వార్థపరత్వం,
3: ఈర్ష్యా ద్వేషాలు కుటిలత్వం
6: చేస్తున్నాయి ప్రపంచాన్ని అతలాకుతలం.
3: ఇవి మద మాత్సర్యాలైన ఈ కవలలు మ్రోగించిన మారణ యుద్ధ ఫేరీలు.
4: వాహ్ వాహ్ వాహ్ వాహ్.

0: అదిగో బలి పురుషుల వారు ఏం చేస్తున్నారు, రండి స్వాగతం పలుకుదాం.
1: జంబులికల జంబులికల జంబారే, మా నాయకుడికి మా అందరి బొమ్మారే. జంబులికల జంబులికల జంబారే, మా నాయకుడికి మా అందరి బొమ్మారే.
2: ఎలా ఉంది మీ వీర విహారం?
0: అంతా తమదయ ప్రభు. మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది.
2: చాలా చప్పగా ఉంది.
0: ఈనాటి మానవుల పరిస్థితి

0: కర్మ పంకిలమున పడి క్రాలుచుండు మట్టి కల్పును జన్మంబు మానవుండు.
1: భేష్ భేష్, బాగా చెప్పా. మానవుల దీనస్థితిని బాగా వర్ణించా. కానీ నాదు చిన్న సవరణ.
2: చెప్పండి.
1: కర్మ పంకీలమున పడి కాలుచుండు కాదు, కలి పంకీలమున పడి కాలుచుండు.
2: కలి పంకీలమున పడి కాలుచుండు. కలి పంకీలమున పడి కాలుచుండు. కలి పంకీలమున పడి కాలుచుండు.
3: ఏమిటి ఏమిటి ప్రకంపనలు?
4: ఏదో అపశకునంలా ఉంది నాయక.
1: సర్వ అనర్థాలకు మూలమైన మనకు అపశకునమేమిటిరా? ఇటువంటి పిచ్చి ఆలోచనలకు తావీయకుండా విజృంభించండి.
2: అమ్మ బాబోయ్, ఏమిటి ఏమిటి మాయలు, కుట్రలు, కుతంత్రాలు? అరిషడ్ వర్గాలు మానవుల్ని భ్రష్టుపట్టించడానికి ఇంతగా ప్లాన్ చేసుకుంటున్నాయా?
5: మామూలు ప్లాన్ కాదురా బాబు, ఇవన్నీ కలిసి పంచవర్ష ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నట్టున్నాయే.
6: పంచవర్ష ప్రణాళిక అని మెల్లగా అంటావేమిట్రా? దశవర్ష ప్రణాళికో శతవర్ష ప్రణాళికోలా ఉంది వాటి వ్యూహం.
7: బంగారు కొండలు దశము శతము సహస్రము కాదు. మానవుడు తన మనస్సుని స్వేచ్ఛగా విచ్చలవిడిగా వదిలేసినన్నాళ్లు అరిషడ్ వర్గాలు ఇలా పథకాలు వేసుకుని విజృంభిస్తూ మానవాళిపై విజయఢంకా మ్రోగిస్తూనే ఉంటాయి.
2: మరైతే సాయిరాం, వీటి బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి తరుణోపాయం
7: ఏమిటయ్యా? ప్రశ్న. అంతరించిపోతున్న మానవతా విలువల్ని పునరుద్ధరించి కాలగర్భంలో కలిసిపోతున్న సనాతన సంస్కృతికి పూర్వ వైభవాన్ని అందించి అరిషడ్ వర్గాల పెనుతుఫాను తాకిడిలో సతమతమై కొట్టుమిట్టాడుతున్న యావత్ మానవాళిని సంరక్షించేందుకై సర్వదేవతా అతీత స్వరూపాన్ని దాల్చి సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనే ఆయుధాలను చేపట్టి భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయిబాబా అన్న నామధేయంతో ప్రశాంతి నిలయంలో కొలువుతీరి ఉన్నారుగా మన స్వామి. స్వామి అందించిన స్ఫూర్తికి జాగృతులై చైతన్యవంతులై భక్తులంతా ఆధ్యాత్మిక సాధనలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ స్వామి సందేశాన్ని నిరంతరం నెమరు వేసుకుంటూ పురోగమిస్తుంటే సత్య సాయి దివ్య ప్రేమ ప్రకంపనలకి ఆ ధాటికి అల్లల్లాడుతూ అరిషడ్ వర్గాలు తిరోగమించి అచేతనంగా ఎలా పడి ఉన్నాయో చూడండి.

0: ఏరిరా వందిమాగదులు, ఏవిరా స్వాగత వచనాలు, రేయ్ కామం. క్రోధం,
1: హయ్యే నాయక, లోభం, మోహం, మదం, మాస్తర్యం, ఉరి నిన్నరా మాస్తర్యం లేవండ్రా, మన హయ్యే నాయకుడు విచ్చేశాడు.
2: క్షమించండి నాయక.
0: క్షమాపణలు మాటకేం గాని, మీ మీ కార్యక్రమాలు వదిలేసి ఈ మొద్దు నిద్దరేమిటి?
3: పని తక్కువైతే నిద్రే కదా నాయక.
0: బంభారే, చిత్రం విచిత్రం, ఈ కలి కాలంలో ఈ కలి కొలువులో పని తక్కువ అవడం ఏమిటి? తలలు విదిలించండి రా, మత్తు వదలండి, జింభారే చెప్పండి రా. నేను ఈ యుగ శాసనకర్త, పూర్వపు వేదాలన్నీ వాదాల పాలు కాగా ఇప్పుడు నేను చెప్పిందే వేదం. చంచల చిత్తులు చపల మనస్కులు అయిన ఈ యుగ మానవాళికి ప్రవర్తన మార్గదర్శకాలు లేకుండా చేసి అధోగతి పాలు చేయడానికే ఈ నా యుగం. ఈ కలి విజృంభణ ఆపడం ఎవరితరం కాదు. ఏమిటా మౌనం?
4: సర్వదేవతా అతీత స్వరూపమైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ప్రభావం నానాటికి ప్రపంచ మానవాళిపై అధికమవుతున్నది ప్రభు. మన ఆగడాలకు లొంగే వారి శాతం తగ్గుతున్నది.
0: మీరేం భయపడకండి, భగవంతుడు దుష్ట శిక్షణకై అవతరిస్తాడు. అందుకనే ప్రతి ఒక్కరిలోనూ దుష్టత్వాన్ని కొద్దో గొప్పో నింపాను. ఆ దేవుడు దుష్ట శిక్షణ మొదలు పెడితే యావత్ మానవాళి నశించిపోతుంది.
5: ఈ అవతారధ్యేయం దుష్ట శిక్షణ కాదుట ప్రభు, దుష్టత్వ సంస్కరణమట. అందుకనే ఆయుధాలు ధరించకుండా వచ్చారట.
0: ఆయుధాలు లేకుండానా? ఆయుధాలు లేకుండా అవతారమేమిటి?
3: ధర్మరక్షణే అవతార ధ్యేయంగా.
0: వేదోద్ధరణ
1: అంతేకాదు ప్రభు, శీల సంపద లేని విద్యా విధానము, నీతి లేని రాజకీయము, ధర్మచింతన లేని వాణిజ్యము, దానశీలత లేని ధనము, మానవత్వం లేని విజ్ఞాన శాస్త్రము వర్తమాన కాలానికి మహోపద్రవాలు అంటూ హెచ్చరికలు చేసి మానవాడిని మేల్కొల్పుతున్నారు.
6: ముక్కు మూసుకుని సోహం సోహం అంటూ ధ్యానించటమే సాయి సిద్ధాంతం కాదుట ప్రభు. సాధకుడా లే అంటూ నడుం కట్టి సమాజ సేవలో ప్రవేశించేలా చేయటమే సాయి సిద్ధాంతం అని స్వయంగా బాబావారు ప్రకటించారు.
7: సాయిని సంతోషపెట్టేవి, సంతృప్తిపరిచేవి సేవలే. సాయి చెప్పేది సేవలే, చేసేది సేవలే.
0: సాయి చెప్పేది సేవలే, చేసేది సేవలే, అది సాయి సిద్ధాంతం. రాద్ధాంతాలు చేయడం, రణరంగం సృష్టించడం ఈ కలి సిద్ధాంతం. చెప్పండి చెప్పండి, అన్నింటికీ కలిపి ఒక పథకం పన్నుతాం.
4: నా వలన సమాజానికేమి లాభము, ఏమి ఆనందము అని ప్రశ్నించుకోవాలట ప్రభు.
0: నిస్వార్థం నూరిపోస్తున్నారన్నమాట.
1: అవును నాయక, మరో అడుగు ముందుకెళ్లి దైవప్రీతిచే పాపభీతి కలుగుతుంది, అది సంఘనీతికి దారితీస్తుంది.
0: దైవప్రీతి, పాపభీతి, సంఘనీతి, నాకు నచ్చని పదాలు, నేను మెచ్చని పదాలు. ఏవేవో కుట్రలు జరుగుతున్నాయన్నమాట. బ్రహ్మ!
8: ఏమిటి, పిలిచావా?
0: పిలవలేదు, అరిచాను.
8: నా లోకానికి పిలుపులా వినిపించి వచ్చాను. ఇంతకీ నీ అరుపునకు కారణం ఏమిటి?
0: నా ఆధిపత్యం మీద కుట్ర జరుగుతోంది.
8: నీ మీద కుట్ర? అందులో నిన్ను మించిన వారెవరు?
0: బ్రహ్మ, నీవు నన్ను భూలోకానికి వెళ్లి నా ధర్మాన్ని ప్రవర్తింపజేయమని చెప్పావు కదా.
8: అవును చెప్పాను.
0: చెప్పావు కదా, మరి ఇప్పుడు ఆయనెవరో సత్యసాయిబాబా అట. సర్వదేవత అతీత స్వరూపుడట. నా శిష్యగణం అరిషడ్వర్గాల ఆగడాలు సాగనీయడం లేదు.
8: మరి భగవంతుడు ఆయన ధర్మం ఆయన నిర్వర్తించాలిగా.
0: సృష్టి రహస్యం తెలిసినవాడిగా నిన్నే అడుగుతున్నా, కలిపురుషుడిగా నా కాలపరిమితి ఎంత?
8: 4,32,000 సంవత్సరాలు.
0: అప్పటిదాకా నా రాజ్యం నేను ఏలుకోకుండా ఈ కలి ప్రథమ పాదంలోనే కల్పించుకోవడం ఏమీ బాగాలేదు.
8: ప్రథమ పాదంలోనే అంటే 5,000 సంవత్సరాలు గడిచాయో లేదో నీవు విజృంభించి మానవాళిని పతనావస్థకు చేరుస్తుంటే భగవంతుడు ఊరుకుంటాడా?
0: ఊరుకోక యజ్ఞయాగాదులతోనూ ఒంటికాలి తపస్సులతోనూ ముక్తిని పొందడానికి ఇది కృత త్రేత ద్వాపరయుగ కాలం కాదు, కలికాలం. భజనలు పురాణాల కాలక్షేపాలతో గట్టెక్కడం కల్లా.
8: అందుకనేగా భజనలకు పురాణాలకు సేవను జోడించారు.
0: సేవా సేవా సేవ. ఇందాక మా శిష్యగణం, ఇప్పుడు నువ్వు. అదే స్మరణ. బంభారకా, జపతపాదుల కన్నా యజ్ఞయాగాదుల కన్నా గొప్పదా ఈ సేవ?
8: పదము చిన్నదే కాని అర్థము అమోఘం. సేవే ఆధ్యాత్మిక సాధన, దైవ సన్నిధికి చేర్చే రాజమార్గమిది. అందుకని సేవను ఒక ఉద్యమంలా చేపట్టాడు అవతార పురుషుడు.
0: ఆగు బ్రహ్మ, కాస్త ఆగు. ఈ సేవలో పాల్గొనేవారంతా ఆయన భక్తులే కదా. ఆయనను నమ్మి కొలిచేవారిని అనుగ్రహించి తరింపచేయక మళ్లీ ఈ సేవలు బోధలు ఎందుకు?
8: అందుకనే స్వామి, అన్నీ నా చేతిలోనే ఉన్నాయి కాని పురుషార్థం అనే ప్రయత్నం లేకుండా దివ్యత్వం అనుగ్రహించడానికి వీలు కాదు. ఇదొక శాసనం అని అంటారు.
0: ఏదో మెలికెలా ఉంది. వినడానికి ఇదంతా బాగానే ఉంది. ఇలా ఎంతకాలం చేస్తారు? ఎంతమందికి చేస్తారు?
9: చాలా సేవలు చాలా మందికి చేస్తున్నారు నాయకా.
0: ఏమిటో, అంతా వింతగా ఉంది. మున్ను ఏ అవతారములోనూ ఇటువంటివి కనీ విని ఉండలేదే.
8: అదే ఈ మహావతారుని ప్రత్యేకత.
0: కాస్త అవకాశం వస్తే వెనకేసుకొస్తావు గాని మా శిష్యుల్ని చెప్పని. వారికి నచ్చిన ఆ గొప్ప సేవ ఏమిటో?
10: గ్రామసేవలు ప్రభు.
0: అయితే పర్వాలేదు, చేసుకోని. పోనీలే పాపం, గ్రామాలను వారికి వదిలి పట్టణాలపై పడి విజృంభించండిరా. అక్కడ మురికివాడలకేమన్నా కరువా?
3: అక్కడ సేవలు చేస్తున్నారు నాయక. ఆంగ్లంలో ఏదో పేరు చెప్పారు, ఏరియా ఇంప్రూవ్మెంట్.
0: ఒరేయ్ మందమతులు, అయితే నగరాలు మహానగరాలపై పడండి.
1: అక్కడ అంతే కలిపురుష? నగర సంకీర్తనలని, భజనలని, సామూహిక సత్యసాయి వ్రతాలని ఎన్నెన్నో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అలాగే పిల్లలకు బాల వికాస తరగతుల ద్వారా నీతివంతమైన విద్యను బోధిస్తూ సత్ప్రవర్తన నేర్పుతున్నారు.
0: బుద్ధిహీనులారా, ఇంత విశాలమైన దేశంలో చోటే కరువైందా? విజృంభించండిరా కొండ సీమలలో, గిరిజన ప్రాంతాలలో.
9: అక్కడా ప్రయత్నించాను నాయక. వారికి రోడ్ల నిర్మాణం, రక్షిత మంచినీరు, వ్యాధుల నుండి కాపాడే టీకాలు మందులు వైద్య శిబిరాల్లో ఇస్తూ, ఆరోగ్య సూత్రాలు బోధిస్తూ, వారు వ్యవసాయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను, దిగుబడిని అమ్ముకునే మెళుకువలను చెబుతూ వారిని జాగృతం చేస్తున్నారు నాయక.
0: ఈ విశాల ప్రపంచంలో ఈ భారతదేశం ఎంత ఎంత. ఈ దేశాన్ని సత్యసాయిబాబాకు వదిలి.
10: సత్యసాయిబాబా వారు అనాలట నాయక.
0: సరేలేవయ్యా, సత్యసాయి బాబా వారికే వదిలి మిగిలిన ప్రపంచంపై వీరవిహారం చేద్దాం.
3: అది హుళక్కే నాయక. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు 180 దేశాలలో 2,200 సాయి కేంద్రాలలో తమ భక్త సేవక బృందాలను ఏర్పాటు చేసుకుని సర్వ మానవాళిలో ఉన్న దివ్యత్వాన్ని మేలుకొల్పుతూ మానవ సోదరత్వమును, దైవ పితృత్వములను ఇరుకపరుస్తూ అందరిలో దివ్య ప్రేమతత్వాన్ని నెలకొల్పుతున్నారు.
1: దేవుడు లేడని వాదించే కమ్యూనిస్టు దేశాలలోనూ, పరబ్రహ్మ సాకార రూపాన్ని తలంచి స్మరించి పూజించని ముస్లిము దేశాలలోనూ సైతం శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఏర్పాటు చేసి జనజీవన స్రవంతిపై సత్ప్రభావాన్ని చూపిస్తున్నారు ప్రభు.
0: అంతేనా, ఇంకా చెప్పేదేమన్నా ఉందా?
7: ఇంకా పశువైద్య సేవలు, పారిశుద్ధ్య సేవలు,
9: త్రాగునీరు సేవలు, సాగునీరు సేవలు,
5: దీనజనోద్ధరణ సేవలు, కుష్ఠరోగుల సేవలు,
3: స్వయం ఉపాధి పథకాలు, అమృత కలశాలు,
11: వికలాంగుల సేవలు, యువజన సేవలు.
0: ఆపండి, బ్రహ్మ కన్నా ఎక్కువ చేస్తున్నారు మీరు.
12: ఎక్కువేమీ చేయలేదు, వీళ్లు చెప్పింది తక్కువే. చేస్తున్న సేవలు ఇంకా చాలా ఉన్నాయి.
0: సరే బ్రహ్మ, ఈ సేవలలోనే పడిపోతుంటే భక్తులకు ఇక ధ్యానానికి సాధనకు సమయం ఎక్కడ?
12: కలి, ఇప్పుడు నిన్ను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నువ్వు ప్రజలకు సాధనకు సమయం ఎక్కడా అని ఆలోచిస్తున్నావంటే భలే భలే ఆశ్చర్యంగా ఉంది. అరిషడ్వర్గాలు అభినందించండి రా మీ నాయకుణ్ణి.
0: సరేలే, ఆపండి రా, ఆపండి. బ్రహ్మ, సాధనకు సమయం ఎక్కడంటే ఈ గొడవంతా ఏమిటి బ్రహ్మయ్య?
12: ఇది నీలో వచ్చిన మార్పునకు అభినందన.
0: ఏమిటో, నాకు అంతా అయోమయంగా ఉంది.
12: అందుకనే తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాను.
0: నా యుగంలో నన్ను జాగ్రత్త పడమనటం విచిత్రంగా ఉంది.

0: ఆహా ఆహా, నాటకంలోని ఈ భాగం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది.
1: అవును మరి, ఎవరి అనుగ్రహం లేకపోతే ఈ సకల జగత్తులో గడ్డి పరక కూడా కదలలేదో? ఆయనతోనే పెట్టుకున్నాడు ఆ కలిపురుషుడు.
2: భలే భలే, కలిపురుషునికే కష్టాలు. చాలా బాగుంది. నిజంగా స్వామి అవతరించి మనల్ని సన్మార్గంలో నడిపించకపోతే మనమందరం ఎంత అజ్ఞానంలో మునిగిపోయేవారమో కదా అని అనిపిస్తోంది.
3: అవునర్రా, ఒక మారుమూల గ్రామంలో ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి అతి సాధారణమైన జీవన విధానాన్ని అవలంబించి బాలుడిగా, స్నేహితుడిగా, విద్యార్థిగా, కుమారుడిగా, మనువడిగా, తమ్ముడిగా అన్ని పాత్రలలోనూ ఆదర్శవంతంగా ప్రవర్తించి యావత్ మానవాళికి సత్ప్రవర్తన అంటే ఇది అని చూపారయ్యా మన స్వామి. అంతేకాక కన్న తల్లికి ఇచ్చిన మాటకు కట్టుబడి తను పుట్టి పెరిగిన పల్లెనే స్థిర నివాసం చేసుకుని యావత్ మానవాళిని తన వద్దకు రప్పించుకున్న ప్రేమమూర్తి మన స్వామి.
0: అవును మూర్తిగారు, స్వామి మనందరి మనసుల్లో నాటిన ప్రేమ విత్తనాలు మహావృక్షములై ప్రపంచంలో అందరికీ సేవాఫలాన్ని అందిస్తున్నాయి.
1: కరెక్ట్ గా చెప్పావు సోదరా. జగత్తులోని స్వార్థం, అనైక్యత, తీవ్రవాదం, మతఛాందసం వంటి అనేక రుగ్మతలకు స్వామి సందేశమే మంచి తరుణోపాయం. ఏమంటారు మూర్తిగారు?
3: నువ్వన్నది 100% నిజం. స్వామి తన 86 వసంతాల అవతార ఉద్యమంలో ప్రతి నిమిషాన్ని, ప్రతి క్షణాన్ని భక్తులను, విద్యార్థులను చైతన్యవంతులను చేసే నిమిత్తమై వెచ్చించారు.
2: అలా చైతన్యవంతులమయ్యే కదా మూర్తిగారు మనం ప్రతి ఆదివారం ఏదో ఒక సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాము.
3: కార్యక్రమాల్లో పాల్గొన్నంత మాత్రాన సరిపోదు మిత్రమా. స్వామివారి మహాభినిష్క్రమణ తర్వాత స్వామి సందేశాల్ని మనం నిత్యం మననం చేసుకోకపోతే ఆ కలి ప్రభావం మన మీద కూడా పడొచ్చు.
0: ఏమంటున్నారు మూర్తిగారు? ఆ కలి ప్రభావం మన మీద పడ్డమా?
4: కొంచెం అర్థమయ్యేటట్లు వివరించండి సార్.
3: వివరించడం ఎందుకు? చూడండి,

0: అరిషడ్వర్గాలు మహాభినిష్క్రమణతో మన అడ్డంకులన్నీ తొలగిపోయినాయి కదా, ఇంకా నీరసమేమిటి?
1: మహాభినిష్క్రమణ జరిగినా భక్తులు ఆయన మార్గాన్నే పాటిస్తున్నారు.
0: అంటే
2: భక్తులు ప్రతి ప్రవర్తనలోనూ ఆచితూచి అడుగులేస్తున్నారు ప్రభు.
3: ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి ప్రభు.
0: ఇదంతా తాత్కాలికం, ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు. త్వరలోనే ఆవేశాలు చల్లారి మళ్లీ పాత కథే పునరావృతమవుతుంది.
4: శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సేవా కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా రూపొందించుకుని భక్తులు అనునిత్యం ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని పునీతులయ్యే విధంగా అమలుపరుస్తున్నారు ప్రభు.
5: మాటిమాటికి పిలుపులేమిటి?
0: నీకొక సూటి ప్రశ్న. శ్రీ సత్యసాయి భగవానుల అవతార పరిసమాప్తి తరువాత?
5: అవతార పరిసమాప్తి అనేది కేవలం ఒక భ్రమ. భగవంతుడు కాలాతీతుడు. నీవే ఆలోచించు, నారసింహ రామకృష్ణాదులు యుగాలు మారినా భక్తులను తమ తమ అనుభూతులలో ఆదుకుంటూనే ఉన్నారుగా. శ్రీ సత్యసాయి భగవానుల మహాసమాధి అనంతరం ఎందరెందరో భక్తులకు ఎన్నెన్ని అనుభూతులను ప్రసాదిస్తున్నారో నీ శిష్య పరమాణువులు నీకు చెప్పే ఉంటారు. యావత్ ప్రపంచ భక్తజనులకు కొండంత అండగా నిలుస్తోంది శ్రీ సత్యసాయి సేవా సంస్థ.
0: ఆగు బ్రహ్మ, ఇంకా చాలించు. సృష్టి చేయడమే నీ వంతు, యుగధర్మాన్ని నిర్వర్తించడం నా వంతు. ఇదిగో చెబుతున్నాను విను. సత్యసాయి సేవా సంస్థను ఒకదాన్ని స్థాపించి సేవలు నేర్పబట్టే కదా, ఈ సేవలన్నీ చేసి తరిస్తున్నారు, నా ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఆ సంస్థపై అరిషడ్ వర్గాలను ప్రయోగించి భక్తులపై ప్రజలపై నా వీర విహారాన్ని యథేచ్ఛగా పునరుద్ధరిస్తాను. వారు నా ప్రభావానికి ఎలా తట్టుకుంటారో చూస్తాను. కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు పదండి, రణభేరి మోగించండి. ఓ
2: అవతార పరిసమాప్తి అని సేవా సంస్థలపై తన ప్రభావాన్ని చూపిస్తానని అంటున్నాడు.
6: సరేలే, కలిపురుషుడు నైరాశ్యంతో అన్న మాటలవి.
7: నిత్యం సంస్థల కార్యక్రమాలలో నిమగ్నమై ఉండేవాళ్లం మనల్ని కలి ఏం చేయగలడు?
8: కలిని అతని ప్రభావాన్ని అలా తీసిపడేయకండి. స్వామివారి మహాభినిష్క్రమణ తరువాత కలి విజృంభించేందుకు మనకు మనమే అవకాశం ఇస్తున్నామేమో. ఒక్కసారి మనం అందరం ఆత్మవిమర్శ చేసుకోవాలి.
2: అదేమిటి మూర్తిగారు అలా అంటారు? ప్రత్యక్షంగా స్వామివారి దర్శన స్పర్శన సంభాషణలు పొందినవారం మనం. నిత్యం సంస్థ కార్యక్రమాల్లో పాల్గొనేవారం మనం. ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా?
6: అవునవును, చిన్నప్పటి నుంచి బాల వికాసులో తర్ఫీదు పొందాం. ప్రశాంతి సేవలలో గ్రామ సేవలలో పాల్గొంటాం. ఆ కలి మనల్నేమీ చేయలేడు. ఏమంటారు?
7: సత్యసాయి సేవా సంస్థలలో సుశిక్షితులైన సేవాదళ కార్యకర్తలుగా తీర్చిదిద్దబడ్డవారం మనం. ఆ కలి నీడ కూడా మన మీద పడదు కాకపడదు.
8: మీరు చెప్పింది నిజమే, కాని కార్యక్రమాలలో పడి మనందరం చేయవలసిన అత్యంత ముఖ్యమైన పనిని మర్చిపోతున్నామేమో అనిపిస్తోంది. నేడు సంస్థలలో స్వామి సేవా కార్యక్రమాలలో పాల్గొనే అందరం తప్పనిసరిగా గుర్తుంచుకోవలసిన విషయమేమిటో తెలుసా? నా జీవితమే నా సందేశం అని చాటి చెప్పిన స్వామి మన సంస్థలకి ఎన్నో దివ్య సందేశాలను అందించారు. మన సంస్థలకి స్వామి సందేశమే గుండె, గుండెలాంటిది. అటువంటి అద్భుతమైన సందేశాలను నిత్యం వింటున్నామా? స్వామి రచించిన వ్యాసాంగాన్ని చదువుతున్నామా? వినిన దాన్ని ఆచరిస్తున్నామా? మనం చేసే ప్రతి పని, ప్రతి కార్యం స్వామికి, కేవలం స్వామికే ప్రీతికరంగా ఉండేటట్లు చేపడుతున్నామా? ఈ విషయాలు మనం అత్యవసరంగా ఆత్మవిమర్శ చేసుకోవాలి.
2: అదేంటండి అలా అంటారు? భజనల్లో, సేవా కార్యక్రమాల్లో?
8: అదేనయ్యా నేను చెప్తున్నది. స్వామి ఒక యువ బృందానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమన్నారో తెలుసా?
6: చెప్పండి చెప్పండి మూర్తి గారు.
8: ఆ యువ బృందం అనేక గ్రామాలలో సేవలు చేసి ఆ సేవా చిత్రాలను, నివేదికను చూపిస్తే స్వామి ఇలా అన్నారు. శ్రద్ధగా వినండి. సాయి భక్తులైన అందరూ మనస్సులో ముద్రించుకోవలసిన మాట ఇది. బంగారు, ఈ నివేదికలు కాదు నాకు కావలసింది. ఇన్ని సేవలు చేశారు సరే, కాని మీలో ఇంత ఇంత మార్పైనా వచ్చిందా అని అన్నారు. చూశారా, సేవలు కార్యక్రమాలు చేయవలసిందే, కాని యాంత్రికంగా కాకుండా విశాల భావాన్ని మనసులో నింపుకుని అందరిలో స్వామిని చూడగలగాలి. అప్పుడే స్వామి సంతోషిస్తారు.
2: ఆహా, అంటే స్వామికి మనలోని మార్పే ముఖ్యం.
6: అవును, స్వామి ఎన్నోసార్లు చెప్పారు క్వాంటిటీ కాదు క్వాలిటీ ప్రధానమని.
8: అందుకే యాంత్రికంగా కార్యక్రమాలు చేసుకుంటూ పోతే ఆ కలి తన అనుచరగణంతో మనపై విజృంభించి మన మనస్సులలో తిష్టవేసి మనలో కూడా అనైక్యత, పదవీ వ్యామోహం, ఈర్ష్యాసూయలను రెచ్చగొట్టి స్వామి అందించిన స్ఫూర్తికి విఘాతం కల్పిస్తాడు.
7: చాలా చక్కగా చెప్పారు సాయిరాం. మనం అందరిలో స్వామిని చూడగలిగితే స్వామి ఎంతో ఆనందిస్తారన్నమాట.
2: అవును, అనునిత్యం మన ఇంట వెంట జంట ఉండి కాపాడే మన స్వామిని ఆనందింపజేసే మార్గం అదే.
6: మనందరం మనలోనూ సంస్థలలోనూ అనైక్యత, అసమానతలను ఏమాత్రం దరిచేరనియ్యకూడదు.
8: బాగా అర్థం చేసుకున్నారు. మనం మన సంస్థలలోని సభ్యులంతా ఏకతాటిపై నడుస్తూ అందరినీ ప్రేమిస్తూ అందరినీ సేవిస్తూ అణు అణువులో స్వామిని దర్శిస్తూ సమాజ హితాన్ని కాంక్షిస్తూ సమస్తలోకా సుఖినో భవంతు అని ప్రార్థిస్తే అంతకన్నా మన స్వామికి ఆనందం ఏముంటుంది?
2: ఈరోజు నిజంగానే ఒక శుభదినం. ఎందుకంటే రాబోయే 90వ జన్మదినోత్సవ వేడుకల్ని స్ఫూర్తిదాయకంగా విశాల భావంతో స్వామివారి సందేశాన్ని ఆధారం చేసుకుని జరుపుకోవాలని తెలియజేశారు.
6: స్వామివారి 90వ జన్మదినోత్సవం నాడు స్వామికి మనలోని ఆధ్యాత్మిక పురోభివృద్ధిని, ఐకమత్యాన్ని కృతజ్ఞతలతో కానుకగా సమర్పిద్దాం.
7: నేటి నుంచే ఆ కానుకను అందించే విధంగా మన సంకల్పాలను, మన మార్గాన్ని తీర్చిదిద్దుకుందాం. సత్యయుగ స్థాపనలో మన వంతు బాధ్యతను నిర్వర్తిద్దాం. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి.
9: జై.

ఇంతవరకు మీరు జీవితమే నాటకరంగం కార్యక్రమంలో భాగంగా నేటి కర్తవ్యం నాటకాన్ని విన్నారు. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మళ్లీ మిమ్మల్ని కలుసుకుంటాం. అంతవరకు సెలవు. సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. అధ్యాత్మ విద్యా విద్యానాం. విద్యలన్నింటిలోకి ఆత్మవిద్యే ప్రధానం. ప్రాపంచిక విద్య పారమార్థిక విద్యను జోడించి నేటితరం యువతీ యువకులను సన్మార్గంలో నడిపిస్తున్నది సత్యసాయి విద్యా ఉద్యమం. నేటి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికి ఎన్నో వేల మంది విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దింది. సమాజ అభ్యుదయానికి, దేశ ప్రాపంచిక శాంతికి అటువంటి విద్యార్థులే అవసరమని స్వామి ప్రబోధ. మరి ఈ విద్యా ఉద్యమానికి నాంది 1968లో స్వామి ప్రారంభించిన అనంతపురం శ్రీ సత్యసాయి మహిళా కళాశాల అన్నది గమనార్హం. ఈ సంవత్సరం అనంతపురం కళాశాల స్వర్ణోత్సవం జరుపుకుంది. ఇది మనందరికీ ఎంతో ఆనందభరితమైన వేడుక. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల నాంది ప్రస్తావన, కళాశాల భవన నిర్మాణం, భవన ప్రారంభోత్సవం, అభివృద్ది సోపానాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల, ఇతర సిబ్బందుల అనుభవాలు, ఇంకా మరెన్నో అనుసంధాన అనుభవాలను శ్రోతలందరికీ అందిస్తూ రేడియో సాయి తెలుగు బృందం జూలై 20-21వ తేదీల్లో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను పలు శీర్షికలలో సమర్పించింది. వాటి పునఃప్రసారాన్ని శ్రోతలకు ఇప్పుడు అందిస్తున్నాం. జూలై 8న కళాశాల భవన ప్రారంభోత్సవం సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను కళాశాల ప్రాంగణంలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుత విద్యార్థులు, అధ్యాపకులు కళాశాల పూర్వ విద్యార్థులను, ఉపాధ్యాయులను, ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా ఆహ్వానించి స్వర్ణోత్సవ సంబరాలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఆనాటి కార్యక్రమాల వివరాలను, వచ్చిన వారి ఆనంద అనుభవాలను, నిర్వాహకుల మనోభావాలను ఆత్మీయ కలయిక అనే శీర్షికపై జూలై 20వ తేదీ రేడియో సాయి తెలుగు బృందం ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో సమర్పించింది. ఆ కార్యక్రమ పునఃప్రసారాన్ని ఇప్పుడు వినండి.

0: స్వప్న, సాయి కుల్వంత్ హాల్ నుంచి లైవ్ ప్రోగ్రాం ప్రసారం చేయడానికి ముందు మనం శ్రోతలకి అనంతపురం మహిళా కళాశాల పూర్వ విద్యార్థినులు, ప్రస్తుత విద్యార్థినుల ఆత్మీయ కలయికపై కార్యక్రమాన్ని ప్రసారం చేస్తామని చెప్పాం, గుర్తుంది కదా? మరి ఆ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా?
1: తప్పకుండా లలిత. ఈ ఏడాది అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇటీవల అంటే జూలై 8వ తేదీ నాడు ప్రస్తుతం అక్కడ విద్యని అభ్యసిస్తున్న విద్యార్థినులు కళాశాల పూర్వ విద్యార్థినులు అధ్యాపకులను ఆహ్వానించి ప్రేమగా పలకరించి సన్మానించి వేడుకలు జరిపారు.
0: ఆ రోజు అంటే జూలై 8 ఆదివారం ఉదయాన్ నుంచే అనంతపురం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ మహిళా కళాశాల ప్రాంగణం కోలాహలంగా ఉంది. స్వాగత తోరణాలు, జెండాలు రెపరెపలాడుతున్నాయి. ప్రాంగణమంతా చూడముచ్చటగా తీర్చిదిద్దిన రంగురంగుల ముగ్గులు చాలా కాలం తరువాత స్వంత ఇంటికి వస్తున్న అక్కల పట్ల చెల్లెళ్ల ప్రేమను ప్రతిబింబిస్తూ కనిపిస్తున్నాయి. కార్యక్రమానికి వచ్చిన పూర్వ విద్యార్థినులు ఆనందంతో వెలిగిపోతున్న ముఖాలతో నవ్వులు పూయిస్తూ సుపరిచితమైన తమ కళాశాల ప్రాంగణంలో పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ సందడి చేస్తున్నారు చూడు.

0: స్వర్ణోత్సవ వేడుకలు కలశస్థాపనతో ప్రారంభమయ్యాయి. కళాశాల విద్యార్థినులు మంగళ వాద్యాలతో బ్యాండ్తో కలశాన్ని స్వాగతించారు. భగవాన్ బాబావారి విశ్రాంతి గది నుండి విద్యార్థినులు కలశాన్ని జ్యోతులని తీసుకునిరాగా కళాశాల నుండి ఆడిటోరియం వరకు వేద పఠనంతో శోభాయాత్ర జరిగింది. శోభాయాత్రలో కాలేజ్ అధ్యాపక బృందం పూర్వ విద్యార్థినులు పాలు పంచుకున్నారు.
1: ఆ తర్వాత కళాశాల పూర్వ విద్యార్థి ప్రస్తుతం కాలేజ్ డైరెక్టరు అయిన ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ గారు, వారితో పాటు హాస్టల్ వార్డెన్ టిఆర్ రాజేశ్వరి గారు జ్యోతి ప్రజ్వలనం చేశారు. భగవాన్ బాబావారు విద్యార్థినులను ఉద్దేశించి అత్యంత వాత్సల్యంతో రాసిన ఒక లేఖ ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ జరిగింది. స్వప్న, స్వామి తమ స్వర్ణోత్సవ జన్మదిన సందర్భంలో రాసిన ఆ లేఖ కనుమరుగై తిరిగి కళాశాల స్వర్ణోత్సవ వేడుకల సమయంలో బయటపడటం స్వామి ప్రదర్శించిన దైవలీల కాక మరేమిటి చెప్పండి?
0: నిస్సంకోచంగా అది స్వామి లీలే.
1: ఆ తరువాత కాలేజీ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ గారు కాలేజ్ నెలకొల్పడంలో స్వామి ఉద్దేశాన్ని వివరించారు. ఆ సభా కార్యక్రమం ముగిశాక ఇంకా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగాయి.
0: లలిత, అదే రోజు కార్యక్రమాల అనంతరం నాటి నేటి అధ్యాపకులు, విద్యార్థినులు, ఇతర సిబ్బంది మన రేడియో సాయితో తమ జ్ఞాపకాలను, అనుభవాల్ని పంచుకున్నారు. ముందుగా ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ గారు స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించాలి అనే సంకల్పానికి ప్రేరణ ఏంటి, అది ఎలా కార్యరూపం ధరించింది అన్నది వివరించారు.
2: యాక్చువల్లీ నేను జూన్ 1 లాస్ట్ ఇయర్ నేను చార్జ్ తీసుకున్నాను యాజ్ డైరెక్టర్ ఆఫ్ ద క్యాంపస్. యాక్చువల్లీ దానికంటే ఒక నెల ముందు నాకు అట్లా ఒకసారి ఆ థాట్ వచ్చింది. ఇప్పుడు మేము ఆల్రెడీ ఎంటర్ అవుతున్నాము 50th ఇయర్ లో, కానీ మళ్ళీ ఆ థాట్ మళ్ళీ వెళ్ళిపోయింది నా మనసు నుంచి. కానీ 1st week ఆఫ్ జూన్ నేను అక్కడ నా డైరెక్టర్ ఆఫీస్లోనే కూర్చున్నప్పుడు నాకు మళ్ళీ స్వామినే గుర్తు చేస్తున్నారని నేను అట్లా అనుకుంటున్నాను. ఎందుకంటే స్వామికి ఈ సెలబ్రేషన్స్ కావాలా, ఎవరు గుర్తు చేయాలా, నేనే కదా. ఎందుకంటే నేను 50 ఇయర్స్ నుంచి, నేను 50 ఇయర్స్ లో 46 ఇయర్స్ నేను స్వామి దగ్గర ఈ క్యాంపస్ లో ఉన్నాను. ఓకే, ఫ్రమ్ హై స్కూల్ డేస్ టు ఇప్పుడు డైరెక్టర్షిప్. సో మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ టైం నేనే ఉన్నాను కదా ఇక్కడ ఈ క్యాంపస్ లో. సో స్వామి నాకు ఆ థాట్ ఇచ్చినారు, ఓ ఇప్పుడు 50 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాము, 2018 నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుందని. సరే అయితే ఇంకా మేము ఏదో ఒక సెలబ్రేషన్ చేయాలని నేను ఆడిటోరియంలో అనౌన్స్ చేస్తున్నాను అందరి ముందు ప్రేయర్ టైంలో నెక్స్ట్ డే, ఇట్లా మేము సెలబ్రేట్ చేయాలా అని. సో మీరందరూ మీరు ఐడియాస్ ఇవ్వండి, మేము చేస్తాము. ఎందుకంటే ఇది 1st ఇన్స్టిట్యూషన్ స్వామి ఓపెన్ చేస్తున్నారు. సో స్వామి కూడా మాకే థాట్ ఇచ్చినారు కదా, వేరే వాళ్ళు ఎవరు మాకు గుర్తు చేయలేదు. సో స్వామికి ఇష్టం ఉంటుంది, మేము చేస్తే బాగుంటుందని. ఎందుకంటే ఇది పెద్ద కార్యం, యాక్చువల్లీ ఎడ్యుకేషన్ మిషన్ చాలా పెద్ద కార్యం స్వామి టేకప్ చేస్తున్నారు. ఎందుకంటే 1st యూత్కి మేము బాగా చేస్తే ఫుల్ దేశం కూడా బాగా అయిపోతుంది. సో ఆ భావంతో స్వామి స్టార్ట్ చేసినది, మేము సెలబ్రేట్ చేయాలా. ఎందుకంటే అది మాకే తెలుసు, దోస్ ఆర్ ద స్టూడెంట్స్ ఆఫ్ దిస్ క్యాంపస్, మాకు తెలుసు ఎంత స్వామి మాకు ఇచ్చారు. వాళ్ళ జీవితం ఫుల్లీ చేంజ్ అయిపోయింది స్వామి వల్లనే ఈ క్యాంపస్ కి వచ్చిన తర్వాత. సో ఎనీవే, తర్వాత నేను నా రూమ్కి వాపస్ వచ్చిన తర్వాత నేను అట్లా ఆలోచిస్తున్నాను ఎట్లా చేయాలా ఏం చేయాలని. అప్పుడే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సత్యసాయి ఆర్గనైజేషన్ వాళ్ళు నాకు వేరే ఇన్విటేషన్ ఇచ్చేకి వచ్చినారు. అప్పుడు నేను మెన్షన్ చేశాను, సార్ ఇట్లా మాకు 50 ఇయర్స్, అవును కదా 50 ఇయర్స్ అవుతా ఉంది అని, మాకేమైనా వర్క్ ఇస్తే మేము చేస్తాము అని. సో నేనేమనుకున్నాను, స్వామి అట్లా వాళ్ళకి ఎందుకు పంపించినారు, వాళ్ళు కూడా అనంతపూర్ టౌన్ నుంచే కదా వచ్చేది. స్వామి కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు టౌన్ లోనే ఉండేది 1st గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్. సో వాళ్ళు చాలా ఖుషి అయిపోయినారు, చాలా బాగుంది, మంచి అవసరం, మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని. సరే చెప్పండి ఏమైనా కావాలంటే మేము చేయాలి. తర్వాత నేను మళ్ళీ స్టాఫ్ మీటింగ్ పెట్టాను, అందరూ వాళ్ళ వాళ్ళ ఐడియాస్ ఇచ్చినారు. కానీ ఏమి చేసే ముందు ఫస్ట్ రిజిస్ట్రార్కి ఎవరికైనా చెప్పాలి కదా, పెద్దవాళ్ళకి, అడ్మినిస్ట్రేషన్. సో నేను రిజిస్ట్రార్కి ఫోన్ చేసి చెప్పినాను, ఇట్లా సార్ ఇప్పుడు 50th ఇయర్ మేము ఎంటర్ అవుతున్నాము, జూన్లో 22nd జులై మేము ఒక చిన్న ఫంక్షన్ పెడతాము ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద 50th ఇయర్ అని. సరే మేడం మీ ఇష్టం అని. కానీ నేను చెప్పినాను యాక్చువల్లీ ఇది చాలా పెద్ద హిస్టారిక్ ఒకేజన్, సో పెద్దగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలా, తర్వాత సరే ఇంకా మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు. కానీ నేను చెప్పినాను ఫస్ట్ ఇక్కడ క్యాంపస్ లో మేము ఇన్ఫార్మల్ గా స్టార్ట్ చేస్తాము, తర్వాత ఎంత వరకు చేస్తామో తెలీదు, కానీ స్వామి ఇప్పుడు థాట్ ఇచ్చినారు సో ఆ స్వామికి కావాలా అని థాట్ ఇచ్చినారని అనుకున్నాను. దెన్ ఐ థింక్ జూలై ఎగ్జాక్ట్ డేట్ నాకు తెలియదు, కానీ అప్పుడు బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ మీటింగ్ లో నేను కూడా బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ లో మెంబర్. సో అప్పుడు ఎస్ఎస్ నాగానంద్ గారు వచ్చినారు ట్రస్ట్ మెంబర్ ఒక రిప్రజెంటేషన్. సో అప్పుడు నేను రిజిస్ట్రార్ చెప్పినాను, సార్ కెన్ ఐ మెన్షన్ దిస్ పాయింట్ మీటింగ్ అయిన తర్వాత. అయితే హీ వాజ్ సో హ్యాపీ, హీ సెడ్ ఎస్ ఎస్ మేడం, నేను వీసీ చైర్మన్ గా ఉండి మీరు మీటింగ్ పెట్టండి, అది బాగా సెలబ్రేట్ చేయొచ్చు అని. కానీ తర్వాత మళ్ళీ ఏమీ జరగలేదు, నిజం చెప్తే ఏమీ జరగలేదు. వీసీ కూడా చాలా బిజీగా ఉన్నారు సో ఏం చేయలేదు. మళ్ళీ జనవరిలో మళ్ళీ నేను రిమైండ్ చేశాను సార్ నాగానంద్ గారికి, సార్ ఇది ఆనే కదా ప్రోగ్రామ్, ఎందుకంటే ప్రశాంతి నిలయంలో చేయాలని నా ఉద్దేశం, ఎందుకంటే అది అందరికీ పోతుంది ఫుల్ వరల్డ్ వైడ్, అది అందరికీ అది ఇన్ఫర్మేషన్ పోవాలి స్వామి 50th ఇయర్ ఇప్పుడు ఎడ్యుకేషనల్ మిషన్. ఎస్ ఎస్ ఇట్ ఈస్ ఆన్, మీరు చేయండి అని. తర్వాత నేను మళ్ళీ వీసీకి లెటర్ రాశాను, సార్ మీరు ఏమైనా మాకు పర్మిషన్ ఇస్తే మేము షెడ్యూల్ తయారు చేస్తాము, మీటింగ్ పెట్టకపోతే పర్వాలేదు మేమే చేసుకోవచ్చు అని. సరే మీరు అలుమ్నాయ్తో డిస్కస్ చేసి, సో అందరికీ అడిగి నేను ఒక షెడ్యూల్ టెంటేటివ్ గా పెట్టాను. సో సార్ అప్రూవ్ చేసిన తర్వాత మేము స్టార్ట్ చేసినాం. సో యాక్చువల్లీ స్పీకింగ్ ఆర్గనైజేషన్ ఇప్పుడు తర్వాత ఇన్వాల్వ్ అయినారు, ఎందుకంటే అక్కడ ప్రశాంత్ నిలయంలో జరుగుతుంది అని. కానీ ఈ క్యాంపస్ ప్రోగ్రామ్ కి ఆర్గనైజేషన్ ఎక్కడా లేదు, మేమే స్టూడెంట్స్ టీచర్స్. అండ్ దెన్ మళ్ళీ నేను వీసీ అండ్ రిజిస్ట్రార్కి చెప్పినాను, ఎవరికి మేము ఇన్వైట్ చేయటం, మీకు కూడా ఇన్వైట్ చేయటం లేదు, ఎందుకంటే మాకు 500 పైన స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళు ఇక్కడ క్యాంపస్ వస్తే చాలా ఎక్సైట్మెంట్ అవుతుంది, సో వాళ్ళు ఫ్రీగా అన్ని క్యాంపస్ తిరగచ్చు అని, ఆడిటోరియంలో కూడా వాళ్ళకి ఫ్రీగా ఉండింది. సరే ఇది మంచి ఐడియా, మేము విఐపీస్ లేకపోతేనే మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు అని. సో అట్లా మేము ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినాం. అప్పుడు ఓకే సరే ఇప్పుడు ఇక్కడ ఏం ప్రోగ్రామ్ చేస్తాము, మేమనుకున్నాం స్వామి మా పెద్ద పిల్లలకి డాన్స్ అక్కడ పుట్టుపర్తిలో వచ్చేసరికి పర్మిషన్ ఇవ్వలేదు, ఎందుకంటే స్వామికి అది ఇష్టం లేదు, పెద్ద గర్ల్స్ డాన్స్ చేస్తే స్వామికి ఇష్టం లేదు, అది నాకు మొదటి నుంచి తెలుసు. కానీ ఇక్కడ స్వామి ఎప్పుడైనా అనంతపురం వస్తే అప్పుడు స్వామి డాన్స్ ప్రోగ్రామ్స్ చూస్తున్నారు, ఇంకా డ్రామా కూడా చూస్తున్నారు. తర్వాత మెసెంజర్స్ ఆఫ్ సత్యసాయి ఎక్స్టూడెంట్స్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ టైం కొక్కడ అక్కడ పూర్ణచంద్ర ఆడిటోరియంలో మేము డ్రామా చేసినాం. స్వామి ఒకసారి స్వామి అడుగున్నారు, మీరు వేరే వాళ్ళకి తీసుకుని వస్తున్నారు స్లమ్ చిల్డ్రన్ కి, ఈ పిల్లలకి ఆ పిల్లలకి, మీరేం చేస్తున్నారు. నేను చెప్పినాను స్వామి మీరు మాకు పర్మిషన్ ఇస్తే కదా మేము చేస్తాం, లేకపోతే ఎట్లా, మేము అనంతపురంలో చేస్తాం కానీ ఇక్కడ. సరే కానీ చేస్తే మీరు ఏం చేస్తారు స్వామి, మీరు దా డ్రామా చేయొచ్చు. స్వామికి ఆ డ్రామా చాలా నచ్చింది. ఇక్కడ ఒకసారి మేము అనంతపురంలోనే 89 లో ఎనాక్ట్ చేసినాం, నేనే అని స్క్రిప్ట్ రాశాను. తర్వాత వారం తర్వాత అక్కడ ప్రశాంత్ నీలంకి మాకు ఇన్విటేషన్ ఇచ్చినారు స్వామి, కాలేజ్ ఆడిటోరియంలో యూజీసీ టీమ్ వస్తా ఉంది, మీరు ఆ ప్లే చేయాలని. ఎందుకంటే ఆ ప్లేలో మోస్ట్లీ యూ కెన్ సే 95% క్యారెక్టర్స్ మెన్, అండ్ అది కూడా మంక్స్. మంక్స్ అంటే అది క్రిస్టియన్ రోబ్సే వేసుకోవాలి. సో స్వామికి అది నచ్చింది, ఆడపిల్లలు కూడా చేయొచ్చు అని. సో ఆ ప్లే తో స్టార్ట్ చేసినాం పూర్ణచంద్ర ఆడిటోరియం. తర్వాత మళ్ళీ చాలా ప్లేస్ మేము ఎనాక్ట్ చేసినాం, కానీ ఎప్పుడు కుల్వంత్ హాల్ చేయలేదు. సో అందుకే రిజిస్ట్రార్ కూడా ఏం చెప్పినారంటే, స్వామి మీకు అక్కడ పర్మిషన్ ఇచ్చినారు కానీ ఇక్కడ ఎప్పుడు చేయలేదు కదా, సో సరే అయితే మేము ఇక్కడ కూడా ప్లే చేస్తాము. సో డాన్సెస్ అండ్ కవాలి సాంగ్స్ మేము అక్కడ డ్రెస్ వేసుకుని చేసేకలేదు, లేకపోతే మ్యూజిక్ ప్రోగ్రామ్ చేయొచ్చు, కానీ డ్రెస్సెస్ వేసుకుని ఎప్పుడు మేము స్వామి దగ్గర చేయలేదు. స్వామి చాలా గర్ల్స్ కి కొంచెం తక్కువే అట్లాంటివి ఛాన్స్ ఇచ్చేది. సో మేము అది యాక్సెప్ట్ కూడా చేసినాం హ్యాపీలీ, ఎందుకంటే స్వామికి తెలుసు మా ఆడపిల్లలకి కొంచెం ప్రొటెక్షన్ ఇవ్వాల, అందరు ముందు పోకూడదు అని మాకు కూడా తెలుసు. సో ఇక్కడ మేము డ్రామా చేసినాము. తర్వాత ఓకే, సో మేము ప్రోగ్రామ్ చేస్తే కూడా చాలా పాత టీచర్స్ కూడా ఉన్నారు, 68 నుంచి ఇంతవరకు ఆల్మోస్ట్ టిల్ 80 మేము చూసినాం, ఎందుకంటే తర్వాత వాళ్ళు ఇంకా మేము కూడా దాంట్లోనే లిస్ట్ లో ఉంటాము. సో 1968 to 80 ఎంతమంది టీచర్స్ ఉన్నారు, మేము అందరు ఫోన్ నంబర్స్ కలెక్ట్ చేసినాము, వేరే వేరే కాంటాక్ట్స్ తో ఫోన్ నంబర్స్ కలెక్ట్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి మీరు రావాలని. అట్లా చాలా మంది వచ్చినారు నిన్న. అండ్ మళ్ళీ నాన్ టీచింగ్ స్టాఫ్ కి కూడా మేము అట్లా పిలిచినాము, పాత చాలా పాత నాన్ టీచింగ్ స్టాఫ్ కి పిలిచినాము. అండ్ ఒక 2-3 టీచర్స్ కి నేను వర్క్ ఇచ్చాను, స్టూడెంట్స్ లిస్ట్ తయారు చేసి వాళ్ళకి ఫోన్ చేసి చేసి అందరికీ అట్లా. ఒక స్టూడెంట్ కి ఫోన్ చేస్తే చాలు, వాళ్ళ బ్యాచ్ కి అందరికీ ఫోన్ చేసి అందరికీ చెప్పినారు అట్లా. సో అందుకే 500 పైన పాత పిల్లలు ఇక్కడ వచ్చినారు. సమ్ ఆఫ్ దెమ్ వాళ్ళు నిన్న నాకు చెప్పినారు 25 ఇయర్స్ తర్వాత వచ్చినాము, కొంతమంది చెప్పినారు 35 ఇయర్స్ తర్వాత మేము ఈ క్యాంపస్ కి వచ్చినాం. మేము అనుకున్నాం అయ్యో ఎట్లా ఉంటుంది ఇన్ని సంవత్సరం తర్వాత, కానీ మాకు ఎంత బాగా రిసీవ్ చేస్తున్నారు మాకు అనిపించలేదు. మేము నిన్ననే వెళ్ళిపోయినాం ఇక్కడి నుంచి, మళ్ళీ ఇప్పుడు ఈ రోజు వచ్చినాము అట్లా అనిపించింది. అంత ప్రేమంతో ఆ ప్రజెంట్ పిల్లలు కూడా చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు. క్యాంపస్ అట్లనే ఉంది, ఎట్లా ముందు ఉండింది అట్లా వాళ్ళకి అనిపించింది.
0: మరి భౌతికంగా మన మధ్యలో ఏర్నప్పుడు ఈ టైంలో మీకు స్వామి యొక్క గైడెన్స్ ఎలాగా దొరుకుతున్నది?
2: నాకు ఎప్పుడైనా ఏమైనా ఏం చేయాలా, ఈ ప్రాబ్లం ఉంది ఏం చేయాలని అనుకుంటేనే సమ్హౌ ఫ్రమ్ సమ్వేర్ ఆ ప్రాబ్లం సొల్యూషన్ వచ్చేస్తుంది. సో నేను ఆఫీస్ వాళ్ళకి కూడా చెప్తూనే ఉంటాను, స్వామి దారి చూపిస్తారు, స్వామి దారి చూపిస్తారు. మేడం మీరు అప్పుడు నాకు తెలుసు స్వామినే దారి చూపిస్తారు, కానీ ఎట్లయినా అది డోర్స్ ఓపెన్ అవుతా ఉంది. ఏమైనా ఇప్పుడు గోల్డెన్ జూబిలీకి కూడా మేము యాక్చువల్ చూస్తే, మీరు నిన్న ప్రోగ్రామ్ చూస్తున్నారు కానీ చూస్తే ఎంత బాగుంది, చాలా గ్రాండ్ గా ఉంది, అన్ని బాగుంది, కానీ స్వామి అన్ని చేస్తున్నారు. యాక్చువల్లీ నాకు అట్లా అనిపించడం లేదు మేము చేస్తామని, ఎందుకంటే అందరూ ఒక ఫ్యామిలీగా మేము ఇక్కడ క్యాంపస్ లో వీఆర్ వర్కింగ్ అండ్ లైక్ అ టీమ్ వీఆర్ వర్కింగ్, వర్కర్స్ టీచర్స్ స్టూడెంట్స్ అందరూ మేము ఒక ఫ్యామిలీ అని నేను అట్లా ఆ భావంతోనే ఇట్లా రన్ చేస్తున్నాను క్యాంపస్. సో అందరూ ఏం చేయాలా ఏం చేయాలా చెప్పండి మేడం మేము చేస్తామని అందరూ హ్యాపీగా చేస్తున్నారు. డబ్బు విషయం కూడా మేము ఎప్పుడు టెన్షన్ పెట్టలేదు, ఎందుకంటే ముందు ఎప్పుడో స్వామి నాకు సెక్రటరీ ఆఫ్ మెసెంజర్స్ ఆఫ్ సత్యసాయి ఉన్నప్పుడు చెప్పినారు, గాడ్స్ వర్క్ ఇస్ గుడ్ వర్క్, డబ్బు విషయం మీరు టెన్షన్ పెట్టొద్దు, ఎట్లయినా డబ్బు వస్తుంది. సో నేను వాళ్ళు కూడా ఇది ఖర్చు ఇంత అవుతుంది అది డోంట్ థింక్, అది స్వామి వర్క్ స్వామియే చూసుకుంటారని ఎట్లయినా అందరూ ఓకే మేము ఇస్తాము మేమే సెటిల్ చేస్తామని అట్లా అందరూ షేర్ చేసి మేము అంత ఫంక్షన్ అయిపోయింది. మాకు అట్లా అనిపించలేదు భారం అని అనిపించలేదు ఒక్కసారి కూడా. సో అట్లా స్వామి నాకు వేరే అడ్మిన్. సో అందరూ ఏం చేయాలా ఏం చేయాలా చెప్పండి మేడం మేము చేస్తామని అందరూ హ్యాపీగా చేస్తున్నారు. డబ్బు విషయం కూడా మేము ఎప్పుడు టెన్షన్ పెట్టలేదు, ఎందుకంటే ముందు ఎప్పుడో

అట్లా అనిపించలేదు, భారం అని అనిపించలేదు ఒక్కసారి కూడా. సో అట్లా స్వామి నాకు వేరే అడ్మినిస్ట్రేషన్ గురించి చూస్తే కూడా ఏమైనా ఏ విషయంలోనే కూడా ఒక్కొక్కసారి నేను అనుకుంటాను ఇది చాలా పెద్ద ఇష్యూ, ఎట్లా సాల్వ్ అవుతా చేస్తానని. కానీ నెక్స్ట్ డే చూస్తే స్వామి హెస్ ఆల్రెడీ సాల్వ్డ్ ఇట్ పార్ట్లీ, నాకు దారి చూపిస్తున్నారు. సో డ్రీమ్ కూడా కాదు కానీ స్వామినే వేరే వాళ్ళకి పంపించి అది సాల్వ్ అవుతా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు మా మెయిన్ బిల్డింగ్ ది ఒక క్లాక్ టవర్ ఉంది కదా, క్లాక్ టవర్ ఉంది, అది క్లాక్ చాలా సంవత్సరం నుంచి వర్క్ చేయటం లేదు. సాయంత్రం వాకింగ్ చేసేటప్పుడు నేను అనుకున్నాను ఈ క్లాక్ ఏమైనా చేయాలా, లేకపోతే ఐ థింక్ బికాస్ ఆఫ్ వెదర్ ఎక్కువ గాలితోనే అది ఏదో అయింది. సో నేను ఆఫీస్ ఒక అబ్బాయి ప్రసాద్ అని వర్క్ చేస్తారు, సో పిలిచి ప్రసాద్ నువ్వు పైన వెళ్ళి ఏమైనా చూస్తావా, ఏమైనా ఎవరైనా ఏమైనా ఫోన్ నంబర్ ఉంటే కూడా మేము కాంటాక్ట్ చేయొచ్చు, చాలా సంవత్సరం ముందు అవి ఏమైనా రిపేర్ చేయించినారు ఏమో. తను కూడా చెప్పినాను మేడం అవును ముందు ఎప్పుడో కొన్ని సంవత్సరం ముందు ఎవరో వచ్చి రిపేర్ చేసుకుని వెళ్ళినారు కానీ మళ్ళీ అట్లా అయిపోయింది. సరే అయితే వెళ్ళిరా, అక్కడ వాల్ పైన ఒక మొబైల్ నంబర్ ఉండింది, ఫోన్ నంబర్ ఉండింది వాల్ అక్కడ టవర్ లో. అక్కడ క్లాక్ ఎక్కడ ఉంది, గడియారం ఎక్కడ ఉంది, ఆ రూమ్ లోనే వాల్ పైన ఉంది రాసినది. సో నేను చేశాను చెప్తున్నాను ఓకే సరే మేము ఫోన్ చేసి చూస్తాము, ల్యాండ్ లైన్ నుంచి నేను ఫోన్ చేశాను, ఆ ఫోన్ నంబర్ మహారాష్ట్ర పూణే. నేను ఫోన్ చెప్తే మీరు క్లాక్ రిపేర్ చేస్తారా ఏమైనా అని, అవును నా ఫాదర్ చేసేది. సో నేను చెప్పినాను ఇప్పుడు ఎవరైనా రిపేర్ చేయగలుగుతారంటే లేదు నేను కూడా నేను నా ఫాదర్ నుంచి నేను నేర్చుకున్నాను. సో నేను చెప్పినాను ఇట్లా మాకు క్లాక్ పని చేయటం లేదు, మీరు వస్తారంటే సరేగా డెఫినెట్లీ వస్తాను, నేను పుట్టపర్తి నెక్స్ట్ మంత్ వస్తున్నాను, అప్పుడు నేను వచ్చి మీ క్లాక్ కూడా రిపేర్ చేస్తాను. కానీ మళ్ళీ నెక్స్ట్ మంత్ రాలేదు, నేను ఫోన్ చేస్తే ఎత్తలేదు, నాకు టెన్షన్ అయిపోయింది, అయ్యో దొరికింది నంబర్ మళ్ళీ ఏమైనా చేంజ్ అయిపోయిందా నంబర్ అని. తర్వాత మళ్ళీ వేరే ఇంకొక స్టూడెంట్ ఫాదర్ కి చెప్పి ఫోన్ చేసేస్తే ఎస్ నేను వెళ్తాను కానీ నాకు వేరే పని ఉంది మళ్ళీ వెళ్తాను. కానీ సెప్టెంబర్ లో వచ్చి ఫ్రీగా చేసి వెళ్ళినారు. ఒక పెద్ద గ్లాస్ ఉంది అక్కడ 10x10, అది 10,000 రూపీస్ ఖర్చు చేసినాం మేము ఫుల్ రిపేర్. అది ఎందుకు అంటే అది గ్లాస్ పర్సన్ కి మేము ఇచ్చినాం డబ్బు కానీ ఆయన తీసుకోలేదు. అది నా సేవ, స్వామికి సేవ. క్లాక్ ఇప్పుడు పని చేస్తా ఉంది. అట్లా స్వామి దారి చూపిస్తున్నారు. ఏమంటే ఇంకా స్వామికి ఆ పని కావాలని నాకు ఎట్లయినా ఆ థాట్ వస్తుంది చేయాలా అని, ఎట్లా చేయాలని అది కూడా స్వామినే చూపిస్తున్నారు. సో యాక్చువల్లీ స్వామి పనియే, స్వామియే చేస్తున్నారు కానీ నాకు అట్లా థాట్ ఇచ్చి మళ్ళీ చేయిస్తున్నారు అంతే. సో నాకు ఎంత హ్యాపీనెస్ కి స్వామి క్లాక్ ఇప్పుడు పనిచేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తారు తర్వాత 12 o'clock 1 o'clock ఇప్పుడు కొడతా ఉంది, ఇక్కడ పెద్ద దూరం విలేజెస్ కూడా వాళ్ళకి వినిపిస్తుంది, అందుకే అందరికీ చాలా ఇష్టం ఉండింది అప్పుడు. సో అట్లా ఇప్పుడు పైన లోటస్ పైన కూడా ఒక లైట్ ఉండింది మేము స్టూడెంట్స్ టైంలో. తర్వాత ఎప్పుడు పోయింది నాకు తెలియదు కానీ చాలా కొన్ని డికేడ్స్ నుంచి ఆ లైట్స్ నేను చూడలేదు అట్లీస్ట్ క్యాంపస్ లో. కానీ ఈ గోల్డెన్ జూబిలీ వస్తా ఉందని స్వామి ఎట్లా మాకు ఇచ్చినారు కాలేజ్, అట్లా నేను తయారు చేయాలని అనుకున్నాను. సో నేనేం చేశాను, మీరు పైన ఎక్కాలంటే ఎలక్ట్రీషియన్ కి అంత ధైర్యం లేదు, అందరికీ అడిగితే సరే మేడం మేము పోదాం. మళ్ళీ లాస్ట్ వీక్ నేను చెప్పినాను అట్లీస్ట్ ఇప్పుడు వెళ్ళండి, లేకపోతే మళ్ళీ ఏమైనా బల్బ్ వేరే టైప్ బల్బ్ ఉంటే మేము బెంగళూరు నుంచి తెప్పించాలా, సో మీరు ఎక్కాలా లేకపోతే ఎట్లా అని ఎక్కినారు. నేను స్వామికి ప్రేయర్ చేశాను, స్వామి ఏమి అవ్వకూడదు ఎందుకంటే లోటస్ బడ్ పైన పోవాలా, మళ్ళీ దానిపైన లైట్ ఉంది, ఏమి జరుగుతుంది ఏమో కానీ మీరే చూసుకోవాలని. ఏమీ జరగలేదు, వాళ్ళ కింద తీసుకుని వచ్చినారు, అది బ్రేక్ అయిపోయింది. ట్రై చేస్తే ఆ బల్బ్ బానే ఉంది కానీ పెద్ద కవర్ బయటది అది బ్రేక్ అయింది, బల్బ్ లోపల బాగుంది కానీ ఇప్పుడు అది సరిపోద్ది ఇప్పుడు. సో ఓకే సరే ఇంకా వాళ్ళు కనెక్షన్ చేసుకుని ట్రై చేస్తే ఆ వైర్ లోనే ఏదో ఉంది, తెలీదు ఎక్కడ అని. కానీ నేను చెప్పినాను మీరు వైర్ మార్చుకోండి, బల్బ్ అక్కడ టౌన్ నుంచి 2-3 models చూపించినారు, ఒకది నాకు నచ్చింది అది పెట్టినారు. సో మళ్ళీ

0: ఫైవ్ సిక్స్ డేస్ నుంచి ఆ లైట్ ఉంది. ఎన్ని డీకేట్స్ తర్వాత ఆ లైట్ వచ్చింది. సో స్వామి ఎప్పుడు చెప్పేది, ఈ అనంతపూర్ క్యాంపస్ ఇస్ బీకన్ ఆఫ్ లైట్. యునో బీకన్ ఆఫ్ లైట్ ఇస్ వాట్, దర్యాలో ఓషన్ లో లైట్ హౌస్ ఉంటుంది, అక్కడ ఆ లైట్ ఏమి అన్ని చోట డార్క్నెస్ కి లైట్ చూపిస్తుంది. సో హీస్ టు సే అర్లియర్ ఈ క్యాంపస్ ఇస్ బీకన్ ఆఫ్ లైట్. అండ్ ఇప్పుడు బీకన్ ఆఫ్ లైటే కనిపిస్తుంది, రాత్రి చూస్తే ఇట్ లుక్స్ లైక్ బీకన్ ఆఫ్ లైట్. సో అట్లా స్వామి ఒక ఐడియా ఇస్తారు, తర్వాత సంహౌ ఆ పని జరగాలని స్వామినే చేస్తున్నారు. యాక్చువల్లీ నాకు డ్రీమ్ లో రాలేదు, కానీ నాకు కాన్ఫిడెన్స్ ఉంది స్వామికి పని ఇష్టం ఉంటే ఎట్లయినా నాకు హెల్ప్ చేస్తారు. సో మనుషులు వచ్చేస్తారు, అట్లా ఆ క్లాక్ రిపేరర్ వచ్చి నాకు చెప్తున్నారు, మేడం నేను ఇంకొక నంబర్ రాస్తాను, ఏమైనా చేంజ్ అవుతే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, ఇప్పుడు 5 ఇయర్స్ 10 ఇయర్స్ తర్వాత కూడా నేను రావచ్చు అని రిప్లై చేసుకుంటాను. ఎట్లా ఇన్ని సంవత్సరం తర్వాత ఆ నంబర్ సేమ్ ఉంది, తన ఫాదర్ నంబర్ అట్లీస్ట్, కానీ అట్లా రిపేర్ అయిందా లేదా? సో అది స్వామి పని, స్వామియే చేస్తున్నాడని అనుకుంటున్నాను. నాకు నేను చేశానని అట్లా నాకు భావమే లేదు.
1: చాలా బాగుంది మ్యామ్. మరి ఇలాగే స్వామి ప్రెజెన్స్ ని తెలియజేసే ఇన్సిడెంట్ గాని సంఘటన గాని ఏదైనా జరిగిందా ఈ ప్రిపరేషన్ టైంలోని దీనికి రిలేటెడ్ గా?
0: ప్రెజెన్స్ అంటే మీరు నిన్న విన్నారు కదా, నేను ఒక టీచర్ కి చెప్పినాను, అది ముందు ఎప్పుడో మేము స్టూడెంట్స్ టైంలో స్వామి మాకు కొన్ని లెటర్స్ రాస్తున్నారు. సో అట్లీస్ట్ ఒక లెటర్ కూడా మా దగ్గర లేదు. అప్పుడు వార్డెన్ జయలక్ష్మి గోపినాథ్ మేడం దగ్గర ఉండింది, లేకపోతే సుబ్బమ్మ మేడం దగ్గర ఉండింది. ఫస్ట్ వార్డెన్ సుబ్బమ్మ మేడం, తర్వాత జయలక్ష్మి మేడం, గోపినాథ్ మేడం అన్నట్టు. మేడం ఒక ఫోటో ఉంది, అది ఫోటో ఫ్రేమ్ లోనే ఒక లెటర్ ఉంది హాస్టల్లోని. ఎక్కడ ఉంది నేను ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే ఆ టైంలో మేడం ఏం చేసేది, వార్డెన్ ఏం చేసేది, ఆ స్వామి లెటర్ రాసిన లెటర్ ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేస్తారు. సో మేము ఆ లెటర్స్ అన్ని రాసుకున్నాం, మా డైరీలో ఉంది ట్రాన్స్లేషన్, కానీ ఒరిజినల్ లెటర్ మా దగ్గర లేదు. సడన్ గా నాకు ఎట్లా ఎందుకు ఆ థాట్ వచ్చింది, ఆ అట్లీస్ట్ ఒక లెటర్ మాకు దొరికితే ఎంత బాగుంటుంది అని ఎందుకో. అందుకే నేను చెప్తున్నాను, ఆ థాట్ కూడా స్వామినే తీసుకుని వస్తున్నా. సో రాణికి చెప్పినాను, నా డిపార్ట్మెంట్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఇప్పుడు నా బదులు తనే హెచ్ఓడి. తర్వాత తనకి దొరికింది, అది కూడా ఒక పెద్ద స్టోరీ, కానీ దొరికింది 2 డేస్ తర్వాత నాకు చెప్పింది, మేడం నేను పంపిస్తున్నాను మీకు ఈమెయిల్తో, ఎందుకంటే ఆ లెటర్ దొరికింది. కానీ దాంట్లో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏమని, పైన 1976 స్వామి ఆ లెటర్ రాస్తున్నారు అనంతపూర్ గర్ల్స్ కి, పర్సనల్ లెటర్ ఫ్రమ్ స్వామి టు స్టూడెంట్స్. దానిపైన గోల్డెన్ జూబిలీ అని టైప్డ్ ఉంది, ఆ లెటర్ హెడ్ ఉంది. సో గోల్డెన్ జూబిలీ అక్కడ టైప్డ్ ఉంది. సో లెటర్ హెడ్ కూడా స్వామి అప్పుడు తయారు చేస్తున్నారు గోల్డెన్ జూబిలీ. దట్ మీన్స్ కి స్వామి 50th ఇయర్ హీ సెలబ్రేటెడ్ ద గోల్డెన్ జూబిలీ. ఇప్పుడు స్వామి ఎడ్యుకేషనల్ మిషన్ కి స్వామి కాదు 50th ఇయర్ సెలబ్రేషన్ కావాలని మేము అనుకున్నాం. సో స్వామికి కావాలి, ఎందుకంటే స్వామి చెప్పరు నా 50th బర్త్డే సెలబ్రేట్ చేయం, మేమే భక్తులు చెప్పాలా స్వామి మీ 50th ఇయర్ మేము సెలబ్రేట్ చేస్తాం. ఇప్పుడు మేము మా పేరెంట్స్ కి చెప్తాం కదా, అమ్మా నీ బర్త్డే ఈరోజు, చలో మేము ఏమైనా సెలబ్రేట్ చేస్తాం. అట్లా స్వామి మాకు ఎందుకు థాట్ ఇస్తారు, ఎందుకంటే స్వామి ఎట్లా చెప్తారు నా బర్త్డే సెలబ్రేట్ చేయండి, లేకపోతే 50 ఇయర్స్ మా ఎడ్యుకేషనల్ మిషన్. లేదు, మేమే చేయాలా, మేమే గుర్తు చేసి స్వామికి చెప్పాలా, స్వామి చేస్తామని సరే అని ఒప్పుకుంటారు. కానీ ఆ థాట్ ఇప్పుడు ఇస్తున్నారండి, అది స్వామి అట్లా. నాకు ఆ ప్రెజెన్స్ ఆఫ్ స్వామి, వీ కెన్ ఫీల్ ఇట్ ఆల్ త్రూ దట్. అండ్ వన్ మోర్ థింగ్, యాక్చువల్లీ ఇప్పుడు ఈ టైంలో 29th జూన్ నుంచి 6th జులై వరకు ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ జరుగుతుంది. సో నేను అనుకున్నాను ఎట్లా మేనేజ్ చేస్తాం, ఎందుకంటే కల్చరల్ ప్రోగ్రామ్ రిహర్సల్ చేయాలా, ఈ పక్క వాళ్ళ స్టడీస్ సఫర్ అవ్వకూడదు, ఎందుకంటే అది కూడా ఇంపార్టెంట్. స్వామి నేను పిల్లలకి చెప్పినాను, కల్చరల్ ప్రోగ్రామ్ పార్టిసిపెంట్స్ కి చెప్పినాను, మీరు ఎగ్జామ్ కూడా బాగా రాయాలా, ఎందుకంటే స్వామికి కూడా మంచి మార్క్స్ తెప్పిస్తేనే స్వామికి ఖుషి అవుతుంది. కానీ ఈ ప్రోగ్రామ్ కూడా జరగాల, ఏం చేస్తాము, నా ఐడియా ఉంది, మీరు ఏ టైంలో గ్రౌండ్కి వెళ్తారు, ప్రేయర్ ముందు 4:30 to 6 ప్రాక్టీస్ చేస్తామా, మీరు శ్రద్ధగా చేస్తారంటే ఎస్ మేడం అని చెప్పినారు. సో ఓన్లీ దట్ 1.5 hours ఇన్ ద డే వీ హ్యావ్ ప్రాక్టీస్డ్. హౌ మెనీ డేస్? నాట్ ఈవెన్ 10 డేస్. only. No one will practice in the study time. When you go to hostel, after prayer, dinner, then studies. Emi disturb avakuddu, lekapothe swami ki kopam vastundi. Na pillalu deentlo kuda baaga manchi marks teppinchala, program kuda baaga jaragala. కానీ వాళ్ళు కూడా కోఆపరేషన్ తోనే ఇట్లా 1.5 hours శ్రద్ధగా చేస్తే చాలు అని అనుకున్నా. సో నాకు ఏం టెన్షన్ లేదు మైండ్ లో ఎట్లా జరుగుతుంది ఏం అవుతుంది అని. కానీ 6th evening నుంచి మళ్ళీ మేము చాలా వరకు ప్రాక్టీస్ చేసినాం. దట్ ఆల్సో 2 practice 3 practices, దట్స్ ఫైనల్ అయిపోయింది. అండ్ నేను పిల్లలకి చెప్పినాను, స్టూడెంట్స్ కి, మీరు డివోషన్తో భక్తితో చేస్తే ఇంపర్ఫెక్ట్ ఉంటే కూడా స్వామి యాక్సెప్ట్ చేస్తారు, కానీ డివోషన్ లేకుండా చేస్తే పర్ఫెక్ట్ ఉంటే కూడా స్వామికి ఇష్టం ఉండదు. సో మీరు అది పర్ఫెక్ట్ రావాలా, కానీ ఫుల్ మీ కాన్సన్ట్రేషన్ స్వామి పైనే ఉండాలా. సో మీరు ఆ భక్తితో చేస్తే స్వామి తప్పగా యాక్సెప్ట్ చేస్తారు. లాస్ట్ లో స్వామి మీకు చెప్పాలా, చాలా సంతోషం, అప్పుడు నాకు సంతోషం వస్తుంది. సరే ఇప్పుడు స్వామికి మీరు సంతోషం పెట్టినారని అంతే నేను లాస్ట్ లో చెప్పి వెళ్ళినాను. తర్వాత వీళ్ళందరూ టీచర్స్ వాళ్ళ వాళ్ళు మాట్లాడి ఇట్లా స్వామి డిస్కోర్స్ నుంచి చాలా సంతోషం అది ఆ చిన్న వాయిస్ తో ప్లే చేస్తున్నారు లాస్ట్ లో. ఎందుకంటే నేను అట్లా చెప్పినాను కదా, పిల్లలు ఏమైనా అనుకుంటారని వాళ్ళకి నిరాశ ఉంటుంది, స్వామి ఏం చెప్పలేదని వాళ్ళు అందుకే ప్లే చేస్తారు. సో అట్లా మేము కూడా స్వామి ప్రెజెన్స్ పిల్లలకి, ఇప్పుడు ప్రెజెంట్ పిల్లలకి ఆ ఫీల్ అవ్వాలా, వాళ్ళు కూడా స్వామి మిషన్ కంటిన్యూ చేయాలా. మేము ఎన్ని సంవత్సరం ఉంటాం, తర్వాత వాళ్ళే కదా టార్చ్ బేరర్స్. సో మేము పాస్ ఆన్ చేయాలా వాళ్ళకి. సో ఇప్పుడు నిన్న ప్రోగ్రామ్ తర్వాత ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంది క్యాంపస్ లో. ఎందుకంటే నాకు తెలుసు అది జరుగుతుంది, స్వామి పని కదా. స్వామికి మేము పాత పిల్లలు చూసి ఇప్పుడు ప్రెజెంట్ పిల్లలకి కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇంకా ఈ ప్రోగ్రామ్ తర్వాత పార్టిసిపెంట్స్ కి కూడా ఒక వేరే భావం ఉంది ఇప్పుడు. ఎందుకంటే నేను చెప్పినాను మీరు యాక్ట్ చేయలేదు, స్వామిని అన్ని చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మేం అనుకుంటామా నేను యాక్ట్ చేస్తున్నాను అప్పుడు బాగా రాదు. స్వామికి ఫుల్లీ మీరు ఆఫర్ చేయండి, ఏదైనా చేస్తే స్వామికి.
2: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
3: కళాశాల ప్రారంభమై 50 ఏళ్లు గడిచాయి. 50 ఏళ్ల సుదీర్ఘ కాలంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. స్వామి చాలా ప్రోగ్రెసివ్ గా ఆలోచిస్తారని, సమంజసమైన మార్పులకు ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ ఇలా చెప్పారు.
0: మేం స్టూడెంట్స్ టైమ్ లో స్వామి మా పైన చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టినారు. ఎట్లా డ్రెస్సింగ్ చేయాలా, ఎట్లా నడుచుకోవాలా, ఎట్లా నడుచుకోవాలంటే నిజంగా నడుచుకోవాలంటే వాకింగ్, ఫిజికలీ ఎట్లా వాకింగ్. ఒకసారి నాకు గుర్తుంది ఆడపిల్లలు ఎట్లా నడుచుకోవాలని స్వామి చూపించినారు కూడా. అట్లా ఎక్కువ బాడీ షేక్ చేయకూడదు, మళ్ళీ జుట్టు ఎట్లా చేయాలా, బింది పెట్టాలా, అన్ని మా భారతీయ సంస్కృతి ఎట్లా మీరు పైకి తీసుకొని రావాలా, అది అన్ని మాకు అప్పటి నుంచి నేర్చుకునే ఉన్నారు. కానీ తర్వాత ఏమైంది, మోడర్నైజేషన్ తో కొంచెం మార్పు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పట్లో మా టైంలో ఎట్లా ఉండింది అట్లా ఇప్పుడు చేసేకి లేదు, పిల్లలు కూడా యాక్సెప్ట్ చేయరు. కానీ నేనేం అబ్జర్వ్ చేశాను, మేం ఎల్డర్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాము ఇంకా ఇప్పుడు కూడా, కానీ స్వామి చాలా ప్రోగ్రెసివ్ మైండ్. ఎందుకంటే ఇప్పుడు మాకు స్పోర్ట్స్ మీట్ టైంలో కూడా సల్వార్ కమీజ్ పెట్టే స్వామి పర్మిషన్ ఇచ్చినారు. సల్వార్ కమీజ్ వేసుకోండి, మా టైంలో మేము సారీస్ వేసుకుని స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేస్తాం, కానీ వాళ్ళకి ఆ పర్మిషన్ ఇచ్చినారు సల్వార్ కమీజ్ దుప్పట్టా వేసి బాగా నీట్ గా మీరు చేయొచ్చు అని. సో స్వామి చాలా ప్రోగ్రెసివ్, మాకంటే ఎక్కువ. సో నాకు అట్లా అనిపిస్తుంది, స్వామి ఇస్ అ ప్రోగ్రెసివ్ గాడ్ ఇన్ ద ప్రెజెంట్ కాంటెక్స్ట్. ఆడపిల్లలు వాళ్ళ డిసిప్లిన్ ఉండాలా, మర్యాద ఉండాలా, మోడెస్టీ అన్ని ఉండాలా, క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ ఉండాలా. కానీ బెటర్ వరల్డ్ కంపేర్ చేస్తే మా పిల్లలు ఒక 2 steps వెనకాల రాకూడదు. మేము కూడా ఈక్వలీ కాంపిటెంట్, ఈక్వలీ మేము వేరే వాళ్ళతో కంపీట్ చేయొచ్చు అని అట్లా కూడా ఉండాలా. సో స్వామి హెస్ వాట్ హీ హెస్ డన్ ఇస్ ట్రెడిషన్ ప్లస్ మోడర్నిటీ, ఇది బ్లెండ్ చేసి మాకు కొన్ని స్వామినే స్లోలీ అలౌ చేస్తా. మధ్యలో కొన్ని ఐ థింక్ కొన్ని సంవత్సరం మేము స్టూడెంట్స్ టైంలో అప్పుడు సల్వా కమీజ్ అలౌ చేస్తారు, కానీ అప్పుడు సరిగా దుప్పట్టా పెట్టలేదు ఇది అది అని మేమే మా ఎల్డర్సే చెప్పి స్వామికి చెప్పినారు, స్వామి వాళ్ళు సరిగా దుప్పట్టా పెట్టడం లేదని, సరే ఇప్పుడు పూర్తిగా చీరనే కట్టుకోవాలని చెప్పినారు. కానీ తర్వాత చూడండి 80s లో స్వామి యాక్సెప్ట్ చేస్తారు, నూను వాళ్ళకి అట్లా పర్మిషన్ ఇవ్వాలా, ఫ్రీగా కొంచెం వాళ్ళ ఎక్సర్సైజెస్ ఏమైనా స్పోర్ట్స్ దీంట్లో 86 లో మేము వాళ్ళ సల్వార్ కమీజ్ వేసుకునే అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కదా. సో స్వామి చాలా ప్రోగ్రెసివ్ చెప్పచ్చు. అది ట్రెడిషన్ ఒక పక్క ఉండాలా, కానీ ప్రోగ్రెస్ కూడా ఉండాలి, లేకపోతే మేము వీ విల్ బికమ్ వాట్ యు కాల్ అవుట్డేటెడ్. సో స్వామి అట్లా చేయలేదు. ఈ క్యాంపస్ ఈ కాలేజ్ లో కూడా అన్ని ట్రెడిషన్ ఉండాలా, కానీ మళ్ళీ ఎక్విప్మెంట్ చూస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే, మా మల్టీమీడియా ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ అన్ని మోడర్నైజేషన్ కూడా జరిగింది. సో స్వామికి అట్లనే ఇష్టం ఆడపిల్లలకి, కాలేజ్కి కూడా. సో ఆడపిల్లలు కూడా, సో అందుకే నాకు అట్లా ఓ నేను అంత ఓల్డ్ ఫ్యాషన్ అని ట్రెడిషన్ అట్లా నాకు అనిపించదు, నేను కూడా మోడర్న్ లేడీనే, కానీ మై రూట్స్ ఆర్ ఇన్ ట్రెడిషన్. సో నాట్ వెస్టర్నైజేషన్, మోడర్నైజేషన్. స్వామికి ఆ వెస్టర్నైజేషన్ ఇష్టం లేదు, కానీ మోడర్నైజేషన్. సో ఐ థింక్ స్వామీస్ మెసేజ్ ఈజ్ ద సేమ్, మేమే అర్థం చేసుకోలేదు. ఊరికే అట్లా ఎగ్జాక్ట్లీ 68 లో ఎట్లా ఉన్నారు అట్లా ఇప్పుడు పిల్లలకి మేము చెప్తే అట్లా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫాలో. వాళ్ళు కూడా ఎట్లా ఫాలో చేస్తారు, ఎప్పుడు ఫాలో చేస్తారు, మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే వాళ్ళు ఫాలో చేస్తారు, కానీ స్వామి అట్లా. స్వామి హెస్ బిన్ వెరీ ప్రోగ్రెసివ్ ఇన్ హిస్ హోల్ వే హీ హెస్ రన్ దిస్ కాలేజ్.
1: ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ గారు కాలేజీ పూర్వ విద్యార్థిని కూడా. తాను చదివిన కాలేజీకే డైరెక్టర్ కావడం తనకెంతో ఆనందం కలిగిస్తున్నది అన్నారు. మీరు ఇక్కడ చదువుకొని ఇక్కడ పనిచేసి ఇప్పుడు కూడా ఈ స్వర్ణోత్సవంలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది?
0: నాకు ఒక ఎక్స్టెన్షన్ ఆఫ్ మై లైఫ్ అనిపించింది, ఎందుకంటే నేను ఎట్ ఏజ్ ఆఫ్ 13 నేను ఇక్కడ వచ్చాను. మళ్ళీ 2 ఇయర్స్ హై స్కూలింగ్ చేశాను, ఎందుకంటే స్వామి నాకు పిలిచినారు. అప్పుడు స్కూల్ స్వామి స్కూల్ లేదు ఇక్కడ పుట్టపర్తిలో. సో స్వామి నాకు ఇక్కడ ఉండమన్నారు. అప్పుడు స్వామినే అనీ ముఖర్జీ మేడం ఆ రోజుల్లో ప్రిన్సిపల్ ఇక్కడ ఈ క్యాంపస్ కి. స్వామి టోల్డ్ హర్ టు గో. ఆ రోజుల్లో ఒకే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉన్నింది ఇక్కడ అనంతపురం టౌన్ లో, ఎల్ఆర్జీ స్కూల్. అక్కడ ఆ మేడమే వెళ్లి నాది, నా సిస్టర్, నా అక్కది అడ్మిషన్ చేసుకుని వచ్చింది. సో మేము అట్లా వెళ్ళినాము హైగా విఐపీ లాగా అని. మళ్ళీ 2 ఇయర్స్ నేను, నా సిస్టర్ 1 ఇయర్. మేము హై స్కూల్ ఫినిష్ చేసిన తర్వాత మేము కాలేజ్కి జాయిన్ అయినాం. కానీ తర్వాత నేను కాలేజ్ జాయిన్ చేశాను, పియూసీ చేశాను, డిగ్రీ చేశాను. అంత ఫుల్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత నేను ఇంకా నా పీజీ కోర్స్ చేస్తున్నాను. అప్పుడు ఇక్కడ కూడా క్యాంపస్ లో ఎంఏ ఇంగ్లీష్ లేదు. సో నేను పక్కన యూనివర్సిటీలో పీజీ సెంటర్, ఆటోనామస్ పీజీ సెంటర్, తర్వాత అది సేమ్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అయిపోయింది. కానీ అప్పుడు నేను పీజీ కోర్స్ చేస్తున్నాను. స్వామినే చెప్పినారు ఇక్కడ హాస్టల్లో ఉండి నేను అక్కడ చేయాలి. సో రోజు నేను బస్సులో వెళ్లి వస్తున్నాను. అప్పుడు ఒకసారి స్వామి బర్త్డే టైం, నేను ఎందుకంటే పిల్లలతోనే నేను హాస్టల్లోనే ఉంటున్నాను, నేను వాళ్ళతోనే కూర్చుంటాను అక్కడ దర్శనానికి. సో స్వామి చీర ఇచ్చేటప్పుడు, ఏమి పటేల్ నువ్వు ఎన్ని రోజులు ఇట్లే ఉంటావు, ఎప్పుడు టీచర్ అవుతావు మా కాలేజ్లో అని. సో నేను చెప్పినాను స్వామి ఇంకా చదువుకుంటున్నానంటే సరే వెంట తొందరగా వచ్చేసాయి టీచర్గా అని. సో నాకు అట్లా ఎక్స్టెన్షనే అనిపించింది. తర్వాత ఎంత హ్యాపీగా స్వామి ఇంకా తొందరగా వచ్చేసే అని చెప్తే, నేను కూడా మళ్ళీ నా కోర్స్ అయిన తర్వాత ఒక 2-3 మంత్స్ ఇక్కడ వర్క్ చేశాను, ఎందుకంటే ఒక మేడం లీవ్లో ఉంది అని. మళ్ళీ స్వామికి అడిగితే ఫుల్ టైం పిహెచ్డీ చేస్తాను స్వామి అంటే, సరే చెయ్యి అని. అప్పుడు నేను అదే బయటనే చేస్తాను, అప్పుడు ఇక్కడ లేదు కదా ఏమో ఇంగ్లీష్ అని. మళ్ళీ అప్పుడు స్టార్ట్ అయింది కానీ ఫుల్ ఫ్లెజ్డ్ లేదు. సో బయట చేసుకుని అప్పుడు కూడా మళ్ళీ ఎప్పుడు వస్తావు టీచర్గా నా కాలేజ్కి అని. నా పిహెచ్డీ ఆల్మోస్ట్ ఫినిష్ అవుతా ఉంది 85 లో. అప్పుడు కూడా ఒకసారి స్వామి చెప్తున్నారు, నువ్వు రా తొందరగా రా అని. నేను సరే అని చెప్తున్నాను, కానీ నేను రాలేదు ఎందుకంటే ఇంకా నా పిహెచ్డీ అవ్వలేదు, అది ఫినిష్ అవుతే బాగుంటుంది. కానీ ఆ లోపల ఏమైంది, ఐ థింక్ యాడ్ బ్లాక్ లో నుంచి నాకు వేరే వాళ్ళు టీచర్ ఇక్కడ క్యాంపస్ లో టీచర్ ఐ థింక్ హెచ్ఓడి చెప్తున్నారు, నాకు పిలిచి చెప్తున్నారు, మేము అడ్వర్టైజ్మెంట్ పెడుతున్నాము డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ కి, నువ్వు ఎందుకు అప్లై చేయలేదు? నేను చెప్తున్నాను, లేదు మేడం నేను ఇంకా నా పిహెచ్డి అవ్వలేదు కదా అందుకే, లాస్ట్ ఇయర్ కూడా పెట్టినాము ఈసారి కూడా మేము పెట్టినాం, నువ్వు అప్లై చేయటం లేదు, మేము నీకోసమే అది అడ్వర్టైజ్మెంట్ పెట్టమన్నారు స్వామి. కానీ దాని తర్వాత నేను వెంటనే కుటుంబరావు అప్పుడు ఈ సెక్రటరీ ఆఫ్ ద ఆశ్రమ్ నేను అంకుల్ దగ్గర వెళ్ళి అడిగినాను స్వామికి ఒకసారి మెసేజ్ పంపిస్తారా అని, అంకుల్ నాకు అర్థం అవటం లేదు ఏం చేయాలా అని. సరే స్వామి సెంట్ మెసేజ్ బ్యాక్, జాయిన్ చేయి, జాయిన్ చేయమను. సో నాకు చెప్తున్నారు జాయిన్ చేయి అని చెప్తున్నారు స్వామి. సో దెన్ నేను అప్లై చేశాను, అప్పుడు నేను ఇంకా థీసిస్ కూడా సబ్మిట్ చేయలేదు కానీ జాయిన్ చేశాను. అందుకే నాకు ఎక్స్టెన్షన్ అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ 46 ఇయర్స్ కంటిన్యూస్లీ వేరే వేరే రోల్లోనే నేను ఇక్కడ ఉన్నాను. అది జాయిన్ చేసిన తర్వాత 86 జనవరిలో నాకు డిగ్రీ వచ్చింది, ఎందుకంటే స్వామి బర్త్డే 60th బర్త్డేనే నేను సబ్మిట్ చేయాలని నా పిహెచ్డి థీసిస్ అని నేను అనుకున్నాను. సో అట్లా హార్డ్ వర్క్ చేసి సబ్మిట్ చేసేసాను. ఇక్కడ వర్క్ చేస్తూ చేస్తూ 2 o'clock వరకు కూర్చొని టైప్ చేసేది నేనే సొంతంగా, నా థీసిస్ నేనే టైప్ చేశాను, ఎందుకంటే నాకు మిస్టేక్స్ వస్తే లేట్ అవుతుంది, నేనే మాన్యువల్ గా అన్ని టైప్ చేశాను. అప్పుడు తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత నాకు రికార్డ్ టైంలో డిగ్రీ కూడా వచ్చేసాను. తర్వాత నేను ఇక్కడే కంటిన్యూ అయ్యి స్లోలీ మళ్ళీ ఐ థింక్ 2010-11 అప్పట్లోనే స్వామి ఫిజికల్ ఫామ్ అప్పుడు ఉన్నింది, ఐ థింక్ అప్పుడు హెచ్ఓడి నాకు చేస్తున్నారు స్వామి. కానీ తర్వాత నాకు ప్రొఫెసర్షిప్ వచ్చింది, అప్పుడు స్వామి ఫిజికల్ ఫామ్ లో లేరు. సో అది కానీ తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ పోస్ట్ కి వచ్చినాను 2017. సో నాకు అట్లా ఏం అనిపించదు వేరేగా, ఓకే ఫస్ట్ ఐ వాజ్ అ స్టూడెంట్ తర్వాత టీచర్ ఇప్పుడు డైరెక్టర్, నాకు అట్లా అనిపించదు. నాకు ఓన్లీ ఎక్స్టెన్షన్ ఆఫ్ స్వామీస్ వర్క్ అని అనిపిస్తుంది నాకు. ఏ హ్యాపీనెస్ ఆర్ ఎక్సైట్మెంట్ అట్లా ఏం లేదు. స్వామి వర్క్ చేస్తూనే ఉన్నాను, వేరే వేరే రోల్స్ స్వామి ఇస్తున్నారు. ఫస్ట్ నాకు స్టూడెంట్ రోల్, ఇప్పుడు తర్వాత టీచర్, తర్వాత హెచ్ఓడి, కొంచెం అడ్మినిస్ట్రేషన్ ఇచ్చినారు, ఇప్పుడు నాకు డైరెక్టర్ గా పెట్టినారు. ఓకే స్వామి వర్క్ కంటిన్యూ చేయాలని స్వామి ఇట్లా నాకు వేరే వేరే, అది కూడా ఒక డ్రామానే స్వామిది. నేను యాక్టర్, ఐఎమ్ డూయింగ్ డిఫరెంట్ రోల్స్ కానీ డ్రామా ఒకటే, అది స్వామి డైరెక్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను డైరెక్టర్ కాదు, స్వామియే డైరెక్టర్.
1: మరి నిన్నొచ్చిన ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళ అనుభవాలు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు ఆ విషయాలు చెప్తారా?
0: వాళ్ళు ఫస్ట్ థింగ్ వాళ్ళు నాకు చెప్తున్నారు ఆ డ్రామా ఆఫ్కోర్స్ వాళ్ళకి చాలా బాగా నచ్చింది. వాళ్ళకి ఎట్లా అనిపించిందంటే బాబా అక్కడే ఉన్నారు, అది యాక్షన్ ఏం కాదు డ్రామా ఏం కాదు, స్వామి మాకు మంచి మెసేజెస్ కూడా ఇచ్చినారు ఆ ప్లే ద్వారా. ఇంకొకటి వాళ్ళకి క్యాంపస్లో చాలా స్వామి ప్రెజెన్స్ అనిపించింది, ఎందుకంటే మేము నేనే మీటింగ్ పెట్టి కొంతమంది మీటింగ్ పెట్టి నేను చెప్తున్నాను స్వామి క్యాంపస్ కి తప్పగా వస్తారు, సో సాటర్డే ఈవినింగ్ స్వామి రూమ్ లో దీపం లైట్ చేయాల, తర్వాత సండే మార్నింగ్ అక్కడ సుప్రభాతం కూడా చేయాల, ఎందుకంటే స్వామి వచ్చినారు క్యాంపస్ కి, మేము ఆ భావంతోనే చేస్తున్నాము. సో ప్రొసెషన్ కూడా మార్బుల్ ఫ్లోర్ నుంచి కాదు, ఇక్కడ కామన్ రూమ్ నుంచి కాదు, స్వామి రూమ్ నుంచి కలశం తీసుకుని వస్తాం కిందకి, ఎందుకంటే స్వామికి అక్కడి నుంచి మేము తీసుకుని మళ్ళీ ఆడిటోరియం మెయిన్ ఎంట్రన్స్ నుంచి మేము దిగి వస్తాము. అది ఆ ఎక్స్టూడెంట్స్ కి చాలా హార్ట్ టచ్ అయింది, ఎందుకంటే ముందు ఎట్లా స్వామి వచ్చేది అట్లానే మీరు అన్ని ప్రొసెషన్ అరేంజ్ చేసినారని మాకు చాలా హ్యాపీ అని వాళ్ళకి అట్లా ఫీలింగ్. ఫుల్ ఈవెన్ ఈవినింగ్ టైం కూడా వాళ్ళు అదే స్వామి క్యాంపస్ లో ఉన్నారని అట్లా వైబ్రేషన్స్ చాలా పవర్ఫుల్ వాళ్ళకి అనుభవం అయింది. మేము ఇక్కడ ఉన్నాం మాకు అనిపిస్తుంది అది వేరే, కానీ వాళ్ళు బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా క్యాంపస్ చాలా మార్పు ఉంది, ఇప్పుడు స్వామి ఉన్నారని మాకు పూర్తి 100% విశ్వాసం అయిపోయింది. సో వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇన్స్పిరేషన్ తో పని చేయాలా స్వామి పని చేయాలని వాళ్ళు అందరూ వెళ్ళినారు. ఇప్పుడు 21st మేము తప్పగా రావాలి. కానీ వాళ్ళు ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే అది 21st పుట్టపర్తి మేము వస్తే అది డెఫినెట్లీ అది మా ఫంక్షన్ మేము రావాలా, కానీ క్యాంపస్ లో వచ్చినప్పుడు ఇట్ ఇస్ లైక్ కమింగ్ హోమ్. మా అమ్మాయి ఇంటికి మేము వచ్చినామని అట్లా అనిపించింది, ఎందుకంటే స్వామి మాకు అట్లే చూసుకున్నారు, బాగా ప్రేమం ఇచ్చి మాకు బాగా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చాం. క్యాంపస్ వచ్చినాం అది వేరే ఎక్స్పీరియన్స్, అది దానికి కంపేర్ చేసేకే లేదు. సో వాళ్ళు చాలా వాళ్ళ హార్ట్స్ ఫిల్డ్ విత్ స్వామీస్ ప్రేమ అండ్ వాళ్ళు వెళ్ళినారు.
3: అనంతపురం మహిళా కళాశాలలో కొంతకాలం పనిచేసిన అధ్యాపకుల అనుభవాలు ఇప్పుడు మీకోసం. ముందుగా బాటనీ లెక్చరర్ శ్రీమతి ధనలక్ష్మి గారి అనుభవం.
4: నా పేరు ధనలక్ష్మి, నేను బాటనీ లెక్చరర్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ కాలేజ్ ఫర్ విమెన్. నేను ఇక్కడ 1984లో నేను ఈ కాలేజీలో జాయిన్ అయినాను, నవంబర్ 26th, సూన్ ఆఫ్టర్ స్వామీస్ బర్త్డే. ఎందుకంటే అంతకుముందు ఇద్దరు ఇంటర్వ్యూకి వచ్చాం బాటనీ ఇంటర్వ్యూకి, నేను అందులో సెలెక్ట్ అవ్వలేదు యాక్చువల్లీ. తర్వాత అమ్మాయి సెలెక్ట్ అయింది కానీ అకామిడేషన్ ఇక్కడ లేదన్న రీజన్తో అమ్మాయి వెళ్ళిపోవడం, నేను ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అందుకనే అది స్వామి ఎక్కడున్నా కూడా, నేను కర్నూలులో వర్క్ చేసేదాన్ని, నెల్లూరులో 2 ఇయర్స్ చేసి ఇక్కడికి పిచ్చుక కాళ్లకు దారం కట్టి లాగినట్టుగా నన్ను లాగారు నేను అనుకుంటున్నాను. తర్వాత 84లో నేను నవంబర్ జాయిన్ అయితే 85 ఆగస్టులో నా మ్యారేజ్ అయింది. ఫస్ట్ కార్డు స్వామికి ఇవ్వాలని నేను బ్యాగ్ లో పెట్టుకుని, అప్పటికి ఇంకా హేమలత మేడం గారు ప్రిన్సిపాల్ గా ఉన్నారు, స్వాతి సహా అని నా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్, ఆ అమ్మాయి నాకు అక్కడేం తెలియదు అని తీసుకెళ్లింది. కూర్చున్నాం జయమా మేడం పక్కన, కూర్చోబెట్టుకున్నారు నన్ను యాక్చువల్గా. ఆ తర్వాత స్వామికి జయమా మేడం చెప్తున్నారు, స్వామి మన కాలేజీలో కొత్త అమ్మాయి జాయిన్ అయింది అని ఇంకా చెప్తున్నారు. నేను కార్డు ఇంకా బయటికి తీయలేదు, నా వెడ్డింగ్ కార్డు స్వామికి ఫస్ట్ కార్డు ఇవ్వాలని ఇంకా బయటికి తీయలేదు. స్వామి పెళ్ళా అని అడిగాను నేను. అసలు నాకు అప్పుడు గబగబా కార్డు తీసి స్వామి దగ్గర పెట్టి ఆ తర్వాత నా కళ్ళల్లో నీళ్లు వచ్చేసినాయి. తర్వాత 1990 ఐ వాజ్ బ్లెస్డ్ విత్ చైల్డ్ అండ్ దెన్ 1991లో మేము ఇక్కడే స్వామి కాలేజీకి ఎదురుగానే ఇల్లు కట్టుకున్నాం. 1991లో మళ్ళీ అగైన్ స్వామి గృహప్రవేశంకి ఇవ్వాలి కార్డు అనుకుని నేను ఒక్కదాన్ని వెళ్ళా. ఫస్ట్ వైపు కూడా రాలేదు స్వామి ఈవినింగ్. అందరూ నన్ను అన్నారు, నువ్వు యు ఆర్ బ్లెస్డ్ చైల్డ్ వాడు, స్వామి దగ్గర వచ్చాక పుట్టాడు కాబట్టి నువ్వు బాబుని తీసుకురా అన్నారు. అదే ఇమ్మీడియట్ నైట్ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇమ్మీడియట్ మార్నింగ్ దర్శనంకి వచ్చేసా. అప్పట్లో 5 గంటలకు దర్శనం ఉండేది. ఆ టైంలో చిన్నవాడు బాబుకి ఇంకా 11th మంత్, ఇట్లా అప్పటికి అలవ్ చేసేవాళ్ళు అక్షింతలు అవన్నీ కార్డు అన్ని తీసుకొని ఇట్లా బాబుతో తీసుకున్నప్పుడు స్వామి కార్డు తీసుకొని బాబుని అక్షింతలు వేసి బ్లెస్ చేసి, నేను అనుకుంటాను ఇవన్నీ నేను ఇక్కడికి రావడానికి స్వామి నన్ను లాక్కున్నారంతే. ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చి ఎన్నో నేర్చుకున్నాను. ఈ 50th గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో అసలు నాకు ఇంత ఇన్విటేషన్ ఇచ్చిన రాజశ్రీ పటేల్ మేడంకి నేను చాలా థ్యాంక్ఫుల్ ఉంటాను అసలు. ఎందుకంటే ఇంతమందిని, నా ఓల్డ్ స్టూడెంట్స్ ని చూడడమే కాదు, నా సీనియర్ టీచర్స్ ని అందరినీ నేను చూడగలుగుతున్నాను. అండ్ ఐ విష్ ఎవ్రీబడి హియర్ స్వామి బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సారా.
3: జువాల్జీ లెక్చరర్ శ్రీమతి రమాసుందరి ఏం చెప్పారో వినండి.
5: నా పేరు రమాసుందరి అండి. నేను 1972లో స్వామి దయతో జాయిన్ అయ్యాను. తర్వాత నియర్లీ 40 ఇయర్స్ సర్వీస్ అనమాట. ఇక్కడ నేను జువాలజీ డిపార్ట్మెంట్ లెక్చరర్ గా జాయిన్, జూనియర్ లెక్చరర్ గా జాయిన్ అయినా. తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్ గా రిటైర్ అయ్యాను అనమాట. తర్వాత కూడా కొన్నాళ్ళు వాలంటరీగా సేవ చేశాను. అలాగా నాకు నియర్లీ 40 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ స్వామి అనుగ్రహించారు ఆయన సన్నిధానంలో. ఇకపోతే మా పేరెంట్స్ కూడాను, మా అమ్మగారు మా నాన్నగారు కూడా సాయి డివోటీస్ అనమాట. స్వామితోటి అనుభవాలంటేను స్వామితో చాలా ఇప్పుడు మాట్లాడగలిగేదాన్ని అనమాట. ధైర్యంగాను స్వామి నాకు తల్లి తండ్రి దైవము అన్ని ఆయనే అనుకున్నట్లుగా ఆయన కూడా అలాగే ట్రీట్ చేసేవారు అనమాట. స్వామి ఒకసారి స్వామి కాలేజ్ డే జరుగుతుండింది. మామూలుగా ఆ రోజుల్లో కాలేజ్ డే జరుగుతున్నప్పుడు పబ్లిక్ కూడా వచ్చేసేవాళ్ళు. మా పేరెంట్స్, మా నాన్నగారు, అమ్మగారు, అమ్మగారు వచ్చారనమాట. మా చెల్లెలు కూడా వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళందరూ బయటే ఉన్నారు. సరే మేము స్టాఫ్ లోపల ఉన్నాము. ఇక్కడ మీటింగ్ అయిపోయి స్వామి ఇటు లోపలికి వచ్చారు. వచ్చి ప్రిన్సిపల్ ఆఫీస్ రూమ్ నుండి స్టాఫ్ రూమ్ లోకి వచ్చి దీంట్లోకి వచ్చారు. ప్రిన్సిపల్ రూమ్ లోకి వెళ్ళి స్టాఫ్ రూమ్లోకి వచ్చారు. అక్కడ నడుచుకున్నప్పుడు స్వామి దిగినప్పుడు స్వామి అమ్మ వాళ్ళు వచ్చారు. స్వామి అంటే ఎక్కడున్నారు అన్నారు. గేట్ బయట ఉన్నారు స్వామి. పిలుచుకురాపో పిలుచుకురాపో అన్నారనమాట. సరే వాళ్ళని పిలుచుకొచ్చాక స్వామి వాళ్ళని లోపల కామన్ రూమ్ లోకి తీసుకెళ్లారు. నేను లోపలికి వెళ్తే నువ్వెందుకు అన్నారు. స్వామి అమ్మ వాళ్ళు వచ్చారు కదా స్వామి అంటే నువ్వు నా దానివే కదా అన్నారు. మా చెల్లెలు మా నాన్నగారు

0: అటెండ్ అవుతున్నాను అనేదే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఆ స్థితిలో ఉన్నాను, స్వామి నన్ను ఆ స్థితిలో ఉంచాడు అనేదే నాకు చాలా సంతోషంగా ఉంది. సాయిరాం.
1: ఇక ఇంగ్లీష్ లెక్చరర్ రమా పంచుకున్న అనుభవాలను విందాం.
2: ఈ గోల్డెన్ జూబ్లీ స్వర్ణోత్సవంలోని మీరు పాల్గొని ఈ సంవత్సరం ఇక్కడ కళాశాలలో ఉండి మీరు పొందుతున్న ఆనందం ఎలాంటిది?
3: నా పేరు రమాదేవి. ఎంత ఆనందం అంటే నేను చెప్పలేను, ఎందుకంటే ఎప్పుడు నాకు 40 ఏళ్ల నుంచి ఉన్న స్పానింగ్ 40 ఇయర్స్ ఆ పిల్లలందరూ వస్తూ ఉంటే ఒకళ్ళ తర్వాత అందరు రమక్క ఎలా ఉన్నారు ఏంటి, నేను గుర్తున్నానా, నా పేరు విజయలక్ష్మి, లేకపోతే నా పేరు అసుజాత అని నాకు చెప్తారు అందరూ. నాకు బాగా గుర్తు, కొంతమంది గుర్తు, మరి కొంతమంది కొంచెం ఆలోచిస్తే ఏ బ్యాచ్ అమ్మా అంటే అలాగే. ఎంత ఆనందం అంటే నిజంగా నేను నిజంగా నేను చాలా అదృష్టవంతురాలని. ఇంత అయిన తర్వాత కూడా ఐఎమ్ స్టిల్ హియర్. మన ఈ స్వర్ణోత్సవాల్లో పాల్గొనడం కూడా ఇంత అదృష్టం, నిజంగా నాకు చాలా సంతోషం ఉంది. స్వామిది ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు, స్వామి ఇక్కడే ఉన్నారు అది మాత్రం నాకు తెలుసు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇక్కడ ఇలా ఉండి స్వామి దగ్గరే ఉండడానికి. నాకు చాలా పీస్ఫుల్ గా ఉంది నా లైఫ్, నాకు చాలు, ఎక్కడికి వెళ్ళాలనేది నాకు ఏ లోటు లేదు, నాకు కావాల్సినవన్నీ నాకు ఉన్నాయి అంతే.
1: ఇప్పుడు మరొక లెక్చరర్ వెంకటలక్ష్మి గారు ఏం చెప్తారో విందాం.
4: ఓం శ్రీ సాయిరాం. నా పేరు వెంకటలక్ష్మి. నేను 1981 నుంచి 86 వరకు స్టూడెంట్ గా పనిచేశాను. తర్వాత 2 ఇయర్స్ అడ్హాక్ పోస్ట్ లో పనిచేశాను. స్వామి ఆ రోజు నేను చదివినప్పుడు ప్రతి సంవత్సరం స్వామి వచ్చేవారు. నాకు స్వామి దగ్గర డాన్స్ చేయాలని చాలా ఇష్టం అనమాట. మొత్తం నాకు అవకాశం రాలేదు, నేను కొన్ని డాన్స్ తెలుసుకోవడం మాకు టీచర్ మాకు సెలెక్ట్ చేయలేదు అని నాకు అనిపించింది. మాత్రం ఒకసారి ఏమైందంటే స్వామి అనుకోకుండా నేను క్లాసికల్ డాన్స్ కాంపిటీషన్ లో నేను పాల్గొన్నాను, నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. అప్పుడు ఉన్న హేమలత మేడం ఈ అమ్మాయికి స్వామి వచ్చినప్పుడు డాన్స్ సెలెక్ట్ చేయలేదని చెప్పారన్నమాట. అప్పుడు నాకు డాన్స్ కి స్వామి ముందు చేయడం నా తక డిజైర్ ఫుల్ఫిల్ అయింది. అప్పుడు తాత ఏంటంటే మళ్ళీ స్వామి సిస్టర్ బర్త్డేకి పుట్టపర్తిలో జంతువు నామ నర జన్మ దుర్లభం అని ఒక నాటక ప్రదర్శించిన అయింది. అప్పుడు ఏంటంటే నాకు కూడా మంచి రోల్ వచ్చింది. అప్పుడు స్వామి వెనకొచ్చి మాకందరూ చూసి బ్లెస్ చేశారు. స్వామి ప్రతి సంవత్సరం ఆంధ్ర పూచినప్పుడు ఒక చెప్పలేని అనుభూతి, అది మర్చిపోలేము ఈజీగా. ఏమైందంటే ఒకసారి అత్తక హాస్టల్ కిచెన్ వెన్ వైపు రోడ్ సమ్ లేకున్నా, నేను క్లినిక్ కౌంటర్ లో ఉన్నానమాట. నేను చెప్పాను మేడంకి, మేడం రోడ్ సమ్ లేదు, స్వామి గారి వెనక నుంచి వస్తే స్వామికి ఇబ్బంది అవుతుంది అని చెప్పానమాట. తర్వాత మేడం చెప్పే జయ మేడం చెప్పారు ఏంటంటే, ఏ స్వామికి నేను ముందు నుంచి ముందు తీసుకుని వస్తాం, ముందే గేట్ పండు వస్తాము, ఎందుకు స్వామికి వెనక నుంచి తాడడానికి ఛాన్సే లేదు, వీల్ బింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అమ్మా అని చెప్పారన్నమాట. సో సార్ నో నో మేడం, సపోజ్ స్వామి కమ్స్ బి అండ్ హౌ కెన్ యూ డిసైడ్ విచ్ వే స్వామి విల్ కమ్, డోంట్ వరీ వీల్ బింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్, షీ సెడ్ లైక్ దాట్. బట్ వాట్ హ్యాపన్ వాజ్ బట్ ఐ టుక్ మై స్టూడెంట్స్ వి డిడ్ సమ్ కైండ్ ఆఫ్ రిపేర్, ఒక రిపేర్ చేసామన్నమాట. ఏదో చిన్నగా విసికేసి రాలేసి ఏదో ఒక రిపేర్ చేసాం. స్వామి ఒక అడగని వెనక నుంచి వస్తే స్వామికి బాధ కలగకూడదు అని. తర్వాత ఏమైందంటే అనుకోకుండా స్వామి లైబ్రరీకి వచ్చి లైబ్రరీ నుంచి వెన్న గేట్ నుంచి వచ్చారన్నమాట. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. తర్వాత ఎక్కువ వచ్చిన ఒక భావం ఉంటే స్వామి కష్టం అవుతుందేమో, స్వామి వస్తారేమో అనుకుని అది రోడ్ రిపేర్ చేశాం కదా స్వామికి, దానికి ఒక ఫలితంగా నేను ఉన్నాను, నేను గమనించాను మీ ఫీలింగ్ అని నాకు అప్పుడు అనిపించింది. తర్వాత ఫ్రంట్ లో కూడా బాగా క్లీన్ చేశారన్నమాట. పొద్దున్నేగానే ఎక్కడ సమంగా ఉందా లేదా అని చూసానమాట. చూస్తే ఒక ఎక్కడో ఒక కాగితం పడింది, అయ్యో ఒక స్వామికి వస్తే బాగోదు కదని పరిగెత్తి కాగితం తీసాను. అంతా క్లీన్ గా ఉంది. వెళ్ళినప్పుడు స్వామి ముందుకు ఎట్టు వచ్చారు, చూసి అంతా చూసి అబ్బా ఎక్కడ కూడా అట్టుకెళ్ళదు, అంతా చాలా క్లీన్ గా ఉందని చెప్పారన్నమాట. నాకు అనిపింది ఏంటంటే స్వామి అంత హృదయ నివాసి, మనకి రిఫ్లెక్షన్ రిసౌండ్ రియాక్షన్ గా ఎప్పుడు స్వామి ఉంటారు. తర్వాత ఇంకోసారి కూడా స్వామి 64th సెలబ్రేషన్ ఇక్కడ క్యాంప్ లో చేసాము. ఏదో మాసం బాధ అనమాట. తాతము స్వామి ఇంత క్రౌడ్ లా చూస్తారో లేదని. మాత్రం స్వామి ఇలాగనే తల ఉంచుకొని ఇలా దండం పెట్టుకున్నాను. స్వామి ఇలాగా ఒక ప్రశ్న తెచ్చామట, స్వామి బండి మీద ఉన్నారు అలాగా. అప్పుడేమో స్వామి నాకు తీవ్రంగా నవ్వు చూసారన్నమాట. నేను తల ఉంచుకున్నాను స్టూడెంట్ పక్కన చెప్పారు, వెంకట్ స్వామి నేను నీ వైపు చూస్తున్నారు, బ్లెస్డ్ చూడు చూడు అనమాట. అప్పుడు నాకు అనిపిస్తుంది మన మనసులో ఎంత ఫీల్ అవుతాం, స్వామి కూడా అలాగే రియాక్ట్ అవుతారు మనకి. ఇంకోసారి ఏమిటంటే స్వామి

0: కొత్త హాస్టల్ కొత్త డైనింగ్ హాల్ ఇండాగ్రేషన్ కి వచ్చారు. వచ్చి మేమందరం కూర్చున్నాము. అదే వైకుంఠ కదా స్వామి వచ్చారనమాట. వచ్చి స్వామి అని చెప్పారంటే ఇంకే వైకుంఠము, నేనున్నప్పుడు మీరందరికీ భోజనం చేస్తున్న ఇదే వైకుంఠము, ఇంక వైకుంఠం ఎక్కడా లేదు. ఈ రోజు ఇంత పవిత్ర రోజున నేనున్నాను, మీరున్నారు, మీరందరూ కలిసి భోజనం చేస్తున్నారు, ఇదే వైకుంఠం అని స్వామి చెప్పారనమాట. చాలా మంచిగా అనిపించింది. అప్పుడు స్వామికి చెప్తే అదొక అవును కదా, మనకి తెలియదు అసలు స్వామి మందుకున్నట్టు వీటికి గ్రాంటెడ్ మాత్రం ఇది చెప్పలేని అనుభూతి. ఒక మనసు అలాగా తీవ్రంగా ఉండిపోయింది. తర్వాత ఇవాళ మాకు అనిపించింది, ఇవాళ గోల్డెన్ జూబ్లీకి స్వామి వచ్చినప్పుడు మేము ఇలాగే చాలా హడబడి పడి పనిచేసేవారన్నమాట. కల్చరల్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ అందరూ చాలా నేను చాలా హడబడి పనిచేసేవారన్నమాట. ఈసారి కూడా స్వామి నిజం వచ్చినట్టే, స్వామి వచ్చినప్పుడు ఎలా చేస్తామో అలాగే చేస్తాం. ఈచ్ వన్ ఆఫ్ అస్ అందరూ కలిసి మెలిసి ద బెస్ట్ ద పుట్ అప్ కల్చరల్ ప్రోగ్రామ్ గానీ, క్లీనింగ్ గానీ, డెకరేషన్ గానీ, అందరూ వాళ్ళ ఏరియాలో చాలా కష్టపడి పనిచేసారు. స్వామి వచ్చినట్టు అనిపిస్తుంది, స్వామి స్వయంగా వచ్చినట్టు ఒక ఫీల్ మాకు వచ్చింది ఇవాళ. సాయిరాం.
1: కళాశాలలో చదువు పూర్తయిన నాటి నుండి పుట్టపర్తి ప్రైమరీ స్కూల్లో టీచర్లుగా పనిచేస్తున్న భవానీదేవి సాయి ప్రియల్ని పలకరిద్దాం.
2: ఓం శ్రీ సాయిరాం. నేను భవానీదేవి. నేను 1980లో స్వామి కాలేజ్ కి వచ్చాను. అక్కడ బిఏ ఎంఏ రెండు చేశాను. నేను 5 సంవత్సరాలు మాత్రం నేను లైఫ్ లో ఎప్పుడు మర్చిపోలేను. ఎందుకంటే స్వామి నాకు స్కాలర్షిప్ ఇచ్చారు. ఇచ్చి నాకు హాస్టల్ ఫీజు స్వామే కట్టేవారు, ఇంకా కాలేజ్ ఫీజు కూడా స్వామే కట్టేవారు. అప్పుడు నేను వేరే మీడియం నుంచి వచ్చాను, నాకు ఇంగ్లీష్ అంతగా రాలేదు. అప్పుడు స్వామి దయతో నేను స్వామికి లెటర్స్ ఇచ్చేదాన్ని. స్వామి నాకు అంతగా ఇంగ్లీష్ రాదు స్వామి, నేను ఇంగ్లీష్ మీడియంలో ఫస్ట్ నుంచి చదువుకోలేదు స్వామి అని నేను అలాగా స్వామికి ఉత్తరాలు రాసేదాన్ని. కానీ స్వామి అట్లాగా సైలెంట్ గా నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చిస్తూ నేను బాగా కోపాప్ అయిపోయాను. ఇంకా స్వామి దయమూలన నేను బాగా మంచి మార్కులతో మంచి గ్రేట్ ఓ గ్రేడ్ కూడా తెచ్చుకొని నేను పాస్ అయ్యాను. ఇప్పుడు నేను స్వామి ప్రైమరీ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాను. నేను ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నా కృతజ్ఞత స్వామికి అర్పించడానికి. స్వామి నువ్వు మాకు ఎంత చేశారు, మీరు మాకు ఎప్పుడు మేము మర్చిపోలేము స్వామి. ఎవరి ప్రేమైనా మర్చిపోతాం కానీ మీ ప్రేమ మాత్రం మర్చిపోలేము స్వామి. ఏ జన్మ అయినా సరే మీ కాలేజీలో వచ్చి చదువుకోవాలని కోరుతున్నాను స్వామి. సాయిరాం.
3: సాయిరాం, నా పేరు సాయి ప్రియ. నేను 1975-78 బ్యాచ్ లో స్వామి కాలేజీలో చదువుకోవడానికి అవకాశం ఇచ్చారు. చాలా కృతజ్ఞతలు స్వామికి. అంతేకాకుండా స్వామి తన వాళ్ళని ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి తీసుకొస్తారు అనే సత్యం తను ప్రకటించడము నా జీవితంలో సత్యమైందని మీకు చెప్పే ఒక చిన్న సంఘటన మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకసారి స్వామి కాలేజ్కి వచ్చారండి. అప్పుడు స్వామి ఫుడ్ కమిటీలో మ్యామ్స్ కి సహాయం చేయడానికి మేమందరం ఏదో మెంబర్స్ గా ఉన్నాము. అంత చేసిన తర్వాత ఈ మెంబర్స్ కూడా స్వామి నమస్కారం ఇస్తున్నారు. ఆ సమయంలో మా కుటుంబం గురించి, అన్నయ్య గురించి, తమ్ముడు గురించి, అందరి గురించి స్వామి అప్పుడే నాకు స్వామితో పరిచయం ముఖాముఖిగా. తర్వాత అంటే నాన్నగారు భక్తులైనా కూడా వస్తూ ఉండేవాళ్లం, కానీ స్వామి నాతో మాట్లాడటం, నేను స్వామిని అడగటం అది ఫస్ట్ టైం కనుక చాలా అద్భుతంగా తోచింది. స్వామి తమ్ముడు కాలేజీలో చదువుతున్నాడు కదా, అన్నయ్య వస్తాడు, అన్నయ్య బాగున్నాడు కదా అని చెప్పేసి అన్నీ చెప్పారు. అట్లాగే ఇంకొకసారి పర్తిలో ఇల్లు కొనుక్కొని ఉన్నప్పుడు గృహప్రవేశం సమయంలో నాన్నగారు తమ్ముడు వాళ్ళందరూ స్వామి రావాలి, స్వామి ఇంటికి రావాలి స్వామి అంటే తెలుసు, బస్ స్టాండ్ వెనకాల కొన్నారు కదా నాకు తెలుసు అని చెప్పి ఆశీర్వదించారు. అట్లాగే మేము ఆ సమయంలో భజన చేస్తుంటే ఇంట్లో అఖండంగా షిరిడీబాబా ఫోటోలోంచి విభూతి వర్షించింది. ఈ రకంగా స్వామి సదా మాతోటి ఉండి మమ్మల్ని రక్షిస్తున్నారు అని చెప్పడానికి నేనెంతో ఆనందిస్తున్నాను. అదే అందరికీ కూడా వర్తిస్తుంది. స్వామి భగవంతుడు మనందరినీ తలుచుకుంటే సాయి అంటే ఓయి అని పలికేటువంటి స్వామి మనతో ఉన్నారు. సాయిరాం. నేను ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి రావడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈ 30 సంవత్సరాల తర్వాత మళ్ళా కాలేజీలోకి అడుగు పెట్టడం, ఇదంతా ఆ మధుర స్మృతుల్ని జ్ఞాపకం తెచ్చుకోవడం చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అవకాశం కలిగించిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. రేడియో సాయి వారందరికీ కూడా కృతజ్ఞతలు. సాయిరాం అండి.
4: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
5: హైదరాబాద్ లో ఎంబీఏ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న మరొక ఓల్డ్ స్టూడెంట్ శ్రీమతి కస్తూరి పద్మజ గారు.
6: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు కస్తూరి పద్మజ. నేను 89-92 బీకాం చదువుకున్న అనంతపూర్ క్యాంపస్లో ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు. నేను 92లో పాస్ అవుట్ అయినప్పుడు చాలా యావరేజ్ స్టూడెంట్గా ఉండేదాన్ని. స్వామి నన్ను పాస్ అవుట్ అయ్యాక దర్శన్ గ్రౌండ్లో ఒకరోజు మాట్లాడుతూ వేరే టీచర్స్తో మన అమ్మాయి డాక్టర్ డాక్టర్ అన్నారు. నాకు చాలా బాధపడ్డాను, ఇంత యావరేజ్ స్టూడెంట్ స్వామిలా అన్నారేంటి అని. బట్ 20 ఇయర్స్ లేటర్ టుడే ఐఎమ్ అ డాక్టర్ అండ్ ఐ హ్యావ్ టాట్ 18 ఇయర్స్ MBA స్టూడెంట్స్ ఇన్ హైదరాబాద్. అబ్సల్యూట్లీ స్వామీస్ గ్రేస్. నేను PhD ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ డిపార్ట్మెంట్ నుంచి HR ఏరియాలో చేశాను. ఇట్స్ అబ్సల్యూట్లీ బీన్ స్వామీస్ గ్రేస్. ఆయన లేకుండా ఏ క్షణం లేము. ఈరోజు క్యాంపస్కి వస్తే చాలా హ్యాపీగా ఉంది. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ టు ఆల్ మై సిస్టర్స్ హూ హ్యావ్ కమ్ అండ్ దోస్ హూ హ్యావ్ నాట్ కమ్ ఆల్సో. ఇది చాలా వండర్ఫుల్ మెమరీ మనకి, ఎందుకంటే స్వామి ఇన్స్టిట్యూట్లో చదువుకునే ఎంత అదృష్టం అంటే అది మాటల్లో చెప్పలేను నేను. థ్యాంక్ యూ సాయిరామ్.
1: ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడిన శ్రీమతి సరస్వతి స్వామి ఆదర్శాలను తమ స్కూల్లో అమలు చేస్తున్నట్లు చెప్పారు.
7: నా పేరు సరస్వతి. నేను 1983-88 బ్యాచ్, 5 ఇయర్స్ ఇక్కడే చదువుకున్నాను. అయితే నేను ఇక్కడికి చాలా కోరికతోనే వచ్చాను. ఎంత కోరిక అంటే ఇంట్లో వాళ్ళని కూడా మర్చిపోయేదాన్ని. అందరు హోమ్ సిక్ ఫీల్ అయ్యేవారు, కానీ నేనే ఎవరికైనా బాధ ఉంటే వాళ్ళకి ఒక అక్కలాగా అట్లా ఉండేది. అయితే జూనియర్ ఇంటర్లో మా సీనియర్స్ కూడా అలాగే ఒక సొంత చెల్లెలాగా. నేను తెలుగు మీడియం నుంచి వచ్చాను కాబట్టి నాకు ఇంగ్లీష్ నేర్పిస్తూ అంతా చాలా హెల్ప్ చేశారు. తర్వాత ఇంటర్లో ప్రతిసారి పత్తికి వెళ్ళినప్పుడల్లా ఒక అనుభూతి, ఎప్పుడు వెళ్దాము అన్నట్టుండేది. ఇంకా డిగ్రీలో వస్తానో రానో అనుకొని చాలా బాధపడుతూ వెళ్ళాను. అయితే 3 డేస్ అన్నం తినకుండా ఉండి, ఎందుకంటే నాన్న లేరు, అమ్మ నేను చదివించను అని చెప్తే మా పెద్దనాన్న మా మామయ్య వాళ్ళు మేము హెల్ప్ చేస్తామని చెప్పి నన్ను హాస్టల్లో జాయిన్ చేశారు. వాళ్ళే 5 ఇయర్స్ చదివించారు. నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు అమ్మకి ఇంటర్వ్యూ ఇచ్చారు స్వామి. అయితే స్వామి ఈ పిల్లల్ని నేను ఎలా పెంచాలి ఎలా చేయాలి అన్నప్పుడు నేను చూసుకుంటాను బంగారు అన్నారు. ఇంకప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు, ఇప్పుడు నేను ఒక హెడ్ మాస్టర్ని, ఒక హై స్కూల్కి హెడ్ మాస్టర్ని, గవర్నమెంట్ జాబ్, కానీ ఇదంతా స్వామి వల్లనే అనిపిస్తుంది. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే, చిన్నదాన్ని కాదు, నా జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏంటంటే, నాకు మ్యారేజ్ సెట్ అయింది, పట్టు వస్త్రాలు అన్ని తీసుకొని వచ్చాము నేను మా పెద్దమ్మ. స్వామి ఆశీర్వదించి బ్లెస్ చేసి మంచిది బంగారు అని వెడ్డింగ్ కార్డు తీసుకున్నారు. అయితే ఒక 3 డేస్ తర్వాత నా వెడ్డింగ్ ఉండింది 2000లో. అది ఎంత వర్షాలంటే మొత్తం అన్ని నా ఫంక్షనల్ కూడా మునిగిపోయింది, సగం మునిగిపోయింది. పెళ్లి అవుతుందో కాదో అనుకున్నాము. అలాంటప్పుడు మార్నింగ్ అవ్వాల్సిన పెళ్లి సాయంత్రం 7:00 అయింది. అది కూడా చిన్న ఫంక్షనల్ వేరే దొరికింది, దాంట్లో కూడా చాలా అతి కష్టం మీద అయింది. అయితే అది ఒక మిరకిల్ నా జీవితంలో. పెళ్లి ఎక్కడ అయిపోతుందో అనుకున్నాను. స్వామి బ్లెస్ చేశారు కాబట్టి, వెడ్డింగ్ కార్డు తీసుకొని మంచిది బంగారు అన్నారు కాబట్టి నా పెళ్లి సక్సెస్ఫుల్ గా అయింది. అది ఇంకా నాకు మా అమ్మ లేదు కాబట్టి, అంటే నా పెళ్ళప్పటికి అమ్మ లేదు, కానీ ఇప్పుడు మా అత్తయ్య మా అమ్మకన్నా ఎక్కువ, మా అమ్మ ఉన్నా కానీ చేసేది కాదేమో, అంత మంచి అత్తయ్య దొరికింది. మా హస్బెండ్ మా ఆడబిడ్డలు అందరు కూడా ఒక స్వామి డివోటీస్ కాకున్నా గాని వాళ్ళు చెప్పినట్టు నేను వింటాను, నేను చెప్పినట్టు వాళ్ళు వింటారు. ఇంకొక అమ్మలేని లోటు తీర్చారు. అది ఒక నాకు టర్నింగ్ పాయింట్ అనుకుంటాను. ఎందుకంటే స్వామి నేను చూసుకుంటాను బంగారు నీ పిల్లల్ని అన్నారు. మా అమ్మకి ఇచ్చిన మాట ఎప్పుడు నెరవేరుతుందా, నాకు అప్పుడే మా అమ్మ చనిపోయింది అనుకున్నాను, కానీ ఇప్పటి వరకు కూడా నేను ఇలా ఉన్నాను అంటే స్వామి నా ప్రతి నిమిషం నా ఇట్లా నేను మర్చిపోలేను. కళ్ళు తెరిస్తే స్వామి, నేను ఇప్పుడు ఏం యాక్టివిటీస్ చేయట్లేదు, కానీ నా స్కూల్లో, హై స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో నేను గ్రూప్స్ తయారు చేసి సత్య ధర్మ శాంతి ప్రేమ మా గ్రూప్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ అలా చేసి మార్చ్ పాస్ దగ్గర నుంచి అన్ని యాక్టివిటీస్ అన్ని మనసులో స్వామి నుంచుకొని అన్ని యాక్టివిటీస్ చేస్తున్నాను. ఇండైరెక్ట్ గా నేను చేస్తున్నాను. నేను సత్యసాయి ఆర్గనైజేషన్లో ఏం చేయట్లేదు, కాకపోతే ప్రతి యాక్టివిటీ అందులో స్వామి వాల్యూస్ ఉంటాయి, హ్యూమన్ వాల్యూస్, అదొక్కటి చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు కూడా ఇంకేమన్నా యాక్టివిటీ, ఇప్పుడు నాకు 50 ఇయర్స్, ఈ ఆర్గనైజేషన్కి 50 ఇయర్స్, అది కోఇన్సిడెన్స్గా అయింది. ఇంకా మన ఆశయాలన్నీ, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఇవన్నీ కూడా ఆశయాలన్నీ మా స్కూల్ పిల్లల ద్వారా అందరికి తెలియజేస్తాను అనుకుంటున్నాను. అందరికీ గోల్డెన్ జూబ్లీ గ్రీటింగ్స్. ఇక్కడ రావడం ఎంత సంతోషంగా ఉందంటే మళ్ళీ మా అమ్మవారింటికి వచ్చినట్టు అనిపిస్తుంది. అందరినీ కలుసుకోవడం, స్వామి ఫోటో చూడగానే కళ్ళెంబ నీళ్లు తిరుగుతున్నాయి. మా డైనింగ్ హాల్, మా రూమ్స్ ఇవన్నీ చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఛాన్స్ ఎవరికి దొరకదేమో ప్రపంచంలో కూడా అనుకుంటున్నాను నేను. చాలా అందరికీ బెస్ట్ విషెస్.
5: శ్రీమతి పల్లవి గారు.
8: సాయిరామ్, నా పేరు పల్లవి. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను 1995-1998 ఇక్కడ చదివాను. ఫస్ట్ ఇయర్ ఎప్పుడైతే వచ్చానో నేను మా సిస్టర్ ఒకటేసారి జాయిన్ అయ్యాం. యూ డోంట్ హ్యావ్ ఎ ఫాదర్, మై మదర్ ఇద్దరిని ఒకటేసారి జాయిన్ చేసింది. బట్ ఓన్లీ వన్ ఆఫ్ అస్ వాంట్ టు జాయిన్ హియర్ బికాస్ సంబడి హ్యాస్ టు బి విత్ మదర్. మై స్వామి కేమ్ టు మై మదర్స్ డ్రీమ్ అండ్ హెల్ప్ గివ్ టూ స్వీట్ బాక్సెస్ ఇచ్చారు అమ్మకి కళ్ళలో. సో బోత్ ఆఫ్ అస్ జాయిన్ దేర్. ఇక్కడికి వచ్చాక జయమ మ్యామ్, పుష్ప మ్యామ్, దే ఎట్లా అంటే మమ్మల్ని తల్లి అనే లోటు లేకుండా టీచర్స్ ఎంత బాగా చూసుకున్నారంటే 3 ఏళ్ళు అలాగే గడిచిపోయాయి. ఒక్కోసారి అమ్మకి సైనస్ ఆపరేషన్ వచ్చింది. సో మేము ఇద్దరం ఇక్కడే ఉన్నాం. హూ హ్యాస్ టు టేక్ మా మామయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళ బ్రదర్స్ చాలా కేర్ టేకింగ్ మాకు చిన్నప్పటి నుండి. వాళ్ళు చూసుకుంటారు అన్న నమ్మకం మాకు. వాళ్లే చూసుకున్నారు కూడా, కానీ అయినా కూడా స్వామిని అడగాలి అనే దాంట్లో ఉన్నాం ఇద్దరం. ఉంటే నేను జయమామని అడగగానే ఫస్ట్ లైన్ లో కూర్చోబెట్టారు, రక్షంతలు ఇచ్చారు. నా పక్కన అన్ఎక్స్పెక్టెడ్ గా రమాక కూర్చుంది. మా అమ్మ పేరు కూడా రమా అనమాట. స్వామికి ఏం డైరెక్ట్లీ తుమి వచ్చి అక్షంతలు తీసుకున్నారు. తీసుకుని రమాక్కని నన్ను చూస్తూ రమాక మీద వేస్తారు. సో నేను అనుకున్నాను అక్కని బ్లెస్ చేస్తున్నారు కానీ నన్ను ఒట్టుగా చూసి వెళ్ళిపోతున్నారు అనుకున్నాను. అనుకుంటే స్వామి రమాక రమాక అన్నారు. అంటే నాకు అది అర్థం కాలేదు. స్వామి అంత దూరం వెళ్ళాక అర్థం ఏంటంటే స్వామి అమ్మ పేరు కూడా రమా కదా. సో అక్కడ స్వామి హస్ టేకన్ కేర్ అమ్మ విషయంలో మొత్తం చూసుకున్నారు. అండ్ తర్వాత మళ్ళీ ఏంటంటే వచ్చాను అనంతపూర్కి నుండి ఇక్కడికి వచ్చాము, బయటకు వెళ్ళాను కానీ ఐ కుడ్ నాట్ స్టే అక్కడ చాలా రోజులు. చెల్లె మళ్ళీ ఇక్కడ ఎంఎస్సీ చేస్తుంది, ఆ దాంట్లో వచ్చాం. వచ్చి సెక్యూరిటీ డ్యూటీలో జాయిన్ అయిపోయాను. జాయిన్ అయినాక ఏంటంటే రోజు ఆ డ్యూటీకి అలవాటైపోయి ఎప్పుడు వెళ్దాము అనేసరికి స్వామి ఏమనేవారు కాదు. స్వామి వెళ్తాను అంటే స్వామి వెళ్ళు అనేంత వరకు వెళ్ళను అన్నట్టుగా మొండిగా కూర్చున్నాను. అమ్మ పాపం ఎప్పుడు డీడీలు పంపుతూ పుట్టుప్రతికి అవెస్ట్ 9D4D2 అక్కడే ఉండేవాళ్ళం. ఎప్పుడు డీడీలు పంపించారు అక్కడికి, అలాగే గడిపేదాన్ని. ఒకసారి సడన్ గా వెంకటక్క బృందావన్ రమ్మనండి వెళ్ళాం. వెళ్ళగానే ఎప్పుడు ఒక తపన ఏంటంటే స్వామి వెనకాల ఎప్పుడు బాయ్సే ఉంటారు, గర్ల్స్ ఉండరు. ఎందుకు అంత బాధ, మనల్ని ఎందుకు డిప్రైవ్ చేస్తారని. అన్ఎక్స్పెక్టెడ్ గా బృందావన్ లో డ్యూటీ చేస్తున్నాం. మా బ్యాచ్ మేట్ కూడా వచ్చింది డ్యూటీ చేయడానికి. ఇద్దరం చేస్తున్నాం. ఆ అమ్మాయికి కాస్త గోరు చిట్లింది అక్కడ కాంక్రీట్ మీద, కాలు గోరు ఊడిపోయింది. సో వీ టు గో టు హాస్పిటల్. అక్క వెళ్ళండి, ఇద్దరు మీ ఇద్దరు బ్యాచ్ మేట్స్ కదా అన్న, జనరల్ హాస్పిటల్కి వెళ్ళాం. బై ద టైమ్ వీ వెంట్ అక్కడ వెళ్లి ఆమె ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నాము. బయటకు వచ్చే టైంలో ఏమైంది అనంటే సడన్ గా స్వామికి కారు వచ్చింది. ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ టు జనరల్ హాస్పిటల్. రాగానే అక్కడ ఎవరూ లేరు, సేవాదలు లేదు, డాక్టర్స్ లేరు, ఎవరూ లేరు. వీ వర్ బోత్ ఆఫ్ అంటే స్కార్ఫ్స్ ఉన్నాయి మెళ్ళలో, సెక్యూరిటీ డ్యూటీ స్కార్ఫ్స్. వెళ్ళాం. వెళ్ళగానే అక్కడ స్వామిలో చూశారు. ఇలా అన్నారు, ఓన్లీ స్వామి వెనకాల మేమున్నాం, మా వెనకాల డాక్టర్స్ బాయ్స్ అందరు ఉన్నారు. దట్ టైమ్ ఐ గాట్ ఏ రియల్ ఛాన్స్ ఆఫ్ ఎస్కార్టింగ్ స్వామి, విచ్ ఐ హ్యాడ్ ఫ్రమ్. ఎందుకు బాయ్స్ కి ఆ ఛాన్స్? అంత స్వామి నడుస్తుంటే స్వామి రోబ్ ని మీద కాళ్ళు పడుతున్నాయి, భయం వేస్తుంది. స్వామి చేతులు వెనకాల టచ్ అవుతున్నాయి మాకు, మా ఇద్దరికి. దట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ హ్యాడ్ అంత. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు గోల్డెన్ జూబ్లీ, ఐమ్ సో ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. అది కూడా పిల్లల్ని తీసుకొని వచ్చావు సంతోషంగా. మా టీచర్స్ ఆ అఫెక్షన్ ఎక్కడా దొరకదు బయట. ద టీచర్స్ విచ్ హూ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఎక్కడా దొరకదు. దే ఆర్ ఈక్వల్ టు మదర్స్. దట్స్ థింగ్. సాయిరామ్.
1: శ్రీమతి ఉషా చెరువురి.
9: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు ఉషా అయ్యల సోమయాజుల. ఇప్పుడు నేను ఉషా చెరువురి. నేను బెంగళూరు నుంచి వచ్చాను. నేను 1996 నుంచి 1999 దాకా అనంతపూర్లో బీఎస్సీ జువాలజీ ఆనర్స్ చదివాను. నాకు స్వామితో ఉన్న బోల్డ్ అన్ని అనుభవాలు ఉన్నాయి. మొదలు పెడితే నా అడ్మిట్ కార్డ్ పోయిన దగ్గర నుంచి స్వామి నన్ను అది దొరకకుండా సీట్ రావడం దాకా, అక్కడి నుంచి స్వామి దగ్గర గోల్డ్ మెడల్ అందుకున్న దాకా అన్ని మధురమైన అనుభవాలే. స్వామి దగ్గర గోల్డ్ మెడల్ అందుకోవడం అందరికన్నా మధురమైన అనుభవం నాది. ఇంకా ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే మన లైఫ్ ఒక పజిల్, స్వామి అన్ని చక్కగా ఫిట్ చేశారు. వెనక్కి చూస్తే అనిపిస్తుంది చాలా సార్లు అయ్యో స్వామి ఇవి హార్డ్ టైమ్స్, ఇవి చాలా హార్డ్ టైమ్స్, బట్ ఇప్పుడు చూస్తే అవన్నీ అనిపిస్తాయి స్వామి హీస్ టేకెన్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి 20 ఇయర్స్ తర్వాత రావడానికి. కానీ అనిపించట్లేదు నేను 1 ఏళ్ళ తర్వాత వచ్చాను అని. ఎలా అనిపించింది అంటే నాకు నా రూమ్ 33 నుంచి నేను ఆడిటోరియంకి ఇవాళే ఇప్పుడే వచ్చానని ఫీలింగ్ వచ్చింది. టీచర్స్ మారలేదు, ప్రొఫెసర్స్ ఎవరు మారలేదు, ఫ్రెండ్స్ అందరూ అలాగే ఉన్నారు. ఐ థింక్ అదే ఒక ఫీలింగ్ అనంతపూర్ లో, అదేంటంటే ఏమీ మారదు, ఎప్పుడు ఏమీ మారదు, ఇట్స్ ఎవర్ గ్రీన్ అన్ని అనమాట. సాయిరామ్.
5: హుబ్లీకి చెందిన పూర్వ విద్యార్థిని శ్రీమతి సంధ్యా ప్రేమ్ శంకర్ స్వామి మాతృభాషలోనే మాట్లాడాలనే పట్టుదలతో తెలుగులో స్వామికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు విందామా.
10: సరామ్, మీ పేరు సంధ్యా ప్రేమ్ శంకర్. నేను హుబ్లీ నుంచి ఇప్పుడు వచ్చి నేను ఈ ఫంక్షన్ కి చాలా హ్యాపీగా ఉన్నారు. నేను 1990-93 బ్యాచ్ నల్లి నేను చదువు. నేను ఇక్కడ 25 ఇయర్స్ తర్వాత ఇక్కడ వస్తున్నాను. అంత హ్యాపీ అంటే ఎక్స్ప్రెస్ చేసలికే మాకు వర్డ్స్ లేదు, మాకు తెలుగును అట్లా వస్తులేదు. అందుకే నేను బట్లర్ తెలుగు మాట్లాడుతున్నారు. మళ్ళీ మా ఎక్స్పీరియన్స్ అంటే నేను ఈ కాలేజ్ నల్లి అడ్మిషన్ గాట్ ఇట్ అంతే ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను మళ్ళీ నేను ఫ్రెండ్ మాలిని అంత చెప్పి ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి స్వామి దగ్గర వెళ్ళినారు. అప్పుడు స్వామి ఇతర లెటర్ ఇచ్చి నేను, సో నేను రాసినది ననుగు మళ్ళీ మాలినికు కావాలి సీట్ కావాలి అంతే. నేను వాళ్ళ దగ్గర చెప్పలేదు, వాళ్ళు అట్లే రాసినారు ననుగు మళ్ళీ సంధ్యకు కావాలి అంతే. మళ్ళీ స్వామి తీసుకున్నారు ఇద్దరుదు లెటరు. మళ్ళీ రిజల్ట్ వచ్చినారు, నేను ఎంపీసీ రాసి నేను, వాళ్ళు ఎంపీసీ. 10 o'clock రిజల్ట్ వచ్చింది. అప్పుడు చూడాలి ఎందుకంటే నా పేరు లేదు అక్కడ. అంతా క్రై చేసింది నేను, ఎందుకంటే మా పేరే లేదు, మాలిని పేరు వచ్చింది. మాలిని ఎందుకంటే సంధ్యకి రాలేదు కదా, అందుకే వాళ్ళు క్రై చేసిన. అప్పుడు ఎవరో స్వామి పంపించిన తర్వాత ఒక వాలంటీర్ వచ్చినారు, ఎందుకమ్మా ఏడుస్తున్నారు అని. అప్పుడు నేను చెప్పిన లేదు, నేను రాసినది మళ్ళీ నన్ను రాలేదు అంత చెప్పి నేను. తర్వాత వాళ్ళు చెప్పిన ఎందుకే రాసిన, ఎంపీసీ రాసిన. లేదమ్మా అక్కడే రిజల్ట్స్ ఉంది, అక్కడ వెళ్ళి చూడండి అంత. మళ్ళీ నేను వేరే అక్కడ వెళ్ళి చూసినది బీసీ రిజినల్లి నేను పేరు లాస్ట్ ఉంది. మళ్ళీ మాకి బాగా ఖుషి అయిపోయింది, ఎక్కడెప్పుడు అట్లాస్ట్ ఈ ఇద్దరులకే సిక్త్ అంతే అడ్మిషన్ అయిపోయింది కదా, అంతే బాగా ఖుషి అయిపోయింది. తర్వాత స్కూల్ అడ్మిషన్ అయిపోయింది, మళ్ళీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సాయిగీత వాళ్ళ కూతురు, వాళ్ళు ఓకే చెప్పినారు, స్వామి లాట్స్ తీసుకున్నారు కదా. అప్పుడు నన్న పేరు చూసి బీజెడ్సీనల్లి లాస్ట్ స్వామి సెలెక్ట్ చేసి రాసినారు అంతే. అది చెప్పిన తర్వాత మాకు అంత ఖుషి, అంతే ఖుషి ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. సో దాట్ మచ్ హ్యాపీనెస్ ఐ ఫెల్ట్. సో దిస్ ఇస్ మై, ఐ కెన్ సే దిస్ ఇస్ మై బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. అంతే అందరూ బాగా ఖుషిగా ఉన్నారు, మా క్లాస్మేట్స్ మా బ్యాచ్ మేట్స్ అందరూ వచ్చినారు. ఖుషి అంటే ఖుషి, కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. సాయిరామ్, థ్యాంక్ యూ.
1: స్వామి ఆధ్వర్యంలో వివాహం జరిగిన శ్రీమతి ప్రశాంతి బుడ్డిగా ఇలా అన్నారు.
11: సాయిరామ్ సిస్టర్స్, నా పేరు ప్రశాంతి బుడ్డిగా, నేను బెంగళూరు నుంచి వచ్చాను. నేను స్వామి అనంతపూర్ క్యాంపస్ లో 1995 నుంచి 2000 వరకు చదివాను. బీఎస్సీ హోమ్ సైన్స్, ఇంకా ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్. నేను ఎంఎస్సీ చదువుతున్నప్పుడు నాకు గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటి అంటే, స్వామి అప్పుడు మాస్ మ్యారేజెస్ పర్ఫామ్ చేస్తున్నారు. ఆ మాస్ మ్యారేజెస్ స్వామి 2000 లో మన అలుమ్నై పిల్లలే కండక్ట్ చేశారు. అప్పుడు సాయిల మ్యామ్ ఇన్ఛార్జ్ అండ్ రాజేశ్వరి పటేల్ మేడం, వాళ్ళు అడిగారు స్వామి ఇన్ కేస్ ఎవరన్నా పెళ్లి నిశ్చయమై ఉంటే మీ దగ్గర చేయించుకోవచ్చా అంటే, స్వామి తప్పకుండా అన్నారు. అప్పుడు అది ఒక నా గోల్డెన్ ఆపర్చునిటీ కాబట్టి మా పేరెంట్స్ తో నేను మాట్లాడి మా పేరెంట్స్ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఆ టైంలో నేను 4 స్టూడెంట్స్ కి స్వామి ముందు పెళ్లి అయింది ఆ మాస్ మ్యారేజెస్ లో. నాకు కూడా ఆ టైంలో చాలా తో థీసిస్ అవన్నీ ఉన్నా స్వామి ఎట్లా ప్లాన్ చేశారంటే, నేను అన్ని ముందే సబ్మిట్ చేసి ఆ టైంకి అంతా రెడీగా ఉండేలాగా స్వామి నన్ను రెడీగా చేశారు. అండ్ ఆ మాస్ మ్యారేజెస్ లో పెళ్లి అవడం అనేది అది నాకు లైఫ్ లాంగ్ గోల్డెన్ ఆపర్చునిటీ. యాక్చువల్ గా మా అత్తగారికి పెరాలసిస్ ఉండింది నేను ఎంఎస్సీ చదువుతున్నప్పుడు. ఎప్పుడు నేను ముందు పెళ్లికి ముందు చదివేటప్పుడు స్వామికి లెటర్ ఇస్తున్నప్పుడు స్వామి అనేవాళ్ళు లెటర్ నహి ఇన్విటేషన్ దో అని హిందీలో. ఎన్ని 3 సార్లు అట్లా ప్రయత్నించినా ప్రతిసారి స్వామి అదే మాట, లెటర్ నహి ఇన్విటేషన్ దో అని. అది నాకు అర్థం కాలేదు అప్పుడు, మేబీ అదేమో ఇండికేషన్ ఏమో స్వామి నాకు పెళ్లి చేస్తారని. ఇంకొకటి, పెళ్లి రోజు మా మదర్ ఇన్ లో అసలు నడిచే పరిస్థితి లేదు, వాకర్ తో నడిచేవాళ్ళు. కానీ స్వామి వచ్చే టైంకి మేము ఆమెను కింద కూర్చోపెట్టేస్తాము, ఎందుకంటే మనకి మళ్లీ చైర్ అంతా ఎందుకని. కానీ స్వామి పర్టికులర్ గా నన్ను అడిగారు కింద కూర్చోగలుగుతుందా అని. అప్పుడు అడిగితే ఆవిడ కూడా నేను కూర్చోలేనని స్వామి ముందే చెప్పారు కుల్వంత్ హాల్లో. వెంటనే స్వామి చైర్ తెప్పించి నేను ఆవిడని కూర్చోబెట్టి కొంగు కప్పితే మళ్లీ బ్లెస్ చేశారు స్టేజ్ పై నుంచి. ఇంకా పెళ్లి స్టార్ట్ అవుతుంది అన్న టైంలో కొంచెం ముందు టైంలోనే స్వామి మా దగ్గరికి వచ్చి విభూతి సృష్టించి ఆవిడకిచ్చారు. ఇంకోటి ఏంటంటే, స్వామి ఎప్పుడైనా విభూతి ఇస్తే అది ఆ మనిషికి అని అర్థం, ఎవరికైతే ఇస్తారో. ఇంకోటి నాకు తర్వాత లేట్ గా తెలిసింది ఏంటంటే, ఆవిడ యాక్చువల్ గా ఆ ఇయర్ లోనే చనిపోవాలి, అంత తీవ్రంగా ఉంది ఆవిడ డిసీజ్ అనేది. కానీ స్వామి 2000 ఫిబ్రవరి 29 ఆవిడకి విభూతి ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ 7 ఇయర్స్ తర్వాత ఆవిడ చనిపోయారు. సో విభూతి ఇచ్చినప్పుడు ఆ స్వామి ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్, మేబీ తన పిల్ల ఇంటికి రాగానే ఒక అత్తగారిని పోయిందన్న మాట తన అమ్మాయికి రాకూడదని కూడా ఇచ్చారని, ప్లస్ ఆమెకున్న కష్టం కూడా పోవాలని కూడా ఇచ్చి ఉండొచ్చు. సో అది నాకు ఆవిడ చనిపోయిన తర్వాత తెలిసింది యాక్చువల్ గా. ప్లస్ పెళ్లి అప్పుడు కూడా మనకి తలపైన జీలకర్ర బెల్లం పెడతారు, అది చాలా ఎక్కువ క్వాంటిటీ ఇచ్చారు మాకు. సో స్వామి నా దగ్గరికి ఫస్ట్ వచ్చి ఇమీడియట్ గా అమ్మో అంతొద్దు, చాలా కొంచెం తీసుకొని చూపించారు చేత్తో, ఎంత చిన్న గోళిక ఎంత అంత సైజ్ చాలు, అందరికీ అదే చెప్పండి అని ఫస్ట్ నా దగ్గరికి వచ్చి చెప్పారు. తర్వాత గర్ల్స్ అందరికి మేము ఇన్ఫార్మ్ చేశాము. ఇంకోటి పెళ్లి అయిపోయిన తర్వాత ఆ రోజు మధ్యాహ్నం నేను అనంతపూర్ క్యాంపస్ వాళ్ళతో కూర్చున్నాను జయమా మేడం పక్కన. స్వామి రాగానే ఫస్ట్ నా దగ్గరకు వచ్చారు. అప్పుడు జయమా మేడం అన్నారు, స్వామి ఈ అమ్మాయికి పొద్దున పెళ్లి అయింది అని. స్వామి అడిగారు మీ భర్త పేరేమిటి అని. నేను రాధాకృష్ణ అంటే, స్వామి తెలుసు స్వామికి వినిపించింది కావాలని నవ్వుతూ ఏంటి అని మరి రెండోసారి అడిగారు. మళ్లీ చెప్పాను స్వామి రాధాకృష్ణ అని. స్వామి అందరి వైపు చూస్తూ నవ్వుతూ, విఐపీస్ ఎస్పెషల్లీ వైపు చూస్తూ, ఏంటి పొద్దున పెళ్లి అయిపోతే భర్త అయిపోతాడా అని గట్టిగా నవ్వారు. అది కూడా నాకు చాలా చాలా లైఫ్ లాంగ్ ఇన్ఫాక్ట్ గుర్తుంటుంది ఈ విషయము. సో ఇది ఆ తర్వాత నుంచి ప్రతిసారి స్వామి ఫిజికల్ ఫామ్ లో ఉన్నప్పుడు మనతో ఉంటారు. కానీ తర్వాత కూడా నాకు నేను ఏమీ స్వామితో మాట్లాడినా, ఒక స్వామి కాకుండా ఒక అమ్మతో మాట్లాడినట్టు ప్రతిరోజు మాట్లాడతాను అని నేను అడిగిన దానికి నాకు సమాధానం కరెక్ట్ గా స్వామి ఇస్తారు. ఎస్ అంటే ఎస్, నో అంటే నో, అది స్వామి ద్వారా నాకు ప్రతిరోజు లభిస్తుంది. ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇక్కడికి అనంతపూర్ క్యాంపస్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు నిజంగా మళ్లీ ఇంకోసారి కాలేజ్ లో జాయిన్ అయ్యి ఇంకో కోర్స్ చేయాలి అంత ఆనందంగా ఉంది. ప్లస్ ఇది ఒక మాకు మంచి ఆపర్చునిటీ. సో నేను మళ్ళీ 21st కూడా అప్పుడు పుట్టపర్తిలోకి వచ్చి అక్కడ కూడా చాలా రోజు అదే 2 డేస్ ఉందామని అనుకుంటున్నాను. సాయిరామ్, థ్యాంక్ యూ.
5: వీళ్ళందరి అనుభవాలు అనుభూతులు వింటూ ఉంటే మనకు కూడా ఎంత ఆనందంగా ఉందో కదా స్వప్న.
12: నిజం లలిత.
5: సరే, ఇప్పుడు మళ్లీ మనం కొద్దిగా వెనక్కి వెళ్దాం. పూర్వ ప్రస్తుత విద్యార్థినుల ఆత్మీయ కలయిక సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాల గురించి కూడా చెప్పుకోవాల్సిన కొన్ని విశేషాలున్నాయి స్వప్న. ముందుగా ఆనాడు ప్రదర్శించిన ఆర్ బిలవ్డ్ సద్గురు సాయి నాటకం గురించి తెలుసుకుందాం. నీకు ఒక విషయం తెలుసా, స్వామి ఆ నాటకాన్ని సుమారు 15 ఏళ్ల క్రిందటే ఆమోదించి ఆశీర్వదించారు. కాని ఎందుకో అది ప్రదర్శనకు నోచుకోలేదు. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ నాటక రచయిత ప్రొఫెసర్ రాజేశ్వరి పటేల్ ఏమన్నారో విందామా?
12: తప్పకుండా.
13: డ్రామా చేసి డాన్స్ చేసి మేము మళ్ళీ వేరే ఐటమ్స్ వేరే ప్రోగ్రామ్స్ 22 జులై ప్రశాంత నిలయంలో చేస్తాం. అప్పుడు ఈ డ్రామా నేను అనుకున్నాను, ఎందుకంటే 15 ఇయర్స్ బ్యాక్, మోర్ దాన్ 15 ఇయర్స్ బ్యాక్ ఈ స్క్రిప్ట్ నేను రాశాను. అని షిర్డి సాయిబాబా గురించి అన్ని బుక్స్ చదివిన తర్వాత అన్ని నేనే అన్ని రాసి స్వామికి ఆ స్క్రిప్ట్ కాపీ కూడా ఇచ్చాను. స్వామికి తెలుసు మేము రెడీ, యాక్చువల్లీ ఎప్పుడైనా స్వామి చెప్పుంటే మేము వెంటనే ఆ డ్రామా ఎనాక్ట్ చేయొచ్చు, అంతవరకు మాకు ప్రిపరేషన్ ఉండేది. కానీ సడన్ గా స్వామి ఆ 25 డిసెంబర్ ప్రోగ్రామ్ వద్దు అని, కల్చరల్ ప్రోగ్రామ్ కూడా వద్దు అని, మేము అట్లా చాలా నిరాశ అయిపోయింది అప్పుడు. సో ఒక పక్క పెట్టేశాను ఆ స్క్రిప్ట్, ఎక్కడ పెట్టాను కూడా నాకు గుర్తులేదు అప్పుడు. కానీ తర్వాత ఇక్కడ ఏం ప్రోగ్రామ్ చేసుకోవచ్చంటే ఒక నిరంజన మేడం చెప్పినారు, మంచి డ్రామా చేయొచ్చు కదా, మీరు బాగా ముందు చేసినారు కదా. అప్పుడు నా సిస్టర్ నాకు గుర్తు చేసింది, అప్పుడు నువ్వు 15 ఇయర్స్ బ్యాక్ ముందు కూడా నువ్వు ఆ స్క్రిప్ట్ రాసినావు కదా, ఎక్కడుంది అది? సో నాకు తెలియదు ఎక్కడుంది, నేను ఎక్కడ పెట్టానని నా ఫైల్లో చూస్తే దొరకలేదు. మళ్ళీ తర్వాత నేను ఆ మెయిన్ క్యారెక్టర్ షిడ్డి బాబా క్యారెక్టర్ అమ్మాయికి కాంటాక్ట్ చేశాను వేరే వాళ్ళ ద్వారా, అట్లా ఫోన్ నంబర్ తీసి. తన దగ్గర రఫ్ స్క్రిప్ట్ ఉండింది, అట్లీస్ట్ థ్యాంక్ గాడ్ అట్లా ఉండింది. కానీ అది చూస్తే నాకు జెరాక్స్ కాపీ చేసి నాకు పంపించింది, కానీ నాకు నచ్చలేదు. ఎందుకంటే అది ఫుల్ డీటెయిల్స్ లేదు, కొన్ని తనకి రిలేటెడ్ స్క్రిప్ట్ ఉంది. సరే, దెన్ మళ్ళీ మేము పుట్పర్తి వెళ్తే అప్పుడు బై ఛాన్స్ అక్కడ ఒక కబర్డ్ లో మేము చూస్తూ అక్కడ ఒక సెల్ఫిన్ కవర్ లో స్వామికి ఇచ్చేది అది గ్రీన్ ఇంక్ తో నేను ప్రింట్ చేసుకుని అది రెడీ చేశాను స్వామికి ఆఫర్ చేయొచ్చు అని. ఆల్రెడీ ఒక కాపీ స్వామికి ఇచ్చేసాను స్వామి చేతిలోనే, కానీ ఇది మళ్ళీ ఆ ఒకేజన్ లో డ్రామా చేసినప్పుడు మీరు ఇంకొక కాపీ కూడా గ్రీన్ ఇంక్ తో ప్రింట్ చేసి పెట్టాను, ఆ స్క్రిప్ట్ దొరికింది. సో దెన్ నేను అనుకున్నాను ఓకే స్వామికి ఆ ప్లే కావాలా, ఈ అవసరం కోసమే స్వామి వెయిట్ చేస్తున్నారు ఈ 50th ఇయర్ సెలబ్రేషన్స్ కి. సో ఎందుకంటే ఆ ప్లే ఎండింగ్ లోనే షిడి బాబా సమాధి గురించి మెన్షన్ ఉంది. సో ఓకే స్వామికి ఇది ఈ ప్లే ఇష్టమని, అప్పుడు కూడా స్వామికి ఇష్టమే కానీ ఇనాక్ట్ చేయండి అని మాకు క్లియర్ డైరెక్షన్ ఇవ్వలేదు. సో ఇప్పుడు ఇక్కడ మేము చేసినాం.
12: లలిత, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకోవాలి, అదేంటంటే అప్పుడు షిరిడి బాబా నాటకం వేయాలనుకున్నప్పుడు బాబా పాత్రకు ఎంపికైన లతా శర్మ ఆ రోజుల్లో అనంతపురం కళాశాలలో చదువుకునేవారు. ఇప్పుడు ఆమె పూర్వ విద్యార్థిని, చిత్రంగా ఆవిడే మళ్ళా ఇన్నాళ్లకు లతా శర్మ గారే అదే పాత్రను పోషించడం విశేషం.
5: అవునా?
12: అందుకోసం ఆమె డార్జిలింగ్ నుంచి 2 వారాలు ముందుగానే అనంతపురం వచ్చి శ్రద్దగా రిహార్సల్స్ లోని పార్టిసిపేట్ చేశారు. నాటక ప్రదర్శనలో పాల్గొన్నందుకు ఆవిడ ఎంతో సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు. ఆవిడ తెలుగు మాట్లాడలేరు కాబట్టి ఆవిడ చెప్పిన విషయం యొక్క అనువాదాన్ని మనం విందాం.
14: సాయిరామ్, మై నేమ్ ఇస్ లతా శర్మ ఫ్రమ్ డార్జిలింగ్. ఐ వాజ్ అ స్టూడెంట్ ఆఫ్ అనంతపూర్ కాలేజ్, పాస్డ్ అవుట్ ఇన్ ద ఇయర్ 1993, అండ్ టుడే ఫర్ గోల్డెన్ జూబ్లీ We've enacted a play, Sadhguru Sai. So there I had enacted as a role of Shirdi Baba. And actually this program was composed by our madam, the director ma'am, Rajeshwari Patel ma'am. And we were supposed to have this drama 10 years back before as a messenger, but we could not put it. But Swami had already blessed it. So maybe Swami had kept this drama for this day, for this special day. So today we were all like we felt the presence of Bhagwan in our college. And I was supposed to be the same character earlier 10 years before. So today the drama got over and we are all excited because we all felt Swami's presence here. I'm really happy to have all my sisters present here today.
15: Om Shri Sai Ram. Sadhguru Sai natakanni maa Rajeshwari madam gare rasi direct chesaru. అసలు ఈ నాటకాన్ని 10 ఏళ్ల కిందటే ప్రదర్శించాల్సింది. అప్పుడు వేయలేకపోయినా నాటకానికి స్వామి ఆశీస్సులు లభించాయి. బహుశా మా అందరికీ ప్రత్యేకమైన ఈ రోజునే ప్రదర్శించాలని స్వామి ఆపి ఉండొచ్చు. ఏమైనా ఈరోజు నాటకం వేయగలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మాకందరికీ స్వామి మాతోనే ఉన్నట్టు అనుభవమై ఆనందించాం. ఇంతకుముందు నేను బృందావనం క్యాంపస్ ఆడిటోరియంలో ప్రదర్శించిన గౌతమ బుద్ధ నాటకంలో కూడా వేశాను. అందులో వృద్ధుడు, రోగి, బైరాగి లాంటి 4-5 చిన్న చిన్న వేషాలు వేశాను. నాటకం రిహార్సల్స్ చేస్తున్నప్పుడు నాకు స్వామితో ఉన్న ఫోటో కావాలనిపించింది, కానీ రిహార్సల్స్లో పడి ఆ సంగతే మర్చిపోయాను. ప్రదర్శన రోజున చివరి క్షణం వరకు అనుమతి తెలపని స్వామి తన ఉపన్యాసం చివర నా పిల్లలు ఇప్పుడు గౌతమ బుద్ధ డ్రామా ప్రదర్శిస్తారని ప్రకటించారు. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని బాబా అంటారు కాబట్టి మేము రెడీగానే ఉన్నాం. స్వామి స్టేజ్ వెనక్కి వచ్చి ఏం రెడీయేనా అని అడిగారు. మేం రెడీ అన్నాం. ప్రోగ్రాం అయిపోయాక బాబా స్టేజ్ వెనక్కి వచ్చి ఒక్కొక్కరి కళ్లల్లోకి సూటిగా చూస్తూ చాలా బాగుంది అన్నారు. తర్వాత స్వామి వచ్చి ప్రధాన పాత్ర వేసిన వారి పక్కన కాక నా పక్కన నించున్నారు. 15 రోజుల కిందటి నా కల అలా నెరవేరింది. దేనికైనా సమయం రావాలి కదా. ఆనందంలో తేలిపోతూ ఆయన్నే చూస్తూ నిలబడిపోయాను. స్వామి నన్ను పాదనమస్కారం చేసుకోమన్నారు. చేసుకున్నాక ఇతరులకు అవకాశమిచ్చేందుకు పక్కకు తప్పుకున్నాను. హారతి సమయంలో స్వామి కర్పూరం వెలిగించి అగ్గిపెట్ట అందుకునేవారి కోసం చూస్తున్నారు. నేను స్వామి వెనకనే ఉన్నాను. వారు నా కేసి చూసి అగ్గిపెట్టె అందుకోమని కళ్లతోనే సైగ చేశారు. స్వామి చేతులమీదుగా అందుకున్న ఆ అగ్గిపెట్టెను జ్ఞాపికగా అట్టిపెట్టుకోవాలని నా కోరిక. వెళ్లి మేడంని అడిగాను, ఆ సంగతి ఆలోచిద్దాం, స్వామి మిమ్మల్ని మెచ్చుకున్నారు, పోయి ఎంజాయ్ చేయి అన్నారు మేడం. ఆ రాత్రి మేడం ఇంట్లో మా అందరికీ తలో 2 అగ్గిపుల్లలు ఇచ్చారు. ఒకటి నా వివాహ సమయంలో మా ఇంట్లో జ్యోతి వెలిగించడానికి, మరోటి మా అత్తగారింట్లో జ్యోతి వెలిగించడానికి ఉపయోగించాను. ఇలా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్లో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. స్వామికి మా కృతజ్ఞతలు. సాయిరాం.
4: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవం సందర్భంగా జూలై 20, 21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
12: షిరిడీ సాయి నాటకంలో లతా శర్మ తప్ప మిగిలిన పాత్రదారులందరూ ప్రస్తుత విద్యార్థులే. వారిలో ఒకరైన కుమారి లక్ష్మీ ప్రత్యూష ఇలా అన్నారు.
16: సాయిరాం, నా పేరు లక్ష్మీ ప్రత్యూష. నేను ఈరోజు డ్రామాలో పార్టిసిపేట్ చేశాను. నేను ఇప్పుడు ప్రస్తుతం 3rd బీకామ్ హానర్స్ చేస్తున్నాను. ఇక్కడ ఈ డ్రామాలో పార్టిసిపేట్ చేసేందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంతకుముందు చాలా డ్రామాల్లో చేశాను, కానీ ఈ డ్రామా ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇది స్వామి బ్లెస్ చేసిన డ్రామా. ఇది షిరిడి సాయిబాబా జీవిత కథ పైన ఈ డ్రామా చేశాం మేము. ఇంతకుముందు చేయాలనుకున్నప్పుడు వాళ్ళు చేయలేకపోయారు, కానీ స్వామి బ్లెస్ చేశారు. ఆ డ్రామాలో నేను పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఎగ్జామ్స్ టైంలో సిఐఈ టైంలో మేము ఒక 2 వీక్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇది సిఐఈ టైంలో కూడా ఎవ్వరూ ఎందుకు ఇది చెయ్యాలి అని అనుకోకుండా అందరూ ముందుకొచ్చి ఇది చెయ్యాలి, ఇది మనం స్వామి కోసం చేస్తున్నాము. ఎంత నాది చాలా చిన్న రోల్ అయినా కూడా నేను 5 నిమిషాలే ఉన్న స్టేజ్ పైన నేను ఎందుకు రోజు రావాలి అని ఎవ్వరు కూడా అనుకోలేదు. ఈ షిరిడి సాయిబాబాగా చేసిన ఎక్స్ స్టూడెంట్ నిన్నటి వరకు ఇదైతే నాకు కలిగిన ఫీలింగ్, నిన్నటి వరకు నార్మల్ లతా మ్యామ్ లా అనిపించారు, కానీ వాళ్ళ ఎప్పుడైతే నిజంగా స్టేజ్ పైన ఎక్కారో నిజంగా నేను షిరిడి సాయిబాబా దగ్గరే ఉన్నట్టు, అక్కడే నిజంగా చేస్తున్నట్టు నాకు అనిపించింది. సాయిరాం, ఇంకా ఏంటంటే నేను ఇది మొత్తం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇలా అనలైజ్ చేశాను. నేను యాక్చువల్గా ప్రతిసారి వేదాలో పార్టిసిపేట్ చేస్తాను. ఈసారి సడన్ గా డ్రామా అని చెప్పేసరికి వేద కన్నా ముందు డ్రామా ఆడిషన్స్ అయ్యేసరికి నేను డ్రామాకి వెళ్ళాను. తర్వాత ఒకవేళ నేను వేదాలో ఉండుంటే యాజ్ అ ఫైనల్ ఇయర్ గా నాకు కలిసం పట్టుకునే ఛాన్స్ ఏదో ఒకటి ఖచ్చితంగా వచ్చేది, ఎందుకంటే ఎప్పుడు వెళ్తూ ఉండేదాన్ని కాబట్టి. దాని తర్వాత నేను ఏమంటున్నానంటే స్వామి నాకు చిన్న రిగ్రెట్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళ పొద్దున్న స్వామి రూమ్ లో సుప్రభాతం చేశామన్నమాట. వాళ్ళు చెప్పారు అందరూ ప్రేయర్ హాల్ ఇన్ఛార్జెస్, స్వామి రూమ్ ఇన్ఛార్జెస్, మీరు వచ్చి స్వామి రూమ్ లో సుప్రభాతం చేయొచ్చు. ఒకవేళ నేను కలసం పట్టుకొని ఉంటే స్వామి రూమ్ లోకి వెళ్లే అవకాశం వచ్చేది. నేను ఇప్పుడు వేదాల్లో లేను కాబట్టి నాకు ఆ అవకాశం రాలేదు, కానీ దానికన్నా ముందే సుప్రభాతంకి నువ్వు వచ్చేసి నువ్వు కూర్చో, నువ్వు పర్వాలేదు చేసిన డ్రామాలో ఉన్నా నీ ఛాన్స్ ఏం మిస్ అవ్వలేదు అని చెప్పినట్టు అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇలా కలసం పట్టుకుని వెళ్లేలాగా కాకుండా డ్రామాలో పార్టిసిపెంట్ గా నేను స్వామికి బొకే ఆఫర్ చేశాను. అది కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అంత అంటే స్వామి మొత్తం ప్రోగ్రామ్ అయ్యాక చాలా నేను వేదాలో ఉండుంటే ఇది చేసేదాన్నేమో అనే చిన్న థాట్ కూడా నాకు రానివ్వకుండా ముందే ఇది చేసి పెట్టేశారు. ఇంకా డ్రామా దగ్గరకు వచ్చేసరికి అందరూ లాస్ట్ లో ఎప్పుడైతే కూర్చున్నామో అంత గ్రాండ్ ఫినాలే కోసం ప్రతి ఒక్కళ్ళు అది ఫీల్ అయ్యి ప్రతి చిన్న పార్టిసిపెంట్ దగ్గర నుండి షిరిడి బాబా వరకు అందరూ అది ఫీల్ అయ్యి అందరి కళ్ళంపట నీళ్ళు వచ్చాయి. అంత హ్యాపీగా అంత రియల్ గా స్వామి ప్రెజెన్స్ ని మేము ఫీల్ అయ్యాము. ఎప్పుడైతే ఆ ప్రొసెషన్ వచ్చిందో అప్పుడు కూడా అసలు టీచర్లన్నా మీరు కనిపించకూడదు ముందు ఏం కనిపించకూడదు, అక్కడ స్వామి వస్తున్నారు ఎప్పుడైతే ఆ బ్యాండ్ నాదస్వరం అవన్నీ వస్తున్నాయి, నిజంగా ఒళ్ళంతా గూజ్ బంప్స్ వచ్చేసాయి. స్వామి వస్తున్నారు స్వామి అంటే ఆ స్టార్టింగ్ నుంచి వెనకాలే ఉన్న ప్రతి ప్రోగ్రామ్, ప్రతి పాట, ప్రతి డాన్స్ ని ఫీల్ అవుతూ స్వామి చూస్తున్నారు చూస్తున్నారు అని ఎండ్ వరకు ఫీల్ అయ్యాము. ఎప్పుడైతే లో మళ్ళీ ఓ మా పాట పాడారో దానికి ఇంకా ఎక్కువగా ఫీల్ అయ్యామంటే స్వామి ఉన్నారు అక్కడుండి, మొత్తం ప్రోగ్రామ్ ని చూశారు. ఫస్ట్ నుంచి కూడా మాకు డైరెక్టర్ మ్యామ్ అదే చెప్తూ వచ్చారు, మీరు ఎవరి కోసం చేయట్లేదు స్వామి కోసం చేస్తున్నారు, ఎట్ లాస్ట్ ఈ ప్రోగ్రామ్ చేశాక స్వామి చాలా సంతోషం అని చెప్పాలి ఎప్పట్లాగా, అది చెప్పినట్టు అనిపించింది మా అందరికీ కూడాను. ఇంకా ఈ అవకాశం నాకు నా ఫైనల్ ఇయర్ లో రావడం చాలా సంతోషంగా ఉంది. దాని తర్వాత ఇలా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. డ్రామా గురించి కాకుండా హాస్టల్ ప్రిపరేషన్ గురించి, ఎక్స్టూడెంట్స్ ని రిసీవ్ చేసుకోవడం గురించి చూస్తుంటే ఇక్కడ టీచర్స్ అందరూ కూడా వాళ్ళ స్టూడెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు మా స్టూడెంట్స్ వస్తారా, వాళ్ళకి ఏమేం చేయాలి అని చాలా వీక్స్ నుంచి ప్రిపేర్ చేస్తూ ఉండడం. హాస్టల్ ఇప్పుడు ప్రెజెంట్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్స్ అందరూ కలిసి వచ్చి హాస్టల్ డెకరేషన్ చేయడం, కాలేజ్ డెకరేషన్ చేయడము, అందరూ చాలా ఆనందంగా స్పోర్టివ్ గా ముందుకొచ్చి పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ స్వామి నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. సారా
12: ఇంత చరిత్ర ఉన్న ఈ నాటకంలోని చిన్న భాగాన్ని రేడియో సాయి శ్రోతల కోసం అందిస్తున్నాం.
17: బట్ హియర్ ఫర్ ద ఫస్ట్ టైం ఇస్ ఎ హోలీ మ్యాన్ గ్రైండింగ్ ఎట్ ద పూల్ టు దిస్ వర్క్ వెన్ వి విమెన్ ఆర్ హియర్ ప్లీజ్ బాబా కమ్ ఆన్ లేడీస్ Baba prepares no wheat bread for himself. He subsists on alms. What will he do with all this flour?
18: సాంస్కృతిక కార్యక్రమాలలో ఇతర అంశాలు ప్రదర్శించిన విద్యార్థినుల అనుభూతులు కూడా ఇప్పుడు విందాం. కుమారి హర్షిణి.

0: నా పేరు హర్షిణి. నేను సెకండ్ బీకామ్ ఆనర్స్ చదువుకుంటున్నాను. మేము ఇవాళ 8 జూలై గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా మేము ఇక్కడ ఇవాళ కవాలి పాడాము. స్వామికి కవాలి చాలా ఇష్టము. శైల శ్రీవాస్తవ సార్ అక్కడ పర్తి క్యాంపస్ లో ఆయన కంపోజ్ చేసిన కవాలి ఇది. ఒకరోజు మేము మ్యూజిక్ గ్రూప్ వాళ్ళందరం కూర్చుని ఏం పాడాలి ఒక డిసైడ్ చేస్తుంటే మా సీనియర్ ఒక అమ్మాయికి థాట్ వచ్చింది, మనం ఇలాగా కవాలి పాడదామని. వెళ్ళి మా టీచర్ ని అడిగితే ఆవిడకి చాలా నచ్చింది. చాలా రెలవెంట్ ఈ సాంగ్, అందరూ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తున్నారు. సో ఈ లిరిక్స్ కూడా సేమ్, తేరే దర్బార్ మే ఆయ్ హే ఆజ్ అది. సో చాలా రెలవెంట్ అది. మాకి వెంటనే నచ్చి సో మేము అప్పటి నుంచి ప్రాక్టీస్ మొదలు పెట్టేశాము. సో 20 రోజుల నుంచి ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇంకా మేము ఆల్మోస్ట్ ఒక 22 మంది పాడాము. చాలా కష్టపడి మేము ప్రాక్టీస్ చేశాము. ఒక్కొక్క ఇన్స్ట్రుమెంటేషన్, ఒక్కొక్క లీడ్ సింగర్, కోరస్ అందరికి ఈక్వల్ గా ఛాన్స్ దొరికి ఇందులో కాంట్రిబ్యూట్ చేయడానికి మేము చాలా కష్టపడ్డాము. మధ్యలో ఎగ్జామ్స్ వచ్చినా కూడా రోజు మేము వచ్చి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. సో మాకు చాలా హ్యాపీగా ఉంది గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి ఒక పార్ట్ అయినందుకు. ఇంకా మాకు అంటిల్ లాస్ట్ ప్రాక్టీస్ వరకు లిటరలీ మేము ఏదో ఒక చిన్న మిస్టేక్స్ చేస్తూనే ఉన్నాం. మేము అసలు కాన్ఫిడెన్స్ రావట్లేదు మాకు, మేము ఎలా పాడాలి ఏంటి, ఎక్కడి నుంచైనా చిన్న మిస్టేక్ జరుగుతూనే ఉంది. మేము ఇంకా లాస్ట్ లిటరలీ స్వామికి ప్రే చేస్తాం, స్వామి ప్లీజ్ మీరే పాడండి మా, ఇంకా ఇంతమంది దగ్గర మేము మళ్ళీ చిన్న మిస్టేక్ అయితే మళ్ళీ మనకి రిగ్రెట్ ఉండిపోతుంది, 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అయ్యో ఇంత చిన్న మిస్టేక్ అయిపోయింది అని. సో మేము అందరూ గట్టిగా స్వామికి ప్రే చేసుకున్నాము, స్వామి ప్లీజ్ మీరే పాడండి, జస్ట్ సింగ్ త్రూ అస్ అని. స్టేజ్ కి వచ్చే ముందర ఒక ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా ఏదో ఒక చిన్న మిస్టేక్ జరిగింది, ఇంకా మేము వదిలేసాము సరే అని. మేము స్టేజ్ కి వెళ్లిన తర్వాత పాట మొత్తం పాడేసిన తర్వాత చూస్తే ఒక్క చిన్న మిస్టేక్ కూడా జరగలేదు. మేము చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాం స్వామికి, మీరే పాడారు, థ్యాంక్ యూ సో మచ్ అని.
1: కుమారి నైనా,

0: సాయనం, నా పేరు నయన. ఈ రోజు జూలై 5 ప్రోగ్రామ్ లో డాన్స్ చేశాము, క్లాసికల్ డాన్స్ చేశాము. ఈ రోజు మొత్తం డాన్సెస్ 3 ఉన్నాయి, దాంట్లో ఒకటి క్లాసికల్, ఒకటి సెమీ క్లాసికల్, ఇంకా గిద్దా నేపాలి డాన్స్, 4 డాన్సెస్ ఉన్నాయి. అందరిలోనూ యూనిటీ రావడం ఒక డిఫికల్ట్ టాస్క్ అని చెప్పుకోవచ్చు. అందరూ లాస్ట్ మూమెంట్ లో నేర్చుకున్నారు అనమాట. మేము మా క్లాసికల్ డాన్స్ కి వచ్చినట్లయితే మేము ఈ క్లాసికల్ సెల్ఫ్ లెన్స్ లో ఉన్నాం, డాన్స్ సెల్ఫ్ లెన్స్ లో ఉన్నాం. సో మేము చాలా డాన్సెస్ నేర్చుకున్నాం అనమాట. కొన్ని ఇయర్స్ నుంచి మాకు అసలు ఒక ఆపర్చునిటీ రావట్లేదు పర్ఫామ్ చేయడానికి. సో వీ హ్యావ్ బీన్ వెయిటింగ్, చాలా రోజుల నుంచి వెయిట్ చేసినాం ఒక్క సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, స్వామి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని. నేను ఫస్ట్ లో ఈ సెల్ఫ్ లెన్స్ లో ఉన్నప్పుడు నేను అనుకున్నాను, నేను నా చిన్నప్పుడు డాన్స్ నేర్చుకున్నాను, మళ్ళీ ఆపేశాను కొన్ని రోజులు. మళ్ళీ ఇక్కడికి వచ్చాక వాళ్ళు నన్ను ఫోర్స్ చేశారు, నువ్వు డాన్స్ నేర్చుకున్నావు, నువ్వు అట్లా స్కిప్ చేయకూడదు, నీకు టాలెంట్ ఉంది, నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పారు. కానీ నాకు ఎందుకో ఇక్కడ ఉండాలనిపించలేదు. సో నేను ఉండనని చెప్పాను, కానీ వాళ్ళు ఫోర్స్ చేసి నా పేరు ఆ దాంట్లో రాశారు. నేను స్వామిని నా నుంచి ఏం తీసుకోవాలనుకుంటున్నావు, నేను ఉండాలనుకోవట్లేదు ఈ సెల్ఫ్ లెన్స్ లో ఇప్పుడు అనుకున్నాను. కానీ వాళ్ళు నా పేరు అప్పుడు ఎందుకు రాశారు నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. నేను అప్పటి నుంచి నేర్చుకున్న డాన్స్ ఎంత ఇష్టమైన సాంగ్ ఇది, మేమందరూ చాలా డెడికేటెడ్ గా నేర్చుకున్న సాంగ్, ఈరోజు చేసిన సాంగ్. సో ఆ సాంగ్ ని ఈరోజు మేము స్వామి ముందు ప్రెసెంట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అది కూడా 50th బ్యాచ్ గా మేము రిప్రజెంట్ అయ్యాం ఆ డాన్స్ లో. ఇన్ని ఇయర్స్ నుంచి ఎంత మందికి అయితే ఛాన్స్ రాలేదో వాళ్ళందరూ ఛాన్స్ మేము తీసుకున్నట్టు అనిపించింది నాకైతే. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా గిద్దా డాన్స్ వాళ్ళు, నేపాలీ డాన్స్ వాళ్ళు, ప్రతిసారి వాళ్ళ చిన్న చిన్న కరెక్షన్స్ మాకు కూడా, ప్రతిసారి చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి కాస్ట్యూమ్ లో, కానీ అన్ని విషయాల్లో చాలా కరెక్షన్స్ చేయాల్సి వచ్చింది. లాస్ట్ మూమెంట్ నిన్న ఈవినింగ్ ప్రాక్టీస్ వరకు మాకు ఒక చిన్న కరెక్షన్ ఇస్తూనే ఉన్నారు, కానీ ఈరోజు కంప్లీట్ గా హ్యాపీగా ప్లెసెంట్ గా పర్ఫామ్ చేసాం అనిపించింది. నేను అనుకున్నా స్వామి ఈ ఫీల్ రావాలి మాకు, ఇన్ని రోజుల వరకు ఫీల్ ఉంది 50th బ్యాచ్ ఆఫ్ అనంతపూర్ క్యాంపస్ అనే ఫీల్ ఉంది. కానీ నేను అనుకున్నా స్వామి ఇది ప్రౌడ్ ఏమో, ఇలా చేయకూడదు, నువ్వు చేయాలి స్వామి, నువ్వే మా నుంచి కోఆర్డినేట్ చేసి ఆ ఫీల్ వచ్చేలా చేయాలనిపించింది. కానీ ఎప్పుడైతే ఈరోజు స్టేజ్ మీదకి వెళ్ళామో కంప్లీట్లీ ఆ ఫీల్ ఉండింది, ఫుల్ పర్ఫార్మెన్స్ అందరిలోనూ ఉండింది, ఆడియన్స్ లో, ఈవెన్ పర్ఫార్మెన్స్ లో అందరిలోనూ స్వామి నువ్వే మమ్మల్ని సోర్స్, నువ్వే పుష్ చేసినావు అనే కాన్ఫిడెన్స్ కానీ యాటిట్యూడ్ కానీ అందరికీ వచ్చింది. ఒక్కరు ఈగోతో చేయలేదు, అందరూ డివోషన్ తో చేశారు. ఆ డివోషన్ ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్ని స్వామి మాత్రమే చేయగలరు. సో థ్యాంక్ యూ సో మచ్ స్వామి ఫర్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ, అండ్ బీయింగ్ ఏ 50th బ్యాచ్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సాయిరామ్.
1: కుమారి అలేఖ్య.
2: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు అలేఖ్య, నేను 3rd బీకామ్ ఆనర్స్ అవుతున్నాను. ఇక్కడ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ విషయంకి వస్తే నేను ఆడిటోరియం సెల్ఫ్ ఫ్రెండ్స్ లో ఉన్నాను. సో ఆడిటోరియం క్లీనింగ్ దగ్గర నుంచి స్వామి గార్లాండ్ మేకింగ్ వరకు ప్రతిదీ కూడా ప్రతి చిన్న విషయం కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ప్రోగ్రామ్ కూడా ఆడిటోరియం లోనే సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి స్పిక్ అండ్ స్పాన్ గా ఉండాలి. చైర్ డౌన్ పార్ట్ నుంచి చైర్ హ్యాండిల్ వరకు మొత్తం మేము ప్రతి చైర్ ఇన్ ద ఆడిటోరియం మేము క్లీన్ చేశాము. అండ్ సో నేను ఎట్ ద సేమ్ టైం నాకు స్వామి రూమ్ క్లీనింగ్ ఇన్ఛార్జ్షిప్ కూడా వచ్చింది. సో నేను ఎలా మేనేజ్ చేసుకోవాలి రెండు అని చెప్పి చాలా ఆలోచించాను. కానీ స్వామి నాకు రెండు మేనేజ్ చేసుకునే స్ట్రెంగ్త్ ఇచ్చారు. యాక్చువల్గా స్వామి రూమ్ గార్డింగ్ గురించి చెప్తే ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. మా ఫాదర్ స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడు స్వామి రూమ్ గార్డ్ చేశారు, స్వామి రూమ్ డోర్. మా డాడీ ఎప్పుడైతే ఇంటికి వచ్చారో ఇలా చెప్పారన్నమాట, నాకు స్వామి రూమ్ గార్డ్ చేసే అదృష్టం వచ్చింది, నీకు అలాంటి అదృష్టం వస్తుందో రాదు, ఎందుకంటే గర్ల్స్ కి చాలా లెస్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఎప్పుడైతే మ్యామ్ మాకు పిలిచి ఇలాగ స్వామి రూమ్ గార్డ్ చేయాలి, మీరు ఈచ్ ఆర్ 1-1 అక్కడ కూర్చొని ఉండాలి, ఎందుకంటే స్వామి ఉంటే మనం గార్డ్ వేసుకొని మనం వచ్చేయలేం కదా, సో మీరు అక్కడ ఉండి గార్డ్ చేయాలి స్వామి రూమ్. సో నాకు అన్ని సంవత్సరాల క్రితం మా డాడీ చేసిన ప్రేయర్ ఇప్పుడు స్వామి ఇన్ని సంవత్సరాల తర్వాత నాకు స్వామి బ్లెస్ చేశారనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. అంటే స్వామి మనం చిన్న చిన్న ప్రేయర్స్ కూడా స్వామి వింటారనడానికి ఇది ఒక చాలా పెద్ద నిదర్శనం. సో నేను వెంటనే ఇంటికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాను. మమ్మీ డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అక్కడ స్వామి రూమ్ క్లీనింగ్ దగ్గర నుంచి మొత్తం కలశం పెట్టే వరకు అన్ని మేమే చేశాము. సో నేను 8 to 9:30 ఆడిటోరియంలో వర్క్ చేశాను. ఆడిటోరియం వర్క్ 9:30 వదిలిపెట్టి 9:30 నుంచి 10:30 వరకు స్వామి రూమ్ గార్డ్ చేసాం. సో నేను అనుకున్నాను, స్వామి చాలా థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన, చాలా చాలా థ్యాంక్ యూ స్వామి అని నేను ప్రే చేసుకుంటుంటే, అప్పుడు కలశం ముందు మ్యామ్ నా చేతిలో పెట్టిన తర్వాతే వేద గర్ల్స్ కి వెళ్ళింది కలశం. సో స్వామి అంటే నేను వేద అంత ప్రాపర్ గా చాంట్ చేయలేను. సో నేను అనుకున్నాను, ఓ స్వామి ఐ మిస్ దిస్ ఆపర్చునిటీ యాజ్ ఎ ఫైనల్ ఇయర్, అంటే నేను ఫైనల్ ఇయర్ గా ఏదో ఒకటి చేయాలి. కానీ స్వామి వేద హాఫ్ అయినా పర్వాలేదు, కలశం మాత్రం నా చేతికి వచ్చేలా చేశారు. నా చేతికి వెళ్ళిన తర్వాతే తను వేద గర్ల్స్ కి ఇచ్చాము మేము కలశం, దియాస్ కూడా. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. వేద మొత్తం అయిపోయిన తర్వాత ఆడిటోరియం కి వచ్చిన తర్వాత కూడా కలశం రిసీవ్ చేసుకోవడానికి నన్నే వెళ్ళమన్నారు మా అమ్మ. సో నేను కలశం కూడా రిసీవ్ చేసుకుని స్వామి దగ్గర పెట్టడం కూడా నేనే చేశాను. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒకే రోజు ఇన్ని ఆపర్చునిటీస్, యాజ్ ఏ ఫైనల్ ఇయర్ నాకు ఇన్ని స్వామి ఆపర్చునిటీస్ ఇచ్చారు. అంటే నేను చిన్నప్పటి నుంచి చదువుకోవాలని కోరుకుంటే నాకు స్వామి స్కూల్లో కాలేజ్లో, కానీ నాకు స్వామి ఓన్లీ డిగ్రీలో ఆపర్చునిటీ ఇచ్చారు. సో నేను అనుకున్నాను, స్వామి ఎంత ఆపర్చునిటీ అంటే ఎన్ని ఛాన్సెస్ ఉంటే అన్ని ఆపర్చునిటీస్ నేను ఎలాగైనా తీసుకోవాలి అనుకున్నాను. కానీ ఒకే రోజులో ఇన్ని ఆపర్చునిటీస్ ఇస్తానని నేను అస్సలు ఊహించుకోలేదు. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎక్స్ స్టూడెంట్స్ రిసీవ్ చేసుకోవడం విషయానికి వస్తే, అందరు ప్రతి ఒక్క ఎక్స్ స్టూడెంట్ ఫేస్ లో హ్యాపీనెస్, అంటే ఇప్పుడు మేము యాజ్ ఎ స్టూడెంట్ వాళ్ళు రిసీవ్ చేసుకోవడం, వాళ్ళ హ్యాపీనెస్ షేర్ చేసుకోవడం, మేము ఇక్కడ చదువుకున్నాం ఇక్కడ కూర్చున్న వాళ్ళం అని వాళ్ళు చెప్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. అంటే మేము మా ఫ్యూచర్ ఊహించుకున్నాం, ఒకవేళ మనం 75th సెలబ్రేషన్స్ కి వస్తే మనము ఇలాగే మన సిస్టర్స్ తో చెప్తాము మేము ఇక్కడ కూర్చున్నాము అలా కూర్చున్నాము ఇలా చేసామని చెప్పి. సో వాళ్ళ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటే మాకు కూడా ఎంతుజియాజం, చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ జయ సారం.
1: కుమారి దివ్య.
3: ఓం శ్రీ సారం, నా పేరు దివ్య, నేను 3rd BSc ఎంపీసీ చదువుతున్నాను. ఇక్కడ నేను ఆడియో విజువల్ డిపార్ట్మెంట్ నుంచి, అంటే అన్ని చూసుకుంటారు, మైక్స్ లైట్స్ ఇవన్నీ మేమే చూసుకుంటాం. అయితే మొన్న 3 డేస్ నుంచి స్వామి ఫొటోస్ పెట్టడం, డెకరేషన్ జరుగుతూ ఉంటే అనిపించేది, ఏంటి స్వామి మీరు పెట్టిన ఇన్స్టిట్యూట్ 50 ఇయర్స్ అయ్యింది, ఎంతో మంది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వెళ్ళి ఉంటారు, ఎంతో మంది మారుంటారు, మీ మిషన్ 50 ఇయర్స్ ని సెలబ్రేట్ చేసుకుంటుంది, సో మీరు ఇక్కడ ఉంటే బాగుంటుంది, మీరు వస్తారని మాకు తెలుసు, బట్ మీరు వచ్చారని మాకు తెలిసేలారండి అని అనుకున్నాను. అయితే నాకు ఫీలింగ్ ఉండేదన్నమాట, స్వామి ఇక్కడ ఉండుంటే బాగుండేది, బాగా ఎక్కువైపోయింది. అన్ని ఫొటోస్ చూసి స్వామి ఇక్కడ వచ్చినప్పుడు ఉన్న ఫొటోస్ అన్నింటినీ పెట్టారు. సో నాకు అనిపించింది అన్నమాట, స్వామి ఇక్కడ ఉండుంటే ఇంకా బాగుండేది, స్వామి వస్తే బాగుండేది అనిపించింది. అయితే నాకు ఆడియో విజువల్ డిపార్ట్మెంట్ లో నాకు ఒక అమ్మాయి షేర్ చేసుకునింది అనమాట తన ఎక్స్పీరియన్స్, ఏంటి స్వామి తనకి కళలో కనిపించారంట. స్వామిని అడిగిందంట, స్వామి ఇక్కడ ఉండొచ్చు కదా మీరు అని. అయితే స్వామి అన్నారంటే, పిచ్చిమహందానా, నేను ఇక్కడే ఉన్నాను, నేను మీ రూమ్స్ ప్రతిదానికి వస్తున్నాను, మిమ్మల్ని చూస్తున్నాను, బట్ మీరే నన్ను గుర్తించట్లేదు అన్నారంట. సో అప్పుడు అనిపించింది, ఓకే స్వామి ఇక్కడే ఉన్నారనమాట, బట్ మనం చూడలేకపోతున్నాం కదా, అది ఫీల్ అవ్వలేకపోతున్నాం కదా అనిపించింది. అయితే ఇవాళ ప్రోగ్రామ్ లో ప్రతిసారి ప్రతిదానికి చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఇక్కడ కాలేజ్ కాబట్టి, సో ప్రతి ప్రోగ్రామ్ లోని అన్ని చేస్తాం, బట్ ఎప్పుడు ఈ ఫీలింగ్ రాలేదు స్వామి కోసం చేస్తున్నాము, ఓన్లీ స్వామి కోసం. ఇప్పుడు డ్యూటీ కింద చేసేదాన్ని కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు, బట్ ఇవాళ మొత్తం ప్రోగ్రామ్ అంతా చాలా సాటిస్ఫాక్షన్, స్వామి కోసమే చేసాము అని. ఎంత వర్క్ లోడ్ ఉన్నా సరే అనిపించలేదు ఇవాళ వర్క్ చేసామని. ఎప్పుడు ప్రోగ్రామ్ ఉంటే మేము ముందే రోజు వస్తాము, చూసుకుంటాం, దాని తర్వాత రోజు చేసేస్తాం. ఈసారి మేము 1 వీక్ నుంచి మేము కష్టపడ్డాం, బట్ ఆ ఫీలింగ్ రాలేదు, ఎస్ స్వామి కోసమే చేసాం అని అనిపించింది. ఇంకా ఆయన పక్కనే ఉన్నట్టు ఫీలింగ్ వచ్చింది. అండ్ ఫస్ట్ టైం ఆడియోవిజువల్ డిపార్ట్మెంట్ నుంచి ఒక వర్క్ చేసాం ఓన్లీ స్వామి కోసం అనిపించింది, ఎప్పుడు డ్యూటీ కిందే ఉండేది అది. సరే
1: కుమారి చిన్మయి.
4: గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చాలా బాగా అయ్యాయి. ఇంకా నాదస్వరం నేను వాయించాను ఇవాళ పొద్దున, అంటే స్వామికి నాదస్వరం అంటే చాలా ఇష్టమని అక్క వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. చిన్నప్పుడు కూడా మేము చాలా సార్లు చూసాము, వాళ్ళు స్వామి రాగానే ఫెస్టివల్స్ అప్పుడు వాళ్ళదే ఫస్ట్ తాళం వినిపిస్తుంది, శృతి వినిపిస్తుంది, నాదస్వరం వాయిస్తారు. అలాంటిది మొదటిసారి వాయించాను ఇవాళ. స్వామి నిజంగా నడుస్తున్నట్టు ఆ ఫీలింగ్ వచ్చింది. ఇంకా స్వామిని లీడ్ చేస్తున్నామంటే ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ అ వెరీ గుడ్ ఫార్చ్యూన్. కానీ దీనికి ఈ ఫార్చ్యూన్ రావాలంటే చాలా ప్రాక్టీస్ కూడా చేయించాలి. అండ్ స్వామి మాకు అంత టైం కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు, ఈక్వల్ గా డివైడ్ చేశారు, అంత టైం అలాట్ చేశారు నాలుగు రోజు వాయించి ప్రాక్టీస్ చేయడానికి. అంత అండ్ స్వామికి పర్ఫెక్షన్ అంటే చాలా ఇష్టం. ఆ పర్ఫెక్షన్ లెవెల్ కి రావడానికి కూడా మాకు చాలా రిసోర్సెస్ ఇచ్చారు. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు స్వామి మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. సారాం,
5: స్వామి కళాశాలలో విద్యార్థులకు వీడ్కోలు చెప్పే సాంప్రదాయం లేదు. అనంతపురం మహిళా కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేసి రిటైర్ అయిన హేమలత గారు చెప్పినట్టు స్వామి విద్యార్థులు ఎప్పటికీ స్వామి విద్యార్థులే.
6: ఏమైనా స్వర్ణోత్సవ సందర్భంగా స్వామి ఆశీస్సులతో కళాశాలతో అనుబంధం ఉన్న అన్ని తరాల విద్యార్థినులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది తిరిగి కలుసుకునే అవకాశాన్ని కల్పించిన అనంతపురం మహిళా కళాశాల యాజమాన్యం, డైరెక్టర్, విద్యార్థులు అందరూ అభినందనీయులే కదా స్వప్న.

ఇంతవరకు మీరు అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాల్లో రెండవ భాగం ఆత్మీయ కలయిక విన్నారు. ఈ కార్యక్రమంలో మూడవ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష.

قلت ولن يا